ఓం శ్రీ సాయిరాం. శ్రీ సత్యసాయివాణి శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి ప్రేమామృతం కార్యక్రమంలో భగవాన్ బాబావారు 1996 సంవత్సరం జూన్ జూలై మాసాల్లో అందించిన దివ్యోపన్యాసాల పరంపరలో ఒక ఉపన్యాసాన్ని మీకు అందిస్తున్నాం.

0: రామరావణ సంగ్రామం, సుగ్రీవ విభీషణుల సన్మిత్రత్వం, రావణునికి విభీషణుని హితబోధ, విభీషణుని వ్యక్తిత్వం.
1: ధన్యులు, పుణ్యులు, ధార్మికులు అయినటువంటి ఇద్దరి వ్యక్తుల యొక్క చరిత్రము రామాయణంలో కొట్టవచ్చినట్టు కనిపిస్తున్నది. ఒకడు సుగ్రీవుడు, రెండవడు విభీషణుడు. ఈ సుగ్రీవ విభీషణుడి యొక్క చరిత్రలు మహాపవిత్రములైనటువంటివి. రామచంద్రుడే సుగ్రీవుని చూచే నిమిత్తమై అతనికి అనేక విధములైనటువంటి వినయములు చూపుతూ వెళ్ళాడు. సుగ్రీవుని అన్వేషిస్తూ వెళ్లాడు రామచంద్రుడు, రామచంద్రుని అన్వేషిస్తూ వచ్చాడు విభీషణుడు. రామచంద్రుని మైత్రి కలిగిన తర్వాత సుగ్రీవుడు ఇతను మానవాదర్శకుడు అని నిరూపించాడు. కాని రాముని యొక్క ఆశ్రయం చిక్కక పూర్వమే విభీషణుడు రాముడు దయామయుడు అని గుర్తించాడు. ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క స్నేహితులు రాములకు కలగటం చాలా ఆనందమని అనిపించింది. రామాయణం, మహాభారతము 18 దినములు జరిగింది. కాని రామ రావణ యుద్ధము 75 దినములు జరిగింది. భౌతికంగా, లౌకికంగా, ప్రాకృతికంగా ఇవి దినములకు మాత్రమే లెక్కకు చేరినవి. ఇవి కేవలము ప్రవృత్తి యొక్క అంకెలు. కాని నివృత్తి యొక్క అంకెలను మనం విచారించి చూసినప్పుడు నాటికి, నేటికి, ఇంకా ఏనాటికైనప్పటికీ ప్రతి మానవుని యొక్క హృదయం అనేటువంటి యొక్క యుద్ధరంగమునందు కౌరవులు, పాండవులు, రాములు, రావణుడు నిరంతరము ఈ యొక్క భూమిపై యుద్ధం సలుపుతూనే ఉన్నారు. నిరంతరము కూడాను సంఘర్షణ జరుగుతూనే ఉంటున్నాయి. ధర్మ అధర్మములకు హృదయమందు నిరంతరము సంఘర్షణ జరుగుతూనే ఉంటున్నాయి. ఈ యొక్క సంగ్రామములు, ఈ సంఘర్షణలు ఏనాటికి మానును, ఏనాటికి ఈ మానవత్వము ధన్యమవును, ఇది ఎవరూ చెప్పలేరు. దివ్యత్వం యొక్క తత్వాన్ని గుర్తించటము అందరికీ చేత కాదు.

ఇందులో పరధనాభరణ అనగా పరుల యొక్క ధనమును అపహరించేటువంటి వాడు, పరస్త్రీని ఆశించేటువంటి వాడు, ఉత్తమను చూచి పరిహసించేటువంటి వానికి దివ్యత్వమనేటువంటిది ఏనాటికి కూడా అర్థం కాదు. మహనీయుల యొక్క తత్వం అనేటువంటిది కేవలము హృదయతత్వంగా భావించుకుని గుర్తించినటువంటి వారికే ఇది అర్థమవుతుంది. ఈ 75 దినములు జరిగిన యుద్ధంలో నిత్యము అటువైపున ఇటువైపున అనేక వేల మంది మరణిస్తూ వచ్చారు. ఈ యుద్ధముల గురించి నేను ఎక్కువగా ప్రబోధించటము అంత నాకిష్టం లేదు. కనుక యుద్ధ భూమిలో ఏవి ప్రధానమైనటువంటివో, ఏవి సత్యనిత్యములకు ఆధారమైనటువంటివో వాటిని మాత్రమే మనము విమర్శించాలి, విచారించాలి. ఇక్కడ రావణుని కుమారుడైనటువంటి వాడు అనేక విధములైనటువంటి యొక్క రోషము చేత రామలక్ష్మణులు మరణింప చెయ్యాలనే ఉద్దేశంతో యజ్ఞము జరుపుతూ వచ్చాడు ఇంద్రజిత్తు. ఆ ముందు దినమే లక్ష్మణ మూర్చకుడను జరిగింది. రెండవ దినము హనుమంతుడు లక్ష్మణుని తన భుజం పైన కూర్చొనిబెట్టుకుని ఇంద్రజిత్తు పైన యుద్ధానికి వెళుతున్నాడు. ఆ ఇంద్రజిత్తు మండలైనటువంటి కోపంతో, విభీషణ నీవు కులద్రోహివి, రాజ్యద్రోహివి అని అమితంగా దూషిస్తూ వచ్చాడు. అప్పుడు విభీషణ కూడాను సత్యమును గుర్తించప చేయాలనే ఉద్దేశం కలిగి ఇంద్రజిత్తు నోటికి వచ్చినట్టు వాగటము రాక్షసులకు సహజము, అమిత మాటల చేత కాలమును అప్రయోజనం చేయటం కూడాను రాక్షసుల యొక్క సహజము. నేడు కాదు ఏనాటి నుండియో నేను రావణునికి అనేక విధములుగా బోధిస్తూ వస్తున్నాను. పరస్త్రీ అపహరణ అనేటువంటిది మహాపాపమని బోధించాలి. ఇది కేవలము రాజ్యమునకే ఒక విధమైనటువంటి హీనము జరుగుతుంది. నీ జాతినే నీవు సంహరింపజేసుకుంటున్నావు, నీ రాజ్యమునే నీవు మంటగలుపుతున్నావు, ఇది మంచిది కాదు మంచిది కాదని అనేక విధములుగా బోధించాను. ఇదే ఒకనొక సమయంలో కుంభకర్ణుడు, రావణుడు, శూర్పణఖ కురుకుడను కలిసినప్పుడు చెప్పారు. విభీషణుడు చెప్పినటువంటి ఉత్తమ మాటలను నేను విశ్వసించలేకపోయాను, ధర్మ ఆదేశములను నేను నమ్మలేకపోయాను, కనుకని ఈనాడు ఈ విధమైనటువంటి పరిస్థితికి నేను గురి అవుతున్నాను అని రావణుడు తన నోటి నుండియే చెప్పాడు. అనగా ఈ రాజ్యమునకు ఈ యొక్క కులమునకు నాశనం గావించుకోవడానికి ఎవరు కారకులు? నేనా, మీ తండ్రియా. తన చేతులారా తన రాజ్యమును నాశనం చేసుకున్నాడు రావణుడు. మంచి మాటలు అతనికి ఏమాత్రం కూడాను అర్థం కాలేదు. ధర్మం అంటే ఎరుగునటువంటి మూర్ఖులకు ఈ విధమైనటువంటి ధర్మం ఏ రీతిగా అర్థమవుతాయి? అధర్మమే అతనికి ప్రీతి, అసత్యమే అతనికి ఆనందము, దుర్మార్గమే అతని ప్రాణము. పిట్టి దుర్భావములు దుర్సంగములతో కూడినటువంటి రావణు యొక్క హృదయము ఏ రీతిగా మారుతుంది? తన చేతులారా తాను రాజ్యమును భస్మం గావించుకున్నాడు. రాజ్యమును నాశనం చేసినది నేను కాదు. ఇంతేకాకుండా ఇంద్రజిత్తు మరొక ప్రశ్న వేశాడు. పోనీ నీ మాట వినకపోతే నీవు మధ్యస్థుడిగా ఉండవచ్చును, కాని విరోధులైనటువంటి వారితో నీవు చేరి ఈ విధంగా యుద్దం చేయటము చాలా మంచిది కాదన్నాడు ఇంద్రజిత్తు. త్యాసత్యములు ఎరిగినటువంటి మూర్ఖుడవు నీవు, ధర్మాధర్మములు ఎరిగినటువంటి వాడు నేను. ధర్మాధర్మములు తెలిసి కూడాను నేను మధ్యస్థుడిగా ఉండటము ఇది మంచిది కాదు. ధర్మాధర్మములు సమాజములకు తప్పక చెప్పు తీరాలి. నేను మధ్యస్థుడిగా ఉండినప్పుడు సమాజం నాశనమవుతుంది, కనుక నేను మధ్యస్థుడిగా ఉండటం వీలు కాదు. నేను రామునితో చేరటము నా యొక్క సహజమైనటువంటి యొక్క స్వభావము. ఇది నా పుణ్య ఫలము, నా జన్మాంతర సుకృతము. సకాలమునకే రాముని యొక్క సన్నిధి నాకు ప్రాప్తించింది, అతని సన్నిధియే నా పెన్నిధి, నేనేమైనా భావించు అన్నా. కాని ఆనాటి నుండి కూడాను తాను అనేక విధములుగా ఈ రాక్షసుడితో బాధపడుతుండటము అందరికీ తెలుసు. ఒక్క విభీషణుడే కాదు, ఇలాంటి మహనీయులు ఇంకా ఎంతమందో ఆ లంకలో ఉంటున్నారు. కాని దుర్మార్గమునకు వెరచి, దౌర్జన్యానికి వెరచి వారు ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో ఉండిపోయారు. మొదలు హనుమంతుడు లంకలో ప్రవేశించినప్పుడు ఈ వాయుపుత్రునితో నేను మొరబెట్టుకున్నాను, నేను కేవలము దంతముల మధ్య నాలుగు వలె నేను జీవిస్తున్నాను, లంక అంతా కూడాను మహారాక్షసులే, వారి మధ్యలో నేను మెత్తని నాలుగు వలె నేను జీవిస్తున్నాను, ఎంతకాలం నేను ఈ విధంగా జీవించాలి? ఏనాడు నాకు శ్రీరామానుగ్రహం నాకు ప్రాప్తిస్తుంది? ఆ మహనీయుని యొక్క సన్నిధి నాకు ఎప్పుడు లభ్యమవుతుంది? ఆ క్షణ నిమిత్తమై నేను క్షణములంతా వేచి ఉంటున్నాను. అంతే కాదు, అప్పుడు హనుమంతుడు కూడాను
విభీషణునికి చక్కని ఆదేశం ఇచ్చాడు. విభీషణ నీకే కాదు, ఈ లోకములో మంచివారికి అందరు కూడా కొంతమంది దంతముల వలె ఉండేటువంటి రాక్షసులు వెంటాడుతుంటారు. మహనీయులకు, తపస్సులకు, అవతారములకు, అన్నింటికి కూడా ఇలాంటి దుష్టులైనటువంటి, దుర్మార్గులైనటువంటి, రాక్షసులైనటువంటి దంతములు వెంటాడుతూనే ఉంటాయి. ఒక్కటి మాత్రమే చక్కగా గుర్తించుకో, నీతో పాటు పుట్టినది ఈ నాలుక, మధ్యలో పుట్టినటువంటివి దంతములు. అనగా సాత్వికము, ధర్మము, అహింస ఇత్యాది స్వభావం కలిగినటువంటి నాలుక మొట్టమొదట పుట్టింది.

0: జిహ్వీ రసగ్ని మధుర ప్రియత్వం. పవిత్రమైనటువంటి యొక్క నాలుక జీవితంతో పాటే పుట్టినటువంటి మహాపవిత్రురాలు, మహాసద్గుణములతో కూడినటువంటిది ఈ నాలుక, మహామధురమైనటువంటిది ఈ నాలుక, సత్యస్వరూపాన్ని బోధించేటువంటిది ఈ నాలుక, నిత్య సత్యమై నిలిచేటువంటిది ఈ నాలుక, నిర్ణయం పరిచేటువంటిది ఈ నాలుక, ఇది మొదలు నీతోనే పుట్టింది. ఇది ఏ సద్గుణములు కలిగినటువంటి యొక్క మహనీయుల యొక్క తత్వము. నాలుక మహామహనీయుల యొక్క స్వరూపం ధరించింది. దీని చుట్టూ దుష్టులు, దుర్మార్గులు, దురపరాధములను గావించేటువంటి యొక్క దంతములు తరువాత పుట్టూ వచ్చాయి. ఈ దుర్మార్గులు, ఈ దుష్టులు ఏ విధంగా ఈ నాలుకను బాధించాలని వేచి ఉంటారు. ఏ ఒక్క విషయానికి కూడాను నాలుకను ముందుకు రానివ్వకుండా అడ్డు చేస్తుంటాయి ఈ దంతములు. కానీ నాలుక అంతటితో తన యొక్క కర్తవ్యాన్ని విస్మరించదు. పెదవులు ఆరిపోయే సమయంలో ఏదో ఒక సమయాన్ని చూసుకుని నాలుక మెత్తగా బయటకు వచ్చి పెదవులను, ఆరిపోయిన పెదవులను చల్లబరుస్తూ ఉంటుంటాది. అనగా మహనీయులకు ఎన్ని విధమైనటువంటి ఆపత్తులు సంభవింపజేసినప్పటికీ, ఎటువంటి దుర్మార్గులు ఏ విధమైనటువంటి దురమకారంతో అనేక ఆపత్తులను కలిగింపజేసినప్పటికీ, మహనీయులైనటువంటి యొక్క నాలుక అప్పుడప్పుడు ఈ సమాజం అనేటువంటిది ఎండిపోకుండా, ఆరిపోకుండా, నాశనము కాకుండా చల్లబరుస్తూ వస్తుంటాది. కనుక మహనీయుని యొక్క స్వరూపము దంతములు, దుష్టులు, దుర్మార్గులైనటువంటి వారి స్వరూపములు, వారు ఎంతకాలం కూడాను దానిని అనేక రకములుగా బాధింపజేసేటువంటి వారే కాని సహాయం చేసేటువంటి వారు కాదు. అలాంటి మహనీయుడైనటువంటి యొక్క ఈ విభీషణుని అనేక విధములుగా హింసిస్తూ వచ్చారు. విభీషణునికి లంకపైన ఆశ మాత్రమే ఉన్నది, తప్పులేదు, కానీ సింహాసనాన్ని కోరలేదు. రాక్షసులందరూ సుక్షేమంగా ఉండాలని ఆశించాడు, కానీ లంక నాశనం కావాలని ఆశించలేదు. ఇంతటి ఉత్తమమైనటువంటి భావం కలిగినటువంటి యొక్క విభీషణుని అనేక విధములుగా తూలనాడుతూ వస్తాడు ఈ యొక్క రావణ కుమారుడు ఇంద్రజిత్తు. ఇంతే కాకుండా ఈ యుద్ధ భూమి లోపల హనుమంతుని తీసుకుని వెళ్లి, అతనితో పాటు లక్ష్మణుని కూడా తీసుకెళ్లి వెళ్లి, ఈ రావణాసురుని యొక్క కుమారుడైనటువంటి ఇతను చేసేటువంటి తపశ్శక్తిని ఒక మార్గంలో తీసుకుని వెళ్లి చూపిస్తూ వచ్చాడు. నల్లటి మారేడు చెట్టు, ఆ చెట్టు కింద అనేక నరబలములంతా గావిస్తూ వచ్చాడు. ఆ చెట్టుకు సమీపంగా ఉండినంత వరకే ఆ శక్తులంతా ఉంటాయి. కనుక సాధ్యమైనంత వరకు కూడాను ఆ యొక్క దుర్మార్గుణ్ణి ఆ చెట్టుకు సమీపంగా పోకుండా చూసుకోండి అన్నాడు. ఈ విధమైనటువంటి కొన్ని కొన్ని రహస్యాలంతా చెప్తూ వచ్చాడు. అప్పుడు ఈ రావణ కుమారుడు ఇంద్రజిత్తు ఈ విభీషణ్ణి మరింత తిరస్కరించుకుంటూ వచ్చాడు. నా రహస్యములన్నీ కూడాను, లంక రహస్యములన్నీ కూడాను ఎదురు దుర్యోధనుడు అనగా దుర్మార్గులైనటువంటి మా ఎదురు పార్టీ వారికి చెప్తున్నావా అని తను నిందిస్తూ వచ్చాడు. చెప్పాడు, రాములకు ఏ ఆశలు లేదు, రాములు నీ లంక కావాలని ఆశించటం లేదు, అయోధ్యనే త్యజించి వచ్చినటువంటి వానికి నీ లంకపైన తనకెందుకు అభిష్టం, కేవలం సీత నిమిత్తమై నీ లంకలో ప్రవేశించాడే కాని లేకుంటే రాములకు ఏ ఆశ లేదు. నిర్మల చిత్తుడు, స్వార్థపరుడు, శాంతమూర్తి, అలాంటి పరమాత్మ తత్వాన్ని గుర్తించటం రాక్షసులకు ఏమాత్రము వీలు కాదు. రాక్షసులు ఎప్పుడు కూడా అన్యాయం, అక్రమము, అనాచారం, అసత్యంలో ప్రవేశించటమే వారికి సహజ ధర్మములు. అవి ఏ వారికి మాధుర్యము, ఏ వారికి ప్రాణము, వారి చింతనలు చేయటమే ఈయన యొక్క శ్వాస. ఇలాంటి రావణాసురుని యొక్క సమస్త లోపల ఈ విధమైన పరమాత్మతత్వమైనటువంటి రామును విమర్శించటము మంచిది కాదన్నాడు. రామచంద్రుని యొక్క దర్శన నిమిత్తమై అనేక మంది అనేక విధములైనటువంటి యొక్క సాధనను సలిపి ప్రాణాన్ని కూడా త్యాగం చేసేటువంటి మహనీయులున్నారు. అదే చిత్రకూట పర్వతం పైన తులసిదాసు నిరంతరము కూడాను రామచింతన చేస్తూ ఉండేటువంటి వాడు. గోదావరి తీరమునకు వెళ్లేది, స్నానము చేసేది, ఆ నీరును తెచ్చి ఒక వృక్షం పైన పోస్తూ వచ్చాడు. ఒక దినము తాను స్నానం చేసి వచ్చి నీరు పోస్తూ ఉండగా ఆ చెట్టు నుంచి ఒక ప్రేతాత్మ బయలుదేరి వచ్చింది. తులసిదాసు, నీవు నిత్యము రామాయణ చరిత్రమును ప్రబోధం జరుపుతున్నావు. ఆ ప్రబోధమును సలిపే సమయం లోపల చాలా దూరంలో ఒక వృద్ధుడైనటువంటి వాడు కూర్చున్నాడు. అతని కన్నీళ్లు కార్చుతూ నీ యొక్క ప్రబోధను చక్కగా ఆనందంగా వింటున్నాడు. అతనెవరో నీకు తెలియదు. రేపటి దినం అతని వద్దకు వెళ్లి అతని పాదములు గట్టిగా పట్టుకుని నీ వరమును నీవు కోరుకోమన్నాడు. చెప్పిన తర్వాత ఆ ప్రేతాత్మ అంతర్ధానమైపోయింది. రెండవ దినమునకై వేచి ఉన్నాడు ఈ తులసిదాసు.
1: కంజలోచన కంజముఖ కర కంజ పాదావందము
0: అని ఆ ఒక్క గంధాన్ని తిప్పుతూ కూర్చున్నాడు.
1: రామచంద్ర కృపాళోదయనిధి.
0: ఓ రామచంద్ర, ఓ కృపాళో, ఓ దయనిధి అని అనేక విధములుగా ప్రార్థిస్తూ ఉన్నాడు. నుంచి పక్కన పెట్టి తిరిగి ఆ వృద్ధుని దగ్గరికి వెళ్లి పాదములు గట్టిగా పట్టుకున్నాడు. ఆ వృద్ధుడు, నాయన నీకేం కావాలి కోరుకోమన్నాడు. నాకు ఏమీ అక్కర్లేదు, ఆ సుందరమైనటువంటి ఆ రామచంద్రుని యొక్క విగ్రహాన్ని నేను ఒక్కతూరి దర్శించాలి. అప్పుడు చెప్పాడు అతను, రామచంద్రుని దర్శనం నా హస్తంలో లేదు కానీ నీకు లభ్యమవుతుంది, కొంతకాలం వేచి ఉండు అన్నాడు. ఆ వృద్ధుడు ఎవరు? హనుమంతుడే. ఎక్కడ రామచరితము జరుగుతుంటాదో, ఎక్కడ రామ పారాయణం జరుగుతుంటాదో, రామ యొక్క సంభాషణ జరుగుతుంటాదో, అంతా కూడాను హనుమంతుడు ప్రజెంట్ అయి ఉంటాడు. ఈ ప్రబోధనంతా విని తాను తన్మయత్తునేగా అయిపోతున్నాడు. మూడవ దినమే తిరిగి గంధాన్ని తీస్తున్నాడు ఈ తులసిదాసు. ఒక పిల్లవాడు వచ్చాడు. తాత, నాకు ఆ గంధాన్ని ఇస్తావా అన్నాడు. తప్పక నాయన, తీసుకోమని ఇచ్చాడు. అది ఇస్తున్న సమయం లోపల ఆ పైన వృక్షం పైన ఉన్నటువంటి రెండు పక్షులు గానం చేస్తున్నాయి. సాక్షాత్ శ్రీమన్ రామచంద్రుడే వచ్చి బాలరూపము లోపల గంధమును తీసుకుని చుండగా కేవలము అజ్ఞాని అయినటువంటి ఈ తులసిదాసు గుర్తించుకోలేకపోతున్నాడు. భగవంతుడు ఏ రూపంలో వస్తాడో, ఎప్పుడు వస్తాడో, ఎక్కడ వస్తాడో, ఎక్కడ చూసినా తానే ఉంటున్నాడు.
1: అడవులయందున్న ఆకాశముననున్న పట్టణముననున్న పల్లెనున్న గుట్ట మీదనున్న నట్టేటబడి ఉన్నా దిక్కులేని వాణి దోచునతడు బ్రోచునతడు.
0: అడవులయందున్న ఆకాశముననున్న పట్టణముననున్న పల్లెనున్న మీదనున్న నట్టేటబడియున్న ఎక్కడ ఉండినప్పటికీ తాను అక్కడనే తన వెంట ఉంటుంటాడు. అలాంటి రామచంద్రుణ్ణి ఏ రూపంలో వస్తాడో, ఎక్కడ వస్తాడో అది గుర్తించుకోలేకపోయాడు తులసిదాసు. కాని తరువాత రెండవ దినము ఆ వృద్ధుడు వచ్చాడు. నాయన, నిన్నటి దినం నీవు చూచావా అన్నాడు. ఎక్కడ రామచంద్రుడు, నేను చూడలేదే. బాలస్వరూపంలో వచ్చి నీవు తీస్తున్నటువంటి గంధాన్ని తీసుకుని పోయినది ఎవరనుకున్నావు? అన్ని రూపములు తానే, అన్ని నామములు తనవే. సర్వత పాడి పాదం తస్సర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిస్తతి. అన్ని రూపములు అతనివే, అన్ని నామములు అతనివే. కేవలము రామచంద్రుడని ఒక్క రూపం కోసం నీవు ప్రార్థించటము చాలా వెరీతనం నాయన. రామచంద్రుడు నీ హృదయవాసిగా ఉంటున్నాడు. ఆ హృదయమే ఆ రామచంద్రుని యొక్క పీఠము. ఆ పీఠం పైన అతనికి తప్ప మరొకరికి నీవు చోటు ఇవ్వవద్దు చెప్తూ వచ్చాడు.

నాయనా, ఎవరికి తల్లికి అని హృదయంలో చోటు ఇవ్వద్దు, తండ్రికి అని హృదయంలో చోటు ఇవ్వద్దు, తమ్ముళ్లకు అని హృదయంలో చోటు ఇవ్వద్దు, కుమారునికి అని హృదయంలో చోటు ఇవ్వద్దు. కానీ నీ దేహంలో ఎక్కడైనా వారికి చోటిచ్చి వారంతా మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటి వారి వారి బాంధవ్యాన్ని నీవు తప్పించుకోవద్దు, వారి సేవలు నీవు చేయి అని కర్తవ్యమే. కానీ హృదయస్థానం మాత్రము ఒక్క భగవంతుడిదే, అతని తప్ప అన్యులకు దీన్ని ఇవ్వద్దు. భగవంతుని హృదయవాసి అన్నారు. దయా హృదయ, దయతో కూడినటువంటిది ఆ హృదయము కనుక ఆ హృదయంలో ఆ యొక్క రామచంద్రుణ్ణి ఉంచుకో అని తులసిదాసుకు ఎంతో ప్రబోధించి వెళ్లాడు హనుమంతుడు. అలాంటి హనుమంతుడు నిరంతరం కూడా రామచింతన చేతనే యుద్ధం గావిస్తూ వచ్చాడు. ఆధ్యాత్మిక మార్గం లోపల అనేక విధమైనటువంటి బోధనలు చేస్తూ వచ్చాడు. విభీషణులకు చక్కని ఆదేశాన్ని అందిస్తూ వచ్చాడు. విభీషణ, నీవు ఎంతకాలము దీన్ని బాధ పెట్టుకోకు, పట్టిటివి రాముల పాదం, దానిని గట్టిగా పట్టుకో, అతనైనా నిన్ను వదిలించుకొని పోవాలి, లేక నీవైనా అతన్ని వదిలించుకొని పోవాలి, కానీ అంతవరకు మాత్రం దీన్ని దక్కించుకోమని చెప్పాడు. భక్తి అంటే ఏమిటి? కేవలము రామ్ రామ్ రామ్ రామ్ అని జపం చేయటం ఆ భక్తి? పట్టిన పట్టేదో పట్టనే పట్టి తిరి పట్టునెగ్గెడు.

0: అడిగినదిడుదాక విడువకుండు.
1: తలచినది ఎదియో తలచనే తలచితివి, తలుపు తీరెడుదాక పోవకుండు.
0: పోరు పడలేక తానైన బ్రోవవలయు, వడలు తెలియక నీవైన అడుగవలయు.

0: కాదు.
1: ఇది రామభక్తి అందున్నటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క దీక్ష. ఈ విధంగా విభీషణుడికి అనేక విధములుగా బోధిస్తూ వచ్చాడు. విభీషణుడికే కాదు, సుగ్రీవుడు కూడా బోధిస్తూ వచ్చాడు. అప్పుడప్పుడు సుగ్రీవుడు కొంత అభిమానం కలిగినటువంటి వాడు. ఎందుకంటే అతను కొన్ని విధమైన రాజ్యాభిమానంతో ఇంతకాలము తాను తపస్సు చేశాడు. చిన్న వయసు లోపలే విభీషణుడు తపస్సు గావించాడు. ఆ తపస్సు సమయం లోపల బ్రహ్మ ప్రత్యక్షమయ్యి, విభీషణ నీకేం కావాలో కోరుకోమన్నాడు. కుంభకర్ణుడు ఏమేమో కోరుకున్నాడు, నిద్రాహారం ఒక దండిగా కావాలని. కానీ కోరుకోవటం ఎట్లయిపోయింది, నిద్రను కోరలేదు పాపం కుంభకర్ణుడు. నేనెప్పుడు పూర్ణుడిగా ఉంటున్నానని నిర్దయ కావాలి అని కోరుకున్నాడు. నిర్దయ, ఆ నిర్దయ అనేటువంటిది చెప్పడం లోపల దట్టమైనటువంటి మనిషి కనుక నాలుగు మందంగా ఉండి నిద్ర కావాలి అన్నాడట. నిద్ర వచ్చింది. అదే విధంగా కూడాను రావణుడు కూడా తపస్సు చేశాడు. దేవతలతో, గంధర్వులతో, యక్షులతో, కిన్నులతో, కింపురుషుతో ఎవరితో కూడా నాకు మరణం రాకూడదు అన్నాడు. దుర్మార్గుడైనటువంటి ఆ రావణ యొక్క బుద్ధి మానవుని చాలా అల్పునిగా భావిస్తూ వచ్చాడు. మానవునితో నా ప్రాణం పోకూడదు అని కోరలేదు. అది చక్కగా విష్ణువు దాన్ని పట్టి, నేను మానవాధారమును ధరించి తద్వారా ఇతన్ని హతమారుస్తానన్నాడు. అప్పుడే రావణుడు గుర్తించాడు, నా చేతులారా చేసుకున్నటువంటి దోషమే, మానవుని మాటని నేను హెచ్చరించలేదు. మానవుడు చాలా అల్పుడని భావించుకున్నాడు రాక్షసుడు. విభీషణుడు తపస్సు చేశాడు. నాయన నీకేం కావాలి కోరుకోమన్నాడు బ్రహ్మ. స్వామి నాకేమీ అక్కరలేదు, నిరంతరం కూడా నువ్వు దయామయుడినై ఈ దయను అందరికీ పంచుతూ నా హృదయమే దయామయమైనటువంటి యొక్క స్వరూపాన్ని సర్వులకు నువ్వు దాన ధర్మంతో నేను జీవితాన్ని గడపాలి. దయామయం కావాలి, ఎట్టి పరిస్థితులు ఎందుకును నా మనసు కఠినంగా మారకూడదు, దయలోనే కరిగిపోవాలి, దీనిని అనుగ్రహించమని ప్రార్థించాడు. కనుకనే నిరంతరం కూడాను విభీషణుడు దయామయుడుగానే ఉంటాడు. ఎన్నో విధములు కూడాను రావణాసుడు దూషించాడు. తన కుమారుడు అనేక విధంగా బాధించారు, కానీ దేనికి కూడాను అతను క్రోధాన్ని ఉపయోగపెట్టలేదు. దయతో దయతో దయతో అన్నింటినీ కూడాను దయతో నిగ్రహించి దైవానుగ్రహం కోసం పాటు కొడుతూ వచ్చాడు. ఆ దయచేత హృదయాన్ని నింపుకోవడం చేతనే దైవానుగ్రహం కూడా అతనికి ప్రాప్తించింది, దైవ పాద సన్నిధి కూడాను అతనికి ప్రాప్తించింది. కనుకనే ప్రతి మానవుని ఎందుకు దయా అనేటువంటిది ఉండినప్పుడే అప్పుడు హృదయ అని పిలిచడానికి వీలవుతుంది. దయమైనటువంటి వాడు మానవుడు కాదు, దానవుడే. ఎలాంటి పరిస్థితులు ఎందుకు ఈ దయను మాత్రం మనం మార్చుకోకూడదు.
2: దయచేత ధన్యులు కావలరా, ఎంతటి వారు దయచేత ధన్యులు కావలరా, అసలుడైన భూసురుడైన అఖండ తెలివి కలవాడైన దయచేత ధన్యులు కావలరా, ముక్కు మూసి జపమాచరించినా మొక్కు బాగా నిలుచుండినా మొక్కి మొక్కి ఎంత ఏడ్చిన గాని మొరలిదినను నీకు కరుగదు మనచు దయచేత ధన్యులు కావలరా, ఎంతటి వారు దయచేత ధన్యులు కావలరా, కాషాయ వస్త్రములేసిన గాని కంఠమాల ధరించిన గాని గడగడమని జపమాల త్రిప్పిన కడకుని యొద్దకు రావల స్వామి దయచేత ధన్యులు కావలరా, ఎంతటి వారు దయచేత ధన్యులు కావలరా.
1: ఆ దయచేతనే ధన్యులు కావడానికి అవకాశం ఉంటుండాలి. దయనే లేకపోతే వాడు ఏనాటి కూడా ఇంక దానవుడే కాని ధన్యుడు కాడు. కనుకనే విభీషణుడు దయామయుడిగా నిలిచాడు. అందువల్లే రామధర్మం యొక్క తత్వాన్ని అర్థం చేసుకున్నాడు. కట్టగప్పటికి రామాయణం అంతా కూడాను సత్యధర్మంతో నిండి ఉన్నది. అనేక రూపనామములు ధరించి అనేక చర్యలలో తన వివిధమైనటువంటి యొక్క మార్గాన్ని అనుసరించినప్పటికీ అన్నింటి యందు ఉన్నది రెండే, అనగా ధర్మం సత్యం. కనుక ఈనాటి మానవులకు రామరాజ్యము కావాలనుకున్నప్పుడు సత్యమును ధర్మమును పాలిస్తూ రావాలి. సత్యవాక్కును మనం ఉచ్చరించాలి. నాలుగిచ్చిండేది దాని నిమిత్తమే. గోవింద దామోదర మాధవేతి ఓ జిహ్వి రసగ్ని మధురప్రియత్వం, నీవు ఆ విధంగా పలుకు. అతని నామమే సత్యమైనటువంటి నామము, అతని రూపమే ధర్మస్వరూపమైనటువంటిది. ఆ రూపనామములే సత్యధర్మ స్వరూపాలు. వీటిని హృదయమునందు ఉంచుకొని జీవితాన్ని నడపడానికి ప్రయత్నించండి. అది ఏ రామాయణం యొక్క సరి అయినటువంటి సారం. ఈ సత్యధర్మములే రామాయణం యొక్క గమ్యము. కనుక క్రమక్రమేణ కూడాను ఈ యొక్క సుగ్రీవునకును విభీషణునకును రాములు లక్ష్మణుడు ఈ హనుమంతుడు చెప్పినటువంటి ఆధ్యాత్మిక బోధలు ఈ యుద్దం లోపల ఇంకా అనేకంగా వస్తాయి. వ్యక్తి సాధకులకైనప్పుడు మధ్యలో దుర్మార్గుల యొక్క అవాంతరాలు అనేకంగా ఉంటాయి. ఇంటిలో ఉంటాయి, ఒంటిలో ఉంటాయి, బయట ఉంటాయి, రాజ్యంలో ఉంటాయి, దేశంలో ఉంటాయి, రాష్ట్రంలో ఉంటాయి. ఇన్ని రకమైనటువంటి దుర్మార్గములు అతని వెంట ఆడుతూనే ఉంటాయి. కాబట్టి నీ భక్తి ప్రపత్తులకు అనేక విధమైనటువంటి ఆటంకములు కలిగించేటువంటి యొక్క ఈ దుర్మార్గ లక్షణాలు ఎన్నో నీకు అడ్డు తగులుతుంటాయి. నీ దంతములు నాలుగు ఏ విధంగా అడ్డు తగులుతుండదో అట్లనే తగులుతుంటాయి. కానీ నీ ఓపికతో దాన్ని భరించుకొని సహించుకొని ముందుకు నట్టుకొని పోవాలి. మొట్టమొదటి ఊడిపోయేది దంతములే కానీ నాలుగు కాదు. ఆ దుర్మార్గులే కూలిపోతారు, ఆ దుర్మార్గులే కాలిపోతారు, ఆ దుర్మార్గులే నిన్ను వీడిపోతారు. కానీ నీకు ఎట్టి ప్రమాదము ఉండదు. నిన్నెప్పుడు కూడా దైవమే కాపాడుతుంటాడు. దైవ రక్షనే నీకు ప్రత్యక్ష రక్ష. భగవంతుడు ఎన్నైనా చేస్తాడు. అందుకోసం నేను త్యాగరాజు కూడా చెప్పాడు, వాచామ గోచరుండని నీ చేతములను పొగడ బ్రహ్మాదులకునైన తరమా, హే కృష్ణ కాచుకున్నాను నీది కృపకై నామురాలకించి రోమయ్యమా. చామ గోచరుండని కాలుడు కొనిపోయిన గురుపుత్రి తెచ్చి ఇచ్చినావు, కాలుని మదమణచినావు, వసుదేవ దేవకి చరణ విడిపించినావు, వాలుగంటి అయిన ఆ ద్రౌపది ఆ కృష్ణాయని మొరలిడబోచినావు, మేలు మేలు పాండవులను గాచినావు, కుచేరుని ఆత్తి తీర్చినావు, కురుపియన కుబ్య వక్రములను పోగొట్టినావు. వాచామ గోచరుండని నీ చరితములను పొగడ బ్రహ్మాదులకునైన తరమా, కాచుకున్నాను నీది కృపకై నామురాలకించి గోచరుండని చెప్పు. ఈ విధంగా భగవంతుని యొక్క వర్ణనలు ఎన్నో విధములుగా కూడాను భక్తులు ప్రార్థిస్తూ పాడుకుంటూ గానం చేత భావం చేత అనేక విధములుగా భగవంతుని సంతృప్తి పరుచుకుంటూ వచ్చారు. అందులో భగవంతుడు గానప్రియుడు. ఆ గానం చేతనే తనకు వశమైపోతుంటాడు భగవంతుడు. కనుకనే పరమాత్మ దగ్గరికి వెళ్లి నారదుడు ప్రశ్నించాడట, నారాయణ నీ స్వస్థానం ఎక్కడ, నీ హెడ్ ఆఫీస్ ఎక్కడ? ఎక్కడికడో బ్రాంచాఫీసులు దండిగా ఉంటున్నాయి, వైకుంఠం అంటారు, కైలాసం అంటారు, స్వర్గం అంటారు, ఇవన్నీ నిజమా కాదా అని ప్రశ్నించాడట. అప్పుడు నారాయణ చెప్పాడు, నాయన ఇవన్నీ బ్రాంచ్ ఆఫీసులు, ఇదిగో నా నిజమైన అడ్రస్ ఇస్తున్నాను రాసుకోమన్నాడు.
2: మద్భక్తః యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద.
1: ఎక్కడ నన్ను గురించి గానం చేస్తుంటారో వాడి దగ్గర నేను ప్రతిష్ఠ అయిపోతుంటాను. ఇంకా కదలనే కదలను అన్నాడు. అదే శాశ్వతమైనటువంటి యొక్క అడ్రస్. భగవంతుడు హృదయవాసి. ఆ హృదయవాసి తత్వాన్ని కూడా అర్థం చేసుకోవడానికి కొన్ని ఇంకా ప్రయత్నాలు చేయాలి.

ఇప్పటిదాకా మీరు భగవాన్ బాబా వారు 1996 జూన్ జూలై మాసాల్లో అందించిన దివ్యోపన్యాసాల పరంపరలో ఒక ఉపన్యాసాన్ని విన్నారు.

సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య బోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.

మన సంకల్పములను సరియైనవిగా తీర్చిదిద్దుకున్నప్పుడే జీవితము సార్థకమవుతుంది. సంకల్పములకు ఆధారము మన జీవితమే. మానవుని జీవితమంతయు సంకల్పములమయమే. జీవితమే కాదు, ఈ జగత్తంతయు సంకల్పములమయమే. సంకల్ప వికల్పాత్మకం మనః అన్నారు. మనసు యొక్క ప్రభావమే మనిషిపైన ప్రపంచముపైన ప్రసరిస్తుంది. మనసునందున్న సంకల్పముల మంచివిగాని చెడ్డవిగాని ప్రతిబింబములు మన ముఖముపైననే తాండవమాడుతూ ఉంటాయి. సహనము, సానుభూతి, ప్రేమ, దయ, కరుణ ఇత్యాది గుణములు ఉండినప్పుడు అటువంటి వాని యొక్క ముఖము ప్రశాంతమై ప్రకాశవంతమై ఆకర్షణీయముగా ఉంటుంది. కనుక మంచి చెడ్డలన్నీ సూక్ష్మస్వరూపమైన మనస్సు నుండి స్థూలమైన ముఖముపై ప్రతిబింబిస్తూ ఉంటాయి. మన ముఖము ఒక గ్రామఫోన్ ప్లేటు వంటిది. గ్రామఫోన్ ప్లేటు చూస్తే మనకు అందు నిక్షిప్తమయ్యున్న పదములు ఏమాత్రమూ కనిపించవు, వినిపించును. అదే విధముగాని మన హృదయమునందు చేరిన మంచి చెడ్డ సంకల్పములు గ్రామఫోను ప్లేటులో వినిపించినట్లుగా మన ముఖమునందు కనిపిస్తుంటాయి. కనుక మన సంకల్పములను సక్రమమైనవిగా పెంచుకున్నప్పుడే మన జీవితము సార్థకమగుటకు అవకాశము ఉంటుంది.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. బాబా జీవన చరితం దివ్య ప్రేమ భరితం కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నది సాయి ప్రసన్న. మరి ఈనాటి కథలోనికి వెళదామా? స్వామి ఈస్ట్ ఆఫ్రికా పర్యటనలో ఉగాండా పురమందలి ప్రముఖ స్థానములను, పుర సౌందర్యమును స్వామి దర్శించిన బాగుండునేమో అని అక్కడ సభ్యుల సూచనను స్వామి నిరాకరించారు. తుదకు సనాతన ధర్మ సమాజ ధర్మకర్తల ప్రార్థననుసరించి వారి దేవస్థానములకు ఆనాటి సాయంకాలము దయచేసి అందలి శ్రీ శివ శ్రీరామ శ్రీకృష్ణమూర్తులను దర్శించి భగవత్కీర్తనములను పాడి భక్తులను ఆనందింపచేశారు. ఆలయము నుంచి తిరిగి వస్తున్నప్పుడు కొండపైనుండు టెలివిజన్ గోపురమును దర్శించి దిగి వచ్చినప్పుడు ఆఫ్రికన్ పోలీస్ కానిస్టేబుల్స్ను ఆశీర్వదించి అతడు క్రైస్తవ మతస్థుడగుటచే యేసుక్రీస్తు బొమ్మ కలిగిన లాకెట్ను స్వామి హస్తమున నిర్మించి ఇచ్చారు. ఏ మతమునందెవ్వనికి నమ్మకముండునో ఆ మతమునే అనుసరింపచేయుట స్వామి ఆశయం. ఆఫ్రికా పర్యటనలోనూ స్వామి వివిధ మతస్థుల వారికి ప్రీతికరమైన వారి వారి పవిత్ర చిహ్నములను అనుగ్రహించారు. భజన సమయములో కూడా ఏ మతస్థులు వచ్చినను వారికి తగిన కూర్చుని సదుపాయములు, రోగులకు అశక్తులకు కూడా ప్రేమపూర్వక సేవను ఒనర్పవలెనని ఐచ్ఛిక సేవాదళమునకు ఆజ్ఞనిచ్చారు స్వామి. జూలై 2వ తేదీ శ్రీ స్వామివారి అనుగ్రహము కొరకు వచ్చినట్టి అసంఖ్యాక ప్రజలలో ఎట్టి భేదమును గమనించక అనేక మందిని, ఎక్కువ మంది ఆఫ్రికా దేశీయులనే ప్రత్యేక సందర్శన సంభాషణములకు ఎన్నుకొని క్రమముగా వారందరినీ స్వామి తన గదిలోనికి స్వయముగా పిలుచుకుని వారి కోర్కెలను తీర్చి సంతోషింపచేసి పంపారు. ఆధ్యాత్మిక సాధనలో ఆసక్తి గలవారికి డాక్టర్ పటేల్ స్వామి ద్వారా హితోపదేశములను, తగిన సూచనలను ప్రసాదింపచేశారు. ప్రతి సాయంకాలమునందునూ భజన ముగిసిన వెంటనే వేలాది ప్రజలకు దర్శనమొసగుచూ కొండమీదనున్న బాహాయి పూజ మందిరమునకు స్వామి చనుచుండేవారు. ఆనాటి రాత్రి 8:30 గంటలకు డాక్టర్ పటేల్ భవనమును స్వామి చేరారు. అప్పటికినీ భజన జరుగుచునే ఉండెను. భక్తులు స్వామి దర్శనము కాంక్షించుచున్నారు. ఎన్ని పర్యాయములు స్వామివారి ముఖకమలమును దర్శించినను తృప్తి కలగదను విషయము సర్వజ్ఞులకు తెలిసినదే. అందువలన స్వామివారు భక్తులందరికీ మరల మరల దర్శనమొసగుచూ ప్రత్యేక సంభాషణమునకు అవకాశమొసగుతూ సుమారు 1 గంట కాలము వారితో గడిపి అందరికీ తృప్తి కలిగించి దూరదేశముల నుంచి వచ్చిన వారందరినీ ఆనందింపచేసి పంపారు. జూలై 3వ తేదీనాడు స్వామికి ఎక్కువ కార్యక్రమాలున్నాయి. టాంజీనియా ప్రదేశములో కంపాలా నుంచి 310 మైళ్ల దూరమున ఉండు ఇంగోరో ఇంగోరో అగ్నిపర్వత ముఖ ప్రాంతమునుండు వన్యమృగ ప్రదేశము నేత్రానందదాయకమై ఉండు సుప్రసిద్ధ కీకారణ్య ప్రదేశమునకు స్వామి కొందరు భక్తులు విమానములలో 7:15 బయలుదేరి విక్టోరియా సరస్సును దర్శించి సెరంగెటి నేషనల్ పార్క్ లో సింహములను దర్శించి జీబ్రా మొదలగు అడవి మృగములను పక్షులను చూసి భక్త బృంద సహితుడైన స్వామి అచ్చోట 1 వసతి గృహానికి చేరారు. బాబ్ రేమర్ నైరోబీ నుంచి ప్రత్యేక విమానములో వచ్చి స్వామిని కలుసుకున్నారు. అచ్చట నుంచి కార్లల్లో చుట్టుపక్కల అడవులలోని ఏనుగులు, కోతులు, వృష్టపక్షులు, నీటి పక్షులు మొదలగు వాటిని సమీపము నుంచి దర్శించగలిగారు. పచ్చికలో పవళించి ఉన్న సింహములను కూడా చూశారు. ఆ వన్యమృగములు పూర్వము నుండియే మేలిమి కలిగియున్నందున వాటి చెంతకు కార్లో వెళ్లినప్పటికీ బెదరక పరాకుగా ఉండుటనుగాంచి భక్తులు మిక్కిలి సంతోషించారు. సాయంకాలం 4 గంటలకు అటవీ శాఖోద్యోగులకు స్వామి విభూతిని సృష్టించి తన ఫొటోలనొసగి ఆశీర్వదించి ఆనందింపచేశారు. స్వామి పయనించిన విమాన చోదకుడు ఆంగ్లేయుడైనందున యేసుక్రీస్తు యొక్క ఫొటోనివ్వగా
బాబా ఫోటో కూడా తనకు ప్రసాదించిన బాగుండునని తలంచినంతనే అతని కోరిక ప్రకారము తన ఫోటోను కూడా స్వామి అతనికి వసగారు. ఆనాటి సాయంకాలం 6:30 గంటలకు నైరోబి పట్టణంలో మహాసభయందు స్వామి ఉపన్యసించునని ప్రకటింపబడింది. జనసమూహము నలువైపుల నుంచి మహాసభయద్దకు చేరారు. మార్గములన్నీయూ కార్లతోనూ ప్రజలతోనూ కిక్కిరిసి ఉన్నాయి. ముందెన్నడూ ఇంతటి జనసముదాయమును ఎంతటి గొప్ప మతోపదేశకులు వచ్చినప్పుడునూ చేరియుండలేదు. ప్రేమ అను సిమెంటుతో, విశ్వాసము అను ఇటుకలతో ప్రతి వాని హృదయమందును తన మందిరమును స్వామి తయారు చేసుకుని ఉన్నారు. 20,000 మంది ప్రజలు స్వామి దర్శనానికి వేచి ఉండగా స్వామి తమకు అమర్పబడిన దివ్య సింహాసనంపై కూర్చొనక ప్రజామధ్యమున సంచరించనారంభించారు. స్వామి వారి పాదములకు నమస్కరించుచూ, వారి ముఖకమలమును వీక్షించుచూ, వారి అనుగ్రహ వీక్షణములతో తృప్తి పొంది ఆశీర్వాదములను బడసి ప్రజలు బ్రహ్మానందములో తేలియాడుచున్నారు. తుదకు సింహాసనారూఢులై దివ్యోపన్యాసమును ఆరంభించినంతనే దృష్టి అంతయూ స్వామి ముఖమునందే సుస్థిరముగా నిలిపి పూర్ణ సమహిత చిత్తులై స్వామి మధురోపన్యాసమును అత్యంత శ్రద్ధతో వారు ఆలకింపసాగారు.

దివ్యాత్మ స్వరూపులారా అని బాబా తమ ఉపన్యాస ప్రారంభమున భక్తులనుద్దేశించి సంబోధించారు. ఇట్లు సంబోధించుటలో సభలో తమ కట్టెదుట ఆసీనులయుండు ప్రజాసముదాయమును రూపనామ సహిత దేశములుగా కాక ఈ దేహములకును అందలి ప్రాణ మనోబుద్ధ్యాది శక్తులకును ఆధారమై స్వయం ప్రకాశమై సచ్చిదానంద రూపమైన అనంతాఖండ పరిపూర్ణ దివ్యాత్మతత్వముగా భావించుచుండెననుట సువిదితమవుతోంది. తమను దేహములుగా భావించు మానవులకు వారి నిజస్వరూపము దేహము కాదనియు ఈ కనపడు నామరూపాత్మక దేహమున కంటే భిన్నమును విలక్షణము అయిన జ్ఞానానంద స్వరూపమైన ఆత్మయే మానవుని నిజస్వరూపమనియు దేహభావమును మరచి ఆత్మయే తానను భావమునందు సుస్థిరముగా నిలచి స్థితప్రజ్ఞత్వమును పొందుటే మానవుని ముఖ్య కర్తవ్యమనియు ఇట్టి ఆత్మసాక్షాత్కారమును పొందుట వలనే మానవుడు ప్రేమస్వరూపుడై అనంతాఖండ పరిపూర్ణ దివ్యాత్మతత్వముగా భావించుచుండెననుట సువిదితమవుతోంది. తమను దేహములుగా భావించు మానవులకు వారి నిజస్వరూపము

సాక్షాత్కారమును పొందుట వలనే మానవుడు ప్రేమస్వరూపుడై సర్వభూతహితుడై ఉండగలడని స్వామి ఆఫ్రికా అందేకాక ఎల్లెడలను తొలుత నుండియే ఘంటాపదముగా నొక్కి బోధించుచూ ఈ ఉపదేశమును తూచా తప్పక అభ్యాసములో పెట్టి అనుభవమునకు తెచ్చుకొనవలనని బోధించుచున్నారు. తూర్పు ఆఫ్రికాలో నివాసమేర్పరచుకున్న హైందవులకు మానసిక ఆందోళన నివృత్తికై ఇట్టి అమూల్య ఆత్మోపదేశమును స్వామి ప్రసాదించనని డాక్టర్ పటేల్ గారు తమ ఉపన్యాసములో తెలిపారు. నామస్మరణే ముక్తికి ప్రధాన సోపానమని స్వామి నిర్వచించారు. నిరాకారుడైన పరమాత్మ భక్తానుగ్రహము కొరకు సాకారుడై లోకమున అవతరించుననియు, అట్టి భగవానుని నామ సంకీర్తనము వలననే భక్తుడు స్వాధీనము చేసికొనుననియు, ఒకవేళ భగవానుడు దూరముగా ఉండినను నామము మిక్కిలి దగ్గరనే ఉండి భక్తుని రక్షించుననియు చెప్పుచూ తమ మృదుమధుర కంఠముతో నామావళుల కీర్తనమును గావించి భక్తులందరి చేత పలికించుచూ ఆనందింపచేశారు స్వామి. మహాసభానంతరం వసతిగృహమును చేరి టెలివిజన్ ముందు తమ అనుచరులతో సంభాషించుచున్నారు స్వామి. ఇట్టి టెలివిజన్ సంభాషణ విధానములు తామసిక రాజసిక విషయములలో ఉపయోగించిన దుష్పరిణామములకు దారితీయునని, సాత్విక సందేశముల ప్రసారము చేయుటలోనే ఉపయోగించిన ఈ టెలివిజన్ కార్యక్రమము లోక కళ్యాణమును కూర్చుటకు ఎంతయో ఉపయోగపడునని స్వామి వివరించారు. మానవుని ఔన్నత్యమును గ్రహింపక వికారములకు తావిచ్చుచూ పరస్పర నిందారోపణములతో కాలము వెళ్లబుచ్చుచూ వారి వారి స్వేచ్ఛావృత్తులకు లొంగిపోవుచూ పెడదారులు పట్టుచుండు రాజసిక తామసిక ప్రజలను సంస్కరింప తలపెట్టి తిననియు, అందుకు ప్రధాన సాధనముగా జనబహుళ్యమునకు నామసంకీర్తనమునే తమ బాల్యము నుంచి బోధించుచుంటినని స్వామి సెలవిచ్చారు. నైరోబి సింహములకు ప్రసిద్ధి చెందినది. ఘోరారణ్యములలోని క్రూర వన్యమృగములు స్వేచ్ఛగా సంచరిస్తూ ఉంటాయి. ప్రకృతి రమణీయతను గూర్చి వర్ణించుటకు మాటలు చాలవు. ఈ ప్రదేశ సంచారములో అనేక ఫొటోలు తీయబడ్డాయి. మధ్యాహ్న భోజనానంతరము డాక్టర్ పటేల్ గారు స్వామివారి అనుయాయులను నైరోబీకి 123 మైళ్ల దూరంలో ఉండు మౌంట్ కెన్యాకు కార్లలో తీసుకుని వెళ్లారు. అతి రమణీయకమైన లోయయందు ఆనాటి రాత్రి వారంతా విశ్రమించారు. స్వామికి ఈ షికారు అంతగా నచ్చలేదు. పట్టణములోనే ఉండి భక్తులను అనుగ్రహించుచుండిన ఎంతయో బాగుగా ఉండునని సెలవిచ్చుచూ భక్తులను ఆధ్యాత్మిక విషయముల వైపు మరల్చారు. మనస్సు ఏ విషయములతో కూడునో ఆ రూపము మనస్సుకు కలుగును. కావున మనస్సును దుర్విషయముల వైపు వెళ్లనివ్వకూడదు. ఈగ శుభ్ర అశుభ్ర వస్తువులపై వాలును, కాని తేనెటీగ మాత్రము పుష్పములపైన మాత్రమే వాలి మధువును గ్రహించును అని చెప్పుచూ హస్తచాలనమున తన విగ్రహముతో కూడిన స్వర్ణమయమైన గొప్ప లాకెట్టును సృష్టించి కట్టెదుట కూర్చుని ఉన్న భక్తునికిచ్చి కోరుచుండిన నీ లాకెట్టును ధరింపుమని స్వామి అతనితో చెప్పారు. మిగతా భక్తులు కొరకు అమృతాన్ని సృష్టించి ఇచ్చారు. ఆనాడు గురువారమైనందున బ్రహ్మానందముతో భక్తులు స్వామి హస్తము నుంచి వెలువడిన దివ్యామృతమును గ్రహించి పానము చేశారు. తమ జన్మలు ధన్యమైనట్టు భావించారు. ఆ వసతిగృహ యజమానుడైన మహమ్మదీయుని పిలిచి అతని బాధించుచున్న టాన్సిల్స్ నివృత్తి కొరకు స్వామి విభూతినివ్వగా అతడు పరమానందభరితుడయ్యాడు. తక్కిన సేవకులను కూడా తమ మృదుమధుర వాక్యములతో వారి వారికి వలయు సలహాలతో తృప్తిపరిచారు స్వామి. నైరోబీ నుంచి కంపాలాకు తిరుగు ప్రయాణమై విల్సన్ విమానాశ్రయము వద్ద స్వామి దయచేశారు. భజనలతో భక్తులు స్వామికి ఘనమైన వీడ్కోళ్లునిచ్చారు. క్రమశిక్షణతో సాయి భక్తులు ఇతరులకు మార్గదర్శకులుగా ఉండాలని బోధించి వారందరికీ ఆశీర్వాదమునొసగి విమానములో పయనించి శీఘ్రకాలములోనే ఎంటిచ్ విమానాశ్రయంలో స్వామి దిగారు. సత్యసాయి భగవానుని కటాక్షము పొందిన ఆ విదేశీ భక్తులందరూ ఎంతటి ధన్యులో.

0: స్వామి జీవితంలోని మరిన్ని విశేషాలతో మళ్లీ కలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంపై మీ సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org వ్రాసి పంపగలరని కోరుతున్నాం. సాయిరాం.
1: అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి స్వామితో డాక్టర్ శ్రీమతి ఇందిరమ్మ గారి అనుభవాల శీర్షిక 16వ భాగంలో స్వామి పుట్టపర్తి శ్రీ సత్యసాయి జనరల్ హాస్పిటల్ కి విచ్చేసిన నాటి అనుభవాలు ఇందిరమ్మ గారు ఇప్పుడు మనతో పంచుకుంటారు.
1: స్వామి హాస్పిటల్ విజిట్స్ ఇవి. ఫస్ట్ చెప్పాను, జనవరి 1 ఒకసారి వచ్చారు, దాని తర్వాత 26 ఒకసారి వచ్చినారు. రెండు సార్లు వచ్చాను. అసలు అప్పటికి మనకి రికార్డింగ్ ఏం లేదన్నమాట. ఇక్కడ ఫొటోస్ కూడా ఒకసారి అయితే లేదు, సరిగా డార్క్ లో లైటింగ్ లేదు, ఏం లేదు. సరిగా ఎవరు చేత వస్తే ఒక రెండు ఫొటోస్ తీసి అట్లా, అందుకనే అవన్నీ ఏమీ దాంట్లో లేదు. దీని తర్వాత నుంచి కొంచెం వచ్చింది. 2వ తేదీ మార్చి నెలలో 98 వచ్చారన్నమాట స్వామి. దానికి ముందు పాపం వీళ్ళు రోజు చాలా సార్లు అడుగుతూనే ఉన్నారు వరుసగా, స్వామి హాస్పిటల్కి రండి, హాస్పిటల్ అంటే ఆదివారం సరే అని వాళ్ళు, ఆదివారం ఇంకేదో ఎవరు గ్రూప్ వచ్చారనో అట్లా ఏదో ఒకటి సరిపోయేదన్నమాట. ముందు రోజు వచ్చి నేను రేపు వస్తున్నాను అని చెప్పారంట. 3 ఏళ్ల నుంచి షెడ్యూల్ సై ఓపెనింగ్ కోసం రెడీ అయిన తర్వాత అంతకాలం వెయిట్ చేయాల్సి వచ్చింది అన్నమాట దానికోసం. అక్కడ మేము కూర్చొని అడిగినా కూడా ఏదో ఒకటి ఇట్లే చెప్పేవాళ్ళు అన్నమాట. దర్శనానికి కొంచెం వీడు కార్డు పెట్టుకునేవాళ్ళు, ఇన్వైట్ చేయడానికి స్వామి స్వామి అని పిలిస్తే చూస్తాను అట్లనే. కానీ ఆ రోజు మటుకు వాళ్ళతో ఐ విల్ కమ్ అన్నారంట. అలరోజు చెప్పి సరే తప్పకుండా వస్తారు లింకా అని అనుకుని కూర్చున్నాం. మీ బ్లెస్సింగ్స్ కోసం అందరు వెయిట్ చేస్తున్నారు స్వామి అని అలరోజు సార్ అడిగేవాళ్ళు అనమాట. ఆయనకు ఒకసారి చెప్తే చాలు, ఆయన మొదట్లేమో సండేస్ పోయేవాళ్ళు, తర్వాత సాటర్డేస్ పోయేవాళ్ళు, ఏదో టైమింగ్స్ అట్లా. పొద్దున్న కొంచెం కష్టమైతే మధ్యాహ్నం రెగ్యులర్ గా పోయేవాళ్ళు వారానికి ఒకసారి. స్వామి దగ్గర బీపీ చెక్ చేయడం ఏదో చేసి వచ్చేవాళ్ళు అనుకుంటా. ఆయన ఊరికే ఆయన సాటిస్ఫాక్షన్ కోసం ఆయన చూడు ఎప్పుడు నా వెయిట్ ఇంతే నా బీపీ ఇంతే అనేవాళ్ళంట. అట్లా పోయి అని ప్రతిసారి అడిగేవాళ్ళు. ఒకసారి మనం చెప్పి లెటర్ ఇచ్చి వదిలేస్తే అడిగేసేవాళ్ళు అనమాట పాపం. ఆ సాయంత్రం ఆదివారం సాయంత్రం వరండాలో కూర్చోనుంటే డాక్టర్ భగవత్ సోడు చెప్పండి, ఉదయం భజన అయ్యాక వస్తాను అన్నారంట. దట్ మీన్స్ మండే వస్తారనేసి. సో మందిర్లో మేము కూర్చున్నాం, మాకేమీ తెలియ అంజలిదేవి అప్పుడు షిడ్డి సాయి పత్యసాయి తీస్తుంది, దాని గురించి ఏదో చెప్పినారన్నమాట. ఆమెతో స్వామి ఇదంతా మీ అనుగ్రహం, మీకు ఇవ్వాల ఇది అర్పించాలనుకొని చేస్తున్నామని చెప్పి దాంట్లో ఏదో కొంచెం అడ్జస్ట్మెంట్స్ ఏదో చెప్తున్నారు. డ్రెస్సింగ్ సరిగా లేదనో ఏదో లేదనో మేము మందిర్లో కూర్చున్నాం. అప్పుడు తర్వాత హాస్పిటల్కి వచ్చినారు. ఆ రోజు మండే అన్నమాట. మండే ఏం చేశారు, మేము సండే చెప్పగానే వచ్చి గౌరవ అందరూ వచ్చేసి డివైడ్ చేసుకునేవాళ్ళం. ఒకరు డెకరేషను, ఒకరు బయట గాయత్రి ముగ్గులు పెట్టేది, అక్కడ వరండంతా బయటంతా తను చూసేది. నాగమణి ఏమో ఇక్కడ ఫుడ్ పార్ట్ దానికి కొంచెం అలవాటు ఉండే స్వామి దగ్గరికి వాళ్ళ సిస్టర్ తీసుకెళ్లడం అది, అందుకని తనకి అది ఇచ్చేవాళ్ళం. పాటలు పాడేవాళ్ళు వచ్చిన కొంచెం ఎక్కువ మంది లేరు, ఇప్పుడంతమంది లేరు అప్పుడు కదా. ఆ ఇద్దరు ముగ్గురు వాళ్ళని ప్రాక్టీస్ చేయమనేవాళ్ళం. ఇక్కడ హాస్పిటల్ క్లీనింగ్ ఇట్లా అన్ని డివైడ్ చేసుకుని గబగబా చేశారన్నమాట. అప్పే బయట గబగబా వెళ్ళి పూలు కొనుక్కోవడానికి పొద్దున్న టైం లేదు కదా. ఇంకా ఎవరినో కారు అడిగామనుకుంటా పోయి చిక్బలాపూర్, అక్కడ వెళ్తే ఫ్లవర్స్ అన్నీ ఉంటాయి, ఫ్లవర్స్ ఫ్రూట్స్ సమయానికి ఇక్కడ అన్ని పొద్దున్నే వెళ్ళి తెచ్చేంత టైం ఉండదు కదా అనేసి అవన్నీ పేరు పోయేసి రాత్రితో 8 గంటలకు ఎప్పుడో వచ్చినారు. అప్పుడు కూర్చొని అన్ని కట్టడం అన్నమాట. ఇంకా షిడ్డి బాబా డెకరేషన్కి అన్ని కావాలనేసి అంతా చేసి ఇక్కడ చేస్తే ఇక్కడ వెనకంత కర్టన్ లాగా కట్టాము పూలు, అది మర్చిపోయినారు అక్కడికి పొద్దున్న తీసుకెళ్ళడానికి వాళ్ళు. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ పెట్టేవాళ్ళు మర్చిపోయారు. మేము కింద బిజీ ఉన్న తర్వాత చూస్తే పైన అట్టే ఉన్నాయి, రాత్రంతా కూర్చొని చేశాం అది. సారీ అంతే అనుకున్నాం, అది అందరు వెయిట్ చేస్తాను. స్వామి ఏం చేశారంటే అక్కడ వరండాలో మేమేమో దర్శనం అయింది వచ్చేసేసాం, నేరుగా వచ్చి ఎన్ని చూసుకుంటా ఉన్నాం. షిడ్డి బాబా దగ్గర డెకరేషన్ కోసం కూర్చోను. ఎవరినో ఇంటర్వ్యూకి పిలిచారు. పిలిచేటప్పుడు ఏమనుకున్నారు, రావుకాలం 7:30 రావుకాలం కాబట్టి స్వామి ఇప్పుడు పోరు, భజన అయిన తర్వాత కదా వస్తారని. మన డాక్టర్స్ కొంతమంది రాలే, 7 కల్లా దర్శనం అయిపోయింది. మేము వచ్చేసామన్నమాట, అంటే ఇంకేదైనా న్యూస్ ఉంటుందేమో అని వెళ్ళాము, వచ్చేసేసాం మేము. వీళ్ళేమో స్వామి ఎవరినో ఇంటర్వ్యూ పిలిచారు. అరౌండ్ అంతా అయిపోయాక వీళ్ళు రావుకాలం 7:30 నుంచి 9 కదా, స్వామి వచ్చాడు 9, ఎవరిని ఇంటర్వ్యూ కూడా పిలిచారు కదా టైం పడుతుందనేసి వాళ్ళు రూమ్కి వెళ్లారు నేరుగా హాస్పిటల్కి రాకుండా. డాక్టర్ గుప్తానే కార్డియాలజిస్ట్ వాళ్ళు ఉన్నారు, ఇద్దరు ముగ్గురు మిస్ అయ్యారన్నమాట, రాల ఇక్కడికి. మేము వచ్చేస్తే ఇక్కడ కూర్చున్నాం. కొంచెంసేపటికి ఏమైందంటే భగవత్ సార్ ఇక్కడ ఉన్నారు, భగవత్ సార్ వచ్చేసినారు. ఆయన కూడా ఏంటి తర్వాత వస్తానన్నారు కదా, భజన యాక్ వస్తున్నారని ఆయన వచ్చేస్తున్నారు ఇక్కడికి. ఆయన వచ్చినారు, మేము అక్కడ ఇంకా ఉన్నాము. స్వామి ఇంటర్వ్యూకి ఇటు పిలిచారంట. దట్ మీన్స్ ఆయన ఆయన లెక్క చూడండి ఎట్లుందో. మనకి కొంతమంది మిస్ అవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు కావాలా పాపం ఏంటో తెలియల. పిలిచిన అతన్ని మళ్ళీ బయట పంపించారంట, నాట్ ఈవెన్ ఏ మినిట్. బయట వచ్చి హాస్పిటల్కి ఫోన్ చేసి వస్తున్నా నేను చెప్పని. ఆయనదేమో రావకాలం లోపల అయిపోయింది. ఆయనకి అసలు రావకాలం లేవనుకోండి మన కోసము. అందుకని ఇంకెవరికి ఇక్కడ ఒకరికొకరు చెప్పే టైం కూడా లేదు. అక్కడి నుంచి ఫోన్ కాల్ వచ్చినట్టుంది, ఎవరో లెక్చరర్స్ ఫోన్ చేశారు స్వామి బయలుదేరుతున్నాను. ఆల్రెడీ సార్ కూడా రాలే ఇంకా. ఆయన రూమ్కి వెళ్ళారు, భోజనం భజనయ్యాక వస్తానన్నారు కదా టైం ఉందనేసి. ఆయన్ని ఎవరో పోయి గౌబాల తీసుకొచ్చారన్నమాట రూమ్కి వెళ్ళి. ఆయన్ని సేవాదళ ఇద్దరు వెళ్ళి తీసుకొచ్చినట్టున్నారు. భగవత్ సార్ ఇక్కడికి మెసేజ్ రాగానే బయట వచ్చి ఇక్కడి నుంచి కాగి పెట్టారు అక్కడికి. స్వామి ఆల్రెడీ బయలుదేరారు. మేము అక్కడున్నాం అనమాట షిడ్డి సాయి దగ్గర పెద్దగా. డాక్టర్ ఇందిరా పరిగెట్టేయండి అనేసి ఇక్కడి నుంచి స్వామి ఆల్రెడీ స్టార్టెడ్ అనేసి. మేము ఇంకా పూర్తిగా చేయలే. కోమ్ లేదా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఏదో తీసుకొచ్చింది, కొన్ని న్యాచురల్ రోజెస్ ఉన్నాయి. టేబుల్స్ స్ప్రెడ్ చేశాము, పిన్ చేయడానికి రోజెస్ అట్టట్ట పెట్టామన్నమాట. అంతే, ఆర్టిఫిషియల్ ఒక పక్క, యోగ పక్క, కార్పెట్ వారాలు అది ఏం లేదు. అంతే, అక్కడి నుంచి మళ్ళీ రెండోసారి వచ్చారు ఆయన. ఎందుకంటే ఆల్రెడీ బయలుదేరారంటే ఆయన వచ్చాక ముందు రాలేం కదా. ఇంకా మేము వచ్చేసాం ఇద్దరం, కుర అంతా వదిలిపెట్టేసి వచ్చేసాం ఇంకా. కానీ ఇదయ్యాక ఆయన అక్కడ మొదలు పెడతారు ఇక్కడ చేస్తారు కూడా తెలియదు. లోపలికి వచ్చారన్నమాట. లోపలికి వచ్చాక డాక్టర్ రవిని ఒక అతను రష్యాలో చదువు వచ్చాడు అనుకుంటా అబ్బాయి, స్వామి స్టూడెంట్, మరి ఇక్కడ ఏమన్నా కొద్ది రోజులు చేశాడో నాకేది తెలియదు. అతను పూర్ణకుంభం పట్టుకొచ్చాడనమాట. సరే లోపల బ్లెస్ చేశారు, స్వామి వచ్చినారు, లోపల బ్లెస్ చేశారు, వచ్చారు. సరిగ్గా 7:28-29 అంతే ఆ టైం, మన టైం ప్రకారం చూసుకుంటే. ఆ కుర్చీలో కూర్చున్నారు, అందరినీ చూసి కామేశ్వర్ గారు మాట్లాడండి అన్నారు. వచ్చేటికి మాట్లాడానంటే స్వామి మేమేం మాట్లాడతాము మీరు చెప్తే వినాలే కానీ అన్నారు. స్వామి ఏమన్నారంటే క్రియేట్ చేశారు వెంటనే ప్రసాదం క్రియేట్ చేసి కామేశ్వర్ గారికి కొంచెం కొంచెం ఆ 4-5 అక్కడ ఉన్న వాళ్ళకి పెట్టారన్నమాట. ఇంకా అందరు కూడా సరిగ్గా కూర్చోలేదన్నమాట. డాక్టర్ పూర్ణమ్మని డెంటిస్ట్ ఒక ఆమె అన్నారు. ఈయన భగవత్ సార్ ఏమో రోజుచ్చి నమస్కారం చేసుకున్నారు. ఆ రోజు తెచ్చి డాక్టర్ పూర్ణంకి ఇచ్చారనమాట. డెంటిస్ట్ ఉండే ఆ హస్బెండ్ వచ్చి బ్లడ్ బ్యాంక్ లో పనిచేసేవాడు. కొంచెం సేపు అయితే అక్కడ ఎక్కువ సేపు లేదు ఆసారి ఒక మళ్ళీ ఇంకొక చైన్ క్రియేట్ చేశారు. చైన్ ఒక హార్ట్ షేప్, ఇది చిన్నది హార్ట్ షేప్, ఏదో ఒకటి రెడ్ గా మెరుస్తా ఉంది. ఎస్తో బ్లడ్ ఈస్ కమింగ్ అవుట్ అనుకుంటే మనకి ఫోకస్ వస్తే అట్టుంటుంది. ఆ చైన్ డాక్టర్ భగవత్కి ఇచ్చారు. అంతే చిన్న పెండెంట్ హార్ట్ షేప్ లో ఉంది. హార్ట్ షేప్ పెండెంట్ ఇదేంటి తెలుసా అంట, ఇది నా హార్ట్, స్వామి లవ్ అని చెప్పి భగవత్కి ఇచ్చారన్నమాట. అంటే నేను ఈ హృదయంలో ఉన్నాను అన్నట్టుగా అర్థం వచ్చేటట్టు చిన్నది. అంతే హార్ట్ షేప్ది అనమాట. ఏ తర్వాత మళ్ళీ మాట్లాడంటే ఏముంది మాట్లాడేది, డ్యూటీ చేయండి, డ్యూటీ ఈజ్ గాడ్, వర్క్ ఈజ్ వర్షిప్, లవ్ ఆల్ సవ్ ఆల్, ఆ మూడు పదాలు చెప్పారంతే. ఇంకా ఇక్కడ ఏదన్నా అక్కడ హారతి ఇస్తున్నారంటే ఇక్కడ పని జరుగుతుంటే వదిలిపెట్టి పోకూడదు, అది కాదు ముఖ్యం, పేషెంట్స్ సర్వీస్ చేయడం ముఖ్యం. అంటే నన్ను చూడడానికి కూడా ఇక్కడ పని వదిలిపెట్టి రావద్దనే దానికి ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చారన్నమాట. అట్లా చెప్తూ అంటే అట్లా చేస్తే నాకు సంతోషం కాదు అన్నట్లుగా, నా కోసం ఇక్కడ పని వదిలిపెట్టి రా వద్దనేదట్లు అట్లా చెప్తున్నారంట. హారతిస్తున్నాన్ని ఇక్కడ పని ఉన్నా కూడా వదిలిపెట్టి రాకూడదు అనేసి. ఎవరిని వెళ్లేవాళ్ళు ఏమో తెలియలే, ఏదో ఒకటి అట్లా చెప్తున్నాను చెప్పారన్నమాట. సరే అప్పుడు అనుకున్నాం స్వామికి కావాల్సింది ముఖ్యం ఇదేను, దీని తర్వాత మిగతా చేయమంటారు, ఇచ్చింది మనకి డ్యూటీ కాబట్టి అదేననేసి. రూమ్ నెంబర్ 1 లో అంటే ఇక్కడ అన్ని సరిగా లేవు అప్పటికి. అక్కడున్న టేబుల్నే సర్దేసి ఏదో పర్చేసేట్లు అనమాట, దాని మీద అన్ని పెట్టున్నారు వీళ్ళు. సరే స్వామి లోపలికి వెళ్ళారు, డాక్టర్ భగవత్ వెళ్ళారు. హాల్లోనే అందరం కూర్చోను, నాగమణి అల్లమన్న ఆయనకి తెలియదు కదా అట్లా అన్ని మూతలు తీయాలి కదా అట్లా, అడేదో తీశారు. అన్ని బ్లెస్ చేసి వేసిన పప్పు ఏదో ఉప్పు చెక్కల చిన్నది ఏదో రైస్తో చేస్తారు, అది కొంచెం మిర్చి అట్లా నోట్లో వేసుకున్నాను. కూర్చొని కూడా కూర్చోలే కుర్చీలో అట్లే నిలబడి, కానీ ఒక్క ఫోటోలు లేవు, అన్ని తీయడానికి లేకుండా పోయిందని అట్లా ఊరికే టచ్ చేశారు. అది తీసుకుని బయట వచ్చారనమాట. అంటే అమ్ముకోటి తీసుకున్నారు. టెంకాయ నీళ్ళు పెట్టుండే అక్కడ, కొబ్బరికాయ కొడితే టెంకాయ నీళ్ళు వద్దు తీపు నాకు వద్దు అన్నారు దాన్ని. అంతే ఒక మంచి నీళ్ళు, అది వినపడింది బయట స్వామి అనడం అన్నమాట. రెండు గ్లాసులు ఒకటిది ఒకటి మంచినీళ్ళు పెడితే అది తీసుకుని అది వద్దని చెప్పారు. తర్వాత మళ్ళీ ఆల్టర్ దగ్గరికి వచ్చారు ఆ రూమ్ లో నుంచి అందరిని అది నమస్కారం చేసుకున్నాం అనమాట. తర్వాత పాట పాడతామని చెప్తే అది ఇది పాడారంట, సాయి రామ నామం ఎంతో రుచిగా మధురం, సాయి నామరామ మధురం, నామమే మధురం అని ఒక పాట పాడారు. అది బహుశా సరిగా లేదేమో, ట్యూన్ సరిగా సో ఒక రకంగా మొహం పెట్టారనమాట. ఇంకో పాట అన్నారు ఆయన, మొహం చూస్తే ఏదో సరిగా లేదనిపించింది. అంటే ఎక్కువ మంది లేరు, సరిగా కూడా చేయలేదేమో అనుకుంటే అది మ్యూజిక్ కూడా అంత ఏం లేదు, హార్మోనియం ఉండేది అది ఉండేది, అది కూడా పెట్టుకున్నారో లేదో గుర్తులే నాకు, శృతి కూడా పెట్టుకున్నారా లేదో తెల్ల, ఒక్కటే ఒక పాట పాడారు. దాంతో ఆ మాట అన్నారా, ఏం అల్లా పాపం గమ్ము గట్ల ఒక రకం పెట్టేటట్టుకి ఆపేసామన్నమాట. ఇంకా నీ నామం ఎంతో మధురమ్రు అనేసి తర్వాత అలా ఇంకా లేవబోతా ఉండేటప్పటికి స్వామి షిడ్డి బాబా విగ్రహం అంటే బర్డ్స్ అంతా పాడు చేస్తాయి బయట, స్వామి పైన గొడుగు ఉంది అన్నాం అనమాట, గొడుగున్నా కూడా అనేసి ఆపారనమాట. ఇంకా మాకు పోతారా పోరా ఏమని తెలియలే, లేచి కార్ దగ్గరికి వచ్చేస్తున్నారు. కార్ దగ్గరికి వచ్చేసేటప్పటికి అల్లుజా సార్ కూడా రమ్మన్నారు, కార్లో కూర్చున్నారనమాట. వసుందరేమో అక్కడే అరేంజ్ చేస్తున్నది, అక్కడ షిడ్డి దగ్గర ఉండిపోయిందనమాట. అక్కడికి పోతుంటే మాకు షిడ్డి బాబా అంటానే ఉన్నాం, దిగి మెట్లు దిగి పోతారో పోరో కూడా తెలియదు కదా, మెల్ల కారు పోతే వెనక గబగబా అందరం పెళ్ళామన్నమాట. అక్కడ ఆపారు, షిడ్డి బాబా దగ్గర ఆపారనమాట. పోయేసి రిమోట్ కంట్రోల్తో దాన్ని చేశారు, లైట్స్ ఏదో చిన్నదిగా పెడితే పైదాకా పోయేదాకా కోమలా వీళ్ళిద్దరు అక్కడ నిలబడి ఉన్నారనమాట. చేసి అక్కడ వాటర్ కూడా వచ్చి దానికి ఏదో పెట్టి ఉంది, కాలు దగ్గర వచ్చింది, పైదంతా పెట్టలే అప్పటికి అనుకుంటా, అదిగా లేదో పెడితే వాటర్ కూడా వస్తా ఉన్నది. అట్లా ఏ చూస్తున్నారు చాలా బాగుంది అంట, షిడి బాబా విగ్రహం చూస్తా. అది ఎవరు చేశారని ఒకరు అన్నారంటారు, అది నాకు వినిపించలేదు అని అన్నారన్నారు, అది తెలియలే, అది నిన్నెవరో చెప్పినారు, అది నాకు అది వినిపించలేదు. నాకు టేబుల్ మీద చెప్పాను కదా ఏదో పెట్టినాయని ఒక టాఫీ తీసి ఇట్లా నిలబడి ఉన్నారు, టేబుల్ ఉంది ఇట్లా నిలబడి ఉన్నారు. ఇక్కడ సున్నందా వెనక నేను ఇంకెవరో ఇద్దరు ముగ్గురు నిలబడ్డాం, మిగతా అందరు కూడా కొంచెం కొంచెం వస్తా ఉన్నారు ఇంకప్పటికి లేదా వెనక్కి వచ్చారు. తీసి ఆల్రెడీ చేశారు జోబీ, ఇట్లా ఓపెన్ చేసి జోబులో వేశారు. అక్కడ ఆర్టిఫిషియల్ ఫ్లవర్ ఉంది, నేను ఈరోజు తెస్తామనుకున్నా అది మర్చిపోయా, ఈ కోమలానే చేసినది. అది తీసి ఇట్లా వెనక నుంచి తీసి నాకు ఇచ్చినారు, నాకేం అర్థం కాల, డాక్టర్ సన్నందా ముందున్నారు ఇంకెవరో మేము ఇద్దరు వెనకున్నాం అనమాట, ఆమె ఇక్కడ నిలబడున్నారు ఇట్లా తీసి చేయి పెట్టి ఇవ్వడం అనమాట. సరే తీసుకున్నాను పెట్టుకున్నా, నాకు అర్థం కాలేదు ఎందుకు ఆర్టిఫిషియల్ ఫ్లవర్ ఇచ్చారా, ఎప్పుడు వాడిపోకుండా ఉంటుందనా, మామూలుగా అయితే ఇది ఇస్తాం కదా, ఇప్పటికీ నాకు దానికి అర్థం తెలియలే. డేట్ వేసి మటుకు దాన్ని భద్రంగా అట్లే పెట్టాను. ఈ కోమలో దాన్ని ఒక పెయింట్ కూడా చేసింది, స్వామి రావడం అక్కడ నిలబడడం ఆల్రెడీ చేసి సబ్జోబిలో ఏదో హారతి ఇచ్చింది, మీతో ఏదో రెండు మూడు చేసింది, అది మటుకు ఆల్రెడీ చేశారు అక్కడ కూర్చుంటుంటే అక్కడ పెట్టింది అనమాట. ఆయన పాకెట్లో పెడతా ఉంటారు అది పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారనమాట. బాగుందనేసి అందరినీ బ్లెస్ చేశారు. హారతి ఇచ్చిన తర్వాత షిడి బాబా ఇది హారతి ఇవ్వాలని నేర్చుకున్నాడు, పాపం భగవత్ సరే నేర్పించినారు అది. ఈ పాట పాడదాం స్వామి అక్కడికి వచ్చాక, రాజాది రాజా హారతి పాట పాడతారు కదా స్వామి. ఇంకా బయలుదేరేటప్పటికి ఒకరినొకరు వీపు తట్టేసి అందరం హారతి పాట వదిలేసి రాజాది రాజా యోగి రాజ లాస్ట్ లైన్ అన్నమాట, దాన్ని మటుకు పెద్దగా చెప్పేశామన్నమాట. ఇంకేం తోచక అప్పుడు రాజాది రాజ యోగి రాజ సచ్చిదానంద అంత కూడా సచ్చిదానంద సద్గు సాయినాథ బాబుకి జై, ఇంకా తట్లది ఎవరికి పూర్తి పాటంతా మర్చిపోయాం, హారతి అయిపోయింది ఇంక వెళ్ళిపోతున్నారనమాట. కనీసం లాస్ట్ లైన్ అన్నా చెప్పడానికి ఎవరు ఎత్తేశారు దాన్ని, అది ఇంత లైనే చెప్పినారు, అది కూడా అంత సరిగ్గా కూడా వర్డింగ్స్ కూడా అన్ని దాంట్లో రాలేదనుకుంటా, అంత ప్రాక్టీస్ ఏమో చేసాం చేయడానికి. రాజాది బ్రహ్మాండ నాయక రాజాది రాజ యోగి రాజ శ్రీ సద్గురు సాయినాథ మహారాజ్ కి జై అట్లా చేసి అంత వెళ్ళిపోయారనమాట. అక్కడికి వచ్చేసారు అల్లుజ, ఇంకెవరు ఎక్కి వాళ్ళిద్దరు ఎవరెక్కారో తెలియలే, భగవద్ గారు ఎవరెక్కారు మళ్ళీ అక్కడ దాకా పోయి మళ్ళీ పంపించారు. అది ఆ విజిట్ కొంచెం ఎక్కువసేపు ఉన్నారన్నమాట. దాని తర్వాత సెకండ్ విజిట్ వచ్చి ఇది ఫోర్త్ విజిట్ అయితే మన లెక్క, ఫస్ట్ వచ్చి 94లో 98 ఇది 98 వచ్చింది, ఇది షెడ్డి బాబా ఆవిష్కరణ చేశారనమాట. 26th వచ్చినారు, మళ్ళీ న్యూ ఇయర్కి వచ్చినారు, ఎక్స్రే ప్లాంట్ పెట్టడానికి వచ్చినారు. మన మొబైల్ ఇది ఉంది అది అప్పుడు వచ్చిందనమాట. అప్పటికే ఓవర్సీస్ వాళ్ళు మనతో కలిసేవాళ్ళు, అది సపరేట్గా పెట్టుకుంటున్నారు. రౌండ్ బిల్డింగ్స్ కట్టపక్క స్టార్ట్ చేసేవాళ్ళు. దాని తర్వాత మెల్లగా స్వామితో చెప్పి మన పైన ఇక్కడ పెట్టుకోవడానికి వచ్చినారు. వాళ్ళు కలిసేవాళ్ళు అనమాట అన్నిటికీ. ముందు రాగానే మనతో ఏం చేసుకుంటున్నాము, అన్ని మేము కూడా కలుస్తాం, మీతో కూడా జాయిన్ అవుతాం అట్లా అనేసి. ఆ రోజు సాయంత్రం అనమాట, ముందు రోజు చెప్పారనమాట. ఆ రోజేసారి వచ్చి ఊపి పీచుకుని బయలుదేరిపోతా ఉన్నాం మేము భజనకి అని చెప్పి, స్వామి రేపు వస్తానన్నారు అని చెప్పారు. వచ్చి సరిగ్గా ఈవినింగ్ ఓపి అయిపోయింది, బయట చెంపు పోదామనేసి రేపు వస్తామని చెప్పారు. సండే అయితే పిల్లలు వస్తారు, రేపు వస్తాం మంచి రోజు కాదు అన్నాడంట. ఎవరిద్దరు పిల్లలు అక్కడ ఉంటాయి, వాళ్ళని అడిగారంట. రేపు హాలిడే స్వామి అన్నారు అంట వాళ్ళు. 26th హాలిడే కదా మనకి, ఇంకా 26th హాలిడే అంటే మంచి రోజా అన్న, మంచి రోజా స్వామి అన్నారంట ఆ పిల్లలు. ఎవరో స్వామి అక్కడ దగ్గరుండేవాళ్ళారు, పైగా హాలిడే కూడా రేపు అని అనంట. సరే అట్లయితే రేపు వస్తానన్నారంట. ఈ డాక్టరు రేపు రమ్మంటున్నాడు నన్ను వాళ్ళతోనే. ఎప్పుడు స్వామి అంటే భజన అయ్యాక అన్నారంట. అప్పుడు కూడా సరే అని చెప్పి ఈయన ఇక్కడ డాక్టర్ బ్రిగేడియర్ బోస్ అని ఒకసారి హార్ట్ ప్రాబ్లం వస్తే హాల్లో స్వామి ఇది చేశారు, ఆయన అడ్మిట్ అయి ఉన్నారు, ఆయన చూడ్డానికి వస్తానన్నారు. ఆయన అడ్మిట్ అయి ఉన్నాడు అనమాట. ఆయన పైన ఉన్నారు, మాకు తెలియలే పైన ఉన్నారు పైకి ఎక్కారా స్వామి, లిఫ్ట్ లేదు కదా పైకి వస్తారా కింద పెట్టాలా ఏం తెలియలే, షిఫ్ట్ చేయాలా ఏందని తెలియలేదు అనమాట. స్వామి ఏమో బ్రిగేడియర్ బోస్ని చూడాలా వస్తానన్నారంట. సరే ఇంకా అప్పుడు చెప్పారు కదా ఇంకా అంతేగా భజన వచ్చి మళ్ళీ మొదలు పెట్టా, ఇంకా కింద క్లీన్ చేయడం అవి చేసుకోవడం ఏం చూసుకుని మళ్ళీ స్టార్ట్ చేసాం అనమాట. 9 గంటలకు వచ్చి బయట అన్ని కొనుక్కొని వచ్చి మళ్ళీ పెట్టి మళ్ళీ రూమ్కి వెళ్ళేసి ఎవరు ఇంకా భోజనం కూడా చేస్తే వచ్చి మళ్ళీ కూర్చొని అన్ని రెడీ చేసేసామన్నమాట పొద్దుటికి. స్వామి ఏం చేశారు అక్కడికి వెళ్ళాక, ఇంకా అప్పుడైతే కొంచెం టైం ఉండింది కాబట్టి ముందు తెలుసుకోవడం కొంచెం కొంచెం ఏదో అన్ని ప్రిపేర్ చేసుకున్నారు అందరూ. కామేశ్వర్ గారు ఉన్నారు, ఆ కారు ఉండేది అప్పుడు పొద్దున్నే కబాంతో వచ్చేసేసామన్నమాట. స్వామి దర్శనానికి కూడా వెళ్ళినట్లేదు ఆ రోజు అసలు. మళ్ళీ షిడ్డి కూడా అక్కడ కూడా పోతారేమో, అక్కడ డెకరేషన్ ఉంది ఇక్కడ ఉంది అది. స్టూడెంట్స్ ఫ్లాగ్ హాయిస్ట్ చేసుకొని వస్తారు, అందుకని భజనయ్యాక వస్తాను అన్నారంట. అంటే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని బ్లెస్ చేసిన తర్వాత వస్తానంట. మా పైకి వెళ్ళను కిందనే అరేంజ్ చేయన్నారంట, అది కూడా కిందనే పైకి రానన్నారు పైకి ఎక్కనారంట. అప్పుడు విమల్ అని ప్రేమ అని ఇద్దరు హస్బెండ్ వైఫ్ ఉండేవాళ్ళు ఇక్కడ, అతను కొంచెం ఎన్ని చూసుకునేవాడు, తను బాగానే పాటపడేది, హౌస్ కీపింగ్ లాగా మిగతా హాస్పిటల్ అటువన్నీ తను చూసుకునేది. ఆయన ఆల్రెడీ చేశారు, ఫోన్ చేశారన్నమాట, మేము ఇక్కడ ఏదో చేస్తుంటే నేనే ఎత్తుకోవాల్సి వస్తుంది అప్పుడు ఇక్కడ ఎక్కడ ఉంటే. సరే అని చెప్పి ఆయనకి చెప్పి పైన పేషెంట్ కిందకి దించాలి, ఇంకా ఆ రూమ్ క్లీన్ చేయాలి అన్ని ఆయనకి చెప్పేసి మీతో ఇక్కడ చూసుకుంటా అన్న. నాగమణి కూడా వచ్చి స్వామి తప్పకుండా ఇస్తారు పైకి ఎక్కరు కాబట్టి, కొంచెం కొత్త వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి తెలియదు, వీళ్ళకంతా పాత కాబట్టి తెలుసు. మళ్ళీ ఆ రూమ్లోకి అంతా ఆయనే షిఫ్ట్ చేశారన్నమాట. డాక్టర్ వంశ వచ్చి హాల్ అంతా డెకరేట్ చేసేది, కృష్ణుడు పైన అదంతా ఆ ముందు రోజు చేసేసినారు అన్నేసి. మేము అప్పుడు ఒక పాట ఒకటి మళ్ళీ నేర్చుకుని ఉన్నామన్నమాట. అక్కడ స్వామి లోపలికి వచ్చేటప్పుడు గాయత్రి సాయి గాయత్రి చెప్పుకుంటా కూర్చుని ఉన్నాము అందరం. స్వామి వచ్చేది 9:50 వచ్చారు ఆ రోజు, భజన అయిపోయి కూర్చున్నట్టున్నారు. పదముల చాలు అంటే లైన్స్ లో అందరం కూర్చోండి, స్వామి మీరు వచ్చిన జ్ఞాపకం వచ్చిందన్నమాట. కానీ వీళ్ళు పాటొద్దు అంటున్నారు, అంటే పోయినసారి అన్నారు కదా, కానీ ఈసారి కొంచెం హార్మోనియం తాళాలు అన్నీ పెట్టుకున్నాం, గ్యాప్ ఉంది కదా, 2 ఇయర్స్ గ్యాప్ వచ్చింది కదా, చాలా ప్రాక్టీస్ చేసామన్నమాట. వద్దొద్దు భజన చాలు భజన చాలు అని సరే అని భజన మొదలు పెట్టాం, భజన చేస్తా అన్నా. పైన ఏదో సీజర్ ఉండేది పాపం, అప్పుడు కమలా అంటే అనస్థెటిస్ట్ అన్నమాట, ఆమె దానికి వెళ్ళింది సరిగ్గా అప్పుడే, అది కూడా పూర్తి ఆమె కిందకి దిగింది. స్వామి రాగానే డాక్టర్ గోపినాథ్ అప్పుడు ఆయన పొన్నుకుమ్మం పట్టుకొచ్చారు. డాక్టర్ బుధవారం ఉన్నారు పుల్లేరు ఆయన పోయినారు, ఆయన వచ్చి పూలు అందించారన్నమాట స్వామికి, బొకేలాగి ఇచ్చారు. చాలా బాగా నవ్వుతా అట్లా లోపలికి వచ్చారన్నమాట. నేరుగా వెళ్ళి ముందు బ్రిగేడియర్ బోస్ని చూశారు, ఆయన చూసేసి వచ్చినారు. డాక్టర్ సారా పవన్ అప్పుడు వీడియో తీశారు ఆయన, ఆయన తీశారు కాబట్టి మనకి.
0: ఇంతవరకు మీరు స్వామితో డాక్టర్ శ్రీమతి ఇందిరమ్మ గారి అనుభవాల శీర్షిక 16వ భాగం విన్నారు. ఈ శీర్షిక యొక్క తరువాయి భాగం రేపు మీరు వింటారు. సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంతకోటి ప్రణామాలు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మానవాళి హృదయాలలో మానవతా విలువలు వికసింపజేసేందుకు, దైవభక్తిని, దేశభక్తిని, మాతృభక్తిని పరిమళింపజేసేందుకు తమ దివ్యోపన్యాసాలలో అమృత గుళికల్లాంటి చిన్న కథలు చెప్తూ ఉంటారు. ఆ కథలను శ్రీ సత్యసాయి కథాసుధలో ధారావాహికంగా ప్రసారం చేస్తున్నాం.
1: భ్రమ మానవుని ఏ విధంగా కృంగదీస్తుందో తెలిపే భ్రమలు బలహీనత అనే కథనిప్పుడు విందాం. ఒక వ్యక్తి ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతూ ఉండేవాడు. అతడు చాలా తెలివితేటలు కలవాడు. ఈ అనారోగ్యము వలన అతనికి రాత్రి నిద్రపట్టేది కాదు. అనారోగ్యానికి కారణం ఏమీ తెలియడం లేదని వైద్యులు చెప్పారు. అతడు కారణాలు వెతకడం ప్రారంభించాడు. పక్క ఇంటి వారిని ఒకరోజు పిలిచి, "సార్, నా అనారోగ్యమునకు కారణం మీరే" అన్నాడు. పాపం ఆ పక్క ఇంటి వానికి అర్థం కాలేదు. అప్పుడు అనారోగ్యంతో ఉన్న వ్యక్తి, "మీ ఇంటిలో ఒక కోడి ఉంది. ఆ కోడి రాత్రంతా అరుస్తూ ఉంటుంది. ఆ అరుపు వల్ల నాకు నిద్రపట్టడం లేదు. రాత్రిపూట నిద్రపోకపోతే ఆరోగ్యం చెడిపోతుంది కదా. నీ కోడిని భద్రం చేసుకుని నాకు ఆరోగ్య భిక్ష పెట్టు" అన్నాడు. అప్పుడు పక్క ఇంటి వ్యక్తి, "సార్, మేము అసలు కోడి ఉన్న ఇంటిలోనే ఉన్నాము. అందరం బాగా నిద్రపోతున్నాం. నా కోడి రాత్రంతా కూయదు. ఏ కోడి కూడా రాత్రంతా కూయదు. ఎప్పుడో తెల్లవారుజామున కూస్తుంది. 2 సార్లు కూస్తుంది" అన్నాడు. అప్పుడా అనారోగ్యంతో ఉన్న వ్యక్తి, "మీరు చెప్పింది నిజమే కావచ్చు. కాని నేను పడుకున్నప్పటి నుంచి ఎప్పుడు కోడి కూస్తుందో అనే చింతలోనే ఉంటాను. ఎప్పుడు కూస్తుందా అన్న ఆలోచన తప్ప మరొకటి లేదు. దీనివల్లనే, అనగా ఆ చింతనే నాకు నిద్రపట్టకుండా చేస్తుంది" అన్నాడు. ఈ కథ వలన మనం తెలుసుకోవలసింది ఏమిటి? ప్రతి వ్యక్తి భ్రమలకు గురి అవుతూ ఉంటాడు. భ్రమల వలన భయము, దానివలన బలహీనత, అనారోగ్యం ఏర్పడుతూ ఉంటుంది. భ్రమ మానవుణ్ణి చాలా కృంగతీస్తుంది.

0: లఘువులు.
1: గురువులు.
0: లఘువులు.
1: గురువులు.
0: పెద్దల మాట
1: పిల్లల నోట. లఘువులు.
0: గురువులు.
1: పెద్దల మాట
0: పిల్లల నోట.
1: లఘువులు.
0: లఘువులు.
1: గురువులు.
0: గురువులు. లఘువులు.
1: గురువులు.
0: లఘువులు.
1: గురువులు.
0: లఘువులు.
1: గురువులు.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. లఘువులు గురువులు కార్యక్రమానికి మీకు స్వాగతం. పెద్దల మాట పిల్లల నోట అను మన కార్యక్రమ పేరును ప్రతిబింబించే మరొక చక్కని నాటికను ఈనాటి మన భాగంలో మీరు వింటారు. ఇప్పుడు మీరు వినబోయే మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో అను నాటిక సిద్ధిపేట బాలవికాస్ పిల్లలచే రూపొందించబడింది.

0: భగవాన్ శ్రీ సత్యసాయి బాలవికాస్ సిద్దిపేట విద్యార్థులు సమర్పిస్తున్న నాటకం మనయేవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోహో. ఇందులో పాత్రలు, పాత్రధారులు: గోపాలాచారి, కె అఖిలేష్, రఘునాథ శర్మ, కె రాజిరెడ్డి, బైరాగి శాస్త్రి, జి సాయి కిరణ్, రామబ్రహ్మం, ఎం శ్రీహర్ష.
1: ఓం శ్రీ సాయిరామ్.
2: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకులైన
3: భగవాన్ సాయి బాబా వారి దివ్యశ్రీ చరణ సన్నిధికి శతకోటి నమస్సులు సమర్పిస్తూ
4: సభాయే నమః.
5: సాయి బంధువులందరికీ మా హృదయపూర్వక సాయిరామ్.
2: నా పేరు గోపాలచారి.
3: నా పేరు రఘునాథ శర్మ.
4: నా పేరు బైరాగి శాస్త్రి.
5: నా పేరు రామబ్రహ్మ.
2: రఘునాథ శర్మ గారు, బైరాగి శాస్త్రి గారు, రామబ్రహ్మం గారు, ఈ రోజు మనం చర్చించుకోబో వంశమును సభకు తెలియపరుద్దాం.
3: కొత్తగా ఏముందిలే, పాత చింతకాయ పచ్చడే
4: అనుకుంటున్నారా? అది చాలా పొరపాటు.
5: ఎప్పుడు ఎక్కడ మనం కని విని ఎరగనటువంటి అంశం పైన చర్చించబోతున్నాం.
2: అదేమిటంటే, ముచ్చటగా మూడక్షరాలు కలిగి ఉంటుంది, మనల్ని ముప్ప తిప్పలు పెడుతుంది,
3: మనల్ని ముందుకు సాగనీయదు, వెనక్కి తప్పుకోనియదు,
4: ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా భ్రమింపచేస్తుంది.
5: చిత్ర విచిత్రాలను మనం ఉన్న చోటనే సృష్టిస్తుంది, దాని గురించే చర్చించబోతున్నాం.
2: అప్పుడే సభాసదులకు అర్థమైనట్టుంది.
3: మనస్సు గురించి చర్చించబోతున్నాం.
4: అది చర్చించుటకు తగిన అంశం కాదు, దాన్ని చెప్పడం ఎవ్వరితరమూ కాదంటారు.
5: నిజమే, దాని గురించి వివరించడం ఎవరితరమూ కాదు.
2: ఒక్కరి వల్ల తప్ప,
3: కేవలం భగవాన్ బాబా వారికి అది సాధ్యం.
4: మహర్షులకు కూడా అందినటువంటి అంశాలను భగవాన్లు అరటిపండు వలిచిపెట్టినట్లుగా వివరిస్తారు.
5: వివిధ సందర్భాలలో భగవాన్ బాబా వారు మనస్సు గురించి, దాని చర్యల గురించి చెప్పిన వాటిని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుందాం.
2: ఇంకా మనస్సు గురించి వివరిస్తూ బాబావారు చెప్పిన కొన్ని సంఘటనలు కూడా గుర్తు తెచ్చుకుందాం.
3: మనం చర్చించుకోబోయేది మనస్సు గురించి కదా.
4: మనస్సు గురించి వినడానికి మనందరి మనసులను ఇక్కడే ఉంచుదాం. మరి
5: ఈ మనస్సు అనేది ఒక కోతి లాంటిది.
2: అంతేకాదు, ఆ కోతికి పిచ్చి పట్టింది.
3: పిచ్చి పట్టిన కోతి కళ్ళు త్రాగింది.
4: పిచ్చి పట్టి కళ్ళు త్రాగిన కోతికి తేలు కుట్టింది.
5: పిచ్చి పట్టి కళ్ళు తాగిన కోతి తేలు కుట్టిన బాధతో పరిగెత్తుతూ ఉంటే అది నిప్పును తొక్కింది.
2: అప్పుడు ఎలా ఉంటుంది దాని పరిస్థితి?
3: అది మనస్సు అంటే.
4: ఇంతకీ ఈ మనసు రూపం ఎలా ఏర్పడిందంటే,
5: ఆలోచనల సమూహమే మనస్సు, కోరికల మూటనే మనస్సు.
2: మానవుడికి ఆలోచనలు ఎన్ని ఉంటాయంటే,
3: ప్రపంచంలో ఉన్న గడ్డి పరకలన్నీ ఒక చోట చేరిస్తే ఎంత ఉంటుందో అంతకన్నా ఎక్కువ.
4: ఇక కోరికలంటారా, ఒక కోరిక తీరక ముందే మరొక కొత్తదానికి పరుగులు.
5: ఒకసారి భక్తునికి భగవంతుడు ప్రత్యక్షమై, నీ భక్తికి మెచ్చాను, ఏం కోరిక కోరతావో కోరుకో అంటే,
2: స్వామి తమరు రేపు రండి అప్పుడు కోరుకుంటాను అని అన్నాడు.
3: అదేమిటి ఆశ్చర్యంగా ఉంది, నన్ను రేపెందుకు రమ్మంటున్నావు భక్త అని అడిగారు స్వామి.
4: ప్రభు, నా కోరికలేమిటో ఒక లిస్టు రాసి పెట్టుకుంటానని అన్నాడు.
5: ఈనాటి మానవుల కోరికలు అలా ఉన్నాయి, వాటికి అంతే లేదు.
2: మొట్టమొదట మానసిక సంభాషణలు అరికట్టటకు మానవుడు ప్రయత్నించాలి.
3: మన సమస్యలను అమితంగా అభివృద్ధి పరచి మనస్సును అల్ల కల్లోల పరిచేవే మానసిక సంభాషణలు.
4: మనం దేన్నైతే నిరంతరం చింతిస్తుంటామో ఆ విషయాలన్నీ పేపర్ పైన ప్రింట్ మాదిరి మన హృదయాలలో హత్తుకుపోతుంటాయి.
5: మానసిక సంభాషణలు మితిమీరితే మతి కూడా భ్రమిస్తూ ఉంటుంది.
2: మరైతే దీనిని ఏ విధంగా అరికట్టడం సాధ్యమో బాబా వారు వివరించారు.
3: దీనికి మూడు విధములైన మార్గములున్నవి: ఒకటి ప్రాణాయామం, రెండవది సమాజ సేవ, మూడవది నామ సంకీర్తన.
4: ఈ మూడిటిని మన సత్యసాయి సంస్థ సభ్యులు ఆచరిస్తున్నారు.
5: ఉదయం లేవగానే 21 మార్లు ఓంకారం చేయడం అనేది ఒక రకంగా ప్రాణాయామం చేసినట్టే.
2: పవిత్రమైన సేవలలో మనసును లగ్నం కావించినప్పుడు మానసిక సంభాషణలు ఆగిపోతాయి.
3: కీర్తన జపము, గాయత్రీ జపము కూడా మానసిక సంభాషణలు అణగదొక్కుతాయి.
4: అయితే ఇవన్నీ కూడా మానసిక విశ్రాంతి నిమిత్తమే.
5: కాని మనస్సును అరికట్టడం ఎప్పటికీ, ఏనాటికి ఎవ్వరికీ సాధ్యం కాదు.
2: మనసుకు పట్టిన మాలిన్యాన్ని పరిహారం చేసుకోవడమే అరికట్టడం.
3: చేపలు పట్టే వ్యక్తి గాలానికి ఎరను కట్టి గాలం వేయడం చేత ఆ చేప అతని వశమవుతుంది.
4: అంకుశం చేత క్రూర మృగములను కూడా సర్కస్ వారు వశం చేసుకుంటారు.
5: సర్పాన్ని వశం చేసుకోవాలంటే దానికి గల రెండు విషదంతములను తీసివేయాలి.
2: వశము చేసుకోవడం అంటే చేతిలో పట్టుకోవడం కాదు.
3: అదే విధంగా మనస్సును వశం చేసుకోవడం అంటే దానికున్న మాలిన్యాన్ని కొంతవరకు తొలగించినప్పుడు అది మన అధీనంలో ఉంటుంది.
4: మనస్సును బంధించడం గాలిని బంధించడం కన్నా కష్టమన్నారు.
5: చంచలం హి మన కృష్ణ అని భగవద్గీతలో చెప్పబడింది.
2: యోగ చిత్త వృత్తి నిరోధక అనేది పతంజలి సూత్రం కదా.
3: కోరికలు అనే దారములన్నీ చేరి మనస్సనే వస్త్రంగా తయారవుతుందంటారు బాబావారు.
4: పడుగు పేక ఒక్కొక్క దారమే తీసివేస్తే వస్త్రం అనేది ఉండదు కదా.
5: అలాగే ఆలోచనలన్నీ తీసివేస్తే మనస్సనేది ఉండదంటారు స్వామి.
2: మనస్సే లేనప్పుడు అదే ముక్తి. ఇక్కడ ఒక సంఘటనను గుర్తు తెచ్చుకుందాం.
3: జనక మహారాజు ఒకసారి పండితుల సభలలో, ఇంతమంది పండితులున్నారు కదా, నాకు గుర్రం ఒక కాలు తీసి భూమి మీద వేసే లోపల ముక్తి కావాలి అని అడిగాడు.
4: ఆ సభలో ఉన్న అష్టావక్రుడు తాను ఇప్పించగలనని ఊరు బయటకు తీసుకెళ్లారు. రాజ్యంలోని ప్రజలంతా వచ్చి చేరారు ఆ వింత ఏదో చూడాలని.
5: గుర్రాన్ని నిలబెట్టారక్కడ. అప్పుడు అష్టావక్రుడు, నేను గురువును కాబట్టి నాకు ముందుగా గురుదక్షిణ కావాలి అని కోరాడు.
2: జనకుడు, ఏది కావాలన్నా సమర్పించుకుంటానన్నాడు.
3: అప్పుడు అష్టావక్రుడు, నీ మనస్సు నాకు సమర్పించు అన్నాడు.
4: అంతే జనకుడు అమనస్కుడయ్యాడు. అలౌకిక ఆనందాన్ని అనుభవించసాగాడు. అదే ముక్తి.
5: భగవాన్ బాబావారు ఒక సందర్భంలో చెబుతారు కదా, మనస్సు అనేది చంటిబిడ్డ లాంటిది, దీన్ని వెంబడించినంతసేపు పరిగెత్తుతుంటుంది.
2: వెంబడించడం మానేస్తే అదే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది.
3: మరో సందర్భంలో భగవాన్ బాబావారు మనస్సు ఒక చాకు లాంటిది అన్నారు.
4: అంటే దాన్ని ఉపయోగపెట్టుకునే విధం ఉంటుంది తేడా.
5: మంచి పనులకు ఉపయోగించవచ్చు, చెడు పనులకు ఉపయోగించవచ్చు.
2: ఈ మనస్సు సత్వగుణమును అనుసరించినప్పుడు అంతా మంచినే ఆలోచిస్తుంది.
3: అలా కాకుండా రజో తమో గుణములను అనుసరించినప్పుడు చెడును ఆలోచిస్తుంది. మనం అనుభవిస్తున్న సుఖ దుఃఖములకు మన మనస్సే కారణం. అది ఏ విధంగా అంటే,
4: అందుకే భగవాన్ బాబా వారు చెప్పింది ఏమిటంటే, మన ఏవ మనుష్యానాం కారణం బంధ మోక్షయో అని బోధిస్తుంటారు.
5: అనగా బంధానికి గాని మోక్షానికి గాని మనస్సే కారణం అని అర్థం.
2: అది ఏ విధంగా అంటే, తాళం చెవిని తాళంలో పెట్టి ఎడమవైపుకు తిప్పితే తాళం పడుతుంది, కుడివైపుకు తిప్పితే తాళం తెరుచుకుంటుంది. అదే తాళం, అదే తాళం చెవి.
3: అదే విధంగా మన మనస్సును ప్రపంచం వైపు తిప్పితే బంధం, పరమాత్మ వైపు తిప్పితే మోక్షం.
4: అందుకే మనయేవ మనుష్యానాం కారణం బంధ మోక్షయో.
5: ధన్యవాదములు.
1: జై సాయిరాం.
6: ఇంతవరకు మీరు ఈనాటి మన లఘువులు గురువులు కార్యక్రమంలో సిద్ధిపేట బాలవికాస్ పిల్లలచే రూపొందించబడిన మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో అను నాటికను విన్నారు. ఇందులోని పాత్రలు పాత్రధారులు గోపాలాచారి కె అఖిలేష్, రఘునాథ శర్మ, కె రాజిరెడ్డి, భైరాగి శాస్త్రి, జి సాయికిరణ్, రామబ్రహ్మం, ఎం శ్రీహర్ష. వచ్చేవారం మరొక చక్కని నాటికను విందాం. సాయిరాం.

భవ భయ హర వందిత చరణ భవ భయ హర భవ భయ హర వందిత చరణ భవ భయ హర

ప్రియమైన రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం. ముందుగా శ్రోతలందరికీ వినాయక నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈనాటి మన విశాఖ పత్తియాత్ర ప్రత్యేక కార్యక్రమానికి

ఉత్సవాల శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈనాటి మన విశాఖ పత్తియాత్ర ప్రత్యేక కార్యక్రమానికి మీకు స్వాగతం. కలియుగ వైకుంఠమైన పుట్టపర్తిలోని మట్టి సోకితే పునర్జన్మ లేదని భక్తులు నిత్యం ఆరాధించే ఈ పుణ్యక్షేత్రం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతూనే ఉంటుంది. సాయీషుని పదస్పర్శతో పావనమైన ఈ ప్రశాంతి నిలయంలో వివిధ కార్యక్రమాలతో పండుగ పర్వదినాలలో భక్తులు తండోపతండాలుగా చేరి పునీతులవుతున్నారు. ఇలా భక్తులంతా సాయి భగవానుని చెంతచేరి జరుపుకునే ప్రత్యేక వేడుకలలో పత్తియాత్రలు ముఖ్యమైనవి. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా స్వామివారి అనుగ్రహ ఆశీస్సులతో విశాఖ జిల్లా భక్తులు ప్రశాంతి నిలయం నందు సెప్టెంబర్ 1, 2, 3 తేదీలలో పత్తియాత్రను ఆధ్యాత్మిక సాంస్కృతిక సంగీత కార్యక్రమాలతో నిర్వహించుకున్నారు. ఈ సందర్భంలో పుట్టపర్తికి విచ్చేసిన శ్రీ సత్యసాయి సేవా సంస్థ విశాఖ జిల్లా పదాధికారుల సేవాదళ సభ్యుల అనుభవాలను, పత్తియాత్ర కార్యక్రమాల వివరాలను, అంతేకాకుండా జిల్లాలో నిర్వహించుకుంటున్న ప్రత్యేక సేవా కార్యక్రమాల వివరాలను వారితో జరిగిన సంభాషణల ద్వారా ఇప్పుడు మనం వినునున్నాం. ప్రస్తుతం మనందరం జరుపుకుంటున్న వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈ వరుస సంభాషణల కార్యక్రమాల మధ్య మధ్యలో గణపతిని స్తుతిస్తూ సాగే కొన్ని పాటలను కూడా మీరు వింటారు.

0: ఓం శ్రీ సాయిరాం. దర్శనం పాపనాశనం స్పర్శనం ముక్తిదాయకం అన్న స్ఫూర్తితో మన విశాఖ జిల్లా నుంచి అనేక మంది భక్తులు పుట్టపర్తి విచ్చేశారు. ఈ వరుసలో నిర్వహించుకుంటున్న ప్రత్యేక కార్యక్రమాలలో ఈరోజు మనతో పాటు విశాఖ జిల్లా సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షులు శ్రీ విఆర్ నాగేశ్వరరావు గారు మనతో ఉన్నారు. సాయిరాం నాగేశ్వరరావు గారు.
1: సాయిరాం అండి.
0: సార్, మన కార్యక్రమంలో ముందుగా ఈ పత్తి యాత్ర యొక్క ముఖ్యోద్దేశం, ఇది రూపుదిద్దుకున్న విధానం గురించి మా శ్రోతలతో కాస్త పంచుకుంటారా?
1: సాయిరాం సార్, స్వామివారి దివ్యశ్రీచలన నమస్కరిస్తూ ముందుగా రేడియో సాయి బృందం అందరికీ కూడా సత్యసాయి సేవా సంస్థల తరఫున కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తున్నాం సార్. కారణం ఏమంటే, ఎంతో మంది భక్తుల యొక్క అనుభవాలు గాని సంస్థాగత కార్యక్రమాలను గాని ప్రపంచవ్యాప్తంగా అందించి ఒక నూతన ఒరవడిని సృష్టించి ప్రతి నిత్యము ప్రతి క్షణము ప్రతిరోజు స్వామి గురించి తలంచుకోవడమే కాకుండా దర్శించుకునే విధంగా వినే విధంగా చేస్తున్న మహత్తర కార్యక్రమం ద్వారా సత్యసాయి సందేశ వ్యాప్తికి కృషి చేస్తున్నందుకు గాను అందరి తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి మీరు ప్రారంభించినట్లుగా దర్శనం పాపనాశనం స్పర్శనం ముక్తి ప్రదాయకం పత్తియాత్ర 2018 సత్యసాయి సేవా సంస్థలు విశాఖపట్నం జిల్లా, ఈ కార్యక్రమానికి స్ఫూర్తి పూర్తిగా స్వామివారి. కారణం ఏమంటే, సంస్థలో గత 25-28 సంవత్సరాలుగా ఒక సేవాభాగ్యం చేసుకునే భాగ్యాన్ని నాకు ప్రసాదించి స్వామి ఎందరో పెద్దలు, ముఖ్యంగా పాపారావు గారు, ముకుందరావు గారు ఇట్లాంటి పెద్దల ద్వారా సంస్థాగత కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి సన్నిధిలో పత్తియాత్రలు చేసి స్వామివారి ఆశీస్సులు పొందడం జరిగింది. ఆ సందర్భంలో నేను గమనించిందేమంటే, పత్తియాత్ర అనేటువంటిది ఇది ఏదో తీర్థయాత్ర మాదిరి కాకుండా ఒక దీక్షతో కూడినటువంటి యాత్ర. దీనికి యాత్రకు రావడానికి ముందుగా కనీసం ఒక 6 నెలలు ముందుగా మేము ఒక ప్రణాళికను సిద్దం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడతా ఉంది. 6 నెలల ముందు ఒకసారి మేము జిల్లా సమావేశం ఏర్పరచుకుని జిల్లాలో ఉన్నటువంటి అన్ని సమితులు, భజన మండళ్లు, ముఖ్యమైన కార్యకర్తలను ఆహ్వానించి వారితో దీన్ని చర్చించి ఒక ప్రణాళికను తయారు చేసుకుని దాన్ని ఒక సర్క్యులర్ రూపంలో మేము ఇష్యూ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ ప్రణాళికలో ముఖ్యంగా ఒక 3 అంశాలు మేము గమనిస్తూ ఉంటాం. స్వామివారి సన్నిధిలో వారి సమక్షంలో బాల వికాస్ పిల్లలు, యూత్ వారి ద్వారా ఒక సంగీత నృత్య రూపకం, సందేశాత్మకమైనటువంటి సంగీత నృత్య రూపకం. 2వది వేద పారాయణ, స్వామివారు వేద పురుష సప్తాహ యజ్ఞం, ఇట్లా వేద పురుషుడు స్వామి. సో మా పిల్లలు విశాఖపట్నంలోనే ఒక 2-3 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ప్రాక్టీస్ ని తీసుకుని వేదం, మహిళలు వేదం బృందం ఉన్నది, పురుష వేద బృందం.

0: ఉన్నది. యూత్ సీనియర్ డివోటీస్ కూడా ఒక వేద పారాయణ కార్యక్రమం, దాంతోపాటు నామ సంకీర్తన. దాని కూడా ఒక అద్భుతమైనటువంటి సింగర్స్ టీమ్, సెలెక్టెడ్ సింగర్స్ ఉన్నారు, వాళ్లు ప్రాక్టీస్ చేసినట్టు దాన్ని ప్రజెంట్ చేయడము. అదేవిధంగా మహానగర సంకీర్తన గ్రామ పురవీధుల్లో ఒక 2.5 గంటల పర్యాయము మహానగర సంకీర్తన నిర్వర్తించడం,
1: ఇక్కడ
0: పుట్టపర్తి పురవీధుల్లో దాంట్లో వివిధ రకాల కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంటుంది. అదే కాకుండా స్వామివారి దివ్య సన్నిధిలో సత్యసాయి సామూహిక దివ్య వ్రతములు, సత్యనారాయణ స్వామి వ్రతము చేసుకుంటేనే జీవితం ధన్యము అంటాము. అట్లాంటిది స్వామివారి వ్రతం మహా అద్భుతం. దాన్ని వచ్చిన భక్తులందరి చేత ఈ ప్రశాంతి నిలయం పుణ్యభూమిలో, స్వామి నడిచినటువంటి పుణ్యభూమిలో, స్వామివారి పాదస్పర్శ పొందిన పుణ్యభూమిలో ఇక్కడ కూర్చుని చేసుకునే భాగ్యాన్ని భక్తులందరికీ అందించి పొందాలనే ఉద్దేశంతో వ్రతాలు నిర్ణయించుకోవడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ప్రశాంతి నిలయంలో స్వామివారి దివ్య సందేశాన్ని విని తరించినటువంటి సీనియర్ భక్తులు ఉన్నారు, వారి చేత మా భక్తులందరికీ కూడా కాస్త ఉపన్యాసం ఇప్పించడం, తద్వారా వారిలో అవగాహన, సంస్థలో సేవా తత్పరత పట్ల వారిలో అనువక్తిని కలిగింపజేయడం అదొక అంశంగా మేము చేస్తూ ఉంటాం సార్. సాయిరమండి,
1: ఇవన్నీ కూడా మీరు పర్తియాత్రలో భాగంగా పుట్టపర్తిలో ఉన్నప్పుడు చేసుకున్న కార్యక్రమాలు అంతే కదా?
0: అవునండి.
1: మీరు పర్తియాత్రకు రావడానికి ముందుగా ఎటువంటి కార్యక్రమాలు చేపట్టారో మా కాస్త వివరిస్తారా?
0: పర్తియాత్రకు రావడానికి ముందు ప్రతి సంవత్సరం కూడా ఒక 21 రోజులు గాని 45 రోజులు గాని దీక్షా కార్యక్రమాన్ని మా విశాఖపట్నంలో ఉన్న 138 భజన మండళ్లలో అందరికీ తెలియజేసి అందులో వచ్చే వాళ్ళందరి చేత దీక్షా కార్యక్రమం చేపిస్తూ ఉంటాం. ఈ సంవత్సరం కూడా ఈ దీక్షా కార్యక్రమం 21 రోజులు మనం చేయడం జరిగింది. దాంట్లో చాలా సులువుగా, సులభతరంగా అన్ని వర్గాల వాళ్లు చేయగలిగేటువంటి అవకాశం మేము ఆలోచించి నవసూత్ర ప్రవర్తన నియమాల్లో ఉన్నటువంటి కొన్ని అంశాలను తీసుకుని వాటిని మనం చేయడం జరిగిందండి. ముఖ్యంగా ప్రతిరోజు ప్రతి భక్తుడు యాత్రకు వచ్చినా రాకపోయినా ప్రతిరోజు ప్రతి భక్తుడు వారి గృహంలో కూడా ఓంకారము సుప్రభాతము తప్పక చేయాలి. వారి ప్రాంతంలో జరిగేటువంటి నగర సంకీర్తనలో పాల్గొనాలి. సాయంకాలం నామ సంకీర్తనలో పాల్గొనడం. ఒకవేళ వారికి ఉద్యోగరీత్యా నామ సంకీర్తనలో పాల్గొనలేకపోతే వారు ఉన్నటువంటి ప్రాంతంలో, వారి ఇంట్లో, వారి ఆఫీసులో కనీసం ఒక్క భజన వారు పాడుకుని స్వామికి శాంతి మంత్రం చెప్పుకోండి, అట్లా కనెక్ట్ అయి ఉండడం స్వామివారితో అనేటువంటిది ఒక ఫస్ట్ అంశంగా తీసుకున్నాం.
1: చాలా బాగుంది.
0: అది దీంట్లో అంతర్గతంగా ఒక భక్తిభావాన్ని పెంపొందింపజేయడం, స్వామివారిని మనం వారి యొక్క ఆశీస్సులు పొందే మార్గంగా. అదేవిధంగా ప్రతిరోజు ప్రతి ఇంటిలో ఒక గుప్పిడి బియ్యం తీసి కనీసం 3 పర్యాయాలు ఓం శ్రీ సాయిరాం అని దాన్ని వారి ఒక వేరే డబ్బాలో వేయమని చెప్పాం. ఒకటి సీలింగ్ అండ్ డిజైర్, 2 ఇట్లా తీసినటువంటి మొత్తము బియ్యాన్ని తండులం తీసి 21 రోజుల తర్వాత శ్రావణ పౌర్ణమి వచ్చింది, ఆ రోజు 26వ తారీఖు, ఆ రోజున ఆ బియ్యంతో ప్రసాదం తయారు చేసి నారాయణులకి ప్రసాద వితరణ కార్యక్రమం పెట్టడం జరిగింది.
1: అలా ప్రతి సమితిలో చేశారు,
0: ప్రతి సమితి ప్రతి భజన మండలిలో కూడా చేయించడం జరిగింది. దాంతోపాటు ప్రతి ఆదివారం ఈ 21 రోజుల్లో వచ్చేటువంటి ప్రతి ఆదివారం నాడు వాళ్ల ప్రాంతంలో ఉన్నటువంటి భజన మండలిలో గాని సమితిలో గాని జరిగే సేవా కార్యక్రమాల్లో తప్పగా పాల్గొనాలి అని ఒక అంశం పెట్టడం జరిగింది. కారణం ఏమంటే, ఒకటి ఆధ్యాత్మికత పూజా విధానం వారి వ్యక్తిగత సాధనలు, 2 సీలింగ్ అండ్ డిజైర్ ప్రకారం దాన్ని తీసుకోవడం, 3వది ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనడం సమితి జిల్లా భజన మండల కార్యక్రమం. దీంతోపాటు మనం వాళ్లందరికీ కూడా ఒక సామూహిక కార్యక్రమంగా అందరినీ ఒక దగ్గర కూర్చుని సాయిగాయత్రి చేసి దీక్ష ధారణ జరిపించి 21 రోజుల తర్వాత దీక్షను విరమింప చేసుకోవడం చేయడం జరిగింది. చాలా సులభ సాధ్యంగా అందరికీ వీలుగా ఉండేటువంటి దాన్ని మనం చేయడం జరిగిందండి. దీనివల్ల చాలా సత్ఫలితాలు వచ్చినాయి. కొత్తగా ఎవరైతే ఈ ప్రశాంతి యాత్రకు వస్తున్నారో వాళ్ళకి దీక్షను చెప్పగానే చాలా భజన మండళ్ళు సమితుల్లో 10 మంది నగర సంకీర్తనకు వచ్చే ప్రాంతంలో 40 మంది నగర సంకీర్తనకు వచ్చేటువంటి స్థితి ఏర్పడింది. అంటే దీనివల్ల ఫ్యూచర్ లో ఏం జరుగుతుందంటే సంస్థాగత అభివృద్ది, సంస్థా కార్యక్రమాల విస్తరణ, ఎక్కువ మంది నాన్ డివోటీస్ ని డివోటీస్ గా స్వామివారి సంస్థలోకి తీసుకురావడం, సంస్థాగత అభివృద్దికి ప్రయత్నం చేసే విధంగా దీన్ని రూపకల్పన చేయడం, స్వామివారు వారి శక్తినిచ్చి దీన్ని నడిపించారండి. ఈ పత్యాత్రలో అంతర్భాగంగా కొన్ని భజన మండల వాళ్లు, కొన్ని సమితుల వాళ్లు ప్రత్యేకమైనటువంటి మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరిగింది.
1: అంటే ఈ 21 రోజుల్లో
0: వారు వీళ్లకి వాళ్ల ప్రాంతాల్లో మెడికల్ క్యాంప్స్ లేవు, సో మన మొబైల్ హాస్పిటల్స్ మనకి ఉండడం, శ్రీ ఆర్యనాయుడు గారు మొబైల్ కోఆర్డినేటర్ గా ఉండడం, వారి ద్వారా సపోర్ట్ తీసుకుని విశాఖ ఐ హాస్పిటల్ డెంటల్ కేర్ తీసుకుని వాళ్ళ గ్రామాల్లో మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఒక పద్యాత్రలో ఒక సేవా కార్యక్రమంగా చేయడం జరిగింది. సగరం సార్,
1: సుమారు ఎంతమంది మన పద్యాత్రకు వచ్చారండి?
0: ఈ సంవత్సరం స్వామివారి అనుగ్రహ ఆశీస్సులతో ముందుగా మేము తక్కువగా అనుకున్న నెంబర్ ఒక 15-16 వందలని, స్వామివారి దివ్య సంకల్పం ఇప్పటికీ 2200 మంది దాటే వచ్చి ఉన్నారు సార్. 2600 వరకు కూడా వస్తారని అనుకుంటున్నాము. స్వామి చెప్పారు, చరాచర జగత్తున్నంత కాలము సత్యసాయి సంస్థలు అవిరామంగా ఉజ్వలంగా ఉంటాయి. సుమారు 900 మంది కొత్త భక్తులు ఈరోజు పుట్టపర్తికి ఈ పర్తియాత్ర ద్వారా రాగలిగే అవకాశం కలిగింది. వారందరూ స్వామి ఆశీస్సులు పొందే అవకాశం కలుగుతా ఉంది సార్.
1: మొదటిసారి
0: వచ్చిన వాళ్ళు
1: చాలా సంతోషం. ఇంకా బాల వికాస్ పిల్లలు ఎంతమంది ఉంటారు సార్?
0: ఈరోజు ఈ ఇక్కడ స్వర సాగరం అనేటువంటి కృష్ణ జన్మాష్టమి సందర్భంగా మేము పర్తియాత్ర చేస్తూ ఉంటాం కాబట్టి కృష్ణుడికి సంబంధించినటువంటి ఆ సందేశాత్మకంగా ఉండేటువంటి సూరదాస్ వారి యొక్క దివ్య జీవన విధానము, భక్తి ప్రపత్తులు, భగవంతుని ఎట్లా చేరుకున్నారనేటువంటి దాన్ని తెలియజేసే విధంగా స్వర సాగరం అనేటువంటి ఒక మ్యూజిక్ డాన్స్ డ్రామా జరుగుతూ ఉంది. దాంట్లో 130 మంది పిల్లలు, బాల వికాస్ పిల్లలు పాల్గొంటున్నారు. అది కాకుండా వాళ్ల యొక్క పేరెంట్స్, గురువులు, ఇతర బాల వికాస సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వచ్చి ఉన్నారు. సుమారు 400 మంది పిల్లలు, బాల వికాస పిల్లలు వచ్చి ఉన్నారు ఈరోజు. మరి ఈ శక్తిని స్వామివారే ఇచ్చారు. ఈరోజు మహిళలు, యూత్, బాల వికాస్ పిల్లలు, సుమారు 80 సంవత్సరాల వయసు దాటిన సీనియర్ సిటిజన్స్ కూడా ఈ పత్యాత్రలో పాల్గొంటున్నారు. వాళ్ళందరూ ఒక్కటే అంటారు, స్వామివారు చెప్పినట్లుగా పుట్టపర్తి మట్టి సోకితే పునర్జన్మ లేదు అని స్వామి చెప్పడం, స్వామి స్వయంగా నడయాడినటువంటి ప్రదేశం మా అందరి జీవితాలు, మనందరి జీవితాలు గతిని మార్చి సద్గతి వైపు నడిపిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనాలనేటువంటి తృష్ణతో అందరూ రావడం జరిగింది. దీని అంతటికీ మూలము స్వామివారే. వారి శక్తే మనల్ని నడిపిస్తుంది. మరింత చక్కటి కార్యక్రమాలు మేము చేసుకోవాలని, ఆ శక్తిని మనందరికీ స్వామి ఇవ్వాలని ప్రార్థిస్తూ సాగరం సార్.
1: పత్తియాత్ర యొక్క ఏర్పాట్లను, ఆ కార్యక్రమాల వివరాలను మాకెంతో చక్కగా అందించారు. మీరు ఇంకా ముందు ముందు ఇలాంటి పత్తియాత్రలు చేస్తూ స్వామి ప్రేమకు మీరు చెప్పినట్లుగా పాత్రలం కావాలని స్వామిని ప్రార్థిద్దాం.
0: సాగరం సార్.
1: సాగరం సార్. ప్రతి వ్యక్తి జీవితంలో విద్యార్థి దశ ఎంతో ముఖ్యమైనది. అటువంటి చిన్న వయసులోనే పిల్లలందరినీ సన్మార్గంలో నడిపించే దిశలో దేశవ్యాప్తంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రారంభించిన మహోన్నతమైన కార్యక్రమం విద్యాజ్యోతి. ఈరోజు మన విశాఖ జిల్లాలో ఈ విద్యాజ్యోతి కార్యక్రమం ద్వారా అనేక కార్యక్రమాలను వాళ్లు నడిపిస్తున్నారు, ముందుకు తీసుకువెళ్తున్నారు. ఆ అనుభవాలను మనతో పంచుకోవడానికి జిల్లా విద్యాజ్యోతి కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్న శ్రీ సాయి కుమార్ గారు, మానా ప్రగడ బాపిరాజు గారు, వివి శ్రీనివాస్ గారు, శ్రీ శంకర్ గారు మనతో ఉన్నారు. ఇప్పుడు వాళ్లతో మాట్లాడుతూ ఆ అనుభవాలను, కార్యక్రమాల వివరాలను మనం విందాం. సాయిరాం సాయి కుమార్ గారు.
2: సాయిరాం.
1: మన విశాఖ జిల్లాలో విద్యాజ్యోతి కార్యక్రమాల గురించి మాకు క్లుప్తంగా ఎలా ప్రారంభించారు, ఎలా ప్లాన్ చేసుకున్నారు, ఆ విషయాలు కాస్త చెప్తారా?
2: సాయిరాం, విశాఖ జిల్లాలో ఈ విద్యాజ్యోతి కార్యక్రమం అంటే ఆల్మోస్ట్ ఇది నేషనల్ ప్రాజెక్ట్. ఒక 900 స్కూల్స్ ఆల్ ఓవర్ ఇండియాలో మనం అడాప్ట్ చేసుకొని చేయడంలో ఒక 20 స్కూల్స్ మనం విశాఖ జిల్లా మొత్తం మీద అడాప్ట్ చేసుకోవడం జరిగింది. సో ఈ 20 స్కూల్స్ కూడా ఆల్మోస్ట్ ఒక అవుట్ ఆఫ్ ఒక 200-300 స్కూల్స్ లోంచి మనం స్క్రూట్నీ చేసి స్కూల్స్ మనం అంటే సంథింగ్ లైక్ అన్ని ప్రతి స్కూల్స్ అడాప్ట్ చేసుకున్న ప్రతిదీ అది బహుశా స్వామి సెలెక్ట్ చేసుకున్నారనే ఒక ఫీల్ క్రియేట్ అయినటువంటి స్కూల్స్ అవి కూడా.
1: ఈ 20 స్కూల్స్ ను ఎలా ఎంపిక చేసుకున్నారు అంటే ఏ మార్గం ద్వారా?
2: అంటే ఫస్ట్ మనం ప్రయారిటీ ఇచ్చింది ఏంటంటే, ఒకటి స్కూల్ స్ట్రెంగ్త్ తీసుకున్నాం, రెండు అక్కడ ఉన్నటువంటి స్కూల్ టీచర్స్ ఎవరైనా కనుక స్వామి డివోటీస్ ఉన్నట్లయితే వాళ్ళకి ఆ స్కూల్స్ కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. అట్లీస్ట్ కాస్త సాఫ్ట్ కార్నర్ ఉండి స్వామి గురించి కాస్త పాజిటివ్ గా ఉన్న వాళ్ళని అటువంటి స్కూల్స్ ని మనం అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అందులో మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మనం ఇచ్చేటటువంటి ఇన్పుట్ ఏదైతే స్వామి గురించి లేదా హ్యూమన్ వాల్యూస్ గురించి లేదా మనం ఇచ్చేటటువంటి ఏ డెవలప్మెంట్ యాక్టివిటీనైనా వాళ్ళు ముందుకు తీసుకెళ్లడానికి ఎవరైతే పాజిటివ్ గా ఉంటారో అటువంటి స్కూల్స్ ని మాత్రమే మనం ఇందులో తీసుకున్నాం. ఫస్ట్ స్ట్రెంగ్త్ అండ్ సరౌండింగ్ దగ్గరలో ఉన్నటువంటి విత్ సమ్ థింగ్ సపోర్ట్. సో ఈ 20 స్కూల్స్ లో ముఖ్యంగా స్వామి తాలూకు అనుగ్రహం అంటే స్వామి చెప్పినటువంటి ఒక చిన్న క్యాప్షన్ గుర్తొస్తుంది నాకు ఈరోజు చెప్పాలనిపిస్తుంది. ఇది స్వామి చాలా పదే పదే చెప్తా ఉంటారు, విద్యా జ్యోతి అంటే ఒక జ్యోతిని వెలిగిస్తే ఆ జ్యోతి నుంచి ఎన్ని జ్యోతులు మనం వెలిగించినా కూడా ఎలా అయితే కాంతి పెరుగుతూ ఉంటుందో ఈ విద్యా జ్యోతి, విద్య కూడా అంతే స్వామి చెప్తారు సిమిలర్. ఒక టీచర్ నుంచి స్టూడెంట్ నాలెడ్జ్ ని గెయిన్ చేయడం ద్వారా ఇంకాస్త స్టూడెంట్ కి టీచర్ కూడా నాలెడ్జ్ ఎలా అయితే పెరుగుతుందో జ్యోతికి సింబాలిక్ గా స్వామి బహుశా ఆ విద్యా జ్యోతి అందుకే పెట్టారేమో. నిజంగా దాని ప్రభావమో ఆయన అనుగ్రహమో తెలియదు. కార్యక్రమం మొదలు పెట్టి 2 సంవత్సరాలు అవుతోంది. సో అంతే ఉత్సాహంతో ఎటువంటి అంటే ఈ 20 స్కూల్స్ లో కూడా డే బై డే మనం చేసే ప్రతి కార్యక్రమం తాలూకా పురోగతి ఆ విద్యా జ్యోతి కాంతి ఎలా అయితే షైన్ అవుతుందో అలానే అవుతుంది. సో ఇందులో మనం ముఖ్యంగా విశాఖ జిల్లాలో మనం చేసింది ఏంటంటే ఒక 3 కేటగిరీస్ కింద దీన్ని బైఫర్గేట్ చేసుకోవడం జరిగింది. 1 ఎడ్యుకేషన్ వింగ్, 2 అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్, 3 స్పిరిచువల్. సో ఎడ్యుకేషన్ లో మెయిన్ ఎడ్యుకేషన్ ఏంటంటే డిజిటల్ ఎడ్యుకేషన్ అనేది మనం ఒకటి ఇందులో మెయిన్లీ ఇంట్రడ్యూస్ చేశాం. 2016 ఆగస్ట్ మన ఏపీ స్టేట్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ గంటా శ్రీనివాసరావు గారు అలానే మన ఆల్ ఇండియా ప్రెసిడెంట్ నిమీష్ పాండ్యా గారి చేతుల మీదుగా ఈ ప్రాజెక్ట్ మనం వైజాగ్ డిస్టిక్ లో ఇనాగ్రేట్ చేసి అప్పటికి అవకాశం ఉన్నటువంటి ఒక 5-6 స్కూల్స్ కి డిజిటల్ టీవీస్, అలానే ఆ టీవీస్ లో మెయిన్ ఏంటంటే పిల్లలకి ఇప్పుడు కార్పొరేట్ స్కూల్స్ అన్ని మనం చూస్తున్నాం, అన్ని కార్పొరేట్ స్కూల్స్ లో డిజిటల్ ఎడ్యుకేషన్ అనేది ప్యాషన్ గా తయారైంది. సో దాన్నే మనం పిల్లలకి చిన్నప్పటి నుంచి మంచి మంచి మోరల్ స్టోరీస్, రైమ్స్, అలాగే వొకాబులరీ, వాట్ ఎవర్ వాళ్ళకి ఏంటేంటి ఇన్పుట్ కావాలో అన్ని కూడా ఒక స్క్రీన్ పైన విత్ ఆడియో వీడియోస్ ద్వారా వాళ్ళకి చూపించడం ద్వారా ఇంకాస్త పిల్లలు అట్రాక్టివ్ గా ఉండడానికి అది మంచి యాక్టివిటీగా అయింది. ఇది ఇంప్రెస్ అయిన స్టేట్ గవర్నమెంట్ మనం ఇనాగ్రేట్ చేసిన విత్ ఇన్ ఫ్యూ మంత్స్ లో ఆల్ ఓవర్ ఏపీ మొత్తం డిజిటల్ ఎడ్యుకేషన్ ని గవర్నమెంట్ స్కూల్స్ లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ మిరాకిల్ ఆఫ్ స్వామి. ఇది వాళ్ళు కొన్ని పారామీటర్స్ ద్వారా కొన్ని అంటే అబౌవ్ స్ట్రెంగ్త్ ఉన్న స్కూల్స్ కి వాళ్ళు ఇచ్చారు. మనం తీసుకున్నటువంటి 20 స్కూల్స్ లో ఇంచుమించు ఒక 5 స్కూల్స్ వాటికి ఎలిజిబుల్ అయ్యి రిమైనింగ్ స్కూల్స్ కి మనం ఈ డిజిటల్ ఎడ్యుకేషన్ టీవీస్ మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది కాకుండా కొన్ని స్కూల్స్ లో 1st స్టాండర్డ్ నుంచి 5th స్టాండర్డ్ వరకు ఉంటుంది, కానీ ఇద్దరే టీచర్స్ ఉంటారు. సో అటువంటి చోట ఎక్కడైతే అకాడమిక్ సపోర్ట్ కి టీచర్స్ రిక్వైర్మెంట్ ఉంటుందో అక్కడ మన సత్యసాయి యువత ఎవరైతే కాస్త అవకాశం ఉన్నవాళ్ళు వెళ్లి ఫ్రీ ట్యూషన్స్ కానీ అక్కడ రెగ్యులర్ టైమింగ్స్ లో కూడా వాళ్ళకి రెగ్యులర్ గా క్లాసెస్ చెప్పడం అనేది జరుగుతూ ఉంది ఇప్పుడు.
1: సో ఇందాక టీవీస్ అన్నారు కదా, అది ఎలా అరేంజ్ చేస్తారు అంటే ప్రతి స్కూల్ కి ఒక టీవీ ఉంటుందా లేదంటే ప్రతి క్లాస్ కి ఒక టీవీ ఉంటుంది?
2: ఒక ప్రతి స్కూల్ కి ఒక టీవీ ఇచ్చాం. సో టీవీతో పాటుగా టీవీ కన్నా మెయిన్లీ మనం అందులో ఇచ్చినటువంటి
1: కంటెంట్.
2: సో ఆ కంటెంట్ ఏంటంటే స్వామి చెప్పినటువంటి చిన్న కథల్లో వీడియోస్, అలాగే రైమ్స్, తెలుగు రైమ్స్, ఇంగ్లీష్ రైమ్స్, అలానే చాలా మనకి యూట్యూబ్ లో ఈరోజు నెంబర్ ఆఫ్ వీడియోస్ దొరుకుతా ఉన్నాయి. సో 1st స్టాండర్డ్ నుంచి 5th స్టాండర్డ్ వరకు పిల్లలకు ఉపయోగపడేటటువంటి
1: సబ్జెక్ట్ పరంగా
2: 1, 2 వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి కూడా సంథింగ్ కొన్ని రైమ్స్ కానీ మంచి మంచి మూవీస్ అలానే కొన్ని మోరల్ స్టోరీస్ అటువంటివి కూడా మనం అందులో ఎవ్రీ డే ప్రతి క్లాస్ రూమ్ లో 1 అవర్ డిజిటల్ ఎడ్యుకేషన్ క్లాస్ రూమ్స్ కింద కండక్ట్ చేసి కొన్ని స్కూల్స్ వాళ్ళు ఎక్స్క్లూజివ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కూడా వాళ్ళు అరేంజ్ చేయడం, సపోర్ట్ చేయడం జరిగింది.
1: ఇందాక ట్యూషన్స్ అన్నారు కదా, అవి ఎలా నిర్వహిస్తున్నారు ఆ విషయాలు కాస్త చెప్పండి.
2: ట్యూషన్స్ దిస్ ఈస్ ద వండర్ఫుల్ మిరాకిల్ ఒక విధంగా చెప్పాలంటే యాక్చువల్ గా స్కూల్స్ లో కాకుండా ఈ విద్యాజ్యోతిని ఇన్స్పైర్ అయ్యి చాలా భజన మండలి వాళ్ళు, సమితి వాళ్ళు కూడా రెగ్యులర్ క్లాస్ అంటే మన ట్యూషన్స్ స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఏదైతే స్కూల్స్ లో మన విద్యాజ్యోతి స్కూల్స్ లో ఉన్నాయో అకాడమిక్ సపోర్ట్ అంటే చాలా క్లాసెస్ కి ఏంటంటే ఇద్దరే టీచర్స్, ఒకరు ప్రిన్సిపల్, ఒకరు టీచర్, 5 క్లాసెస్ కి. స్కూల్ స్ట్రెంగ్త్ కూడా ఆల్మోస్ట్ అలానే సిమిలర్ గా ఉంటుంది, 30 మంది 40 మంది ఉంటే కూడా ఎక్కువ. సో అసలు చాలా గవర్నమెంట్ స్కూల్స్ లో పరిస్థితి ఎలా ఉంటుందంటే టీచర్స్ వెళ్లి పేరెంట్స్ ని బ్రతిమిలాడి పిల్లలకి నయాన భయాన చెప్పి క్లాస్ కి తప్పించుకునే పరిస్థితి కూడా ఉన్నటువంటి స్కూల్స్ ఉన్నాయి. సో అటువంటి స్కూల్స్ ఈరోజు స్వామి అడాప్ట్ చేసుకున్న తర్వాత స్ట్రెంగ్త్ డబుల్ ట్రిపుల్ అయినటువంటి సిచ్యువేషన్స్ కూడా కొన్ని స్కూల్స్ ఈరోజు అంటే బికాస్ ఆఫ్ స్వామిస్ మిరాకిల్ చాలా మంది చాలా స్కూల్స్ లో మనందరి లైఫ్స్ లో కూడా మనకు తెలుసు వన్ స్వామి ఎంటర్ అయితే ఆ లైఫ్ ఆ సిచ్యువేషన్ ఆ సర్కమ్స్టెన్సెస్ మారుతాయి. సో అది మనకి ఎక్స్పీరియన్స్, ఇప్పుడు అది వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారు.
1: మారుతాయి అనటానికంటే కూడా తీర్చిదిద్దబడతాయి అంటే బాగుంటుంది.
2: ఖచ్చితంగా ఖచ్చితంగా. దిస్ ఈస్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ గా మనం చేస్తున్నటువంటి
1: కార్యక్రమాలు. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి అన్నారు కదా, దాని గురించి.
2: సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటంటే దిస్ ఈస్ ప్యూర్లీ ఫైనాన్షియల్ ఓరియంటెడ్ యాక్టివిటీ. సో ఇక్కడ మనం ఏంటంటే పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ చేయాలన్న ఆలోచన ఎప్పుడు లేదు. సో స్వామి ఎప్పుడు ఏం చెప్పినా కన్స్ట్రక్టివ్ గా చేయమంటారు కాబట్టి, సో కన్స్ట్రక్టివ్ వేలో ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో సో వాటన్నింటికి మనం మాక్సిమం ఫుల్ఫిల్ చేస్తున్నాం. ఒక్క స్కూల్లో క్లాస్ రూమ్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ అది కాకుండా సివిల్ వర్క్స్ ఎక్కడైతే ఫ్లోర్ అంటే రిపేర్స్ ఉన్నవి, సీలింగ్ రిపేర్స్ ఉన్నవి, ఎలక్ట్రికల్ రిపేర్స్ ఉన్నవి. చాలా గవర్నమెంట్ స్కూల్స్ లో ఫ్యాన్ ఉంటుంది కానీ పవర్ సప్లై ఉండదు ప్రాపర్ గా. ట్యూబ్ లైట్స్ ఉంటాయి, పవర్ ఉండదు, లేదా ఉన్నా అవి సరిగ్గా తిరగవు. ఇలాంటి వాటికి మనం రిపేర్స్ చేయడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఒక మన సాయి యువత ఒక సమితి వారు, కేవీకే సమితి వారు, వారు ఇనిషియేట్ తీసుకుని స్కూల్స్ లో మినరల్ వాటర్ ని సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఓవర్ హెడ్ ట్యాంక్స్ పెట్టి డ్రింకింగ్ వాటర్, అలానే శానిటరీకి సంబంధించినటువంటి పైప్ లైన్స్ వేసి వాళ్ళకి ఆ ఫెసిలిటీస్ ఇవ్వడం.
1: అంటే అది ఎలా ప్లాన్ చేస్తారు సార్, వాటర్ మనం ఎక్కడి నుంచి తీసుకుంటాం?
2: అంటే జనరల్ గా ప్రతి చోట కూడా జీవీఎంసీ వాటర్ అనేది మనకి వస్తుంది సార్. సో ఆ జీవీఎంసీ వాటర్ లేకపోతే నియర్ బై మనకి మోటార్ పంప్ వాటర్ అయినా అవైలబుల్ ఉంటుంది, లేదంటే మనం బోర్ వేయాలి. సో ఏది మనకి నియర్ బై పాసిబిలిటీ ఉంటే చేస్తూ ఓవర్ హెడ్ ఒక 500 liters ఆర్ 1000 liters ట్యాంక్ పెట్టి
1: ట్యాంక్ కట్టిస్తారు.
2: ట్యాంక్ పెడతాం మనం, పీవీసీ ట్యాంక్ పెట్టి. సో దాని నుంచి మనం పవర్ ట్యాప్స్ ద్వారా మనకి సెంటర్, బికాజ్ బాత్రూమ్స్ టాయిలెట్స్ ఏంటంటే వాటర్ అనేది పర్ఫెక్ట్ గా ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి రాకపోతే, ప్లంబింగ్ ప్రాపర్ గా లేకపోతే యూజ్ చేయడం అనేది జరగదు. గవర్నమెంట్ స్కూల్స్ లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మెయింటెనెన్స్ ఉండదు. సో ఆ మెయింటెనెన్స్ కి మన సమితి వాళ్ళే దానికి మాక్సిమం సపోర్ట్ చేస్తూ మానిటర్ చేస్తున్నాం. సో కాబట్టి ఎందుకంటే ఈ 20 schools కాస్త మనం ప్రెస్టీజియస్ గా స్వామి స్కూల్స్ కాబట్టి, స్వామి స్కూల్స్ లో ఎలా ఉండాలి, ఆ స్టాండర్డ్స్ ఎలా ఉండాలి, స్వామికి ఎలా నచ్చుతుంది అన్నది ఆ సమితి వాళ్ళకి సీరియస్ గా తీసుకొని రెగ్యులర్ గా వెళ్తూ మనం ఏంటంటే మెయిన్ మనకున్నటువంటి మెయిన్ అడ్వాంటేజ్ బాల వికాస్. సో రెగ్యులర్ గా ఎవ్రీ వీక్ బాల వికాస్ కు వెళ్తూ ఆ స్కూల్ తో అసోసియేట్ అవుతుంది. అంటే సంథింగ్ లైక్ వీఆర్ నాట్ డొనేటింగ్ ఎనీథింగ్, సో వీఆర్ డూయింగ్, ఐ మీన్ సంథింగ్ లైక్ ఎలా చెప్పాలంటే మనమే దానికి సంబంధించిన అన్ని కూడా మనం మానిటర్ చేస్తూ సో చేయటం జరుగుతూ ఉంది. అది కాకుండా ముఖ్యంగా పిల్లలు చాలా స్కూల్స్ లో కిందే కూర్చుంటున్నారు పిల్లలు. సో ఆ కింద కూర్చున్న పిల్లలు మెయిన్ ఏంటంటే ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఫిఫ్త్ స్టాండర్డ్ పిల్లలకి ఆల్మోస్ట్ మార్నింగ్ 8 to 4 వరకు కింద కూర్చోవడం అనేది కొంచెం టఫ్ జాబ్ అది. సో వాళ్ళకి ఏం చేస్తున్నా అంటే మన సమితి వాళ్ళే యూత్ పిల్లలు ఫ్యాబ్రికేషన్ అంతా వారే చేసి, దాని గురించి ఈరోజు శ్రీనివాస్ గారు కూడా మనతో ఉన్నారు. సో వాళ్ళు అసలు ఆ టీం ఎలా వర్క్ చేస్తున్నారు అనేది వాళ్ళు కూడా షేర్ చేస్తారు. వాళ్లే ఫ్యాబ్రికేషన్ చేసి ఓన్లీ మనం మెటీరియల్ మనం ఇస్తే వాళ్లే ఫ్యాబ్రికేషన్ నేర్చుకుని దానికి సంబంధించిన మిషనరీ కన్స్ట్రక్ట్ పర్చేస్ చేసి ఆల్మోస్ట్ ఇప్పటికి ఒక 4-5 schools మనం సప్లై చేయడం జరిగింది. సో దిస్ ఈస్ అ వండర్ఫుల్ సపోర్ట్ ఫ్రమ్ ద యూత్ వింగ్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ లో అంటే పర్టికులర్ గా ఇది అని కాకుండా వాళ్ళకి ఏది రిక్వైర్మెంట్ ఉంటే అది మనం సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో ది థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్వామిది బాల వికాస్. సో స్కూల్స్ లో అన్ని రిలీజియస్ వాళ్ళు ఉంటారు. సో మనం డైరెక్ట్ గా స్వామి చెప్పింది అంటే రిలీజియస్ యాక్టివిటీ బేస్ కాకుండా స్వామి ఏదైతే ఎడ్యుకేర్ ఏదైతే స్వామి చెప్తారో సో దాన్ని హ్యూమన్ వాల్యూస్ ని సంబంధించినటువంటి సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస స్వామి ఏదైతే మనం టీచ్ చేశారో సో వాటిని పిల్లలకి పూర్తిగా ఒక 1 hour క్లాస్ వాళ్ళకి అర్థమయ్యే రీతిలో ఎవ్రీ వీక్ ఒక 1 hour క్లాస్ మనం చెప్పడం జరుగుతుంది. అలానే కల్చరల్ ప్రోగ్రామ్స్ పిల్లలతో ఎలా అయితే మన బాల వికాస్ పిల్లలు ఎలా అయితే కల్చరల్ ప్రోగ్రామ్స్ చేస్తారో వాళ్ల చేత కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్ చేపిస్తున్నాం. అలానే పేరెంట్స్ ముఖ్యంగా ఇందులో మనం చేస్తున్నటువంటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పేరెంట్స్ తాలూకా ఇన్వాల్వ్మెంట్. ఈ గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుతున్నటువంటి పిల్లలు పేరెంట్స్ మాక్సిమం డైలీ లేబర్ ఉంటారు. సో ఈ డైలీ లేబర్ ఏంటంటే మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ గానీ వాళ్ళు ఎప్పుడో ఓవర్ నైట్ ఇంటికి వస్తారు. సో పిల్లల్ని అంత మానిటర్ చేయడం అనేది చాలా టఫెస్ట్ జాబ్. సో దానికి మనం చేస్తుంది ఏంటంటే పేరెంట్స్ ని ఇన్వాల్వ్ అయ్యేలా, పేరెంట్స్ ని వాళ్ళ పిల్లల్ని పట్టించుకునే విధంగా మనం కాస్త ఎడ్యుకేట్ చేస్తున్నాం. సో అందులో ఒక 50% వరకు అచీవ్ అయ్యా ఉండొచ్చు, ఎందుకంటే ఇట్స్ వెరీ టఫెస్ట్ టాస్క్ అది మనకి, బట్ వీఆర్ ట్రయింగ్ విత్ స్వామీస్ గ్రేస్. సో ఇది కాకుండా ముఖ్యంగా కొన్ని మోడల్ స్కూల్స్ కింద మనం ఇందులో చేయటం జరిగింది. అందులో ఈ 20 స్కూల్స్ లో వన్ టౌన్ ఏరియా అనేది అంటే విశాఖపట్నం డిస్ట్రిక్ట్ కి ఫస్ట్ ఆల్మోస్ట్ ఒక 80 ఇయర్స్ బ్యాక్ టౌన్ స్టార్ట్ అయింది. అక్కడ గ్రాడ్యువల్ గా సిటీ అంతా పెరిగింది. సిటీ అంటే అది కోస్టల్ ఏరియాలో ఉంటుంది, బీచ్ పక్కనే ఉంటుంది అది. సో సిటీ మొత్తం వైడ్ అయింది, బట్ అది మాత్రం అలానే బ్యాక్వర్డ్ లో ఉండిపోయింది. సో ఆ ఏరియాలో మాక్సిమం ఫిషర్మ్యాన్స్ ఎక్కువ ఉంటారు, అలానే అంటే అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఆల్మోస్ట్ బ్యాక్వర్డ్ గా ఉంటారు ఆర్థికంగా, నైతికంగా, ఆల్ ఆస్పెక్ట్స్ లో వాళ్ళు బ్యాక్వర్డ్ లో ఉంటారు. అటువంటి ఏరియాస్ లో ఆల్మోస్ట్ బ్రిటిష్ టైంలో కన్స్ట్రక్ట్ చేసినటువంటి స్కూల్ అది. సో అటువంటి స్కూల్ ని మనం ఈరోజు విద్యాజ్యోతిలో అడాప్ట్ చేసుకున్నాం. సో నిజంగా అందులో చాలా మిరాకిల్స్ జరుగుతున్నాయి స్వామి దయ వల్ల. అందులో ముఖ్యంగా మా బాపిరాజ్ గారు బాల వికాస్ గురువుగా ఉంటూ సాయిరాం సార్ ఈరోజు ఆయన కూడా మనతో ఉన్నారు. సో నాకన్నా ప్రాక్టికల్ గా ఆయన అక్కడ ఎవ్రీ డే ఆ స్కూల్లో ఇన్వాల్వ్ అవుతున్నారు కాబట్టి ఆయన మాటల్లోనే అక్కడ విషయాలు వింటే మనం కాస్త
1: తప్పకుండా. సాయిరాం బాపిరాజ్ గారు,
3: సాయిరాం సార్,
1: ఆ స్కూల్ విషయాలు కాస్త మాతో పంచుకుంటారా?
3: తప్పకుండా.
1: అంటే ఇదివరకు ఆ స్కూల్ పరిస్థితి ఎలా ఉండేది, మీరు బాల వికాస్ చెప్పటం మొదలు పెట్టాక ఇప్పుడు ఎలా ఉంది?
3: విశాఖపట్నం అన్నది ఒక సముద్ర తీరం, అంటే రత్నాకరము అంటే సముద్రం.
1: అవును,
3: రత్నాకర వంశోద్భవుడు ఆ ప్రాంతంలో రత్నాలని ప్రస్తుతం ఎక్కడెక్కడున్నాయో వెతికి తీసి వాటి సానపట్టి సామాజికంగా స్పృహ కలిగించే అవకాశం స్వామిచ్చింది బాల వికాస్. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఉన్న పిల్లల్ని సుమారు ఒక 7-8 ఏళ్ల క్రిందట నేను బాల వికాస్ చెప్దామని వెళ్లాను. వృత్తిరీత్యా టీచర్గా ఉండి పదవీ విరమణ చేయబడి ప్రవృత్తి బాల వికాస గనక వెళ్తే 20 మంది విద్యార్థులు, విద్యార్థులు ఇద్దరు ఉపాధ్యాయులు. ఇద్దరులో మన అదృష్టం ఏంటంటే ఒక అతను సత్యసాయి డివోటి, వెంకట సంతోష్. అలాంటి పాఠశాలలోకి వెళ్లి బాల వికాస్ స్టార్ట్ చేసి మొదలుపెట్టి అక్కడ పిల్లలు ఎలా ఉండేవారంటే వాళ్ళకి ఉచ్చారణ దోషాలు చాలా ఎక్కువగా ఉండేవి. రెండు, పాఠశాలకు రావాలంటే ఏదో ప్రభుత్వ పథకం ద్వారా ఆకర్షితమైన ప్రాంతం అది ఆ పాఠశాల. అక్కడ జరిగిన ఓ అనుభవం నేను చెప్తాను. ఓ రోజు నేను బాల వికాస్ చెప్తుంటే ఒక ఆయన వచ్చారు. వచ్చి మీరు ఇక్కడ ఏదైనా చేస్తున్నారా అన్నారు. చేస్తున్నాను సార్. అంటే ఇంగ్లీష్ చెప్తారా అన్నారు. చెప్దామని అనుకున్నాను. ఏం లేదు, ఈ పాఠశాలలో నేను బాల వికాస్ నేర్చుకున్నాను కనుక ఇవాళ ఈ ఊళ్ళో నేను స్పోకెన్ ఇంగ్లీష్ స్కూల్ ఇన్స్టిట్యూట్ పెట్టి నేను బాగుపడుతున్నాను. ఆ 20 మంది పిల్లల దగ్గర నుంచి మొదలు పెట్టాక మన ఆర్గనైజేషన్ ద్వారా విద్యాజ్యోతిలోకి ఆ స్కూల్ని తీసుకోబడింది. తీసుకోవడమే వాళ్ళకు ఒక టెలివిజన్ ఇచ్చారు. అది ప్యూర్గా స్వామి కార్యక్రమాలకు మాత్రమే వాడబడుతోంది. మనం చూస్తూ ఉంటాం. ఏంటంటే నేను అన్ని విధాలుగా పనిచేశాను, స్వాగతం చెప్పుకోను. విద్యాబోధన డిజిటల్ గా చేయాలి, అలాంటిది ఆధ్యాత్మిక విద్యని డిజిటల్ గా చేస్తే ఎలా ఉంటుందో ఒక చవి చూపించిన ఒకనొక పాఠశాల ఏదంటే ఎంవీడిఎం స్కూల్ విశాఖపట్నం. స్వామి పాటలు, స్వామి భజనలు, స్వామి సూక్తులు, బీర్బల్ కథలు, ముఖ్యంగా ప్రస్తుత కాలంలో శతకాలంటే తెలియవు మనకి. అలా మొదలుపెట్టిన స్కూల్లో విద్యాజ్యోతిలోకి వచ్చాక స్ట్రెంత్ 60 అయింది. ప్రస్తుతానికి ఒక 2 ఏళ్ళు అయింది విద్యాజ్యోతి స్టార్ట్ అయ్యి. అక్కడ ఈ 2 ఏళ్లలో ఆ 62 అయ్యి ఈ రోజు ఆ స్కూల్ స్ట్రెంత్ 120, ఉపాధ్యాయులు 5 అయ్యారు. దీనికి నిజంగా ప్రేరణ ఏమిటి అంటే విద్యాజ్యోతి కార్యక్రమం మాత్రమే, దాని ద్వారా చేస్తున్న బాల వికాస్ విద్యా బోధన. ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చి ఆ తల్లిదండ్రులను చూస్తూ ఉంటాను, ఆ పిల్లల్ని చూస్తూ ఉంటాను. నిజంగా పిల్లల్ని చూస్తే నాకు ఎంత జాలి వేసింది అంటే వీళ్ళు నిజంగా ఓ కార్పొరేట్ స్కూల్లో కనుక చదువు ఉంటే ఎంత బాగు, అంతకన్నా బాగా ఇప్పుడు తయారయ్యారు వాళ్ళు. ఎందుకంటే దానికి అనుగుణంగా పక్కనే ఓ హై స్కూల్ కూడా ఉంది మనకి, అది ప్రస్తుతానికి ఓ పక్కన పెడదాం. ఈ ప్రాథమిక విద్యా పాఠశాలలో పెట్టాక పిల్లల్లో మార్పు ఎంత బాగా వచ్చింది అంటే ప్రతిదినము లేచి స్వామి చెప్పిన సూక్తి మొదటిది అంటే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యభవ అక్షరాల ఆచరిస్తున్నారు. ఆ ఆచరణ ద్వారా వాళ్ళ అభివృద్ధిని కూడా పొందుతున్నారు. అంటే వాసి పెరిగిందని చెప్పుకోవడం కన్నా రాశిగా కూడా వాళ్ళు పెరుగుతోంది. వాళ్ళలో విద్యా ఆసక్తి ఎంత బాగా పెరిగిందంటే ప్రస్తుతం చుట్టుపక్కల ఉన్న ఆంగ్ల విద్యా బోధన పాఠశాల వాళ్ళు చాలా బాధపడుతుంది. అంటే మా దగ్గర నుంచి స్ట్రెంత్ అక్కడికి వెళ్ళిపోతున్నారు.
1: సార్, శ్రోతలందరికీ తెలియడానికి మీ వయస్సు ఎంతో చెప్తారా ఒకసారి?
3: నా వయస్సు ప్రస్తుతం 66 నిండుతోంది.
1: మీరు అక్కడ బాల వికాస్ చెప్తానంటున్నారు కదా, అది ఎలా నిర్వహిస్తారు కాస్త వివరిస్తారా? వీక్లీ వన్స్ లేదంటే ప్రతిరోజు వెళ్తారా?
3: వీక్లీ వన్స్ సాధారణంగా వెళ్లేవాడిని. మొదట్లో ఎప్పుడైతే ఇద్దరు టీచర్లు ఉన్నారో వాళ్ళకి ఒక విషయం చెప్తాను, మీకు ఏదైనా అవసరం అయితే నన్ను వాడుకోండి అని. చింకా పని రెండు రోజులకు ఒకసారి వెళ్తానంటే ఆ టీచర్లు ఇద్దరు ఎవరు సెలవు పెట్టినా నేను వెళ్లి ఆ క్లాసులు తీసుకునేవాడిని. అంటే ఆధ్యాత్మిక బోధనతో పాటు వాళ్ళకి కావాల్సిన విద్యను కూడా అందేవారు. ఆ విధంగా అక్కడ అభివృద్ధి చెందితే ఆ పాఠశాల ప్రస్తుతం 3 పువ్వులు 6 కాయల సామెతని అక్కడ రుజువు చేశాం.
1: సార్, బాల వికాస్లో మీరు ఎలాంటి విషయాలు బోధిస్తుంటారు పిల్లలకి? అంటే మన బాల వికాస్ సిలబస్ ఫాలో అవుతారా లేదంటే వారికి వేరే ఏదైనా నేర్పిస్తారా?
3: మన బాల వికాస్ సిలబస్ అనేది ఉంటుంది, కానీ మన అదృష్టం అన్ని రకాల పిల్లలు, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని జాతుల పిల్లలు అక్కడ ఉంటారు గనక అందరికీ పనికొచ్చేటట్టు చెప్పాలి. ఏ ఒక్క మతాన్ని చేయలేదు, ఎక్కువ చేయకూడదు, అలానే అంతకన్నా తక్కువ
1: చేయకూడదు.
3: అలాంటి చోట ఏమిటవుతుందంటే ఇప్పుడు ఆ పిల్లలకి ఈ మధ్యన వాళ్ళు చెప్పిన ఒక డాన్స్ డ్రామా అయితే, ఎంత భాగ్యమో ఎంతటి సౌభాగ్యమో భగవానుడు మన కోసం దిగి వచ్చాడు, భువిని సత్య సాయిగా నిలిచాడు, భువన చక్రవర్తిగా వెలిసాడు అనదు చిన్న పిల్ల, 8 ఏళ్ల పిల్ల డాన్స్ చేసిన ప్రోగ్రాం చూసిన వాళ్ళ కనులకు పండగ కలిగింది. ఆ పేరెంట్స్ యొక్క ప్రభావమే ప్రస్తుతం ఆ చుట్టుపక్కల ఉన్నాయి. మేము వెళ్లి క్లాసు వెళ్ళగానే ఓంకారం పూర్వం చేయించి వాళ్ళం. ఇప్పుడు ఏం చేస్తామంటే సైలెంట్ ప్రేయర్, కళ్ళు మూసుకుని నీ నచ్చిన ప్రాంతాన్ని, నచ్చిన భగవంతుణ్ణి ప్రార్థించుకో, అందులోంచి మన దాంట్లోకి జాగ్రత్తగా తీసుకుని వస్తాం స్వామి చెప్పిన. ఈ మధ్యన అందులో ఇంకా డెవలప్మెంట్, ఆ స్కూల్ కాస్త ఆంగ్ల ప్రాథమిక పాఠశాలగా తయారైపోయింది. ఆంధ్ర ప్రాథమిక పాఠశాలని ఆంగ్ల ప్రాథమిక పాఠశాలగా చేశారు ఆ స్కూల్ ఆశ్చర్యం. కనుక ఇప్పుడు ఏమిటవుతుందంటే ఇంగ్లీష్లో కూడా వాళ్ళకి చెప్పవలసి వస్తుంది. కనుక ఏబీసీ మనకి తెలుసు, ఆల్వేస్ బీ చీర్ఫుల్,
1: ఆల్వేస్ బీ కేర్ఫుల్,
3: ఆల్వేస్ బీ కేర్ఫుల్, అవాయిడ్ బ్యాడ్ కంపెనీ, ఇలాంటివి చెప్తూ ఉండడం ఒకటి. అన్నిటికన్నా ముఖ్యం నాకు కొంచెం మా కుటుంబ సాంప్రదాయంగా వచ్చిందంటే చిన్న చిన్న మంచి కథలు పిల్లలకి ఆసక్తిగా ఉండేవి. కృష్ణాష్టమి వస్తుంది, కృష్ణుడి జన్మ గురించి చెప్పడం, అలాగే ఒక క్రిస్మస్ వస్తుంటే మన క్రీస్తు గురించి తెలియజేయడం, అక్కడ ముస్లిం పండుగలు ఏవచ్చినా వాటికి సంబంధించిన కథలు తీసుకుని ఆ పిల్లల చేత నేను చెప్పడంగానే ఎక్కువ వాళ్ళు నాకు చెప్పే పరిస్థితిలోకి వస్తారు. టైం వచ్చేసరికి నిజంగా ఓ విధంగా నాకు అది ఒక ఊపిరి. ఎందుకంటే మాకు మా గురువు గారిని తలుచుకోకుండా నేను ఉండలేను. బాలకృష్ణ ఉద్యానికి ఊపిరి వేసిన తాత విశ్వనాథ్ విజయ్ కుమార్ ఆయన పేరు. ఆయన ఒకటే నాకు చెప్పాడు, శ్వాస ఉన్నంత వరకు విశ్వాసముగా స్వామి సేవ చేయవలయే. ఇదే నా దృఢ సంకల్పం సాయిరాం.
1: ఈ వయసులో కూడా మీరు ఇంత చక్కని సేవలు చేస్తూ ఎంతో మంది యువతకి నిజంగా స్ఫూర్తినిస్తున్నారు. చాలా సంతోషం సాయిరాం సార్.

0: ఇందాక సాయికుమార్ గారు మాట్లాడుతూ వివి శ్రీనివాస్ గారు వాళ్ళ స్కూల్లో చక్కని సేవలు అందించారని చెప్పారు. వాటి గురించి శ్రీనివాస్ గారు మాతో కాస్త పంచుకుంటారా?
1: సరేమండి, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి, ముఖ్యంగా స్వామికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను సర్వీసింగ్ కోఆర్డినేటర్గా ఉన్నప్పుడు, అంటే విశాఖపట్నంలో కణితి వడ్లపూడి కూర్మనపాలెం సమితి మాది, అది చాలా చిన్న సమితి, కానీ కార్యక్రమాలు మాత్రం చాలా అద్భుతంగా చేస్తారు. దానికి కారణం ముఖ్యంగా మా యూత్, అక్కడ ఉన్నటువంటి యూత్ అనమాట. నేను సర్వీసింగ్ కోఆర్డినేటర్గా అక్కడ సమితికి ఉన్నప్పుడు యూత్ లీడర్గా పి రమేష్ అనే కుర్రాడు ఉండేవాడు. అతను తయారు చేసిన టీము ఈ రోజున చాలా అద్భుతంగా అనేటువంటి వైజాగ్ డిస్టిక్ట్కి ఎంతో పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చేటటువంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా అందులో కొంతమంది పిల్లలు మా దగ్గర బాల వికాస్ పిల్లలే, వాళ్ళు ఈ రోజున యూత్ కింద అందులో ఇప్పుడు వచ్చి ఉన్నారు. బీటెక్ స్టూడెంట్స్ 10-15 మంది ఉంటారు వాళ్ళు యూత్. వాళ్ళందరూ కూడా ఒక టీంలా ఉండి ఈ స్కూల్స్కి, ఫస్ట్ ఒక స్కూల్ సర్వేలకు వెళ్ళినప్పుడు ఒక స్కూల్లో ఇక్కడ స్కూల్కి సరైన గుమ్మాలు గాని కిటికీలు అవి లేవు. ముందు ఫస్ట్ చేసింది అయితే మేము ఉడితో చేసాం, అంటే చేయించాం కార్పెంటర్ తోటి. ఆ తర్వాత గ్రిల్స్ అవి కావాలంటే అవి పెట్టించడం కూడా జరిగింది. అలా కాదు మనమే చేయాలని వాళ్ళు కొంచెం ట్రైనింగ్ తీసుకున్నారనమాట. ఈ రమేష్ అన్న అతనైతే ఫ్యాబ్రికేటర్, అతనికి వర్క్ వచ్చి కాబట్టి వీళ్ళందరికీ కూడా కొంచెం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి డ్రిల్లింగ్ మిషన్, కటింగ్ మిషన్, వెల్డింగ్ మిషన్ ఇవన్నీ కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది పాకెట్ మనీతో చేసుకుని. ఇప్పుడు ఒక స్కూల్కి వాటర్ ప్రాజెక్టులు మెయిన్గా చేయడం, దాని ప్రొటెక్షన్, ఎందుకంటే ఆ ట్యాంకులు అవి ఎవరు తీసుకెళ్లిపోకుండా లేకపోతే గాలికి పోకుండా వాటికి గ్రిల్స్ లాగా చేయడం ముందు చేశారు. ఆ తర్వాత రూమ్స్ సెపరేషన్ కింద గ్రిల్స్ పెట్టి క్లాస్ రూములు పెంచడం, అంటే బయట వరండాలా ఉండ దాన్ని
0: క్లాస్ రూమ్
1: కొంచెం క్లాస్ రూమ్ లా చేయడం. ఇట్లాంటివి గేట్లు అయ్యి స్కూల్కి కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది, గేట్లు ఇరిగిపోయి ఉంటాయి, అవన్నీ కూడా రిపేర్ చేయడం ఓన్ గానే వీళ్ళంతా కూడా ఇవన్నీ చేయడం జరిగింది అనమాట.
0: బెంచెస్ కూడా అన్ని
1: బెంచెస్ కూడా వీళ్ళే చేస్తున్నారు, అంటే డైరెక్ట్ గా ప్లైవుడ్ బి షీట్లు కావాల్సినవి కట్ చేయించుకు వచ్చేస్తారు. మిగిలిన వెల్డింగ్ వర్క్ అంతా కూడా ఓన్లీ మెటీరియల్ కాస్టే అవుతుంది మాకు, అంటే ఒక 60,000 అయ్యే దానికి మాకు ఒక 50% లేబర్ ఛార్జెస్ ఇవన్నీ కూడా తగ్గిపోతుంది. దగ్గర 40-50% వరకు ఒక్కోసారి మెటీరియల్ కాస్టే ఒకటే, మిగిలిందంతా కూడా పెయింటింగ్ అంటే అంతా వీళ్ళే చేస్తారు. మొత్తం వెల్డింగ్ అన్ని బిగించడం అంతా కూడా వాళ్లే చేసి ఇస్తారు అన్నమాట. దగ్గర ఒక 9 స్కూల్స్ వరకు ఇప్పుడు ఇవ్వడం అయింది. ఒక స్కూల్ అయిన తర్వాత రిలాక్స్ అవుదాం అనుకునేసరికి ఇంకో స్కూల్ వాళ్ళు, గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు వచ్చి మా స్కూల్ కూడా పిల్లలకి ఇవ్వండి, చాలా ఇబ్బంది పడుతున్నారు అని అడగడం. ఓహో వీళ్ళు అడిగారు ఎలా చేయాలనుకునేసరికి ఓ డోనర్ వచ్చి నేను ఇస్తాను అని, అలాగే ఒకటయ్యేసరికి ఒకటి ఆటోమేటిక్ గా అన్ని కూడా అన్ని అలా అరేంజ్ చేసేస్తున్నారు వాళ్ళకి. కాళ్ళకి వీళ్ళు ఏది వదిలిపెట్టరు, అంటే స్పోర్ట్స్ జిల్లా వైజ్లో జరిగే ప్రతి స్పోర్ట్స్ కు వెళ్తారు, ఫస్ట్ సెకండో తీసుకొచ్చేస్తారు. ఎందుకంటే యూనిటీకి ఎంత బలం ఉంది అనేది స్వామి దాంట్లో వీళ్ళు ఉదాహరణ చెప్పాలంటే, ఫస్ట్ సెకండ్ ఏదో ఒకటి, అంటే స్పోర్ట్స్ ఏవి పెట్టినా కూడా జిల్లా వైజ్ మన సస్య ఆర్గనైజేషన్ నుంచి పెడితే కంపల్సరీ ఏదో తీసుకొస్తారు. ఒక 20 మంది టీములు అందులో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాయి. ఒక్కో మొన్న క్రికెట్ పెట్టారు, అందులో 20 టీముల దాకా పార్టిసిపేట్ చేసినాయి. అలా ఆటల్లో కూడా వీళ్ళు ఏదో రకంగా, అలాగే డిజాస్టర్ దాంట్లో కూడా వీళ్ళు ట్రైనింగ్ పొందున్నారు మా యూత్. వాళ్ళు చాలా చోట్ల, అలాగే మన అనంతపురం జిల్లా పోలీస్ క్యాంపస్ లో కూడా వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు మంచి నేమ్ ఉంది వీళ్ళకి, నాకు అసలు ఎప్పుడు మాట్లాడడం రాలేదు, ఎప్పుడు మాట్లాడేది. అటువంటి స్వామి ఈరోజు రేడియో స్థాయిలో మాట్లాడిస్తున్నారు. సాయికుమార్ గారు తెలుసు, నేను ఎప్పుడు సమితిలో ఎప్పుడు మాట్లాడింది లేదు అసలు మైక్ లో. ఈ డైరెక్ట్ గా స్వామి ఇక్కడ మాట్లాడించడం ఇదొక నాకు మిరకల్ అనమాట.
0: స్వామి
1: మాట్లాడించుకుంటే అంతే, లేకపోతే నాకు అసలు ఎప్పుడు మాట్లాడలేదు నేను మైక్ లో అదిని.
0: సార్ ఇందాక 9 స్కూల్ అన్నారు కదా, సుమారు అంటే సుమారుగా ఎన్ని బెంచీలు చేసి ఉంటారు?
1: ఒక స్కూల్ కి ఒక 20-30 బెంచీలు అట్లా అవసరం ఉంటుంది. ఒక 3 మనుషులు కూర్చునేటట్లు, పెద్ద హైట్ లో కాకుండా లో హైట్ లో పిల్లలకి సరిపోయేటట్లు వాళ్ళు తయారు చేయడం జరుగుతుంది అనమాట.
0: ఈ సేవలు చేస్తున్నప్పుడు మన సాయి యువత భావాలు ఎలా ఉన్నాయో మాతో కాస్త పంచుకుంటారా?
1: ఇప్పుడు ఆ రమేష్ అన్న అతను యాక్చువల్లీ 10th క్లాస్ వరకు చదివాడు, అతనికి ఫ్యాబ్రికేషన్ వర్క్ వచ్చు. కానీ ఈ బీటెక్ చదువుకున్న వాళ్ళందరూ కూడా అతనికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి తను వింటున్నారంటే అది స్వామి దాంట్లోనే సాధ్యం అవుతుందేమో అనిపిస్తుంది నాకు. బయటైతే మేము చదువుకున్న వాళ్ళం, టెన్త్ క్లాస్ పడ నీ దగ్గర చేయడం ఏంటి అనేది వస్తుంది. కానీ ఇక్కడ అది అసలు ఉండదు. అందరూ కూడా ఎంత చదువుకున్నా కొంతమంది జాబులు కూడా చేస్తున్నారు, అయినా కూడా వాళ్ళు జాబులు అయి చేసుకొచ్చి నైట్ 7 నుంచి 9 వరకు ఓ 2 అవర్స్ వర్క్ చేసుకుంటారు వాళ్ళు. ఆదివారం వచ్చిందంటే సేవలు ఉంటే సేవలు చూస్తారు, లేకపోతే ఈ ఫ్యాబ్రికేషన్ వర్క్ చేస్తూ ఉంటారు అన్నమాట. అలాగే నెక్స్ట్ జనరేషన్ కూడా తయారు చేయాలి మన తర్వాత అని చెప్పేసి ఈ ప్రీ ట్యూషన్ పిల్లలు మనకి అవుతుంది కదా, వాళ్ళని సండేస్ బాల వికాసులు పంపించడం, వాళ్ళని నిమ్మదంగా మోటివేట్ చేస్తున్నారు. ఇప్పుడు 5th నుంచి 10th క్లాస్ మధ్యలో పిల్లలు చక్కగా తయారవుతున్నారు.
0: చాలా సంతోషం సార్. యాక్చువల్గా ఇందులో ఒక విషయం మెన్షన్ చేయాలి, విద్యాజ్యోతి స్కూల్స్ లోనే కాకుండా ఇదైతే సర్వే చాలా హండ్రెడ్స్ ఆఫ్ స్కూల్స్ సర్వేస్ చేశాం. అసలు అందులో చాలా స్కూల్స్, ఇదైతే ఇప్పుడు శ్రీనివాస్ గారు 9 స్కూల్స్ అన్నారు, విద్యాజ్యోతి స్కూల్స్ కాకుండా బయట స్కూల్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళకు కూడా ఈ వాటర్ ఫెసిలిటీ, బెంచెస్ ఇవ్వటం, ఈ మెడికల్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేయడం కూడా ఈ సమితి వాళ్ళు చేస్తున్నారు. అంటే మన ఏదో రిస్ట్రిక్షన్ కాకుండా రిక్వైర్మెంట్ బేస్ లో చేయటం అనేది నిజంగా
1: దగ్గర మేము 20-25 మధ్యలో ఈ వాటర్ ప్రాజెక్టులు అవి చేయడం కూడా జరిగింది. చాలా సింపుల్ గా చేస్తారు అన్నమాట. అంటే ఒక గవర్నమెంట్ నుంచి ఏంటంటే ఒక మున్సిపల్ ట్యాప్ వాటర్ వేసి వదిలేస్తారు, ఆ టైం వచ్చినప్పుడు వాళ్ళు ఏదో బకెట్లో పట్టుకుని అప్పుడు వాడుకోవడం, మిగిలిన టైం అంతా పోవడం లేదంటే రాకపోవడం జరుగుతుంది. ఇది బాగాలేదు ఇది అని చెప్పేసి మా యూత్ మెయిన్ ఏం చేశారంటే సింపుల్ గా ఎట్లా అవుద్దని ఆలోచించి ఒక ట్యాంక్ 500 లీటర్స్ నుంచి 1000 అక్కడ కెపాసిటీ, స్కూల్ కెపాసిటీని బట్టి పెట్టడం జరుగుతుంది. లేదంటే ఈ హ్యాండ్ ఉన్న వాటికి మోటార్లు పెట్టి అది ఇది కూడా యూజ్ అయ్యేటట్లుగా ప్లాన్ చేయడం అవుతుంది. పిల్లలు టీచర్స్ చాలా హ్యాపీ అవుతున్నారు, అందుకే దీన్ని కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ బకెట్లతో మోసుకొచ్చి పిల్లలు పెడితే గానీ అక్కడ క్లీనింగ్ అవ్వట్లేదు. అలా ప్రతిసారి వాళ్ళ పిల్లలు తీసుకురావడం చేయించడం అంటే టీచర్స్ కూడా చాలా ఇబ్బందిగానే ఉంటుంది. ఎప్పుడైతే మేము ట్యాప్లు పెట్టేస్తున్నామో చాలా ఈజీ అయిపోయి అమ్మాయి మనకి బరువు తగ్గింది అని చాలా హ్యాపీ అయిపోతున్నారు అన్నమాట. పిల్లలు పేరెంట్స్ కూడా చాలా రిలీఫ్ గా ఆనందంగా ఫీల్ అవడం బాగా గమనిస్తున్నాం మేము.
0: చాలా బాగుంది సార్. ముఖ్యంగా ఇందులో ఇంకొక విషయం ఏంటంటే సత్యసాయి విద్యా విహార్ మనకి ఎంబీపీ స్కూల్ అంటే మన ఎంబీపీ మందిర్ ఉంది. సో ముఖ్యంగా స్కూల్ వాళ్ళు కూడా ఒక స్కూల్ ని అడాప్ట్ చేసుకున్నారు ఇందులో ఈ విద్యాజ్యోతిలో. సో అసలు వాళ్ళు ఇస్తున్నటువంటి సపోర్ట్ అసలు ఆసమ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ ఏదైతే మోడల్ స్కూల్ చేశామో నేషనల్ లెవెల్లో ఫస్ట్ టాయ్ బ్యాంక్ మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ స్కూల్లో ఉన్నటువంటి ప్రతి చిల్డ్రన్, ఆల్మోస్ట్ ఒక 2500 చిల్డ్రన్స్ ఉన్నారు మన విద్యావిహార్ స్కూల్లో. ఆల్మోస్ట్ అందరు పిల్లలు వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి టాయ్స్ తెచ్చేశారు. సో తెస్తే వాటన్నింటితో కలిపి ఒక టాయ్ బ్యాంక్ ఆర్గనైజ్ చేస్తున్నాం. సో ఈ స్కూల్ ఏంటంటే అసలు టాయ్ బ్యాంక్ చూస్తే పిల్లలు అసలు ఎవరైనా అసలు ఒక కార్పొరేట్ స్కూల్లో కూడా అటువంటి కాన్సెప్ట్ లేదు,
1: ఉండదు.
0: సో అంత ఆసమ్ టాయ్ బ్యాంక్. అసలు విద్యావిహార్ వాళ్ళు అన్ని విధాలుగా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. అలాగే వాళ్ళు ఒక స్కూల్ ని అడాప్ట్ చేసుకుని 2x a week ఇద్దరు టీచర్స్ వెళ్లి వాళ్ళకి అకాడమిక్ సపోర్ట్ ఇస్తున్నారు. ఆల్మోస్ట్ ఒక 30 కిలోమీటర్స్ వాళ్ళు ఒక క్యాబ్ బుక్ చేసుకుని ఎవ్రీ అంటే వాళ్ళొక సబ్జెక్ట్ అడాప్ట్ చేసుకుని మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ అనుకుంటారు, దానిపైన వాళ్ళు పూర్తిగా ఆ పిల్లలకి, అది కూడా ఫిషర్ మ్యాన్ కాలనీలో ఉన్న స్కూలే, సో భీమిలిపట్నం దగ్గరలో. సో ఆ స్కూల్ ని విద్యావిహార్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ముఖ్యంగా ఇందులో విద్యాజ్యోతిలో ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిందంతా కూడా ఎడ్యుకేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, బాల వికాస్ ఇవన్నీ, బట్ ఇవన్నీ కూడా పిల్లల్ని రిస్ట్రిక్ట్ అంటే ఇందులో డిసిప్లిన్ మేనర్ లో ఉంచే యాక్టివిటీస్. సో దీనికన్నా ఇంకాస్త స్వామి చెప్తా అంటారు పిల్లలంటే జాయ్. సో దానికి తాట్చిట్లపాలెం నుంచి మన యూత్ అబ్బాయి శంకర్, సో అండ్ శంకర్ అండ్ తాట్చిట్లపాలెం యూత్ టీమ్ అంటే డిఫరెంట్ భజన మండల టీమ్స్ లో ఈయన ఒక టీం అంట. సో శంకర్ గారు వీళ్ళందరూ కలిపి డే విత్ స్కూల్ చిల్డ్రన్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ మనం స్టార్ట్ చేసాం. ఎందుకంటే ఫుల్ డే అంతా కూడా పిల్లలతోనే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, మార్నింగ్ స్కూల్ ప్రేయర్ తో స్టార్ట్ చేసి ఈవినింగ్ స్కూల్ ప్రేయర్ వరకు వాళ్ళకి బ్రేక్ఫాస్ట్, లంచ్. సి నేను చెప్పడం కన్నా శంకర్ మాటల్లో విన్నాం, డే విత్ స్కూల్ చిల్డ్రన్ ఈజ్ అన్ వండర్ఫుల్ యాక్టివిటీ. శంకర్ గారు మాట్లాడతారు.
2: సైరామ్ శంకర్ గారు.
3: సైరామ్ సార్, ముఖ్యంగా ఈ విద్యాజ్యోతి స్టార్ట్ అయిన తర్వాత మా భజన మండలి, ముఖ్యంగా విశాఖపట్నంలో తాట్చిట్లపాలెం భజన మండలిలో యూత్ మెంబర్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారండి. సో ప్రతి అంటే ఆల్మోస్ట్ 2000 నుంచి అందరం కూడా ప్రతి యాక్టివిటీ కూడా యూత్ తోటే జరుగుతుంది. అక్కడ మాకు ఎక్కువగా సపోర్ట్ ఇచ్చేది కూడా యూతే. మా యూత్ కోసం ఎక్కువగా చెప్తున్నాను కాదు, మా ఆ యూత్ అందరూ కూడా ఎలాంటి వాళ్ళంటే అందరూ ఎవరు జాబ్స్ కాదు, అందరూ కూడా చాలా ఆటో డ్రైవర్స్, స్వయం ఉపాధి కల్పించుకుని చేసిన వాళ్ళే. ఎవరు కూడా హై క్వాలిఫైడ్ కూడా కాదు, ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా తక్కువ. సో అలాంటి వాళ్ళందరూ కూడా ఎంతో డెడికేషన్తో, స్వామి మీద ఉన్న అచంచలమైన విశ్వాసంతో ప్రతి కార్యక్రమం కూడా జరుగుతుంది. స్వామి ఉన్నారు, ఎటువంటి ఇది లేదు అన్న ధైర్యంతో ప్రతి కార్యక్రమం కూడా చేయ జరుగుతుంది. ఈ విద్యాజ్యోతి స్టార్ట్ అయిన తర్వాత స్వామి విత్ స్వామి బ్లెస్సింగ్స్ ఇంకేం లేదు అనుకోకుండా ఒక స్కూల్ ని, ఈ 21 స్కూల్ విశాఖపట్నం ఎప్పుడైతే విద్యాజ్యోతి కింద వచ్చిందో అందులో ఒక స్కూల్ ని మనం అడాప్ట్ చేసుకుందామని ఒక తీర్మానం చేసుకున్నాం. అది తీసుకుని కొండకర్ల స్కూల్, కొండకర్ల విలేజ్ లో ఉన్న ఒక ప్రైమరీ స్కూల్ ని తీసుకుని దాన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. కేవలం తాడిచెట్లపల్లి మధ్య అందులో ఏం చేద్దాం, ఒక 1 ఇయర్ ఫస్ట్ అనుకున్నాం, 1 ఇయర్ లో ఏం చేద్దాం అంటే ఒక్కొక్క స్టేజ్ వైజ్ గా మనం ఒక్కొక్క ప్రాపర్ గా చేద్దాం, ఒక ప్లాన్ చేద్దామని అనుకుని ఫస్ట్ ఇనాగ్రేషన్ అయిన తర్వాత పిల్లలకి ముఖ్యంగా ముందు డైరెక్ట్ గా వెళ్లి ఏమి చేయకుండా వాళ్ళతో ఎక్కువగా పార్టిసిపేషన్ చేయాలి. ఏ విధంగా అవుతుంది, స్పోర్ట్స్ ద్వారా మెయిన్ పిల్లలు యాక్టివ్గా అట్రాక్ట్ అవుతారు. సో వాళ్ళకి ముఖ్యంగా స్పోర్ట్స్ మెటీరియల్ ఇవ్వడం జరిగింది. సో దాంతోపాటు గేమ్స్ కండక్ట్ చేయడం పిల్లలు, వాళ్ళతో అసోసియేషన్ ఎక్కువ అవ్వడం. అలాగే అదైన తర్వాత మెయిన్ చాలా మందికి అక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆ స్కూల్లో ఐ ప్రాబ్లం ఉంది అందరికి, చాలా మంది మెడికల్ ప్రాబ్లం, ఐ ప్రాబ్లం. సో అక్కడ మాకు హరిపాలెం భజన మళ్ళీ సపోర్టు, మెయిన్ వాళ్ళ సపోర్ట్ తోటి మేము చేయగలుగుతున్నాం. వాళ్ళ భజన మళ్ళీ మేము అందరం కలిపి ఏం చేస్తాం, ఐ క్యాంప్ ఒకటి తయారు చేసి దాదాపు ఒక 18 నుంచి 20 మందికి పిల్లలకి ఐ గ్లాసెస్ డిస్ట్రిబ్యూషన్ కూడా జరిగింది. ఆ తర్వాత పేరెంట్స్ ను కూడా పిలవడం జరిగింది. అంటే ముఖ్యంగా మనం ఎంత చేసినా కూడా పేరెంట్స్ తరపున కూడా మనకు సపోర్ట్ ఉండాలి ఏం చేసినా కూడా. సో వాళ్ళు మనం ఎంత హైజీనిక్ చెప్పినా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయగలగాలి, పాటించగలగాలి. ఇంట్లో వాళ్ళకి ముందు మోటివేషన్ చేయాలన్న ఉద్దేశంతో పేరెంట్స్ తో కూడా మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి ఎలా ఉండాలని చెప్పడం జరిగింది, హైజీనిక్ గా, హెల్త్ అండ్ హైజీనిక్ పరంగా పిల్లల్ని ఎలా పంపించాలి, ఏ విధంగా ఉండాలి, ఇంట్లో ఎలాగ ఉండాలి. ఈ సైమల్టేనియస్ గా బాల వికాస్ ఎప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది. సో మనం స్వామి చెప్పిన పద్ధతిలోనే అంతా కూడా జరుగుతుంది. దాని తర్వాత మెడికల్ క్యాంప్ ఒకటి కండక్ట్ చేయడం జరిగింది, జనరల్ మెడికల్ క్యాంప్ అని, అదితో పాటు మిగతా అన్ని కూడా. అది ఓన్లీ పిల్లలకే కాకుండా గ్రామం కూడా, గ్రామంలో ఉన్న వాళ్ళందరికి కూడా పెళ్ళడం జరిగింది, వాళ్ళకి కూడా ఐ క్యాంప్ చేసాం. ఆ తర్వాత అక్కడ మేము ఫస్ట్ ఎలాగైనా అబ్జర్వ్ చేసింది అంటే పిల్లలందరూ కూడా కిందనే కూర్చునేవారు, స్కూల్ బెంచెస్ ఏమి లేవు. సో కంపల్సరీగా పిల్లలు ఏంటంటే వాళ్ళు ఎంత నీట్ గా వచ్చినా కూడా సాయంత్రం వెళ్లేసరికి చిరిగిపోయిన బట్టలతో వెళ్ళేవారు, మాసిపోయిన బట్టలు చిరిగిపోయి ఒకసారి కొట్టుకుంటారు చిన్నపిల్లలు కదా. సో ముందు వీళ్ళకి నీట్ గా ఉండాలంటే బెంచెస్ ఉండాలి, కిందన కూర్చుంటే డ్రెస్ పాడైపోతుంది. సో బెంచెస్ ఉండాలి కంపల్సరీగా, వాళ్ళకి ఆ బెంచెస్ ప్రొవైడ్ చేయాలని. సో ఐరన్ బెంచెస్ తోటి పెర్మనెంట్ గా ఉండేటట్టు ఒక 40 వరకు మనం ప్రొవైడ్ చేస్తాం. ఆ 40 కూడా ఈ ఓన్లీ కాంట్రిబ్యూషన్ బై యూత్ మెంబర్, ఓన్లీ తాడిచెట్లపల్లి యూత్ మెంబర్సే తన పాకెట్ మనీతో చేయించిందే అంతా కూడా, వాళ్ళు సంపాదించిన దాంట్లో కొంత స్వామి కోసం చేసింది. ఆ తర్వాత స్కూల్ బ్యాగ్స్ ఎవరికైనా మా యూత్ పిల్లల్లో కూడా ఎవరికైనా ఏమైనా అకేషన్స్ కానీ వాళ్ళ పిల్లల బర్త్డేస్ కానీ ఏవైనా కూడా ఆడంబరాలు లేకుండా ఈ స్కూల్లో ఒక స్కూల్లోని అడాప్ట్ చేసుకున్నాం కాబట్టి ఆ స్కూల్కి ఏవైనా ప్రొవైడ్ చేద్దాం. సో అలాగే మాకు యూత్ మెంబర్స్ ఏంటి స్కూల్ బ్యాగ్స్, వాళ్ళు ఏంటంటే గోన్ సంచులనే మన రైస్ బ్యాగ్స్ ఉంటాయి, రైస్ బ్యాగ్ ని దీనిలాగా వేసుకుని వచ్చేవారు, స్కూల్ బ్యాగ్స్ బుక్స్ పెట్టుకుని దానికి తాడు కట్టుకుని వచ్చేవారు. సో వాళ్ళ అలాంటి వాళ్ళందరికి కూడా మొత్తం స్కూల్ అందరికి కూడా స్కూల్ బ్యాగ్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది కంటిన్యూ అవుతూ దీంతో పాటు అడ్వాన్స్ గా ఈ సంవత్సరం ఏం చేద్దాం ఇంకా అనుకుంటూ గొంపవనపాలెం స్కూల్ కి వెళ్ళాం. అక్కడ ఆల్రెడీ సాయి గారు చెప్పినట్టు ఒక డే విత్ చిల్డ్రన్ అని, అంటే ఈ ఎడ్యుకేషన్ పరంగా జరుగుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా జరుగుతుంది, కానీ పిల్లలతో ఇంకా అసోసియేషన్ ఏట అవ్వగలం, అసోసియేషన్ ఏ విధంగా
2: అవ్వగలం,
3: ఎలాగ అవ్వాలంటే ఫుల్ డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అందరం పిల్లలతో గడుపుదాం, విత్ స్పిరిచువల్ పరంగానే జాయ్ఫుల్ గా వాళ్ళతో ఉండడానికి ఏం చేస్తే బాగుంటుందని ఒక ప్లాన్ చేసి మార్నింగ్ ప్రేయర్ నుంచి ఈవినింగ్ వరకు ఒక ప్లాన్ చేసాం. ప్రేయర్ అవ్వగానే ప్రేయర్ నుంచి వాళ్ళకి పిల్లలకి ఎంతో ఇష్టమైన మ్యాజిక్ షో
2: వెంట్రిలోకిజం
3: వెంట్రిలోకిజం
2: అంటే బొమ్మతో మాట్లాడి
3: అదొకటి చేయటం, ప్లస్ గేమ్స్, పిల్లలు చిన్నపిల్లలకి ఏవైతే చాలా ఇష్టపడే గేమ్స్ ఇవ్వడం, వాళ్ళని మోటివేట్ చేయడం, వాళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వడం, ప్రైజెస్ ఇవ్వడం, దీనికన్నా ముఖ్యంగా వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచాలి. సో బయట ఉన్న పోటీ ప్రపంచంతో ఎలా పోటీ చేయగలగాలి అంటే, వీళ్ళు పిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళ మనసులో మంచి కాన్ఫిడెన్స్ కానీ బిల్డ్ చేయగలిగితే వాళ్ళు పెద్ద అయ్యాక చాలా పోటీ పరీక్షలు కానీ పోటీతత్వాన్ని కానీ అలవాటు ఎదుర్కోగలుగుతారు. సో ఆ ఉద్దేశంతో ముఖ్యంగా శ్రీమతి లావణ్య గారు ఎంతో సహాయం చేశారు అందరూ. అంటే ఆ పురోగమనం అయిన తర్వాత పిల్లలు ఎవరు ఆవిడ వదలలే.
0: అంటే ఏం చేసేవారు వాళ్ళు ఆవిడ కార్యక్రమం గురించి?
3: మార్నింగ్ నుంచి వాళ్ళతో ఎక్సర్సైజెస్ గానీ, వాళ్ళతో క్విజ్, యోగా గానీ.
2: యోగా అంటే షీఈ్ ఆల్సో ఇన్ బాల్వికాస్ గురు, సో కాబట్టి యోగాస్, నెక్స్ట్ స్పిరిచువల్ గేమ్స్. అంటే షీఈ్ ఎన్ హెచ్ఆర్ కన్సల్టెంట్ ఆల్సో, ఇస్ అ వెరీ గుడ్ స్పీకర్, సో దట్ షీ కెన్
0: మోటివేట్, ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళు
2: బాగా, చాలా బాగా ఇంటరాక్ట్.
3: డిజిటల్ ఎడ్యుకేషన్ లో ఉన్న డిజిటల్ స్క్రీన్ ప్రకారం ఆ స్క్రీన్స్ లోని వాళ్ళకి కొన్ని వీడియోస్ చూపించి ఎలా కాన్సన్ట్రేషన్ గా ఉండాలి, ఎలా చేయాలి అంటే అందులో చేస్తూ అందులో కొన్ని క్వశ్చన్స్ వేసేవారు, మీరు దీంట్లో ఏంటి నేర్చుకున్నారు, సో దీన్ని ఎలాగ మనం పాజిటివ్ గా తీసుకోవాలి, ప్రతిదీ కూడా అంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసే లెవెల్ గా వాళ్ళు తీసుకువెళ్లారు అనమాట. ఆవిడ మెయిన్ ఆ మొత్తం ఆ ప్రోగ్రామ్ అంతటికి ఆవిడ మేడం గారు ఉండడం వల్లే అది జరిగింది, చాలా హైలైట్ చేశారు.
2: ప్యారలల్ గా అదే రోజు మన యూత్ అందరూ కూడా శానిటేషన్ ప్రోగ్రామ్స్, ప్యారలల్ గా అంటే పిల్లలందరికీ ద బెస్ట్ బ్రేక్ఫాస్ట్, బెస్ట్ లంచ్ అండ్ బెస్ట్ స్నాక్స్ విత్ సపోర్ట్ ఆఫ్ లోకల్ గొంపవాణిపాలెం సమితి.
3: అంటే ముఖ్యంగా ఫుడ్ కూడా ఏంటంటే వాళ్ళకి ఎవ్రీడే లంచ్ పెడతారు గవర్నమెంట్ స్కూల్లో, లంచ్ పెడతారు. సో దానికి భిన్నంగా మనం ఒక్కరోజు మనం స్పెండ్ చేస్తున్నాం కానీ చాలా కొంచెం బాగా.
0: అలా ఏ రోజు ఎంచుకునే వాళ్ళు మీరు దానికోసం?
3: వాళ్ళకి కన్వీనియంట్ గా ఏ రోజు అయితే అండి,
0: అంటే పండుగ దినాల్లోనా లేదా
2: వర్కింగ్ డేస్?
3: వర్కింగ్ డేస్, ఎందుకంటే పిల్లలు ముఖ్యంగా వర్కింగ్ డేస్ లో వస్తుంది, సండే సాటర్డే అంటే ఎవరు రారు. సో మనం వర్కింగ్ డేస్ లోనే చేయగలం.
2: యాక్చువల్ గా ఇందులో ఒక చిన్న హైలైట్ థింగ్ ఏంటంటే, ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ హైలైట్ అండ్ కైండ్ ఆఫ్ టఫ్ ఆల్సో. దిస్ విద్యాజ్యోతి ప్రాజెక్ట్ ఇట్ సెల్ఫ్ అయిన వర్కింగ్ డే ప్రాజెక్ట్. సో బేసికల్లీ స్కూల్స్ ఉన్నప్పుడు స్కూల్ అవర్స్ లో, వర్కింగ్ డేస్ అండ్ వర్కింగ్ అవర్స్ లో చేయాల్సినటువంటి టాస్క్ ఇది. సో స్వామి ఏంటంటే వెరీ సెలెక్టివ్ పీపుల్, బహుశా ఈ యాక్టివిటీలో ఎవరైనా వర్క్ చేస్తున్నారంటే ఇట్స్ హిమ్సెల్ఫ్ సెలెక్టెడ్ బై స్వామి ఇట్ సెల్ఫ్.
0: అంతే.
2: సో ఏంటంటే రెగ్యులర్ పీపుల్, జనరల్ గా మనం చేసే సర్వీస్ యాక్టివిటీస్ అన్ని కూడా ఈవినింగ్స్ భజన్స్ లేకపోతే సండే హాలిడేస్ టైమ్ లో చేస్తాం, బట్ దిస్ ప్రాజెక్ట్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఏ వర్కింగ్ డేస్ లో చేయాల్సినటువంటి ప్రాజెక్ట్.
3: ముఖ్యంగా యూత్ అక్కడ ఎంతమంది, 20 మంది వెళ్ళినా 20 మంది ఏం పని చేయగాలి, స్కూల్లో ఏం చేయగలగానే ఉద్దేశంతో ప్రతి కార్యం కూడా ప్రతి ఒక్క మనం పార్టిసిపేట్ చేస్తున్నామండి 100% స్వామి సర్వీస్ చేయగల. సో ఆ స్కూల్ మొత్తం శుభ్రం చేయడం, అక్కడ చుట్టుపక్కలంతా కూడా మొక్కల పిచ్చి మొక్కలు అన్ని తీయడం, శుభ్రం చేయడం, ప్లస్ టాయిలెట్స్ క్లీనింగ్ మెయిన్. చాలా అధ్వానంగా ఉన్నాయి టాయిలెట్స్, దానికి మొత్తం అంతా కూడా పెయింటింగ్ వేయడం, మొత్తం కింద అంతా రిపేర్ చేయడం, క్లీనింగ్ వాటర్ క్లీన్ చేయడం, వాటర్ ప్రొవైడ్ చేయడం. ముఖ్యంగా ఈ సర్వీస్ యాక్టివిటీస్ తో పాటు ఆల్టర్నేటివ్ యూత్ అటువైపు చేస్తున్నారు, ఒకవైపు పిల్లలతో ఈ కార్యక్రమాలు జరుగుతుంది. అంటే ఫుల్లీ అనమాట, పిల్లలతో ఎవరిని ఎక్కడ వదలకుండా అందరూ కూడా చేసి చాలా
0: చక్కగా. ఎంతమంది యువత దీంట్లో పాల్గొంటారు?
3: ఇందులో 20 మంది అండి.
0: 20 మంది,
3: 20 నుంచి 25-30 మంది దగ్గర లోపటే
0: ఉంటారు. పిల్లలు ఎంతమంది ఉంటారు?
3: పిల్లలు 80-100 మంది పిల్లలు ఆ స్కూల్ పరంగా. అందులో ముఖ్యంగా ఇంకోటి ఏం అనుకున్నామంటే, నెక్స్ట్ ఫ్యూచర్ లో ఇంకా అంటే ఇది ఎప్పుడైతే ఇలా సక్సెస్ అయిందో, అంటే మెయిన్ ఈ మోటో ఏంటంటే పిల్లల్లో కాన్ఫిడెన్స్ పెంచాలి. అది పెంచాలి అంటే కంపల్సరిగా ఇలాంటి యాక్టివిటీ ఒకటి చేయాలి. సో వాళ్ళలో భయం పోతుంది, బయట వాళ్ళతో అసోసియేషన్ అవ్వగలరు పిల్లలు, అంటే బయట పిల్లలతో బాగా అసోసియేట్ అవ్వగలరు అనే ఉద్దేశం మాకు బాగా, మాకు ముందు కాన్ఫిడెన్స్ వచ్చింది యూత్ కి. సో మిగతా స్కూల్లో కూడా అలాగా ప్రతి స్కూల్లో కూడా కండక్ట్ చేద్దామన్న ఫ్యూచర్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ లో చేద్దామని. ప్లస్ దీంతో పాటు సైమల్టేనియస్గా మొక్కలు నాటించడం స్కూల్లో, సాలన్స్ లో చాలా కొన్ని స్కూల్లో మొక్కలు లేవు, అలాగే పిల్లలతో పాటు మొక్కలకు ప్లస్ అలాగే ఫార్మేషన్ వెజిటబుల్ మొక్కలు పెంచడం వాళ్ళకి అలవాటు చేయగలుగుతుండే. సో అదొక ప్రాజెక్ట్ కింద కూడా తయారవుతుంది, బాగుంటుంది వాళ్ళకి, దాని మీద అవగాహన కలిగించడం. సో మిగతా అన్ని స్కూల్లో ఇంతకుముందు చెప్పినట్టే వాళ్ళకి అకాడమిక్ ఇయర్ కి సంబంధించి ఏవైతే మనం ప్రొవైడ్ చేయగలమో అవకాశం ఉన్నంత వరకు కూడా మనం చేయగలమని చేస్తున్నామండి.
0: ఇలాంటి సేవలు చేస్తున్నప్పుడు ఇందులో తల్లిదండ్రుల పాత్ర కూడా ఎంతో ఉంటుంది. అంటే ఈ ఒక్కరోజు వాళ్ళు ఇక్కడ నేర్చుకుంటే సరిపోదు, దాన్ని వాళ్ళు ఆచరించగలగాలి అంటే ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ కూడా ఉండాలి. దాని గురించి మీరు ఏమైనా కార్యక్రమాలు చేపట్టారా?
2: పేరెంట్ వర్క్ షాప్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది సార్. అయితే అంత సక్సెస్ఫుల్ గా జరగలేదని చెప్పాలి ఇది ఈ పర్టికులర్ థింగ్. ఎందుకంటే కొన్ని స్కూల్స్ లైక్ బాపిరాజు గారు వాళ్ళు అడాప్ట్ చేసుకున్నటువంటి స్కూల్స్ అంటే ఎక్స్క్లూజివ్లీ ఏదైనా మనం సక్సెస్ అవుతున్నాము అంటే బికాస్ ఆఫ్ దట్ స్కూల్ టీచర్స్ అండ్ బాల వికాస్ గురువు స్థాయిక ఇంట్రెస్ట్ మీద ఆధారపడి ఉంటుంది ఇది. అండ్ సర్కమ్స్టెన్సెస్ అక్కడ విలేజెస్ తాలూకా సర్కమ్స్టెన్సెస్ చాలా స్కూల్స్ లో మనం పేరెంట్ వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే స్కూల్ చిల్డ్రన్ ఇంటికి వెళ్లిన తర్వాత హోంవర్క్ కానీ స్కూల్లో ఏం చెప్పారని కానీ అడిగే పేరెంట్స్ కూడా ఉండరు ఈ గవర్నమెంట్ స్కూల్స్ లో. సో స్వామి గ్రేస్ తో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేలోపు పేరెంట్స్ లో పూర్తి అవగాహన వచ్చినట్లయితే ఆల్మోస్ట్ ఒక 50% మనం సక్సెస్ సాధించామనే అనుకోవచ్చు. సంతృప్తి అయితే ఖచ్చితంగా వస్తుంది. సో ఇందులో ముఖ్యంగా ఇందాక మనం అనుకున్న వాటిలో వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హెల్త్ అండ్ హైజీన్ విషయంలో సాయి ప్రోటీన్ అనేది ఒకటి మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. సో ఇది దిస్ ఇస్ ద వెరీ వండర్ఫుల్ యాక్టివిటీ అండ్ చాలా మంచి అవుట్పుట్ వస్తుంది బికాస్ పేరెంట్స్ పిల్లల్ని పట్టించుకోరు, గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్న దాంట్లో న్యూట్రిషన్ లేదు. సో నౌ సాయి ప్రోటీన్ అని స్వామి ఏదైతే డిజైన్ చేసి స్వామి డిఫైన్ చేసినటువంటి ఆ ప్రోటీన్ ఫుడ్ ని ఎవ్రీడే స్కూల్స్ లో మనం డిస్ట్రిబ్యూట్ చేయడం ద్వారా ఆల్మోస్ట్ ఈ లాస్ట్ 2 ఇయర్స్ లో పిల్లల్లో మంచి గ్రోత్ వచ్చింది. పిల్లల్లో మంచి అంటే పిల్లల్లో గ్రోత్ ఇన్ ద సెన్స్ పిల్లల్ని ఇంతకుముందు మనం చూసేటప్పుడు చాలా వీక్ గా కనిపించే పిల్లలు ఈ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవడం ఆరోగ్యంగా కనిపిస్తున్నారు. అండ్ సండేస్ అండ్ సమ్మర్ హాలిడేస్ వచ్చేటప్పుడు పిల్లలు ఇట్ సెల్ఫ్ ఆస్కింగ్ అంటే ఈ మాకు పేరెంట్స్ ముఖ్యంగా ఈ ప్రోటీన్ ఫుడ్ మాకు ఇంటికి ఇస్తే కాస్త కొన్ని స్కూల్స్ లో కొన్ని విలేజెస్ లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఇస్తే మేము అది చేస్తామని చెప్పడం. అఫ్ కోర్స్ అది మనం ఆ టైంకి అది చేయలేకపోయాం బట్ ఇన్ ఫ్యూచర్ లో అది సాయి ప్రోటీన్ మాత్రం కంటిన్యూ చేయాలి ఇంకా సక్సెస్ఫుల్ గా చేయాలనేది మన తాలూకు మెయిన్ ఇంటెన్షన్. అంటే ఇది కొన్ని స్కూల్స్ నే మనం హైలైట్ చేయడం జరిగింది కానీ అవుట్ ఆఫ్ 20 స్కూల్స్ లో ఆల్మోస్ట్ అన్ని స్కూల్స్ లో కూడా అన్ని సమితి వాళ్ళు అంతే ఉత్సాహంతో ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నారు. సో కానీ కొన్ని చోట్ల కొన్ని హైలైట్స్ ఉంటాయి కాబట్టి అది మనం హైలైట్ చేసుకోవడం జరిగింది. సో ఈ సందర్భంగా స్వామి మనకి నిజంగా ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చారు దీని గురించి మననం చేసుకుని మరొకసారి మనం రీయాక్టివ్ అయ్యి ఆయన అనుగ్రహాన్ని పొందే ఛాన్స్ మరొకసారి ఇచ్చారు కాబట్టి ఈ అవకాశం వచ్చినందుకు ఏదైతే ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి రిమైనింగ్ విశాఖ జిల్లాలో ఉంటే అన్ని సమితి యువత ముఖ్యంగా చెప్పాలంటే మహిళా విభాగం వాళ్లే సాయి ప్రోటీన్ తయారు చేసి మనకు సపోర్ట్ చేస్తున్నారు. మెడికల్ టీమ్ వాళ్లే ఈ మెడికల్ క్యాంప్స్ అన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. వాళ్ళని ఫాలోఅప్ చేస్తూ వాళ్ళని హాస్పిటల్స్ తీసుకెళ్లి కొన్ని చోట్ల డెంటల్ ముఖ్యంగా పిల్లల్లో క్యావిటీ ఎక్కువగా ఉంటుంది అసలు గవర్నమెంట్ స్కూల్ పిల్లలు సరిగ్గా బ్రషింగ్ ఉండదు. సో వాళ్ళ అవగాహన కలిగించడానికి డాక్టర్స్ ఇస్తున్నటువంటి సపోర్ట్ కానివ్వండి ఎవ్రీథింగ్ నిజంగా చాలా అంటే స్వామి ఈ రోజు మనందరినీ మరొకసారి రిఫ్రెష్ చేస్తూ మరింత ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని కలిగించాలని కోరుకుంటూ ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చినటువంటి రేడియో సాయి టీమ్ కి అలానే ముఖ్యంగా స్వామికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
0: చివరికి ఒక ప్రశ్న అండి, ఇందాక మన బాపిరాజు గారు వెళ్తున్నటువంటి స్కూళ్ల గురించి చెప్పుకుంటున్నప్పుడు అక్కడ పిల్లలు తర్వాత పెద్దవాళ్ళందరూ కూడా అన్ని రకాలుగా వెనుకబడిన వాళ్ళని చెప్పారు కదా, అలాంటి వాళ్ళకి చెప్పడం కూడా కొంచెం కష్టమైన విషయం.
2: అవును,
0: అందులో కొన్ని ఛాలెంజెస్ కూడా ఉంటాయి, అలాంటి మీరు ఎలా ఎదుర్కొన్నారు?
2: అంటే అది నా మాటల్లో కన్నా అది ఫేస్ చేసిన బాపిరాజు గారు చెప్తే ఇంకొంచెం బాగుంటుందేమో.
4: పిల్లలు మన స్వామి చెప్పినట్టు మట్టి ముద్దలు, మనం ఏ ఆకారం తీసుకుంటే ఆ ఆకారంలోకి వాళ్ళు రాగలుగుతారు. ఒక ఉపాధ్యాయుడిగా నా
2: ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
0: చివరికి ఒక ప్రశ్న అండి, ఇందాక మన బాపిరాజు గారు వెళ్తున్నటువంటి స్కూళ్ల గురించి చెప్పుకుంటున్నప్పుడు అక్కడ

0: ఒక ఉపాధ్యాయుడిగా నా పూర్వానుభవము అపూర్వానుభవం కూడా అది. అయితే ఇక్కడ ఈ స్కూల్కి వచ్చేసరికి మొదట్లో వాళ్ళకి ఉచ్చారణ దోషాలు కూడా
1: ఉండేవి.
0: డ్రెస్సు ప్రభుత్వం ఇచ్చేది, ఏవో ప్రభుత్వం చాలా ఇస్తోంది. వీటన్నిటికన్నా వాళ్ళకి కావాల్సింది ఏది కావాలో అది సమయానికి కరెక్ట్ గా అందిందనమాట. పేరెంటింగ్ అని చెప్పి ఒకసారి ఒక నవంబర్ 14 మామూలు ఫంక్షన్ చేశాక పేరెంటింగ్ చేస్తే, ఎప్పుడు పేరెంట్స్ డే పెడితే సర్వసాధారణంగా రారు పేరెంట్స్. అలాంటిది అలా 70% పేరెంట్స్ వచ్చి మేం కాదు మేం చుట్టుపక్కల మా పిల్లలు వాళ్ళ ఇళ్లలో మేం చెప్పి చేస్తున్నాం, ఎందుకంటే మా పిల్లలు అంతకుముందు మేము ఎక్కడున్నామో చూసేవాడు కాదు, ఇప్పుడు వచ్చి ప్రతిరోజు మా కాళ్ళ దండం పెట్టి మా మూర్ధ్వాన్ని అంటే ఈ తలని తల్లి తండ్రి గాని ముట్టుకుంటే దీర్ఘాయుష్మంతుడు అవుతాడని మనకి స్మృతి. అలా చెయ్యమని వాళ్ళు మమ్మల్ని అడుగుతున్నారు. అంటే ఈ విధంగా ఒక ప్రీచింగ్ ఇట్స్ నాట్ టీచింగ్. వాళ్ళకి ఒకటే చెప్పాను నేను, మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అన్నది ఉపనిషత్ వాక్యం. ఆ ఉపనిషత్ వాక్యాన్ని మనం ఎప్పుడైతే ఆచరించగలుగుతామో మన అభివృద్ధికి అది దారి తీస్తూ ఉంటుంది. ఈ విధంగా పేరెంట్స్ అంటే తల్లిదండ్రుల యొక్క సహకారం మా స్కూల్లో నాకు చాలా ఎక్కువ ఉంది. ఒక్కొక్కప్పుడు లక్ష్మీవారిని క్లాస్ చెప్తూ ఉంటే వాళ్ళు క్యారేజీలు కొందరు అప్పుడప్పుడు పిల్లలు ఇక్కడ సహార చాలదని ఇంకా సప్లిమెంట్ చేయడం కోసం తెచ్చిన వాళ్ళు అక్కడ పక్క నుంచి కిటికీల్లోంచి వినడం కూడా నేను చూశాను. వాళ్ళు ఒకటే అంటారు, మా చిన్నప్పుడు మాకు ఇలా చెప్పుంటే మాకు బాగుండేది అని. నేను అప్పుడు ఒకటే చెప్పాను, నా చిన్నప్పుడు నేను బాలవికసలో ఉంటే ఇంకా ఎంత బాగుండేవాడి నాకే తెలియదు. ప్రస్తుతానికి ఈ అవకాశం, ఈ మంచి సువర్ణ అవకాశం, ఎందుకంటే స్వామి భాషే రిటైర్ అవడం కాదు రిటైర్ అవడం నేర్చుకో ఎప్పుడైనా, అలాంటి స్వామి ఆశీస్సులు నాకు అందించిన మా కన్వీనర్ గారికి, మా జిల్లా అధ్యక్షుల వారికి, ముఖ్యంగా ఈ విధంగా నన్ను ఒక్కసారి స్వామి తిరిగాడిన నెలలో ఒక 4 మాటలు చెప్పమని మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతతో సాయిరాం.
1: సాయిరాం సార్. సాయి కుమార్ గారు, ఇంకొక ప్రశ్న. ఈ విద్యాజ్యోతి కార్యక్రమం ద్వారా స్వామి ఎంతో మంది పిల్లల జీవితాల్లో ప్రవేశించారు. అది అంతటితో ఆగదు. మీరు ముందు చెప్పినట్టుగా జ్యోతి అనేది ప్రకాశాన్ని అలా పంచుకుంటూ పెంచుకుంటూ వెళ్తూ ఉంటుంది, కానీ దీని ప్రభావం ముఖ్యంగా చూపేది వాళ్ళ కుటుంబాలలో. సో వాళ్ళ పేరెంట్స్ కూడా ఎంతో తెలుసుకుని ఉంటారు ఈ కార్యక్రమం ద్వారా. సో వాళ్ళలో కలిగిన పరివర్తన కానీ లేదంటే వాళ్ళ అనుభవాలు కానీ మీతో ఎప్పుడైనా పంచుకోవడం జరిగిందా?
2: ఖచ్చితంగా అండి. చాలా స్కూల్స్ లో ఈరోజు స్కూల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది అంటేనే దిస్ ఇస్ ద మెయిన్ రీజన్.
1: అంటే
2: బేసిక్ గా మా పిల్లవాడిని నేను ఒక ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తే ఇది బాగుంది అంటే మా ఫ్రెండ్స్ కి నేను రిఫర్ చేస్తాను. సో ద సేమ్ సిమిలర్ వే నౌ డే నెక్స్ట్ 2 ఈ లాస్ట్ 2 ఇయర్స్ లో గవర్నమెంట్ స్కూల్స్ లో స్ట్రెంగ్త్ పెరిగింది అంటే బహుశా నాకు చాలా సార్లు అనిపిస్తూ ఉంటుంది స్వామి గవర్నమెంట్ స్కూల్స్ అన్నింటికి మంచి గిఫ్ట్ ఇచ్చారేమో ఈ విద్యాజ్యోతి ద్వారా. టీచర్స్ ఆర్ వెరీ మచ్ హ్యాపీ నౌ. అండ్ పేరెంట్స్ ఆర్ అంటే పేరెంట్స్ ఎలా ఎందుకు ఈ విషయం చెప్తా అంటే పేరెంట్స్ కొన్నిసార్లు మనకు డైరెక్ట్ గా ఫీడ్బ్యాక్ ఇవ్వకపోయినా కూడా వాళ్ళు మనం చెప్పినది ఏదైతే యూనిఫామ్ నీట్ గా వేసుకోమని స్టూడెంట్స్ కి చెప్తాం, కానీ అది ఫాలోఅప్ చేయాల్సింది పేరెంట్స్. అది చేస్తున్నారు అంటే సో దట్ దే ఆర్ యాక్సెప్టింగ్. ఫస్ట్ మనం ఇచ్చే హోంవర్క్స్ ఏదైతే ఇస్తున్నామో హోంవర్క్స్ కూడా ఇప్పుడు ఈరోజు పేరెంట్స్ పట్టించుకొని వాళ్ళు చేస్తున్నారంటే ఇట్స్ దే ఆర్ యాక్సెప్టింగ్. అండ్ మోర్ ఓవర్ పేరెంట్స్ అల్టిమేట్ గా మనం ఫస్ట్ ఇందాక కూడా నేను డిస్కస్ చెప్పినట్టుగా గ్రామస్తులు వాళ్ళలో వచ్చే అవేర్నెస్ ద్వారానే ఈ విద్యాజ్యోతి కానీ మనం ఏదైతే ఈ మారల్ వాల్యూస్ చెప్తున్నామో డెఫినెట్ గా స్వామి భవిష్యత్ తరాలకి అదే మనకి స్వామి దళకి మెసేజ్ కింద స్ప్రెడ్ అయ్యడానికి ఛాన్స్ ఉంది.
1: చాలా చాలా చక్కగా చెప్పారు. వింటున్న శ్రోతలందరికీ కూడా ఒక విషయం, ఇప్పుడు మనం ఎవరితో అయితే మాట్లాడమో వీళ్ళందరూ కూడా బాలవికాస్ స్టూడెంట్స్ లేదా బాలవికాస్ టీచర్స్. అంటే స్వామి ఆ బాలవికాస్ కు ఇచ్చిన ఇంపార్టెన్స్ ఇక్కడ మనం గుర్తించాలి. ఈరోజు వాళ్ళు యువతగా మారి ఇన్ని సేవ కార్యక్రమాలు చేపట్టి ముందుకు నడిపిస్తున్నారంటే అదంతా స్వామి అలా చిన్నప్పుడు నాటిన విత్తనాలు. అవన్నీ కూడా ఎన్నో చక్కని విషయాలు ఈ విద్యాజ్యోతి కార్యక్రమాల్లో జరుగుతున్న విషయాలను మా అందరితో పంచుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. సాయి కుమార్ గారు, మానప్రగడ బాపిరాజు గారు, వివి శ్రీనివాస్ గారు, శ్రీ శంకర్ గారు. సాయిరాం.
0: సాయిరాం.

0: ఈనాటి మన ప్రత్యేక కార్యక్రమంలో విశాఖ జిల్లా మహిళా విభాగం వారు యువత చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ కార్యక్రమాల వివరాలను, వారి అనుభవాలను మనతో పంచుకోవటానికి కేవీకే సమితి మహిళా విభాగం ఇన్ఛార్జి అయిన జె రమణమ్మ గారు, గాజువాక సమితి యూత్ ఇన్ఛార్జి అయిన సంతోషి గారు, విశాఖ జిల్లా డిస్టిక్ట్ యూత్ కోఆర్డినేటర్ ప్రియదర్శిని గారు మనతో ఉన్నారు. ఇప్పుడు వారితో మాట్లాడుతూ వారి అనుభవాలను, కార్యక్రమాల వివరాలను గురించి తెలుసుకుందాం.
1: సాయిరమ్మండి, నా పేరు రమణమ్మండి. నేను కేవీకే సమితి మహిళా కోఆర్డినేటర్గా చేస్తున్నానండి. మహిళా విభాగం నుండి మేము అన్ని కార్యక్రమాల్లోనూ పాల్పంచుకుంటున్నామండి. మొదట గత సంవత్సరం పాదయాత్ర నుండి ఈ సంవత్సరం పాదయాత్ర వరకు జరిగిన కొన్ని విషయాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందామండి. ఈ విషయంలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది టైలరింగ్ సెంటర్లండి. ఈ విశాఖ జిల్లా మొత్తం మీద చాలా చోట్ల ఈ టైలరింగ్ సెంటర్లు ఏర్పాటు చేయడం, చాలా మంది యువతను ఎంకరేజ్ చేసి దీనిలో భాగస్థులుగా చేయడం జరిగింది. అయితే వాళ్ళలో పేదవాళ్లకి మనం మిషన్లు కూడా కొంతమందికి ఇవ్వడం జీవనోపాధి కింద జరుగుతుందండి. ఈ విషయం మీద మన సంతోష్ గారు ఇంకా వివరంగా తెలియజేస్తారండి. తర్వాత గవర్నమెంట్ స్కూల్లో కొంతమంది పిల్లలకి బెంచీ లేక ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళకి బెంచీలు మన సంస్థలో ఉన్న యూత్ చేత చేయించి మహిళలంతా కూడా ఆ మహిళా విభాగం ద్వారా బెంచెస్ గవర్నమెంట్ స్కూల్కి ఇవ్వడం జరుగుతుందండి. ఈ దీనిలో భాగంగా ఏంటంటే ఈ మధ్యకాలంలో మెంటల్లీ రిటార్డెడ్ స్కూలు ఒకటి మేము మా మహిళా యూత్ ఇన్ఛార్జ్ వెళ్ళి చూడడం జరిగింది. అక్కడ పిల్లలకి భోజనానికి చదువుకి వాళ్ళకి బాగా ఇబ్బందిగా ఉంది అని వాళ్ళు తెలియజేశారు. ఆ అమ్మాయి చూసొచ్చి వాళ్ళకి యూ షేప్ టేబుల్ ఇస్తే ఆ పిల్లలకి కూర్చోవడానికి ముందు ప్లేట్ పెట్టుకుని భోంచేసినా లేదంటే చదువుకోవడానిక వీలుగా ఉంటుంది కనుక అలా అరేంజ్ చేస్తే బాగుంటుందని తను కనుకుందన్నమాట. ఆ విషయం మహిళా విభాగ వారికి అందరికీ చెప్పడం, అలాగే కన్వీనర్ గారికి, డీపీ గారికి, అందరికీ తెలియపరచడం జరిగింది. మేమంతా కలిసి యూ షేప్ టేబుల్ చేయించి ఈ మెంటలీ రిటార్డెడ్ స్కూల్ పిల్లలకి ఇవ్వడం జరిగిందండి.
0: సుమారు ఎన్ని చైర్స్ ఇచ్చారండి?
1: అది ఒకటే రౌండ్ టేబుల్ సమావేశంలాగా ఉంటుందన్నమాట. యూ టేబుల్ టీచర్ ఎదురుగా కూర్చుని చెప్పేటట్టు, పిల్లలు టీచర్కి అందరూ కూడా అభిముఖంగా ఉండేటట్టు వాళ్ల ముందునే టేబుల్ వేసినట్లుగా డెస్క్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. వాళ్ళు 26 మంది పిల్లలండి అక్కడ. వాళ్ళకి టేబుల్తో పాటు స్టేషనరీ ఐటమ్స్ కూడా ఇచ్చాం, బుక్స్ కూడా ఇచ్చామండి. అలాగే కొన్ని గవర్నమెంట్ స్కూల్లో బుక్స్ పంపిణీ, బెంచెస్ వాళ్ళకి మామూలు ముగ్గురు కూర్చునేందుకు వీలుగా బెంచ్ డెస్క్ ఏర్పాటు చేయించడం జరిగిందండి. అది గొప్పతనం ఏంటంటే మా సంస్థ నుండి జెంట్స్ యూత్ పిల్లలు సహాయం తీసుకుని వాళ్లే ఓన్ గా తయారు చేసినవి మా మహిళా విభాగం ఇవ్వడం జరిగిందండి కొన్ని స్కూళ్లలో. తర్వాత ఏంటంటే ఒక స్కూల్ గవర్నమెంట్ స్కూలు ఆనంద్రహారికి సెలెక్ట్ అయింది. అంటే మన సంస్థలో విద్యావాహిని విధానం ఒకటి ఉంది కదా, అదే విధంగా ఆనంద్లహారి అనమాట, అది గవర్నమెంట్ స్కూల్లో పెడుతున్నారు. ఆ స్కూల్కి సెలెక్ట్ అయిన పిల్లలు వాళ్లు బెంచీల మీద కూర్చోకుండా కేవలం కింద మాత్రం కూర్చొని వాళ్లు రాసుకోవాలన్నమాట. అయితే వాళ్లు మాకు ఇబ్బందిగా ఉంది, కింద కూర్చొని రాసేటప్పుడు ఫ్లాంక్స్ కావాలని అడిగారు. అంతకుముందు వాళ్ళకి భోజనానికి ప్లేట్లు మేము అరేంజ్ చేయడం జరిగిందండి. అయితే గ్లాసులు కూడా కావాలి, ఫ్లాంక్స్ కావాలని అడిగారు. ఈ విషయం మీద మేము వెళ్లి ఆ స్కూల్లో ఎంక్వైరీ చేస్తే అక్కడ తెలిసింది ఏంటంటే వాళ్ళ కింద కూర్చోవాలి, కింద ఫ్లోర్ అంతా బాగా డిస్మెట్ అయిపోయిందన్నమాట, కూర్చోడానికి వీలుగా లేదు. అలాంటప్పుడు అక్కడ ఫ్లోరింగ్ చేయిస్తే బాగుంటుందని చెప్పి ఈ మహిళా విభాగం తరఫున అక్కడ ఫ్లోరింగ్ కూడా చేయించడం జరిగిందండి. దానికి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. స్వామి వచ్చి మాకు ఈ కార్యక్రమాన్ని, మేము కేవలం ఫ్లాంక్స్ గ్లాసులు అడిగితే పిల్లలు కూర్చోడానికి వీలుగా కూడా, అంటే బెంచీల మీద కూర్చోవలసిన పిల్లలు కింద కూర్చున్నప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఫ్లోరింగ్ బాగుండాలి, అలాంటి ఫ్లోరింగ్ స్వామి మీ ద్వారా చేయించారని వాళ్ళు చాలా ఆనందించడం జరిగిందండి. ఈ కార్యక్రమం ఒకటి మధ్య మేము చేశామండి.
0: బాగుంది.
1: తర్వాత దువ్వాడని అక్కడ మాకు దగ్గరలో ఒక ఏరియా ఉందండి, 5-6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ మన సంస్థ నుండి ఇంతవరకు కూడా ఎటువంటి కార్యక్రమాలు జరగడం లేదు. ఎవరో వెళ్తే ఒక 3 మాసాలకోసారి వెళ్లి ఏదో కార్యక్రమం చేసి ఆగిపోయేవారు. అలా కాకుండా అక్కడ వాళ్లని మనం తయారు చేయాలనే ఉద్దేశంలో అక్కడ అమ్మవారి గుళ్ళు లేదంటే రామాలయం ఇలాంటి గుళ్ళను సెలెక్ట్ చేసుకుని ఒక 10-15 మంది లేడీస్ను సేకరించి అక్కడ కూర్చోబెట్టి వాళ్ళకి లలితా పారాయణం నేర్పించడం, భజనలు, స్వామివారి భజనలు నేర్పించడం, తాళం నేర్పించడం, ఇలాంటివి మేము చేసి అక్కడ గ్రూపులు తయారు చేసి వాళ్ళంతటి వాళ్లే భజన చేసుకునేటట్టు ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇది కూడా మహిళా విభాగంలోనూ చేపట్టిన కార్యక్రమం అండి. తర్వాత మెంటల్ హాస్పిటల్, వైజాగ్ లో మెంటల్ హాస్పిటల్ సర్వీస్ మా మహిళలంతా కూడా 19వ తేదీ నెళ్ళు అక్కడ సర్వీస్ చేస్తుంటారండి. వాళ్ళకి స్నానాలు చేయించడం, అక్కడంతా నీట్ గా తయారు చేయడం, ఫుడ్ కూడా పెట్టడం చేస్తారు. అలాగే జీవీఎంసీ ఏరియాలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ ఒక హాస్పిటల్ కి గాజువాక సమితి నుండి అక్కడున్న మా సోదరి మండలంతా వెళ్లి రోజు నిత్యనారాయణ సేవని చేస్తారండి. 45 మెంబర్స్ కి వాళ్ళు రోజు ఫుడ్ అక్కడ పట్టుకెళ్ళి ఇవ్వడం జరుగుతుందండి. ఇవి హాస్పిటల్ సర్వీస్ అనమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే మాస్ మ్యారేజెస్ అని పేదమ్మాయిలకి పెళ్లిళ్లు చేయడం కూడా ఈ మహిళా విభాగం నుండి చేయడం జరుగుతుందండి. అదేవిధంగా కొంతమంది వాళ్లు పెళ్లి చేసుకుని ఐటమ్స్ ఏమైనా ఇబ్బందిగా ఉండి సారి పెట్టడానికి ఇబ్బందిగా ఉంటే మా వాళ్ళని అడిగినప్పుడు దానికి కూడా ఏర్పాటు చేయడం, ఒక బీరువాని, మంచమని, పరుపులని ఇలాంటివి ఇవ్వడం కూడా జరుగుతుందండి.
0: మాస్ మ్యారేజెస్ లో ఏమేం చేస్తారు, కార్యక్రమాల వివరాలు చెప్తారా?
1: అమ్మాయికి పుస్తులు, మట్టెలు, చీర, మంచం, బీరువా, తనకు సూట్ కేసు, గ్యాస్ స్టవ్, వంట సామాన్లు, చీరలు కూడా కొద్దిగా ఇవ్వడం జరుగుతుందండి వేరేగా. తర్వాత ఖర్చుల నిమిత్తం వాళ్ళకి ఎంతో కొంత మనం వెయ్యాలి, రేపొద్దుట ఏ కష్ట సుఖమైనా సరే ఉండాలనే ఉద్దేశంలో కొంత అమౌంట్ కూడా కలెక్ట్ చేసి వాళ్ళ పేరును బ్యాంకులో కూడా వేసి ఇవ్వడం జరుగుతుంటుందండి. అలాగే ఈ హాస్పిటల్ సర్వీస్కి వెళ్లేటప్పుడు అక్కడున్న పేషెంట్లకి ఫ్రూట్స్, బ్రెడ్ ఇలాంటివి ఇవ్వడం జరుగుతుందండి. తర్వాత ఇంకో విషయం ఏంటంటే అప్పుడే పుట్టిన పిల్లలకి బేబీ కిట్స్ అని కూడా మన సంస్థ నుండి మహిళా విభాగ వారు ఇవ్వడం జరుగుతుందండి.
0: బేబీ కిట్స్ అంటే అందులో ఏముంటాయి కాస్త చెప్తారా?
1: సోపు, జుబ్బా, టవలు, డెటాలు ఇలాంటివి ఉంటాయండి.
0: ఇది ప్రతి నెల చేసే యాక్టివిటీ అండి? ఎంత ఫ్రీక్వెంట్ గా చేస్తుంటారు?
1: ప్రతి నెల వెళ్తుంటారండి, వెళ్ళి చేస్తుంటాం. ప్రోటీన్ ఫుడ్ ఒకటి మేము తయారు చేసి ఇవ్వడం జరుగుతుందండి. హెచ్ఐవి పేషెంట్లకి ప్రోటీన్ ఫుడ్ బాగా అవసరం అండి. వాళ్ళైతే ముందు వాళ్ళు వెయిట్ బాగా తక్కువ ఉంటారనమాట. ఈ ప్రోటీన్ ఫుడ్ మనం ఇచ్చిన తర్వాత వాళ్ళ వెయిట్ చాలా బాగా పెరగడం మొదలు పెట్టిందండి. 5-6 కేజీలు పెరగడం తెలిసిందనమాట. అందువల్ల వాళ్ళు కంపల్సరిగా అడుగుతుంటారండి, ప్రోటీన్ ఫుడ్ మీ దగ్గర నుండి వస్తే మా పేషెంట్లు బాగుంటారని చెప్పడం జరుగుతుందండి. అందువల్ల కంపల్సరిగా ప్రతి నెల ప్రోటీన్ ఫుడ్ హెచ్ఐవి పేషెంట్లకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ కూడా మేము ప్రోటీన్ ఫుడ్, పప్పుండ్లు వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుందండి. పళ్ళు, పప్పుండ్లు ఇస్తుంటామండి. పేదవాళ్ళు వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సీమంతం మీరు స్వామి దగ్గర మాకు చేస్తే మాకు మంచి జరుగుద్ది, పిల్లలు బాగా పుడతారు, మంచిగా ఉంటారు వాళ్ళు, అందుకని స్వామి దగ్గర మీ చేతులతో మీరు చేయండి అమ్మని కొంతమంది అడుగుతుంటారండి. బాగా పేదవాళ్ళు కాకపోయినా సరే ఆచారం లేని వాళ్ళు కొంతమంది ఉంటారండి, సీమంతం ఆచారం లేని వాళ్ళు. వాళ్ళు ఏంటంటే మీ స్వామి దగ్గర జరగాలి, మీ చేతుల మీద జరగాలి అని చెప్పి అడుగుతారండి. అలాంటి వాళ్ళకి మేము మందిరంలోనే సీమంతాలు చేయడం జరుగుతుందండి. తర్వాత వాళ్ళు చెప్తారు చక్కగా, అమ్మా మీరు సీమంతం చేశారు కదా, ఆ రోజు బాబు పుట్టాడు చక్కగా ఉన్నాడు అని చెప్పి చెప్పడం కూడా జరుగుతుందండి. ఇలాంటి కార్యక్రమాలన్నీ చాలా జరుగుతున్నాయండి.
0: అమ్మ మీరు ఎన్ని సంవత్సరాలుగా స్వామి సేవలో పాల్గొంటున్నారు?
1: నేను 20 సంవత్సరాల నుండి స్వామి సేవలో ఉన్నానండి. అయితే మాది ముందు సెంటర్ గా ఉన్నప్పుడు నేను అక్కడ ఈ కార్యక్రమాలు స్టార్ట్ చేశాం. తర్వాత భజన మండలి అయింది, ఈ రోజు సమితి అయింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు 20 సంవత్సరాల నుండి స్వామి నాకు పెద్ద గిఫ్ట్ ఇచ్చారు. ఏంటంటే మహిళా కోఆర్డినేటర్ సెంటర్ స్టార్ట్ అయిన దగ్గర నుండి సమితి వరకు కూడా నాకే అప్పచెప్పారండి ఆ బాధ్యత. తర్వాతేమో సత్సంగాలు కూడా చేయడానికి, అంటే మాకు స్టడీ సర్కిల్స్ అని ఉంటాయన్నమాట, స్టడీ సర్కిల్ కోఆర్డినేటర్గా కూడా స్వామి నన్నే ఎన్నుకున్నారండి. 3 బాధ్యతలు కూడా విడివిడిగా చేస్తుంటారు అందరూ, కానీ స్వామి మాత్రం 20 సంవత్సరాల నుండి నాకు అప్పచెప్పారండి ఆ బాధ్యత.
0: చాలా సంతోషం అండి. ఇలాంటి సేవ కార్యక్రమాలు ఇంకా మీరు ముందు ముందు చేయాలని, స్వామి ప్రేమకు పాత్రులు కావాలని స్వామిని ప్రార్థిస్తూ సాయిరాం.
1: సాయిరాం అండి.
0: అమ్మ ఇందాక మీరు మాట్లాడుతూ టైలరింగ్ విషయం గురించి సంతోష్ చెప్తానన్నారు కదా,
1: అవునండి,
0: ఆ వివరాలు కాస్త వివరిస్తారా సంతోషి గారు?
2: అందరికీ సాయిరాం అండి. నా పేరు సంతోషి, నేను గాజువాక సమితి యూత్ ఇన్ఛార్జ్ గా చేస్తున్నానండి, మహిళా యూత్ ఇన్ఛార్జ్ గా చేస్తున్నాను. ఈ టైలరింగ్ వచ్చేసరికి మేము ఒక 45 డేస్ ప్రోగ్రామ్ చేయడం జరిగిందండి. టైలరింగ్ అనేసరికి ఏంటంటే బయట చాలా మంది చేస్తూ ఉంటారు ఈ యాక్టివిటీ, కానీ మన సత్యసాయి సంస్థ నుంచి మనం ఎలా చేసామంటే బయట వాళ్ళు కేవలం ఒక 35 మెంబర్స్ తో స్టార్ట్ చేస్తారు ఈ ప్రోగ్రామ్ ని. కానీ స్వామి గిఫ్ట్ ఏంటంటే మేము ప్రోగ్రామ్ ని కొంచెం డిఫరెంట్ గా డిజైన్ చేసామండి ప్రోగ్రామ్ ని. సో ఫస్ట్ పాంప్లెట్స్ ఒక 500 పాంప్లెట్స్ కొట్టించి స్లమ్ ఏరియాలో కొంచెం పంచడం జరిగింది. ఈ టైలరింగ్ ఒకటే కాకుండా దీంతో పాటు బ్యూటిషియన్ కూడా కోర్స్ యాడ్ చేశాము. సో ఇదేంటంటే ఇది స్లమ్ ఏరియాలో పేపర్ ద్వారాగా పెట్టివ్వడం, నెక్స్ట్ మేము కూడా వెళ్లి స్లమ్ ఏరియాలో చెప్పడం జరిగింది. అంటే బ్యూటిషియన్ టైలరింగ్ అంటే చాలా ఎక్కువ మంది వస్తారు. సో ఇది పంచడం అయిపోయిన 3 డేస్ మేము వీళ్ళకి రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరిగింది. ఈ రిజిస్ట్రేషన్ ఎలా తీసుకున్నాము అంటే 18 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ ఉన్న వాళ్ళని, అది కూడా నీడ్ పీపుల్ ని, అది ఎవరైతే నేర్చుకుంటే వాళ్ళకి ఉపాధికి ఉపయోగపడుతుందో వాళ్ళని సెలెక్ట్ చేయడం జరిగిందండి. సో ఇలాగా మాకు 155 మెంబర్స్ వచ్చారు ఈ ప్రోగ్రామ్ కి. సో ఏంటంటే మేము స్టార్టింగ్ 2 ఫ్యాకల్టీలతోనే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగిందండి. సో ఏంటంటే 1 బ్యూటిషియన్, 2 స్టిచ్చింగ్ కి 2 ఫ్యాకల్టీస్ ని పెట్టడం జరిగింది. 155 మెంబర్స్ వచ్చేసరికి కొంచెం స్టార్టింగ్ కంగారు పడ్డాం, కష్టం అవుతుంది ఇంతమంది జనాలని ఫీల్ అయ్యాం. అయిన తర్వాత ఏం జరిగిందంటే ఈ గ్రూప్స్ ఎంతమందిని ఒకే దగ్గర సెట్ చేస్తే అసలు వాళ్ళు ఏం నేర్చుకోలేరు అనే దృక్పథంతో ఏం చేసామంటే స్టార్టింగ్ డేనే వీళ్ళని గ్రూప్స్ కింద డివైడ్ చేశామండి. 8 గ్రూప్స్ కింద డివైడ్ చేశాము. బ్యూటిషియన్ కి 2 గ్రూప్స్ కింద డివైడ్ చేశాము. స్టిచ్చింగ్ వచ్చేసరికి 6 గ్రూపుల కింద డివైడ్ చేశామండి. ఒక్కొక్క గ్రూప్ కి నేమ్ అనేది పెట్టడం జరిగింది. సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస, రామ, సీత, ఇలా 8 గ్రూపులకి 8 పేర్లు పెట్టి డివైడ్ చేశాము. ఈ 8 గ్రూపుల్ని కూడా ఎలా డివైడ్ చేశాము అంటే బ్యూటిషియన్ కి వచ్చిన వాళ్ళు అసలు వాళ్ళకి ఏమీ రాలేని వాళ్ళు, వాళ్ళని 2 గ్రూపుల కింద డివైడ్ చేశాము. ఈ స్టిచ్చింగ్ వచ్చేసరికి ఏంటి అంటే చాలా మంది ఆల్రెడీ టచ్ ఉన్న వాళ్ళు ఉంటారు, లేకుంటే కొంచెం నేర్చుకున్న వాళ్ళు ఉంటారు, అసలు ఏమీ రాలేని వాళ్ళు ఉంటారు. అలా 6 గ్రూపుల కింద డివైడ్ చేశామండి. ఫస్ట్ గ్రూప్ ఏంటి అంటే సత్య గ్రూప్ కి వాళ్ళకి ఏంటంటే సూది, దారు మెక్కించడం, అసలు మిషన్ గురించి ఏ రకమైన టచ్ లేదు, అలాంటి నీళ్ళు అనమాట ఇంకా పూర్తిగా అలాంటి గ్రూప్ ఒక గ్రూప్ డివైడ్ చేశాము. నెక్స్ట్ వచ్చేసే గ్రూప్ ఏంటంటే వాళ్ళకి హెమ్మింగ్ వచ్చు, ఏదైనా హెమ్మింగ్ చేయగలరు కానీ కటింగ్ రాదు, మిషన్ టచ్ లేదు, అలాంటి గ్రూప్ ని వేరే గ్రూప్ కింద. ఇంకొకటి ఏంటి అంటే కొడతారు, కటింగ్ రాదు కానీ కొడతారు, అలాంటి గ్రూప్ కింద వేరే దాన్ని. అలాగా ఈ గ్రూప్స్ ని డివైడ్ చేశామండి. ఇందులో కూడా ఇలా రాలేని వాళ్ళని ఏంటి అంటే వాళ్ళకి నీడ్ అంటే డ్రెస్ కుడితే మాకు ఈ ఉపాధి దొరుకుతుంది, లేకుంటే బ్లౌజెస్ కుడితే మాకు ఈ ఉపాధి దొరుకుతుంది అనే వాళ్ళని, వాళ్ళ ఆసక్తి మేరకు ఇంట్రెస్ట్ ఏదుంటే అది చేయగలరు కదా, అలా అని వాళ్ళని ఏదైతే వాళ్ళు ఫస్ట్ ఇంట్రెస్ట్ గా నేర్చుకుంటారో సో దానికి వాళ్ళకి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చి డ్రెస్సులు వాళ్ళని వేరే, బ్లౌజెస్ వాళ్ళని వేరే, అలా డిఫరెంట్ డిఫరెంట్ గా డిజైన్ చేసి పెట్టడం జరిగిందండి. వీళ్ళకి కూడా స్వామి ఏంటంటే 155 మందికి ప్లేస్ అనేది చాలా ఎక్కువ కావాలండి, కానీ స్వామి మందిరం గాజువాక సమితిలో జరిగింది, అది కూడా సెంటర్ లో అండి. మాది గాజువాక సమితిలో 5 భజన మండళ్ళు ఉన్నాయండి. ఒకే భజన మండలిని కాకుండా 5 భజన మండలిని కవర్ చేసాం, 5 ఏరియాలను కవర్ చేసి 155 మందిని తీసుకున్నామండి, ఒకే ఏరియా కాకుండా. ఈ 5 ఏరియాల నుంచి కూడా ఒకే స్లాట్ ఇచ్చామన్నమాట, ఒక దగ్గర నేర్పించేలాగా. గాజువాక సమితిలో కృపా మందిర్ అండి, 2 ఫ్లోర్లు ఉంటాయి, కిందన వచ్చేసి నారాయణ సేవకు ఉపయోగించుకుంటారు వాళ్ళు, పైన వచ్చేసి పూర్తిగా స్వామి మందిరం అనమాట, భజన్స్ కి ఉపయోగించుకుంటాం అనమాట. కానీ మా కన్వీనర్స్ ఏంటంటే స్త్రీలు చేస్తున్నారు 45 డేస్, వీళ్ళకి వెన్నంటే ఉండి సపోర్ట్ చేయాలని 45 డేస్ కూడా మాకు మందిరం అప్పగించడం జరిగిందండి. కిందన పైన 2 ఫ్లోర్లు కూడా మేము యూజ్ చేసుకోవడం జరిగింది 45 డేస్. ఫస్ట్ డే ఏంటంటే వీళ్ళందరికీ స్లాట్లు ఇచ్చామండి, మీరు ఇలా రౌండ్ అప్ గా కూర్చోవాలి, ఇలా స్లాట్లు ఇస్తే ఎవ్రీడే కూడా అక్కడికి వచ్చిన వాళ్ళందరూ హిందూస్, ఒక మతస్థులు కాదండి, వాళ్ళులో క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, డిఫరెంట్ డిఫరెంట్ మతస్థులు ఉన్నారు. సో అందరూ కూడా వచ్చి నేర్చుకోవాలి అంటే వాళ్ళలో ఒక నమ్మకం, సత్యసాయి ట్రస్ట్ అంటే ఫుల్ ఫ్లెజ్డ్ గా నేర్పిస్తారు, నేర్చుకుంటే మనకు ఒక భవిష్యత్తు ఏర్పడుతుంది అన్న భక్తి శ్రద్ధతో వచ్చారండి వాళ్ళందరూ కూడా. సో వాళ్ళకి ఏంటంటే స్లాట్ ఇవ్వడం జరిగింది. ఎంత అంటే నిజంగా బయట జనాలు మన స్వామి డివోటీస్ అంటే నిశ్శబ్దంగా ఉంటారు, కానీ వితౌట్ డివోటీస్ కూడా అదే నిశ్శబ్దాన్ని పాటించడం అనేది చాలా గొప్ప విషయం. అది ఏంటంటే వాళ్ళందరికీ ఒక స్లాట్ ఇస్తే ఎవ్రీడే కూడా మాకు అసలు ఇబ్బంది కలిగించకుండా అదే స్లాట్ లో వచ్చి కూర్చునేవారండి. ఈ స్లాట్ల విషయం ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫ్యాకల్టీస్ కి వచ్చేసరికి బ్యూటిషియన్ అంటే మేడం ఒక క్లాస్ చెప్పేవారు, వాళ్ళు ప్రాక్టీస్ చేసుకునేవారు. సో ఓవరాల్ గా అక్కడ కవర్ అయిపోయేదండి. స్టిచ్చింగ్ వచ్చేసరికి ఏమైందంటే 6 గ్రూపులు వచ్చేసాయి, ఒకే ఫ్యాకల్టీ అయ్యారు. నిజంగా అది స్వామ్ కృపేనండి. క్రిస్టియన్ ఆమె ఒక ఆవిడ వచ్చి నేను చెప్తానమ్మా అని చెప్పడం ముందుకు రావడం జరిగింది. అలాగా ఆవిడతో ఇంకొక ఆవిడ తీసుకురావడం జరిగింది. అలా మొత్తం మీద ఒక 5 మెంబర్స్ తో మేము స్వామి చాలా బాగా జరిపించుకున్నారు యాక్టివిటీ.
0: ఒక క్లాస్ ఎంత సమయం తీసుకునేవారు?
2: క్లాస్ కండి 1 అవర్ వాళ్ళకి క్లాస్ జరిగేదండి, 1 అవర్ ప్రాక్టీస్ చేయించేవాళ్ళు స్టార్టింగ్ నుంచి. అంటే వాళ్ళకి తాళ్ళేయడం, ఉక్స్ లేయడం, హెమ్మింగ్ చేయడం, చిన్న చిన్న డ్రాయర్లు కుట్టించడం, జుబ్బాలు కుట్టించడం, స్కర్ట్లు కుట్టించడం, బేసిక్ నుంచి వాళ్ళకి ఫుల్ ఫ్లెజ్డ్ గా వచ్చే వరకు 45 డేస్ కూడా చాలా చక్కగా జరిగిందండి ప్రోగ్రామ్. వాళ్ళు ఏంటంటే ఈ 20 డేస్ కే వాళ్ళు కటింగ్ నేర్చేసుకున్నారండి. నెక్స్ట్ వచ్చిన మిగతా డేస్ ఏంటంటే వాళ్ళు సొంతంగా పక్క వాళ్ళని అడిగి తీసుకురావడం బట్టలు. వాళ్ళు చెప్పేవారు అనుభూతులు, 45 డేస్ అంటే మేము ఏం కుట్టలేమండి, ఏం నేర్చుకోలేము అని చెప్తున్నారు. మీరు 45 డేస్ పెడుతున్నారు, మాకు ఇంకా ఎక్కువ టైం పెడితే బాగుంటుందేమో అనేవారు. కానీ ఆ 45 డేస్ లో వాళ్ళు నిజంగా వాళ్ళు బయటికి వెళ్లి అమౌంట్ పెట్టి నేర్చుకున్నా సరే అంత తక్కువ సమయంలో నేర్చుకోలేరండి. అది స్వామి బ్లెస్సింగ్స్ అనుకోవాలి వాళ్ళకి. ఎంత చక్కగా అంటే ఒక్కొక్కరు ఒక 15 ఏసీ వాళ్ళు ఓన్గా డ్రెస్సులు కుట్టుకోవడం, వాళ్ళు ఓన్గా బ్లౌజెస్ కుట్టడం చాలా చక్కగా చేశారు. ఇంతే కాకుండా ఈ 55 మెంబర్స్ లో స్వామి నిజంగా వాళ్ళకి ఎంత అద్భుతంగా బ్లెస్సింగ్స్ ఇచ్చారంటే, మేము వీక్లీ వన్స్ వీళ్ళకి, అంటే ఇప్పుడు లేడీస్ లో చాలా ఎక్కువ మందికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి, చాలా ఎక్కువగా. ఏంటంటే వాళ్ళకి ఏం తెలియదు, అంటే తినడం ఇలా తప్ప ఆరోగ్యం కోసం పట్టించుకునేది చాలా తక్కువ. సో ఎవ్రీ సాటర్డే ఏం చేసేవాళ్ళు అంటే సూర్య నమస్కారాలు అనేవి ప్రతి ఒక్కరూ మర్చిపోయారు. నిజంగా చెప్పాలంటే అది ఓన్లీ భక్తికే కాదండి, ఆరోగ్యానికి కూడా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. సో అందరినీ ఈ 55 మెంబర్స్ ని వాళ్ళ వాళ్ళ స్లాట్లలో కూర్చోపెట్టి ఎవ్రీ సాటర్డే వాళ్ళకి సూర్య నమస్కారాలు చేయించేవాళ్ళమండి. వాళ్ళు ప్రతిరోజు కూడా వాళ్ళ ఇంటి దగ్గర చేసి అందులో వచ్చే హెల్త్ ఇంప్రూవ్మెంట్ కావచ్చు, వాళ్ళలో భక్తి శ్రద్ధలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవారు. చెప్పి వాళ్ళు చెప్పే ఇది చూస్తే మాకు ఇంకా ఉత్సాహం వచ్చేది, ఇంకా ఇలాంటి యాక్టివిటీస్ చేయాలి, ఇలా చేస్తే ఇలా రిజల్ట్ ఉంటుందని హ్యాపీనెస్ చాలా ఎక్కువ కల్పించిందండి. ఇంతే కాకుండా ఈ యాక్టివిటీ అయిపోయిన వెంటనే సాటర్డే ఒక 10 మినిట్స్ కూర్చోబెట్టి, అంటే అక్కడికి వచ్చిన వాళ్ళలో చాలా ఎక్కువ మంది మ్యారేజెస్ అయిపోయి పిల్లలున్న వాళ్ళే, కానీ ఇక్కడ మన దగ్గర బాలవి క్లాస్ జరుగుతుందనే విషయం వాళ్ళు ఎవరికి తెలియదండి. సో ఈ బాలవి క్లాస్ గురించి మేము వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు పిల్లల్లో చాలా ఎక్కువ మంది చూస్తున్నాం, బాలవి క్లాస్ పిల్లలకి వితౌట్ బాలవి క్లాస్ పిల్లలకి చాలా వేరియేషన్ ఉంటుందండి,
0: వాళ్ళ ప్రవర్తనలో
2: చాలా మార్పు ఉంటుంది. సో ఇవన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. జరిగితే నెక్స్ట్ డే అదే మందిరానికి 30 మంది పిల్లలు బాలయ క్లాస్ కి రావడం జరిగిందండి. అంటే మేము ఒకందుకు మేము యాక్టివిటీ చేశాము. స్వామి ఏంటంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తుకి ఒక బంగారు బాట చూపించారు నిజంగా, అది స్వామి గ్రేస్ అన్నమాట. అక్కడికి వచ్చిన ప్రతి వాళ్ళు కూడా లాస్ట్ డే ఏంటంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఏంటంటే మా పిల్లలు ముందు బిహేవియర్ కి ఇప్పుడు ప్రవర్తనకి చాలా తేడా ఉందండి, మేము కూడా ఇక్కడ, అంటే అక్కడ మాకు ఫ్రీ ట్యూషన్స్ కూడా జరుగుతున్నాయి, మేము కూడా చాలా ఎక్కువ చదువుకుని ఉన్నాం, మేము కూడా ఏమైనా సబ్జెక్ట్ చెప్పమంటే మేము వచ్చి చెప్తామండి, మాకు కూడా అవకాశం ఇవ్వండి అని చెప్పడం వాళ్ళ పేరెంట్స్ లో చాలా ఎక్కువ మార్పు వచ్చింది. అంటే పిల్లలతో పాటు మేము కూడా వెళ్ళాలి, పిల్లలు ఇలా నేర్చుకుంటున్నారు, పిల్లలు వెళ్లి ప్రతిరోజు వాళ్ళకి పాదాలకి నమస్కారం చేయడం, నెక్స్ట్ ఏంటంటే ఉదయాన్నే లేచి మనం చెప్తా ఉంటాం కరాగ్రే వసతే లక్ష్మి, ఇవన్నీ వాళ్ళు చేయడం, అవి చూసి, అంటే మనకి తెలుస్తుంది కానీ వాళ్ళకి తెలియదు కదా ఉదయాన్నే లేచి ఇలా చేయాలి, వీళ్ళు చేయడం చేసి పేరెంట్స్ కూడా నేర్చుకోవడం జరిగింది అక్కడకొచ్చి. వాళ్ళు కూడా పిల్లల్ని దిగబెట్టి అక్కడే కూర్చోవడం, వినడం అలాంటివి భజనకి రావడం జరుగుతుందండి. ఇంతే కాకుండా ఈ ప్రోగ్రామ్ 45 డేస్ సక్సెస్ అయింది. లాస్ట్ లో ఏంటంటే స్వామి గ్రేస్ అసలు మేము అంటే ఫ్రీ మెటీరియల్ ఇచ్చామండి బ్యూటిషియన్ వాళ్ళకి. వాళ్ళని మెటీరియల్ కూడా వాళ్ళని తీసుకురమ్మలేదు బ్యూటిషియన్ వరకు వచ్చేసరికి. వాళ్ళు ఏంటంటే బయట బ్యూటిషియన్ కి చెప్తారు కానీ వాళ్ళు ఫ్రీ అంటారు కానీ మెటీరియల్ కి చాలా ఎక్కువ ఛార్జెస్ వేసేస్తారు. సో దాని వల్ల వాళ్ళు నేర్చుకోలేరు, ఇబ్బంది పడతా ఉంటారు. మనం వాళ్ళకి ఏంటంటే నేర్పిస్తే వాళ్ళకి మనీ లేకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అంటే మనం ఫుల్ ఫ్లెజ్డ్ గా అన్ని విధాలా సహకరిస్తే ఫస్ట్ వాళ్ళంతటి వాళ్ళు చేయగలరు అనే దృక్పథంతో ఏంటంటే మెటీరియల్ కూడా మనం ఫ్రీగా తీసుకుని వాళ్ళకి నేర్పించడం జరిగిందండి బ్యూటిషియన్ కి వచ్చేసరికి. బ్యూటిషియన్ కూడా ఏంటంటే ఎక్కడైనా హాఫ్ అండ్ హాఫ్ నేర్పుతారే తప్ప ఎంత డబ్బులు కట్టుకున్నా ఫుల్ ఫ్లెజ్డ్ గా నేర్పరండి. కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ప్రొఫెషనల్ గా చాలా చక్కగా నేర్చుకోవడం జరిగిందండి. ఇంతే కాకుండా ఈ ప్రోగ్రామ్ అంతా అయిపోయేసరికి అక్కడికి వచ్చిన వాళ్ళలో ఒక్కొక్కరిలో ఒక్కొక్క ప్రాబ్లం అండి. అంటే మనం నీడ్ పీపుల్ ని ఫస్టే ఎంచుకోవడం జరిగింది, వాళ్ళకి ఉపాధికి ఉపయోగపడేలా నేర్పించాలి అనేది దీంతో. ఏంటంటే అందులో స్వామి ఒక 5 గురికి చాలా నిరుపేదలు అనమాట, వాళ్ళకి ఉపాధి కల్పించే విధంగా మనం మిషన్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. అలా ఇవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళంతటి వాళ్ళు కుట్టుకుని వాళ్ళకి ఒక ఉపాధి కల్పిస్తుందనే దీంతో ఒక దాత ముందుకు రావడంతో మన ఒక 5 మిషన్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల వాళ్ళలోనే కాకుండా మాలో కూడా చాలా ఉత్సాహం వచ్చింది. ఇంతమందికి మనం కార్యక్రమం చాలా భయపించారు స్టార్టింగ్, 35 మెంబర్స్ కి చేస్తారు మీరేంటి 155 మెంబర్స్ కి సెలెక్ట్ చేసేసారు అని. నిజంగా స్వామి ఎంత అంటే అసలు ఎక్కడ కూడా మాకు సమస్య అనేది రాకుండా చిన్న డిస్టర్బెన్స్ రాకుండా చాలా చక్కగా నిశ్శబ్దంగా 45 డేస్ కూడా ప్రోగ్రామ్ జరిగిందండి.
0: మన సాయియుత ఎంతమంది పాల్గొన్నారు ఈ కార్యక్రమం?
2: సుమారు అండి. ఎలా అంటే అందరూ కూడా వర్కింగ్ స్టూడెంట్స్ అండి. మేమేంటంటే ఒక్కొక్క 5 డేస్ ఇలా మేము మారే వాళ్ళం అండి సర్వీస్ కి. ఒక్కొక్క మందిరానికి 1 వీక్ సర్వీస్ ఇవ్వడం జరిగింది. అక్కడ క్లీనింగ్ చేయడానికి, మొత్తం ఈ మిషన్స్ ఎక్కడ తీసి పెట్టడానికి, వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టడానికి, మహిళలకి 1 వీక్ ప్రతి భజన మండలికి 1 వీక్ సర్వీస్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు యూత్ కూడా 5 మెంబర్స్ వరకు డైలీ ఈ యాక్టివిటీ పాల్గొనడం జరిగిందండి.
0: ఇన్ని కార్యక్రమాలు జరిగినప్పుడు ఇంతమంది బెనిఫిషియర్స్ వచ్చినప్పుడు వాళ్ళ అనుభవాలు మీతో పంచుకోవడం జరిగింది?
2: చాలా పంచుకోవడం జరిగిందండి.
0: అవి కొన్ని మాతో పంచుకుంటారా?
2: ఇప్పుడు మాకు స్టిచ్చింగ్ వచ్చేసరికి ఒక అంటే వాళ్ళ హస్బెండ్ కి ముందు నుంచే బాగోలేదంటండి. అక్కడికి వచ్చేసరికి ఏంటంటే చెప్పారు ఇలా హాస్పిటల్ కి తిప్పిస్తున్నామండి, మా హస్బెండ్ కి ఇలా క్యాన్సర్ అని చెప్పారు అని ఆమె వచ్చి మాకు చెప్పడం జరిగిందండి. చెప్తే చాలా బాధేసింది. 2 పిల్లలు ఆమెకి, ఒక పాప ఒక బాబు. అంటే పాప 5th క్లాస్ చదువుతుంది, బాబు 3rd క్లాస్ చదువుతున్నాడు. ఆవిడ అలా వచ్చి మాకు చెప్పగానే మా కన్వీనర్స్ కి, మిగతా భజన మండలి కన్వీనర్స్ అందరికీ చెప్పడం జరిగింది. అయితే ఏంటంటే ఆయనకి ఆపరేషన్ చేసినా యూజ్ ఉండదు అని చెప్పారంట. అంటే చాలా ఎక్కువ అయిపోయింది. సో ఏం చేసామంటే ఆవిడకి అమృత కలశాలు మేము రాసామండి. ఎవ్రీ మంత్ వచ్చి భజన మండలి నుంచి తీసుకువెళ్లే విధంగా అమృత కలశాలు రాయడం జరిగింది. అంతేకాకుండా పిల్లలకి ఏంటంటే వాళ్ళు చదివించుకోలేని స్థితిలో ఉన్నారు, సొంత ఇల్లు కూడా లేదు, రెంటెడ్ హౌస్ లో ఉంటున్నారు. అయితే ఆవిడ చెప్పిందనమాట మా పిల్లలకి ఏమైనా కొంచెం ఏమైనా హెల్ప్ చేయండి అని చెప్తే, మనం ఏంటంటే విద్యాజ్యోతి కింద మన స్కూల్ అడాప్ట్ చేసుకోవడం జరిగింది. సో వాళ్ళకి ఏంటంటే స్కూల్లో జాయిన్ చేయించడం, బుక్స్ బట్టలు ఇలా ఇవ్వడం కూడా జరిగిందండి. వాళ్ళని బాలవ క్లాస్ కు పంపించడం, ఇంకా ఏవైనా హెల్ప్ అయితే మేము సపోర్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. అంటే వాళ్ళ ఫ్యామిలీ తరపు నుంచి చాలా మంది ఉన్నారండి, ఎవరు కూడా ముందుకొచ్చి వాళ్ళ పిల్లలకి కానీ వాళ్ళకి కానీ చేస్తామని రాకపోవడంతో ఆవిడకి ఇక్కడికి రా, స్వామి నన్ను ఈ పరిస్థితిలో ఇక్కడికి నన్ను పంపించారండి, నాకు ఒక ధైర్యాన్ని ఇచ్చారు మీరందరూ అని చాలా ఆవిడ ఆనందించారు. ఇంకా ఏంటంటే క్రిస్టియన్ నుంచి ఒక టీచర్ అనుభవాలు చెప్తానండి నేను. ఆ క్రిస్టియన్ ఆవిడ స్టార్టింగ్ ఏంటంటే చెప్పాలి అని ఆతృతతో వచ్చారు. ఏంటంటే ఆవిడ ఆల్రెడీ ప్రొఫెషనల్ అనమాట, షాప్ ఉంది ఆవిడకి. డైలీ ఏంటంటే 1 o'clock క్లోజ్ చేసేసుకొని వచ్చేసేవారు ఇక్కడికి. స్టార్టింగ్ 2 రోజులు కూడా చాలా ఇబ్బంది పడ్డారు, రెండు కూడా జరిగాయి. అయితే ఆవిడకి ఏమైందంటే సడన్ గా వాళ్ళ మామయ్య గారికి హార్ట్ ప్రాబ్లం వచ్చింది. సో ఏంటంటే ఈవిడ రోజు క్యారియర్ పట్టుకెళ్ళడానికి 1 o'clock వెళ్ళాలి హాస్పిటల్ కి, ఇక్కడికి రావాలి. చాలా 2 రోజులు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. అయితే థర్డ్ డే వచ్చేసరికి సర్జరీలో వాళ్ళు ఏదో ప్రాబ్లం ఉంది అన్నారట. స్వామి బ్లెస్సింగ్స్ ఏంటంటే 1 week ఉంచితే సరిపోతుందండి, ప్రాబ్లం లేదు తీసుకెళ్లిపోవచ్చు అన్నారట. అయిన తర్వాత నెక్స్ట్ డే ఏంటంటే, లేదు సంతోషి నేను ఎవ్రీడే 1 o'clock వచ్చేస్తాను, నాకు అక్కడ ప్రాబ్లం ఏం లేదు, మా అత్తయ్యగారే చేసుకుంటాను అంటున్నారు, నన్ను వెళ్ళమన్నారు. ఫస్ట్ అయితే వెళ్ళొద్దని ఇబ్బంది పెట్టారు, కానీ ఇప్పుడు అలా ఏం ఇబ్బంది పెట్టట్లేదు, ఎందుకంటే మా స్టూడెంట్స్ నా కోసం ఎదురు చూస్తారు, వెళ్ళాలి అంటే స్వామి వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఇచ్చేసారండి. చాలా బాండ్ అయిపోయారు వాళ్ళు. అలా రావడం జరిగింది. దాంతో ఏంటంటే ఆవిడ క్రిస్టియన్, నేను ఆవిడ స్టార్టింగ్ ఆ వ్యతిరేకత ఉండేది, కానీ మందిరంలో అడుగు పెట్టాక ఆవిడలో అది పోయింది, ఆ ఫీలింగ్ లేదు. సో అందరూ దైవాలు ఒకటే, నాకు ఇక్కడ ఒకటి నచ్చింది, అన్ని మతస్థుల్ని మీరు చాలా రెస్పెక్టివ్గా గౌరవిస్తున్నారు, అందరినీ ఒకే విధంగా ప్రేమిస్తున్నారు, పలకరిస్తున్నారు అని చాలా ఆనందించారండి. ముస్లింస్ అయితే వాళ్ళు ఒకటి చెప్పారండి, అంటే వాళ్ళలో ఒకటి ఉంటుందంట, వాళ్ళలో ఆడపిల్ల లేకపోతే మ్యారేజ్ చేస్తారట. ప్రతి ఫ్యామిలీ నుంచి ఒక ఆడపిల్లకి మ్యారేజ్ చేస్తారట. వాళ్ళ దగ్గర ఆడపిల్ల లేకపోతే వేరే వాళ్ళ దగ్గర ఆడపిల్లని దత్తత తెచ్చుకుని వాళ్ళు మ్యారేజ్ చేస్తారట. సో మాలో ఇది కంపల్సరీ. కానీ సత్యసాయి ట్రస్ట్ లో ఏంటంటే అన్ని సేవలని, తమ సేవ, అన్ని బాధల్ని, అంటే తమ ఎదుటి వాళ్ళ బాధల్ని, మాది ఈ ప్రాబ్లం అని మీరు చేయడం నిజంగా చాలా అద్భుతం అండి. భగవంతుడు మీకు ఆ అవకాశాన్ని ఇచ్చారు, మీరు చాలా అదృష్టవంతులు. మాకు కూడా ఈ అవకాశాన్ని ఇవ్వండి, మేము కూడా సేవ చేయడానికి వస్తాము అని చెప్పడం. అక్కడ ప్రతి ఆదివారం నారాయణ సేవ జరుగుతుందండి, నిత్యనారాయణ సేవ కాకుండా. అలాగే ఆ ప్రతి ఆదివారం ఆ నారాయణ సేవకి వాళ్ళు రావడం జరుగుతుందండి.
0: చాలా చాలా సంతోషం అండి. యాక్చువల్గా స్టార్టింగ్ లో మీరు టైలరింగ్ ట్రైనింగ్ గురించి చెప్తున్నారు అనుకుంటే ఏదో యాక్టివిటీ అనుకున్నా, కానీ దాని ద్వారా స్వామి ఎంతో మందికి ఎన్నో రకాలుగా ఈ కార్యక్రమాల ద్వారా వారికి ఆదుకుంటున్నారు స్వామి. ఆ విషయాలన్నీ మాతో పంచుకున్నందుకు చాలా ధన్యవాదాలు సాయిరాం.
2: సాయిరాం.

ఇంతవరకు మీరు ఈనాటి మన ప్రత్యేక కార్యక్రమంలో విశాఖ జిల్లా పత్తియాత్ర సందర్భంగా రూపొందించిన కార్యక్రమంలో జిల్లాలోని పదాధికారులు సేవాదళ సభ్యులతో జరిగిన సంభాషణలోని మొదటి భాగాన్ని విన్నారు. రేపటి దినం తరువాయి భాగాన్ని వింటారు.

రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి జీవితమే నాటకరంగం కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు మీరు వినబోయే నాటకం రామభక్తి సామ్రాజ్యం. ఇక ఆలస్యం చేయకుండా నాటకంలోకి వెళ్దామా?

ఓం శ్రీ సాయిరాం. మన ప్రియతమ భగవాన్ దివ్యశ్రీ చరణాలకు అనంతకోటి ప్రణామాలు. భగవద్ విశ్వాసము కల భక్తుడు ఏమి కోరుకుంటాడు? దైవానుగ్రహాన్ని, దైవ సాక్షాత్కారాన్ని కోరుకుంటాడు. ఆ కోరిక సిద్ధించాలంటే భగవాన్ దివ్య సందేశాన్ని వినాలి, ఆచరించాలి. స్వామి బోధన ఏమిటంటే, భగవంతుడు భక్త పరాధీనుడు, దైవం భక్తులను ఎన్నడూ విడిచిపెట్టడు. నిర్మల ప్రేమ కలిగిన భక్తుణ్ణి చూసి దైవం జ్ఞానామృతాన్ని అందిస్తాడు. నిరంతర దైవచింతన తప్ప పరమభక్తులకు ఇతర చింతలు ఉండకూడదు. భక్తుని దృష్టి నిరంతరం భగవంతుని వైపు ప్రసరిస్తేనే అది నిజమైన భక్తి, మోక్షానికి సులభమైన మార్గం. భక్తి చేత మానవుడు భగవంతుణ్ణి పొందగలడు, జననమరణ చక్రము నుండి బయటపడగలడు, భవరోగ నివారణ చేసుకోగలడు. పరమాత్మ భక్తిచేతనే అవగాహన కాగలడు. అలాంటి భక్తి మార్గాన్ని అనుసరించిన భక్త త్రిమూర్తులు కంచర్ల గోపరాజు, బమ్మెర పోతరాజు, కాకర్ల త్యాగరాజు. ఈ భక్తత్రయం రామచంద్ర ప్రభువుని సాక్షాత్కరింపజేసుకున్నారు, రామభక్తి సామ్రాజ్యాన్ని స్థాపించారు. అందులో కర్ణాటక సంగీత పితామహుడు శ్రీ కాకర్ల త్యాగరాజు భక్తి ప్రస్థానం, భక్తి సంగీత రసప్రవాహం తిలకించండి.

0: అమ్మా, సీతమ్మా, ఎవరమ్మా వీరంతా ఇంత భక్తితో నృత్యం చేశారు?
1: రామునికి వానరులు వారధి కట్టినట్టు నీ రామారాధనికి సొగసు కూర్చే చిన్నారి పువ్వులు వీళ్ళంతా నా స్నేహితులు చిన్నాన్నా.
0: ఎంత బాగా చెప్పావమ్మా. పసితనంలో అంకురించిన భక్తి మీకు రామానుగ్రహం ప్రసాదిస్తుందమ్మా. ఆయుష్మాన్ భవ. వెళ్ళండి గణపతి, ఉంచవృత్తికి వెళదాం. పదనాయన.

0: 아메 라마 바란타마 빠히마 빠히마
1: జపేసంగారు జపేసంగారు
0: ధనపాల శ్రేష్ఠి గారా నమస్కారం దయచేయండి
1: నాకెందుకయ్యా ఆహ్వానాలు మర్యాదలును ఎవరొచ్చారో చూడండి వారిని ఆహ్వానించండి
0: ఓ మార్తాండ భాగవతార్ గారా మహానుభావులు దయచేశారు మా గృహం పవనమయ్యింది దయచేయండి
2: మీ తమ్ముడు త్యాగయ్య లేడా
0: ఇప్పుడే నగర సంకీర్తనకు వెళ్లాడు
2: భిక్షకన్నమాట భజన పాటలు పాడుకునేవాడికి ఇంకేం చేతనవుతుందిలేండి నా శిష్యురాలు చపలాక్షిని శరభోజి మహారాజు గారు ఆస్థాన నర్తకిగా నియమించారు తెలుసా
0: అది ఆమె అదృష్టం తమ ఆశీస్సు
1: మీ తమ్ముని కూడా మార్తాండ భాగవతారు గారిని ఆశ్రయించమనండి రాజాశ్రయం లభిస్తుంది
2: నా శిష్యరికం చేయాలంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి
1: అంత మాట అనకండి జపేశం ఎలాగో నచ్చచెప్పు పంపుతాడు త్యాగయ్యకు కాస్త సంగీతంలో మెలకువలు చెప్పండి
2: సరే మీరు ప్రాధాయపడితే తప్పుతుందా అలాగే పంపవయ్యా జపేశం
0: తమదయ్య అలాగే
2: వస్తాను

0: వచ్చావా త్యాగు? మార్తాండ భాగవతారు గారి శిష్యురాలు చపలాక్షికి రాజాశ్రయం, ధనకనక వస్తువాహనాలు లభించాయట. సంగీతంలో మెలకువులు ఆయన నీకు చెబుతానన్నారు, వెళ్లరాదు?
1: సద్గురువులు, సంగీత సరస్వతి పుత్రులు సొంఠి వెంకటరమణయ్య గారు నాకన్నీ బోధించారన్నయ్యా.
0: పోని మీ గురువు గారికి నీ సంగీతాన్ని వినిపించి వారి అనుగ్రహం అయినా పొందవచ్చుగా తమ్ముడు.
1: గురువు గారి ఆశీర్వచనం తప్పక అందుకుంటానన్నయ్యా.
2: గణపతి, 4 రోజుల్లో ఉగాది కదా, తోరణాలు అలంకరించండి.
1: నన్ను ప్రశాంతంగా ప్రార్థన చేసుకోనివ్వండి అన్నయ్యా.
0: సరే, అలాగే.

0: రామచంద్ర, కరుణరసార్ద్రమూర్తివే, నాపై దయలేదా స్వామి. ఒక్కొక్క కీర్తన వ్రాస్తూ ఉంటే అనంత కళ్యాణ గుణధాముడవైన నీ అవతార వైభవాన్ని ఈ జన్మలో కీర్తించగలనా? నీవు నాదస్వరూపుడు, నీ నుండే సంగీతం ఆవిర్భవిస్తుందని విజ్ఞులంటారే. నీ అవతార ప్రాభవాన్ని, నీ దివ్యలీలల్ని, నీ దివ్య సుందర రూప లావణ్యాన్ని మనసారా కీర్తించడానికి తగిన సంగీత జ్ఞానాన్ని, కవితాశక్తిని ప్రసాదించగల గురు సన్నిధిని ప్రసాదించు. రామచంద్ర, నువ్వు భక్త సులభుడు అంటారే, ఈ దీనుణ్ణి కరుణించవా?
1: త్యాగయ్యా,
0: రండి. పెద్దలు, గురుతుల్యులు, మీకు వందనాలు.
1: ఆయుష్మాన్ భవ.
0: ధన్యోస్మి. ఈ ఆసనంపై ఆసీనుడు కండి స్వామి.
1: సంతోషం. ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు.
2: తమరు,
1: నారాయణ నామం పాడుకుంటూ ఉంటాను. మా అమ్మ వీణ చాలా బాగా వాయిస్తుంది. అవును, నువ్వు మృదుమధురంగా పాడుతావని, మంచి కీర్తనలు రచిస్తావని విని ఒక్క మారు పలకరించిపోదామని వచ్చాను.
0: సహృదయులు కాబట్టి నా మీద అభిమానంతో నా గానాన్ని మెచ్చుకుంటున్నారు తప్ప నా వంటి దురదృష్టవంతులు ఉండడు స్వామి. రామానుగ్రహానికి నోచుకొని ఈ జీవితం వ్యర్థం కదా. అనంత కరుణాసాగరుడైన నా ప్రభు దివ్య అవతార వైభవాన్ని కీర్తనలుగా రచించి గానం చేసే సంగీత జ్ఞానము, కవితాశక్తి నాకెక్కడున్నాయి? అందుకే తన కరుణావృష్టి నాపై కురిపించమని ప్రార్థిస్తున్నాను. నిస్సహాయుణ్ణి, అంతకన్నా ఏం చేయగలను?
1: నిరాశ పడకు త్యాగయ్యా, రామచంద్ర ప్రభు కరుణాసముద్రుడని నీవే అంటున్నావు కదా. నీ ఆర్తి, భక్తి రామానుగ్రహాన్ని తప్పక కురిపిస్తాయి, నా మాట నమ్ము.
0: రామానుగ్రహం కలగాలని నన్ను ఆశీర్వదించండి స్వామి.
1: శ్రీరామచంద్ర కృపా కటాక్ష ప్రాప్తిరస్తు. త్యాగయ్యా, ఈ గ్రంథం మా పెద్దలు నాకిచ్చినది, ఇది నీకు పనికొస్తుందేమో చూడ్నాయనా.
0: స్వరార్ణవము, నారద ప్రణీతమైన సంగీత గ్రంథము. మహానుభవ, ఆ రామచంద్ర ప్రభువే నన్ను కటాక్షించి ఈ గ్రంథాన్ని నాకు అనుగ్రహించాడనుకుంటాను. మీ అభిమానానికి పేదవాణ్ణి, ఏమిచ్చి రుణం తీర్చుకోగలను? మీకు శతకోటి వందనాలు స్వామి. భోజనానికి వేళయింది, మడికట్టుకోండి.
1: నారాయణ నామస్మరణే నా జీవం, నా ప్రాణం. నాకు భోజనం ఎందుకయ్యా? మరొకప్పుడు వస్తాన్లే.
0: మహాప్రసాదం. అలాగే స్వామి. కమలా, గణపతి, రండి రండి. ఇదిగో నారద ప్రణీతమైన స్వరార్ణవము, ఒక మహనీయుడు నాకు అనుగ్రహించాడు.
3: ఎవరండి ఆ మహనీయుడు?
0: అయ్యో వై, అయ్యో, కనీసం వారి పేరైనా అడగలేదే. నారాయణ నామం పాడుతూ ఉంటాను, మా అమ్మ వీణ వాయిస్తుంది అన్నారు. అంటే అంటే కమలా, సాక్షాత్తు ఆ నారద గురుమూర్తే ఈ స్వరార్ణవాన్ని నాకు అందజేశాడు. సాక్షాత్తు ఆ మహాభక్తుడే వచ్చి అనుగ్రహిస్తే గ్రహించలేకపోయాను. ఎంత అజ్ఞానో చూశావా కమల.
3: విచారించకండి, మీ జీవితంలో ఏం జరిగినా అది రామానుగ్రహమే అనుకోండి.
0: అవును కమల, ఇక వేరే తలుపులు మాని శ్రీరామ వైభవాన్ని రచించి కీర్తిస్తాను. నారద గురుమూర్తి నమో నమః.

భగవంతుని పట్ల తపన, ఆర్తి ఎలా ఉంటాయో చూడండి. భక్తి అనే చక్రవర్తి వెంట వివేకము, వైరాగ్యము అంగరక్షకుల్లా వెంటనే ఉంటాయి. భక్తికి మించిన ఆనందం దేనిలోనూ కనపడదు. భక్తునికి చలించని మనస్సు, భ్రమించని దృష్టి ఉండాలంటారు బాబా. తన వివేక వైరాగ్యాల్ని త్యాగయ్య ఎలా ఆచరణలో పెట్టాడో చూడండి.

0: నాకు, తంజావూరు వెళ్లి నీ పాటను గురువు గారికి వినిపించమని, ప్రభువుల ఆశ్రయం సంపాదించుకోమని చెప్పాను. ఏం చేశావురా?
1: అన్నయ్య, సర్వజగద్రక్షకుడైన శ్రీరామచంద్రుని అనుగ్రహం కంటే గొప్పదా ఈ ప్రభువుల ఆశ్చర్యం? అయినా నీ మాట ప్రకారం తంజావూరు వెళ్లాను. గురువుగారి సమక్షంలో పండిత సభలో గానం చేశాను. గురువుగారు, వారి సహపండితులు విని ఆనందపడ్డారు.
0: గురువుగారు ఆనందపడ్డారా? అయితే రాజాశ్రయం కల్పించమని అర్థించకపోయావా?
1: గురువుగారు నాకు సంగీత విద్యాదానం చేసినందుకు కృతజ్ఞతగా గురుదక్షిణగా నా గానాన్ని సమర్పించుకున్నాను తప్ప మరో కోరిక నాకు లేదన్నయ్యా.
0: మరి గురువుగారు ఏమన్నారు?
1: 2 రోజులుంటే తంజావూరు సంస్థానంలో శరభోజీ మహారాజుల సన్నిధిలో నా గానసభ ఏర్పాటు చేస్తామన్నారు.
0: అన్నారు అంటారని నాకు తెలుసు, మరి ఉండకపోయావా?
1: ఉగాది పండుగ పర్వదినాన ఆ రాముని సేవకు దూరమవ్వకూడదని వచ్చేశానన్నయ్యా.
0: రామసేవ ఎప్పుడూ ఉండేదే కదా. రాజాశ్రయం సంపాదించుకోమన్నాను గాని రామాశ్రయం దూరం చేసుకోమన్నానా?
1: నా రాముణ్ణి, ఆనందరాముణ్ణి, అవ్యాజ ప్రేమమూర్తిని వదిలిపెట్టి ఒక్కరోజు కూడా నేను ఉండలేనన్నయ్యా.
0: అఘోరించు.
2: త్యాగయ్య గారు.
0: ఎవరు బాబు తమరు? రాజసేవకుల్లా ఉన్నారు.
2: అవును, తంజావూరు సంస్థాన దీశులు, శరభోజీ మహారాజు గారి సేవకులం. త్యాగరాజు గారిల్లిదేనా?
0: ఇదే. త్యాగయ్య మాతమ్ముడే. వాడితో ఏం పని?
2: త్యాగయ్య గంధర్వగానం గురించి వెంకటరమణయ్య గారు చెప్పగా విని వారిని తగిన రీతి సత్కరించి రాజసభకు తీసుకురమ్మని ప్రభువులు ఆజ్ఞాపించారు. ఈ బహుమతులు మహారాజు గారు పంపినవే, అక్కడ పెట్టండి.
3: ఇవి సువర్ణాభరణాలు, బంగారు మాడలు,
4: జమీందారులు ధనవంతులు ధరించే చీనీ చీనాంబరాలు.
0: జాగు జాగు, నీకోసం రాజాస్థానం నుంచి పెద్దలొచ్చారు.
1: నా కోసమా?
2: సద్గురువులు శ్రీ సుంటి వెంకటరమణయ్య గారు, ఈ జాబు, ప్రభువుల తరపున ఈ బహుమానాలు పంపేరు మీకు.
1: చిరంజీవి త్యాగరాజును ఆశీర్వదించి వ్రాయినది. తంజావూరు సంస్థానాధీశులు శ్రీ శరభోజీ మహారాజులు నీ గానం వినాలని కుతూహలపడి ఈ బహుమానాలు పంపారు. వీటిని స్వీకరించి ప్రభువుల సన్నిధికి తంజావూరు వచ్చి రాజసభలో నీ గానాన్ని వినిపించి ప్రభువులను ఆనందింపజేసి వారి మన్ననను అందుకొమ్మని కోరుతున్నాను. ఆశీస్సులతో ఇట్లు సొంఠి వెంకటరమణయ్య.
0: చూసావా, అదృష్టం ఎలా వెతుక్కుంటూ వచ్చిందో. తన భక్తుడు ఆకలితో అలమటిస్తుంటే రామచంద్ర ప్రభువు చూస్తూ ఊరుకుంటాడా? చూడు ఎన్ని బహుమతులు పంపాడు. ఈ రోజుతో మన కష్టాలు గట్టెక్కాయి. ఎందరో విద్వాంసులు ఎదురు చూసే భాగ్యం మనకి అనుకోకుండా వచ్చింది. వస్తారని చెప్పి వాళ్లను పంపించు నాయన. ఏమిట్రా ఆ తాత్సారం? వాళ్లు కాసుకూచున్నారు.

0: అదే సరే, నువ్వు అంగీకరించినట్టేనా? అదైనా చెప్పు.
1: నేను అంగీకరించలేనన్నయ్యా. చాగయ్య జీవితము సంగీతం శ్రీరాముని సేవకే అంకితం. ప్రభువుల వారి అభిమానానికి అభినందనని చెప్పండి. ఈ ధనభారాన్ని నేను భరించలేనని చెప్పండి. ఈ బహుమానాలు తీసుకువెళ్ళండి నాయనా.

0: అన్నయ్యా, ఇవి బహుమానాలు కావు, స్వర్ణబంధాలు. ఈ బంధాలు దూరం చేసుకుంటేనే రాముడు దగ్గరవుతాడు.
1: లక్షల విలువైన సువర్ణాభరణాలు సైతం వద్దనుకున్నారు ఈ త్యాగయ్య గారు, ఎంత గొప్ప భక్తులో.
2: అవును, సంపన్నులు ధరించే చీనీ చీనాంబరాలు కాదన్నారంటే త్యాగయ్య గారి భక్తి వైరాగ్యాలు ఎంత గొప్పవో.
3: అయిందా శృంగభంగం, నే చెబితే వినిపించుకున్నారా? ఇప్పుడు ముఖం మీద కొట్టి మరీ చెప్పాడు, చాలు ఇక బయలుదేరండి మీరు మీ తమ్ముడును. భవతి భిక్షాన్ దేహీ అని.
4: వదినా,
5: నీ పంతం నెగ్గించుకున్నావు అన్నమాట, తృప్తిగా ఉందా నీకు? నువ్వేదో కుటుంబాన్ని ఉద్ధరిస్తావనుకున్నావు, చేసిన మర్యాదలు చాలు. ఏనుంచి మీరు వేరు, మేం వేరు.
0: వద్దన్నయ్యా, అలా అనకండి. అన్నైనా తండ్రి అయినా మీరే అనుకుంటున్నానే. ఈ ధనపిశాశానికి లోబడి మనం విడిపోవద్దన్నయ్యా. ధనం లేకుండా ఇన్నాళ్లు మనం సుఖంగా జీవించలేదా? ధనవంతులందరూ సుఖంగా ఉన్నారా? నా మాట వినండినయ్యా, జానుడు పొట్టకు చారుడు నూకలు చాలు, పుట్టించినవాడు పోషించకపోడు.
5: ఈ మెట్ట వేదాంతం కట్టిపెట్టు. పెద్దవాణ్ణి నన్నే కాదు, దేశాన్నేలే ప్రభువును కూడా అవమానించు. ఈనాటితో నీకు నాకు ఏ సంబంధమూ లేదు.
3: ఆ దేవుని ఇలా ఇవ్వండి.
6: అక్కయ్య, రాముణ్ణి మాత్రం మాకుండనివ్వండి.
3: ఆహా, దేవునితో పాటు నగలు కూడా ఉండిపోతాయనా నీ ఆలోచన? ఆ నగలిలా ఇవ్వండి.
0: సుగుణ భూషణుడైన రామునికి ఈ భూషణాలెందుకు కమల? ఆ నగలిచ్చేయి.
6: నేను తీయలేను, మీరే తీసుకోండి అక్కయ్యా.
0: ప్రభు, సీతాపతి నిన్నెందరో మహానుభావులు ఎన్నో రీతుల సేవించి ధన్యులయ్యారు. భగవతి పార్వతీదేవి ఈ జగతికి నీ తారక మంత్రం ఉపదేశించింది. కబీరు, రామదాసు మొదలైన మహాభక్తులు నీ నామజపం చేసి చరితార్థులయ్యారు. 96 కోట్ల నీ దివ్యనామం జపించే భాగ్యం అనుగ్రహించావు. ఆదయతోనే ఈ కీర్తనను స్వీకరించు స్వామి. రండి నాయన, అందరూ ఆశీనులు కండి.

0: త్యాగయ్యా, నీ గానం అపూర్వం, భక్తిభావన పరిపూర్ణం, భగవంతుణ్ణి మెప్పించగల కవిత్వం, పర్వసింపజేయగల మధురగానం, శ్రీరాముడు నీకిచ్చిన వరాలు. ఇదిగో చూశావా, సాక్షాత్తు తంజావూరు ప్రభువులు, శరభోజీ మహారాజులే మీ ఇంటికి దయచేశారు నీ గానం వినడానికి.
1: దేశాన్నేలే ప్రభువులు తమరే రామసన్నిధికి దయచేశారు. ప్రభు, శ్రీరామానుగ్రహానికి ఇంతకంటే దృష్టాంతమే ఉంటుంది. ప్రభువులకు నా కృతజ్ఞతాంజలు సమర్పించుకుంటున్నాను. ప్రభువులకు సదా శ్రీరామానుగ్రహం ఉండాలని మా ప్రార్థన.
2: త్యాగయ్యా, భక్తిరస ప్రపూర్ణమైన మీ గానంతో శ్రీరామచంద్ర ప్రభువునే సంతోషపెట్టగలిగారు. మీరు మీకే కాక యావత్తు తంజావూరు సంస్థానానికే కీర్తి ప్రతిష్టలు ఆర్జించారు. మీకు శ్రీరామ కృపాకటాక్షాలు ఉండాలని మా ఆకాంక్ష. మీకు మా వందనాలు.
0: పండిత పామరులను ఆనందింపజేసిన త్యాగరాజు గారి గానం నభూతో నభవిష్యతి. వారి జన్మ ధన్యం. వారి గానామృతాన్ని వినడం మన అదృష్టం.
3: త్యాగయ్య ఇంటికి స్వయంగా ప్రభువులే విచ్చేసి వారి గానం వినడం ప్రభువుల కళాపోషణకు నిదర్శనం.
4: ప్రభువుల రాకతో త్యాగయ్య గారి భక్తి ప్రపత్తులు, సంగీత వైద్యుష్యం దేశ దేశాల్లో వ్యాప్తి చెందుతాయి.

భక్తునికి జీవితమే ఒక పరీక్ష. ఆ పరీక్షకు తట్టుకోగలిగిన వాడే భగవత్ సాక్షాత్కారాన్ని పొందగలడు. తామస రజసాలకు దూరంగా ఉంటేనే భక్తి సాధ్యమవుతుంది. శ్రద్ధాభక్తులు కలిగిన త్యాగయ్య అచంచల విశ్వాసంతో రామానుగ్రహాన్ని పొందగలిగాడు. మహాభక్తుల భక్తి విశ్వాసాలు మనలోని విశ్వాసాన్ని దృఢపరిచి భగవత్ సాక్షాత్కారం వైపు నడిపిస్తాయి. త్యాగరాజు ఎటువంటి అగ్ని పరీక్షకు గురయ్యాడో ఆ పరీక్షలో భగవంతుడు ఆయన చేయి పట్టుకుని ఎలా నడిపించాడో చూడండి.

0: ఇదిగో చూడండి, ఈ విగ్రహాలున్నంత కాలం ఈ వ్యవహారం ఇలాగే ఉంటుంది. మన బ్రతుకులు గాడిన పడి నాలుగు రాళ్లు వెనకేసుకోకపోతే ఉన్న ఒక్క పిల్ల పెళ్లి కూడా చేయలేం. ఆలోచించుకోండి. అందుచేత ఆ విగ్రహాల్ని ఎలాగైనా వాళ్ళకి దూరం చెయ్యండి.
1: అసాధ్యం కూడా, అవి సీతారాముల విగ్రహాలే.
0: అవి విగ్రహాలే కదా, నిజంగా దేవుడు కాదు కదా. మీ మాట తిరస్కరించాడే, పౌరుషం లేదు, పిల్ల పెళ్లి ఎలా చేద్దాం అనుకుంటున్నారు. ఉన్నదంతా వాళ్ళకే ఊడ్చిపెట్టారు.
2: ఇక ఇది కూడా మీరు చెయ్యకపోతే ఏ నొయ్యో గొయ్యో చూసుకుంటాను. అంతే, హాయిగా ఉండండి.
1: అంత మాటలకి ఏదో ఒకటి చేస్తాంలే.

0: కమలా, కమలా, పూజాపీఠంలో సీతారాముల విగ్రహాలు మాయమయ్యాయి. రాత్రి సేవ చేసి వారి పాద సన్నిధిని ఆదమరిచి నిద్రపోయాను. ఇంతలోని ఎంత ఘోరం జరిగిందో చూశావా? నా రాముడు నన్ను వదిలి వెళ్లిపోయాడు కమల. రాముడు లేని ఇంట్లో ఒక్క క్షణమైనా నేను ఉండలేను. నా రాముణ్ణి వెతికి తెచ్చుకుంటాను. అందాక పసుపుతో సీతారాముల్ని చేసి ఆరాధించు.
1: ఎక్కడికి వెళతారు, ఎక్కడని వెతుకుతారు? సీతారాములతో పాటు మీరు కూడా లేని ఇంట్లో నేనెలా ఉండగలను?
0: కమల, ఇది మనకు అగ్ని పరీక్ష. రాముడు నా భక్తిని పరీక్షించటానికే అదృశ్యమై ఉంటాడు. నిద్రాహారాలు మాని నా రాముడు కోసం వెతుకుతాను, కన్నీరు కారుస్తాను. రాముడు దయామయుడు కమల, తప్పక కనిపిస్తాడు.

0: బాబు, ఆ మహనీయులెవరు? అలా విషాదవదనంతో కూర్చున్నారు?
1: వారు మా గురువు గారు శ్రీ త్యాగరాజస్వామి.
0: అమర గాయకులు, అపర సంగీత సరస్వతి శ్రీ త్యాగరాజస్వామి వారు? వీరేనా? త్యాగయ్య గారు, మీకు శతకోటి వందనాలు.
2: ఎవరి వందనాలు అందుకునే స్థితిలో లేను నాయనా.
0: అంత బాధపడుతున్నారే, వారికొచ్చిన కష్టమేమిటి?
1: వారు ప్రాణాధికంగా ప్రేమించి పూజాపీఠంలో పెట్టి నిత్యం పూజించే సీతారాములు అదృశ్యమయ్యారు. అప్పటి నుండి వారికి నిద్రాహారాలు లేవు.
0: త్యాగయ్య గారు, మీకు చెప్పగలిగిన వాణ్ణి కాను. తీర్థయాత్రలు చేసి భగవంతుని దివ్య వైభవాన్ని దర్శనం చేసుకుంటే భగవంతుడు తప్పక కరుణిస్తాడు. నా మాట విని నాతో తిరుమల రండి, మనసారా ప్రార్థించండి, తప్పక మంచి జరుగుతుంది.
2: నా రాముడే నన్ను రమ్మని పిలుస్తున్నాడేమో. గణపతి పదనాయనా.

0: అయ్యా, స్వామి దర్శనం చేసుకుంటాను, తెర తీయరా?
1: ఆలయ మర్యాదల ప్రకారం ఇప్పుడు తెర తీయడానికి వీలు కాదు, దయచేసి వేచి ఉండండి.
0: అయ్యా, స్వామిని కీర్తించుకోవచ్చా?
1: నిరభ్యంతరంగా కీర్తించుకోండి.

0: నివాస మహాభద్రం చక అనాథనాథ, ఈ దీనుడిపై కరుణించి తెరతీసేవారు స్వామి. ఏడుకొండలవాడ వెంకటేశ్వర
1: గోవింద గోవింద.
2: ఏం అద్భుతం! ఇన్నాళ్ళు త్యాగరాజస్వామి వారి భక్తి ప్రపత్తులు వినడమే కాని చూడలేదు. త్యాగయ్య గారు, నిశ్చింతగా ఉండండి. శ్రీనివాసుని దర్శనమే మీకు నిదర్శనం. పదండి.
1: అలాగే
3: గురువుగారు, ఈ అద్భుతం చూసిన తర్వాత మరొక అద్భుతం గురించి చెప్పాలనిపించింది.
1: చెప్పు నాయన.
3: నిన్న తిరుమలగిరికి మెట్లెక్కుతుంటే తమరు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో నలుగురు దొంగలు మమ్మల్ని బంధించి సొమ్ముకా చేద్దామనుకున్నారు.
1: మన దగ్గర సొమ్మెక్కడిది నాయన.
2: సీతారామ కళ్యాణం కోసం నేనే ఇచ్చాను స్వామి.
3: ఆ దొంగల అనుభవం మీరే వినండి గురువుగారు. ఇలా రండయ్యా, ఏం జరిగిందో చెప్పండి.
2: క్షమించండి స్వామి, నిన్న రాత్రి ఈ చిన్న స్వామిని బంధించి సొమ్ము కాజేద్దాం అనుకున్నామేంటి. అంతలోనే ఇద్దరు రాజకుమారులు బాణాలు పట్టుకుని అమ్ముడు వదిలితే అవి మాకు బండరాళ్ల తగిలేయండి.
1: వాళ్ళు ఎలా ఉన్నారు నాయన?
2: ఒక ఆయన నీలంగా మెరిసిపోతున్నాడండి, మరొక ఆయన బంగారు బొమ్మలా ఉన్నాడండి, బంగారు కిరీటాలతో తగతగా మెరిసిపోతున్నారండి.
4: ఎంత అదృష్టవంతుడాయన, రామలక్ష్మణుల దర్శనం చేసుకున్నారు. నేనే నిర్భాగ్యుణ్ణి, రామదర్శనం చేసుకోలేకపోయాను.
2: త్యాగయ్య గారు, తిరుపతిలోనూ ఇక్కడా జరిగిన అద్భుతాలు తలుచుకుంటే రామలక్ష్మణులు మీ ఇంట వెంట ఉన్నారని అనిపించడం లేదా మీకు? రాముడు ఎప్పుడూ మీకు తోడుగా ఉంటాడు. పదండి, ఇంటికి వెళదాం.
1: నువ్వు చెప్పింది నిజం నాయన. నా ఇంట వెంట రాముడుండి కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటే రాముడి కోసం ప్రపంచమంతా వెతుకుతున్న వెర్రివాణ్ణి. పదా.

అమ్మగారు అమ్మగారు, అందరూ రండి. గురువుగారు వరదై పొంగుతున్న కావేరీ నదిలోకి ప్రవేశించి రామతారక మంత్రాన్ని జపించుకుంటూ దాడుతూ ఉంటే నీటిలో తేలియాడుతూ శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతంగా అయ్యగారికి దర్శనమిచ్చాడు. మన రాముడు గురువుగారి ఒడిలో వాలేడు. రండి, హారతులు పట్టండి.

0: అన్నయ్య, రాముడెంత దయామయుడో చూశావా? కావేరి గర్భంలో దాక్కుని నాతో ఆటలాడుకున్నాడు. నా ఇంటా వెంటా ఉండి నన్ను కన్నతండ్రిలా కాపాడిన రామచంద్ర ప్రభు తనకు తానుగా నా ఒడిలో వాలాడు. ఇదంతా నీ ఆశీస్సు అన్నయ్య.
1: చాగు, నీ భక్తి ప్రపత్తుల్ని అర్థం చేసుకోలేకపోయానరా. నన్ను మన్నించు నాయన, నేను నీలాగే రామపాదాలు ఆశ్రయిస్తాను, నీ కీర్తనలే గానం చేస్తాను.
0: ఇక ఈ పూజాపీఠంలో సీతారాముల్ని ఆరాధించే బాధ్యత నీదే అన్నయ్యా.

రామచంద్ర, కరుణారస సాంద్ర, ఇంకా ఎన్నాళ్ళీ భవసాగర మీదనన్నావు. స్వామి, రామదాసుకు అభయమిచ్చి ఆదరించావే, కబీరుని కరుణించావే, పోతన్నకు సతీసమేతంగా సాక్షాత్కరించావే, నన్ను అనుగ్రహించవా స్వామి, నాపై దయ చూపించి నీ దర్శనమియ్యవా.

0: స్వామి ఆర్తితో కన్నీటితో త్యాగయ్య ప్రార్థిస్తున్నాడే. కరుణా సముద్రులేని మీ హృదయం కరగలేదా స్వామి?
1: త్యాగయ్య, నీ భక్తి నిరుపమానం, నీ కవితాశక్తి సంగీత జ్ఞానము అపూర్వం అజరామరం. నా అవతార వైభవం నీ కీర్తనల ద్వారా ఆచంద్ర తారార్కంగా నిలిచిపోతుంది. నీ కీర్తనల గానంతో విశాల విశ్వమంతా రామనామం ప్రతిధ్వనిస్తుంది. వచ్చే పుష్య బహుళ పంచమి నాడు నీకు మోక్షం ప్రసాదిస్తాను. అంతవరకు ఆపత్ సన్యాసాన్ని స్వీకరించి రామతారక మంత్రం జపించు.
2: శ్రీరామచంద్ర, అనంత కళ్యాణ గుణధాముడు, లోక కళ్యాణకారిణి మా అమ్మ సీతమ్మ చెంతనుండగా మీ దివ్య సుందర రూపాల్ని దర్శించే మహాభాగ్యం ప్రసాదించావా తండ్రి. రామ పరంధామ, నా జీవితాన్ని చరితార్థం చేశావు. నీ దివ్య పాదారవిందాలకు శతకోటి వందనాలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.

ఇంతవరకు మీరు జీవితమే నాటకరంగం కార్యక్రమంలో భాగంగా రామభక్తి సామ్రాజ్యం నాటకాన్ని విన్నారు. వచ్చేవారం మరొక చక్కని నాటకంతో మళ్లీ మిమ్మల్ని కలుసుకుంటాం. అంతవరకు సెలవు. సాయిరాం.

0: ఓం శ్రీ సాయిరాం. శ్రీ సత్యసాయివాణి శ్రోతలందరికీ స్వాగతం. ఇప్పుడు మీరు పశ్చిమ గోదావరి జిల్లాలో సత్యసాయి సంస్థల వారు నిర్వహించిన సేవా కార్యక్రమాలపై ఒక డాక్యుమెంటరీ వింటారు.
1: ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలకు స్వాగతం. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా సత్యసాయి సంస్థల సేవాదళ సభ్యులు దిగ్విజయంగా చేపట్టిన రెండు ప్రత్యేకమైన సేవా కార్యక్రమాలపై రూపొందించిన కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నాం. ముందుగా వికలాంగుల సేవయే విశ్వవిరాట్ శ్రీ సత్యసాయీశ్వరుని సేవ అనే కార్యక్రమ వివరాలను వింటారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో స్థాపించిన సాయి చైతన్య కృత్రిమ కాళ్ల తయారీ సంస్థ అధ్యక్షులైన సదాశివమూర్తి గారి సహకారంతో సత్యసాయి సేవా సంస్థలు దురదృష్టవశాత్తు కాళ్లు లేని వారికి కృత్రిమ కాళ్లను అందించే సేవా కార్యక్రమాలను చేపట్టాలని సంకల్పించారు. సత్సంకల్పానికి సాయునాథుని అనుగ్రహం అపరిమితంగా ఉంటుంది అనడానికి ఒక ఉదాహరణగా జిల్లా అధ్యక్షులు డాక్టర్ భాస్కర్రావు గారు ప్రశాంతి నిలయంలో స్వామివారికి కృత్రిమ కాళ్లను అందించే కార్యక్రమం గురించి తెలుపగా స్వామి ఆనందపరవశులై ఇది ఎంతో ఉత్తమమైన సేవ అని వెంటనే చేపట్టమని అభయమిచ్చారు. స్వామి అందించిన ప్రోత్సాహంతో డాక్టర్ భాస్కర్రావు గారు కృత్రిమ కాళ్లను తయారు చేయడంలో నిష్ణాతులైన శ్రీ సదాశివమూర్తిగారు మరియు జిల్లా సేవాదళ సభ్యులు అందరూ కలిసి జిల్లా మొత్తంలోకి కృత్రిమ కాళ్లను అమర్చగలిగే అవకాశం ఉన్న 47 మంది వికలాంగ పురుషులను 7 మంది మహిళలను ఎంపిక చేసి వారికి కృత్రిమ కాళ్ల తయారీని మొదలుపెట్టారు. తదుపరి డాక్టర్ భాస్కర్రావు గారు ప్రశాంతి నిలయంలో స్వామికి ఈ ప్రత్యేక సేవా కార్యక్రమంలో సాధించిన పురోభివృద్ధిని వివరించగా స్వామి ఎంతో ప్రేమతో వికలాంగులను వినాయక చవితి పర్వదిన సమయంలో ప్రశాంతి నిలయానికి తీసుకుని రమ్మని ఆశీర్వదించారు. జిల్లా సేవాదళ సభ్యులు ఎంతో సేవాస్ఫూర్తితో 54 మంది వికలాంగులను తీసుకుని వారి యొక్క ప్రతి అవసరానికి వారి వెన్నంటేయుండి వారికి అపూర్వమైన సేవ చేసుకుంటూ జిల్లా నుండి మొత్తం 250 మంది దాకా బయలుదేరి ప్రశాంతి నిలయానికి సెప్టెంబర్ 13 చేరుకున్నారు. స్వామి ఈ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 16 ఉదయం అందరికీ ఆహ్లాదాన్ని అందించే రీతిలో జరపాలని నిర్ణయించారు. ఆ రోజు కార్యక్రమంలో వికలాంగులు కూర్చోవడానికి ఏ విధంగా కుర్చీలు అమర్చాలో వారికి స్వామి దర్శన స్పర్శన సంభాషణ భాగ్యాన్ని ప్రసాదించే వీలుగా అక్కడ అన్నీ ఎలా ఉండాలో స్వామే స్వయంగా ఆదేశించారు. సెప్టెంబర్ 16 ఉదయం స్వామి వేంచేసి వికలాంగులను ఎంతో ప్రేమతో వాత్సల్యంతో పలుకరిస్తూ వారి మధ్యలో కలియతిరుగుతూ వారికి వస్త్రాలను బహుకరించి అందరికీ అనిర్వచనీయమైన ఆనందాన్ని అందించారు. కృత్రిమ కాళ్లను తయారు చేసిన సదాశివమూర్తిగారికి ఒక బంగారు ఉంగరమును సృష్టించి బహూకరించారు. తదుపరి వారందరితో స్వామి మాట్లాడుతూ ప్రశాంతి నిలయం అందరికీ ఇల్లు వంటిదని, తాను అందరివాడినని, ఎవరు ఎప్పుడు కావాలన్నా ఇక్కడకు వచ్చి ఆనందాన్ని పొంది వెళ్లవచ్చని అన్నారు. భుజబలం, విద్యాబలం, బుద్ధిబలం, ధనబలం లాంటివి ఎన్ని ఉన్నా దైవబలం ఒక్కటి లేకపోతే అన్నీ నిరర్థకమని, వికలాంగులు జీవితంలో నిరాశపడన అవసరం లేదని, స్వామి వారి వెన్నంటే ఉండి అన్నీ స్వామే చూసుకుంటారని వారికి అభయమిచ్చారు. తరువాత స్వామి ప్రొఫెసర్ అనిల్ కుమార్ గారిని ప్రసంగించమని ఆదేశించారు. తదుపరి పశ్చిమ గోదావరి జిల్లా భజన గాయకులు ఎంతో హృదయంగా ఆలపించిన భజనలతో ఆనాటి కార్యక్రమం ముగిసింది. ఇప్పుడు ప్రొఫెసర్ అనిల్ కుమార్ గారి ప్రసంగం ఇప్పుడు వింటారు.
2: భగవాన్ బాబావారి దివ్య చరణారవిందములకు ఇక్కడ చేరినటువంటి సత్సంగములకు హృత్పూర్వక ప్రణామాలు. ఈనాడు ఇక్కడ చేరినటువంటి వెస్ట్ గోదావరి పశ్చిమ గోదావరి జిల్లా కార్యకర్తలందరికీ కూడా మనఃపూర్వకమైనటువంటి శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఒక పరమ సత్యం ఇక్కడ చెప్పాలి, బాబావారు నన్ను క్షమించమని ప్రార్థిస్తున్నాను. శ్రీ సత్యసాయి సేవా సంస్థలలో అత్యుత్తమ స్థాయిలో సేవా కార్యక్రమములు జరుపుకునేటువంటి ఘనత పశ్చిమ గోదావరి జిల్లా అన్న సంస్థ. భగవాన్ అవతార ఉద్యమంలో కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి కార్యదీక్షా దక్షులు ఎందరో ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నారు. భగవాన్ దివ్య సన్నిధిలో ప్రశాంతి నిలయంలో నిర్వహింపబడినటువంటి దేశస్థాయి, అంతర్జాతీయ స్థాయి, ప్రపంచ మహాసమ్మేళనాలలో ప్రముఖంగా వసతి భోజన కార్యక్రమాలు నిర్విరామంగా నిరంతరంగా అజేయంగా అద్భుతంగా నిర్వహించిన గోదావరి జిల్లా కార్యకర్తలు స్వామికి అత్యంత ప్రీతిపాత్రులు అని మీకు తెలియజేస్తున్నాను. భగవాన్ పశ్చిమ గోదావరి జిల్లా పర్యటించారు. 1984 భగవాన్ విజయవాడ, గుంటూరు, ఏలూరు, కొవ్వలి, తణుకు, రాజమండ్రి వైపు అటువైపు స్వామి వెళ్లారు. కొవ్వూరు, సింగన్న, ముప్పవరం ఆ ప్రాంతాల స్వామి సందర్శించారు 1984. ఎంత స్వామి పర్యటన ఎంత దివ్యంగా ఉందో, ముక్కోటి దేవతలు కూడా చూడవలసినటువంటి పర్యటన భగవాన్ బాబావారి గోదావరి జిల్లా పర్యటన. అప్పుడే అది వెన్నెల రాత్రి. ఆ వెన్నెల రాత్రి సమయంలో గోదావరి బ్రిడ్జి మీద భగవాన్ బాబావారు కారులో పర్యటిస్తుండగా స్వామి కారు ముందు 2-3 కార్లున్నాయి, వెనక వందలాది కార్లున్నవి. ఈ కార్లకు ముందుగా గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి కార్యకర్తలు, సేవాదళ వారు మోటార్ సైకిల్స్ పైన ప్రశాంతి పతాకలు ధరించి శరవేగంగా దూసుకుపోతున్నటువంటి ఆ మోటారు వాహనాలు గోదావరి ప్రాంతంలో ఆ బ్రిడ్జి మీద ఒక చక్కని విల్లంబులాగా వంపుతో సొంపుతో అందంగా ముందుకు సాగుతున్న భగవాన్ బాబావారి పరమాద్భుత జగన్నాథ రథ చక్రాల యొక్క ఆ ప్రయాణము మా యొక్క మనసులలో చరణముద్ర వేసిందని స్వామి తెలియజేసుకుంటున్నాను. సింగన్న ముప్పవరం, ఎస్ ముప్పవరం, వెస్ట్ గోదావరి భగవాన్ దర్శించి అక్కడ చేరినటువంటి వేలాది మంది ఉన్నారు. ఎక్కడ చీమ చిట్టుకుమన్నా సరే వినపడుతుంది. అంత ప్రశాంతమైనటువంటి ఆ సమయంలో నిశ్శబ్దం తాండవించినటువంటి ఆ మంగళ ఘడియలలో భగవాన్ 7:30 సమయంలో సాయంకాలం సింగన్న ముప్పవరంలో వెస్ట్ గోదావరిలో భగవాన్ ఉపన్యాసం చేస్తూ ఒక మాట అన్నారు. బా స్వామి, మీరనాలంటే ఇంకెవరు అనలేరు, అది భగవాన్కే సాధ్యమైనటువంటి విషయం. ఒక మాట అన్నారు, వివాహానికి పూర్వం అమ్మాయి ఎవరు, అబ్బాయి ఎవరు, ఎవరికి ఎవరికి సంబంధం లేదు. వివాహమైన మరుక్షణమే ఎప్పుడైతే వరుడు వధువుపైన మంగళసూత్రాన్ని ధరింపజేస్తాడో, ఈ వధువుకి వరుపైన, వరుని యొక్క ఆస్తిపైన సంపూర్ణ అధికారం ఉంటుంది. అదే రీతిగా నీవెప్పుడైతే భక్తుడు అయినావో, నామము అనే మంగళసూత్రం ధరించావో, ప్రభువైన భగవాన్ బాబా వారి యొక్క అనుగ్రహం పైన సర్వహక్కులు ఉన్నటువంటి మాట స్వామి యొక్క మాట. ఎంత చక్కగా భగవాన్ తెలియజేశారో నిజంగా. పశ్చిమ గోదావరి జిల్లాలో గోదావరి ప్రాంతాలలో జరిపినటువంటి సేవా కార్యక్రమాలు, పశువులు దిగడానికి వీలుగా, భక్తులందరూ స్నానాలు చేయడానికి వీలుగా ఆ స్నానఘట్టాలు నిర్మించిన వైఖరి సర్వులకు విహితమే. ఆనాడు దేచెర్ల, గోపినాథపట్నం, కోరుమిల్లి వంటి ప్రాంతాలలో, సుదూర ప్రాంతాలలో సేవాదానం చేసినటువంటి సేవలు పరమాద్భుతం. ఇటీవల చేపట్టినటువంటి పశ్చిమ గోదావరి జిల్లా చేపట్టినటువంటి సేవా కార్యక్రమము అందరూ కూడా గుర్తుంచుకుని యావత్ ప్రపంచం కూడా అనుసరించినటువంటి రీతిలో సాధ్యమైంది. బాబు, ఇక్కడ చేరిన వాళ్ళకి సవినయంగా మనవి చేస్తున్నాను, ఎలాంటి ప్రచారం లేకుండా, ఎలాంటి ఆర్భాటం లేకుండా, ఎలాంటి గుర్తింపు లేకుండా పరమేశ్వరుడైన భగవాన్ బాబా వారు ఒక్కరే ఈ సేవా కార్యక్రమాలు యావత్ ప్రపంచం కూడా నిర్వహిస్తున్నారు. ఎవరికి కూడా తెలిసిన విషయం కాదు, అది స్వామి మాత్రమే చేయగలరు. పశ్చిమ గోదావరి జిల్లాలో తానిగూడెం అనేటువంటి ప్రాంతంలో భూమట్టానికి దాదాపు 100 అడుగుల ఎత్తుగా ఉన్నటువంటి ప్రాంతం తానిగూడెం ఉన్నది. ఎర్రగొండపాలెం తాలూకాలో సమీపంగా ఉన్నటువంటిది, మోతుగూడెంకి దగ్గరగా ఉన్నటువంటి ఆ తానిగూడెం గ్రామం కొండలపైన ఉన్నది. దాదాపు పరిమితమైన కుటుంబములు మాత్రమే ఉన్నవి. దాని గురించి వింటూ ఉంటే మిత్రులు, సోదరులు డాక్టర్ కుమారెడ్డి భాస్కర్రావు గారు చెప్తూ ఉంటే, ఇది నిజమా ఇది నిజమా అనిపిస్తుంది. కానిగూడెంలో ఉన్నటువంటి మనుషులు ఎక్కడో సుదూరంగా ఉన్నారు, ఎలాంటి భాష లేక ఎలాంటి అన్నపానాదులు లేక నాగరిక ప్రపంచానికి దూరంగా విద్యుత్ సరఫరా లేక రోడ్లు లేక వైద్యం లేక మారుమూలంగా ఆటవిక వైశాచిక గిరిజన ప్రాంతాలలో దూరంగా ఉన్నటువంటి వారికి ఎక్కడ సంకల్పం బాబా సంకల్పించారో ఇక్కడ ఉన్న బాబా అక్కడ సేవా కార్యక్రమాలు జరిపించారంటే అదే దివ్యత్వము. అక్కడికి వెళ్లారు పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళు, అక్కడికి వెళ్లి చూశారు, ఆ తానిగూడెంలో ఉన్నటువంటి మనుషులను చూశారు, వాళ్లను చూచి పారిపోయారు, గుడిసెల్లోకి పారిపోయారు. ఇప్పుడు పూర్వం మనుషులు చూచినటువంటి వారు కారు, ఇదేమిట్రా వీళ్ళు ఎక్కడికి వచ్చారు అని. అప్పుడు పరిచయం చేసుకుని సవినయంగా స్వామి నామంతో స్వామిని తలుచుకుంటూ వారందరికీ దగ్గరై వారికి వైద్య సేవలు అందించి దుస్తులు ధరింపజేసి ఆహారాన్ని అందించి దాదాపు 20-30 కిలోమీటర్లు కొండపైన దారిని రహదారిని నిర్మించిన ఖ్యాతి పశ్చిమ గోదావరి జిల్లా కార్యకర్తలు భగవాన్ బాబా వారి యొక్క దయ వల్ల మాత్రమే సాధ్యమైంది. ఈ రహదారి నిర్మిస్తే దాని గుండా వైద్య బృందం వెళ్లింది. ఈనాడు వారు కూడా చక్కగా ఉంటున్నారు. ఒక మనిషికి పూర్తిగా విషపురుగులు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో మాంసం అంతా తినేసింది. వేరొక వ్యక్తి అగ్ని బాధితుడైనాడు, ఎముకలు కనపడుతున్నాయి, చూచేవారు లేరు. ఆ సమయంలో దీననాథుడు, అనాథనాథుడు, సత్యసాయినాథుడు పశ్చిమ గోదావరి జిల్లా వైద్యుల్ని ఆ ప్రాంతానికి పంపించి ఆ మనిషిని మామూలు మనిషిగా చేశారు అంటే అది స్వామి కృప, స్వామి సంకల్పము, స్వామి దయ. పశ్చిమ గోదావరి జిల్లాలో ఏ రీతిగా కార్యక్రమాలు జరుగుతాయో తమకు తెలియజేస్తున్నాను. ఎక్కడ సేవా కార్యక్రమం జరిగినా అక్కడ క్యాంపు నిర్వహిస్తారు. వారు దాదాపు 15-20 రోజులు ఒక్కొక్క బ్యాచ్ ఉంటుంది. వాళ్ళకు కావాల్సిన కార్యక్రమాలన్నీ చేస్తారు. సాయినాథుని యొక్క విశ్వస్వరూపం పశ్చిమ గోదావరి జిల్లా సేవా క్షేత్రంలో మనకు స్పష్టంగా కనపడుతుందని తెలియజేస్తున్నాను. బాబా భగవాన్ ఎంత చక్కని సందేశం ఇచ్చావు స్వామి, ఎంత చక్కని మాట అన్నారో స్వామి చెప్పండి. నేను చూసుకుంటాను, ఈనాడు నాకెంతో ఆనందంగా ఉంది, మిమ్మల్ని చూసుకుంటాను, మీరు సంతోషంగా ఉండండి, మీ యొక్క అంగములు సద్వినియోగం చేసుకోండి, మీ జీవితాలు చరితార్థం చేసుకోండి, నామస్మరణ చేయండి అన్న సాయి మాట మన జీవితాలలో బాటగా కావాలని తెలియజేసుకుంటున్నాను. మనకి నిరాశ అక్కర్లేదు. ఎలా నిరాశ, ఎలా నిరాశ సాయీశుడుండగా, ఎలా నిరాశ పరతీశుడుండగా, స్వామి మన పక్కనే ఉన్నాడు. ప్రేమించు నీ సాయి ప్రక్కన నిలబడి నీకు అండగా ఉండగా ఎలా నిరాశ, ఎలా నిరాశ. మనకు అండగా ఉన్నటువంటి స్వామి మన ప్రక్కనే ఉన్నారు. దీవించు నీ సాయి దిక్కయి ఉండగా దీన చింతలకేలా వ్యధచెందదవు మనసా. దీన చింతలు ఎందుకయ్యా మనకి, స్వామి మన ప్రక్కనే ఉన్నాడు. తల్లి బిడ్డలు వెళ్లందు కూడి సాయినాథుని భజనలు సల్పుతుండగా మన కుటుంబాలలో బిడ్డలు పెద్దలు చేరి స్వామి యొక్క భజనలు చేస్తూ ఉంటే ప్రేమించు సాయి పాలించు సాయి నీ ప్రక్కగా ఉండగా పశ్చాత్తము లేలవో మనసా అని స్వామి చెప్పినట్టుగా, బాబా నువ్వు మా ప్రక్కనుండగా స్వామి, మా హృదయాల్లో ఉండగా మాకేమి, మాకేం తక్కువ, మాకేం తక్కువ. కొన్ని సంవత్సరాల క్రితం అనంతపురం కళాశాల మహిళలు నిర్వహించిన కార్యక్రమంలో ఇదే వేదిక పైన స్వామి చెప్పారు, ఎవరు కూడా వికలాంగులని బాధపడద్దు, అంగవిహీనులని బాధపడద్దు. ఎందువల్ల అంటారేమో, అన్ని అంగములు సరిగా ఉన్నటువంటి వారు వారే సరిగ్గా ఉండటం లేదు సుమా, నిజంగా భగవన్నామాన్ని తలుచుకోవడానికి భగవంతుడు మీకు ఇచ్చిన అవకాశం అని చెప్పి స్వామి ఆనాడు చెప్పారు. కనుక మనకేది కూడా లోపం లేదు సుమా, స్వామే మన ప్రక్కనున్నాడు. ఇది ఎలా ఉంటే ఏమే అనే సంగతి తెలుసుకోవాలి, ఇంకా ముందు రావాలి. సాయిని మించినట్టు ఆదర్శం లేదు. ఎక్కడ దీనులున్నారో, ఎక్కడ దుఃఖితులున్నారో, ఎక్కడ అన్నార్థులున్నారో, ఎక్కడ రోగులున్నారో, అక్కడే సాయి ప్రత్యక్షమై అక్కడికక్కడే వారికి ఆనందాన్ని వర్షించేటువంటి సౌభాగ్యదాయి శాంతిదాయి శ్రీ సత్య సాయి మనకు జగన్నాథులై భగవంతుడై ఉన్నాడు. స్వామిని చూచి మనం నేర్చుకోవాలి. స్వామి ఆదర్శం అంతకు మించింది లేదు సుమా. దానము దయ లేక, ధర్మము లేక, దయలు లేక, ఏది లేక, మానసమున మంచి నీతి లేక, చెడుగుణముల తోట చెలగాడుచున్నట్టి హీనుడు ఇలను చెడును పరము చెడును. చెడుగుణాలు ఉన్నట్టున్నాడు ఎక్కడ బాగుపడతాడు రా. దానం ఉండాలి, దయ ఉండాలి, ధర్మం ఉండాలి, మనసులో నీతి ఉండాలి అని చెప్పేటి స్వామి యొక్క ఆ సందేశాన్ని ఎప్పుడు మనం మనసులో జ్ఞాపకం పెట్టుకుంటూ, బాబా ఈ ఇచ్చిన ఇంద్రియాలన్నీ కూడా సద్వినియోగం చేసుకోవాలి స్వామి. కన్నుల నుంచి ఎందుకో తెలుసా, కళ్ళెందుకు ఇచ్చారు మనకి, కాసేపు టీవీ ప్రోగ్రాములు సినిమాలు చూడడానికి ఆసుమా. కన్నుల నుంచి ఎందుకో తెలుసా, కళ్ళు దేనికున్నాయి, కైలాసవాసుని చూచేటందుకురా, కైలాసవాసులైన స్వామిని చూడటానికయ్యా, లేక దయలు లేక ఏది లేక మానసమున మంచి నీతి లేక చెడుగుణముల తోట చెలగాడుచున్నట్టి హీనుడు ఇలను చెడును.

0: కైలాసవాసుని చూచేటందుకు రా. కైలాసవాసులైన స్వామిని చూడటానికి అయ్యా. పాదములు ఇచ్చినది ఎందుకో తెలుసా? పాదాలు ఇచ్చింది ఎందుకు? సందులు గొందులు తిరుగుటగా కాదయ్యా, నందివాహనుని మందిరము చుట్టుటకు. అర్థమైందా? చేతులను తెచ్చేందుకో తెలుసా? మూతికి ముద్దందించుటగా కాదయ్యా, చేతులారంగా శివుని పూజలు చేసేటందుకు. చెవులనిచ్చింది ఎందుకో తెలుసా? అన్ని వినేటందుక, ఆర్తావునుడవు దేవదేవుని కీర్తనలు వినేటందుకురా. నాలుకనిచ్చింది ఎందుకో తెలుసా? అన్ని పలికేటందుక, భగవన్నామము చేసేటందుకురా అన్నట్టుగా స్వామి, ఈ ఇంద్రియములన్నీ కూడా నీకేసుమా, మా ఇంద్రిముల ద్వారా నీ దర్శనం చేస్తాం, నీ కథలు ఆలకిస్తాం, చేతులారా నీ సేవ చేసుకుంటాం. ఈ రీతిగా పశ్చిమ గోదావరి జిల్లా వారు జరిపిన కార్యక్రమం, ఈనాడు మీరందరూ ఇక్కడ ఉన్నారు, మీ స్వామి యొక్క ఆశీస్సులు పొందారంటే కొన్ని జన్మ జన్మాల సుకృతం మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లకు, డాక్టర్లందరూ కూడా స్వామి యొక్క ఆశీస్సులు పొందారు. అనేక వైద్యశాలు ఎంతో చేయవచ్చు. ముఖ్యంగా ఆ సదాశివమూర్తి గారు, వారి గురించి కూడా స్వామి చెప్పారు. ఆయన ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పారు. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని ఇతరులకు కూడా వారి సహకారములు ప్రోత్సాహములు అందించి సాయినాథుని దివ్య అవతార సేవాద్యమంలో ఒక దివ్యోపకరణంగా పశ్చిమ గోదావరి జిల్లా కార్యకర్తలందరినీ కూడా ఆశీర్వదించవలసిందిగా భగవాన్ బాబా వారిని, జిల్లా వారి తరఫున అందరినీ కూడా స్వామి ప్రార్థిస్తూ ఇక్కడ చేరిన మహిళలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు, ఎన్నో కార్యక్రమాలు జరిపారు. ఆ స్వామి యొక్క కృప వల్ల ఆయురారోగ్య అష్టైశ్వర్యములతో తొలతొగవలసిందిగా కోరుకుంటూ స్వామికి ధన్యవాదములు, కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సాయిరాం.
1: ఇప్పటి వరకు పశ్చిమ గోదావరి జిల్లా సేవాదల్ వారి వికలాంగుల సేవ కార్యక్రమంపై రూపొందించిన కార్యక్రమాన్ని విని ఆనందించారు కదా. ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా సేవాదళ సభ్యులు చేపట్టిన మరొక ప్రత్యేక సేవా కార్యక్రమం తానిగూడెంలో గృహ నిర్మాణ పథకం అనే కార్యక్రమాన్ని వింటారు.
2: ఓం శ్రీ సాయిరాం. నేను డాక్టర్ కొమ్మారెడ్డి భాస్కర్రావుని, పశ్చిమ గోదావరి జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షుణ్ణి. భగవాన్ శ్రీ సత్యసాయి ప్రభువుల అనుగ్రహంతో పశ్చిమ గోదావరి జిల్లా శ్రీ సత్యసాయి సేవ సంస్థలకు సుమారు 50 మంది జనాభా గల తానిగూడెం అను మారుమూల గిరిజనపల్లెకు సేవాభాగ్య అవకాశం లభించినది. ఈ ప్రదేశము దారీ తెన్నులేని జనావాసములకు 25 కిలోమీటర్ల దూరంలో 1000 మీటర్ల ఎత్తులో గల కొండపైన ఒక చిన్న పల్లె. బాహ్య ప్రపంచము నుండి పూర్తిగా సంబంధము లేని కొండ్రెడ్లు అనే జాతి వారు నివసిస్తున్నారు. 2004 సంవత్సరంలో వార్తాపత్రికల ద్వారా ఆ ప్రాంతంలో విషజ్వరాల విపరీతంగా వ్యాప్తి చెందుతున్నట్లు, తగిన వైద్య సదుపాయం లేక అనేక బాధలకు గురవుతున్నట్లు తెలుసుకుని స్థానిక సత్యసాయి సేవ సంస్థల సభ్యులు సేవా దృక్పథంతో కాలినడకన ఆ పల్లెకు కొండలు, గుట్టలు, వాగులు దాటుకుని వారి జీవన పరిస్థితులు తెలుసుకున్నట్టు జరిగినది. సంస్థల వారు 9 కుటుంబముల వారికి పక్కా గృహములు, మంచినీటి సదుపాయములు, సోలార్ వీధి దీపములు, ప్రతి ఇంటికి సోలార్ లైట్లు స్వామి దయతో అమర్చబడినవి. నిత్య గృహావసరములు, బట్టలు, పాత్ర సామాగ్రి అందజేయబడినవి. ఈ సేవలు ఫోటో ఆల్బమ్ ద్వారా భగవాన్ అనుగ్రహ దృష్టికి తీసుకువెళ్లబడినది. స్వామివారు చాలా ఆనందించి ఇది తానిగూడెం కాదు, తనగూడెం అని సంతోషం వెలిబుచ్చినారు. ఇప్పుడు మీరు భగవాన్ యొక్క అద్భుత మహిమాన్విత దయాప్రేమలతో కూడిన సేవలను వినండి. అక్కడ సేవల్లో పాల్గొన్న సేవాదళ సభ్యుల ద్వారా వివరములు వింటారు. సాయిరాం.
1: ఓం శ్రీ సాయిరాం. మీరు వినబోయే ఈ కార్యక్రమం పశ్చిమ గోదావరి జిల్లా సత్యసాయి సేవా సంస్థల సేవాదళ సభ్యులు మారుమూల అటవీ ప్రాంతంలో ఉన్న తానిగూడెం అనే గ్రామంలో నిర్వహించిన సేవలపై రూపొందించబడింది. సత్యసాయి సేవా సంస్థలు స్వామివారి ఆదేశాలను అనుసరించడంలో కష్టసాధ్యమైన కార్యక్రమాల్ని ఎన్ని అడ్డంకుల్నైనా అధిగమించి సేవలను నిర్వహిస్తారు అన్న దానికి ఈ కార్యక్రమం ఒక ప్రతీక.

0: ఈ రేడియో కార్యక్రమం పూర్తిగా ప్రత్యక్షంగా అటవీ ప్రాంతంలోనే రూపొందించబడింది. ఇందులో జిల్లా సత్యసాయి సేవా సంస్థల అధ్యకులు డాక్టర్ భాస్కర్రావు గారు, జిల్లా సేవాదళ సభ్యులు, గిరిజన సంక్షేమ అధికారి మరియు తానిగూడెం గ్రామస్తుల మనోభావాలు, వారి అనుభవాలు వారి మాటల్లోనే వింటారు. ఇంకెందుకు ఆలస్యం? అదిగో సేవాదళ వారు అప్పుడే సాయినామస్మరణతో సేవ ప్రారంభించినట్టున్నారు. అదే మనం కూడా వెళ్దామా? గ్రామ సేవే రామసేవ, పల్లె సేవయే పరమాత్మ సేవ అన్న స్వామి ప్రబోధాన్ని అనుసరిస్తూ ఆంధ్రదేశమంతటా ఎన్నో గ్రామ సేవా కార్యక్రమాలు నిర్వహించబడుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. గ్రామ సేవలు నిర్వహించే సమయంలో అత్యంత ముఖ్య విషయాన్ని స్వామి ఎల్లప్పుడూ ప్రబోధిస్తారు. పల్లెల్లోని అమాయకపు ప్రజలకు దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న అవసరాలను, సమస్యలను పరిష్కరించే కార్యక్రమాలను చేపట్టాలని, అలాంటి అవసరాలున్న గ్రామాలను గుర్తించి అక్కడ సేవ చేయాలని స్వామి చెప్పిన ఈ ముఖ్య విషయాన్ని ఆకళింపు చేసుకుని ఆచరించడం మన అందరి కర్తవ్యం. సరిగ్గా ఇట్లాంటి సేవాభాగ్యము స్వామి అనుగ్రహం వల్ల మాకు కలిగింది.
1: ఈ పల్లె పేరు ఏంటండి?
2: బుట్టాయిగూడు మండలం తానిగూడెం అండి. ఇది కొండరెడ్డి గ్రామం. ఇది ప్రభుత్వం లెక్కలో గిరిజన పురాతన తండా కింద లెక్క వస్తుంది. వీళ్ళని పీటీజీ అంటారండి. వీళ్ళు ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ అన్నమాట. వీళ్ళు అంటే పురాతన తండలు. ఇందులో గిరిజనలోని 36 తెగలు ఉన్నాయండి. అందులోని వీళ్ళు బాగా వెనకబడిన వాళ్ళ కింద ప్రభుత్వం లెక్క. అందుకు పురాతన గిరిజన తండాల కింద లెక్క అండి.
1: ఈ రిమోట్ ట్రైబల్ విలేజ్ లో వీళ్ళకి ఇళ్లు లేవని చెప్పి తెలుసుకోవటం జరిగింది. ఇదివరకు గవర్నమెంట్ కానీ, ఏ గవర్నమెంట్ కానీ, ఏ స్వచ్ఛంద సేవా సంస్థ కానీ దీనికి అసలు వీళ్ళ గురించి పట్టించుకోవాలి. చివరికి భగవాన్ బాబా వారి దయ వల్ల ఒక స్ఫూర్తి. స్వామి ఎన్నిసార్లు చెప్తున్నారు శాశ్వతమైనటువంటి పనులు చేయండి అని చెప్పి చెప్తున్నారు గ్రామాల్లోకి వెళ్ళి. ఎంతకన్నా ఇంకా ఆదర్శమైనటువంటి పని ఉంటుందని చెప్పి ఒకసారి 3 ఏళ్ల క్రితం అంతా కూడా అసలు ఏమిటి గ్రామం ఉందని చెప్తున్నారు, ఇక్కడికి ఏమి ఇళ్ళు లేవంటున్నారు అని చెప్పి అసలు అంతా కూడా పరిశీలిద్దామని పైకి వస్తే నిజంగా కూడా వీళ్ళది చాలా హృదయవిదారకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అప్పుడు వాళ్ళకి ఏదో విధంగా తప్పకుండా వీటికి ఇళ్ళు వీళ్ళకి కట్టి స్వామి దయ వల్ల స్వామి అనుగ్రహానికి వీరు పాత్రలయ్యేలాగా చూసుకోవటానికి మనం ఇళ్ళు కట్టాలని నిర్ణయం చేసుకున్నాం.
3: ఇక్కడ చాలా ఏళ్లుగా వీళ్ళు ఈ పరిస్థితిలో ఉండగా ఈ మిగతా సంస్థలు కానీ ప్రభుత్వం కానీ చాలా ముందుకొచ్చి ఏవో చేసుండాలి, అవన్నీ జరిగాయంటారా? లేకపోతే
2: ప్రభుత్వ పరంగా వీళ్ళకి గిరిజనులకు మరి ముఖ్యంగా మనకి పశ్చిమగోదావరి జిల్లా కేఆర్ పురం అని పుట్టగడ మండలం ఐటీడీఏ ఒకటి ఉందండి. అంటే సమీకృత గిరిజన అభివృద్ది సంస్థ అని. ఈ గిరిజన తండాలంతా వాళ్ళు అభివృద్ది చేయవలసిన పూర్తి బాధ్యత వాళ్ళకుంది. అయితే మరీ మారుమూల ఉన్న గ్రామాల మీద వాళ్ళు ఒక రకంగా ఈ ట్రాన్స్పోర్టేషన్ రాకపోవడం కానీ ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు సేవాభావం లేకపోవడం వల్ల కూడా కొంత వీళ్ళని అభివృద్ది పథంలో తీసుకురాలేకపోతున్నారండి. ఒక విధంగా మనలాంటి సేవా సంస్థల వాళ్ళకి వీళ్ళు కొద్దిగా నాకు తెలిసిన వారు వీలుకొస్తున్నారండి. ఎందుకంటే మనం వాళ్ళతో ఉన్నంత చనువుగా వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళతో కేటాయించలేకపోతున్నారు. వాళ్ళ యొక్క రిలేషన్ కూడా కలుపుకోలేకపోతున్నారండి. దాని మీద వాళ్ళ ప్రభుత్వం మీద కూడా వాళ్ళకి విశ్వాసం లేదు. మన సాయి సేవా సంస్థ తరఫున కూడా 3 సంవత్సరాల క్రితం బాగా డ్రింకింగ్ వాటర్ కూడా లేని పరిస్థితులు వస్తే అత్యవసర పరిస్థితిలో నీరు కూడా తాగడం జరిగిందండి. తర్వాత వాళ్ళు 3 నెలలకు సరిపడ ప్రతి కుటుంబానికి గ్రాసం వంట పాత్రలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. దాంతో మన సేవా కార్యక్రమం చేసే వాళ్ళు ఎవరు ముందుకు వచ్చినా కూడా వాళ్ళు మనల్ని ఆప్యాయతగా చూసుకోవడం, మన వెంటనే ఒక విశ్వాసం అనేది కూడా గిరిజనులు ఏర్పడిందండి.
0: గ్రామ ప్రజలకు అత్యంత అవశ్యమైన అవసరాలను తీర్చే సేవా కార్యక్రమాలను చేపట్టడం వల్ల సేవ పొందేవారికి, సేవ చేసేవారికి కలిగే ఆనందం, తృప్తి అసమానం, అనిర్వచనీయం. ఆంధ్రప్రదేశ్ కు అన్నపూర్ణ వంటిదైన పశ్చిమ గోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెం, బుట్టాయిగూడెం పరిసరాల్లోని అటవీ ప్రాంతం. పశ్చిమ గోదావరి జిల్లాలోని సేవాదళ్ ఆ అటవీ ప్రాంతంలోని మోతుగూడెం అనే ప్రదేశంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్న రోజది. ఎందరో అటవీ ప్రాంత వాసులు ఆ మెడికల్ క్యాంపు లో పాల్గొని వారి వారి వైద్య అవసరాలను తీర్చుకుంటున్నారు. క్యాంపులో పాల్గొన్న ఆ గ్రామ ప్రజలను ఆ ప్రాంతం గురించి అడగగా వారు చెప్పిన విషయాలు అందరినీ సంభ్రమాశ్చర్యాలకు లోను చేశాయి.
4: ఫస్ట్ మేము ఎప్పుడైతే బియ్యం పట్టుకెళ్ళి ఇచ్చామో వాళ్ళు బియ్యం మొక్కలు చూడలేదు. ఇప్పుడు
3: బియ్యం చూడలేదు
4: చూడలేదు. మేము బియ్యం ఎలా ఇస్తే వాడు వండుకుంటూ చేస్తారు. బియ్యం నవ్వులేసి మింగేశారంటే
3: ఉడుకోబెట్టకుండా
4: ఐ డోంట్ నో హౌ టు కుక్ దట్ వాస్ ది సిచ్యుయేషన్ ఆఫ్ దోస్ పీపుల్. ఆ సందర్భంగా వాళ్ళకి ఏం చేశాం అంటే కందిపప్పు బియ్యము తర్వాత నూనె మీరు ఇక్కడ ఏమో కిరసనాలు దీపాలు సబ్బళ్ళలు మామూలుగా వాళ్ళకి కావాల్సినటువంటి రోజు డైలీ నీడ్స్ ఎలా ఉంటాయి వాళ్ళందరికీ కొన్ని బట్టలు ఇచ్చి కోసితో ఉంటారు. అలా కదరా బాబు ఈ విధంగా
3: కోసిలే
4: కోసిది
3: బియ్యం.
4: సో ఆ విధంగా జరిగింది.
3: అంటే ఇదంతా ఈ ఏరియా అంతా డెవలప్ ఏరియా కదండి.
4: అప్పుడే అనిపించింది ఎంత డెవలప్ అయిందంటున్నారు కదా రాజ్యం, అయినా ఇంకా ఇటువంటి మనుషులు ఉన్నారా, ఈ విధంగా ఉందా అనిపించింది.
0: ఇది ఎంతో ఆశ్చర్యకరమైన విషయం. ఆంధ్రదేశానికి ధాన్యాగారమైన పచ్చని పశ్చిమ గోదావరి జిల్లాలో ఇంకా ఇలాంటి ప్రదేశాలున్నాయా అని అనిపించింది. అక్కడ ప్రజలు చెప్పిన విషయం ఏమిటంటే క్యాంపు నిర్వహిస్తున్న మోతుగూడెం ప్రాంతం నుంచి 20 కిలోమీటర్లు అడవి లోపలికి వెళ్లినట్టయితే అక్కడ బాహ్య ప్రపంచంతో ఎటువంటి సంబంధం లేకుండా నాగరికత అంటే నామమాత్రంగా కూడా తెలియకుండా తానిగూడెం అనే గూడెం ఉందని అక్కడ నివసించే 10 కుటుంబాల ప్రజలు ఎంత అభివృద్ది చెందిన 21వ శతాబ్దంలో కూడా ఆదిమవాసుల్లా జీవనం సాగిస్తున్నారని తెలిసి నిశ్చేష్టులమయ్యాం.
3: టీవీ ఉందా ఇక్కడ?
5: ఏం లేదండి.
3: టీవీ ఉండదా? మరి కరెంట్ ఉందా ఇక్కడ?
5: కరెంట్ కూడా లేదండి.
3: కరెంట్ కూడా లేదు. మరి నీళ్లు కావాలంటే నీళ్లు ఎక్కడి నుంచి
5: వస్తాయి?
3: కాలులో వస్తుంది. కరెంట్ లేదు, రేడియో లేదు. మరి చదువుకుంటారా ఇక్కడ పిల్లలు?
5: ఏం లేదండి.
3: అవును, మీరు ఇంత దూరం ఎందుకున్నారు? నువ్వు నీ వయసు ఎంత తెలుసా? నీ ఎంత వయసు? తెలీదా? తెలీదు.
6: అదేమో ఆకురాలే కారం. మొట్టమొదటి 3 ఏళ్ళ క్రితం నడిచినప్పుడైతే అసలు ఎక్కడున్నా మనం అనిపించేది. చెట్లు బాగా దట్టంగానే ఉంటాయి కానీ ఆకులు అంటే రాలిపోయింది డైరెక్ట్ సన్. చెట్లు అంటే కొంచెం చల్లగా ఉండదు. అది పాటు పెట్టామా ఎక్కడతామో తెలియదు. అసలు ఎక్కువ మనం వెళ్ళాము ఏమవుతాం అనిపించింది. మధ్యాహ్నం 11 ఆ ప్రాంతాలకి
7: అంటే ఎలా వెహికల్ వెళ్ళిపోద్దాం పైదాకా?
6: ఇప్పుడు
7: మా ఊళ్ళు ఇంతకుముందు
6: మోతుకుంటుంది దాకానే. దట్ ఈజ్ అబౌట్ గ్రౌండ్ లెవెల్ నుంచి 5-6 కిలోమీటర్స్ దూరంలో అంతవరకే.
7: తర్వాత
6: అది కూడా రోడ్డు కాదు, ఏదో మనం అనుకుని వెళ్ళిపోవడమే కాదు మోతుగూడెం దాకా. అక్కడి నుంచి ఇక మోటార్ సైకిల్స్ అది కూడా మోటార్ సైకిల్ కూడా రోడ్ లేదు. ఏదో వాళ్ళు కాలినడకన పైనుంచి కిందకి దిగుతారు కదా, ఆ ఫుట్ స్టెప్స్ ఇన్నాళ్ళ నుంచి కొంచెం కాలినడ ఫుట్ స్టెప్స్ ఉంటాయి కదా, దాన్ని బట్టి మోటార్ సైకిల్ వేసుకుని వెళ్తే అక్కడి నుంచి 3-4 కిలోమీటర్స్
0: మళ్ళీ. అసలే మనమందరం పుట్టినప్పటి నుంచి సుఖాలకు అలవాటు పడ్డ నాగరిక ప్రపంచంలో పెరిగామేమో. అడవిలో కాలినడకన 20 కిలోమీటర్లు ప్రయాణించగలమా అని అనుకుని, అయినా సర్వజగద్రక్షకుడు సర్వాంతర్యామి భక్త పారిజాతుడు అయిన ఆ సత్యసాయినాథుడు ఎటువంటి సువాసన లేని అడవి పువ్వుల వంటి గుడెం వాసులను సాకి వారిని పారిజాత కుసుమాలుగా మార్చాలని సంకల్పించి ఉంటారు. దానికి మనల్ని పనిముట్లుగా వాడుకోబోతున్నారు అని అనుకుని స్వామిని ప్రార్థించి గిరిజన సంక్షేమ శాఖ వారి సహాయంతో వారి కార్యనిర్వాహకునితో కలిసి తానిగూడెంకు బయలుదేరాం.
6: తానిగూడెం వెళ్లేదు, కాలినడకని వెళ్లేదు. అక్కడ మామూలుగా రూట్ ఉండదు. ఆ ఫారెస్ట్ టైంలోనే ఎదురది నరికే టైంలోనే వాళ్ళు టెంపరీగా ఒక మార్గాన్ని ఏర్పరచుకుని వాళ్ళు ఆ ఫారెస్ట్ లో ఉన్న ఎదురది తోలికెళ్ళడం జరుగుతుంది. అది కూడా ఆ సమ్మర్ లో 2-3 నెలల తర్వాత వెళ్ళరు ఎవరన్నా. కాలిపాట తప్ప 2 రోజులు ఉండదు. అది లోయలు ఎక్కువనే రాళ్లు. ఆ విధంగా సరే నడుచుకుని వెళ్ళారు వాళ్ళు.
0: ఆ కాలినడక ప్రయాణం అత్యంత సాహసవంతమైనదిగా చెప్పవచ్చు. ఆ దారి సరిగా లేదు సరికదా. దారి నిండా గుట్టలు, నీటి కొలనలు, చెట్లు, బండరాళ్లు, ముళ్లు, తుప్పలు. స్వామిని స్మరించుకుంటూ ఈ అవరోధాలను దాటుకుంటూ సాగింది మా ప్రయాణం. దారిలో దాహమేస్తే నీళ్లు కూడా దొరకవు. పైగా ఆ గూడెంకు వెలుతురు ఉండగానే చేరుకోవాలి, వెలుతురు ఉండగానే మరల తిరిగి రావాలి. అసలు ఇంత మారుమూల అటవీ ప్రాంతంలో ఆ ప్రజలు ఎలా జీవిస్తున్నారా అని మాకనిపించింది.
8: ఎందుకంటే షెల్టర్ లాగా రెండు ఆకులు ఇలా వేస్తారు గుడిసుకుంటే అందులో ఉన్నారు. అందులో అటువంటి 10 గుడిసెలు ఉన్నాయి. 10 గుడిసెల్లోనూ 45 మంది నివాసం ఉంటున్నారు. మీరు
3: 10 గుడిసెలు
8: 45 మంది పిల్ల పీసు 3 పిల్ల గదులనే ఉండవు. సమ్ ప్రొటెక్షన్.
0: 4 గంటలు పైగా నడిచి నడిచి ఆ తానిగూడెంకు చేరుకున్నాము.
3: ఇప్పుడు మనం తానిగూడెం అనే గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ప్రజల్ని కొండరెడ్లు అనే తెగకు సంబంధించిన వాళ్ళు. వీళ్ళు ముఖ్యంగా ఈ అడవిలో తిరుగుతూ ఇలాంటి బ్యాంబూస్ ని ఏర్కొని దీన్ని బద్దల కింద తీరుస్తారండి. బద్దల కింద తీర్చిన తర్వాత దీన్ని ఇలా తడికిన కింద తయారు చేసి వాళ్ళు తీసుకెళ్లి అమ్ముకునే దాన్ని జీవనోపాధి చేసుకుని దాంతో వచ్చే డబ్బుతో వాళ్ళు జీవనయానం సాగిస్తూ ఉంటారు. ఇక్కడ ముందర వ్యాపారం చేసేటోళ్ళ ఎట్లా ఇక్కడ
9: లేదండి? ఇదే వారు చేట పుట్టినాళ్ళతో గూడలో పట్టుకెళ్తుంది. అప్పుడెప్పుడో మా ముత్తాతలు కనుకున్నవారండి.
0: అక్కడ దయనీయమైన ప్రజల దీనస్థితి మాకు దర్శనమిచ్చింది. ఆ గూడెంలో మొత్తం 10 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. అక్కడి పిల్లలు పెద్దలు కూడా మమ్మల్ని చూసి తలుపుల చాటుకి తడికల చాటుకి వెళ్లిపోయి భయం భయంగా చూస్తున్నారు. వారెవరూ కొత్త వారితో మాట్లాడరట. ఇప్పటికీ విల్లు బాణాలను ధరించి ఆదిమవాసుల్లా తిరుగాడుతూ ఉంటారు. ఇంతలో మాతో వచ్చిన గిరిజన సంక్షేమ శాఖ కార్యనిర్వాహకునకు వారితో కొంత పరిచయం ఉండటంతో అతను వారిని పిలిచి, వీరంతా మీకు సహాయం అందివ్వడానికి వచ్చిన వారిని వారికి నచ్చజెప్పి వారిలో ఆ గూడెం పెద్దని మా వద్దకు తీసుకుని వచ్చాడు.
10: నేను సాంఘిక సేవా కేంద్రంలో కోఆర్డినేటర్ కింద పనిచేస్తున్నానండి. దాని మీద ఏంటంటే వీళ్ళకి నాకు కొద్దిగా ఈ బంధుత్వం అనేది ఉందండి వాళ్ళకి.
3: ఇందాక మనం మాట్లాడడానికి ట్రై చేశామండి, కానీ కొంచెం మొమ్మాట పడుతున్నారు. మీరు మాకు పరిచయం చేస్తారా, వీళ్ళ జీవనోపాధి ఎలా ఉంటుంది, వీళ్ళ సంస్కృతి ఎలాంటిది, పూర్వీకులు ఎలా ఉండేవారు? ఇందాక చూస్తున్నాం కొంచెం బట్ట వేసే తీరు కూడా కొంచెం వేరుగా ఉన్నట్టుంది. దీని గురించి కొంచెం పరిచయం చేస్తారా మాకు? మీరు ఊరికి పెద్దనా? ఆహా, మామూలుగా దీని ముందరే ఎక్కడ ఈ గుడిసెల్లో ఉండేవారా?
0: అప్పుడు వారి వివరాలు అడగగా వారు కొండరెడ్డి జాతికి చెందిన వారని, తరతరాలుగా అదే ప్రాంతంలో వారు జీవిస్తున్నారని తెలిసింది.
3: ఎంతమంది ఉంటారు ఇక్కడ?
9: 42
3: ఉంటారా? ఎన్ని ఎన్ని గుడిసెలు ఉన్నాయి? 10 గుడిసెల్లో 42 మంది ఉన్నారు. ఎంతమంది ఉంటారు ఈ గుడిసెలో?
11: 9 మంది
3: ఉంటారా?
10: అంటే ఈ 9 కుటుంబాలకి మన సత్యసాయి సేవా సంస్థలు తరఫున వీళ్ళకి కనీసం ఇప్పుడు ఉన్న ఇళ్ళు వాళ్ళు ఉండడానికి ఎటువంటి సౌకర్యంగా లేవండి. అది ఆ అసౌకర్యంలోనే వాళ్ళు పిల్లలు వాళ్ళ వంట పాత్రలు వాళ్ళ వస్తువులు అవి దాచుకోవడం, వీళ్ళు కనీసం వాళ్ళకున్న గుడిసెలైనా శుభ్రంగా ఏర్పాటు చేసుకుందాం అంటే ఇక్కడ దగ్గరలో తాటా కూడా లేదు. ఆ జీవన విధానం చూసి మన సత్యసాయి సేవా సంస్థల వాళ్ళు స్పందించి వీళ్ళకి ఇతర గృహాలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమం గత నెల రోజుల నుంచి సేవా కార్యక్రమం జరుగుతున్నా.
3: అంటే ఇక్కడ ఉన్నవి 9 గుడిసెలు, ఆ
10: గుడిసెలు జరుగుతుందండి గృహ నిర్మాణం. జీవన విధానం ఏంటంటే సహజంగా ఈ అడవిలో దొరికే సహజ వనరుల మీదే వీళ్ళు ఆధారపడి ఉంటారండి. ఎక్కువగా ఆదాయం అనేది కొద్దిగా దళారీ వ్యవస్థ వల్ల వీళ్ళకి కష్టానికి తగ్గ ఫలితం మాత్రం దక్కదండి.
0: వారికి ఆవాస యోగ్యమైన ఇళ్లు లేవు, అన్ని పొడి గుడిసెలు. గుడిసెలో ఉండే సూర్యచంద్రుల దర్శనం చేసుకోవచ్చు. కరెంటు లేదు, శుభ్రమైన నీటికి కూడా నోచుకోరు. అడవిలో దొరికే ఎప్ప పువ్వులను తిని ఆకలి తెచ్చుకుంటూ ఉంటారు. కట్టుకోవడానికి సరియైన బట్టలు కూడా లేవు. దుస్తులను ఇస్తే సరిగ్గా ధరించడం కూడా వాళ్ళకి తెలియదు. అందరికీ బాధ కలిగించే విషయం ఏమిటంటే అక్కడి వారు ముఖ్యంగా అడవిలోని విషపురుగులు కీటకాలు కుట్టడం వల్ల చనిపోతారట. ఎందుకంటే వారికి సరియైన గూడు లేకపోవడమే దీనికి ఒక ముఖ్య కారణం.
8: సెలములు ఉంటాయి, ఈ ఏర్లు ఉంటాయి చూసారు, ఏర్లు డ్రై అప్ అయిపోయినా సరే అక్కడ తగ్గితే కొంత జలం వస్తుంది, నీరు ఊరుతారు. ఆ నివాసాలు కూడా చలమల పక్కనే పెట్టుకుంటారు.
11: నీరు వస్తా ఉంటాను బాబు, సంవత్సరం పొడి కోసం ఒకసారి నెలలుగా వస్తానే ఉంటాను. ఆ మొట్టమొదట్లో ఆ నీళ్లు దాయితే అది అంత విషజ్వరాలు వచ్చినాయి అనమాట. అవి పేపర్ లో పడి ఫ్యాన్ గొడవ గొడవ అయితే అప్పుడు మనం సచివాలయంలో అప్పుడు మనం ఎంటర్ అయ్యి అక్కడ ముందు మెడికల్ క్యాంప్ పెట్టి వాళ్ళందరూ సరిపడి మందులు అవి ఇచ్చి ఇక అక్కడి నుంచి ఆ ఊరు సంగతి తెలుసుకున్న తర్వాత అందరూ కూడా వెళ్తే మేము ఒక ఇల్లు కట్టాలి అన్నమాట.
0: ఒకవేళ ఏదైనా రోగం వచ్చినట్టయితే కనీస ప్రాథమిక వైద్యం కూడా అందుబాటులో లేదు. పోనీ వారే దగ్గరలోని వైద్యుని దగ్గరకు వెళ్లాలన్న ఆలోచన కూడా వారికి లేదు. వైద్య సదుపాయం లేక అక్కడి వారు పడే బాధల్ని, వారు అనుభవిస్తున్న ప్రత్యక్ష నరకాన్ని ప్రతిబింబించే సన్నివేశం మా కంటపడింది.
3: ఆయన కాలుకి ఏమైంది?
9: కాలిపోయిందంట.
0: అక్కడికి వెళ్లినప్పటి నుంచి ఒక భరించరాని దుర్గంధం ముక్కు పుటాలకు తగులుతోంది. ఆ దుర్గంధం ఏమిటి అని అడగగా వారు ఏమీ సమాధానం చెప్పలేదు. ఆ దుర్గంధం వచ్చే గుడిసె వైపుగా వెళ్లి పరీక్షించగా ఒక హృదయ విదారకమైన ఒళ్ళు గగుర్పాటు పొడిచే దృశ్యం మా కంటపడింది. ఆ గుడిసెలో నిస్సహాయంగా కూర్చున్న ఒక యువకుడు, అతనికి జరిగిన ఒక ప్రమాదంలో అతని రెండు కాళ్లు మంటలో కాలిపోయాయి.
3: ఏం జరుగుతుంది ఇక్కడ?
12: అతనికి ఎపిలెప్సీ అండి, మంటలో పడిపోయాడు. అందుకే ఈ రెండు కాళ్ళు కొండిపోయాయి అని చెప్పేసి డాక్టర్ అంటున్నారండి. అందుకే ఏదో మాకు సేవ చేద్దాం అన్న ఉద్దేశంలో పెంచి దర్శనం చేస్తాను. రోజు వస్తున్నానండి.
3: రోజు వస్తున్నారా?
12: రోజు వస్తాను.
3: బా, మీరంతా మీరే వస్తున్నారు?
12: అలాగే నేను వస్తాను.
0: ఇది జరిగి అప్పటికి చాలా రోజులైనట్టుంది. ఆ కాళ్లు వాచిపోయి ఎముకలు బయటికి కనబడుతూ నాలుగైదు చోట్ల గ్యాంగ్రీన్ ఏర్పడి వాటిలో వందల పురుగులు ఆ కాలి మీద చర్మాన్ని తినివేస్తున్నాయి.
12: మీకు వైద్యం నేను వైద్యం చేయడానికి వచ్చేటప్పుడు ఇంచుమించు రోజు నిన్న పురుగులు తీసుకోండి 200-250 అలాగ 200-250 పురుగులు చేస్తా ఉండేవాడిని. ఇప్పుడు అసలు కంప్లీట్ పురుగుల ప్రాబ్లం ఏం లేదు, కంప్లీట్ తగ్గినాయి పురుగులు, తగ్గినాయి యాంటీబయోటిక్ ఇంజెక్షన్స్ అవి డ్రెస్సింగ్ మీద అలాగే ఇంప్రూవ్మెంట్ ఇంజెక్షన్స్ రెండు కూడా చాలా బాగా
0: చేస్తాయి. ఇంతకన్నా దారుణమైన పరిస్థితి ప్రత్యక్ష నరకం వేరొకటి ఉంటుందా అని అనిపించింది. ఆ పరిస్థితి చూస్తే అనిపిస్తుంది, భగవంతుడు మన అందరికీ ఎన్ని సదుపాయాలు ఉన్న సుఖాలలో తేలియాడే జీవితాన్ని ప్రసాదించాడో కదా అని. అయినా మనం ఇంకా మన అనంతమైన కోరికల్ని తీర్చమని భగవంతుణ్ణి వేడుకుంటూనే ఉంటాం. వెంటనే మన సేవాదళ్ వారు రంగంలోకి దిగి ఇవి మనకి స్వామి పెట్టిన పరీక్షగా భావించి ఆ యువకుని వద్దకు వెళ్లి ఆ కాలులోంచి పురుగులను తొలగించి ఆ కాళ్లను వీలైనంత శుభ్రపరిచారు.
3: ఇప్పుడు మీరు రాకపోతే గత ఏంటండి ఆయన కండిషన్?
12: ఇక్కడికంటే అసలు యాక్చువల్ గా అయితే ఆంప్రేషన్ చేసి బోత్లెక్స్ తీసేయాలని చెప్పేసి అంటున్నారండి డాక్టర్ గారే చెప్పారు డైరెక్ట్. సరే సార్, మరి నా ప్రయత్నం నేను చేస్తాను, నా వల్ల నేనైతే దేవుణ్ణి అయితే మాత్రం కాదు, నా వల్ల నా సర్వీస్ నేను చేస్తాను, తర్వాత మరి ఇంకెంత బలవంతుడి భారం అని చెప్పేసి నేను చేస్తాను.
3: సో ఈ ఆంప్టేషన్ కాకుండా మీరు యూఆర్ టేకింగ్ ప్రివెంటివ్ యాక్షన్ ఇఫ్ పాసిబుల్
12: అని అనుకుంటున్నాను సార్. ఆంప్టేషన్ లేకుండా చేసేటప్పుడు తను ఆంప్టేషన్ అంటే ఈజీ, ఆంప్టేషన్ చేస్తే మనిషి ఇంకా అసలు కనుకొని చేసుకునేది కదా అని. కదా నన్ను గురించి ఏంటంటే,
3: మీరు హౌ లాంగ్ యూ బీన్ డూయింగ్ దిస్?
12: 10 days అవుతుంది సార్.
3: ఎనీ ఇంప్రూవ్మెంట్?
12: 50% ఇంప్రూవ్మెంట్ ఉన్నాయి.
3: బా, 50%
12: 50% సార్. ఎలా ఉంది రెడ్డి చెప్పు, సార్ అడుగుతున్నా చెప్పు, చెప్పు అటు తిరిగి చెప్పు.
3: నీకేమైంది?
13: ఇక్కడ పిచ్చిలాగా మరపడిపోయాను, ఇప్పుడే నేను
3: ఇంట్లో పడిపోయా కాలిపోయిందా? అప్పుడు ఏమైంది, ఎన్ని రోజులు అలా ఊరుకో ఎలా
13: పడినావు? నెల రోజులు చెప్పాలి.
3: అప్పుడు వీళ్ళు వచ్చి ఏమైనా చేశారా?
13: సరే,
3: ఏం చేశారు, ఏం చేశారమ్మా?
13: క్లీన్ చేసేటప్పుడు.
3: ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఇప్పుడు బానే ఉందా?
13: చేశారా?
3: మందులు ఇచ్చారా? అక్కడ పురుగులు ఉంటాయని తీసారా?
14: తీసారు.
3: అంతా తుడిచారా?
14: అంతా తుడిచాక మందు పెట్టి.
3: ఇప్పుడు ఎలా ఉంది?
14: బాగుంది. బాగుంది.
3: ఇప్పుడు ఇందాక ఒక పేషెంట్ ని చూసాము, అలాగే ఎవరికైనా నొప్పి గానీ లేకపోతే కాన్పూర్ గానీ ఇలాంటి వస్తే వీళ్ళు ఎలా ఎక్కడికి వెళ్తారు, ఎలా చేస్తారు మెడికల్?
2: నిజంగా వీళ్ళు కాన్పూర్ లాంటి వస్తే ఊర్లోనే కొంత అనుభవం ఉన్న మంత్రసాయని లాగా ఒక ఆవిడ ఉంటదండి, వీళ్ళందరూ కలిసి ఒకరికొకరు సహకరించుకొని చేసుకుంటారు. కొద్దిగా వైద్యానికి దూరంగానే ఉంటారండి. మన కొద్ది సత్యసాయి సేవా సంస్థలో ప్రవేశించిన తర్వాత కొద్దిగా వీళ్ళు ఒక రకమైన చైతన్యం తీసుకురావడం జరిగింది. దాని మీద మనం కూడా గత 3 సంవత్సరాల క్రితం ఈ ఊర్లోని కొన్ని ఇన్ఫెంట్ డెత్స్ జరిగినాయండి, దాని మీద మనం మోటివేషన్ చేసి కొద్దిగా వైద్యానికి అలవాటు చేయడం జరిగిందండి.
0: ఇంతటి దయనీయ పరిస్థితిలో ఉన్న ఆ గూడెంకు ఏమి చేయాలా అని ఆలోచించగా, ముందు వారికి విష పురుగులు కీటకాల బారి నుంచి రక్షించాలంటే వారికి ఆవాస యోగ్యమైన పక్కా ఇళ్లు ఉండాలని భావించాం. అక్కడి వారందరికీ ఇళ్లు కట్టించి ఇచ్చే శక్తినివ్వమని స్వామిని ప్రార్థించాం.
3: ఎన్ని ఇళ్ళు అండి? 10 ఇళ్ళు అండి. కొంచెం వివరిస్తారా ఏంటి, వాట్ ఇస్ ద నేచర్ ఆఫ్ ద హౌస్?
1: హౌస్ ఒక్కొక్క ఇంటికి 2 గదులు ఉంటాయండి. తర్వాత ఏమో ముందేమో చిన్న వరండా ఉంటుంది, పైన ఏమో రేకులతో గోథిక్ టైప్ లో దీని ఆ విధంగా సీలింగ్ వస్తుంది. వాళ్ళకు ముందు చూపించాం, వాళ్ళకి చాలా నచ్చింది, ఈ విధంగా ఉంటే సరిపోతుందని అన్నారు. ఆ విధంగానే ఇప్పుడు ఇళ్లు కట్టడం ప్రారంభించాం. 9 ఇళ్లకు కూడా ఫౌండేషన్ అయిపోయింది. ఒక ప్రత్యేకంగా ఒక ఇల్లు మాత్రం వేరే ప్రత్యేకంగా ముందు కట్టేసేస్తున్నాం, దాంట్లో కొంత సిమెంట్ మెటీరియల్ తక్కిన ఇటుకలు అన్ని కూడా స్టార్ట్ చేసుకోవడానికి.
0: ప్రశాంతి నిలయంలో స్వామివారికి తానిగూడెం చిత్రాలను చూపించి అక్కడ పరిస్థితి వివరించగా ప్రేమామృతమూర్తి అయిన స్వామివారి స్పందన మరింత ఉత్సాహాన్నిచ్చింది. స్వామి ఆ చిత్రాలను చూసి ఇది ఎక్కడి అడవి అని అడిగారు. ఇలా పశ్చిమ గోదావరి జిల్లాలోది స్వామి అని చెప్పి, మీ దయతో వారికి ఇళ్లు కట్టించి ఇవ్వాలనుకుంటున్నాం స్వామి అని అంటే, స్వామి నాకు అవకాశం ఇవ్వండిరా, ఆ ఇళ్లు నేను కట్టిస్తాను, దానికి నేను ధనాన్ని ఇస్తాను అని స్వామి ఎంతో ఉత్సాహంగా ముందుకు రావడం చూస్తే, ఆహా, విశ్వ మానవాళి చేత సేవా మాధుర్యాన్ని ఆస్వాదింపచేసి ప్రభుత్వాల వల్ల కూడా కాని సేవా కార్యక్రమాలను ప్రజలకు అందించే స్వామి, సేవ అనగానే చూపించే ఉత్సాహం, ఉల్లాసం, ఆ తపన, ఆ సంసిద్ధత మనందరికీ ఒక సందేశం వంటిదనిపించింది. పైగా ఈ విషయం గురించి తర్వాతి దర్శనాల్లో కూడా స్వామి మరీ మరీ అడిగారు. ఇక తానిగూడెం తనగూడెం అని చెప్పకనే చెప్పారు. స్వామివారి ఆశీస్సులు తీసుకుని తానిగూడెంలో ఇళ్లు నిర్మించే కార్యక్రమం ప్రారంభించాలని సిద్దమవుతూ ఉండగా మరికొన్ని అడ్డంకులు ఎదురయ్యాయి. అసలు ఇళ్లు కట్టాలంటే కావలసిన ఇటుకలు, రేకులు, సిమెంటు, ఇసుక మొదలైన వాటన్నిటినీ ఆ తానిగూడెంకు లారీల్లో తీసుకుని వెళ్లాలంటే సరైన దారే లేదు. కాలినడకనే కష్టసాధ్యమైన ఆ దారిలో ఇంకా లారీలు ఏ విధంగా వస్తాయి అనుకుని ఆ గూడెం ప్రజల వద్దకు వెళ్లి వారిని అంతటి మారుమూల ప్రాంతాన్ని వదిలి బుట్టాయిగూడెంకు దగ్గరలో గల కొండకు దిగువన ఉన్న మోతుగూడెం ప్రాంతంలో నివసించడానికి సిద్దమైతే అక్కడ ఇళ్లు కట్టిస్తామని వారికి సవినీయంగా విన్నవించగా, వారు అన్న మాటలు, జన్మభూమితో వారికున్న అనుబంధం మాకు ఎంతో మనోవికాసాన్ని కలిగించాయి. వారు, తరతరాలుగా మేమంతా ఇక్కడే జీవిస్తున్నాం, ఈ భూమి మాకు తల్లి వంటిది, మాకు జన్మనిచ్చిన ఈ పవిత్రమైన భూమిని వదిలి మేము ఎక్కడికి రాము, మీరు ఇళ్లు కట్టిస్తే ఇక్కడే కట్టివ్వండి, లేకపోతే లేదు అని ఆవాస యోగ్యమైన ఇళ్లను తృణప్రాయంగా త్యజించడానికి సిద్దపడి ఆ నేల తల్లిని చుంబించిన దృశ్యం మేము ఎన్నటికీ మరవలేదు.
2: కానీ వీళ్ళు ఉన్న ప్రదేశంలోనే డెవలప్ చేసి వాళ్ళ సంస్కృతిని, వాళ్ళ మనవుల్ని కాపాడితే బాగుంటుంది అనేది మేము కూడా వాళ్లకే, మేము వాళ్ళ మాటకే మేము ఏకీభవించవలసిన పరిస్థితులు కూడా ఎదురవుతున్నాయండి. ఇవాళ పరిస్థితులు బయట మైదాన ప్రాంతం దృష్టిలో పెట్టుకుని
0: ఆ అమాయక గూడెం ప్రజల మనోభావాలు ధనం కోసం, సుఖాల కోసం మెరుగైన జీవనోపాధి లభిస్తుందన్న ఆశతో జన్మభూమి, కర్మభూమి, పుణ్యభూమి అయిన భారతావనిని వదిలి వెళ్తున్న భారతదేశ యువతకు, వారిని ప్రోత్సహిస్తున్న పెద్దలకు మార్గదర్శకం ఆదర్శప్రాయం. నవనాగరికత వల్ల కలిగిన జ్ఞానం కన్నా అనాగరికత వల్ల కలిగిన అజ్ఞానమే మిన్నా అని ఆ అమాయక గ్రామ ప్రజలు నిరూపించారా అని అనిపించింది.
1: అక్కడ మొట్టమొదటి వాడి కోఆపరేషన్ లేదు, వాడేమో డైరీ పాపం వాడు వేజెస్ పోవాలి అందుకని చెప్పి ఇంటికి 150 కేజీ చొప్పున ముందు రైస్ ఇచ్చేసి 10 ఏళ్లకి. అంటే ఇంకా వాళ్ళు పర్వాలి, ఇక వాళ్ళు దేని ఇంటి గోటు తీసింది. అప్పుడు ఇటు డైవర్ట్ చేయాలి. ఈ పనిలో వాళ్ళు కూడా రావటం మొదలెట్టారు. అప్పుడు రిలీజ్ అయ్యారు, ఓహో ఇది మంచిది పంచవర్ విరమించి రిలీజ్ అండ్ కన్విన్స్ బాగా చాలా మంచి పని ఇది మన కోసం చేస్తున్నారని.
0: సరే, వారి భావాలను గౌరవించి ఆ తానిగూడెంలోనే ఇళ్లు కట్టివ్వాలని నిర్ణయించుకుని ముందు ఆ గూడెంకు సరియైన దారి ఏర్పరచాలని 20 కిలోమీటర్లు సేవాదళం సభ్యులు సాయినామం జపిస్తూ లారీలు జీపులు వెళ్లగలిగే రోడ్డును స్వామి అనుగ్రహంతో నిర్మించగలిగారు.
1: అసలు రూట్ ఫార్మేషన్ లేదు కదా, ముందు రూట్ ఫార్మ్ చేయడానికే చాలా కష్టమైంది. కొంచెం వచ్చేది అక్కడ వర్షాలు ఎక్కువ, అట్టా రావటం మళ్ళీ తగ్గిపోవటం, ఆ వర్షం వచ్చినప్పుడు రోడ్ కొట్టుకుపోయింది. మళ్ళీ దాన్ని రీఫార్మ్ చేయాలి, మళ్ళీ తొందర ఇక్కడ మధ్యలో కొంత రోడ్ వేసేసరికి వర్షం వచ్చింది, మళ్ళీ చల్ల చెదరైంది, మళ్ళీ దాన్ని సరిదిద్ది దాన్నంతా కూడా 3 డేస్ లో రోడ్ ఫార్మేషన్ అయిపోయింది. ఇది అబౌట్ 15 కిలోమీటర్స్
7: లెంగ్త్ రోడ్ దాని మీద
1: గ్రౌండ్ లెవెల్ టు
7: 15 కిలోమీటర్స్
1: ఇది 3 డేస్
0: ఆ తర్వాత బావి వరలను కూడా అక్కడే తయారు చేసి ఒక బావిని తవ్వించి గూడెంలో ఒక నీటి మోటారును ఏర్పరిచి తాగునీటి బావిని నిర్మించడమైనది. అటు పిమ్మట ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసి నిర్మాణపు పనులు మొదలు పెట్టగలిగాం.
10: మన సంస్కృతిని వాళ్ళ మనుగోని డిస్టర్బ్ చేయకూడదనే ఉద్దేశంతోనే సేవా సంస్థ వాళ్ళని కూడా అందరూ ఆలోచించి ఇక్కడ చాలా రిస్క్ తో కూడుకొని అంటే రవాణా ఖర్చులు కానీ లేకపోతే అధిక వ్యయం అవుతున్నా కూడా
3: అంటే ఇక్కడ ఇంటి ఖర్చు అంత ఉండదు కదండి.
10: అడవిలోని ప్రతి వస్తువు తీసుకురావడానికి సరైన ట్రాన్స్పోర్ట్ విధానం లేకపోవడం, రోడ్డు ఫెసిలిటీ లేకపోవడం, తర్వాత ఇప్పుడు మైదాన ప్రాంతం నుంచి లేబర్ వచ్చి ఇక్కడికి తాపీ పని వాళ్ళు కానీ వడ్డన పని వాళ్ళు చేయాలంటే అతి కష్టం కనుక వాళ్ళ గురించైనా ఇది ఖర్చులు పెరుగుతుందండి. అందుకు
0: ఇందులో గమనించవలసిన విషయం ఏమిటంటే ఒక్క ఇటుక ఖరీదు 6 రూపాయలైతే దానిని ఆ తానిగూడెంకు రవాణా చేయడానికి అయ్యే ఖర్చు 8 రూపాయలు. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు తానిగూడెం ఎంత మారుమూల ప్రాంతము. నిర్మాణపు పనులు జరుగుతున్న రోజుల్లో సాయి సేవాదళ సభ్యులు ప్రతిరోజు ఆ అడవిలో ప్రయాణించి గూడెంలోని పనులను నిర్వహించడం సేవ పట్ల వారి తపనకు ఆసక్తికి నిదర్శనం.
3: ఎంతమంది అండి పనిచేస్తున్నారు మన సేవదళ?
1: సుమారుగా ఒక యావరేజ్ ఒక రోజుకి 25 మంది సేవకులు పనిచేస్తారు. వీళ్ళకేమో రోజు కూడా కిందకెళ్ళిపోతారు, ఆ కింద పందిరి మౌళ్ళు ఉంటారు, వచ్చేసేసి పైకి వచ్చేసి ఆహారం అన్ని కూడా తెచ్చుకుంటారు, మళ్ళీ రాత్రి పని అయిన తర్వాత కిందకెళ్ళిపోతారు.
3: మన సేవకులు
1: మళ్ళీ కిందకెళ్ళిపోతారు, మళ్ళీ పొద్దున్నే వచ్చేస్తారు. ముఖ్యంగా ఆ జిల్లాలో అన్ని పక్కల సంస్థల నుంచి కూడా ఆ విధంగా మేము అరేంజ్మెంట్ చేసాం సేవాదారు షిఫ్ట్ సిస్టమ్ లో పనిచేయడానికి. ఎక్కువగా ఈ చుట్టుపక్కల ఉంటాం, సంగారెడ్డిగూడెం, ఈ పోలవరం, ఈ ప్రాంతాల నుంచి ఎక్కువ సేవాదారు వాళ్ళంతా దగ్గర కాబట్టి ఎక్కువ వస్తున్నారు.
0: స్వామి అసమాన ప్రేమామృత అనుగ్రహం వల్ల దిగ్విజయంగా ఇళ్ల నిర్మాణం పూర్తయినది. నూతన గృహప్రవేశం మే చివరి వారంలో కావించబడినది. తానిగూడెంను తనగూడెంగా మలుచుకుని అక్కడ వారికి పక్కా ఇళ్లు నిర్మించే సేవాయజ్ఞంలో తన చేతిలో పనిముట్లుగా మమ్మల్ని ఉపయోగించుకున్న స్వామివారికి వేల వేల కృతజ్ఞతలు, అనంత కోటి ప్రణామాలు. ఇంతటి బృహత్ కార్యాన్ని స్వామి మన చేత సాధింపచేశారు. కాని సేవ చేస్తున్నప్పుడు మనకు కలిగిన భావనలు మనలో పరివర్తన కలిగించాయా? అసలు స్వామి మనతో ఇంత మారుమూల గ్రామంలో ఇంతటి కార్యక్రమాన్ని ఎందుకు చేయించారు? దీని అంతరార్థం ఏమిటి? గూడెం వాసులకు ఇళ్లు కట్టించి రక్షణ కల్పించడమా, లేక ఆ అమాయకపు ప్రజలలో మార్పు తీసుకురావడమా, లేక ఏదో గూడెం వాసులకు ఇళ్లు కట్టించి వారిని ఉద్ధరించాం అని అనుకుంటున్న మనలో పరివర్తన కలిగించడానికా అని ఆత్మపరిశోధన చేసుకుంటుండగా ఎన్నో మంచి భావనలు మా మదిలో మెదిలాయి. ఈ గూడెం ప్రజలు తరతరాలుగా ఇక్కడే ఉంటున్నారు. వీరిని ఎన్నాళ్లుగా రక్షిస్తున్నది భగవంతుడే కదా, ఇప్పుడు మనం వచ్చి చేసిందేమిటి? పైగా ఆ గూడెంలోని ప్రజలను, వారి జీవనశైలిని చూశాక మానవుడు జీవనం సాగించడానికి నిత్యం మనం ఉపయోగించే అత్యాధునిక పరికరాలు, వస్తువులు, వాహనాలు మొదలైనవి అవసరం లేదని అనిపించింది. వీటి వల్ల వచ్చేవి కూడా తాత్కాలిక సుఖ సంతోషాలే. ఒక విధంగా చెప్పాలంటే సౌకర్యాలు పెరిగే కొద్దీ ఎన్నో రకాల ఇబ్బందులు కూడా పెరుగుతాయి. దీనినే స్వామి సింపుల్ లివింగ్, హై థింకింగ్ అని అంటారేమో. కానీ ఈరోజు మన పరిస్థితి చూస్తే వాహనం లేకపోతే కాలు బయట పెట్టలేం. ఫ్యానో ఏసీయో కూలరో లేకపోతే మన శరీరం తట్టుకోలేదు, మన బుద్ధి అస్సలు పనిచేయదు. మెత్తటి పరుపు లేకపోతే నిద్ర సంగతి సరే సరే కనీసం ఆవలింత కూడా రాని పరిస్థితి. ఇలాంటి అశాశ్వతమైన సుఖాలలో తేలియాడి మనలో కొండలా పేరుకుపోయిన సోమరితనపు జాడ్యాన్ని వదిలించడానికి అడవి మధ్యలో కొండపైన స్వామే తానిగూడెంను అక్కడ సృష్టించి మనలో మార్పు తీసుకురావడానికి ఇంత పని చేయించారా అని అనిపించింది. ఇంతేకాదు, కనీస ప్రాథమిక వైద్యం అందక నిస్సహాయంగా పడి ఉన్న ఆ గూడెంలోని యువకుని తలుచుకుంటే స్వామి మరికొన్ని విషయాలు మనకి బోధపరుస్తున్నారా అని అనిపించింది. స్వామి ఆ యువకుని బాధను నివృత్తి చేయడానికి మనల్ని పనిముట్టుగా వాడుకున్నారా, లేక మనకి క్షణభంగురమైన మన శరీరంపై ఉన్న వ్యామోహాన్ని తగ్గించడానికి ఆ యువకుణ్ణి పనిముట్టుగా వాడుకున్నారా అని అనిపించింది. అతనికి మనం సేవ చేశామా, లేక మనలో ఇలాంటి భావనలు కలగడానికి ఇన్నాళ్లుగా అంతటి నరకాన్ని భరిస్తూ మనలో పరివర్తన కలిగించటంలో అతను మాకు సహాయపడ్డా? మరొక విషయం ఏమిటంటే, ఇన్ని భావనలు నడుమ మన సేవలను అంత మారుమూల గ్రామంలో అందివ్వాలన్న తపన ఆకాంక్షతో సేవాదళ సభ్యులు ఒకరినొకరు ఉత్సాహపరచుకుంటూ తోడ్పాటునందించుకుంటూ అందరం ఐకమత్యంతో ఒకే లక్ష్యంతో సేవ చేయడం స్వామి మనకి నేర్పిన గొప్ప పాఠం. ఈ భావనలను మన హృదయంలో పదిలంగా ఉంచుకుంటే ఈ చేస్తున్న సేవలకు పరమార్థం కనిపిస్తుంది. ఇలాంటి పవిత్ర భావాలకు బీజం వేసేవే సాయి సంస్థల సేవా కార్యక్రమాలు. రండి, కదలండి, చేయి చేయి కలపండి. మన సమయాన్ని, వనరులను, శక్తిని, యుక్తిని సేవల్లో పెట్టి సాయినాథుని దివ్యానుగ్రహాన్ని పొందుదాం.
15: ఇప్పటిదాకా మీరు పశ్చిమ గోదావరి జిల్లాలో సత్యసాయి సంస్థల వారు నిర్వహించిన సేవా కార్యక్రమాలపై ఒక డాక్యుమెంటరీ విన్నారు.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 2019 సంక్రాంతి పర్వదిన సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసార పునఃప్రసారాన్ని ఇప్పుడు మీకు అందిస్తున్నాం.

0: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మాలకి ప్రణమిల్లుతూ, ప్రపంచవ్యాప్తంగా వింటున్నటువంటి రేడియో సాయి శ్రోతలందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఈనాటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారానికి హార్దికంగా అందరినీ స్వాగతిస్తున్నాం. ఈరోజు మనం ఈ సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు మీ అందరితో పంచుకుంటూ, స్వామి ఎంతో ప్రేమగా ప్రతి సంక్రాంతికి ఒక అందమైనటువంటి పద్యంతో తమ ఉపన్యాసాన్ని ప్రారంభించేవారు. ఆ సంక్రాంతి పండుగలోని అందాలను ఎంతో చక్కగా వివరిస్తూ, ప్రకృతిని వర్ణిస్తూ మన పురుషుడు ఎంత చక్కగా మనందరికీ ఒక అందమైనటువంటి ఆ ప్రకృతిలోని కళను మనకి కళ్లకు కట్టినట్టుగా వివరిస్తూ ఉంటే, మనసులోని ఆ ఆహ్లాదం చెప్పటానికే కుదరదు. కాని ఒక చిరు ప్రయత్నంగా స్వామి చెప్పినటువంటి ఆ పద్యాన్ని ఆధారంగా తీసుకుని తిరిగి మనం స్వామి గురించే ఆ పద్యంలో ఉన్నటువంటి ఆ పదాలను ఇమిడిస్తూ స్వామి గురించి, స్వామి భక్తుల అనుభవాల గురించి మనం ఈనాడు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఈనాటి ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రారంభించడానికి మనతో పాటు శ్రీ రంగనాథరాజు, శ్రీమతి సాయి స్వప్న గారు మనతో పాటున్నారు. సాయిరాం రాజు, సాయిరాం స్వప్నక,
1: సాయిరాం,
2: సాయిరాం గణేష్. స్వామి ఎంతో చక్కగా ఈరోజు రొద్దున కుల్లం సభా మండపంలో దివ్యోపన్యాసంలో చెబుతూ వచ్చారు, సంక్రాంతి పండగ అంటే దినకరుడు సూర్యుడు ఉత్తర దిశగా పయనించడం ప్రారంభిస్తాడంట, అందుకనే ఉత్తరాయణం. ఎంతో పుణ్యకాలం. స్వామి దానిలో ఉన్నటువంటి ఆ నిగూఢ తత్వాన్ని తెలుపుతూ స్వామి చెప్తారు, సూర్యుడు ఉత్తర దిశగా పయనించడం అంటే పైకి వెళ్లడం, అంటే ఊర్ధ్వ దిశగా పయనించడం, అంటే మనసు కూడా భగవంతుని వైపు ఈనాటి నుంచి పయన మొదలు కావాలి. అది నిజమైన సంక్రాంతి, అది సమ్యక్ క్రాంతి. ఏనాడైతే మనసు భగవంతుని వైపు పయనిస్తుందో ఆనాడు నిజమైన సంక్రాంతి జీవితంలో జరిగినట్టు. అలాంటి సంక్రాంతి పర్వదినాన్ని స్వామి సమక్షంలో మనం జరుపుకోవడము మన అదృష్టం.
0: మరి ఇలా సంక్రాంతి పర్వదినం అంటున్నాం కదా, ఈరోజు ప్రొద్దున్నే ప్రతిరోజు మనందరికీ సాయి ఇన్స్పైర్స్ మెసేజ్ లో ఆ మెసేజ్ తో పాటు ఒక అందమైనటువంటి స్వామి పిక్చర్ కూడా వస్తుంది. ఈరోజు ప్రొద్దున్నే ఆ మెసేజ్ ఓపెన్ చేసిన తర్వాత ఆ సూర్య భగవానుడు వెనకాతలు పెట్టుకుని ఆ స్వర్ణరథంపై స్వామి కూర్చున్నటువంటి ఆ అందమైనటువంటి ఆ ఫోటో చూస్తే మనసులో ప్రొద్దున్నే ఆ ఆహ్లాదం ప్రారంభమైంది. ఈ సమ్యక్ క్రాంతి ఒక్కసారి మనసులో గంటలు మోగి అంటారు కదా, అట్లాంటి భావనతో ఈ రోజు ప్రారంభమైంది. చెట్టియార్ గారు ఎప్పుడైతే ఆ స్వర్ణరథాన్ని స్వామికి ఇచ్చారో, స్వామి మొట్టమొదటిగా విద్యార్థులందరినీ పిలిచి, ఎస్పెషల్లీ మెయింటెనెన్స్ బాయ్స్, సీనియర్ బాయ్స్ ని పిలిచి ముందర చెక్ చేయమన్నారంట దాన్ని. ఒక సీనియర్ స్టూడెంట్, ఆయన ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైట్ ఫీల్డ్ లో పనిచేస్తున్నారు, ఆయన పంచుకున్నటువంటి అనుభవం ఏంటంటే, మా మెయింటెనెన్స్ బాయ్స్ కి ఫస్ట్ టైము స్వామి వాడబోయే ఆ స్వర్ణరథం దర్శనమైంది, మాకు చాలా ఆహ్లాదం కలిగింది. వాళ్ళు టెస్ట్ చేస్తున్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఆ బ్యూటీ ఏంటంటే, మందిరం చుట్టూ, సాయి కుల్వన్ సభామండపం చుట్టూ, స్వామి రెసిడెన్స్ చుట్టూ ఒక రౌండ్ కొట్టి రావాలన్నమాట స్వామి. రోడ్డు ఎగుడు దిగుళ్ళుంటాయి. స్వామి పైని సింహాసనంలో కూర్చున్నప్పుడు ఒక రెయిలింగ్ లేదు, ఒక సపోర్ట్ లేదు, స్వామి దాని మీద నించుంటారు, కూర్చుంటారు. దానికి అనుగుణంగా ఏమాత్రం జర్క్స్ రాకుండా విద్యార్థులందరూ చాలా స్మూత్ గా దాన్ని ఆ మొత్తం ఆ ఫుల్ రౌండ్ తీయాలి అని స్వామి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ పంపించారనమాట. సో ఆయన చెప్తున్నది వింటూ ఉంటే మెయింటెనెన్స్ బాయ్స్ అందరూ ఆ సూర్య స్వామి అక్కడ కూర్చుంటే ఆ సూర్య భగవానుడు వెనకాతల ఆ తేజస్సుతో వెలిగిపోతూ ఉంటే ఆ ఎండలో అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని పంచుకున్నారు. వెనకాల వీళ్ళంతా మెయింటెనెన్స్ బాయ్స్ పట్టుకుని స్వామి ఈ రథానికి ఏమాత్రం జరక రాకుండా ఎంతో స్మూత్ గా ఆ రౌండ్ ని ఫినిష్ చేశారన్న సన్నివేశం గుర్తొచ్చింది.
2: ఈ డిస్క్రిప్షన్ గణేష్ నువ్వు చెప్తుంటే నాకు ఒక ఆలోచన స్ఫురిస్తుంది. ముందు భగవానుడు స్వామి, వెనక దినకరుడు. స్వామి రోజు ప్రొద్దున చెప్పినట్టు హిమాచలం హిమగిరులు ముందు, వెనక సూర్య భగవానుడు. హిమగిరులు అవి అచలం, హిమము హిమ ప్లస్ అచలం హిమాచలం. ఆ ఎన్నడూ చెల్లించినటువంటి భగవంతుడు కరిగేది కేవలం భక్తి అనేటువంటి వేడికి మాత్రమే. అదే ఆ దినకరుడే భక్తుని హృదయము, ఆ హిమాచలుడే భగవంతుడు.
1: మరి రాజు మీరు ఇలాగా భగవంతుడిని కరిగించేటువంటి భక్తి ఉండాలి అని ఇందాకలు అనుకున్నట్టు మనసు ఎప్పుడైతే భగవంతుడి వైపు మళ్ళుతుందో సమ్యక్ క్రాంతే సంక్రాంతి అని స్వామి చెప్పారు కదా, ఇలాగా గణేష్ కూడా మొదలు పెడుతూ చెప్పాడు ఆ ప్రకృతిని పురుషుడు చెప్పిన దాన్ని మనం ఇవాళ చెప్పుకుంటామని. అంటే మన మనసు భగవంతుడి మీద లగ్నం అవ్వాలంటే మనసు మనం ప్రకృతిలోనే లయమైపోయి భగవంతుని చేరుకోలేకపోతున్నాను మనం బాధపడుతున్నాం గానీ స్వామి దాన్నే మనకి ఉల్టాగా ఇది చేశారు. అదే ప్రకృతిని చూస్తూ పురుషుడిని ఎలా తలుచుకోవాలో ఓ చక్కటి పద్యంలో చెప్పారు. అక్కడంతా ప్రకృతినే వర్ణిస్తూ ఉంటారు. ఈ రోజు మనం ఆ పద్యాన్ని అసలు పురుషుడితో లింక్ చేసి అదే ప్రకృతిని చూసి మనం మైమర్చిపోతూ భగవంతుడు ఎలా లీనమవ్వచ్చో ఒకసారి చూద్దాం. అది స్వామి మాటల్లోనే ఆ ప్రకృతిని వర్ణిస్తూ సంక్రాంతి పండుగ గురించి స్వామి చెప్పిన దాన్ని అందరం ఒకసారి విందాం.
0: తప్పకుండా తప్పకుండా.

0: ചുരുക്കുവച്ചേ. പൊലമുലം റേടി ഗ്രുഡി വെണ്ണലോന കുപ്പലൻ ഊച്ചു കാപ്പുയൂ ഗൊന്തുലെത്തി പദമുലൻ പാടത്തുടകുതു. ജനുപചേലകു മുത്യാല സരുകൂച്ചി നിരപ്പ പണ്ടകു കുങ്കുമെരുപ്പു ദാച്ചി ബന്തിപ്പൂല മുഖമു അല്ലന്ത വിപ്പി മനഗൃഹംബുല ധാന്യ സമ്പദല നിൽപ്പി സരസുരാലൈന സരസുരാലൈന സംക്രാന്തി പണ്ടുകൊച്ചേ. സരസുരാലൈന പുഷ്യ മാസം പൂവച്ചേ.
1: സ്വാമി ചെപ്പിനട്ടുവന്റി അന്ധമേന പദ്യംലോ മൊട്ടമൊദటి లైన్ దినకరుడు శాంతుడై తోచే దినములింక. మరి దినకరుడు శాంతుడై తోచే ఆ సూర్య భగవానుడు ఉదయిస్తున్నాడు. ఒక్కసారి మనం స్వామితో ఈ కంపారిజన్ చేసినట్లయితే, ఇందాక రాజు మనం గుర్తు తెచ్చుకుంటున్నాం కదా, వెనకాతల ఈ గోల్డెన్ చారియట్ లో వెనకాతల సూర్య భగవానుడు, ముందు సాయి భగవానుడు. 1969 రామకృష్ణారెడ్డి గారిని మొట్టమొదటి బ్యాచ్ స్టూడెంట్ బృందావనంలో చదివారు. స్వామి ఓల్డ్ బంగ్లాలో జరిగినటువంటి ఒక అందమైన సన్నివేశాన్ని ఆయన వివరిస్తారు. స్వామి పారాపెట్ వాల్ మీద కూర్చుని చక్కగా సనాతన సారథి రాసుకుంటున్నప్పుడు జరిగినటువంటి అందమైన సన్నివేశం. ఇది వింటే తప్పకుండా మనం కళ్ళు మూసుకుని ఈ ఇన్సిడెంట్ వింటే సూర్య భగవానుడు సాయి భగవానుడు ఎలాగా కలిసి ముచ్చట్లాడుతున్నారో మన మనసుతో అనేది మనకొక్కసారి తెలుస్తుంది.
2: బృందాంలో స్వామి ఉదయాన్నే అప్స్టైర్స్ ఆ డోర్ బయటకు వచ్చి చిన్న పారాపెట్ వాళ్ళు ఉండేది, అది మీద కూర్చొని ఒక గంట సేపు సనాతన సారథి రాసేవారు. ఆ దర్శనం కోసం మేము ఉదయాన్నే స్నానం చేసి అక్కడికి వెళ్లి ఆ సైడ్ ఒక సైడ్కి అనమాట డోర్ ఉండేది, అక్కడికి వెళ్లి నుంచునేవాళ్ళం. మరి ఆ దృశ్యం వివరంగా చెప్పాలంటే ఎవరికి సాధ్యం కాదు. ఉదయం 7 గంటలకి వెనకాల నుంచి సూర్యోదయం జరుగుతుంటే ఇక్కడ స్వామి అంత మనోహరంగా కూర్చొని ఆ సనాతన సాది పుస్తకంలో రాస్తూ అప్పుడప్పుడు మనం చూస్తుంటే ఆ సూర్యోదయం, ఆ సూర్యబింబం, ఆ స్వామి, ఆ తలకట్టు, ఆ ప్రకాశం, ఒకళ్ళతో ఒకళ్ళు పోటీ పడుతున్నారా అన్నట్టుండేది. ఒక ఆయన పాటల్లో కూడా రాశారు, ఆ స్వామిని స్మరించగానే విచిత్ర సమాధి భావనలని ఒక పాటలో ఉంది. మరి స్మరించగానే విచిత్ర సమాధి భావనలు అయితే ఆయన చూస్తుంటే ఎంత ఆనందంగా ఉండేది, ఏమో తెలియని ఆనందం.
3: గణేష్, రామకృష్ణారెడ్డి గారు చెప్పినట్టు ఆ సమాధి భావన ఆయన అటు వెనకాతల సూర్యభగవానుడు ఉదయిస్తూ ఇటు స్వామిని బింబ ప్రతిబింబాల్లాగా వాళ్ళిద్దరిని చూసి వాళ్ళు ఎంతో ఆనందించారని వింటూ ఉంటేనే మనకింత ఆనందంగా ఉన్నది. మనం స్వామి చెప్పిన పద్యంలో నెక్స్ట్ చూసుకుంటే దినములు ఇంకా కురచనయ్యే అని, అంటే దినం డే టైం తగ్గిపోతుంది అని చెప్తున్నా అనమాట. అంటే ఇప్పుడు ఈ పద్యంలో ప్రతిదీ కూడా ప్రతి పదం పట్టుకున్నా చాలు మనం స్వామితోని లింక్ చేసుకుని స్వామి భావనలోని మనం ఐక్యమైపోవచ్చేమో అనిపిస్తుంది. మరి ఈ బృందావన్ మొట్టమొదటిసారి పెట్టినప్పుడు అప్పుడు విద్యార్థులు ఉదయం లేచిన దగ్గర నుంచి, అంటే స్వామి కూడా ఒక్కసారి బ్రష్ చేస్తూ కూడా కిటికీ దగ్గర కర్టెన్ తీసి దర్శనమిస్తూ ఉండేవట, అలాంటి సందర్భం నుంచి రాత్రి పడుకున్నంత వరకు ఎన్నో గంటలు రాజు వాళ్ళు ఎక్స్పీరియన్సెస్ చెప్తూ ఉంటే ఇంత అదృష్టమా స్వామిని, అంటే స్వామి గురించి తలుచుకుంటేనే మనకి ఇంత ఆనందంగా ఉంది. అలా తెల్లవారి మొదలైందేంచి ఈ పారాపెట్ వాళ్ళ మీద స్వామి కూర్చొని దర్శనాలు ఇచ్చింది. ఇంకా వీళ్ళు 7 అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కి వెళ్ళాలి అంటే స్వామి అమ్మో నేను ఇక్కడ కూర్చుంటే వీళ్ళు వెళ్ళరని స్వామి గదిలోకి వెళ్తే అప్పుడు వీళ్ళు బ్రేక్ఫాస్ట్ కి పరిగెట్టి పరిగెట్టి వెళ్ళి ఏదో ఒకటి ఏం కంచన పెట్టి తినేసి వచ్చేవాళ్ళు. మళ్ళా స్వామి కిందకి వచ్చినప్పుడు చూడొచ్చు, ఇంటర్వ్యూలు పిలిచినప్పుడు చూడొచ్చు, కాలేజీ టైం అయినంత వరకు కూడా అలా స్వామిని చూస్తుండేవారు. అప్పుడు విద్యార్థుల కిట్ట అసలు అంటే ఇక్కడ వెళ్ళకూడదు ఇక్కడ చూడకూడదు లేదు, వాళ్ళ ఇష్టం ఎంతసేపైనా స్వామిని చూస్తూ ఉండొచ్చు. దర్శనం ఇచ్చి వచ్చిన తర్వాత అలాగే సేఫ్ రూమ్ లోని అక్కడ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు కూడా స్టూడెంట్స్ ఆర్ అలౌడ్, వాళ్ళు లోపలికి వెళ్లొచ్చు, అక్కడ కూర్చోవచ్చు. స్వామి భక్తులకు గాని ఎవరికైనా ఏదైనా ఇవ్వాలి అని చెప్పి పక్కనున్న రూమ్ లో ఏదైనా తేడానికి వెళ్తే ఆ రెండు క్షణాలు కూడా స్వామిని విడిచిపెట్టి వాళ్ళు ఉండలేకపోయేవారట. వెంటనే ఆ రూమ్ లోకి వెళ్లి ఏం చేస్తారంటే ఏం ఉండదు, అలా స్వామిని చూస్తూ ఉంటారు. మళ్ళీ స్వామి వస్తారు, ఇక్కడ కూర్చుంటారు. ఆ భక్తులకు ఇవ్వడానికి వెళ్తే ఇవ్వడానికి వెళ్ళొచ్చిన టైం కూడా వాళ్ళు స్వామిని చూడకుండా ఉండలేరనమాట. మళ్ళా భక్తుడికి ఇచ్చిన ద్వారం దగ్గరికి వెళ్లి ఇచ్చారు, మళ్ళీ స్వామితో పాటు వచ్చేవారనమాట. మళ్ళా కాలేజ్ అయిపోయిన తర్వాత అలా ఉదయం నుంచి రాత్రి వరకు చూస్తే ఎన్నో గంటలు, మోర్ దెన్ 8 to 10 hours ఆ స్వామిని చూస్తూ ఉండడంలోనే వాళ్ళు ఎంతో ఆనందాన్ని అనుభవించేవారట. ఓసారి స్వామి అడిగేట, ఎందుకు నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నారు, అలా ఎందుకు చూస్తున్నారని. ఎందుకు చూస్తున్నారంటే సమాధానం ఏముంటుంది చెప్పండి స్వామి అంటే, మళ్ళీ గుచ్చిగుచ్చి అడుగుతున్నారనమాట. అలా చెప్పండి, ఉదయం 2 గంటలు చూశారు, కాలేజీకి వెళ్లే ముందు 2 గంటలు చూశారు, ఇంకా నేను ఏ గదిలోకి వెళ్తే ఆ గదిలోకి వచ్చేసి ఇన్నిసార్లు ఎందుకు నన్ను చూస్తున్నారు అంటే, ఆ చూస్తున్నాము గాని మనకు అది ప్రస్ఫుటంగా మనం దాన్ని తెలుసుకోవాలని ఉద్దేశంతో స్వామి అన్నిసార్లు అడిగారనమాట. అడిగితే వాళ్ళకి అర్థం, ఒక అబ్బాయి అన్నట్టు, స్వామి ఎందుకు చూస్తాం స్వామి, మిమ్మల్ని చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది స్వామి అని. ఇంకా చూడాలని, గంటలు గంటలు తరబడి చూడాలని, ఎవరిని చూడాలనిపిస్తుందిరా అని అడిగారు స్వామి. మనం ఎవరినైనా చూస్తే, చూసిన మొహం చూసాం కదా అని పక్కకు తప్పకుండా వెళ్ళిపోతాం, ఇంకేదైనా వెరైటీ డ్రెస్ వేసుకుంటే ఇంకొక 2 నిమిషాలు చూస్తామేమో. అంతేగాని ఒక మనిషిని ఒక రోజులో అన్ని గంటలు చూస్తూ అలాగే ఎన్నో నెలలు సంవత్సరాలు చూస్తూ ఉంటే మీకు ఇంకా చూడాలనిపిస్తున్నదంటే అలా అనిపించేది ఒక్క భగవంతుడిని మాత్రమే. అంటే చూడండి, నేను భగవంతుణ్ణి మీ ముందు మీకు ఇంత అవకాశం వస్తుందని చెప్పగానే చెప్పినట్టు అలా చూడాలనిపించేది భగవంతుణ్ణేరా అలాంటప్పుడు ఎన్ని గంటలు దినాలు కూడా కూర్చో అయిపోతాయి కదా. అలాగా ఆ విద్యార్థుల అనుభవాలు ఆ వింటున్న మనకి భాగ్యమే భాగ్యమేమో అనిపిస్తున్నది.
1: రాజు, మనం స్వామితో కూర్చున్నప్పుడు కూడా స్వామి అలా మాట్లాడుతూ ఉంటే, స్వామి కళ్ళు మూసుకుని మనం స్వామిని చూస్తూ ఉంటే సమయం అలా గడిచిపోతుంది. అంటే భగవంతుడి మీద మన ధ్యాస అలా ఉన్నప్పుడు సమయంతో మనకి పని లేదు.
4: నిజం. ఒకరోజు ఈ రంజాన్ ప్రోగ్రామ్ కొరకనే స్వామి ప్రిపేర్ అయ్యాం. స్వామి భజన హాల్లోకి వచ్చి కూర్చున్నారు 3 గంటల ప్రాంతంలో. ప్రిపేర్ అయిన బాయ్స్ అందరితో మాట్లాడడం మొదలు పెట్టారు. మాట్లాడుతున్నారు అందరితో మాట్లాడుతున్నారు. 5, 10, 15 నిమిషాలు అనేది అనిపించింది. స్వామి సరిగ్గా అట్లా చూసి భజన్స్ కి టైం అవుతుంది అన్నారు. స్వామి అంటున్న మాట నా చెవిలో విని నేను నమ్మలేకపోయాను. 15 నిమిషాలే గడిచినట్టుంది స్వామి అని. ఆ భజన హాల్ ముందు డోర్ లోంచి చూస్తే అక్కడ మన క్లాక్ కనబడుతుంది. తలదిప్పి చూస్తే సమయం 5:30 అయింది. 2.5 గంటలు ఏ విధంగా గడిచిపోయాయి అసలు ఈ రోజు కూడా అర్థం కాదు. ఇంకొకసారి 4 మన విద్యార్థులు, అందులో నేను ఒకరిని 3 విద్యార్థులు 4 కలిసి రాత్రి 9:30 స్వామి గురించి మాట్లాడడం మొదలుపెట్టాం. మొదలు మాట్లాడుతూ ఒకరు వాళ్ళ అనుభవం చెప్తున్నారు, ఇంకొకరు చెప్తున్నారు. ఒక గంటన్నర మాట్లాడుకున్నట్టు అనిపించింది. ఒక్కసారిగా నా వెనక టంగని గంట కొట్టారు. ఇంత రాత్రి ఎవరు కొడుతున్నారా అని తిరిగి చూస్తే కొడుతున్నారు 21 గంటలు. అది మార్నింగ్ 5 గంటలకు సుప్రభాతం కొడుతున్నారు. అప్పుడు తెలిసింది రాత్రి 9:30 నుంచి 5:15 వరకు స్వామి గురించి మాట్లాడుతున్నామో, ఏ విధంగా సమయం గడిచిపోయిందో అసలు తెలియలేదు. స్వామి చెప్తుంటే ఆ దినములు ఇంకా కురిచని అంటే ఆ భగవంతుని ఆలోచనలో కరిగిపోతాయి దినాలు సమయం.
1: మరి ఆ తరువాతి లైన్ లో ఎంతో చక్కగా స్వామి వివరిస్తున్నారు, చలిగాలి చురుకు హెచ్చే. ఈ చలిగాలి గురించి మనం మాట్లాడుకుంటే మొట్టమొదట నా మైండ్ కి తోచేది కొడైకెనాల్ లో జరిగినటువంటి ఒక అద్భుతమైన ఇన్సిడెంట్. ఇప్పుడు కళ్ళు మూసుకొని ఒక్కసారి ఆ సన్నివేశాన్ని గుర్తు తెచ్చుకుంటేనే ఆ చలిగాలి ఒక్కసారి నా బుగ్గన అలా టచ్ చేసినట్టు నాకు ఆ ఫీలింగ్ వస్తుంది. స్వామి 2007 ఒక సాయంకాలం స్వామి మెయిన్ హాల్లో కూర్చున్నారు. తలుపులు మెయిన్ డోర్ కొంచెం కొడైకెనాల్లో కొంచెం తెరిచి ఉందన్నమాట. స్వామి సెంటర్ హాల్ అంటే డోర్ చాలా దూరంగా ఉన్నారు స్వామి. ఇలా తిరిగి కొంతమంది విద్యార్థుల్ని భజన్ స్టార్ట్ చేయమన్నారు స్వామి. భజన్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక్కసారి స్వామి మనకి చలి వేసినప్పుడు ఎలాగ అంటామో అలాంటి ఒక చిన్న ఎక్స్ప్రెషన్ ఇచ్చారు స్వామి. ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఒక్కసారి ఆ తలుపు వైపు అలా ఒక గ్లాన్స్ ఇచ్చారు. ఆ గ్లాన్స్ ఇవ్వగానే చలి వేస్తుంది ఆ తలుపు మూయండి అని చెప్పి ఒక ఇండికేషన్ అనమాట. ఆ ఇండికేషన్ ను పట్టుకుని బాయ్స్ ఆ తలుపు వేశారు. ఆ తర్వాత ఇంకా కంటిన్యూస్ గా భజన్స్ స్వామి ఆపకుండా విద్యార్థులందరి చేత అక్కడ పాడించారు. ఆ చలిగాలి చురుకు హెచ్చే అంటే ఆ వార్మ్త్ ని అందించడానికి స్వామి రెడీగా ఉన్నారు. సో ఆ ప్రేమ వెచ్చదనాన్ని మనం ఆస్వాదించామన్నట్టు నాకు అనిపించింది.
3: నిజంగా గణేష్ చెప్తూ ఉంటే ఈ ప్రకృతిని ఇదంతటిని ఏర్పాటు చేసిందే స్వామి, దానికి తిరిగి తను రెస్పాండ్ అవుతూ ఆ చూసే భాగ్యం మీకు కలిగినందుకు అసలు మీరు చెప్తుంటే వినే వినడానికి ఎంత బాగుందంటే భగవంతుడు ప్రకృతి అన్నవి ఆయనే ఆ ప్రకృతిని ఆనందిస్తూ ఆస్వాదిస్తున్నారు, దానితో స్పందిస్తున్నారు. చాలా బాగుంది. ఈ చలిగాలి అంటే మన అనిల్ కుమార్ సార్ ఇన్సిడెంట్ కూడా గుర్తొస్తున్నది రాజు. అదేంటంటే ఒకసారి నందనవనం ఊటీలోని స్వామి అక్కడ వెళ్ళినప్పుడు అనిల్ కుమార్ గారిని కూడా ఆసారి పట్టుకెళ్ళారు అనమాట. పట్టుకెళ్తే అక్కడ చాలా చల్లగా ఉంటుంది. బేసికల్ గా సార్ గుంటూరు నుంచి కాబట్టి ఇక్కడ చాలా వేడి ప్రాంతం నుంచి వెళ్లారు కాబట్టి ఇంకా రాత్రి అయినప్పటికీ స్వామి ఏమోని ఒక బ్లాంకెట్ ఇచ్చి అనిల్ కుమార్ గారిని పంపించారనమాట. ఆ రూమ్ కూడా చెప్పారు, ఇది నీ రూమ్ అని, స్వామి రూమ్ పక్కనే ఆ రూమ్, పడుకో అనిల్ కుమార్ అని చెప్పేసి పంపించారు. పంపించిన తర్వాత ఒక 5-10 నిమిషాలకు స్వామి అనిల్ కుమార్ గారు రూమ్కి వెళ్ళారట. వెళ్ళి నీకు చలి పెడుతున్నది కదా, ఈ బ్లాంకెట్ సరిపోవటం లేదు, ఉండు నీకు ఒక రగ్గు తెచ్చిస్తానన్నది. స్వామి వెళ్ళి మళ్ళా స్వామి ఒక రగ్గు తెచ్చి అనిల్ కుమార్ గారు స్వామి కప్పారు, కప్పి వెళ్లారు ఇప్పుడు పడుకో అని. వెళ్ళారు మళ్ళా ఒక 5-10 నిమిషాలకి మళ్ళా స్వామి వచ్చారు. ఎందుకంటే ఈ రగ్గు ఆ బ్లాంకెట్ సరిపోవటం లేదు ఆ ఊటీ చలిలోని, సరిపోకపోతే వచ్చి నీకు ఇంకా చలిస్తున్నది కదా, అవును అక్కడ గుంటూరు వాడి నువ్వు, ఈ చలి వాతావరణం నువ్వు తట్టుకోలేవు, ఉండి వస్తానని చెప్పి మళ్ళా స్వామి వెళ్లి తన రూమ్ నుంచి ఇదిగోటి ఇది నా షాల్ అని చెప్పి స్వామి పర్సనల్ షాల్ అనమాట. అది ఇది ఫెదర్స్ తో చేసే, సాఫ్ట్ గా ఉంటుంది, ఇది వెచ్చగా ఉంటుంది అని చెప్పి దాని మీద మంచి తీగలు లేడీ ఈ డిజైన్ అంతా ఉందన్నమాట. అనిల్ కుమార్ గారు పడుకునే ఉన్నారు, స్వామి ఒక్కొక్కటి తెచ్చి కప్పుతున్నారు అనమాట ఆయన. ఆ షాల్ కప్పి స్వామి కప్పి చూడు ఇది వెచ్చగా ఉంటుంది మెత్తగా ఉంటుంది నీకు ఇంకా చలివేయదు హాయిగా పడుకోవచ్చు అని కప్పి అప్పుడు స్వామి వెళ్లి పడుకున్నారన్నమాట.
1: బ్యూటిఫుల్.
3: అసలు నాకు చల్లగాలి, నాకు ఎప్పుడు చలికాలం ఒంటిగా చల్లగాలి తగలగానే ఆ స్వామి ప్రేమే గుర్తొస్తుంది.
4: అక్క మీరు అనిల్ కుమార్ సార్ గారికి స్వామివారి విధంగా దుప్పట్లు కప్పడం అని చెప్తుంటే నాకు ఇంకొక చక్కని సన్నివేశం గుర్తుకొస్తుంది. కస్తూరి గారు మన సీనియర్ బ్రదర్స్ చాలా ఆతృతో షేర్ చేసుకున్నటువంటి విషయం. స్వామి కస్తూరి గారు ఇంకొద్దరు కొంతమంది భక్తులు సేలం ధర్మపురి ఆ ప్రాంతం రోడ్ లో పయనిస్తున్నారు. వారు ఒక స్వామి ఒక గ్రామానికి వెళ్లాల్సినటువంటి సన్నివేశం అది. కానీ కొన్ని కారణాల వల్ల స్వామి ఆ గ్రామానికి వెళ్లరాదని చివరి క్షణంలో నిర్ణయించుకున్నారు. ఆ గ్రామంలో ఆగాల్సిన గ్రామంలో ఆగకుండా స్వామి ఇంకా ముందుకు వెళ్లిపోయారు. రాత్రి అవుతుంది, అది చాలా చలి ప్రాంతం. అయితే అక్కడ ఎక్కడైతే స్వామి ఆగాలనుకున్నారో అక్కడ అన్ని స్వామి కోసం అన్ని ప్రిపరేషన్ చేశారు. కానీ స్వామి ఆగకపోవడంతో ముందుకు వెళ్లిపోవడంతో వాళ్ళ భక్తులకు ఏం చేయాలో అర్థం కాలేదు. స్వామి అట్లా రోడ్లో ముందుకు వెళ్లిపోయారు. సాగుతున్న ప్రయాణం చేస్తున్న స్వామి కారులో కొంచెం ఇబ్బంది రావడంతో అనుకో ఊహించినటువంటి ఒక గ్రామంలో ఆగాల్సి వచ్చింది. స్వామి ఆగిపోయారు, స్వామితో పాటు కస్తూరి గారు ఆగారు, వెనక కొంతమంది భక్తులు. అప్పటికప్పుడు వచ్చినటువంటి స్వామికి స్వామి స్థాయికి సరిపడేటువంటి పాపం
1: అరేంజ్మెంట్స్
4: అన్ని ఆ భక్తులు చేయలేకపోయారు. అయితే ఆ బాహ్యంగా తోడున్నటువంటి భక్తులకు కొంచెం ఇబ్బంది కలిగింది. స్వామితో పాటు కస్తూరి గారికి స్వామి గదిలో పడుకున్నారు, పక్కన కింద కస్తూరి గారు పడుకున్నారు కింద. అది చాలా చలి ప్రాంతం, రాత్రి చాలా చలి పెడుతుంది కస్తూరి గారికి. మనసులో అనుకున్నారు అయ్యో స్వామి చలిగా ఉంది స్వామి అని, కానీ దుప్పట్లు అడిగారు. ఎందుకంటే ఆ భక్తులకు వాళ్ల స్థాయికి సరిపడేటువంటి అరేంజ్మెంట్స్ వాళ్ళు చేయగలిగారు. దానికి మించి భక్తులు ఇబ్బంది పెట్టొద్దని ఆయన మనసులో బాధపడదు ఆయన ఊహించుకుంటున్నారు. అట్లా చలి పెడుతున్నా అని అనుకుంటూ నిద్రలు జారుకున్నారు. రాత్రి 12:30 1 గంట ప్రాంతంలో చాలా వెచ్చగా అనిపించింది. అప్పటికప్పుడు వచ్చినటువంటి స్వామికి స్వామి స్థాయికి సరిపడేటువంటి పాపం
1: అరేంజ్మెంట్స్
4: అన్ని ఆ భక్తులు చేయలేకపోయారు. అయితే ఆ బాహ్యంగా తోడున్నటువంటి భక్తులకు కొంచెం ఇబ్బంది

0: కొన్నారు. రాత్రి 12:30 1 గంట ప్రాంతంలో చాలా వెచ్చగా అనిపించింది. ఇంత వెచ్చగా ఎలా ఉంది అని ఒకసారి కళ్ళు తెరి చూస్తే మీద ఒక ఆరెంజ్ ధోతి కనబడింది. అరే ఇది ఇది ధోతి, స్వామి లాంటి ధోతి ఏంటి అని చెప్పి లైట్ ఆన్ చేసి చూస్తే స్వామి ధోతి ఈయన మీద పరిచింది. అప్పుడు స్వామి దగ్గర తిరిగి, స్వామి ఇంకా ఆయనే చూస్తున్నారు, స్వామి దగ్గర తిరిగి చూస్తారు. చూస్తే స్వామి ఉన్నారు, నువ్వు రాత్రి చలి చలని బాధపడుతున్నావు కదా, నాతో నువ్వు ప్రయాణం చేస్తున్నావు కదా, నీకు ఇబ్బంది అవుతుందని చెప్పి నా ధోతి తీసి నేను నీకు కప్పాను అని చెప్పారు. ఆయన కల్లో నీళ్లు నింపుకుని, స్వామి ఎంత దయ స్వామి మీకు, తను చల్లో ఉన్నా పర్వాలేదు స్వామికి, కానీ తన భక్తులు మాత్రం ఇబ్బంది పడితే స్వామి తట్టుకోలేరు. ఇలాంటి దయమైనటువంటి స్వామి గురించి తలుచుకోవడం మన అదృష్టం.
1: రాజు, మీరు ఇది చెప్తుంటే రుచిర దేశాయి సార్, మన బృందావన్ లెక్చరర్, ప్రతిసారి స్వామి కొడైకనాల్ ఎప్పుడు వెళ్ళినా ముందరే ఈయన్ని అక్కడికి పంపించి అరేంజ్మెంట్స్ అన్ని చేసి ఉంచమని పంపించేవారు. ఈయన ఒకసారి ఒక స్పీచ్ లో ఆయనకి జరిగినటువంటి అనుభవం, అక్కడ కొడైకనాల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరికీ జరిగిన అనుభవాన్ని చెప్పారు. స్వామి ఒకసారి కొడైకనాల్లో ఉన్నటువంటి బీద వాళ్ళందరికీ రగ్గులు పంచాలన్న ఆలోచన వచ్చింది స్వామికి. ఉన్న వాళ్ళందరినీ కలెక్ట్ చేసి సాయి శృతి ప్రాంగణంలో ఆశీనులు కమ్మన్నారు. స్వామి ఎంతో ఆనందంగా ఆ రోజు మార్నింగ్ డిస్ట్రిబ్యూషన్ చూశారు. డిస్ట్రిబ్యూషన్ అంతా అయిపోయింది, చాలా మంది జనం వచ్చారు, రగ్గులు అందరికీ పంచారు. పంచిపెట్టిన తర్వాత స్టూడెంట్స్ యాజ్ యూజువల్ సాయి శృతిలోకి లోపల కూర్చుని స్వామి లోపలికి వచ్చారు. కానీ స్వామి చాలా అసంతృప్తిగా ఉన్నారు. లోపలికొచ్చి స్వామి నాకు దప్పి వేస్తుందన్నారు, దాహం వేస్తుందన్నారంట. అంటే వీళ్ళ సాధారణంగా దాహం వేస్తుంది అంటే మంచినీళ్లు తీసుకు అంటూ స్వామి మంచినీళ్ళు గ్లాస్ ఒకటి తీసుకొని వస్తే స్వామి దాన్ని నిరాకరించి అలా దీర్ఘంగా ఎక్కడో ఆలోచిస్తున్నట్టు చూస్తున్నారన్నమాట. మళ్ళీ ఇదే ఒక 2-3 times నాకు దాహం వేస్తుంది, దాహం వేస్తుంది అన్నారంట. ఎవరికి ఏమీ అర్థం అవటలేదు, మేమేమైనా తప్పు చేశామా లేకపోతే ఈ డిస్ట్రిబ్యూషన్ లో ఏదైనా ఇబ్బంది కలిగిందా. స్వామి అడిగారట, అందరికీ వచ్చిందా అని. అప్పుడు ఇంకా వాళ్ళకేమీ ఏం జరిగింది అసలు విషయం తెలియలేదు. సో ఉన్నట్టుండి స్వామి ఒకసారి లేచి కారు తీసుకుని రమ్మని చెప్పి కారులో కూర్చుని ఎక్కడికో వెళ్ళిపోయారు. 15 minutes అయింది, 1/2 hour అయింది, 1 hour అయింది, వీళ్ళందరూ చాలా బెంగపడుతున్నారు. స్వామి ఇలాగన్నారు, సడన్ గా వెళ్ళిపోయారు, ఏం జరిగింది ఏం జరిగింది అని ఆలోచిస్తుంటే సడన్ గా స్వామి కారు అలా పోర్టుకోలోకి వచ్చి ఆగింది. రుచిర్ సార్ కి ఎప్పుడు డోర్ తీసే అవకాశం దొరికేదన్నమాట స్వామి కొడైలో దిగగానే. సో సార్ వెళ్లి ఇలా డోర్ తీగానే ఆయన చాలా భయపడ్డారు, స్వామి ఏమైనా దెబ్బలాడతారేమో అని. తీగానే స్వామి ఇలా బయటికి అడుగు పెట్టగానే స్వామిలో ఉన్నటువంటి ఆ సాటిస్ఫాక్షన్, ఆ జాయ్ మొహం మీద చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. దిగగానే స్వామి ఆయనతో అన్నారు, దాహం తీరింది అన్నారంట. ఎందుకు అంటే అప్పుడు స్వామి లోపలికి వచ్చి చెప్పారు, చూడండి మీకు తోచిన వారందరినీ పిలిచారు, కానీ ఎవరైతే చలి ఫీల్ అవుతున్నారో వాళ్ళకి అందించడానికి నేను వెళ్ళాను. స్వామి కారులో కొన్ని రగ్గులు పెట్టుకుని మారుమూల ప్రాంతాల్లో ఎవరైతే రాలేరో సాయి శృతి దాకా వాళ్ళ దగ్గరికి వెళ్లి స్వామి ఆ రగ్గులు వాళ్ళకి అందించి తిరిగి వచ్చారంట. అప్పటికి గానీ స్వామి దాహం తీరలేదు. అంటే ఎవరి ఒంట్లో ఏ మార్పు జరుగుతుంది, ఎవరు చలి ఫీల్ అవుతున్నారు, ఎవరు వెచ్చగా ఫీల్ అవుతున్నారనే ప్రతి మార్పు కూడా కేవలం వాళ్లలో ఉన్నటువంటి ఆ సర్వాంతర్యామి, ఆ భగవంతుడికే తెలుస్తుందన్న విషయం ఆనాడు మొత్తం అందరికీ స్వామి క్లారిఫై చేశారు.
2: బ్యూటిఫుల్, చాలా బాగుంది గణేష్. ఇలా రగ్గులు చలికాలం పంచడం అంటే మన విశాఖపట్నం సేవాదల్ చేసిన ఒక యాక్టివిటీ అప్పుడు జరిగిన సంఘటన మీతో పంచుకోవాలనుంది రాజు. అంటే స్వామి చేస్తున్నారు, స్వామి ఒక్కలే చేయటం లేదు, మనందరి చేత చేయిస్తున్నారు. సో స్వామి చేస్తుంది చూసి మనం ఎంతో మారుతున్నాం మనం అనుకుంటున్నాం రాజు. ఈ సంఘటన వినండి. ఇలాగే ప్రతి సంవత్సరం నవంబర్ రాగానే చలి స్టార్ట్ అవగానే అక్కడ విశాఖపట్నంలో వాళ్ళు ఇలా దుప్పట్లు అవన్నీ పంచుతూ, ఎవరెవరికైతే రోడ్డు మీద ఉంటారో నైట్ టైం వాళ్ళకి కప్పుకోవడానికి ఏం ఉండదు కాబట్టి వాళ్ళు పంచుతూ ఉంటారు. జస్ట్ వాళ్ళు కప్పి వీళ్ళు వచ్చేస్తారు, వాళ్ళు లేపడం ఏం చేయరన్నమాట. అలాగే కప్పి వెళ్ళిపోతుంటే ఆసారి కప్పితే ఆ ఒక అతను లేచి చేపట్టుకుంటే ఎవరైతే మన సేవదల్ యూత్ అబ్బాయి అన్నాడు, భయపడ్డాడు. అంటే ఎందుకు ఇలా పట్టుకున్నాడని భయపడుతుంటే అప్పుడు అన్నమాట, మీరు నాకు కప్పారు కదా, మీరు సాయిబాబా వాళ్ళు కదా అని. అవును అంటే చూపించట, ఆల్రెడీ అతను కప్పుకున్న దుప్పటి ఉంది చూపించి, లాస్ట్ ఇయర్ మీరు నాకు ఇది ఇచ్చారు.

0: ఇప్పుడు నాకు ఇది అక్కర్లేదు, ఇదే సందు చివర ఇంకోళ్ళు ఉన్నారు, ఈ దుప్పటి నాకున్న దుప్పటి కూడా వాళ్ళకి లేదు కాబట్టి ఈ దుప్పటి నాకొద్దు వాళ్ళకి పట్టుకెళ్ళి ఇవ్వండి అన్న. అంటే చూడండి, స్వామి చేస్తున్న సేవ ఆ భావం అతన్ని కూడా మార్చింది. ఏముంది ఇంత చల్లలోని పాత దుప్పటి మీద కొత్త దుప్పటి పట్టుకుని ఇంకొంచెం ఆయనకే వెచ్చగా ఉంటుంది, కానీ నాకు కనీసం ఇదైనా ఉంది, ఆ సందు చివర ఉన్నవాడికి అది కూడా లేదు అంటే స్వామి చూడండి ఎంత ఆ ట్రాన్స్ఫర్మేషన్. ఆ మిరాకిల్ స్వామి చెప్పింది ఇదే, స్వామి చేసి చూపించడం వల్లే కదా ఎక్కడో స్వామి ఉన్నారు, అది చేసిన భక్తులు చేసిన యాక్టివిటీ వల్ల పొందిన ఆ బిచ్చగాడిలో వచ్చిన మార్పు.
1: ఈ ఈ విషయం మీరు చెప్తుంటక్క ఇంకొక ఆలోచన నాకు ఇంకొక సన్నివేశం గుర్తుకొస్తుంది. మేము డ్రామా ప్రాక్టీస్ చేసాం, ప్రాక్టీస్ చేసి రాత్రి ప్రాక్టీస్ చేసి మేము ఇన్స్టిట్యూట్ నుంచి తిరిగి వస్తున్నాం. నా క్లాస్మేట్, నేను చెప్పాను చాలా చలిగా ఉంది ఈ స్పోర్ట్స్ మీట్ అప్పుడు, కొన్ని చపాతీ వేడి చపాతీలు రెడీగా పెట్టారు ఎందుకంటే చాలా చలిగా ఉంది. అయితే అతను రెండు మూడు చపాతీల్లో రోల్ చేసి రెడీగా పెట్టారండి. పెట్టిన తర్వాత మేము ఆ చలిగా ఉందని చెప్పి ఇక్కడ మన మందిరం ముందు ఏమైనా వేడి టీ ఉంటుందేమో అని చెప్పి రాత్రి ప్రాక్టీస్ కాబట్టి తీసుకుని వెళ్దామని వచ్చాం. అతను ఆ ఇంకో చేతిలో ఆ చపాతీలు కూడా పట్టుకున్నాడు. చాలా వేడిగా అక్కడ మా డ్రామా ప్రాక్టీస్ చేసేటువంటి పిల్లలందరికి పంచుకున్నటువంటి ఆశ మా అందరిది. అయితే మందిరానికి ముందే ఒక భిక్షగాడు కూర్చున్నాడు. ఆ చలి పాపం ఆయన ముఖం చూస్తే ఏం తినలేదు అన్నటువంటి భావన నాకు వచ్చింది. సరే అని చెప్పి టీ కొనిద్దాం అనుకున్నాం. ఆయన టీ తాగడేమో అని అన్నట్టు అట్లా చెయ్యి ఊపాడు. మా దగ్గర ఉన్నటువంటి మేము టీ కాకపోతే అట్లీస్ట్ రొట్టెలని ఇద్దామని చెప్పి ఆయన వాళ్ళు టీ చేస్తున్నారు. మేము వెళ్ళి నేను మా క్లాస్ మేట్ రొట్టెలని చేతిలో పెట్టాను. అబ్బా నీకబ్బా అంటే ఆ భిక్షగాడికి ఏమీ లేదు, చిరిగినటువంటి బట్టలు, ఆ చల్లు కొంచెం అణుకుతున్నాడు, ఎవరో ఒక రగ్గిచ్చారు కప్పుకున్నాడు, కానీ ఆయన చాలా దీనస్థితిలో ఉన్నాడు. రొట్టెలు తీసుకున్నాడు, తీసుకుని మన చిత్రావతి రోడ్లో లేచి నడవడం స్టార్ట్ చేశారు. ఒక్కడ కుంటుతున్నాడు, నడుస్తుంటే నాకు నా ఉన్నటువంటి ఇమ్మెచ్యూరిటీ నాకు కోపం వచ్చింది. వీడు తీసుకెళ్లి దీన్ని అమ్ముకుంటాడు, దాచిపెట్టుకుని అమ్ముకుంటాడు అనేటువంటి భావంతో వీడు ఏం చేస్తాడు, ఆ టీ రెడీ అయిన లోపల ఏం చేస్తాడు చూద్దామని ఆయన వెంట నడుస్తూ నేను వెళ్ళిపోయాను. ఆయన ముందు వెళ్తున్నాడు, నేను వెనక నడుస్తున్నాను. ఒక నాలుగైదు అడుగులు వేసి వెనక ఎవరు లేరు అని ఆయన నిర్ధారణ చేసుకుని నేను ఉన్నట్టు ఆయన గమనించలేప ముసలతను. అక్కడ ఇద్దరు ముగ్గురు పడుకున్నారు, ఇద్దరు భిక్షగలరు, వాళ్ళ లేపాడు. లేపి మూడు చపాతీలు ఒక్కొక్కటి ఒక్కొక్క ఇచ్చాడు. ఈయనకేం లేవు, మూడు ఒక్కొక్కటి ఒక్కొక్కరికి ఇచ్చాడు. ఇచ్చి వెనక్కి తిరిగేటప్పుడు నేను ఉన్నాను, నేను నా కళ్ళలో నీళ్ళు వచ్చాయి. తాత మా నీకెట్లా తాత అని అంటే ఆయన అంటారు, బాబు నేను స్వామి ఆ రాయలసీమ యాసలో చెప్తున్నాడు, నేను స్వామి గేట్ ముందు కూర్చున్నాను, ఆ స్వామిని చూస్తుంటే ఆకలి ఎక్కడ అవద్దబ్బా నాకు, స్వామి ఎంత ఇచ్చారు ఈ చపాతీలు నాకు, నేను తిన్నాను పొద్దున, వీళ్ళు పొద్దున కూడా తినలేదు వీళ్ళకుండని అని వీళ్ళకి ఇచ్చాను అబ్బా. ఆ సంఘటన విన్న తర్వాత స్వామి ఒక భిక్షగానంలో తెచ్చినటువంటి మార్పు ఎలాంటి మార్పు, అది కేవలం భగవంతుడు మాత్రమే తేగలుగుతారు.
0: ఇలా మనం ప్రతి పదం ఒక ప్రతి మాటతో కూడా మనం స్వామితోటి రిలేట్ అవ్వచ్చు, మనం కనెక్ట్ అవ్వచ్చు. మరి పద్యంలో ముందు చూసుకుంటే పొలములన్ రేయి గుడ్డి వెన్నెలలోన కుప్పలన్ నూర్పు కాపులు గొంతులెత్తి పదములు పాడదొడగిరి. ఇక్కడ వెన్నెల అనగానే మళ్ళా కూడా మన చంద్రవదనుడు సాయి భగవానుడే గుర్తొస్తాడు. పాత భక్తులు ఎంతో అదృష్టవంతులు, ఎందుకంటే అటువంటి చక్కటి స్వామితో వాళ్ళు ఎంతో చక్కటి సమయాన్ని గడిపే అవకాశం వాళ్ళకి స్వామి అనుగ్రహించారండి. వెన్నెల అనగానే నాకు ఎప్పుడు వెన్నెల భోజనాలు గుర్తొస్తాయి. మూన్ లైట్ డిన్నర్లు, క్యాండిల్ లైట్ డిన్నర్లు మనం ఇప్పుడు అనుకుంటున్నాము, అందులో ఏమీ లేదు. ఎందుకంటే ఒక పక్క భగవంతుడు, ఒక పక్క పూర్ణ చంద్రుడిలో వెన్నెల్లోని స్వామితో కూర్చుని వెన్నెల భోజనాలు చేసిన పాత భక్తుల అదృష్టం ఆలోచిస్తే ఈ క్యాండిల్ లైట్ డిన్నర్లు మూన్ లైట్ డిన్నర్లు మనం అనుభవించింది ఏం కాదనిపిస్తుంది. మరి మన కస్తూరి గారి కుమార్తె పద్మా కస్తూరి గారు రెండు సార్లు ఆమెకి స్వామితో పాటు వెన్నెల భోజనాలలో పాల్గొనే అవకాశం స్వామి కల్పించారు. లేట్ ఫిఫ్టీస్ అనుకుంటాం వాటిలో స్వామి, అది ఆవిడ మాటల్లోనే విందాం. అసలు వెన్నెల భోజనాలు అంటే ఏంటి, స్వామి ఏంటి అని చేసేవారు, అలా అందులో భక్తులకు ఎలాంటి అనుగ్రహాన్ని ఆశీర్వాదం ఇచ్చారో ఆవిడ మాటల్లోనే విందాం. గణేష్
1: తప్పకుండా
0: స్వామితోటి వెన్నెల్లో భోజనం చేసే అవకాశాలు మీకు?
2: అది ఏంటండి, రెండు మూడు సారి రెండు సారి ఏమో నాకు దొరికింది. వెన్నెల భోజనం అంటే స్వామికి చాలా ఇష్టం. పౌర్ణమి వస్తే ఆ వెన్నెల అంటే భోజనం చేస్తామని అందరికి చెప్పేవారు. రాత్రి అందరూ రండి వెన్నెల టెరస్ మీద.
0: అంటే ప్రతి పౌర్ణమికి?
2: ప్రతి కాదు, ఎప్పుడైనా ప్రతి పౌర్ణమికి కాదు. చెప్పారు. అంటే వాళ్ళు ఇంటి వంట తీసుకుని పోయేది, కొన్ని మాత్రం స్వామి ఎక్స్ట్రా కొన్ని ఇంటి వాళ్ళకి చెప్పేవారు, వడలు బజ్జీలు లేకపోతే ఏదైనా స్వీటు చేసుకుని రండి. మా అమ్మకి ఎప్పుడు వడలో బజ్జీలో అది చెప్పేవారు. కొంతమంది వాళ్ళు స్వామి ఏర్కొన్నారు, వాళ్ళకి చెప్తే వాళ్ళు తెస్తారని, అది ఎక్స్ట్రా అది తెచ్చి తీసుకుని పోవాలి. వాళ్ళ ఇంటి వాళ్ళు వాళ్ళ గ్రూప్ గా అప్పుడంతే ఒక 25-30 ఫ్యామిలీస్ ఉంటేమో ఏమో అంతే కూర్చున్నాము. మధ్యలో స్వామికి పీఠం వేసి స్టూల్ వేసి ఒక చిన్న పీఠం మీదే స్వామి ప్లేట్ పెట్టుకునేవారు, కిందనే కాదు చిన్న పలక మీద మధ్యలో స్వామి ఆ ఎక్స్ట్రా చేసింది అందరికి తానే వడ్డించేవారు. అందరికి వడ్డించిన తర్వాత ఆ స్వామి తన ప్లేట్ తీసుకుని అందరి దగ్గర వచ్చారు. వాళ్ళు ఏం చేశారో అది దాంట్లో కొంచెం స్వామికి పెడితే స్వామి మధ్యలో కూర్చొని అది ఓ ఇప్పుడు ఆనంద అందరింటి భోజనం వచ్చింది నాకు అని స్వామి అందరూ భోజనం అప్పుడు అదే ఈ గ్రామ్ ఫోన్ రికార్డే, అప్పుడు టేప్ రికార్డ్ లేదు. దాంట్లో ఏదో ఈ పాతకాలం ఈ ఉంటుంది కదా మైథాలజికల్ సినిమా పాటలు అవన్నీ పెట్టేవారు. మేమేం స్పీచ్ గీచ్ ఏం లేదు, ఇదే పాటలు.
0: ఎంతమంది ఇందులో ఉండి పాల్గొనేవారు?
2: ఒక 25 ఫ్యామిలీ అంతే, అంటే ఒక 50-70 మంది అంతే, ఎక్కువ ఏం లేదు. వాళ్ళు గ్రూప్ చుట్టూ కూర్చొనేది, మధ్య స్వామి కూర్చొని స్వామి భోజనం చేసేది. తర్వాత ఒకసారి ఏమో అన్ని అయిన తర్వాత ఒక ప్లేట్ తెమ్మన్నారు, వెండి ప్లేట్. వెండినే స్వామి దగ్గర వండింది, ఎవరో తెచ్చిచ్చారు. తట్టే అడుగులు ఇట్లా టప్పని తట్టారు, తట్టితే ఆ ప్లేట్ నిండా విభూతి వచ్చింది. మళ్ళా అందరికి స్వామినే విభూతి, అంటే స్వామి అప్పుడు తనే నొసట్లో పెట్టేవారు, తెచ్చుకుని కొంచెం నోట్లో వేసుకుంటే కదా. ఊరికి పోయే ముందు ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత కూడా స్వామి విభూతి తీస్తే కొంచెం చేతిలో పెట్టేసి తానే బాగా నోటలో నొసట్లో పెట్టేవారు గట్టిగా.
3: అసలు వాళ్ళు ఎటువంటి అదృష్టానికి నోచుకున్నారు అని తలుచుకుంటుంటేనే మనకి ఆ ఇంకా మాటలు లేవు. దాన్ని
0: కనీసం వినే భాగ్యాన్ని మనకు కల్పించారు, అందుకు మనం ఆనందించాలి గణేష్.
3: ఆ తర్వాత మనం ఇందాక పెన్నెలలోన కుప్పలన్ ఊర్పు కాపులు గొంతులెత్తి, రాజు నీకు గుర్తుందో లేదో మనం స్టూడెంట్స్ గా ఉన్నప్పుడు ఊటీ నుంచి ఒక గ్రూప్ ఆఫ్ డివోటీస్ బడగాస్ ప్రతి సంవత్సరం మార్చి లో వచ్చేవాళ్ళు. వాళ్ళు ఒక పెద్ద గ్రూప్ అనమాట. అంటే ఒక్కసారి మనం స్టూడెంట్స్ గా వెనక్కి తిరిగి చూస్తే ఆ వైట్ టర్బన్స్ కట్టుకుని ఆ లాంగ్ డ్రెస్ వేసుకుని మొత్తం ఇటు లేడీస్ ఇటు జెంట్స్ కూడా స్వామి రాగానే ఊన అందరూ కలిసి ఒకేసారి అరిచేవారు అనమాట. అది వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరిచే సాంప్రదాయం అనమాట. స్వామి కూడా ఎంతో ఆనందపడిపోయేవారు. వాళ్ల సాంప్రదాయం ఏంటంటే వాళ్ళు మొట్టమొదటి కాపు హార్వెస్ట్ ఫస్ట్ హార్వెస్ట్ ఎప్పుడైతే వస్తుందో క్యారెట్స్ అక్కడ హిల్ స్టేషన్ లో చాలా ఫేమస్ అయిన వెజిటబుల్స్ అంతా టీ ఇవన్నీ తీసుకుని స్వామి దగ్గరికి ఆఫరింగ్ గా వచ్చేవారు. అక్కడతో ఆగకుండా స్వామి వాళ్ళకి ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చేవారు. వాళ్ళంతా వాళ్ళ ట్రెడిషన్ ఏంటంటే వాళ్ళ హార్వెస్ట్ మధ్యలో పెట్టి చుట్టూ అందరూ గ్రూప్ గా నించుని కలిసి కట్టుగా యూనిటీతో దాని చుట్టూ డాన్స్ వేస్తూ వాళ్ళ ట్రెడిషనల్ డాన్స్ భగవంతుడు వాళ్ళకి ఇచ్చినటువంటి ఈ హార్వెస్ట్ కి కృతజ్ఞతగా వాళ్ళు ప్రార్థిస్తున్నారనమాట. అదే ప్రార్థన వాళ్ళు ఊటీ నుంచి ఇక్కడి దాకా వచ్చి సాయి భగవానుడి సమక్షంలో స్వామికి అక్కడ చక్కగా అందంగా ఇవన్నీ పేర్చి స్వామి చుట్టూ అలా డాన్స్ వేసినప్పుడు ఎంత వర్ణనాతీతం రాజు.
1: అసలు గణేష్ ఇది ఈ పంట హార్వెస్ట్ అని చెప్తుంటే ఆదిలాబాద్ భక్తుల ఒక ఎక్స్పీరియన్స్ నాకు గుర్తుకొస్తుంది. ఇది ఆదిలాబాద్ చాలా వెనుకబడినటువంటి జిల్లాగా పరిగణించేవారు కొద్ది సంవత్సరాల క్రితం వరకు. అక్కడ ఎండలు ఎక్కువనే అదే విధంగా పంట పొలాలు కూడా ఒక విధమైనటువంటి జబ్బులకు లోనేవి. సో ఒక 3-4 సంవత్సరాల పాటు వరుసగా కరువు రావడంతో రైతులు చాలా కష్టపడ్డారు. ఈ ఆదిలాబాద్ భక్తులకు ఉన్నటువంటి విశేషం ఏంటంటే వారు గత 13 సంవత్సరాలుగా ఈ ఒక్క సంవత్సరం ఆపకుండా 2,000 నుంచి 3,000 మంది మధ్య సంవత్సరం పర్తియాత్రకు తరలిస్తారు ఫిబ్రవరి నెలలో. ఇట్లా అప్పుడు 3వ పర్తియాత్ర ప్రాంతం కరువు కాటకాల్లో చాలా ఇబ్బందిగా ఉంది జిల్లా. ఆ ఒక భక్తుడు ఆయన ఒక రైతు ఇట్లా వెళ్తున్నారని చెప్పి ఆయన విన్నారు. ఆయన ఆయన పంట మొత్తం పోయింది ఈ కరువులో. ఇంకా చేసేది లేక ఆయన నిజంగా భగవంతుడు అంటున్నారు, సాయిబాబా అయ్యా నువ్వు దేవుని అయితే నేను నీకేమి ఇవ్వలేను. అక్కడ ఉన్నటువంటి రైతుల ట్రెడిషన్ ఏంటంటే ఒక ఒక భక్తు ఒక గొప్ప వ్యక్తి దగ్గర వెళ్లేటప్పుడు తను ఉట్టి చేతులతో వెళ్లరా, ఏదో ఒకటి తీసుకుని వెళ్ళాలి. అయ్యా నాకు నా పంట మొత్తం పోయింది, నా ప్రార్థనగా నాకు తోచిందల్లో ఈ నేను ఏ విత్తనాలను అయితే పంటలు నాటాలనుకో ఆ విత్తనాలు నేను తీసుకొస్తున్నా ప్రభు. ఆయన ప్రభు అని అనుకోలేదు, నువ్వు గొప్ప ఒక గొప్ప వ్యక్తి అయితే నేను తీసుకొస్తున్నాను, నువ్వు గొప్ప వ్యక్తి అయితే ఆశీర్వదించి పంపించు అన్న ఆలోచనతో ఈ పరిత్యాత్రలో ఆయన బాగా వచ్చాడు. వచ్చి కులంతాల్లోకి తీసుకొచ్చారు. ఆయన లోపలికి అనుమతించడానికి కూడా కొంచెం ఇబ్బంది అయింది, మన వాళ్ళు లోపలికి అనుమతి లేదని. ఆయన నా జీవితంలో చాలా కష్టం ఉందండి, నన్ను చాలా ప్రార్థించి వేడుకొని లోపలికి వచ్చాడు. స్వామి దర్శనానికి వచ్చారు, అంత డ్రామా చూసారు, చాలా సంతోషించారు, అందరిని ఆశీర్వించారు. వెళ్తూ వెళ్తూ భక్తుని దగ్గర చూసి వెళ్లిపోయారు. ఈయన తిరిగి ఆ పంట విత్తనాన్ని వెళ్లి తన పంటలో నాటాడు. మీరు నమ్ముతారో నమ్మరో గాని ఆదిలాబాద్ జిల్లాలో గ్రామాలు కరువులు ఉన్నాయి, ఈ గ్రామం కూడా కరువులు ఉంది, కానీ ఈయన ఒక్క పంట మాత్రం అనూహ్యంగా పంట. ఒకరు ఇద్దరు పది మంది వంద మంది వచ్చి అడిగేవారు, ఎట్లా నీకు ఇంత పంట వచ్చింది, ఏమవుతుంది అని. ఈయనకి ఈయన ఒక్కరికి మాత్రమే తెలుసు ఆ చూపులో స్వామి అందించినటువంటి అమృతం. ఈయన చెప్పాడు. చెప్పిన తర్వాత ఆ సంవత్సరం నుంచి ఈ రోజు వరకు ఆదిలాబాద్ పరిత్యాత్ర అదొక సంప్రదాయంగా మారిపోయింది. అక్కడ ఉన్నటువంటి రైతులు అక్కడ ఉన్నటువంటి భక్తులు వారి వారి పంట ధాన్యాలు తీసుకుని వచ్చి పుట్టపర్తిలో స్వామి మందిరం చుట్టూ ప్రదక్షిణ చేసుకుని వెళ్లి సాయి నామంతో వాటిని పవిత్రం చేసి వాటిని వెళ్లి పంటలు నాటుతారు. ఈ రోజు ఆదిలాబాద్ ఒక సస్యశ్యామలమైనటువంటి జిల్లాగా మారిపోయింది, ఎందుకంటే కేవలం ఆ సాయినామం సాయి దర్శనం వల్ల
3: ఆ మహిమ.
0: రాజు, ఇది స్వామి దృష్టి పడడం వల్ల ఇలాగా పంటలు ఇంత చక్కగా పండాయని మొన్న మేము ఖమ్మం జిల్లా పాత భక్తుల ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక భక్తుడు, ఆయన అసలు స్వామి భగవంతుడు అని నమ్మకం ఎలా కలిగింది, స్వామి దగ్గరికి ఎలా వచ్చారని అడిగినప్పుడు ఆయన ఏం చెప్పారంటే, ఆయన ఇప్పుడు 60s లో ఉంటారు, అంటే 70s దగ్గర ఆయన నిక్కరు వేసుకున్న టైంలో, అంత చిన్నప్పుడు అంటే ఒక 60 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి, ఆయన ఒక 5-6 సంవత్సరాల పిల్లాడు 7 సంవత్సరాల పిల్లాడు ఉన్నప్పుడు అనమాట. ఎవరో సాయిబాబాని విండమే తప్ప స్వామి గురించి తెలియదు, ఎప్పుడు చూడలేదు. ఇదే సేమ్ ఈ సంక్రాంతి టైంలోనే మొత్తం పంట అంతా చేతికొచ్చింది వాళ్ళకి, వాళ్ళకి తెలిసిన వాళ్ళ అలా తను నిక్కర వేసుకుని ఊర్లో వెళ్తున్నాడు అనమాట. చాలా పెద్ద కుప్ప ఇప్పుడు అనుకున్నట్టు ఆ నూర్పులు చేసి ఆ పంట అంతా పొలం మధ్యలో పోగు పోస్తారు, చాలా పెద్ద పోగది. పోస్తే ఎక్కడి నుంచి ఎలా వచ్చిందో తెలియదు పాపం ఆ ధాన్యానికి నిప్పు అంటుకుంది. ఈ అబ్బాయి ఆ పక్కనే ఉన్నాడు, ఆ కుప్ప పోసిన కుప్పకి నిప్పు అంటుకుంది. వెంటనే అక్కడ ఉన్న ఆవిడ ఎవరిదైతే ఆ పంటో ఆవిడ పక్కనే చిన్న ఒక చిన్న బకెట్ తోటి నీళ్లున్నాయన్నమాట, ఇలా చేతితోటి సాయిరామ్ సాయిరామ్ అని పోస్తున్నది అనమాట. అంత పెద్ద కుప్ప ఇంత చేతులతోటి దోశలతో సాయిరామ్ సాయిరామ్ 4-5 దోశలతో నీళ్లు ఆ నిప్పు మీద పోసింది ఆవిడంతే. అంత మంట ఆగిపోయింది, అసలు అది కాలేదు. ఈ పిల్లడు అలా ఉండిపెట్ట, అదేంటి చేతితోటి దోశలు నీళ్లతోటి 4-5 సార్లు సాయిరామ్ అంటే ఇంత పెద్ద కుప్ప మీద మంట ఎలాగాగిపోతుంది, ఎన్ని బకెట్లు తెచ్చినా ఆగని మంటది. అంటే ఈవిడ ఏదో సాయిరామ్ సాయిరామ్ అన్నారు, అంటే ఈయనెవరో నిజంగా దేవుడై ఉండాలి అని ఆవిడ భక్తితో సాయిరామ్ అన్న మాటకి ఆ మంట ఆగిపోయింది కాబట్టి ఈయన భగవంతుడు అని నమ్మి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు స్వామి సేవలు ఆయన తరిస్తున్నారు. అంటే పంట పొలము ఇవన్నీ అంటుంటే ఒక స్వామి చూపు కూడా పడ్డం కాదు, భక్తుల నోట్లోంచి నన్ను కాపాడండి అని ఆర్తితో అన్న సాయిరామ్ విని ఈ అబ్బాయికి స్వామి మీద భక్తి కలిగింది.
3: బ్యూటిఫుల్, చాలా బాగుంది.
0: కాబట్టి ఇలా పంటలు ఇవన్నీ వీళ్ళు చక్కగా చేతికి అందిన ఈ సంక్రాంతిని అందరం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. స్వామి చెప్తున్నారు అనమాట, వచ్చిన దాన్ని ఏంటంటే అదే భగవంతుడిగా ఈ రైతులందరూ కాదు మనందరం కూడా భావించాలి, ఎందుకంటే సంవత్సరం పొడవునా మనం తిని మన జీవితం గడుపుకోవాలంటే ఈ పంటే ఆధారం మనకి. కాబట్టి ఈ పంటను వాళ్ళు ఏం చేస్తారట, పచ్చపూలు జనపచేలకు ముత్యాల సరళ గూర్చి, అంటే మనం భగవంతుని అలంకరించినట్టు వాళ్ళు ఈ పంటను కూడా అలంకరించి పూజ చేసి భగవంతుడు మాకు ఇంత తిండినిచ్చామని కృతజ్ఞత భావంతో ఈ పండుగని జరుపుకుంటారని స్వామి ఎంత చక్కగానో వర్ణించారు. ఇక్కడ మళ్ళా మనం ముత్యాలు అనగానే మళ్ళా మనం స్వామితోనే కనెక్ట్ అయిపోతాం. అసలు ఆలోచించు గణేష్, మనకు ముత్యం ఎలా ఏర్పడుతుంది,
1: నీటి బిందువు
0: అంటే ప్రతిదీ స్వాతి చిన్నుకు అంటాం అంటే అదే వర్షం ఆ నీటి బిందు మామూలుగా వర్షం భూమి మీద పడితే ఇంకిపోతుంది. ఆ నీరు అన్నది కూడా దాని ఇది కూడా ఎగ్జిస్టెన్స్ కూడా ఉండదు. అదే ఓ నదిలోనో నీటి తొట్టిలోనో పడితే అది నీరుగా మారుతుంది, వాడుకోవడానికో తాగడానికి ఉపయోగపడుతుంది. అదే నీటి బిందు సముద్రంలో ఉన్న ఆల్చిప్పలో పడితే ముత్యమవుతుంది. అలాగే మనకు వచ్చే ప్రతి థాట్ కూడా మనం ముందే అనుకున్నాం, మన మనసుని భగవంతుడి వైపు మలుచుకోవడానికి సంక్రాంతి పండుగ సమ్యక్ క్రాంతి ఆ రివల్యూషనరీ ఇది రావాలి. మనం భగవంతుడి వైపు నడవాలి అంటే ఆలోచన రావాలి. మన ప్రతి ఆలోచన వేస్ట్ గా భౌతికంగా వెళ్ళిపోతే భూమిలో పడినట్టు, ఆ ఎనర్జీ గాని దానికి ఉన్న పవర్ గాని పోయినట్టే. అదే ప్రతి ఆలోచన ఆ భగవంతుడు అన్న ఆలచిప్పులో పడిందనుకోండి, ఏదైనా గాని ఆ భగవంతు రిలేటెడ్ గా భగవంతుడితో ఉంటే అది ముత్యంలా తయారైపోయి మనని ఉద్ధరిస్తుంది అనడానికి. దీనికి మన చెన్నై వాస్తువులైన సతీష్ గారు స్వామి చెప్పిన విషయం ఒకటి చెప్పారు. ముత్యం అంటే నాకు ఎప్పుడు అదే గుర్తుంటుంది అనమాట. స్వామి వాళ్ళకి ఇంటర్వ్యూలో పిలిచి చెప్పినప్పుడు చెప్పారట, ఒరే స్వామి మీకు ఎలా దొరికారో తెలుసా, నువ్వు సముద్రంలోని ముత్యం తీసుకోవడానికి సముద్రంలోకి దూకావు, దూకి కిందకి వెళ్లి వెళ్లి వెళ్లి వెళ్లి వెతికి వెతికి వెతికితే అక్కడ నీకు ముత్యం దొరికింది. ముత్యం దొరికితే నువ్వు అది పట్టుకుని పైకి వస్తున్నావు. ఎంతో ఎన్నో జన్మలు బట్టి ఆ ముత్యం అంటే భగవంతుడి కోసం నువ్వు ప్రయత్నించగా ఏడవగా సాధన చేయగా చేయగా నీకు ఇప్పుడు మానవ జన్మ వచ్చింది. నువ్వు అంటే భగవంతుడు అవతరించినప్పుడు నీకు సమకాలీనగా ఉండే అవకాశం వచ్చింది, అంటే నీకు ముత్యం చేతికి దొరికింది, నీకు స్వామి ముందు కూర్చున్నావు అంటూ నువ్వు ఇప్పుడు ఆ ముత్యాన్ని తీసుకుని పైకి వస్తున్నావు. ఇంత కష్టపడి ముత్యాన్ని తీసుకొస్తున్నావు, ఆ ముత్యం నీ చేయి జారిపోయింది అనుకో, నీ కష్టం నీ సాధన నీ సముద్రంలో దూకే మళ్ళా నువ్వు వెళ్ళగలవో లేదో, ఈ సముద్రం ఎదుకుంటూ ముత్యం దొరుకుతుందో లేదో, మళ్ళీ ఇందులో నుంచి నువ్వు బయటికి రాగలవో లేదో నీకు తెలియదు. కానీ అట్ ప్రజెంట్ అంటే నీ స్వామిని చూపిస్తే నీ ముందు నేనున్నానంటే నీ చేతిలో ముత్యం ఉంది, విడిచిపెట్టుకో, జాగ్రత్తగా పట్టుకో, పైకి వచ్చేసాయి ఈ సముద్రాన్ని దాటి, అంటే నువ్వే దేనికోసం వచ్చావో దాని నుంచి
1: తరించబడిన వక్కలేక చక్క చేసుకుంటా.
0: ఇంత ముత్యం అనగానే నాకు అదే గుర్తొస్తుంది అనమాట. కాబట్టి నువ్వు మనందరం కూడా మన చేతిలో నీ చిక్కేరు స్వామి, ఆ ముత్యంలో మనం ఎంతో విలువైందని పట్టుకున్నాం కాబట్టి జాగ్రత్తగా మీరు పట్టుకొని ఉండి చాలు, నేను నిన్ను పైకి తెచ్చేస్తానన్నారు స్వామి.
1: ద గ్రేటెస్ట్ కంపెనీ వన్ కెన్ కీప్ ఇస్ ద కంపెనీ ఆఫ్ హిస్ థాట్స్. స్వామి చెప్తారు భరతుడు రాముడి గురించి తప్పించి తప్పించి తప్పించి ఆ ఆలోచనల స్నేహం పొంది భరతుడు రాముడిగా మారిపోయాడట.
0: మరి ఇది ఈ దీంట్లోనే ఈ ముత్యాలు చెప్పుకున్న తర్వాత ఈ పూలతో అలంకరిస్తారని మనం ఏమనుకుంటాం అంటే స్వామికి ఏది అర్పించాలన్నా కూడా ఏదైనా ఆలోచించండి, స్వామికి ఒక పండు పెట్టాలంటే అది భగవాన్ సృష్టిలోంచి ప్రకృతిలోంచి వచ్చింది, స్వామే సృష్టించారు, మనం తిరిగి స్వామికి అర్పిస్తున్నాం. పువ్వులు కూడా ఇన్ని పువ్వులు దండలు కడతాం, అబ్బా మంచి పువ్వు చూడగానే స్వామి పాదాలు దగ్గర పెట్టాలనుకుంటాం. కానీ ఇందాక మనం చెప్పుకున్నట్టు పువ్వు గాని ప్రసాదం గాని పండు గాని మళ్ళా వెనక్కి వద్దాం. ఆలోచన స్వామి అంటారు, నువ్వు ఆలోచన ద్వారానే నీ భావం ద్వారా స్వామికి ఏదైనా సమర్పించవచ్చు అంటూ ఒక విద్యార్థికి అంటే అంత చిన్న వయసులోని ఇంత చక్కటి భావాన్ని ఎలా పెంపొందించుకోవాలో ఒక సన్నివేశం ఒక కొన్నాళ్లు ఒక 5-6 రోజుల పాటు స్వామి ఎలా టీచ్ చేశారు ఆయన మాటల్లో విందాం గణేష్.
1: తప్పకుండా
4: స్వామి చూశారు మనల్ని, సుదర్శనం చేసుకున్నాం కదా, ఇంకా మన పని అయిపోయింది వెళ్ళిపోతా ఉన్నాడు అన్నమాట. వెళ్ళిపోయిన తర్వాత వెనక్కి వెళ్ళిపోయాం, నాకు అనుకుంటుందన్నమాట అరే స్వామి చూశారు ఆయన తలుపు తీసి మన దగ్గర కావాలంటే ఏం చేయాలి. అప్పుడు ఉత్తరాలు ఇచ్చేవాళ్ళం కాదు, బయట ఒక ముసలమ్మ చిన్న బుట్టలో రోజు సమ్ముతుంది. నేను అనుకున్నాను 2 రోజెస్ కొని పట్టుకెళ్తే ఆ రోజు చూసి రోజు కోసం తల తీసి వస్తారని సరే వెళ్ళానమాట. ఆ ముసలమ్మ దగ్గర వెళ్ళాను, అమ్మాయి ఎంత ఎస్టు అని కన్నులలో 10 పైసలు అని చెప్పింది అనమాట. 10 పైసలకి 2 రోజులు సరే తీసుకున్నాను. వెళ్ళి స్వామి అలాగే 2 రోజు ఏడం పావుకి అలా షేడ్ అలాగే వస్తుంది, జాగ్రత్తగా ఉండాలి రోజు ముందు నాకంటే ముందు రోజు కనిపించాలని అలా పెట్టుకుని కిటికీ తీశారు, చూశారు, చూసి నవ్వుకున్నారు. నాకు తెలుసు ఇంకా ఒకసారి నవ్వికి చూశారంటే వస్తారని. అక్కడ లోన ఆయన ఎవరు మా రాజారెడ్డి గారు ఎవరో తలుపు తీశారు, ఆ మెయిన్ డోర్ తీశారు, వచ్చారు. ఎక్కడవే కొనుక్కున్నాను, కొన్నాను స్వామి. ఎంత ఇచ్చావు? 10 పైసలు స్వామి. మీకు బుద్ధి లేదు, బేరం ఆడాలి. ఇచ్చిన ఆడి 10 పైసలు అంటే ఇచ్చేయడమేనే 3 అడుగు. అలాగే స్వామి
5: 10 పైసలకు 3 అడుగు
4: రేపటి నుంచి. అలాగే స్వామి అడుగుతాను, సరే నమస్కారం చేసుకోండి. అప్పుడు నమస్కారం ఏం తెలియదు, ముట్టుకోవటం అంటే స్వామి దేవుడు ముట్టుకోవటమే అనుకు ఇలా అనుకుని అంతే ఆ రోజే తీసుకున్నారు, నవ్వుకున్నారు. నవ్వుకుని లోనకడి కాసుకుంటే పిలిచేవారు లోనకి, అరే బాబు అయిపోయింది మనం ఇచ్చిన పని వెళ్ళిపోదాం అనమాట. నెక్స్ట్ డే వెళ్ళి వెళ్ళిన చోట్ల రెండు రోజులు ఇచ్చింది. నేను ఇంకొక అబ్బాయిని ఇలా పిలైపోయాను, లేపే బాబు మనకి స్వామి దర్శనం ఇస్తారు రమ్మన్నారు, మూడు రోజులు తీసుకెళ్లారు, నేను ఇంకో మూడో రోజుకి నువ్వన్నా రారా నాయన రారా నాయన అని తీసుకెళ్లి అసలుకి ఆ రెండు రోజులు చేతిలో పెట్టిపోయింది. నేను తీసుకోను
3: మూడేవారు
4: ఆడ ఆశ్చర్యంగా చూసింది అనమాట, ఎవరు పాఠం చెప్తున్నారు వీడికి వచ్చి మూడు ఇస్తారు తీసుకోమని ఇచ్చాను, మూడు నుంచి అన్నామన్నమాట. ఎంత ఇచ్చావు మళ్ళా అదే ప్రశ్న. ఎంత స్వామి బేరం ఆడి 10 పైసలు ఇచ్చాను స్వామి. మంచిది స్వామి, చిన్నపిల్లలు బాధపడతారు వద్దంటే ఎందుకు రోజెస్ అంటే బాధపడతారని నెమ్మదిగా బాధ కలగకుండా చేశారు. అలాగే 2 రోజులు తీసుకెళ్లాం. 3వ 4వ రోజు అరే ఎందుకురా 10 పైసలు వేస్ట్ చేస్తారు. అప్పుడు మొదటి బిల్డింగ్ స్వామి ఆ బృందంలో చివరికి రతన్లాల్ గారి మిసెస్ రతన్లాల్ గారి బిల్డింగ్ ఆవిడకి రోజెస్ అంటే బాగా ఇష్టం, చిన్న రోజు గార్డెన్ వేసుకుంది. అరే చూడరా పక్కకి స్వామి చూడు ఎంత బాగున్నాయి రోజెస్, క్వైట్ గా వెళ్ళి రేపు 3 రోజులు తీసుకుని నాకు మీకు తెచ్చుకుని నాకు ఇచ్చేయండి, మీకు ఎందుకు 10 పైసలు వేస్ట్ అన్నారు. మంచి మంచి ఐడియా మంచి ప్లాన్ ఇచ్చారని 10 పైసలు సేవ్ చేసుకోవచ్చు అని. అసలు నెక్స్టే వచ్చి నవ్వుకు చూస్తున్నారు, బాబు ఆయన ఆవిడ నాకు బాగా తెలుసు చూసిందంటే బాగుండదు, మీరు కొత్త వాళ్ళు తెలీదని చెప్పచ్చు, మీరు ఆ పక్క నుంచి వెళ్ళి 3 రోజులు కట్ చేసుకొచ్చేసేయండి, నేను ఇక్కడ నుంచి ఉంటానని చెప్పి సరే అని వాళ్ళు వెళ్ళి 3 కట్ చేసుకొచ్చారు. కట్ చేసుకొచ్చి నుంచున్నాడు ఫ్రెష్ రోజెస్ 3 4, ఎందుకంటే పెరుగుతారు కదా వస్తున్నారంటే 3 4 5 ఉన్నాయి మొత్తానికి ఎంత గుర్తులేదు. వచ్చారు మార్పించాలని, అది మాకు బాధ కలగకుండా ఎక్కడ రా ఎక్కడి స్వామి ఎక్కడ నుంచి తెచ్చాను స్వామి, చాలా బాగున్నాయి చూడు ఎంత బాగున్నాయి, చూడు రామకృష్ణ చూడు ఎంత బాగున్నాయి రోజెస్, అవును స్వామి అమ్మాయి అంటున్నాను. ఒక అరగంటలో వాడిపోతాయిరా, కోసేసావు ఆ చెట్నే ఉంటే రేపటి వరకు ఉంటాయి కదా, రేపు నుంచి ఒక పని చేయండి ఇక్కడ రండి పొద్దున్నే దర్శనానికి, నా వంక చూడండి ఆ రోజెస్ వంక చూడండి ఇలాగనండి నేను చూసి సంతోషిస్తాను, చెట్టు మీద ఎప్పుడు ఉంటాయి నేను రోజెస్ చూసి నేను ఆనందిస్తాను, మీకు సంతోషం కలుగుతుంది కొయ్యకండి అలాగా సరిగ్గా నవ్వుకునే వాళ్ళకి బాగుండదు రోజెస్ కోసి ఇవ్వడం బాగుండదు జనం పెరుగుతారనుకుని.
5: సో ఈ విధంగా అసలు స్వామి ఇప్పుడు చెప్తారు కదా కొలనకి కమలమే అందం అంటారు, హస్తస్య భూషణం దానం అదే దేని దేనికి ఏమేమి అందమో స్వామి చెప్తూ ప్రకృతిలో ఉన్నటువంటివి అన్నిటినీ యథావిధిగా యథాస్థానం మనం అలా ఉంచితే దాంట్లోనే అందం ఇంకా పెరుగుతుంది. కానీ దాన్ని మనం ఆనందం ఎలా సంపాదించవచ్చు అంటే దాన్ని చూసి ఆనందించాలని చెప్తారు స్వామి. అది మనకి కావాలి అని కోరుకున్నప్పుడు అత్యాశకి మనం లోనైనప్పుడు ఆ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అలాంటి సన్నివేశం ఒకటి చెప్తాను. అంటే ఇది మంచి ఉద్దేశంతో చేసిందే కానీ స్వామి దాని నుంచి ఎలా ఒక మంచి లెసన్ నేర్పించారనేది మీకు చెప్తా. ఇది 2005 కొడైకెనాల్ లో జరిగింది. స్వామి ప్రతి బ్యాచ్ ని బోటింగ్ కి పంపిస్తారు. అందరికీ తెలిసినట్టు స్వామి సాయి శృతి ముందరే ఒక పెద్ద కొలను ఉంటుంది లేక్, ఆ లేక్ లో మాకు బోటింగ్ ఎంతో బ్యూటిఫుల్ వైలెట్ లోటసెస్ ఉంటాయన్నమాట. దాంట్లో మేము ఇలా బోటింగ్ కి వెళ్తూ బోట్ లో వెళ్తూ వెళ్తూ ఒక థాట్ వచ్చింది, అలా వాటర్ లో ఇలా చేయి పెడుతుంటే 4-5 కమలాలు తగిలాయి. స్వామికి ఎలాగో ప్రతిరోజు మనం ఫ్లవర్స్ ఇస్తాం కదా మార్నింగ్ భజన్స్ తర్వాత ఈవినింగ్ భజన్స్ తర్వాత, ఇది కూడా ఒక ఆఫరింగ్ లాగా స్వామి ఆనందిస్తారు ఫ్లవర్స్ ఇస్తే బాగుంటుందని 4-5 లోటసెస్ ఇలాగ నీటిలోంచి ఇలా లాగి గట్టిగా చేత్తో పట్టుకుని సరే ఇది ఈరోజు స్వామికి ఆఫరింగ్. స్వామి ఈరోజు తలుపు తీగానే ఫస్ట్ టాప్ స్వామి రూమ్ పక్కనే బాయ్స్ అంతా వెయిట్ చేసేవారు, ఫస్ట్ దర్శన్ కి స్వామికి ఈ లోటసెస్ కనిపించాలి అని ఒక కుతూహలంతో అది ప్లగ్ చేసుకుని సాయి శృతికి తీసుకువెళ్ళాం. అయిన తర్వాత ఒక చిన్న డబ్బా పట్టుకుని దాంట్లో వాటర్ వేసి ఆ వాటర్ లో ఈ కమలాలన్నీ పెట్టి ఆ స్టాక్స్ తో సహా స్వామి డోర్ ముందు ఆ రోజు అర్లీగా కూర్చుని ఎగ్జాక్ట్ గా స్వామి గుమ్మం దగ్గర పెట్టాను. స్వామి వెయిట్ చేస్తున్నాం ఎంతో ఆత్రుతగా, స్వామి చూసి చాలా ఆనందిస్తారని మనసు వీళ్ళొడుతుంది. కానీ స్వామి ఒక లెసన్ చెప్పాలి నేర్పించాలి అనిపిస్తే ఏం చేయడానికైనా స్వామి రెడీగా ఉంటారు. స్వామి ఇలా తలుపు దిగానే యూజువల్ గా బాయ్స్ ని చూస్తారు, ఆ రోజు స్వామి కళ్ళు డైరెక్ట్ గా ఆ పువ్వుల మీద పడ్డాయి. ఎవరు తెచ్చారా అని అడిగారు స్వామి సీరియస్ గా. ఇంకేం చేయలేక నేను ఇలా నీల్ డౌన్ చేసి స్వామి నేనే తెచ్చాను, ఎంత పాపం రా నీకు అన్నారు. మంచి మంచి భావంతో తెచ్చాను స్వామి ఎందుకు ఇలాగ అంటున్నారన్న రెండవ భావం మొదలైంది లోపల. అసలు లెసన్ ఏం చెప్పాలనుకుంటున్నారనేది తెలియలేదు. అంటే స్వామి అన్నారు, చూడు అవి ఇంకా విచ్చుకోలేదు, ఇంకా మొగ్గలుగా ఉన్నాయి. అదే ఆ కొలంలో ఉంటే చక్కగా ఆ సూర్యరశ్మి వాటిపై పడి అందంగా విచ్చుకొని అందరికీ ఆనందాన్ని ఇస్తాయి. అలా ఎప్పుడు చేయకన్నారు స్వామి. అంటే ఆ కొలనికి ఆ కమలమే అందం అన్న విషయం చెప్తూ స్వామి చక్క ఇది బ్యూటిఫుల్ లెసన్ అందరికీ. సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి, సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి. ఆ లోటస్ కి కలిగిన పెయిన్ స్వామికి తగిలింది కాబట్టే మనకు అది చెప్పగలిగారు. నేను అక్కడ ఉంటే బాగున్ను, నన్ను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చారు అని ఆ పువ్వు ఆలోచించుంటుందేమో. బ్యూటిఫుల్,
0: చాలా బాగుంది గణేష్. ఇలాగా పువ్వు సూర్యుడు గాని పువ్వు గాని పొలం గాని ధాన్యం ఏం మనం విన్నా ఏం తలుచుకున్నా మనకి స్వామి గుర్తొస్తారు. అన్నింటి నుంచి కూడా మనకి ఎంతో చక్కటి విషయాల్ని స్వామి నేర్పిస్తారు. మరి తర్వాత చూస్తే మిరప పండ్లకు కుంకుమ మెరుపు దాల్చి, అంటే అప్పుడే మంచి బాగా పండిపోయిన మిరప ఎంతటి చక్కటి ఎరుపుగా ఉంటుందో, అంటే ఇంకా పక్వానికి వచ్చింది, ఇంకా వాడుకోవచ్చు, చేతికి వచ్చింది అన్నమాట. అసలు మిరప పండు లేకపోతే కారం అనగానే కూడా మనకి అసలు మళ్ళా ఎగైన్ భోజనం గుర్తొస్తుంది. భోజనం అంటే స్వామి ఇవే గుర్తొస్తాయి. అనిల్ కుమార్ గారికి జరిగిన సంఘటన మనం గుర్తు తెచ్చుకోవాలి. రాజు
1: క్యాపిటల్ ఆఫ్ ఇండియా నుంచి ఆయన గుంటూరు నుంచి,
0: ఆయన అక్కడి నుంచి క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఢిల్లీకి వెళ్లారు అసలు స్వామి తోట అన్నమాట.
1: క్యాపిటల్ నుంచి ఇండియన్ క్యాపిటల్,
0: ఇండియన్ క్యాపిటల్ అక్కడికి వెళ్తే ఇలాగే అక్కడ ప్రోగ్రామ్ అంతా అయ్యాక చక్కగా ఎన్నో ఐటమ్స్ తోటి వాళ్ళు భోజనం అంతా గ్రాండ్ గా ఏర్పాటు చేశారు. స్వామి స్వామితో పాటు కూర్చున్న వాళ్ళకంటే అన్ని పెట్టారనమాట, అన్ని తింటున్నారు. అందరూ తింటుంటే అందరికి తెలిసిన విషయమే, స్వామి గబగబా తన భోజనం ఒక్క నిమిషంలో ముగించుకొని అందరి దగ్గరికి వస్తారు. అలాగే అనిల్ కుమార్ గారి దగ్గరకు వచ్చి పక్కన నించొని ఎలా ఉన్నదిరా భోజనం అనేది స్వామి అడిగారు అనమాట. అంటే స్వామి ఐటమ్స్ ఆర్ మెనీ బట్ టేస్ట్ ఈజ్ వన్ అన్నట్టు. అంటే ఈయనకి ఎక్కడ కారం ఏం తగలట్లేదు, అంతా మైల్డ్ గా చప్పగా చప్పగా ఉందన్నమాట అనేసి. అంటే వెంటనే అక్కడున్న ఎవరైతే ఇది హోస్ట్ చేస్తారో వాళ్ళు పిలిచి, చూడండి పాపం గుంటూరు నుంచి వచ్చాడు, ఇలా ఏం టేస్ట్ లేదు, అన్ని సరిగ్గా చేసి పెట్టాలని చెప్తే వాళ్ళు సరే సరే స్వామి అని. నెక్స్ట్ టైం స్వామి బ్రేక్ఫాస్ట్ భోజనం టైంకి వచ్చినప్పటికీ స్వామి పక్కని గుంటూరు నుంచి పచ్చళ్ళు తెప్పి స్వామి చేద్ది పక్కన పెట్టారనమాట. అంటే వాడికి వడ్డించండి అన్నారు. అన్ని వడ్డిస్తున్న స్వామి అన్ని వాడికి కాదు నాకు కూడా కొంచెం వేయండి అన్నారు. ఈవెన్ స్వామి కూడా కొంచెం కారాలు తినేవాళ్ళు అనమాట రాయలసీమలోని. అయిపోతే అప్పుడు స్వామి చెప్పట, చూడు అనిల్ కుమార్, ఇండియన్ ఎయిర్లైన్స్ లో నీకోసం ఎగురుకుంటూ వచ్చే ఆవకాయలు
1: స్వామి ఆయన కోసం తెప్పించారు.
0: ఆయన కోసం అంటే ఆ కారం అది తగలకపోతే అనిల్ కుమార్ భోజనం అంటే ఆయన భోజన ప్రియుడు అనమాట. అంటే స్వామి ప్రతిదీ మనకి ఏది ఇష్టం అంటే తినే పదార్థంలో ఏది ఎక్కువ తక్కువ ఉంటే మనకు నచ్చుతాయో అలాగే అందిస్తారు. ఆ ప్రేమ స్వామి ప్రేమ ఆయన చెప్పడంతో మళ్ళీ తెప్పించడం, ఆయన కోసం స్పెషల్ గా దగ్గరుండి వడ్డించడం, ఇప్పుడు ఓకేనా ఆ స్వామి బాగుంది స్వామి అంటే.
1: స్వామి చెప్తుంటే నాకు ఇంకొక హాస్టల్లో సన్నివేశం గుర్తుకొస్తుంది. మా సీనియర్ ఆయన హాస్టల్లో జాయిన్ అయ్యారు. ఆయన తమిళ్లో తమిళనాడులో పుట్టారు కానీ పెరగడం అంతా నార్త్ ఇండియాలో పెరిగారు. ఢిల్లీ పెరిగిన తర్వాత ఆ వారికి మీరు అన్నట్టు కొంచెం కారం తక్కువ తింటారు వాళ్ళు. అయితే హాస్టల్లో వచ్చారు, హాస్టల్లో జాయిన్ అయినప్పుడు వాళ్ళ అమ్మ చెప్పారు, నానా ఈ రోజు నుంచి నీకు అమ్మ నాన్న అన్ని స్వామి ఉంటారు, నువ్వు ఏమి బాధపడద్దు, నీకేం మనసులో ఏం భావం కలిగినా కూడా దేంట్లో ఇబ్బంది అయినా తిండిలో ఇబ్బంది అయినా దేంట్లో ఇబ్బంది అయినా స్వామి తలుచుకో అని చెప్పారు. పాప నార్త్ ఇండియా నుంచి వచ్చారు ఆయన. ఆయన స్వామి ముందే ఈ ఇన్సిడెంట్ చెప్పారు. సో వచ్చి బ్రేక్ఫాస్ట్ పొద్దున మొదటి బ్రేక్ఫాస్ట్ తింటున్నారు. తింటుంటే ఆ రోజు ఈ గ్రౌండ్ నట్ చట్నీతో పాటు కొంచెం పుట్నాల చట్నీ, సారీ పుట్నాల చట్నీ కొంచెం కారంగా చేశారు. పిల్లలు ఫస్ట్ టైం వస్తున్నారు కదా అని చెప్పి ఫస్ట్ వెంకటచలం గారు ఇడ్లీ తర్వాత ఆ కారం చట్నీ ఫస్ట్ ఆ ముక్క ఇడ్లీ ముక్క తీసి నాలుగు తాకింది, ఆ కారం తట్టుకోలేక అన్నారు మూడు సార్లు అట్లా ఆయన ఆ కారం తట్టుకోవడంతో. అందరు పక్కన వాళ్ళు చూసి నవ్వారు. నవ్వి ఈయన పక్కన తిరిగి ఆయన ఫ్రెండ్ తో చెప్తున్నాను, ఆయన సమితిలో చదువుకున్నాను ఇంకొక అతను, ఇద్దరు జాయిన్ అయ్యారు. ఫ్రెండ్ ఇడ్లీ అన్నారు. అందరూ చూసి నవ్వుకున్నారు. అయిపోయింది, దర్శనకు వచ్చారు. దర్శనకు వచ్చేసి పిల్లవాడు 1.1 లో కూర్చుంటూ మనసులో ఒక ఆలోచన వచ్చింది, అరే మా అమ్మ చెప్పింది దేంట్లో ఇబ్బంది లేదు స్వామి తీసుకుంటారని. హాస్టల్లో ఫస్ట్ డే నేను బ్రేక్ఫాస్ట్ నోట్లో పెట్టుకుంటే ఇదా కారం ఇంత కారం ఏంటి అని చెప్పారు. ఆయన అనుకున్నాడు, దర్శనం మొదలైన స్వామి వచ్చారు. వచ్చి సరాసరి ఈ పిల్లవాని దగ్గరకు వచ్చి ముందు నిలబడ్డారు. నిలబడి పక్కన ఈయన ఈ పిల్లవాని పక్కన ఇంకో పిల్లవాడుకు అవన్నీ చూసి స్వామి అడుగుతారు, ఈరోజు ఏం బ్రేక్ఫాస్ట్ హాస్టల్లో అన్నారు. అంటే మొదటి దర్శనం ఆ పిల్లవాడు లేచి, ఆయన ఇక్కడ చదువుకున్నటువంటి వ్యక్తి, పిల్లవాడు లేచి స్వామి ఇడ్లీ స్వామి అన్నారు. అనగానే వెంటనే వీందిక్కు తిరిగి ఈ పిల్లవాని దిక్కు తిరిగి ముఖంలో ఇట్లా చూస్తూ స్వామి ఇడ్లీయా అన్నారు స్వామి. ఆయన కళ్ళలో నీళ్లు తిరిగిపోయాయి స్వామి అని చెప్పి కాళ్ళు పట్టు ఆయన అప్పుడు పాదాలు పట్టుకుంటే స్వామి ఉన్నారు. హాస్టల్ వార్డెన్ పిలిచి కారము పిల్లని కొంచెం తక్కువగా పెట్టు చాలా ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పి తల నిమ్మర్తి స్వామి ఉన్నారు. స్వామి ఇస్ యువర్ మదర్, హీ నోస్ ఎవ్రీ థాట్ అని చెప్పి ఆస్వాదించి నడుచుకుంటూ వెళ్ళిపోయారు.
5: మీరు ఇది చెప్తుంటే స్వామి 60th బర్త్డేకి ఒక అంతకన్నా వైభవపేతమైనటువంటి ఫెస్టివల్ ఎక్కడ ఇప్పుడు జరగలేదని అందరూ మన డివోటీస్ స్టూడెంట్స్ కూడా చెప్తూ ఉంటారు. 15 రోజుల పాటు లక్షలాది మంది స్వామి పెట్టినటువంటి ప్రసాదాన్ని స్వీకరించి వెళ్లారని అందరు చెప్తూ ఉంటారు. మొట్టమొదటిసారి ఫస్ట్ సెషన్ కి స్వామి ప్రసాదం అందరికీ ఇస్తారు కదా, స్వామి తీసుకుని రమ్మన్నారు. ఏవైతే ఐటమ్స్ వితరణకి వెళ్తున్నాయో అవి తీసుకురమ్మంటే స్వామి దగ్గరికి తెచ్చారు వాళ్ళు. స్వామి ఆ ఫ్రైడ్ రైస్ ఏదైతే పలావ్ ఏదైతే ఉందో అది టేస్ట్ చేసి దీంట్లో కారం సరిపోలేదు ఇంకా కారం వేయండి, ఎందుకంటే చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎంతో మంది ప్రజలు వస్తారు, ఆ భక్తులందరూ కారం ఎక్కువగా అలవాటు పడిన వాళ్ళు, వాళ్ళకి కొంచెం రుచికరంగా చేస్తే కారం ఎక్కువ వేస్తే వాళ్ళు ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా తింటారది అని చెప్పి స్వామి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి పంపించారు. అంటే బ్యూటిఫుల్, ఏ భక్తుడు ఏ రుచిని ఎరిగి తను భోజనం చేస్తాడు, తను పడుకుంటాడు, తను తిరుగుతాడు అనేది స్వామికి ఎరుక, ఎందుకంటే అందరిలోనే ఉన్నటువంటి పరమాత్ముడు తనే కాబట్టి. ఇది
0: అసలు ఎంతో చక్కగా ఇవన్నీ ఆలోచిస్తుంటే మనకన్నా కూడా మన గురించి స్వామికి ఎక్కువ తెలుసేమో అనిపిస్తుంది.
5: ఈ ఒక్క చిన్న బ్రేక్ తీసుకుని ఒక పాట విని తిరిగి మళ్ళీ మనం ఈ పద్యాన్ని కంటిన్యూ చేద్దాం.

0: ఎంతో చక్కగా స్వామిని మేల్కొలుపుతున్న ఈ పాట, అంటే భౌతికంగా బయట స్వామిని మేల్కొల్పడం కాదు అంటూ అందులో చెప్పినట్టు, మనలో ఉన్న భగవంతుడు స్వామి మనలో ఉండి మనకు జ్ఞానాన్ని ఇచ్చి మనని ఆ అనుభవాన్ని ఇవ్వాలని మేల్కోవాలని మనందరం ప్రార్థించాలి. మనలో ఉంటున్న స్వామి మన ఎంత చక్కగా కరెక్ట్ చేస్తారో, మన ఎలా నడిపిస్తారో. అంటే గణేష్, ఇక్కడ నెక్స్ట్ చూస్తే బంతి పువ్వులు అన్న మాట ఉంది, తర్వాత ఏముందో కూడా ఇంకా చూడకుండా బంతి పువ్వు అనగానే మనకు గుర్తొచ్చేది ఒక చాలా మంచి ఇన్సిడెంట్ అనమాట. స్వామి ప్రతి క్షణం క్షణం మనలో ఉండి మనతో, ప్రతి ఒక్కరి ద్వారా ఎవరికి ఇచ్చిన అనుభవం అయినా సరే అందరికీ అనుభవమే. అది మనకి 2006 సంవత్సరంలో అతిరుద్ర మహాయజ్ఞం అయినప్పుడు వినయ్ కుమార్ గారు తోటి స్వామి అన్ని ఏర్పాట్లన్నీ చూస్తున్నారనమాట. రాజు అప్పుడు చూస్తున్నప్పుడు స్వామి ఏమని ఇలా చేపెట్టి చూపిస్తున్నారు, అక్కడ 11 హోమగుండాలు అన్ని 11 రోజులు జరగాల్సిన వాటన్నింటికి సిద్ధం చేస్తున్నారు. ఆయన అన్ని దగ్గరుండి చూసుకుంటున్నారు కాబట్టి స్వామి చెప్తుంటే అక్కడ వేలు పెట్టి చూపిస్తున్నారు. అంటే అక్కడ ఏమైనా సరిపోలేదో, దానికి ఇంకేమైనా అరేంజ్మెంట్ తక్కువైందని దగ్గరికి వెళ్ళి చూశారు. ఏవైతే ఐటమ్స్ ఆ హోమగుండం చుట్టూ ఉండాలి అన్ని కరెక్ట్ గా ఉన్నాయి, ఏర్పాట్లు సరిపోయి అన్ని సరిపోయింది. వెనక్కి వచ్చి స్వామి అంతా బానే ఉంది అని మళ్ళా అక్కడే చూపించారు. అంటే ఇంకేదో సరిపోలేదే అని మళ్ళా వెళ్లారు ఆయన. మళ్ళా వెళ్లి మళ్ళా అంతా సెట్ చేసుకొని వచ్చారు. అంటే అక్కడ చూశారు, ఇక్కడ ఏమి ఆయనకి తప్పు గాని లేకపోతే సెర్చ్ చేయాల్సింది ఏం కనిపించడం లేదు. మళ్ళా వెనక్కి వచ్చారు, లేదు లేదని మళ్ళా స్వామి అట్టే చూపిస్తున్నారు అనమాట. మళ్ళా వెళ్లి చెక్ చేశారు, అక్కడ ఏమి ఆయనకి తప్పుగా గాని ఏం అనిపించడం లేదనమాట. అప్పుడు వస్తే అప్పుడు చెప్పారు స్వామి, స్వామి అంతా బానే ఉంది స్వామి అంటే, లేదు హోమగుండం చుట్టూ కిందని బంతిపూలు మాల పెట్టారనమాట అలంకారం దీనికోసం. అది ఇలా చుట్టూ పెట్టారు. అక్కడ స్వామి చూపించి వేలు చూపెట్టి చూపించిన దగ్గర ఏంటంటే ఆ రెండు బంతిపూల మధ్యలో కొంచెం దూరం పెరిగి దారం కనిపిస్తున్నది, అది కొంచెం జరపమని చెప్పారట. చూసిన అది ఎవరు ఎన్నిసార్లు ఆ రెండు బంతిపూల మధ్యలో దారం కనిపిస్తే బాగుండదు, అంటే ఆ పెట్టిన మాల కరెక్ట్ గా ఉండాలి అంటే దారం కనిపించకుండా పువ్వులు చక్కగా అలంకరించాలి, అంటే ప్రతి అంత పెర్ఫెక్ట్ గా ఉండాలి. అంటే బయట బాహ్యంగా ఉన్న ఒక పువ్వులో మధ్యలో దారం కనిపిస్తేనే స్వామిలా ఉంటే, మరి మన మనసులో వచ్చే ఆలోచనలు ఎన్ని రకాల ఆలోచనలు వస్తుంటాయి, మనం వాటిని ఎలా సరిచేసుకోవాలని ఆలోచించుకుంటే. అంటే బంతి పువ్వు చూడగానే అదే గుర్తొచ్చింది.
1: అక్కడ ఇది లైన్ లో బంతి పువ్వులు ముఖములు అల్లంత విచ్చి, ఈ అల్లంత విచ్చి అంటే ఆ బంతి పువ్వులు అల్లంత విచ్చి దానికి ఒక సన్నివేశం నాకు గుర్తుకొస్తుంది. ఒక మన ప్రొఫెసర్ గారు ఆయన ఒకసారి స్వామి ముందు స్పీచ్ ఇచ్చారు. ఆయన గొప్ప ఇంగ్లీష్ వక్త, గొప్పగా ఆయన స్పీచ్ చెప్తూ చెప్తూ వర్డ్స్వర్త్ యొక్క గోల్డెన్ డాఫోడిల్స్ చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి పోయని ఆయన చెప్పారు. ఆ దాన్ని ఆధారంగా చేసుకుని ఒక 2-3 సార్లు ఆ స్పీచ్ లో కొన్ని కొన్ని సన్నివేశాలను కోట్ చేస్తూ వచ్చారు. స్పీచ్ స్వామి పక్కనే కూర్చున్నారు, స్వామి ఆయన స్పీచ్ చాలా తీక్షణంగా విన్నారు. స్పీచ్ అయిపోయిన తర్వాత పాదనమస్కారం చేసుకోవడానికి దగ్గరకు వచ్చారు. ఆ పోయెం ఆయన 2-3 సార్లు గోల్డెన్ డాఫోడిల్స్ వాడుతూ ఆయన చెప్పారు. చెప్తూ స్వామి పాదనమస్కారం చేసుకునేట్లు ఆయన మోకాళ్ళు ఇట్లా వంచి పాదనమస్కారం చేసుకునేటప్పుడు అప్పుడు స్వామి ముఖం ఆయన స్వామి యొక్క ముఖం ఆయన ఆయన ముఖం కొంచెం దగ్గరగా ఉన్నాయి. స్వామినితో నవ్వుతూ స్వామి ఉన్నారు, గోల్డెన్ డాఫోడిల్స్ అది చెప్తూ డాఫోడిల్స్ అని చెప్పి ఈయన చూస్తున్నారు. అటువైపు స్వామికి ఎడమవైపు మొత్తం ప్రైమరీ స్కూల్ పిల్లలందరూ స్వామి ఈయనతో ఏదో మాట్లాడుతున్నారని చెప్పి ప్రైమరీ స్కూల్ చిన్న చిన్న పిల్లలందరూ తల్లెత్తి చూస్తున్నారు స్వామిని. అందరు నమస్కారం చేసుకుంటూ స్వామి ఇట్లా చూస్తూ ఇట్లా అందరిని చూపించి గోల్డెన్ డాఫోడిల్స్ అని చెప్పి ఆ వేలు చూపించి ఆ పిల్లలందరిని చూపించారు. అప్పుడు ఆయన చెప్తారు, ఇక్కడ సూర్య భగవానుడు, అక్కడ డాఫోడిల్స్, ఆ భక్తుల హృదయాలు కనబడి కళ్ళు చెమ్మర్చి స్వామి అని చెప్పి పాదనమస్కారం చేసుకున్నారు. అది దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ స్వామి.
2: రాజు మీ ఇద్దరిని చెప్తుంటే బంతి పువ్వు అనగానే మనకి మొట్టమొదటి గుర్తొచ్చేది హారాలు. అంటే స్వామికి ఏ ఫెస్టివల్ అయినా సరే గార్లెండ్స్ తో అలంకరించడం అనేది స్వామికి చాలా ప్రీతికరమైనటువంటి ఒక విషయం. స్వామికి ఆర్టిఫిషియల్ గా పెట్టిన ఫ్లవర్స్ అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. స్వయంగా భక్తులందరూ కూర్చుని అందరూ కలిసికట్టుగా స్వామి నామాన్ని స్మరిస్తూ కట్టినటువంటి ఆ గార్లెండ్స్ ని చూస్తే స్వామి ముఖంలో ఆ ఆనందం వెల్లివిరుస్తుంది అన్నమాట. సో ఇది 1970s జరిగినటువంటి విషయము. ఒక కాన్ఫరెన్స్ కోసం స్వామి రాజమండ్రిలో గురుకులానికి వెళ్లారనమాట. వెళ్లవలసిన సన్నివేశం ఇది. కొంతమంది భక్తులు ఒక పర్టికులర్ ఫ్యామిలీ దండలు గుచ్చడానికి ప్రత్యేకంగా స్వామి వాళ్ళని నియమించారు. ఎన్నో ఏళ్లుగా అది జరుగుతుంది. ఈ ఫంక్షన్ కూడా స్వామి వాళ్ళకి ఒక 40 గంపలు బంతి పువ్వులు వాళ్ళకి పంపించి నెక్స్ట్ 3-4 అవర్స్ లో, అంటే ఒక మార్నింగ్ స్వామిది పంపించారు, ఈవినింగ్ ఫంక్షన్, ఆ ఫంక్షన్ కల్లా 90 మాలలు రెడీగా ఉండాలని చెప్పారంట స్వామికి గార్లెండ్ చేయడానికి. అంటే ఇంతమంది 90 మాలలు 40 గంపలు ఓన్లీ ఒక 5-6 అవర్స్ లో కుట్టడం అనేది చాలా కష్టమైనటువంటి విషయం. సో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళకి మనసులో ఒక ఆలోచన కలిగింది, అది స్వామి కలిగించుంటారు వాళ్ళకి ఒక లెసన్ నేర్పించడానికి. మరి వాళ్ళకే ఎప్పుడు ఛాన్స్ వస్తుంది, మాకు కూడా ఛాన్స్ రావాలి, మేము వెళ్లి అడుగుతాం, మేము కూడా గుచ్చుతాం పూలు దండలు అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్తే వీళ్ళు పాపం ఎంతో వినయంగా, సరే మేము 40 దండలు మేము కుడతాము, 50 దండలు మీరు కుట్టండి అని చెప్పి ఆ 50 దండలకి సరిపడా పువ్వులు ఈ సెకండ్ గ్రూప్ కి అందించారు. వీళ్ళు 40 దండలు కుట్టవలసిన పువ్వులు వీళ్ళ దగ్గర ఉంచుకుని వీళ్ళ పని యథావిధిగా కొనసాగించారు. రెండు గ్రూపుల వాళ్ళు దండలు కుట్టడం పూర్తయింది. స్వామి ఇంకొక 2 అవర్స్ లో వస్తున్నారు అనగా ఒక డ్రై రన్ నడుస్తుంది, అంటే ప్రాక్టీస్ అనమాట. స్వామి ఇలా వచ్చినప్పుడు ఎవరు గార్లెండ్ వేయాలి, ఎలా వేయాలి అనేటటువంటి ఒక ప్రాక్టీస్ స్టార్ట్ అయింది. వీళ్ళకి పాపం మనసులో ఏముంది, లేదు ఎప్పుడు వాళ్ళు ఇచ్చిన గార్లెండే స్వామి వేసుకుంటారు కదా, ఈసారి మేము ఇచ్చిన గార్లెండ్ తో స్టార్ట్ చేస్తామని చెప్పి ప్రాక్టీస్ సెషన్ వీళ్ళు చేసిన ఆ 50 గార్లెండ్స్ లో ఒకదాన్ని తీసుకుని దాంతో ప్రాక్టీస్ ప్రారంభించారు. వాళ్ళు ఒక 1st దండ తీసుకున్నారు, అంటే మేం చేశాము అన్న భావన వాళ్ళలో వచ్చింది కదా, ఇలా ప్రాక్టీస్ చేయడానికి ఇలా దండ వేయబోతున్నారు, తెగిపోయింది గార్లెండ్. అలాగా 1 కాదు 2 కాదు 3 కాదు 4 కాదు వాళ్ళు చేసిన 50 గార్లెండ్స్ తెగిపోయాయి. అంటే నేను చేశాను అన్న భావన వాళ్ళలో కలిగింది కాబట్టి ఒక్క దండ కూడా మిగలలేదు. చివరికి ఆ ప్రాక్టీస్ అయ్యే టైంకి స్వామి వస్తున్నారు, వచ్చినప్పుడు ఇంకేం మిగిలాయి, ఈ గ్రూప్ ప్రేమతో స్వామితో వినయంతో కట్టినటువంటి ఆ దండలు, ఆ 40 దండలు మాత్రమే మిగిలాయి. స్వామి ఎవరిచేతైతే వేయించుకోవాలో, ఏ దండ అయితే వేయించుకోవాలో ఆ దండలే స్వామికి వేయించుకున్నారనమాట.
1: ఆ లోపల అహం తెగేంత వరకు
2: స్వామి ఆ హృదయ పుష్పాన్ని సమర్పించమంటారు. కానీ బయట ఉండేటువంటి, ఇందాక మనం రామకృష్ణారెడ్డి సార్ కూడా, బయట ఉండేటువంటి రోజెస్ నాకు అక్కర్లేదు, మీ మనసులో ఉండేటటువంటి ఆ హృదయ పుష్పం నాకు కావాలని స్వామి ఇప్పుడు చెప్తారు. సో ఈ సన్నివేశం విన్న తర్వాత మనం ఆ ఆఫరింగ్ అనేది ఎంత ప్యూర్ ఇంటెన్షన్ తో చేయాలి అని మనకి స్వామి ఇక్కడ నేర్పిస్తున్నారు.
0: చాలా బాగుంది గణేష్. మరి ఇంత చక్కగా స్వామి పద్యంలో ప్రకృతిని అంతా వివరిస్తూ వచ్చారు. తర్వాత లైన్ లో చెప్తున్నారు, మన గృహంబుల ధాన్య సంపదలు నిలిపి, అంటే సంక్రాంతి వచ్చింది ఏం చేస్తుంది అంటే మన గృహాల్లోని ధాన్య సంపదలు నింపుతుంది. అంటే దేనికి, కృష్ణుడు గీతలో చెప్తాడు యోగక్షేమం వహామ్యహం అనన్యాసింత ఎంతోమా అని చెప్తూ, నన్నే మీరు తలుచుకోండి, నన్నే పూర్తిగా శరణాగతం అవ్వండి, యోగము అంటే లేనిది కావాలి, క్షేమం అంటే ఉన్నది ఉండాలి, మనకి జీవితంలో ఏం చూసుకున్నా అంతే కదా, ఈ రెండు దాటించి ఇంకేది లేదు మనం జీవితంలో ఆశించేది, ఏదైనా లేదు అంటే అది కావాలి, ఉన్నది అంటే అమ్మ పోకుండా నాకు ఎప్పటికీ ఇది ఉండాలి, సుఖం గాని వస్తువులు గాని ఆస్తి గాని ఐశ్వర్యం గాని అందం గాని ఏదైనా ఆనందం గాని, ఆ యోగాన్ని క్షేమాన్ని నేను చూసుకుంటానన్నారు. మరి స్వామి భక్తులు ఇంత మనసులో స్వామినే పెట్టుకుని నువ్వు తప్ప మాకెవరు లేరు అంటే ఎనీథింగ్ ఏదైనా స్వామి ఇస్తారు అనడానికి, అసలు మా కుటుంబం ఒక ఎగ్జాంపుల్ రాజు, మేము 93-94 అప్పుడు స్వామి దర్శనం చేసుకుని వెళ్ళాము, 92లో వచ్చాము. వెళ్తే అప్పట్లోని శ్రీకాకుళంలో ఇళ్లల్లో భజన్స్ అయ్యేవి అనమాట, అంటే ఒక్కొక్క వారం ఒక్కొక్కళ్ళ ఇంట్లో, సోమవారం ఒకళ్ళ ఇంట్లో, మంగళవారం ఒకళ్ళ ఇంట్లో చేసుకునేవాళ్ళం. అలా మాకేమోని శుక్రవారం ఇచ్చారనమాట, శుక్రవారం ప్రతి శుక్రవారం మా ఇంట్లో భజన అయ్యేది. సో భజనకి అంతా ఆల్టర్ అరేంజ్మెంట్స్ అంతా నేను చేసుకునేదాన్ని. మా అమ్మగారు టీచర్ గా పనిచేసేవారు, లోవర్ మిడిల్ క్లాస్ అనుకోవాలన్నమాట, టీచర్ గా చేస్తూ ఆ రోజు జీతం వచ్చిందనమాట. మా అమ్మగారు వస్తూనే స్వామి పాదాల దగ్గర అక్కడ పెట్టి, అందరూ వస్తారు కదా బాగుంటుందని ఈ లక్ష్మీదేవి ఫోటో ఒకటి నేను శుభ్రంగా తుడిచి అన్ని ఫొటోస్ కి బొట్టు పెట్టడం, పువ్వులు దండ కట్టి వేయడం, అదంతా నా డ్యూటీ అనమాట. మా అమ్మగారు తెచ్చి లక్ష్మీదేవి ఫోటో వెనకాతలు పెట్టి ఇంక భజన స్టార్ట్ అయిపోతుంది. నేను ఆ ఫోటో ముందే నేను కూర్చున్నాను కాబట్టి నేనే క్లీన్ చేశాను, ఫోటో ముందు భజన సేపు నేనే కూర్చున్నాను. కూర్చున్న తర్వాత భజన అయిపోయింది, అందరికీ ప్రసాదం ఇచ్చిన తర్వాత ఇంకా మా అమ్మగారు ఆ డబ్బులు తీసి లోపల పెట్టియమ్మా అంటే, ఆ ఫోటో దగ్గరికి వెళ్ళినప్పటికీ ఫోటో అసలు లక్ష్మీదేవి కనిపించడం లేదు, మొత్తం అంటే ఫోటోను పడుకోబెట్టి విభూతి జల్లితే అది కూడా ఒక్కొక్కటి పిరమిడ్ లాగా అనమాట, అలా త్రీ డీలో వచ్చినట్టు. పడుకోబెట్టి చల్లితే ఎలా ఉంటుందో, నించోబెడితే ఎలా ఉంది, మొత్తం చుక్క చుక్క చుక్క చుక్క. అసలు ఎంత ప్రాక్టీస్ చేశాను విభూతి తీసుకుని దీని మీద వేసి, అంటే ఎవరైనా జల్లినా పోని పైనుంచి పడినా అలా పడుతుందేమో అని, అది మన వల్ల అయ్యేది కాదనమాట. అంటే మాకు అర్థం కాలేదు, ఓకే స్వామి మనని అనుగ్రహించారు ఈరోజు అనుకున్నాం. అది ఎలా అయిందంటే, లక్ష్మీ భగవంతుడే స్వామి లక్ష్మీదేవి కదా, మనకు అదే నమ్మకం స్వామి చూసుకుంటాను. ఆ రోజు నుంచి ఆ రెండు గదుల ఇల్లులోంచి ఇప్పుడు మా అమ్మగారు వాళ్ళు అంటే అందరం 6 సెంట్ల ఇంట్లోని, అంటే ఏ కోటీశ్వర్లు ఉన్నంత ఆనందంగా ఉన్నాం. ఏదైనా కావాలి, పుట్టపర్తి వెళ్ళాలి అంటే డబ్బులు లేవు అన్న మాట లేదు. ఎవరెవరు తెచ్చి, టీజీ గారు మీరు అప్పుడు మాకు ఇచ్చారండి మర్చిపోయారు ఇదిగోటి, ఆ టైంకి అందిస్తారు. ఏదైనా కొనుక్కోవాలి, మన తాహత ఏంటి, 40-50 వేలు పెట్టి మనం కొనుక్కోగలమా అన్న థాట్ కూడా స్వామి ఇవ్వరు. కొనుక్కోవాలి అంటే విత్ ఇన్ ఆ రోజులోనే స్వామి డబ్బులు అరేంజ్ చేస్తారు.
1: ఆ నామానికి
0: ఆ నమ్మకం, ఆ మనసులో స్వామి నువ్వు తప్ప ఇంకేది లేదని మనం నమ్ముకుంటే ఏదైనా చేస్తారంటే నాకు అనిపిస్తుంది అన్నమాట. ఇలాగ మన గృహంలో ధాన్య సంపదలు నిలిపి అంటే అసలు అణువణువున ప్రతిదీ స్వామి చూసుకుంటూ ఆ ఆనందాన్ని ఇచ్చారు. సంపదలు వీటన్నింటితో పాటు అల్టిమేట్ గా ఆనందం కోసమే కదా. కాబట్టి ఇలా ప్రతి వాళ్ళ జీవితంలో కూడా స్వామి అన్ని నింపి మనకెంతో ఇస్తున్నారు.
2: ఇది మాట్లాడినప్పుడు అంటే స్వామి ఒక్కసారి మన జీవితంలోకి అడుగు పెడితే ఆ రుచి ఎలా ఉంటుందో అనేది, స్వామి 1969లో వడ్లమూరు గ్రామం వెళ్లారు, ఈస్ట్ గోదావరి జిల్లా. వెళ్లినప్పుడుకి ఇప్పటికీ 50 సంవత్సరాలు అయింది. ఈ జనవరిలో వాళ్ళు గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ చేసుకోబోతున్నారు. సాయి విహార్ అని స్వామి స్వయంగా శంకుస్థాపన చేసి ఓపెనింగ్ చేసినటువంటి ఆ మందిరం 50 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుంది. అక్కడ స్పిరిచువల్ కోఆర్డినేటర్ తో మనం మాట్లాడినప్పుడు, రేడియో సైబృందం మాట్లాడినప్పుడు, ఎలాంటి అభివృద్ధి జరిగింది మీ ఊర్లో అని అడిగిన ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానం మనం వింటే, అసలు స్వామి వన్స్ హీ స్టెప్స్ ఇన్ టు యువర్ లైఫ్ అది యూ టర్న్ ఎలా తీసుకుంటుందో మనకి ఆయన మాటల్లో తెలుస్తుంది. తూర్పు గోదావరి జిల్లాలో వడ్లమూరు గ్రామం స్వామి దివ్య పాదస్పర్శకు నోచుకున్న పవిత్ర భూమి. స్వామి అడుగు పెట్టిన తర్వాత, ఈ మందిరం వెలసిన తర్వాత, ఈ ఊర్లో కలిగినటువంటి ఆర్థికంగా కానివ్వండి, ఆధ్యాత్మికంగా కానివ్వండి, అభివృద్ధి ఏ విధంగా ఉంది, వచ్చిన మార్పులు ఏంటి?
3: మొట్టమొదట నేను ఆర్థికంగా జరిగిన అభివృద్ధి చెప్తాను, ఆ తర్వాత ఆధ్యాత్మిక పురోగతి చెప్పుకుందాం. అంతకు ముందు 1969కి ముందు ఒక సంవత్సరం వరి పంట పండితే మళ్లీ సంవత్సరం జొన్న చేలు జల్లివరటండి. ఇక్కడ వరి పంట లేక జొన్న పండిదండి, దాంతోటే కాలం వెళ్లబుచ్చేవారు. మధ్య మధ్యలో ఒక్కో సంవత్సరం జొన్న, ఒక్కో సంవత్సరం వరి, ఇలాగే కాలం వెళ్లబుచ్చే పరిస్థితుల్లో 1968లో కూడా జొన్నచేలు జల్లేరటండి ఇక్కడ. ఆ తర్వాత మళ్లీ ఇక్కడ స్వామి అడుగు పెట్టిన తర్వాత మళ్లీ జొన్నచేలు అన్న ప్రసక్తి లేకుండా ఈవేళ్ల వరకు కూడా పంటలు పండుతానే ఉన్నాయి. గత 25 సంవత్సరాల నుంచి రెండో పంట కూడా వరి,
1: రెండో పంట
3: పుష్కలంగా రెండో పంట కూడా వరి పండుతా ఉంది. అప్పటికై ఆ సమయంలో ఇంచుమించి అందరూ ఊళ్ళో ఉన్న రైతాంగం అంతా కూడా చిన్న చిన్న కమతాలుగానే ఉన్నాయి. ఈవేళ ఆర్థికంగా కూడా భగవంతుడి దయవల్ల, స్వామి దయవల్ల ఈవేళ ఎవ్వరికి ఏ లోటు లేకుండా పుష్కలంగా రెండు పంటలు పండుతా వరి పంట, మూడో పంట కూడా చెరుకు పండుతుంది, మధ్యలో పల్సస్ వేస్తా ఉన్నారు. ఆ రకంగా ఒక్క ఎకరం కూడా పండలేదు అన్న ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా పుష్కలమైన పంటతోటి ఈవేళ వరకు కూడా ఈ గ్రామం నడుస్తూ ఉంది. ఆ పంట పండితేనే కదా ఆర్థికంగా కూడా రైతులకు డబ్బులు వచ్చేది. ఇది ప్రధానంగా వ్యవసాయ ఆధారిత గ్రామం అయినందువల్ల అందరికీ కూడా ఆర్థికంగా పురోగతి కలిగింది. ఎంతో కొంత పొలాలు కొనుక్కున్నారు, ఆర్థికంగా అందరూ కూడా పురోగతి సాధించారు. ఎవరికి ఏ లోటు లేకుండానే ఉందండి ఇప్పటి వరకు. ఇక రెండోది ఆధ్యాత్మిక పురోగతి. అప్పటి వరకు అచ్చన అంటే కూడా తెలియదు, షోడశోపచారాలంటే తెలియదు. తెలియని పరిస్థితుల్లో ఉన్న వాళ్లందరినీ కూడా ఈవేళ అచ్చన అంటే తెలియని వాళ్లు కూడా వేద పారాయణ చేసి, వేదంలో అత్యంత మహిమాన్వితమైన రుద్రం కూడా పారాయణ చేసి స్థాయికి, అందులోని ప్రధానంగా బ్రాహ్మణేతరులు స్త్రీలు కూడా ఈ రుద్రపారాయణ చేసి గత 14 సంవత్సరాలుగా స్వామి మందిరంలో ప్రతినిత్యం నిత్యార్చన చేస్తా, రుద్రపారాయణ చేస్తా, ఏకాదశి రుద్రాలు మొన్నే గత నవంబర్ నెలలో కూడా మహారుద్రం కూడా చేశాం ఇదే ప్రదేశంలో. ఇంత పురోగతి సాధించాము అంటే స్వామి ఇక్కడ అడుగుపెట్టిన వేళా విశేషం వల్ల కాదండి, స్వామి అనుగ్రహం పుష్కలంగా ఉన్నందువల్ల ఈ ఆధ్యాత్మిక పురోగతి కూడా.
1: ఈ ధాన్య సంపదలు అంటే సంపద అనేటువంటి ఆ మాట అంటే మన మాకన్నా చాలా సీనియర్ బృందావన్ లో చాలా కొన్ని సంవత్సరాలకు చాలా ఒక 40 సంవత్సరాల క్రితం చదువుకున్నటువంటి మా సీనియర్ బ్రదర్ మల్లికేశ్వరన్ గారు వారికి జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి సంఘటన గుర్తుకొస్తుంది. అది వారి మాటలోనే వింటే దానిలో ఉన్నటువంటి ఆనందం మనకు అంతుంది.
0: తప్పకుండా
4: గోదావరి
2: సిరిసీమ
4: అదే ఫుల్ ఇది అన్ని పోయింది, అన్ని టోటల్ పోయింది. నాకు తెలిసి నేను ఉన్న 11 ఇయర్స్ ఫిజికల్ గా స్వామి దగ్గర ఉన్న సమయంలో స్వామి ఎప్పుడు ఎవరిని డబ్బు ఒక్క పైసా అడగలేదు. కానీ ఆ బర్త్డేకి స్వామి నాకు గార్లాన్ కూడా వద్దు డబ్బు ఏంటి, ఎందుకంటే అక్కడ అన్ని నాస్తి అయిపోయింది వాళ్ళకి మనం
2: పంపించాలి
4: అని ఫస్ట్ అండ్ లాస్ట్ టైం నాకు తెలిసి అదే. నేను ఎప్పుడు ఇస్తే ఉంటారు కదా, కానీ డబ్బు భక్తులు ఇచ్చారు స్వామి పుట్టారు. నేను ఆఫ్టర్ ఆల్ ఐమ్ ఎ బెగ్గర్, నా ఇది భోజనం అన్ని నా డివోటీస్ పెట్టడమే స్వామి చాలా తూరి చెప్పారు. అన్ని అందరికి ఇచ్చే దాంట్లో ఒక ఫ్రాక్షన్ కూడా మనం వెనక్కి ఇవ్వట్లేదు, కానీ హ్యూమిలిటీ టు ద కోర్ దేవుడు ఇప్పుడు. సో అప్పుడు దీంట్లో ఒక బ్రాహ్మణుడు వన్ వెరీ పయస్ బ్రాహ్మణ్, ఆయనకు ఒకనే ఒక అబ్బాయి, ఆ అబ్బాయికి ఉపనయనం చేయాలని ఆయనకి ఇది. కానీ అన్ని పోయింది, రాజమండ్రి నుంచి వచ్చిన అన్ని టోటల్ అన్ని పోయింది. కానీ ఆయన దృఢ సంకల్పం ఏమంటే స్వామి దగ్గరనే డబ్బు తీసుకుని చేయాలని. పరబ్రహ్మ స్వరూపుడు ఆయన దగ్గర నుంచి తీసుకోవాలి, మనం ఎందుకు ఇంకొకటి దగ్గర నుంచి తీసుకోవాలి. బృందావనంకి వచ్చారు డాక్టర్ లక్ష్మీ నరసింహమని, నాకు ఆయన తల్లి సమానం. ఎందుకంటే నేను ఈ రోజు స్వామి పైన ప్రేమ, అఫ్కోర్స్ పరమకృప స్వామి ఇదే, ఆయన దయవల్లనే ఆయన ప్రేమిస్తున్నాం మనము. కానీ ఆయన నన్ను షేప్ చేశారు డాక్టర్ లక్ష్మీ సింహం గారు, నన్ను గ్రూవ్ చేసింది డాక్టర్ లక్ష్మీ సింహం గారు. స్వామి అంటే ఏమని అప్పుడప్పుడు అది అఫ్కోర్స్ ఇది ఎలిఫెంట్ బ్లైండ్ మ్యాన్ అదే వాళ్ళు స్వామి తెలుసుకుందే మనకి, కానీ అది ఏమో చెప్పింది కూడా మనకు స్వామి ఇట్లా ఉంటుందిరా అని కొంచెం ఏదాది మనకి తెలుసు. అంటే ఏం తెలీదు దేవుడు బట్టి మనకి, కానీ దేవుడుని తెలుసు కదా అది దానికి ఆయన ఇది ఇది బ్లైండ్లీ బిలీవింగ్ దేవుడు యాజ్ దేవుడు అట్లా. అది మాకు చెప్పింది ఆయన, చాలా నేర్పించింది డాక్టర్ లక్ష్మీ సింహం గారు నాకు గురువు. ఇన్ఫాక్ట్ నేను తల్లి అనే పిలుస్తాను ఆయన, ఎందుకంటే మదర్రే బయట ప్రపంచం నేట్లో చూపిస్తుందో అట్లా నాకు స్వామి పైన విశ్వాసం చూపించింది ఆయన. అందుకో స్వామి దయ పరమ దయ, కానీ ఆయన ఇన్స్ట్రుమెంట్. ఈ బ్రాహ్మణుడు లక్ష్మీ సింహం దగ్గర వెళ్ళి సార్ ఇట్లా అన్ని ఆయనది, నాకు ఒక 2000 రూపీస్ కావాలి నా అబ్బాయి ఉపనయనం చేయాలి. అప్పుడు 2000 చాలా ఎక్కువ మాకు. అప్పుడు స్వామి 100 రూపీస్ ఇస్తారు ఒక్కొక్క ఫంక్షన్ కి బట్టలు కుట్టించుకోరని. మేము బట్టలు కుట్టించి టైలర్ ఛార్జ్ ఇచ్చిన తర్వాత 20 రూపాయలు మిగులుతుంది టైం. దీనికోసం చెప్తాను, ఇప్పుడు ఒక బట్టలు కుట్టాలంటే 500 రూపీస్ దానికి చెప్తాను. లక్ష్మీ సింహ గారు ఏం చెప్పారంటే సార్ స్వామికి రికమెండేషన్ అంటే
2: నచ్చడం
4: ఉండదు, మీరు ప్రే చేసుకోండి మీకోసం నేను ఒకటే ఒకటి చేయడానికి వీలు అవుతుంది, స్వామి ముందర వెళ్ళినప్పుడు నేను మీకోసం లోపల ప్రే చేసుకుంటాను అన్నారు. సరే ఆయన వెళ్ళిపోయాడు. లక్ష్మీ సింహం గారు ఎప్పుడు కాబట్టి పైకి పోవచ్చు స్వామి రూమ్ దగ్గర. ఆయన వెళ్లారు, స్వామి గారు లోపల ప్రే చేసుకున్నారు. ఫిజికల్ గా స్వామితో ఏం చెప్పలేదు. మళ్ళీ మై లైఫ్ ఇస్ మై మెసేజ్ లో ఇంకొక అంటే స్వామి ఒక్క రాయి 10 పండ్లు స్వామితో ఒక్కనే ఒక్క ఇన్సిడెంట్ లో చాలా మనకి నేర్పిస్తారు. మీరందరూ చూసి ఉండవచ్చు స్వామి దర్శనంలో వచ్చినప్పుడు టక్కన ఒక కవర్ ఒక డివోటీ పైన వేసేసిపోతారు. ఆ కవర్ పోయింది కూడా ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, అంత ఎక్కువ మంది చూడరు, ఒక దగ్గర ఉన్న వాళ్ళు చూస్తారు తప్ప. అది యాక్చువల్ గా మామూలుగా డబ్బు ఉంటుంది దాంట్లో. ఇప్పుడు నేను ఎవరికాదు ఒక 10 రూపాయలు ఇవ్వాలని అనుకుంటే దానం ఇస్తానంటే ఎట్లెట్లో చూస్తాను అట్లా 10 రూపాయలు ఇస్తాయితే 10 రూపాయలు ఇచ్చాము. మీ తమిళనాడు టెంపుల్స్ అన్ని పోయింటే మీరు చూసి ఉండవచ్చు ఒక ట్యూబ్ లైట్ డొనేట్ చేసింటారు, డొనేటెడ్ బై వరదరాజ బుదలియార్ అని ఫుల్ బల్బ్ లో ఉంటుంది అంతే. అక్కడ టోటల్ గా మనకి లైటే కనిపించదు బికాస్ అంత బెండ్ ఉంటుంది. కానీ ఇక్కడ స్వామి మై లైఫ్ ఇస్ మెసేజ్ ఇచ్చింది
2: తెలియదు
4: ఎవరికి తెలియదు, ఎందుకంటే డబ్బు ఇచ్చినప్పుడు ఎవరు తీసుకుంటారో వాళ్ళు కొంచెం బాధపడతారు. ఇప్పుడు కావాలంటే దేవుడి దగ్గర నుంచి తీసుకుంటే కూడా నా ఈ స్థితిలో ఉన్నానని ఒక బాధ వస్తుంది. అది కూడా తెలియకుండా బ్యూటిఫుల్ గా కవర్లు పెట్టి దర్శనం నుంచి వచ్చినప్పుడే స్వామి కవర్ తీసుకొస్తారు. ఎక్కువ మంది చూసింటారు ఆల్మోస్ట్ డైలీ ఇది జరుగుతుంది. ఎక్కువ మందికి తెలియదు ఎందుకంటే వాళ్ళు అంటే మధురాధిపతి మధురం మధురం మొహం చూస్తే అది మధురం వేరే ఎవరు చేస్తారు అన్ని మర్చిపోతారు. ఇది ఏమో ఆయన మనకి చెప్పి ఇట్లా ఉండాలని ఎవరెవరికి అది నేర్పించాలో
2: వాడికి తెలుసు,
4: వాడికి తెలుస్తుంది వాడికి తెలుస్తుంది, దాని తప్ప వేరెవరికి తెలియదు కదా. అది అట్లా వేసిపోతారు. సో స్వామి దర్శన్ ఆయన లక్ష్మీ సింహ గారు స్వామితో ఏం చెప్పలేదు. స్వామి దర్శన్ పోయారు కరెక్ట్ గా బ్రాహ్మణుడి దగ్గర వెళ్ళి అప్పుడు 500 రూపీ నోట్ 1000 రూపీ నోట్ అని లేదు, ఓన్లీ 100 రూపీసే పెద్ద డినామినేషన్ 20 100 రూపీ నోట్ పెట్టి మంచిగా సీల్ చేసి ఆ బ్రాహ్మణుడి దగ్గర వేసేసి లోపల వచ్చారు. ఎవరికి తెలియదు స్వామి ఇట్లా 2000 రూపీస్ ఇచ్చింది. అది కూడా తెలియకుండా బ్యూటిఫుల్ గా కవర్లు పెట్టి దర్శనం నుంచి వచ్చినప్పుడే స్వామి కవర్ తీసుకొస్తారు. ఎక్కువ మంది చూసింటారు ఆల్మోస్ట్ డైలీ ఇది జరుగుతుంది. ఎక్కువ మందికి తెలియదు ఎందుకంటే వాళ్ళు అంటే మథురాది

0: ఎవరికి తెలియదు స్వామి ఇట్లా 2000 రూపీస్ ఇచ్చాడు అని. స్వామి మళ్ళీ ఇక్కడ కూర్చున్నారు సేఫ్ రూమ్,
1: సేఫ్ రూమ్ లో
0: లెటర్ ఇట్లా ఇట్లా చేసి. అప్పుడు సుందర్రావు ఉన్నారు అక్కడ. సుందర్రావు, నీళ్లు ఒకే చోట్లో ఉంటే ఏమవుతుంది సుందర్రావు అన్నారు. స్వామి, పురుగులు పడుతుంది, డర్టీగా అయిపోతుంది, బ్యాక్టీరియా వస్తుంది, అదే మామూలుగా. ఆయన డాక్టర్, ఇంకా ఏమేమో చెప్తారు. సరే, ఆ నీళ్లే ఒక చోట్ల నుంచి అట్లనే ఫ్లో అవుతే ఆ పర్టికులర్ స్పాట్ లో నీళ్ళు ఎట్లా ఉంటుంది స్వామి? ఎప్పుడు ఫ్రెష్ గా ఉంటుంది స్వామి, చాలా బాగుంటుంది స్వామి. అట్లనే డబ్బు బంగారు ఊరికే అక్యుములేట్ చేసుకుని పట్టుకుని ఉంటే అది రోగం తప్ప వేరే ఏమి లేదు అని ఒక కవర్ తీశారు. సుందరరావు, లోపల ఏమి ఉంది చూడు, 20 100 రూపీ నోట్స్. ఆ కవర్ భక్తులు ఎవరో స్వామికి ఆయన ఏం ప్రార్థనో అది పెట్టాడు. అప్పుడు లక్ష్మీసింహం గారు ఉన్నారు. లక్ష్మీసింహం, ఈరోజు పొద్దున ఏం జరిగింది స్వామి? ఏమి అడుగుతున్నారు మనకు తెలియదు కదా స్వామి. లేదు, ఆ రాజమండ్రి బ్రాహ్మణుడు స్వామి అది స్వామి ఇట్లా వచ్చి నాతో అడిగాడు స్వామి, 2000 రూపీస్ కావాలని. స్వామికి చెప్పమని చెప్పారు. నేను చెప్పాను స్వామికి రికమెండేషన్ అంటే నచ్చదు. సో మేము కావాలంటే ప్రార్థన చేసుకుంటాను, మీరు ప్రార్థన చేసుకోండి, ఆయన దేవుడు ఏం కావాలంటే చేస్తారు అని చెప్పాను స్వామి. గుడ్ బాయ్, కరెక్ట్ గా చెప్పారు స్వామికి రికమెండేషన్. ఎందుకంటే ఎందుకు నాకు నా భక్తులకు మధ్యలో ఒక ఇంటర్ఫేస్. ఇప్పుడు ఇప్పుడు ఉన్న వాళ్ళు అది అర్థం చేసుకోవాలి. మేబీ ఈ ఇన్సిడెంట్ తెలుసుకున్న వాళ్ళకి అది తెలుస్తుందో ఏమో. అది స్వామి దయానే, అన్ని స్వామి మాయ, అంతే వేరేమీ లేదు. సో అట్లా చేసినప్పుడు నేను ఆయనకి 20 100 రూపాయి నోట్ ఇచ్చాను. నేను ఇచ్చినప్పుడు నేను ఇది ఇస్తాను నాకు ఎక్కువ డబ్బు వస్తుందని ఆశ లేదు. నేను ఇచ్చింది ఇయ్యటానికోసం ఇచ్చాను. నేను నా భక్తులకు ఫుల్ ప్రేమతో ఇచ్చాను. అట్లా ఫుల్ ప్రేమతో ఈ ప్రతిఫలం అని చెప్తారు కదా, అది ఏమి నాకు కావాలని అనుకుంటా ఫుల్ ప్రేమతో ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ గా నాకు అదే డబ్బు వచ్చేసింది. చూడండి, మీరు అట్లనే ఉండాలి. ఇది లెసన్. ఆయన లక్ష్మీసింహం నాతో చెప్పలేదు, నాకు ఆయనకు ఆయన ప్రే చేసుకున్నాడు, ఆయన ప్రాప్తం. మంచి బ్రాహ్మణుడు, స్వామికి అంటే వేద ఇదన్నీ చేసిన వాళ్ళందరూ ఫిజికల్ గా కూడా చాలా నచ్చుతుంది మీకు తెలుసు. మంచి కార్యం ఉపనయనం చేయాలని మంచి డిసైర్, మంచి ఇంటెన్షన్ అదన్నీ ఉంది. నాతో భక్తి ఉంది, అందుకోసం ఆయనకి ఇచ్చాను. నేను ఇచ్చినప్పుడు నేను ఇస్తున్నాను 2000 రూపీస్ ట్యూబ్లైట్, అట్లనే ఏం లేదు. 2000 రూపీస్ ఇచ్చాను, అక్కడ ఇస్తే నాకు చూడండి సేమ్ ఇది వచ్చేసింది. అట్లనే డబ్బు మీరు ప్రేమతో ఎవరికి కావాలో, ఎవరికి అవసరం పడుతుందో, ఊరికే లేదు ఎవరికి చాలా యూస్ఫుల్గా ఉంటుందో వాళ్ళకి ఫుల్ ప్రేమతో ఇస్తే తప్పక మీకు వెనక వస్తుంది. దాంట్లో ఏం సందేహం లేదు. అటువంటి డబ్బు ఎప్పుడు వచ్చినప్పుడు ఫ్రెష్గా ఫ్రెష్ నీళ్లు ఉన్నప్పుడు ఎట్లా ఎంత బాగుంటుందో అట్లే ఈ డబ్బు అన్ని వచ్చినప్పుడు కూడా మీకు చాలా బాగుంటుంది. చాలా మంచి భవిష్యత్తు, మీరు చాలా బాగా అది ఎంజాయ్ చేస్తారు. ఇది అర్థం చేసుకోండి అని. మేము ఒక 20 మంది ఉన్నాము. దేవుడి దగ్గర డబ్బు ఉండదు. ఐ థింక్ జోసియస్ శాస్త్ర రేఖా ప్రకారం ఇక్కడ అన్ని హోల్స్ ఉంటే వాళ్ళు ఏం డబ్బు వస్తే పోతుంది స్వామికి అట్లనే. ఆ 20 అందరికి ఒక 100 రూపాయి అందరికి ఇచ్చేసేసి అంతే అయిపోయింది కదా.
1: మరి ఇంత మంచి అనుభవం విన్న తర్వాత దీనికి ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. మన భావం ఎంత ప్యూర్ గా ఉండాలి ఎవరికన్నా ఇచ్చేటప్పుడు అనేది స్వామి తాను చేసి చూపించారు. ఇంతకన్నా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ లెసన్ మనకి ఇంకోటి తెలియదు.
2: అంతేగాని స్వామి చెప్తున్నారు కదా, ధాన్య సంపదలు మీకు ఇస్తాను అంటే దాన్ని ఏం చెయ్యాలో కూడా చెప్తున్నారు.
1: మరి ఒక ఫ్యామిలీకి వెంకట సాయిరాం అని ఒక సేవాదళ మెంబరు, వృత్తిరీత్యా వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారు. ఆయన ఒకసారి పుట్టపర్తి వచ్చినప్పుడు వాళ్ల ఊర్లో జరిగినటువంటి అనుభవం, వాళ్ల ఫ్యామిలీతో జరిగిన సన్నివేశాన్ని, అంటే స్వామి పనిని మనం సక్రమంగా చాలా శ్రద్ధతో మనం చేసినప్పుడు మనల్ని కంటికి రెప్పలాగా స్వామి ఎలా కాపాడుతారు, వీళ్ళ వ్యవసాయంలో స్వామి ఎట్లాగ చేయూతను అందించారు వీళ్ళకి, మన అవసరాలు ప్రతి ఒక్కటి స్వామికి తెలుసు అన్న సన్నివేశం ఈయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆయన వర్డ్స్ లో. అది వర్ణనాతీతం. అది మరి మీ పొలాలు మీ మీ వ్యవసాయంలో స్వామి ఏదైనా మీకు సాయం చేశారా?
3: చేశారు స్వామి, చాలా పెద్ద మీద చాలా పెద్ద సాయం చేశారు.
1: చెప్పండి.
3: 2010వ సంవత్సరంలో ప్రతి సంవత్సరం కూడా వరి మినుము వేసేవాళ్ళం మా పొలాల్లో. 1992వ సంవత్సరంలో వరి పంట అయిపోయింది, మినువేశాము. మినుము నూర్పిడి చేసే టైంలో మబ్బులు పట్టుకొచ్చేసినాయి.

0: మబ్బులు పెట్టుకు వచ్చేస్తే ఆ మినువులు తడిస్తే ఇక పాడైపోతాయి, ఇక పంట అంతా పోయింది అని చెప్పి మా తాతయ్య గారు ఎంతో బాధపడతా ఇంతగా కష్టపడి చేస్తే ఇట్లా వచ్చిందని చెప్పని కన్నీళ్లు పెట్టుకుంటూ, స్వామి మీరు 1978 సంవత్సరం నుంచి మిమ్మల్ని నమ్మాము, మేము ఎన్నో మహిమలు సూచించారు, నా ఏ మహిమ మీరు సూచించలేదు, మీరు నిజమైన భగవంతుడు, ఆ రాముడే ఈ సాయి, ఆ కృష్ణుడే ఈ సాయి, ఆ షిరిడియే ఈ సాయి అని చెప్పని అందరం అంటున్నారు. మా అబ్బాయి వాళ్ళు అందరూ కూడా మీరదే ఆ రాముడు ఆ సాయి ఆ కృష్ణుడు ఆ సాయి అయితే, మీ నిజమైన భగవంతుడు అయితే వర్షం పడకుండా ఆపండి స్వామి అని చెప్పని స్వామిని గట్టిగా పొలంలోనే అనడం జరిగింది. చుట్టుపక్కల మొత్తం వర్షం పడింది, మా పొలం ఆ పొలం వరకు వర్షం పడలేదు సాయిరా, ఆ పొలం వరకు వర్షం పడల, చుట్టుపక్కల మొత్తం పడింది. ఇక తాతయ్య గారు ఆయన భగవంతుడేను, అమ్మో స్వామి భగవంతుడేను భగవంతుడేను పుట్టుకో ఆయన సహజంగా నమ్మడు, నాస్తికుడు నమ్మడు.
1: మీ తాతగారు
0: నమ్మడు, నేను ఇన్ని చేస్తున్నా కూడా వాళ్ళు చేసుకున్నారు వాళ్ళ నమ్మకం వాళ్ళది అంటాడు తప్ప రాడు. అటువంటిది ఆ మహిమతో పుట్టబర్తి వచ్చేసాడు. వచ్చేసి స్వామి పాదనమస్కారం కూడా ఇచ్చారు, ఇచ్చి అప్పుడు ఆ విధంగా స్వామి ఆ పొలంలో కాపాడటం జరిగింది. తర్వాత 2010 సంవత్సరంలో వరి పంట అయిపోయిన తర్వాత కుప్పేశాము. మేము కూడా మా నాన్నగారు ప్రతి సంవత్సరం కూడా నారుమడి పోసినప్పుడు ఇత్తనాల్లో గాని స్వామి విభూతి చల్లుతాము. విభూతి లేనిదే మేము అసలు ఏ పంట గాని ఏది కూడా చేయము. స్వామి విభూతి వేసుకుని స్వామి మందిరంలో ఇచ్చే ఆ కట్ట కూడా స్వామి పాదాల ముందు పెట్టి, స్వామి ఇవాళ నారుమడి ఇత్తనాలు చల్లుతున్నాను స్వామి మన పొలంలో, మా పొలం కాదు మన పొలంలో, మన పొలంలో విత్తనాలు చల్లుతాం స్వామి అని చెప్పి స్వామికి చెప్పుకొని స్వామి విభూతి పెట్టుకుని స్వామి మందిరంలో నుంచి కూడా అది తీసుకుని వెళ్ళి చల్లిన తర్వాత నారు వచ్చి నీళ్లు పెట్టి పిండి కూడా స్వామి విభూతి వేసి పిండి చల్లుతాము. ఆ పంట అయిపోయిన తర్వాత కుప్పేశాము. కుప్పేసిన తర్వాత నాన్నగారు కుప్పకి గజం చుట్టూ ప్రతి సంవత్సరం విభూతి చల్లుతాం. ఒక ఆ రోజుల్లో లక్ష్మణుడు సీతాదేవికి లక్ష్మణ్ రేఖ గీశారు అట్ట మన కుప్పకి నాన్నగారు అట్ట లక్ష్మణ రేఖ లాగా
1: చుట్టూ
0: స్వామి విభూతి చల్లుతారు ప్రతి సంవత్సరం కూడా. అదే సంవత్సరం 2010 కూడా అట్లాగే చల్లడం జరిగింది. మొగ్జన్ వచ్చేసింది, మొగ్జన్ గుచ్చం మొగ్జన్ అయిపోయింది, పంట అయిపోయింది, ఈ కుప్పలు కొట్టుకోవాలి. అయితే ఎవరో సంథింగ్ తెలియదు బీడియో సిగరెట్ దిగి తాగి అది ఎట్లాగో
1: పొరపాటున
0: అది పడిపోయింది. ఆ నిప్పు నిప్పు సుమారుగా 300 ఎకరం శ్మశానం అయినట్టు అయిపోయింది,
1: అంతా మండిపోయింది.
0: మండిపోయి నల్లగా అసలు రోడ్డు మీద చూస్తుంటే మొత్తం శ్మశానమే నల్లగా ఉంది. మా నాన్నగారు గజిన్ లెక్క ఎంత అయితే విభూతి చల్లారు అక్కడ దాకా రావటం అగ్ని వెనక్కి వెళ్ళిపోవటం, మళ్ళీ ఇంకో సైడ్ నుంచి రావటం స్వామి విభూతి ఎంత లెక్క ఉందో
1: అంతవరకు రావడం వెళ్ళిపోవడం
0: వెనక్కి వెళ్ళిపోవటం, మళ్ళీ ఈ సైడ్ కుప్ప చుట్టూ సుమారుగా 5-4 మూలలు తిరుగుతా వచ్చింది. విభూతి ఎంత లెక్క అయితే నాన్నగారు చల్లారు అంత లెక్క అగ్ని రావటం వెనక్కి వెళ్ళిపోవటం, అగ్ని రావటం వెనక్కి వెళ్ళిపోవటం. ఇక జనం మొత్తం వచ్చి కర్రలతో కొట్టిన వాళ్ళు ఆ సెగ కుండలేక వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. నేను లేను, మా నాన్నగారు లేరు, మా అమ్మగారు మా మిసెస్ గారే ఉన్నారు. సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్ అంటూ సాయిగాయత్రి చదువుకుంటూ స్వామినే ప్రార్థన చేసుకుంటున్నారు తప్ప ఇక విజయలేదు. ఈ జరిగే వారానికి ముందు నాన్నగారి కల్లో వచ్చారు స్వామి, 33,000 రూపాయలు చేతిలో పెట్టారు నాన్నగారికి. స్వామి వద్దు స్వామి నా డబ్బులు అన్నారు నాన్నగారు. అంటే కాదు స్వామి బంగారు నేను ఇస్తున్నా కదా పట్టుకొని బలవంతంగా చేయి చాపి చేతిలో పెట్టారు.
1: 33,000 పెట్టారు.
0: పెడితే తెల్లారి ఉదయాన్నే కలొచ్చింది అని చెప్పని మా అమ్మకి నాకు మా నాయనమ్మ గారికి అందరికి చెప్పారు. చెప్తే స్వామి మరి కళా దేనికి వచ్చారేమి మనకేం తెలుసయ్యా, స్వామిలే అలా మరి ఏందో తెలియదు అన్నారు. కరెక్ట్ వారానికి జరిగింది. ఇక కుప్ప చుట్టూ తగలాడిపోయింది కదా, కుప్ప వరకు తెల్లగా కనబడుతుంది. జనం అందరూ కూడా ఆ కుప్ప ఎవరిదని చెప్పని అనుకుంటుంటే నాన్నగారి పేరు వెంకటేశ్వరరావు. అయితే వెంకటేశ్వరరావు అంటే ఎవరికో తెలియదు, సాయిరామ్ అంటారు. సాయిరామ్ గారు అంటేనే తెలిసిద్ది. సాయిరామ్ గారు అనేసరికి సాయిరామ్ గారు అయితే కుప్ప ఏమవదు, స్వామి ఆయన పుట్టపర్తి బాబా గారు పూజ చేస్తుంటారు, ఆయన అక్కడికి వెళ్తుంటారు కాబట్టి వాళ్ళ కుటుంబం మొత్తం. స్వామి వచ్చి అక్కడ కూర్చుంటారు కుప్ప మీద కూర్చుంటారు, అందుకే ఆ కుప్పకి ఏం అవ్వలేదు అని చెప్పాను. యావత్తు నంది వెలుగులో 9,000 మంది జనం ఉంటే గ్రామస్తులు సుమారుగా 5,000 మంది పొలానే ఉన్నారు, 5,000 మంది 6,000 మంది పొలానే ఉన్నారు. 6,000 మంది నోట కూడా అదే నోట వచ్చింది, అక్కడ బాబా గారు కూర్చుంటారు ఆ కుప్పకి ఏమవదు అని చెప్పని తర్వాత రోజు ఆ కుప్పని నూర్పిడి చేశాము. చూస్తే కరెక్ట్ గా 33,000 రూపాయలకి రూపాయి తగ్గల, రూపాయి పెరగల.
1: 33,000 వేలకి
0: 33,000
1: అమ్ముడిపోయింది.
0: దాని వాళ్ళు కూడా ఇంటికి తీసుకొచ్చిస్తారు ఎవరైనా ధాన్యం, డబ్బులు అమ్మారు వాళ్ళు, మనం అమ్మాము, వాళ్ళు కొనుక్కెళ్లారు. కొనుక్కెళ్ళినప్పుడు ఇంటికి తీసుకొచ్చే వాళ్ళుగా వాళ్ళు మందిరం దగ్గరుండి మనిషిని పంపించి మా ఇంటికి, అంటే కొంచెం డిస్టెన్స్ వాక్ డిస్టెన్స్ మందిరానికి మన ఇంటికి,
1: మందిరానికి పిలిపించి ఇప్పించారు అన్నమాట.
0: మందిరానికి సారం ఒడ్డు కొన్నోళ్ళు డబ్బులు తీసుకుని వచ్చారు, మిమ్మల్ని పిలుస్తున్నారని చెప్పని. అంటే నానా నేను వచ్చాము, మందిరంలో తాళాలు తీసి కుర్చీలు వేసి మందిరంలో కూర్చోబెట్టి మందిరంలో ఇచ్చారు వారు. అంటే స్వామి బాధ్యత చూడండి ఎంత చేశారు. మనం ఎప్పుడైతే స్వామి కార్యక్రమాల్లో పాల్గొని స్వామి సేవ చేసుకుంటామో, ప్రతి సంవత్సరం పుట్టుపర్తి వచ్చే స్వామి సేవ, అదే విధంగా జిల్లాల్లో గాని సమితిలో గాని భజన మండలిలో గాని పనులు చేయమని సేవా కార్యక్రమాలు పాల్గొంటే మనం ఎంత బాధ్యతగా స్వామి పనులు చేస్తే స్వామి చూడండి ఎంత బాధ్యతగా మాకు 33,000 రూపాయలు కల్లో చెప్పిన మాట స్వామి చూపించి బాధ్యతగా ఇంటికి కాకుండా ఆయన మందిరం ఆయన సమక్షంలో ఆయన ఇచ్చారు మాకు డబ్బులు.
2: ఈ విధంగా స్వామి చెప్పినటువంటి ఈ అందమైన పద్యంలో చివరి లైన్లు, సరసురాలైన పుష్య మాసమునందు పరుగునొప్పుచు సంక్రాంతి పండగొచ్చే. ఈ విధంగా సంక్రాంతి పండగ తన అందచందాలతో ప్రతి గృహంలోకి ప్రవేశిస్తుందంట. వర్ణనాతీతమైనటువంటి ఆ భగవంతుని ఆ అందము ఈ మాటల ద్వారా మనం అందరం కొంచెం అనుభవించగలిగాం. ఇలాంటి బంగారు తండ్రి మన ప్రతి గృహంలోకి, ప్రతి హృదయంలోకి ఈ సంక్రాంతి పండగ రూపంలో, ప్రతి గడపలో స్వామి ప్రతిధ్వనించాలని, ప్రతి హృదయంలో స్వామి నాట్యమాడాలని, ప్రతి ఆలోచనలో ఈ సంక్రాంతి సంబరాల రూపంలో తనంతా నింపుకోవాలని ప్రార్థిస్తూ, ఈ బంగారు అవకాశాన్ని ఇచ్చినటువంటి ఆ బంగారు తండ్రికి ఈ మకర సంక్రాంతి రోజు, ఈ ఉత్తరాయణ ఆరంభ రోజు హృదయపూర్వకంగా ప్రణవిల్లుతూ మనల్ని మనం అర్పించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇక ముగిద్దాం.
3: సాయిరాం
2: సాయి.
3: ఇంతవరకు మీరు 2019 సంక్రాంతి పర్వదిన సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసార పునః ప్రసారాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన అభిప్రాయాలు సలహాలు listener@radiosai.org కి తప్పక రాసి పంపమని కోరుతున్నాం. సాయిరాం.

0: Om Sri Sai Ram, invoking Bhagwan's divine blessings. Tomorrow is the second day of cultural offerings at Prashanti Nilayam by the devotees from South Africa belonging to the Zone 9 countries of Sri Satya Sai Global Council. The morning session in Sai Kulwant Hall will commence at 8 o'clock with Vedam chanting. At 8:30, a devotional music program will be offered by Mr. Karthikesan Pillai and his team of fellow musicians. The morning session in Sai Kulwant Hall will conclude with bhajans and mangalarti, followed by Bhagwan's Divya Darshan. The evening session in Sai Kulwant Hall will commence at 4:30 with Vedam chanting. At 4:50, the National Council President of South Africa, Sri Satya Sai Global Council, Mr. Rubin Naidu, will be addressing the August gathering. The talk will be followed by a drama presentation titled Across the Ages Through Time and Truth by the Bal Vikas children from South Africa. The evening session in Sai Kulwant Hall will conclude with bhajans and mangalarti followed by Bhagwan's Divya Darshan. Jai Sai Ram.
1: ఓం శ్రీ సాయిరామ్. స్వామివారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో శ్రీ సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్లో జోన్ 9కి చెందిన సౌత్ ఆఫ్రికా దేశం నుండి విచ్చేసిన భక్తులచే 2 రోజుల సాంస్కృతిక కార్యక్రమాల సమర్పణలో భాగంగా రేపటి 2వ రోజున సాయి కల్వన్ సభామండపంలో ఉదయం కార్యక్రమం 8 గంటలకు వేద పట్టణంతో ప్రారంభమవుతుంది. 8:30 శ్రీ కార్తికేశన్ పిల్లై మరియు బృందం భక్తి సంగీత కార్యక్రమాన్ని సమర్పిస్తారు. రేపటి ఉదయం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. సాయి కల్వన్ సభామండపంలో రేపటి సాయంకాలం కార్యక్రమం 4:30 వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 4:50 శ్రీ సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్లో సౌత్ ఆఫ్రికా దేశానికి నేషనల్ కౌన్సిల్ ప్రెసిడెంట్ శ్రీ రుబన్ నాయుడు గారు ప్రసంగిస్తారు. వీరి ప్రసంగానంతరం సౌత్ ఆఫ్రికా దేశానికి చెందిన బాల వికాస్ చిన్నారులు అక్రాస్ ద ఏజెస్ త్రూ టైమ్ అండ్ ట్రూత్ పేరిట నాటికను సమర్పిస్తారు. రేపటి సాయంకాలం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. జై సాయిరామ్.

Jai Nandana Nandana Ananda Nandana Ananda Lala.

Thank you.

ఓం శ్రీ సాయిరాం. శ్రీ సత్యసాయివాణి శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి ప్రేమామృతం కార్యక్రమంలో భగవాన్ బాబావారు 1996 సంవత్సరం జూన్ జూలై మాసాల్లో అందించిన దివ్యోపన్యాసాల పరంపరలో ఒక ఉపన్యాసాన్ని మీకు అందిస్తున్నాం.

0: రామరావణ సంగ్రామం, సుగ్రీవ విభీషణుల సన్మిత్రత్వం, రావణునికి విభీషణుని హితబోధ, విభీషణుని వ్యక్తిత్వం.
1: ధన్యులు, పుణ్యులు, ధార్మికులు అయినటువంటి ఇద్దరి వ్యక్తుల యొక్క చరిత్రము రామాయణంలో కొట్టవచ్చినట్టు కనిపిస్తున్నది. ఒకడు సుగ్రీవుడు, రెండవడు విభీషణుడు. ఈ సుగ్రీవ విభీషణుడి యొక్క చరిత్రలు మహాపవిత్రములైనటువంటివి. రామచంద్రుడే సుగ్రీవుని చూచే నిమిత్తమై అతనికి అనేక విధములైనటువంటి వినయములు చూపుతూ వెళ్ళాడు. సుగ్రీవుని అన్వేషిస్తూ వెళ్లాడు రామచంద్రుడు, రామచంద్రుని అన్వేషిస్తూ వచ్చాడు విభీషణుడు. రామచంద్రుని మైత్రి కలిగిన తర్వాత సుగ్రీవుడు ఇతను మానవాదర్శకుడు అని నిరూపించాడు. కాని రాముని యొక్క ఆశ్రయం చిక్కక పూర్వమే విభీషణుడు రాముడు దయామయుడు అని గుర్తించాడు. ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క స్నేహితులు రాములకు కలగటం చాలా ఆనందమని అనిపించింది. రామాయణం, మహాభారతము 18 దినములు జరిగింది. కాని రామ రావణ యుద్ధము 75 దినములు జరిగింది. భౌతికంగా, లౌకికంగా, ప్రాకృతికంగా ఇవి దినములకు మాత్రమే లెక్కకు చేరినవి. ఇవి కేవలము ప్రవృత్తి యొక్క అంకెలు. కాని నివృత్తి యొక్క అంకెలను మనం విచారించి చూసినప్పుడు నాటికి, నేటికి, ఇంకా ఏనాటికైనప్పటికీ ప్రతి మానవుని యొక్క హృదయం అనేటువంటి యొక్క యుద్ధరంగమునందు కౌరవులు, పాండవులు, రాములు, రావణుడు నిరంతరము ఈ యొక్క భూమిపై యుద్ధం సలుపుతూనే ఉన్నారు. నిరంతరము కూడాను సంఘర్షణ జరుగుతూనే ఉంటున్నాయి. ధర్మ అధర్మములకు హృదయమందు నిరంతరము సంఘర్షణలు జరుగుతూనే ఉంటున్నాయి. ఈ యొక్క సంగ్రామములు, ఈ సంఘర్షణలు ఏనాటికి మానును, ఏనాటికి ఈ మానవత్వము ధన్యమవును, ఇది ఎవరూ చెప్పలేరు. దివ్యత్వం యొక్క తత్వాన్ని గుర్తించటము అందరికీ చేత కాదు. అందులో పరధనాభరణ అన్న పరుల యొక్క ధనమును అపహరించేటువంటి వాడు, పరస్త్రీని ఆశించేటువంటి వాడు, ఉత్తమను చూచి పరిహసించేటువంటి వానికి దివ్యత్వం అనేటువంటిది ఏనాటి కూడానో అర్థం కాదు. మహనీయుల యొక్క తత్వం అనేటువంటిది కేవలము హృదయతత్వంగా భావించుకుని గుర్తించినటువంటి వారికే ఇది అర్థమవుతుంది. ఈ 75 దినములు జరిగినటువంటి యుద్ధంలో నిత్యము అటువైపున ఇటువైపున అనేక వేల మంది మరణిస్తూ వచ్చారు. ఈ యుద్ధమును గురించి నేను ఎక్కువగా ప్రబోధించటము అంత నాకు ఇష్టం లేదు. కనుక యుద్ధభూమిలో ఏవి ప్రధానమైనటువంటివో, ఏవి సత్యనిత్యములకు ఆధారమైనటువంటివో వాటిని మాత్రమే మనము విమర్శించాలి, విచారించాలి. ఇక్కడ రావణుని కుమారుడైనటువంటి వాడు అనేక విధములైనటువంటి యొక్క రోషము చేత రామలక్ష్మణులను మరణింప చేయాలనే ఉద్దేశంతో యజ్ఞము జరుపుతూ వచ్చాడు ఇంద్రజిత్తు. ఆ ముందు దినమే లక్ష్మణ మూర్చ కూడాను జరిగింది. రెండవ దినము హనుమంతుడు లక్ష్మణుని తన భుజం పైన కూర్చొనిపెట్టుకుని ఇంద్రజిత్తు పైన యుద్ధానికి వెళుతున్నాడు. ఆ ఇంద్రజిత్తు మండలి అనేటువంటి కోపంతో, విభీషణ నీవు కులద్రోహివి, రాజ్యద్రోహివి అని అమితంగా దూషిస్తూ వచ్చాడు. అప్పుడు విభీషణుడు కూడాను సత్యమును గుర్తించేయాలనే ఉద్దేశం కలిగి ఇంద్రజిత్తు నోటికి వచ్చినట్టు వాగటము రాక్షసులకు సహజము. అమిత మాటల చేత కాలమును అప్రయోజనం చేయటం కూడాను రాక్షసుల యొక్క సహజము. నేడు కాదు, ఏనాటి నుండియో నేను రావణునికి అనేక విధములుగా బోధిస్తూ వస్తున్నాను. పరస్త్రీ అపహరణ అనేటువంటిది మహాపాపమని బోధించాను. ఇది కేవలము రాజ్యమునకే ఒక విధమైనటువంటి హీనము జరుగుతుంది. నీ జాతినే నీవు సంహరింపజేసుకుంటున్నావు, నీ రాజ్యమునే నీవు మంటగలుపుతున్నావు, ఇది మంచిది కాదు, మంచిది కాదని అనేక విధములుగా బోధించాను. ఇదే ఒకానొక సమయంలో కుంభకర్ణుడు, రావణుడు, శూర్పణక కురుకుడను కలిసినప్పుడు చెప్పారు. విభీషణుడు చెప్పినటువంటి ఉత్తమ మాటలను నేను విశ్వసించలేకపోయాను. ధర్మ ఆదేశములను నేను నమ్మలేకపోయాను. కనుకని ఈనాడు ఈ విధమైనటువంటి పరిస్థితికి నేను గురి అవుతున్నాను అని రావణుడు తన నోటి నుండియే చెప్పాడు. అనగా ఈ రాజ్యమునకు ఈ యొక్క కులమునకు నాశనము గావించుకోవడానికి ఎవరు కారకులు? నేనా? మీ తండ్రియా? తన చేతులారా తన రాజ్యమును నాశనం చేసుకున్నాడు రావణుడు. మంచి మాటలు అతనికి ఏమాత్రం కూడాను అర్థం కాలేదు. ధర్మమంటే ఎరుగనటువంటి మూర్ఖులకు ఈ విధమైనటువంటి ధర్మం ఏ రీతిగా అర్థమవుతాయి? అధర్మమే అతనికి ప్రీతి, అసత్యమే అతనికి ఆనందము, దుర్మార్గమే అతని ప్రాణము. పిట్టి దుర్భావములు దుర్సంగములతో కూడినటువంటి రావణు యొక్క హృదయము ఏ రీతిగా మారుతుంది? తన చేతులారా తాను రాజ్యమును భస్మము గావించుకున్నాడు. రాజ్యమును నాశనం చేసినది నేను కాదు. ఇంతే కాకుండా ఇంద్రజిత్తు మరొక ప్రశ్న వేశాడు. పోనీ నీ మాట వినకపోతే నీవు మధ్యస్థుడిగా ఉండవచ్చును, కాని విరోధులైనటువంటి వారితో నీవు చేరి ఈ విధంగా యుద్దం చేయటము చాలా మంచిది కాదన్నాడు ఇంద్రజిత్తు. త్యాసత్యమును ఎరుగినటువంటి మూర్ఖుడవు నీవు, ధర్మాధర్మమును ఎరిగినటువంటి వాడు నేను. ధర్మాధర్మములు తెలిసి కూడాను నేను మధ్యస్థుడిగా ఉండటము ఇది మంచిది కాదు. ధర్మాధర్మములు సమాజములకు తప్పక చెప్పు తీరాలి. నేను మధ్యస్థుడిగా ఉండినప్పుడు సమాజం నాశనమవుతుంది. కనుక నేను మధ్యస్థుడిగా ఉండటం వీలు కాదు. నేను రామునితో చేరటము నా యొక్క సహజమైనటువంటి యొక్క స్వభావము. ఇది నా పుణ్య ఫలము, నా జన్మాంతర సుకృతము. సకాలమునకే రాముని యొక్క సన్నిధి నాకు ప్రాప్తించింది. అతని సన్నిధియే నా పెన్నిధి, నేనేమైనా భావించు అన్నా. కాని ఆనాటి నుండి కూడాను తాను అనేక విధములుగా ఈ రాక్షసులతో బాధపడుతుండటము అందరికీ తెలుసు. ఒక్క విభీషణుడే కాదు, ఇలాంటి మహనీయులు ఇంకా ఎంతమందో ఆ లంకలో ఉంటున్నారు. కాని దుర్మార్గమునకు వెరచి, దౌర్జన్యానికి వెరచి వారు ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో ఉండిపోయారు. మొదలు హనుమంతుడు లంకలో ప్రవేశించినప్పుడు ఈ వాయుపుత్రునితో నేను మొరపెట్టుకున్నాను. నేను కేవలము దంతముల మధ్య నాలుక వలె నేను జీవిస్తున్నాను. లంక అంతా కూడాను మహారాక్షసులే, వారి మధ్యలో నేను మెత్తని నాలుక వలె నేను జీవిస్తున్నాను. ఎంతకాలం నేను ఈ విధంగా జీవించాలి? ఏనాడు నాకు శ్రీరామానుగ్రహం నాకు ప్రాప్తిస్తుంది? ఆ మహనీయుని యొక్క సన్నిధి నాకు ఎప్పుడు లభ్యమవుతుంది? ఆ క్షణ నిమిత్తమై నేను క్షణములంతా వేచి ఉంటున్నాను. అంతే కాదు, అప్పుడు హనుమంతుడు కూడాను విభీషణునికి చక్కని ఆదేశంనిచ్చాడు. విభీషణ, నీకే కాదు, ఈ లోకములో మంచివారికి అందరు కూడాను కొంతమంది దంతముల వలె ఉండేటువంటి రాక్షసులు వెంటాడుతుంటారు. మహనీయులకు, తపస్సులకు, అవతారములకు అన్నింటికి కూడాను ఇలాంటి దుష్టులైనటువంటి దుర్మార్గులైనటువంటి రాక్షసులు అనేటువంటి దంతములు వెంటాడుతూనే ఉంటాయి. ఒక్కటి మాత్రమే చక్కగా గుర్తించుకో, నీతో పాటు పుట్టినది ఈ నాలుక, మధ్యలో పుట్టినటువంటివి దంతములు. అనగా సాత్వికము, ధర్మము, అహింస ఇత్యాది స్వభావం కలిగినటువంటి నాలుక మొట్టమొదట పుట్టింది.

0: ജിഹ്വി രസഗ്നി മധുരപ്രിയേത്വം. പവിത്രമായിട്ടുണ്ട് ഒക്ക നാലുക ജീവിതമുതോ പാട്ടേ പുട്ടിനുണ്ട് മഹാപവിത്രുവാണ്. മഹാസദ്ഗുണములతో కూడినటువంటిది ఈ నాలుక, మహామధురమైనటువంటిది ఈ నాలుక, సత్యస్వరూపాన్ని బోధించేటువంటిది ఈ నాలుక, నిత్య సత్యమై నిలిచేటువంటిది ఈ నాలుక, నిర్ణయం పరిచేటువంటిది ఈ నాలుక. ఇది మొదలు నీతోనే పుట్టింది. ఇది సద్గుణములు కలిగినటువంటి యొక్క మహనీయుల యొక్క తత్వము. నాలుక మహామహనీయుల యొక్క స్వరూపం ధరించింది. దీని చుట్టూ దుష్టులు, దుర్మార్గులు, దురపరాధములను గావించేటువంటి యొక్క దంతములు తరువాత పుడుతూ వచ్చాయి. ఈ దుర్మార్గులు, ఈ దుష్టులు ఏ విధంగా ఈ నాలుకను బాధించాలని వేచి ఉంటారు. ఏ ఒక్క విషయానికి కూడాను నాలుకను ముందుకు రానివ్వకుండా అడ్డు చేస్తుంటాయి ఈ దంతములు. కానీ నాలుక అంతటితో తన యొక్క కర్తవ్యాన్ని విస్మరించదు. పెదవులు ఆరిపోయే సమయంలో ఏదో ఒక సమయాన్ని చూసుకుని నాలుక మెత్తగా బయటకు వచ్చి పెదవులను, ఆరిపోయిన పెదవులను చల్లబరుస్తూ ఉంటుంటుంది. అనగా మహనీయులకు ఎన్ని విధమైనటువంటి ఆపత్తులు సంభవింపజేసినప్పటికీ, ఎటువంటి దుర్మార్గులు ఏ విధమైనటువంటి దురమకారంతో అనేక ఆపత్తులను కలిగింపజేసినప్పటికీ, మహనీయులైనటువంటి యొక్క నాలుక అప్పుడప్పుడు ఈ సమాజం అనేటువంటిది ఎండిపోకుండా, ఆరిపోకుండా, నాశనము కాకుండా చల్లబరుస్తూ వస్తుంటాయి. మహనీయుని యొక్క స్వరూపము దంతములు, దుష్టులు, దుర్మార్గులైనటువంటి వారి స్వరూపములు. వారు ఎంతకాలం కూడాను దానిని అనేక రకములుగా బాధింపజేసేటువంటి వారే కాని సహాయం చేసేటువంటి వారు కాదు. అలాంటి మహనీయుడైనటువంటి యొక్క ఈ విభీషణుని అనేక విధములుగా హింసిస్తూ వచ్చారు. విభీషణునికి లంకపైన ఆశ మాత్రమే ఉన్నది, తప్పులేదు, కానీ సింహాసనాన్ని కోరలేదు. రాక్షసులందరూ సుక్షేమంగా ఉండాలని ఆశించాడు, కానీ లంక నాశనం కావాలని ఆశించలేదు. ఇంతటి ఉత్తమమైనటువంటి భావం కలిగినటువంటి యొక్క విభీషణుని అనేక విధములుగా తూలనాడుతూ వస్తాడు ఈ యొక్క రావణ కుమారుడు ఇంద్రజిత్తు. ఇంతే కాకుండా ఈ యుద్ధ భూమి లోపల హనుమంతుని తీసుకుని వెళ్లి, అతనితో పాటు లక్ష్మణుని కూడా తీసుకెళ్లి వెళ్లి, ఈ రావణాసురుని యొక్క కుమారుడైనటువంటి ఇతను చేసేటువంటి తపశ్శక్తిని ఒక మార్గంలో తీసుకుని వెళ్లి చూపిస్తూ వచ్చాడు. నల్లటి మారేడు చెట్టు, ఆ చెట్టు కింద అనేక నరబలములంతా గావిస్తూ వచ్చాడు. ఆ చెట్టుకు సమీపంగా ఉండినంత వరకే ఆ శక్తులంతా ఉంటాయి. కనుక సాధ్యమైనంత వరకు కూడాను ఆ యొక్క దుర్మార్గుణ్ణి ఆ చెట్టుకు సమీపంగా పోకుండా చూసుకోండి అన్నాడు. ఈ విధమైనటువంటి కొన్ని కొన్ని రహస్యాలంతా చెప్తూ వచ్చాడు. అప్పుడు ఈ రావణ కుమారుడు ఇంద్రజిత్తు ఈ విభీషణ్ణి మరింత తిరస్కరించుకుంటూ వచ్చాడు. నా రహస్యములన్నీ కూడాను, లంక రహస్యములన్నీ కూడాను ఎదురు దుర్యోధనుడు అనగా దుర్మార్గులైనటువంటి మా ఎదురు పార్టీ వారికి చెప్తున్నావా అని తను నిందిస్తూ వచ్చాడు. చెప్పాడు, రాములకు ఏ ఆశలు లేదు, రాములు నీ లంక కావాలని ఆశించటం లేదు, అయోధ్యనే త్యజించి వచ్చినటువంటి వానికి నీ లంకపైన తనకెందుకు అభిష్టం, కేవలం సీత నిమిత్తమై నీ లంకలో ప్రవేశించాడే కాని లేకుంటే రాములకు ఏ ఆశ లేదు. నిర్మల చిత్తుడు, స్వార్థపరుడు, శాంతమూర్తి, అలాంటి పరమాత్మ తత్వాన్ని గుర్తించడం రాక్షసులకు ఏమాత్రము వీలు కాదు. రాక్షసులు ఎప్పుడు కూడా అన్యాయం, అక్రమము, అనాచారం, అసత్యంలో ప్రవేశించడమే వారికి సహజ ధర్మములు. అవి ఏ వారికి మాధుర్యము, ఏ వారికి ప్రాణము, వారి చింతనలు చేయటమే ఈయన యొక్క శ్వాస. ఇలాంటి రావణాసుని యొక్క సమస్త లోపల ఈ విధమైనటువంటి పరమాత్మతత్వమైనటువంటి రాములను విమర్శించటము మంచిది కాదన్నాడు. రామచంద్రుని యొక్క దర్శన నిమిత్తమై అనేక మంది అనేక విధములైనటువంటి యొక్క సాధనలు సలిపి ప్రాణాన్ని కూడా త్యాగం చేసేటువంటి మహనీయులు ఉన్నారు. అదే చిత్రకూట పర్వతం పైన తులసిదాసు నిరంతరము కూడాను రామచింతన చేస్తూ ఉండేటువంటి వాడు. గోదావరి తీరమునకు వెళ్లేది, స్నానం చేసేది, ఆ నీరును తెచ్చి ఒక వృక్షం పైన పోస్తూ వచ్చాడు. ఒక దినము తాను స్నానం చేసి వచ్చి నీరు పోస్తూ ఉండగా ఆ చెట్టు నుంచి ఒక ప్రేతాత్మ బయలుదేరి వచ్చింది. తులసిదాసు, నీవు నిత్యము రామాయణ చరిత్రమును ప్రబోధం జరుపుతున్నావు. ఆ ప్రబోధం సలిపే సమయం లోపల చాలా దూరంలో ఒక వృద్ధుడైనటువంటి వాడు కూర్చున్నాడు. అతని కన్నీళ్లు కార్చుతూ నీ యొక్క ప్రబోధను చక్కగా ఆనందంగా వింటున్నాడు. అతనెవరో నీకు తెలియదు. రేపటి దినం అతని వద్దకు వెళ్లి అతని పాదములు గట్టిగా పట్టుకుని నీ వరమును నీవు కోరుకోమన్నాడు. చెప్పిన తర్వాత ఆ ప్రేతాత్మ అంతర్ధానమైపోయింది. రెండవ దినమునకై వేచి ఉన్నాడు ఈ తులసిదాసు.
1: కంజలోచన కంజముఖ కర కంజ పాదావందము
0: అని ఆ ఒక్క గంధాన్ని తిప్పుతూ కూర్చున్నాడు.
1: రామచంద్ర కృపాళోదయనిధి.
0: ఓ రామచంద్ర, ఓ కృపాళో, ఓ దయనిధి అని అనేక విధములుగా ప్రార్థిస్తూ ఉన్నాడు. నుంచి పక్కన పెట్టి తిరిగి ఆ వృద్ధుని దగ్గరికి వెళ్లి పాదములు గట్టిగా పట్టుకున్నాడు. ఆ వృద్ధుడు, నాయన నీకేం కావాలి కోరుకోమన్నాడు. నాకు ఏమీ అక్కర్లేదు, ఆ సుందరమైనటువంటి ఆ రామచంద్రుని యొక్క విగ్రహాన్ని నేను ఒక్కతూరి దర్శించాలి. అప్పుడు చెప్పాడు అతను, రామచంద్రుని దర్శనం నా హస్తంలో లేదు, కానీ నీకు లభ్యమవుతుంది, కొంతకాలం వేచి ఉండు అన్నాడు. ఆ వృద్ధుడు ఎవరు? హనుమంతుడే. ఎక్కడ రామచరితము జరుగుతుంటాదో, ఎక్కడ రామ పారాయణం జరుగుతుంటాదో, రామ యొక్క సంభాషణ జరుగుతుంటాదో, అక్కడంతా కూడా హనుమంతుడు ప్రజెంట్ అయి ఉంటాడు. ఈ ప్రబోధనంతా విని తాను తన్మయత్తునేగా అయిపోతున్నాడు. మూడవ దినమే తిరిగి గంధాన్ని తీస్తున్నాడు ఈ తులసిదాసు. ఒక పిల్లవాడు వచ్చాడు. తాత, నాకు ఆ గంధాన్ని ఇస్తావా అన్నాడు. తప్పక నాయన, తీసుకోమని ఇచ్చాడు. అది ఇస్తున్న సమయం లోపల ఆ పైన వృక్షం పైన రెండు పక్షులు గానం చేస్తున్నాయి. సాక్షాత్ రామచంద్రుడే వచ్చి బాలరూపము లోపల గంధమును తీసుకుంచుండగా కేవలము అజ్ఞాని అయినటువంటి ఈ తులసిదాసు గుర్తించుకోలేకపోతున్నాడు. భగవంతుడు ఏ రూపంలో వస్తాడో, ఎప్పుడు వస్తాడో, ఎక్కడ వస్తాడో, ఎక్కడ చూసినా తానే ఉంటున్నాడు.
1: అడవులయందున్న ఆకాశముననున్న పట్టణముననున్న పల్లెనున్న గుట్ట మీద నున్న నట్టేటబడి ఉన్నా దిక్కులేని వాణి దోచునతడు బ్రోచునతడు.
0: అడవులయందున్న ఆకాశముననున్న పట్టణముననున్న పల్లెనున్న మీదనున్న నట్టేటబడియున్న ఎక్కడ ఉండినప్పటికీ తాను అక్కడనే తన వెంట ఉంటుంటాడు. అలాంటి రామచంద్రుణ్ణి ఏ రూపంలో వస్తాడో, ఎక్కడ వస్తాడో అది గుర్తించుకోలేకపోయాడు తులసిదాసు. కాని తరువాత రెండవ దినము ఆ వృద్ధుడు వచ్చాడు. నాయన, నిన్న దినం నీవు చూచావా అన్నాడు. ఎక్కడ రామచంద్రుడు, నేను చూడలేదే. బాలస్వరూపంలో వచ్చి నీవు తీస్తున్నటువంటి గంధాన్ని తీసుకుని పోయినది ఎవరనుకున్నావు? అన్ని రూపములు తానే, అన్ని నామములు తనవే. సర్వత పాడి పాదం తస్సర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిస్తతి. అన్ని రూపములు అతనివే, అన్ని నామములు అతనివే. కేవలము రామచంద్రుడని ఒక్క రూపం కోసం నీవు ప్రార్థించడం చాలా వెరీతనం నాయన. రామచంద్రుడు నీ హృదయవాసిగా ఉంటున్నాడు. ఆ హృదయమే ఆ రామచంద్రుని యొక్క పీఠము. ఆ పీఠం పైన అతనికి తప్ప మరొకరికి నీవు చోటు ఇవ్వవద్దు. అదే చెప్పుతూ వచ్చాడు.

నాయనా, ఎవరికో తల్లికి అని హృదయంలో చోటు ఇవ్వద్దు, తండ్రికి అని హృదయంలో చోటు ఇవ్వద్దు, తమ్ముళ్లకు అని హృదయంలో చోటు ఇవ్వద్దు, కుమారునికి అని హృదయంలో చోటు ఇవ్వద్దు. కానీ నీ దేహంలో ఎక్కడైనా వారికి చోటు ఇచ్చి వారితో మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటి వారి వారి బాంధవ్యాన్ని నీవు తప్పించుకోవద్దు, వారి సేవలు నీవు చేయి, అది కర్తవ్యమే. కానీ హృదయ స్థానము మాత్రము ఒక్క భగవంతుడిదే, అతని తప్ప అన్యులకు దీన్ని ఇవ్వద్దు. భగవంతుని హృదయవాసి అన్నారు. దయా హృదయ, దయతో కూడినటువంటిది ఆ హృదయము కనుక ఆ హృదయంలో ఆ యొక్క రామచంద్రుణ్ణి ఉంచుకో అని తులసిదాసుకు ఎంతో ప్రబోధించి వెళ్లాడు హనుమంతుడు. అలాంటి హనుమంతుడు నిరంతరం కూడా రామచింతన చేతనే యుద్ధం గావిస్తూ వచ్చాడు. ఆధ్యాత్మిక మార్గము లోపల అనేక విధమైనటువంటి బోధనలు చేస్తూ వచ్చాడు. విభీషణులకు చక్కని ఆదేశాన్ని అందిస్తూ వచ్చాడు. విభీషణ, నీవు ఎంతకాలము దీన్ని బాధ పెట్టుకోకు, పట్టిటివి రాముల పాదం, దానిని గట్టిగా పట్టుకో. అతనైనా నిన్ను వదిలించుకొని పోవాలి, లేక నీవైనా అతన్ని వదిలించుకొని పోవాలి, కానీ అంతవరకు మాత్రం దీన్ని దక్కించుకోమని చెప్పాడు. భక్తి అంటే ఏమిటి? కేవలము రామ్ రామ్ రామ్ రామ్ అని జపం చేయటం ఆ భక్తి? పట్టిన పట్టేదో పట్టనే పట్టి తిరి పట్టు నెగ్గెడు.

0: అడిగినదిడుదాక విడువకుండు.
1: తలచినది అరియో తలచనే తలచితివి, తలుపు తీరెడుదాక పోవకుండు.
0: పోరు పడలేక తానైన బ్రోవవలయు, వడలు తెలియక నీవైన అడుగవలయు.

0: కాదు. ఇది రామభక్తి అందున్నటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క దీక్ష. ఈ విధంగా విభీషణుడికి అనేక విధములుగా బోధిస్తూ వచ్చాడు. విభీషణుడికే కాదు, సుగ్రీవుడు కూడా బోధిస్తూ వచ్చాడు. అప్పుడప్పుడు సుగ్రీవుడు కొంత అభిమానం కలిగినటువంటి వాడు. ఎందుకంటే అతను కొన్ని విధమైన రాజ్యాభిమానంతో ఇంతకాలము తాను తపస్సు చేశాడు. చిన్న వయసు లోపలే విభీషణుడు తపస్సు గావించాడు. ఆ తపస్సు సమయం లోపల బ్రహ్మ ప్రత్యక్షమయ్యి, విభీషణ నీకేం కావాలో కోరుకోమన్నాడు. కుంభకర్ణుడు ఏమేమో కోరుకున్నాడు, నిద్రాహారం ఒక దండిగా కావాలని. కానీ కోరుకోవటం ఎట్లయిపోయింది, నిద్రను కోరలేదు పాపం కుంభకర్ణుడు. నేనెప్పుడు పూర్ణుడిగా ఉంటున్నానని నిర్దయ కావాలి అని కోరుకున్నాడు. నిర్దయ, ఆ నిర్దయ అనేటువంటిది చెప్పడం లోపల దట్టమైనటువంటి మనిషి కనుక నాలుక మందంగా ఉండి నిద్ర కావాలి అన్నాడట. నిద్ర వచ్చింది. అదేవిధంగా కూడాను రావణుడు కూడా తపస్సు చేశాడు. దేవతలతో, గంధర్వులతో, యక్షులతో, కిన్నులతో, కింపురుషుతో ఎవరితో కూడా నాకు మరణం రాకూడదు అన్నాడు. దుర్మార్గుడైనటువంటి ఆ రావణ యొక్క బుద్ధి మానవుని చాలా అల్పునిగా భావిస్తూ వచ్చాడు. మానవునితో నా ప్రాణం పోకూడదు అని కోరలేదు. అది చక్కగా విష్ణువు దాన్ని పట్టి, నేను మానవాధారమును ధరించి తద్వారా ఇతన్ని అతమారుస్తానన్నాడు. అప్పుడే రావణుడు గుర్తించాడు, నా చేతులారా చేసుకున్నటువంటి దోషమే, మానవుని మాటనే నేను హెచ్చరించలేదు. మానవుడు చాలా అల్పుడని భావించుకున్నాడు రాక్షసుడు. విభీషణుడు తపస్సు చేశాడు. నాయన నీకేం కావాలి కోరుకోమన్నాడు బ్రహ్మ. స్వామి నాకేమీ అక్కరలేదు, నిరంతరం కూడాను దయామయుడినై ఈ దయను అందరికీ పంచుతూ నా హృదయమే దయామయమైనటువంటి యొక్క స్వరూపాన్ని సర్వులకు దాన ధర్మంతో నేను జీవితాన్ని గడపాలి. దయామయుడు కావాలి, ఎట్టి పరిస్థితులు ఎందుకు నా మనసు కఠినంగా మారకూడదు, దయలోనే కరిగిపోవాలి, దీనిని అనుగ్రహించమని ప్రార్థించాడు. కనుకనే నిరంతరం కూడాను విభీషణుడు దయామయుడుగానే ఉంటాడు. ఎన్నో విధములు కూడాను రావణాసుడు దూషించాడు. తన కుమారుడు అనేక విధంగా బాధించారు, కానీ దేనికి కూడాను అతను క్రోధాన్ని ఉపయోగపెట్టలేదు. దయతో అన్నింటినీ కూడాను దయతో నిగ్రహించి దైవానుగ్రహం కోసమని పాటు కొడుతూ వచ్చాడు. ఆ దయచేత హృదయాన్ని నింపుకోవడం చేతనే దైవానుగ్రహం కూడా అతనికి ప్రాప్తించింది, దైవ పాద సన్నిధి కూడాను అతనికి ప్రాప్తించింది. కనుకనే ప్రతి మానవుని ఎందుకును దయ అనేటువంటిది ఉండినప్పుడే అప్పుడు హృదయ అని పిలిచడానికి వీలవుతుంది. దయమైనటువంటి వాడు మానవుడు కాదు, దానవుడే. ఎలాంటి పరిస్థితులు ఎందుకును ఈ దయను మాత్రం మనం మార్చుకోకూడదు.
1: దయచేత ధన్యులు కావలరా, ఎంతటి వారు దయచేత ధన్యులు కావలరా, అసలుడైన భూసురుడైన అఖండ తెలివి కలవాడైన దయచేత ధన్యులు కావలరా, ముక్కు మూసి జపమాచరించిన మొక్కుచు బాగా నిలుచుండిన మొక్కి మొక్కి ఎంతు ఏడ్చిన గాని మొరలిది నన్ను నీకు కరుగదు మనచు దయచేత ధన్యులు కావలరా, ఎంతటి వారు దయచేత ధన్యులు కావలరా, కాషాయ వస్త్రములేసిన గాని కంఠమాల ధరించిన గాని గడగడమని జపమాల త్రిప్పిన కడకుని యొద్దకు రావల స్వామి దయచేత ధన్యులు కావలరా, ఎంతటి వారు దయచేత ధన్యులు కావలరా.
0: ఆ దయచేతనే ధన్యులు కావడానికి అవకాశం ఉంటుండాలి. దయమే లేకపోతే వాడు ఏనాటి కూడా ఇంక దానవుడే కాని ధన్యుడు కాడు. కనుకనే విభీషణుడు దయామయుడిగా నిలిచాడు. అందువల్లే రామధర్మం యొక్క తత్వాన్ని అర్థం చేసుకున్నాడు. కట్టగట్టి రామాయణం అంతా కూడాను సత్యధర్మముతోనే నిండి ఉన్నది. అనేక రూపనామములు ధరించి అనేక చర్యలలో తన వివిధమైనటువంటి యొక్క మార్గాన్ని అనుసరించినప్పటికీ అన్నింటి యందు ఉన్నది రెండే, అనగా ధర్మం సత్యం. కనుక ఈనాటి మానవులకు రామరాజ్యము కావాలనుకున్నప్పుడు సత్యమును ధర్మమును పాలిస్తూ రావాలి. సత్యవాక్కును మనం ఉచ్చరించాలి. నాలుకిచ్చిండేది దాని నిమిత్తమే. గోవింద దామోదర మాధవేతి ఓ జిహ్వి రసగ్ని మధురప్రియత్వం, నీవు ఆ విధంగా పలుకు. అతని నామమే సత్యమైనటువంటి నామము, అతని రూపమే ధర్మస్వరూపమైనటువంటిది. ఆ రూపనామములే సత్యధర్మ స్వరూపాలు. వీటిని మీ హృదయమునందు ఉంచుకొని జీవితాన్ని నడపడానికి ప్రయత్నించండి. అది ఏ రామాయణం యొక్క సరి అయినటువంటి సారం. ఈ సత్యధర్మములే రామాయణం యొక్క గమ్యము. కనుక ఈ క్రమక్రమేణ కూడాను ఈ యొక్క సుగ్రీవులకును విభీషణులకును రాములు లక్ష్మణుడు ఈ హనుమంతుడు చెప్పినటువంటి ఆధ్యాత్మిక బోధలు ఈ యుద్దం లోపల ఇంకా అనేకంగా వస్తాయి.
1: కనుక ఎట్టి సాధకులకైనప్పుడు మధ్యలో దుర్మార్గుల యొక్క అవాంతరాలు అనేకంగా ఉంటాయి, ఇంటిలో ఉంటాయి, ఒంటిలో ఉంటాయి. ఓ జిహ్వీ రసగ్ని మధురప్రియత్వం, నీవు ఆ విధంగా కలుగు. అతని రూపమే ధర్మస్వరూపమైనటువంటిది. ఆ రూపనామమునే సత్యధర్మ స్వరూపాలు, వీటిని మీ హృదయమునందు ఉంచుకొని జీవితాన్ని నడపడానికి ప్రయత్నించండి. అది ఏ రామాయణం.

0: మార్పుల యొక్క అవాంతరాలు అనేకంగా ఉంటాయి. ఇంటిలో ఉంటాయి, ఒంటిలో ఉంటాయి, బయట ఉంటాయి, రాజ్యంలో ఉంటాయి, దేశంలో ఉంటాయి, రాష్ట్రంలో ఉంటాయి. ఇన్ని రకమైనటువంటి దుర్మార్గములు అతని వెంటాడుతూనే ఉంటాయి. కాబట్టి నీ భక్తి ప్రపత్తులకు అనేక విధమైనటువంటి ఆటంకములు కలిగించేటువంటి యొక్క ఈ దుర్మార్గ లక్షణాలు ఎన్నో నీకు అడ్డు తగులుతుంటాయి. నీ దంతమును నాలుగు ఏ విధంగా అడ్డు తగులుతుండదో తగులుతుంటాయి, కానీ నీ ఓపికతో దాన్ని భరించుకొని సహించుకొని ముందుకు నట్టుకొని పోవాలి. మొట్టమొదట ఊడిపోయేది దంతములే కాని నాలుగు కాదు. ఆ దుర్మార్గులే కూలిపోతారు, ఆ దుర్మార్గులే కాలిపోతారు, ఆ దుర్మార్గులే నిన్ను వీడిపోతారు, కానీ నీకు ఎట్టి ప్రమాదము ఉండదు. నిన్నెప్పుడు కూడా దైవమే కాపాడుతుంటాడు. దైవ రక్షనే నీకు ప్రత్యక్ష రక్ష. ఎన్నైనా చేస్తాడు. అందుకోసం నేను త్యాగరాజు కూడా చెప్పాడు,
1: వాచామ గోచరుండని నీ చేతములను పొగడ బ్రహ్మాదులకునైన తరమా, హే కృష్ణ కాచుకున్నాను నీది కృపకై, నామురాలకించి ద్రోమయ్యవా, చామ గోచరుండని కాలుడు కొనిపోయిన గురుపుత్రిని తెచ్చిచ్చినావు, కాలుని మదమణచినావు, వసుదేవ దేవకి చరణ విడిపించినావు, వాలుగంటి అయిన ఆ ద్రౌపది ఆ కృష్ణాయని మొరలిడబోచినావు, మేలు మేలు పాండవులను గాచినావు, కుచేరుని ఆర్తి తీర్చినావు, కురూపి అయిన కుబ్య వక్రములను పోగొట్టినావు, వాచామ గోచరుండని నీ చరితములను పొగట బ్రహ్మాదులకునైన తరమా, కాచుకున్నాను నీది కృపకై, నామురాలకించి గోవుమయ్యవాచామ గోచరుండని చెప్పు చూస్తా.
0: ఈ విధంగా భగవంతుని యొక్క వర్ణనలు ఎన్నో విధములుగా కూడాను భక్తులు ప్రార్థిస్తూ పాడుకుంటూ గానం చేత భావం చేత అనేక విధములుగా భగవంతుని సంతృప్తి పరుచుకుంటూ వచ్చారు. అందులో భగవంతుడు గానప్రియుడు. ఆ గానం చేతనే తనకు వశమైపోతుంటాడు భగవంతుడు. కనుకనే పరమాత్మ దగ్గరికి వెళ్లి నారదుడు ప్రశ్నించాడట, నారాయణ నీ స్వస్థానం ఎక్కడ, నీ హెడ్ ఆఫీస్ ఎక్కడ? ఎక్కడికడో బ్రాంచాఫీసులు దండిగా ఉంటున్నాయి, వైకుంఠం అంటారు, కైలాసం అంటారు, స్వర్గం అంటారు, ఇవన్నీ నిజమా కాదా అని ప్రశ్నించాడట. అప్పుడు నారాయణ చెప్పాడు, నాయన ఇవన్నీ బ్రాంచ్ ఆఫీసులు, ఇదిగో నా నిజమైన అడ్రస్ ఇస్తున్నాను రాసుకోమన్నాడు.
1: మద్భక్తః యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద,
0: ఎక్కడ నన్ను గురించి గానం చేస్తుంటారో వాడి దగ్గర నేను ప్రతిష్ట అయిపోతుంటాను, ఇంకా కదలనే కదలను అన్నాడు. అదే శాశ్వతమైనటువంటి యొక్క అడ్రస్. భగవంతుడు హృదయవాసి. ఆ హృదయవాసి తత్వాన్ని కూడా అర్థం చేసుకోవడానికి కొన్ని ఇంకా ప్రయత్నాలు చేయాలి.

ఇప్పటిదాకా మీరు భగవాన్ బాబా వారు 1996 జూన్ జూలై మాసాల్లో అందించిన దివ్యోపన్యాసాల పరంపరలో ఒక ఉపన్యాసాన్ని విన్నారు.

సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య బోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.

మన సంకల్పములను సరి అయినవిగా తీర్చిదిద్దుకున్నప్పుడే జీవితము సార్థకమవుతుంది. సంకల్పములకు ఆధారము మన జీవితమే. మానవుని జీవితమంతయు సంకల్పములమయమే. జీవితమే కాదు, ఈ జగత్తంతయు సంకల్పములమయమే. సంకల్ప వికల్పాత్మకం మనః అన్నారు. మనసు యొక్క ప్రభావమే మనిషిపైన ప్రపంచముపైన ప్రసరిస్తుంది. మనసునందున్న సంకల్పముల మంచివిగాని చెడ్డవిగాని ప్రతిబింబములు మన ముఖముపైననే తాండవమాడుతూ ఉంటాయి. సహనము, సానుభూతి, ప్రేమ, దయ, కరుణ ఇత్యాది గుణములు ఉండినప్పుడు అటువంటి వాని యొక్క ముఖము ప్రశాంతమై ప్రకాశవంతమై ఆకర్షణీయముగా ఉంటుంది. కనుక మంచి చెడ్డలన్నీయూ సూక్ష్మస్వరూపమైన మనస్సు నుండి స్థూలమైన ముఖముపై ప్రతిబింబిస్తూ ఉంటాయి. మన ముఖము ఒక గ్రామఫోన్ ప్లేటు వంటిది. గ్రామఫోన్ ప్లేటు చూస్తే మనకు అందు నిక్షిప్తమయ్యున్న పదములు ఏమాత్రమూ కనిపించవు, వినిపించును. అదేవిధముగాని మన హృదయమునందు చేరిన మంచి చెడ్డ సంకల్పములు గ్రామఫోను ప్లేటులో వినిపించినట్లుగా మన ముఖమునందు కనిపిస్తుంటాయి. కనుక మన సంకల్పములను సక్రమమైనవిగా పెంచుకున్నప్పుడే మన జీవితము సార్థకమగుటకు అవకాశము ఉంటుంది.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. బాబా జీవన చరితం దివ్య ప్రేమ భరితం కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నది సాయి ప్రసన్న. మరి ఈనాటి కథలోనికి వెళదామా? స్వామి ఈస్ట్ ఆఫ్రికా పర్యటనలో ఉగాండా పురమందలి ప్రముఖ స్థానములను, పుర సౌందర్యమును స్వామి దర్శించిన బాగుండునేమో అని అక్కడ సభ్యుల సూచనను స్వామి నిరాకరించారు. తుదకు సనాతన ధర్మ సమాజ ధర్మకర్తల ప్రార్థననుసరించి వారి దేవస్థానములకు ఆనాటి సాయంకాలము దయచేసి అందలి శ్రీ శివ శ్రీరామ శ్రీకృష్ణమూర్తులను దర్శించి భగవత్కీర్తనములను పాడి భక్తులను ఆనందింపచేశారు. ఆలయము నుంచి తిరిగి వస్తున్నప్పుడు కొండపైనుండు టెలివిజన్ గోపురమును దర్శించి దిగి వచ్చినప్పుడు ఆఫ్రికన్ పోలీస్ కానిస్టేబుల్స్ను ఆశీర్వదించి అతడు క్రైస్తవ మతస్థుడగుటచే యేసుక్రీస్తు బొమ్మ కలిగిన లాకెట్ను స్వామి హస్తమున నిర్మించి ఇచ్చారు. ఏ మతమునందెవ్వనికి నమ్మకముండునో ఆ మతమునే అనుసరింపచేయుట స్వామి ఆశయం. ఆఫ్రికా పర్యటనలోనూ స్వామి వివిధ మతస్థుల వారికి ప్రీతికరమైన వారి వారి పవిత్ర చిహ్నములను అనుగ్రహించారు. భజన సమయములో కూడా ఏ మతస్థులు వచ్చినను వారికి తగిన కూర్చుని సదుపాయములు, రోగులకు అశక్తులకు కూడా ప్రేమపూర్వక సేవను ఒనర్పవలెనని ఐచ్ఛిక సేవాదళమునకు ఆజ్ఞనిచ్చారు స్వామి. జూలై 2వ తేదీ శ్రీ స్వామివారి అనుగ్రహం కొరకు వచ్చినట్టి అసంఖ్యాక ప్రజలలో ఎట్టి భేదమును గమనించక అనేక మందిని, ఎక్కువ మంది ఆఫ్రికా దేశీయులనే ప్రత్యేక సందర్శన సంభాషణములకు ఎన్నుకొని క్రమముగా వారందరినీ స్వామి తన గదిలోనికి స్వయముగా పిలుచుకుని వారి కోర్కెలను తీర్చి సంతోషింపచేసి పంపారు. ఆధ్యాత్మిక సాధనలో ఆసక్తి గలవారికి డాక్టర్ పటేల్ స్వామి ద్వారా హితోపదేశములను, తగిన సూచనలను ప్రసాదింపచేశారు. ప్రతి సాయంకాలమునందునూ భజన ముగిసిన వెంటనే వేలాది ప్రజలకు దర్శనమొసగుచూ కొండమీదనున్న బాహాయి పూజ మందిరమునకు స్వామి చనుచుండేవారు. ఆనాటి రాత్రి 8:30 గంటలకు డాక్టర్ పటేల్ భవనమును స్వామి చేరారు. అప్పటికినీ భజన జరుగుచునే ఉండెను. భక్తులు స్వామి దర్శనము కాంక్షించుచున్నారు. ఎన్ని పర్యాయములు స్వామివారి ముఖకమలమును దర్శించినను తృప్తి కలగదను విషయము సర్వజ్ఞులకు తెలిసినదే. అందువలన స్వామివారు భక్తులందరికీ మరల మరల దర్శనమొసగుచూ ప్రత్యేక సంభాషణమునకు అవకాశమొసగుతూ సుమారు 1 గంట కాలము వారితో గడిపి అందరికీ తృప్తి కలిగించి దూరదేశముల నుంచి వచ్చిన వారందరినీ ఆనందింపచేసి పంపారు. జూలై 3వ తేదీనాడు స్వామికి ఎక్కువ కార్యక్రమాలున్నాయి. టాంజీనియా ప్రదేశములో కంపాలా నుంచి 310 మైళ్ల దూరమున ఉండు ఇంగోరో ఇంగోరో అగ్నిపర్వత ముఖ ప్రాంతమునుండు వన్యమృగ ప్రదేశము నేత్రానందదాయకమై ఉండు సుప్రసిద్ధ కీకారణ్య ప్రదేశమునకు స్వామి కొందరు భక్తులు విమానములలో 7:15 బయలుదేరి విక్టోరియా సరస్సును దర్శించి సెరంగెటి నేషనల్ పార్క్ లో సింహములను దర్శించి జీబ్రా మొదలగు అడవి మృగములను పక్షులను చూసి భక్త బృంద సహితుడైన స్వామి అచ్చోట ఒక వసతి గృహానికి చేరారు. బాబ్ రేమర్ నైరోబీ నుంచి ప్రత్యేక విమానములో వచ్చి స్వామిని కలుసుకున్నారు. అచ్చట నుంచి కార్లల్లో చుట్టుపక్కల అడవులలోని ఏనుగులు, కోతులు, వృష్టపక్షులు, నీటి పక్షులు మొదలగు వాటిని సమీపము నుంచి దర్శించగలిగారు. పచ్చికలో పవళించి ఉన్న సింహములను కూడా చూశారు. ఆ వన్యమృగములు పూర్వము నుండియే మేలిమి కలిగియున్నందున వాటి చెంతకు కార్లో వెళ్లినప్పటికీ బెదరక పరాకుగా ఉండుటనుగాంచి భక్తులు మిక్కిలి సంతోషించారు. సాయంకాలం 4 గంటలకు అటవీ శాఖోద్యోగులకు స్వామి విభూతిని సృష్టించి తన ఫొటోలనొసగి ఆశీర్వదించి ఆనందింపచేశారు. స్వామి పయనించిన విమాన చోదకుడు ఆంగ్లేయుడైనందున యేసుక్రీస్తు యొక్క ఫొటోనివ్వగా
బాబా ఫోటో కూడా తనకు ప్రసాదించిన బాగుండునని తలంచినంతనే అతని కోరిక ప్రకారము తన ఫోటోను కూడా స్వామి అతనికి వసగారు. ఆనాటి సాయంకాలం 6:30 గంటలకు నైరోబీ పట్టణంలో మహాసభయందు స్వామి ఉపన్యసించునని ప్రకటింపబడింది. జనసమూహము నలువైపుల నుంచి మహాసభయద్దకు చేరారు. మార్గములన్నీయూ కార్లతోనూ ప్రజలతోనూ కిక్కిరిసి ఉన్నాయి. ముందెన్నడూ ఇంతటి జనసముదాయమును ఎంతటి గొప్ప మతోపదేశకులు వచ్చినప్పుడునూ చేరియుండలేదు. ప్రేమ అను సిమెంటుతో, విశ్వాసము అను ఇటుకలతో ప్రతి వాని హృదయమందును తన మందిరమును స్వామి తయారు చేసుకుని ఉన్నారు. 20,000 మంది ప్రజలు స్వామి దర్శనానికి వేచి ఉండగా స్వామి తమకు అమర్పబడిన దివ్య సింహాసనంపై కూర్చొనక ప్రజామధ్యమున సంచరించనారంభించారు. స్వామి వారి పాదములకు నమస్కరించుచూ, వారి ముఖకమలమును వీక్షించుచూ, వారి అనుగ్రహ వీక్షణములతో తృప్తి పొంది ఆశీర్వాదములను బడసి ప్రజలు బ్రహ్మానందములో తేలియాడుచున్నారు. తుదకు సింహాసనారూఢులై దివ్యోపన్యాసమును ఆరంభించినంతనే దృష్టి అంతయూ స్వామి ముఖమునందే సుస్థిరముగా నిలిపి పూర్ణ సమహిత చిత్తులై స్వామి మధురోపన్యాసమును అత్యంత శ్రద్ధతో వారు ఆలకింపసాగారు.

దివ్యాత్మ స్వరూపులారా అని బాబా తమ ఉపన్యాస ప్రారంభమున భక్తులనుద్దేశించి సంబోధించారు. ఇట్లు సంబోధించుటలో సభలో తమ కట్టెదుట ఆసీనులయుండు ప్రజాసముదాయమును రూపనామ సహిత దేశములుగా కాక ఈ దేహములకును అందలి ప్రాణ మనోబుద్ధ్యాది శక్తులకును ఆధారమై స్వయం ప్రకాశమై సచ్చిదానంద రూపమైన అనంతాఖండ పరిపూర్ణ దివ్యాత్మతత్వముగా భావించుచుండెనట సువిదితమవుతోంది. తమను దేహములుగా భావించు మానవులకు వారి నిజస్వరూపము దేహము కాదనియు ఈ కనపడు నామరూపాత్మక దేహమున కంటే భిన్నమును విలక్షణమూ అయిన జ్ఞానానంద స్వరూపమైన ఆత్మయే మానవుని నిజస్వరూపమనియు దేహభావమును మరచి ఆత్మయే తానను భావమునందు సుస్థిరముగా నిలచి స్థితప్రజ్ఞత్వమును పొందుటే మానవుని ముఖ్య కర్తవ్యమనియు ఇట్టి ఆత్మసాక్షాత్కారమును పొందుట వలనే మానవుడు ప్రేమస్వరూపుడై సర్వభూతహితుడై ఉండగలడని స్వామి ఆఫ్రికా అందేకాక ఎల్లెడలను తొలుత నుండియే ఘంటాపదముగా నొక్కి బోధించుచూ ఈ ఉపదేశమును తూచా తప్పక అభ్యాసములో పెట్టి అనుభవమునకు తెచ్చుకొనవలనని బోధించుచున్నారు. తూర్పు ఆఫ్రికాలో నివాసమేర్పరచుకున్న హైందవులకు మానసిక ఆందోళన నివృత్తికై ఇట్టి అమూల్య ఆత్మోపదేశమును స్వామి ప్రసాదించనని డాక్టర్ పటేల్ గారు తమ ఉపన్యాసములో తెలిపారు. నామస్మరణే ముక్తికి ప్రధాన సోపానమని స్వామి నిర్వచించారు. నిరాకారుడైన పరమాత్మ భక్తానుగ్రహము కొరకు సాకారుడై లోకమున అవతరించుననియు అట్టి భగవానుని నామ సంకీర్తనము వలననే భక్తుడు స్వాధీనము చేసికొనుననియు ఒకవేళ భగవానుడు దూరముగా ఉండినను నామము మిక్కిలి దగ్గరనే ఉండి భక్తుని రక్షించుననియు చెప్పుచూ తమ మృదుమధుర కంఠముతో నామావళుల కీర్తనమును గావించి భక్తులందరి చేత పలికించుచూ ఆనందింపచేశారు స్వామి. మహాసభానంతరం వసతిగృహమును చేరి టెలివిజన్ ముందు తమ అనుచరులతో సంభాషించుచున్నారు స్వామి. ఇట్టి టెలివిజన్ సంభాషణ విధానములు తామసిక రాజసిక విషయములలో ఉపయోగించిన దుష్పరిణామములకు దారితీయునని సాత్విక సందేశముల ప్రసారము చేయుటలోనే ఉపయోగించిన ఈ టెలివిజన్ కార్యక్రమము లోక కళ్యాణమును కూర్చుటకు ఎంతయో ఉపయోగపడునని స్వామి వివరించారు. మానవుని ఔన్నత్యమును గ్రహింపక వికారములకు తావిచ్చుచూ పరస్పర నిందారోపణములతో కాలము వెళ్లబుచ్చుచూ వారి వారి స్వేచ్ఛావృత్తులకు లొంగిపోవుచూ పెడదారులు పట్టుచుండు రాజసిక తామసిక ప్రజలను సంస్కరింప తలపెట్టి తిననియు అందుకు ప్రధాన సాధనముగా జనబహుళ్యమునకు నామసంకీర్తనమునే తమ బాల్యము నుంచి బోధించుచుంటినని స్వామి సెలవిచ్చారు. నైరోబి సింహములకు ప్రసిద్ధి చెందినది. ఘోరారణ్యములలోని క్రూర వన్యమృగములు స్వేచ్ఛగా సంచరిస్తూ ఉంటాయి. ప్రకృతి రమణీయతను గూర్చి వర్ణించుటకు మాటలు చాలవు. ఈ ప్రదేశ సంచారములో అనేక ఫొటోలు తీయబడ్డాయి. మధ్యాహ్న భోజనానంతరము డాక్టర్ పటేల్ గారు స్వామివారి అనుయాయులను నైరోబీకి 123 మైళ్ల దూరంలో ఉండు మౌంట్ కెన్యాకు కార్లలో తీసుకుని వెళ్లారు. అతి రమణీయకమైన లోయయందు ఆనాటి రాత్రి వారంతా విశ్రమించారు. స్వామికి ఈ షికారు అంతగా నచ్చలేదు. పట్టణములోనే ఉండి భక్తులను అనుగ్రహించుచుండిన ఎంతయో బాగుగా ఉండునని సెలవిచ్చుచూ భక్తులను ఆధ్యాత్మిక విషయముల వైపు మరల్చారు. మనస్సు ఏ విషయములతో కూడునో ఆ రూపము మనస్సుకు కలుగును. కావున మనస్సును దుర్విషయముల వైపు వెళ్లనివ్వకూడదు. ఈగ శుభ్ర అశుభ్ర వస్తువులపై వాలును. కాని తేనెటీగ మాత్రము పుష్పములపైన మాత్రమే వాలి మధువును గ్రహించును అని చెప్పుచూ హస్తచాలనమున తన విగ్రహముతో కూడిన స్వర్ణమయమైన గొప్ప లాకెట్టును సృష్టించి కట్టెదుట కూర్చుని ఉన్న భక్తునికిచ్చి కోరుచుండిన నీ లాకెట్టును ధరింపుమని స్వామి అతనితో చెప్పారు. మిగతా భక్తులు కొరకు అమృతాన్ని సృష్టించి ఇచ్చారు. ఆనాడు గురువారమైనందున బ్రహ్మానందముతో భక్తులు స్వామి హస్తము నుంచి వెలువడిన దివ్యామృతమును గ్రహించి పానము చేశారు. తమ జన్మలు ధన్యమైనట్టు భావించారు.
ఆ వసతిగృహ యజమానుడైన మహమ్మదీయుని పిలిచి అతని బాధించుచున్న టాన్సిల్స్ నివృత్తి కొరకు స్వామి విభూతినివ్వగా అతడు పరమానందభరితుడయ్యాడు. తక్కిన సేవకులను కూడా తమ మృదుమధుర వాక్యములతో వారి వారికి వలయు సలహాలతో తృప్తిపరిచారు స్వామి. నైరోబీ నుంచి కంపాలాకు తిరుగు ప్రయాణమై విల్సన్ విమానాశ్రయము వద్ద స్వామి దయచేశారు. భజనలతో భక్తులు స్వామికి ఘనమైన వీడ్కోళ్లునిచ్చారు. క్రమశిక్షణతో సాయి భక్తులు ఇతరులకు మార్గదర్శకులుగా ఉండాలని బోధించి వారందరికీ ఆశీర్వాదమునొసగి విమానములో పయనించి శీఘ్రకాలములోనే ఎంటిచ్ విమానాశ్రయంలో స్వామి దిగారు. సత్యసాయి భగవానుని కటాక్షము పొందిన ఆ విదేశీ భక్తులందరూ ఎంతటి ధన్యులో!

స్వామి జీవితంలోని మరిన్ని విశేషాలతో మళ్లీ కలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంపై మీ సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి రాసి పంపగలరని కోరుతున్నాం. సాయిరాం.

అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి స్వామితో డాక్టర్ శ్రీమతి ఇందిరమ్మ గారి అనుభవాల శీర్షిక 16వ భాగంలో స్వామి పుట్టపర్తి శ్రీ సత్యసాయి జనరల్ హాస్పిటల్ కి విచ్చేసిన నాటి అనుభవాలు ఇందిరమ్మ గారు ఇప్పుడు మనతో పంచుకుంటారు.
1: స్వామి హాస్పిటల్ విజిట్స్ ఇవి. ఫస్ట్ చెప్పాను, జనవరి 1 ఒకసారి వచ్చారు, దాని తర్వాత 26 ఒకసారి వచ్చినారు. రెండు సార్లు వచ్చాను. అసలు అప్పటికి మనకి రికార్డింగ్ ఏం లేదన్నమాట. ఇక్కడ ఫొటోస్ కూడా ఒకసారి అయితే లేదు, సరిగా డార్క్ లో లైటింగ్ లేదు, ఏం లేదు. సరిగా ఎవరు చేత వస్తే ఒక రెండు ఫొటోస్ తీసి అట్లా, అందుకనే అవన్నీ ఏమీ దాంట్లో లేదు. దీని తర్వాత నుంచి కొంచెం వచ్చింది. 2వ తేదీ మార్చి నెలలో 98 వచ్చారన్నమాట స్వామి. దానికి ముందు పాపం వీళ్ళు రోజు చాలా సార్లు అడుగుతూనే ఉన్నారు వరుసగా, స్వామి హాస్పిటల్కి రండి, హాస్పిటల్ అంటే ఆదివారం సరే అని వాళ్ళు, ఆదివారం ఇంకేదో ఎవరు గ్రూప్ వచ్చారనో అట్లా ఏదో ఒకటి సరిపోయేదన్నమాట. ముందు రోజు వచ్చి నేను రేపు వస్తున్నాను అని చెప్పారంట. 3 ఏళ్ల నుంచి షెడ్యూల్ సై ఓపెనింగ్ కోసం రెడీ అయిన తర్వాత అంతకాలం వెయిట్ చేయాల్సి వచ్చింది అన్నమాట దానికోసం. అక్కడ మేము కూర్చొని అడిగినా కూడా ఏదో ఒకటి ఇట్లే చెప్పేవాళ్ళు అన్నమాట. దర్శనానికి కొంచెం వీడు కార్డు పెట్టుకునేవాళ్ళు, ఇన్వైట్ చేయడానికి స్వామి స్వామి అని పిలిస్తే చూస్తాను అట్లనే. కానీ ఆ రోజు మటుకు వాళ్ళతో ఐ విల్ కమ్ అన్నారంట. అలరోజు చెప్పి సరే తప్పకుండా వస్తారు ఇంకా అనుకుని కూర్చున్నాం. మీ బ్లెస్సింగ్స్ కోసం అందరు వెయిట్ చేస్తున్నారు స్వామి అని అలరోజు సార్ అడిగేవాళ్ళు అనమాట. ఆయనకు ఒకసారి చెప్తే చాలు, ఆయన మొదట్లేమో సండేస్ పోయేవాళ్ళు, తర్వాత సాటర్డేస్ పోయేవాళ్ళు, ఏదో టైమింగ్స్ అట్లా. పొద్దున్న కొంచెం కష్టమైతే మధ్యాహ్నం రెగ్యులర్ గా పోయేవాళ్ళు వారానికి ఒకసారి. స్వామి దగ్గర బీపీ చెక్ చేయడం ఏదో చేసి వచ్చేవాళ్ళు అనుకుంటా. ఆయన ఊరికే ఆయన సాటిస్ఫాక్షన్ కోసం ఆయన చుట్టూ ఎప్పుడు నా వెయిట్ ఇంతే, నా బీపీ ఇంతే అనేవాళ్ళంట. అట్లా పోయి అని ప్రతిసారి అడిగేవాళ్ళు. ఒకసారి మనం చెప్పి లెటర్ ఇచ్చి వదిలేస్తే అడిగేసేవాళ్ళు అనమాట పాపం. ఆ సాయంత్రం ఆదివారం సాయంత్రం వరండాలో కూర్చోనుంటే డాక్టర్ భగవత్ సోడు చెప్పండి, ఉదయం భజన అయ్యాక వస్తాను అన్నారంట. దట్ మీన్స్ మండే వస్తారనేసి. సో మందిర్లో మేము కూర్చున్నాం, మాకేమీ తెలియ అంజలిదేవి అప్పుడు షిడ్డి సాయి పత్యసాయి తీస్తుంది, దాని గురించి ఏదో చెప్పినారన్నమాట. ఆమెతో స్వామి ఇదంతా మీ అనుగ్రహం, మీకు ఇవ్వాల, ఇది అర్పించాలనుకొని చేస్తున్నామని చెప్పి దాంట్లో ఏదో కొంచెం అడ్జస్ట్మెంట్స్ ఏదో చెప్తున్నారు. డ్రెస్సింగ్ సరిగా లేదనో ఏదో లేదనో మేము మందిర్లో కూర్చున్నాం. అప్పుడు తర్వాత హాస్పిటల్కి వచ్చినారు. ఆ రోజు మండే అన్నమాట. మండే ఏం చేశారు, మేము సండే చెప్పగానే వచ్చి గౌరవ అందరూ వచ్చేసి డివైడ్ చేసుకునేవాళ్ళం. ఒకరు డెకరేషను, ఒకరు బయట గాయత్రి ముగ్గులు పెట్టేది, అక్కడ వరండంతా బయటంతా తను చూసేది. నాగమణి ఏమో ఇక్కడ ఫుడ్ పార్ట్ దానికి కొంచెం అలవాటు ఉండే స్వామి దగ్గరికి వాళ్ళ సిస్టర్ తీసుకెళ్లడం అది, అందుకని తనకి అది ఇచ్చేవాళ్ళం. పాటలు పాడేవాళ్ళు వచ్చిన కొంచెం ఎక్కువ మంది లేరు, ఇప్పుడంతమంది లేరు అప్పుడు కదా. ఆ ఇద్దరు ముగ్గురు వాళ్ళని ప్రాక్టీస్ చేయమనేవాళ్ళం. ఇక్కడ హాస్పిటల్ క్లీనింగ్ ఇట్లా అన్ని డివైడ్ చేసుకుని గబగబా చేశారన్నమాట. అప్పే బయట గబగబా వెళ్ళి పూలు కొనుక్కోవడానికి పొద్దున్న టైం లేదు కదా. ఇంకా ఎవరినో కారు అడిగామనుకుంటా పోయి చిక్బలాపూర్, అక్కడ వెళ్తే ఫ్లవర్స్ అన్నీ ఉంటాయి, ఫ్లవర్స్ ఫ్రూట్స్ సమ్మర్కి ఇక్కడ అన్ని పొద్దున్నే వెళ్ళి తెచ్చేంత టైం ఉండదు కదా అనేసి అవన్నీ పేరు పోయేసి రాత్రితో 8 గంటలకు ఎప్పుడో వచ్చినారు. అప్పుడు కూర్చొని అన్ని కట్టడం అన్నమాట. ఇంకా షిడ్డి బాబా డెకరేషన్కి అన్ని కావాలనేసి అంతా చేసి ఇక్కడ చేస్తే ఇక్కడ వెనకంత కర్టన్ లాగా కట్టాము పూలు, అది మర్చిపోయినారు అక్కడికి పొద్దున్న తీసుకెళ్లారు అనుకోళ్ళు. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ పెట్టేవాళ్ళు మర్చిపోయారు. మేము కింద బిజీ ఉన్న తర్వాత చూస్తే పైన అట్టే ఉన్నాయి, రాత్రంతా కూర్చొని చేశాం అది. సారీ అంతే అనుకున్నాం, అది అందరు వెయిట్ చేస్తాను. స్వామి ఏం చేశారంటే అక్కడ వరండాలో మేమేమో దర్శనం అయింది వచ్చేసేసాం, నేరుగా వచ్చి ఎన్ని చూసుకుంటా ఉన్నాం. షిడ్డి బాబా దగ్గర డెకరేషన్ కోసం కూర్చోను. ఎవరినో ఇంటర్వ్యూకి పిలిచారు. పిలిచేటప్పుడు ఏమనుకున్నారు, రావుకాలం 7:30 రావుకాలం కాబట్టి స్వామి ఇప్పుడు పోరు, భజన అయిన తర్వాత కదా వస్తారని. మన డాక్టర్స్ కొంతమంది రాలే, 7 కల్లా దర్శనం అయిపోయింది. మేము వచ్చేసామన్నమాట, అంటే ఇంకేదైనా న్యూస్ ఉంటుందేమో అని వెళ్ళాము, వచ్చేసేసాం మేము. వీళ్ళేమో స్వామి ఎవరినో ఇంటర్వ్యూ పిలిచారు. అరౌండ్ అంతా అయిపోయాక వీళ్ళు రావుకాలం 7:30 నుంచి 9 కదా, స్వామి వచ్చాడు 9, ఎవరిని ఇంటర్వ్యూ కూడా పిలిచారు కదా టైం పడుతుందనేసి వాళ్ళు రూమ్కి వెళ్లారు నేరుగా హాస్పిటల్కి రాకుండా. డాక్టర్ గుప్తానే కార్డియాలజిస్ట్ వాళ్ళు ఉన్నారు, ఇద్దరు ముగ్గురు మిస్ అయ్యారన్నమాట, రాల ఇక్కడికి. మేము వచ్చేస్తే ఇక్కడ కూర్చున్నాం. కొంచెంసేపటికి ఏమైందంటే భగవత్ సార్ ఇక్కడ ఉన్నారు, భగవత్ సార్ వచ్చేసినారు. ఆయన కూడా ఏంటి తర్వాత వస్తానన్నారు కదా, భజన యాక్ వస్తానన్నారని ఆయన వచ్చేస్తున్నారు ఇక్కడికి. ఆయన వచ్చినారు, మేము అక్కడ ఇంకా ఉన్నాము. స్వామి ఇంటర్వ్యూకి ఇటు పిలిచారంట. దట్ మీన్స్ ఆయన ఆయన లెక్క చూడండి ఎట్లుందో. మనకి కొంతమంది మిస్ అవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు కావాలా పాపం ఏంటో తెలియల. పిలిచిన అతన్ని మళ్ళీ బయట పంపించారంట, నాట్ ఈవెన్ ఏ మినిట్. బయట వచ్చి హాస్పిటల్కి ఫోన్ చేసి వస్తున్నా నేను చెప్పని. ఆయనదేమో రావకాలం లోపల అయిపోయింది. ఆయనకి అసలు రావకాలం లేవనుకోండి మన కోసము. అందుకని ఇంకెవరికి ఇక్కడ ఒకరికొకరు చెప్పే టైం కూడా లేదు. అక్కడి నుంచి ఫోన్ కాల్ వచ్చినట్టుంది, ఎవరో లెక్చరర్స్ ఫోన్ చేశారు స్వామి బయలుదేరుతున్నాను. ఆల్రెడీ సార్ కూడా రాలే ఇంకా. ఆయన రూమ్కి వెళ్ళారు భోజనం భజనయ్యాకు వస్తానన్నారు కదా టైం ఉందనేసి. ఆయన్ని ఎవరో పోయి గౌబాల తీసుకొచ్చారన్నమాట రూమ్కి వెళ్ళి. ఆయన్ని సేవాదళ ఇద్దరు వెళ్ళి తీసుకొచ్చినట్టున్నారు. భగవత్ సార్ ఇక్కడికి మెసేజ్ రాగానే బయట వచ్చి ఇక్కడి నుంచి కాగి పెట్టారు అక్కడికి. స్వామి ఆల్రెడీ బయలుదేరారు. మేము అక్కడున్నాం అనమాట షిడ్డి సాయి దగ్గర పెద్దగా డాక్టర్ ఇందిరా పరిగెట్టేయండి అనేసి. ఇక్కడి నుంచి స్వామి ఆల్రెడీ స్టార్టెడ్ అనేసి మేము ఇంకా పూర్తిగా చేయలే. కోమ్ లేదా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఏదో తీసుకొచ్చింది, కొన్ని న్యాచురల్ రోజెస్ ఉన్నాయి, టేబుల్స్ స్ప్రెడ్ చేశాము. పిన్ చేయడానికి రోజెస్ అట్టట్ట పెట్టామన్నమాట అంతే. ఆర్టిఫిషియల్ ఒక పక్క, యోగ పక్క, కార్పెట్ వారాలు అది ఏం లేదు. అంతే అక్కడి నుంచి గబ్బు మళ్ళీ రెండోసారి వచ్చారు ఆయన. ఎందుకంటే ఆల్రెడీ బయలుదేరారంటే ఆయన వచ్చాక ముందు రాలేం కదా. ఇంకా మేము వచ్చేసాం ఇద్దరం, కుర అంతా వదిలిపెట్టేసి వచ్చేసాం ఇంకా. కానీ ఇదయ్యాక ఆయన అక్కడ మొదలు పెడతారు ఇక్కడ చేస్తారు కూడా తెలియదు. లోపలికి వచ్చారన్నమాట. లోపలికి వచ్చాక డాక్టర్ రవిని ఒక అతను రష్యాలో చదువు వచ్చాడు అనుకుంటా అబ్బాయి. స్వామి స్టూడెంట్, మరి ఇక్కడ ఏమన్నా కుదురులు చేశాడో నాకేది తెలియదు. అతను పూర్ణకుంభం పట్టుకొచ్చాడనమాట. సరే లోపల బ్లెస్ చేశారు, స్వామి వచ్చినారు, లోపల బ్లెస్ చేశారు, వచ్చారు. సరిగ్గా 7:28-29 అంతే ఆ టైం. మన టైం ప్రకారం చూసుకుంటే ఆ కుర్చీలో కూర్చున్నారు. అందరినీ చూసి కామేశ్వర్ గారు మాట్లాడండి అన్నారు. వచ్చేటికి మాట్లాడానంటే స్వామి మేమేం మాట్లాడతాము మీరు చెప్తే వినాలే కానీ అన్నారు. స్వామి ఏమన్నారంటే క్రియేట్ చేశారు వెంటనే ప్రసాదం క్రియేట్ చేసి కామేశ్వర్ గారికి కొంచెం కొంచెం ఆ 4-5 అక్కడ ఉన్న వాళ్ళకి పెట్టారన్నమాట. ఇంకా అందరు కూడా సరిగ్గా కూర్చోలేదన్నమాట. డాక్టర్ పూర్ణమ్మని డెంటిస్ట్ ఒక ఆమె అన్నారు. ఈయన భగవత్ సార్ ఏమో రోజుచ్చి నమస్కారం చేసుకున్నారు. ఆ రోజు తెచ్చి డాక్టర్ పూర్ణమ్కి ఇచ్చారనమాట. డెంటిస్ట్ ఉండే ఆ హస్బెండ్ వచ్చి బ్లడ్ బ్యాంక్ లో పనిచేసేవాడు. కొంచెం సేపు అయితే అక్కడ ఎక్కువ సేపు లేదు ఆసారి ఒక మళ్ళీ ఇంకొక చైన్ క్రియేట్ చేశారు. చైన్ ఒక హార్ట్ షేప్, ఇది చిన్నది హార్ట్ షేప్, ఏదో ఒకటి రెడ్ గా మెరుస్తా ఉంది. ఎస్తో బ్లడ్ ఈస్ కమింగ్ అవుట్ అనుకుంటే మనకి ఫోకస్ వస్తే అట్టుంటుంది. ఆ చైన్ డాక్టర్ భగవత్కి ఇచ్చారు. అంతే చిన్న పెండెంట్ హార్ట్ షేప్ లో ఉంది. హార్ట్ షేప్ పెండెంట్ ఇదేంటి తెలుసా అంట, ఇది నా హార్ట్ స్వామి లవ్ అని చెప్పి భగవత్కి ఇచ్చారన్నమాట. అంటే నేను ఈ హృదయంలో ఉన్నాను అన్నట్టుగా అర్థం వచ్చేటట్టు చిన్నది అంతేంత హార్ట్ షేప్ది అనమాట. ఏ తర్వాత మళ్ళీ మాట్లాడంటే ఏముంది మాట్లాడేది, డ్యూటీ చేయండి, డ్యూటీ ఈజ్ గాడ్, వర్క్ ఈజ్ వర్షిప్, లవ్ ఆల్ సవ్ ఆల్, ఆ మూడు పదాలు చెప్పారంతే. ఇంకా ఇక్కడ ఏదన్నా అక్కడ హారతి ఇస్తున్నారంటే ఇక్కడ పని జరుగుతుంటే వదిలిపెట్టి పోకూడదు, అది కాదు ముఖ్యం, పేషెంట్స్ సర్వీస్ చేయడం ముఖ్యం. అంటే నన్ను చూడడానికి కూడా ఇక్కడ పని వదిలిపెట్టి రావద్దనే దానికి ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చారన్నమాట. అట్లా చెప్తూ అంటే అట్లా చేస్తే నాకు సంతోషం కాదు అన్నట్లుగా, నా కోసం ఇక్కడ పని వదిలిపెట్టి రా వద్దనేదట్లు అట్లా చెప్తున్నారంట. హారతిస్తున్నాన్ని ఇక్కడ పని ఉన్నా కూడా వదిలిపెట్టి రాకూడదు అనేసి. ఎవరిని వెళ్లేవాళ్ళు ఏమో తెలియలే, ఏదో ఒకటి అట్లా చెప్తున్నాను చెప్పారన్నమాట. సరే అప్పుడు అనుకున్నాం స్వామికి కావాల్సింది ముఖ్యం ఇదేను, దీని తర్వాత మిగతా చేయమంటారు, ఇచ్చింది మనకి డ్యూటీ కాబట్టి అదేననేసి. రూమ్ నెంబర్ 1 లో అంటే ఇక్కడ అన్ని సరిగా లేవు అప్పటికి. అక్కడున్న టేబుల్నే సర్దేసి ఏదో పర్చేసేట్లు అనమాట, దాని మీద అన్ని పెట్టినారు వీళ్ళు. సరే స్వామి లోపలికి వెళ్ళారు, డాక్టర్ భగవత్ వెళ్ళారు. హాల్లోనే అందరం కూర్చోను, నాగమణి అల్లమన్న ఆయనకి తెలియదు కదా అట్లా అన్ని మూతలు తీయాలి కదా అట్లా, అడేదో తీశారు. అన్ని బ్లెస్ చేసి వేసిన పప్పు ఏదో ఉప్పు చెక్కల చిన్నది ఏదో రైస్తో చేస్తారు, అది కొంచెం మిర్చి అట్లా నోట్లో వేసుకున్నాను. కూర్చొని కూడా కూర్చోలే కుర్చీలో అట్లే నిలబడి, కానీ ఒక్క ఫోటోలు లేవు అన్ని తీయడానికి లేకుండా పోయిందనమాట. అట్లా ఊరికే టచ్ చేశారు, అది తీసుకుని బయట వచ్చారనమాట. అంటే అమ్ముకోటి తీసుకున్నారు. టెంకాయ నీళ్ళు పెట్టుండే అక్కడ కొబ్బరికాయ కొడితే టెంకాయ నీళ్ళు వద్దు తీపు నాకు వద్దు అన్నారు దాన్ని. అంతే ఒక మంచి నీళ్ళు అది వినపడింది బయట స్వామి అనడం అన్నమాట. రెండు గ్లాసులు ఒకటిది ఒకటి మంచినీళ్ళు పెడితే అది తీసుకుని అది వద్దని చెప్పారు. తర్వాత మళ్ళీ ఆల్టర్ దగ్గరికి వచ్చారు ఆ రూమ్ లో నుంచి అందరిని అది నమస్కారం చేసుకున్నాం అనమాట. తర్వాత పాట పాడతామని చెప్తే అది ఇది పాడారంట, సాయి రామ నామం ఎంతో రుచిగా మధురం, సాయి నామరామ మధురం, నామమే మధురం అని ఒక పాట పాడారు. అది బహుశా సరిగా లేదేమో ట్యూన్ సరిగా వేస్తాం ఒక రకంగా మొహం పెట్టారనమాట. ఇంకో పాట అన్నారు ఆయన, మొహం చూస్తే అదేదో సరిగా లేదనిపించింది. అంటే ఎక్కువ మంది లేరు, సరిగా కూడా చేయలేదేమో అనుకుంటే అది మ్యూజిక్ కూడా అంత ఏం లేదు, హార్మోనియం ఉండేది అది ఉండేది, అది కూడా పెట్టుకున్నారో లేదో గుర్తులే నాకు, శృతి కూడా పెట్టుకున్నారా లేదో తెల్ల, ఒక్కటే ఒక పాట పాడారు. దాంతో ఆ మాట అన్నారా ఏం అల్లా పాపం గమ్ము గట్ల ఒక రకం పెట్టేటట్టుకి ఆపేసామన్నమాట. ఇంకా నీ నామం ఎంతో మధురమ్రు అనేసి తర్వాత అలా ఇంకా లేవబోతా ఉండేటప్పటికి స్వామి షిడ్డి బాబా విగ్రహం అంటే బర్డ్స్ అంతా పాడు చేస్తాయి బయట, స్వామి పైన గొడుగు ఉంది అన్నాం అనమాట, గొడుగున్నా కూడా అనేసి ఆపారనమాట. ఇంకా మాకు పోతారా పోరా ఏమని తెలియలే, లేచి కార్ దగ్గరికి వచ్చేస్తున్నారు. కార్ దగ్గరికి వచ్చేసేటప్పటికి అల్లుజేసారు కూడా రమ్మన్నారు, కార్లో కూర్చున్నారనమాట. వసుంధరేమో అక్కడే అరేంజ్ చేస్తున్నది, అక్కడ షిడ్డి దగ్గర ఉండిపోయిందనమాట. అక్కడికి పోతుంటే మా షిడ్డి బాబా అంటానే ఉన్నాం దిగి మెట్లు దిగి, పోతారో పోరో కూడా తెలియదు కదా, మెల్ల కారు పోతే వెనక గబగబా అందరం పెళ్ళామన్నమాట. అక్కడ ఆపారు షిడ్డి బాబా దగ్గర ఆపారనమాట. పోయేసి రిమోట్ కంట్రోల్తో దాన్ని చేశారు, లైట్స్ ఏదో చిన్నదిగా పెడితే పైదాకా పోయేదాకా కోమలా వీళ్ళిద్దరు అక్కడ నిలబడి ఉన్నారనమాట. చేసి అక్కడ వాటర్ కూడా వచ్చి దానికి ఏదో పెట్టి ఉంది కాలు దగ్గర వచ్చింది, ఇదా పైదంతా పెట్టలే అప్పటికి అనుకుంటా, అదిగా లేదో పెడితే వాటర్ కూడా వస్తా ఉండింది. అట్లా ఏ చూస్తున్నారు చాలా బాగుంది అంట షిడి బాబా విగ్రహం చూస్తా. అది ఎవరు చేశారని ఒకరు అన్నారంటారు, అది నాకు వినిపించలేదు అని అన్నారన్నారు, అది తెలియలే, అది నిన్నెవరో చెప్పినారు, అది నాకు అది వినిపించలేదు. నాకు టేబుల్ మీద చెప్పాను కదా ఏదో పెట్టినాయని ఒక టాఫీ తీసి ఇట్లా నిలబడి ఉన్నారు, టేబుల్ ఉంది ఇట్లా నిలబడి ఉన్నారు. ఇక్కడ సున్నందా వెనక నేను ఇంకెవరో ఇద్దరు ముగ్గురు నిలబడ్డాం, మిగతా అందరు కూడా కొంచెం కొంచెం వస్తా ఉన్నారు ఇంకప్పటికి లేదా వెనక్కి వచ్చారు. తీసి ఆల్రెడీ చేశారు జోబీ, ఇట్లా ఓపెన్ చేసి జోబులో వేశారు. అక్కడ ఆర్టిఫిషియల్ ఫ్లవర్ ఉంది, నేను ఈరోజు తెస్తామనుకున్నా అది మర్చిపోయా, ఈ కోమలనే చేసినది, అది తీసి ఇట్లా వెనక నుంచి తీసి నాకు ఇచ్చినారు. నాకేం అర్థం కాల, డాక్టర్ సన్నందా ముందున్నారు ఇంకెవరో మేము ఇద్దరు వెనకున్నాం అనమాట, ఆమె ఇక్కడ నిలబడున్నారు ఇట్లా తీసి చేయి పెట్టి ఇవ్వడం అనమాట. సరే తీసుకున్నాను పెట్టుకున్నా నాకు అర్థం కాలేదు ఎందుకు ఆర్టిఫిషియల్ ఫ్లవర్ ఇచ్చారా, ఎప్పుడు వాడిపోకుండా ఉంటుందనా, మామూలుగా అయితే ఇది ఇస్తాం కదా, ఇప్పటికీ నాకు దానికి అర్థం తెలియలే. డేట్ వేసి మటుకు దాన్ని భద్రంగా అట్లే పెట్టాను. ఈ కోమలో దాన్ని ఒక పెయింట్ కూడా చేసింది, స్వామి రావడం అక్కడ నిలబడడం ఆల్రెడీ చేసి సబ్జోబిలో ఏదో హారతి ఇచ్చింది మీతో ఏదో రెండు మూడు చేసింది, అది మటుకు ఆల్రెడీ చేశారు అక్కడ కూర్చుంటుంటే అక్కడ పెట్టింది అనమాట. ఆయన పాకెట్లో పెడతా ఉంటారు అది పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారనమాట. బాగుందనేసి అందరినీ బ్లెస్ చేశారు. హారతి ఇచ్చిన తర్వాత షిడి బాబా ఇది హారతి ఇవ్వాలని నేర్చుకున్నాడు, పాపం భగవత్ సరే నేర్పించినారు అది. ఈ పాట పాడదాం స్వామి అక్కడికి వచ్చాక, రాజాది రాజా హారతి పాట పాడతారు కదా స్వామి. ఇంకా బయలుదేరేటప్పటికి ఒకరినొకరు వీపు తట్టేసి అందరం హారతి పాట వదిలేసి రాజాది రాజా యోగి రాజ లాస్ట్ లైన్ అన్నమాట, దాన్ని మటుకు పెద్దగా చెప్పేశామన్నమాట. ఇంకేం తోచక అప్పుడు రాజాది రాజ యోగి రాజ సచ్చిదానంద అంత కూడా సచ్చిదానంద సద్గు సాయినాథ బాబుకి జై, ఇంకా తట్లది ఎవరికి పూర్తి పాటంతా మర్చిపోయాం, హారతి అయిపోయింది ఇంక వెళ్ళిపోతున్నారనమాట. కనీసం లాస్ట్ లైన్ అన్నా చెప్తాను, ఎవరు ఎత్తేశారు దాన్ని, అది ఇంత లైనే చెప్పినారు, అది కూడా అంత సరిగ్గా కూడా వర్డింగ్స్ కూడా అన్ని దాంట్లో రాలేదనుకుంటా, అంత ప్రాక్టీస్ ఏమో చేసాం చూడని. రాజాది బ్రహ్మాండ నాయక రాజాది రాజ యోగి రాజ శ్రీ సద్గురు సాయినాథ మహారాజ్ కి జై అట్లా చేసి అంత వెళ్ళిపోయారనమాట. అక్కడికి వచ్చేసారు అల్లుజ ఇంకెవరు ఎక్కి వాళ్ళిద్దరు ఎవరెక్కారో తెలియలే, భగవద్ గారు ఎవరెక్కారు మళ్ళీ అక్కడ దాకా పోయి మళ్ళీ పంపించారు. అది ఆ విజిట్ కొంచెం ఎక్కువసేపు ఉన్నారన్నమాట. దాని తర్వాత సెకండ్ విజిట్ వచ్చి ఇది ఫోర్త్ విజిట్ అయితే మన లెక్క, ఫస్ట్ వచ్చి 94లో 98 ఇది 98 వచ్చింది, ఇది షెడ్డి బాబా ఆవిష్కరణ చేశారనమాట. 26th వచ్చినారు, మళ్ళీ న్యూ ఇయర్కి వచ్చినారు, ఎక్స్రే ప్లాంట్ పెట్టడానికి వచ్చినారు. మన మొబైల్ ఇది ఉంది అది అప్పుడు వచ్చిందనమాట. అప్పటికే ఓవర్సీస్ వాళ్ళు మనతో కలిసేవాళ్ళు, అది సపరేట్గా పెట్టుకుంటున్నారు, రౌండ్ బిల్డింగ్స్ అటుపక్క స్టార్ట్ చేసేవాళ్ళు. దాని తర్వాత మెల్లగా స్వామితో చెప్పి మన పైన ఇక్కడ పెట్టుకోవడానికి వచ్చినారు. వాళ్ళు కలిసేవాళ్ళు అన్నమాట. అన్నిటికీ ముందు రాగానే మనతో ఏం చేసుకుంటున్నాము, అన్ని మేము కూడా కలుస్తాం, మీతో కూడా జాయిన్ అవుతాం అట్లా అనేసి. ఆ రోజు సాయంత్రం అన్నమాట, ముందు రోజు చెప్పారన్నమాట. ఆ రోజేసారి వచ్చి ఊపి పీచుకుని బయలుదేరబోతా ఉన్నాం మేము భజనకి అని చెప్పి, స్వామి రేపు వస్తానన్నారు అని చెప్పారు. వచ్చి సరిగ్గా ఈవినింగ్ ఓపి అయిపోయింది, బయట చెంపు పోదామనేసి రేపు వస్తామని చెప్పారు. సండే అయితే పిల్లలు వస్తారు, రేపు వస్తాం మంచి రోజు కాదు అన్నాడంట. ఎవరిద్దరు పిల్లలు అక్కడ ఉంటాయి, వాళ్ళని అడిగారంట, రేపు హాలిడే స్వామి అన్నారు అంట. వాళ్ళు 26th హాలిడే కదా మనకి, ఇంకా 26th హాలిడే అంటే మంచి రోజా అన్న, మంచి రోజా స్వామి అన్నారంట ఆ పిల్లలు. ఎవరో స్వామి అక్కడ దగ్గరుండేవాళ్ళారు, పైగా హాలిడే కూడా రేపు అని అనంట. సరే అట్లయితే రేపు వస్తానన్నారంట. ఈ డాక్టరు రేపు రమ్మంటున్నాడు నన్ను వాళ్ళతోనే. ఎప్పుడు స్వామి అంటే భజన అయ్యాక అన్నారంట. అప్పుడు కూడా సరే అని చెప్పి ఈయన ఇక్కడ డాక్టర్ బ్రిగేడియర్ బోస్ అని ఒకసారి హార్ట్ ప్రాబ్లం వస్తే హాల్లో స్వామి ఇది చేశారు, ఆయన అడ్మిట్ అయి ఉన్నారు, ఆయన చూడ్డానికి వస్తానన్నారు. ఆయన అడ్మిట్ అయి ఉన్నాడు అనమాట. ఆయన పైన ఉన్నారు, మాకు తెలియలే పైన ఉన్నారు పైకి ఎక్కారా స్వామి, లిఫ్ట్ లేదు కదా పైకి వస్తారా కింద పెట్టాలా ఏం తెలియలే, షిఫ్ట్ చేయాలా ఏందని తెలియలేదు అనమాట. స్వామి ఏమో బ్రిగేడియర్ బోస్ని చూడాలా వస్తానన్నారంట. సరే ఇంకా అప్పుడు చెప్పారు కదా ఇంకా అంతేగా భజన వచ్చి మళ్ళీ మొదలు పెట్టా, ఇంకా క్లీన్ క్లీన్ చేయడం అవి చేసుకోవడం ఏం చేసుకుని మళ్ళీ స్టార్ట్ చేసాం అనమాట. 9 గంటలకు వచ్చి బయట అన్ని కొనుక్కొని వచ్చి మళ్ళీ పెట్టి మళ్ళీ రూమ్కి వెళ్ళేసి ఎవరు ఇంకా భోజనం కూడా చేస్తే వచ్చి మళ్ళీ కూర్చొని అన్ని రెడీ చేసేసామన్నమాట పొద్దుటికి. స్వామి ఏం చేశారు అక్కడికి వెళ్ళాక, ఇంకా అప్పుడైతే కొంచెం టైం ఉండింది కాబట్టి ముందు తెలుసుకోవడం కొంచెం కొంచెం ఏదో అన్ని ప్రిపేర్ చేసుకున్నారు అందరూ. కామేశ్వర్ గారు ఉన్నారు, ఆ కారు ఉండేది అప్పుడు పొద్దున్నే కబాంతో వచ్చేసేసామన్నమాట. స్వామి దర్శనానికి కూడా వెళ్ళినట్లేదు ఆ రోజు అసలు. మళ్ళీ షిడ్డి కూడా అక్కడ కూడా పోతారేమో, అక్కడ డెకరేషన్ ఉంది ఇక్కడ ఉంది, అది స్టూడెంట్స్ ఫ్లాగ్ హాయిస్ట్ చేసుకొని వస్తారు అందుకని భజనయ్యాక వస్తాను అన్నారంట. అంటే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని బ్లెస్ చేసిన తర్వాత వస్తానంట. మా పైకి వెళ్ళను కిందనే అరేంజ్ చేయన్నారంట, అది కూడా కిందనే పైకి రానన్నారు పైకి ఎక్కనారంట. అప్పుడు విమల్ అని ప్రేమ అని ఇద్దరు హస్బెండ్ వైఫ్ ఉండేవాళ్ళు ఇక్కడ, అతను కొంచెం ఎన్ని చూసుకునేవాడు, తను బాగానే పాటపడేది, హౌస్ కీపింగ్ లాగా మిగతా హాస్పిటల్ అటువన్నీ తను చూసుకునేది. ఆయన ఆల్రెడీ చేశారు, ఫోన్ చేశారన్నమాట, మేము ఇక్కడ ఏదో చేస్తుంటే నేనే ఎత్తుకోవాల్సి వస్తుంది అప్పుడు ఇక్కడ ఎక్కడ ఉంటే. సరే అని చెప్పి ఆయనకి చెప్పి పైన పేషెంట్ కిందకి దించాలి, ఇంకా ఆ రూమ్ క్లీన్ చేయాలి అన్ని ఆయనకి చెప్పేసి మీతో ఇక్కడ చూసుకుంటా అన్న. నాగమణి కూడా వచ్చి స్వామి తప్పకుండా ఇస్తారు పైకి ఎక్కరు కాబట్టి, కొంచెం కొత్త వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి తెలియదు, వీళ్ళకంతా పాత కాబట్టి తెలుసు. మళ్ళీ ఆ రూమ్లోకి అంతా ఆయనే షిఫ్ట్ చేశారన్నమాట. డాక్టర్ వంశ వచ్చి హాల్ అంతా డెకరేట్ చేసేది, కృష్ణుడు పైన అదంతా ఆ ముందు రోజు చేసేసినారు అన్నేసి. మేము అప్పుడు ఒక పాట కూడా మళ్ళీ నేర్చుకుని ఉన్నామన్నమాట. అక్కడ స్వామి లోపలికి వచ్చేటప్పుడు గాయత్రి సాయి గాయత్రి చెప్పుకుంటా కూర్చుని ఉన్నాము అందరం. స్వామి వచ్చేది 9:50 వచ్చారు ఆ రోజు, భజన అయిపోయి కూర్చున్నట్టున్నారు. పదముల చాలు అంటే లైన్స్ లో అందరం కూర్చోండి, స్వామి మీరు వచ్చిన జ్ఞాపకం వచ్చిందన్నమాట. కానీ వీళ్ళు పాటొద్దు అంటున్నారు, అంటే పోయినసారి అన్నారు కదా, కానీ ఈసారి కొంచెం హార్మోనియం తాళాలు అన్నీ పెట్టుకున్నాం, గ్యాప్ ఉంది కదా, 2 ఇయర్స్ గ్యాప్ వచ్చింది కదా, చాలా ప్రాక్టీస్ చేసామన్నమాట. వద్దొద్దు భజన చాలు భజన చాలు అని సరే అని భజన మొదలు పెట్టాం, భజన చేస్తా అన్నా. పైన ఏదో సీజర్ ఉండేది పాపం, అప్పుడు కమలా అంటే అనస్థెటిస్ట్ అన్నమాట, ఆమె దానికి వెళ్ళింది సరిగ్గా అప్పుడే, అది కూడా పూర్తి ఆమె కిందకి దిగింది. స్వామి రాగానే డాక్టర్ గోపినాథ్ అప్పుడు ఆయన పొన్నుకుమ్మం పట్టుకొచ్చారు. డాక్టర్ బుధవారం ఉన్నారు పుల్లేరు ఆయన పోయినారు, ఆయన వచ్చి పూలు అందించారన్నమాట స్వామికి, బొకేలాగా ఇచ్చారు. చాలా బాగా నవ్వుతా అట్లా లోపలికి వచ్చారన్నమాట. నేరుగా వెళ్ళి ముందు బ్రిగేడియర్ బోస్ని చూశారు, ఆయన చూసేసి వచ్చినారు. డాక్టర్ సారా పవన్ అప్పుడు వీడియో తీశారు ఆయన, ఆయన తీశారు కాబట్టి మనకి
0: ఇంతవరకు మీరు స్వామితో డాక్టర్ శ్రీమతి ఇందిరమ్మ గారి అనుభవాల శీర్షిక 16వ భాగం విన్నారు. ఈ శీర్షిక యొక్క తరువాయి భాగం రేపు మీరు వింటారు. సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంతకోటి ప్రణామాలు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మానవాళి హృదయాలలో మానవతా విలువలు వికసింపజేసేందుకు, దైవభక్తిని, దేశభక్తిని, మాతృభక్తిని పరిమళింపజేసేందుకు తమ దివ్యోపన్యాసాలలో అమృత గుళికల్లాంటి చిన్న కథలు చెప్తూ ఉంటారు. ఆ కథలను శ్రీ సత్యసాయి కథాసుధలో ధారావాహికంగా ప్రసారం చేస్తున్నాం.
1: భ్రమ మానవుని ఏ విధంగా కృంగదీస్తుందో తెలిపే భ్రమలు బలహీనత అనే కథనిప్పుడు విందాం. ఒక వ్యక్తి ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతూ ఉండేవాడు. అతడు చాలా తెలివితేటలు కలవాడు. ఈ అనారోగ్యము వలన అతనికి రాత్రి నిద్రపట్టేది కాదు. అనారోగ్యానికి కారణం ఏమీ తెలియడం లేదని వైద్యులు చెప్పారు. అతడు కారణాలు వెతకడం ప్రారంభించాడు. పక్క ఇంటి వారిని ఒకరోజు పిలిచి, "సార్, నా అనారోగ్యమునకు కారణం మీరే" అన్నాడు. పాపం ఆ పక్క ఇంటి వానికి అర్థం కాలేదు. అప్పుడు అనారోగ్యంతో ఉన్న వ్యక్తి, "మీ ఇంటిలో ఒక కోడి ఉంది. ఆ కోడి రాత్రంతా అరుస్తూ ఉంటుంది. ఆ అరుపు వల్ల నాకు నిద్రపట్టడం లేదు. రాత్రిపూట నిద్రపోకపోతే ఆరోగ్యం చెడిపోతుంది కదా. నీ కోడిని భద్రం చేసుకుని నాకు ఆరోగ్య భిక్ష పెట్టు" అన్నాడు. అప్పుడు పక్క ఇంటి వ్యక్తి, "సార్, మేము అసలు కోడి ఉన్న ఇంటిలోనే ఉన్నాము. అందరం బాగా నిద్రపోతున్నాం. నా కోడి రాత్రంతా కూయదు. ఏ కోడి కూడా రాత్రంతా కూయదు. ఎప్పుడో తెల్లవారుజామున కూస్తుంది. 2 సార్లు కూస్తుంది" అన్నాడు. అప్పుడా అనారోగ్యంతో ఉన్న వ్యక్తి, "మీరు చెప్పింది నిజమే కావచ్చు. కాని నేను పడుకున్నప్పటి నుంచి ఎప్పుడు కోడి కూస్తుందో అనే చింతలోనే ఉంటాను. ఎప్పుడు కూస్తుందా అన్న ఆలోచన తప్ప మరొకటి లేదు. దీనివల్లనే, అనగా ఆ చింతనే నాకు నిద్రపట్టకుండా చేస్తుంది" అన్నాడు. ఈ కథ వలన మనం తెలుసుకోవలసింది ఏమిటి? ప్రతి వ్యక్తి భ్రమలకు గురి అవుతూ ఉంటాడు. భ్రమల వలన భయము, దానివలన బలహీనత, అనారోగ్యం ఏర్పడుతూ ఉంటుంది. భ్రమ మానవుణ్ణి చాలా కృంగతీస్తుంది.

0: లఘువులు
1: గురువులు
0: లఘువులు
1: గురువులు
0: పెద్దల మాట
1: పిల్లల నోట లఘువులు
0: గురువులు
1: పెద్దల మాట
0: పిల్లల నోట
1: లఘువులు
0: లఘువులు
1: గురువులు
0: గురువులు
1: లఘువులు
0: గురువులు
1: లఘువులు
0: గురువులు
1: లఘువులు గురువులు.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. లఘువులు గురువులు కార్యక్రమానికి మీకు స్వాగతం. పెద్దల మాట పిల్లల నోట అను మన కార్యక్రమ పేరును ప్రతిబింబించే మరొక చక్కని నాటికను ఈనాటి మన భాగంలో మీరు వింటారు. ఇప్పుడు మీరు వినబోయే మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో అను నాటిక సిద్ధిపేట బాలవికాస్ పిల్లలచే రూపొందించబడింది.

0: భగవాన్ శ్రీ సత్యసాయి బాలవికాస్ సిద్దిపేట విద్యార్థులు సమర్పిస్తున్న నాటకం మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో. ఇందులో పాత్రలు, పాత్రధారులు గోపాలాచారి, కె అఖిలేష్, రఘునాథ శర్మ, కె రాజిరెడ్డి, బైరాగి శాస్త్రి, జి సాయి కిరణ్, రామబ్రహ్మం, ఎం శ్రీహర్ష.
1: ఓం శ్రీ సాయిరామ్.
2: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకులైన
3: భగవాన్ సాయి బాబా వారి దివ్యశ్రీ చరణ సన్నిధికి శతకోటి నమస్సులు సమర్పిస్తూ
4: సభాయే నమః.
5: సాయి బంధువులందరికీ మా హృదయపూర్వక సాయిరామ్.
2: నా పేరు గోపాలచారి.
3: నా పేరు రఘునాథ శర్మ.
4: నా పేరు బైరాగి శాస్త్రి.
5: నా పేరు రామబ్రహ్మ.
2: రఘునాథ శర్మ గారు, బైరాగి శాస్త్రి గారు, రామబ్రహ్మం గారు, ఈ రోజు మనం చర్చించుకోబో వంశమును సభకు తెలియపరుద్దాం.
3: కొత్తగా ఏముందిలే, పాత చింతకాయ పచ్చడే
4: అనుకుంటున్నారా? అది చాలా పొరపాటు.
5: ఎప్పుడు ఎక్కడ మనం కని విని ఎరగనటువంటి అంశం పైన చర్చించబోతున్నాం.
2: అదేమిటంటే, ముచ్చటగా మూడక్షరాలు కలిగి ఉంటుంది, మనల్ని ముప్ప తిప్పలు పెడుతుంది,
3: మనల్ని ముందుకు సాగనీయదు, వెనక్కి తప్పుకోనియదు,
4: ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా భ్రమింపచేస్తుంది.
5: చిత్ర విచిత్రాలను మనం ఉన్న చోటనే సృష్టిస్తుంది. దాని గురించే చర్చించబోతున్నా.
2: అప్పుడే సభాసదులకు అర్థమైనట్టుంది.
3: మనస్సు గురించి చర్చించబోతున్నాం.
4: అది చర్చించుటకు తగిన అంశం కాదు, దాన్ని చెప్పడం ఎవరి తరమో కాదంటారు.
5: నిజమే, దాని గురించి వివరించడం ఎవరి తరమూ కాదు.
2: ఒక్కరి వల్ల తప్ప,
3: కేవలం భగవాన్ బాబా వారికే అది సాధ్యం.
4: మహర్షులకు కూడా అందినటువంటి అంశాలను భగవాన్లు అరటి పండు వలిచిపెట్టినట్లుగా వివరిస్తారు.
5: వివిధ సందర్భాలలో భగవాన్ బాబా వారు మనస్సు గురించి, దాని చర్యల గురించి చెప్పిన వాటిని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుందాం.
2: ఇంకా మనస్సు గురించి వివరిస్తూ బాబావారు చెప్పిన కొన్ని సంఘటనలు కూడా గుర్తు తెచ్చుకుందాం.
3: మనం చర్చించుకోబోయేది మనస్సు గురించి కదా.
4: మనస్సు గురించి వినడానికి మనందరి మనసులను ఇక్కడే ఉంచుదాం. మరి
5: ఈ మనస్సు అనేది ఒక కోతి లాంటిది.
2: అంతేకాదు, ఆ కోతికి పిచ్చి పట్టింది.
3: పిచ్చి పట్టిన కోతి కళ్ళు త్రాగింది.
4: పిచ్చి పట్టి కళ్ళు త్రాగిన కోతికి తేలు కుట్టింది.
5: పిచ్చి పట్టి కళ్ళు తాగిన కోతి తేలు కుట్టిన బాధతో పరిగెత్తుతూ ఉంటే అది నిప్పును తొక్కింది.
2: అప్పుడు ఎలా ఉంటుంది దాని పరిస్థితి?
3: అది మనస్సు అంటే.
4: ఇంతకీ ఈ మనసు రూపం ఎలా ఏర్పడిందంటే,
5: ఆలోచనల సమూహమే మనస్సు, కోరికల మూటనే మనస్సు.
2: మానవుడికి ఆలోచనలు ఎన్ని ఉంటాయంటే,
3: ప్రపంచంలో ఉన్న గడ్డి పరకలన్నీ ఒక చోట చేరిస్తే ఎంత ఉంటుందో అంతకన్నా ఎక్కువ.
4: ఇక కోరికలంటారా? ఒక కోరిక తీరక ముందే మరొక కొత్తదానికి పరుగులు.
5: ఒకసారి భక్తునికి భగవంతుడు ప్రత్యక్షమై, నీ భక్తికి మెచ్చాను, ఏం కోరిక కోరతావో కోరుకో అంటే,
2: స్వామి తమరు రేపు రండి అప్పుడు కోరుకుంటాను అని అన్నాడు.
3: అదేమిటి ఆశ్చర్యంగా ఉంది, నన్ను రేపెందుకు రమ్మంటున్నావు భక్తా అని అడిగారు స్వామి.
4: ప్రభు, నా కోరికలేమిటో ఒక లిస్ట్ రాసి పెట్టుకుంటానని అన్నాడు.
5: ఈనాటి మానవుల కోరికలు అలా ఉన్నాయి, వాటికి అంతే లేదు.
2: మొట్టమొదట మానసిక సంభాషణలు అరికట్టటకు మానవుడు ప్రయత్నించాలి.
3: మన సమస్యలను అమితంగా అభివృద్ధి పరచి మనస్సును అల్లకల్లోలపరిచేవే మానసిక సంభాషణలు.
4: మనం దేన్నైతే నిరంతరం చింతిస్తుంటామో ఆ విషయాలన్నీ పేపర్ పైన ప్రింట్ మాదిరి మన హృదయాలలో హత్తుకుపోతుంటాయి.
5: మానసిక సంభాషణలు మితిమీరితే మతి కూడా భ్రమిస్తూ ఉంటుంది.
2: మరైతే దీనిని ఏ విధంగా అరికట్టడం సాధ్యమో బాబా వారు వివరించారు.
3: దీనికి మూడు విధములైన మార్గములున్నవి. ఒకటి ప్రాణాయామం, రెండవది సమాజ సేవ, మూడవది నామ సంకీర్తన.
4: ఈ మూడిటిని మన సత్యసాయి సంస్థ సభ్యులు ఆచరిస్తున్నారు.
5: ఉదయం లేవగానే 21 మార్లు ఓంకారం చేయడం అనేది ఒక రకంగా ప్రాణాయామం చేసినట్టే.
2: పవిత్రమైన సేవలలో మనసును లగ్నం కావించినప్పుడు మానసిక సంభాషణలు ఆగిపోతాయి.
3: కీర్తన, జపము, గాయత్రీ జపము కూడా మానసిక సంభాషణలు అణగదొక్కుతాయి.
4: అయితే ఇవన్నీ కూడా మానసిక విశ్రాంతి నిమిత్తమే.
5: కాని మనస్సును అరికట్టడం ఎప్పటికీ, ఏనాటికి ఎవ్వరికీ సాధ్యం కాదు.
2: మనసుకు పట్టిన మాలిన్యాన్ని పరిహారం చేసుకోవడమే అరికట్టడం.
3: చేపలు పట్టే వ్యక్తి గాలానికి ఎరను కట్టి గాలం వేయడం చేత ఆ చేప అతని వశమవుతుంది.
4: అంకుశం చేత క్రూర మృగములను కూడా సర్కస్ వారు వశం చేసుకుంటారు.
5: సర్పాన్ని వశం చేసుకోవాలంటే దానికి గల రెండు విషదంతములను తీసివేయాలి.
2: వశము చేసుకోవడం అంటే చేతిలో పట్టుకోవడం కాదు.
3: అదే విధంగా మనస్సును వశం చేసుకోవడం అంటే దానికున్న మాలిన్యాన్ని కొంతవరకు తొలగించినప్పుడు అది మన అధీనంలో ఉంటుంది.
4: మనస్సును బంధించడం గాలిని బంధించడం కన్నా కష్టమన్నారు.
5: చంచలం హి మన కృష్ణ అని భగవద్గీతలో చెప్పబడింది.
2: యోగ చిత్త వృత్తి నిరోధక అనేది పతంజలి సూత్రం కదా.
3: కోరికలు అనే దారములన్నీ చేరి మనస్సు అనే వస్త్రంగా తయారవుతుందంటారు బాబావారు.
4: పడుగు పేక ఒక్కొక్క దారమే తీసివేస్తే వస్త్రం అనేది ఉండదు కదా.
5: అలాగే ఆలోచనలన్నీ తీసివేస్తే మనస్సు అనేది ఉండదంటారు స్వామి.
2: మనస్సే లేనప్పుడు అదే ముక్తి. ఇక్కడ ఒక సంఘటనను గుర్తు తెచ్చుకుందాం.
3: జనక మహారాజు ఒకసారి పండితుల సభలలో, ఇంతమంది పండితులున్నారు కదా, నాకు గుర్రం ఒక కాలు తీసి భూమి మీద వేసే లోపల ముక్తి కావాలి అని అడిగాడు.
4: ఆ సభలో ఉన్న అష్టావక్రుడు తాను ఇప్పించగలనని ఊరు బయటకు తీసుకెళ్లారు. రాజ్యంలోని ప్రజలంతా వచ్చి చేరారు ఆ వింత ఏదో చూడాలని.
5: గుర్రాన్ని నిలబెట్టారక్కడ. అప్పుడు అష్టావక్రుడు, నేను గురువును కాబట్టి నాకు ముందుగా గురుదక్షిణ కావాలి అని కోరాడు.
2: జనకుడు, ఏది కావాలన్నా సమర్పించుకుంటానన్నాడు.
3: అప్పుడు అష్టావక్రుడు, నీ మనస్సు నాకు సమర్పించు అన్నాడు.
4: అంతే జనకుడు అమనస్కుడయ్యాడు. అలౌకిక ఆనందాన్ని అనుభవించసాగాడు. అదే ముక్తి.
5: భగవాన్ బాబావారు ఒక సందర్భంలో చెబుతారు కదా, మనస్సు అనేది చంటిబిడ్డలాంటిది, దీన్ని వెంబడించినంతసేపు పరిగెత్తుతుంటుంది.
2: వెంబడించడం మానేస్తే అదే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది.
3: మరో సందర్భంలో భగవాన్ బాబావారు మనస్సు ఒక చాకులాంటిది అన్నారు.
4: అంటే దాన్ని ఉపయోగపెట్టుకునే విధం ఉంటుంది తేడా.
5: మంచి పనులకు ఉపయోగించవచ్చు, చెడు పనులకు ఉపయోగించవచ్చు.
2: ఈ మనస్సు సత్వగుణమును అనుసరించినప్పుడు అంతా మంచినే ఆలోచిస్తుంది.
3: అలా కాకుండా రజో తమో గుణములను అనుసరించినప్పుడు చెడును ఆలోచిస్తుంది. మనం అనుభవిస్తున్న సుఖదుఖములకు మన మనస్సే కారణం. అది ఏ విధంగా అంటే,
4: అందుకే భగవాన్ బాబా వారు చెప్పిందేమిటంటే, మనయేవ మనుష్యానాం కారణం బంధ మోక్షయో అని బోధిస్తుంటారు.
5: అనగా బంధానికి గాని మోక్షానికి గాని మనస్సే కారణం అని అర్థం.
2: అది ఏ విధంగా అంటే, తాళం చెవిని తాళంలో పెట్టి ఎడమవైపుకు తిప్పితే తాళం పడుతుంది, కుడివైపుకు తిప్పితే తాళం తెరుచుకుంటుంది. అదే తాళం, అదే తాళం చెవి.
3: అదే విధంగా మన మనస్సును ప్రపంచం వైపు తిప్పితే బంధం, పరమాత్మ వైపు తిప్పితే మోక్షం.
4: అందుకే మనయేవ మనుష్యానాం కారణం బంధ మోక్షయో.
5: ధన్యవాదములు.
1: జై సాయిరాం.
6: ఇంతవరకు మీరు ఈనాటి మన లఘువులు గురువులు కార్యక్రమంలో సిద్ధిపేట బాలవికాస్ పిల్లలచే రూపొందించబడిన మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో అను నాటికను విన్నారు. ఇందులోని పాత్రలు పాత్రధారులు గోపాలాచారి కె అఖిలేష్, రఘునాథ శర్మ, కె రాజిరెడ్డి, భైరాగి శాస్త్రి, జి సాయికిరణ్, రామబ్రహ్మం, ఎం శ్రీహర్ష. వచ్చేవారం మరొక చక్కని నాటికను విందాం. సాయిరాం.

ప్రియమైన రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం. ముందుగా శ్రోతలందరికీ వినాయక నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈనాటి మన విశాఖ పత్తియాత్ర ప్రత్యేక కార్యక్రమానికి మీకు స్వాగతం. కలియుగ వైకుంఠమైన పుట్టపర్తిలోని మట్టి సోకితే పునర్జన్మ లేదని భక్తులు నిత్యం ఆరాధించే ఈ పుణ్యక్షేత్రం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతూనే ఉంటుంది. సాయీశుని పదస్పర్శతో పావనమైన ఈ ప్రశాంతి నిలయంలో వివిధ కార్యక్రమాలతో పండుగ పర్వదినాలలో భక్తులు తండోపతండాలుగా చేరి పునీతులవుతున్నారు. ఇలా భక్తులంతా సాయి భగవానుని చెంతచేరి జరుపుకునే ప్రత్యేక వేడుకలలో పత్తియాత్రలు ముఖ్యమైనవి. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా స్వామివారి అనుగ్రహ ఆశీస్సులతో విశాఖ జిల్లా భక్తులు ప్రశాంతి నిలయం నందు సెప్టెంబర్ 1, 2, 3 తేదీలలో పత్తియాత్రను ఆధ్యాత్మిక సాంస్కృతిక సంగీత కార్యక్రమాలతో నిర్వహించుకున్నారు. ఈ సందర్భంలో పుట్టపర్తికి విచ్చేసిన శ్రీ సత్యసాయి సేవా సంస్థ విశాఖ జిల్లా పదాధికారుల సేవాదళ సభ్యుల అనుభవాలను, పత్తియాత్ర కార్యక్రమాల వివరాలను, అంతేకాకుండా జిల్లాలో నిర్వహించుకుంటున్న ప్రత్యేక సేవా కార్యక్రమాల వివరాలను వారితో జరిగిన సంభాషణల ద్వారా ఇప్పుడు మనం వినునున్నాం. ప్రస్తుతం మనందరం జరుపుకుంటున్న వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈ వరుస సంభాషణల కార్యక్రమాల మధ్య మధ్యలో గణపతిని స్తుతిస్తూ సాగే కొన్ని పాటలను కూడా మీరు వింటారు.

0: ఓం శ్రీ సాయిరాం. దర్శనం పాపనాశనం స్పర్శనం ముక్తిదాయకం అన్న స్ఫూర్తితో మన విశాఖ జిల్లా నుంచి అనేక మంది భక్తులు పుట్టపర్తి విచ్చేశారు. ఈ వరుసలో నిర్వహించుకుంటున్న ప్రత్యేక కార్యక్రమాలలో ఈరోజు మనతో పాటు విశాఖ జిల్లా సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షులు శ్రీ విఆర్ నాగేశ్వరరావు గారు మనతో ఉన్నారు. సాయిరాం నాగేశ్వరరావు గారు.
1: సాయిరాం అండి.
0: సార్, మన కార్యక్రమంలో ముందుగా ఈ పత్తి యాత్ర యొక్క ముఖ్యోద్దేశం, ఇది రూపుదిద్దుకున్న విధానం గురించి మా శ్రోతలతో కాస్త పంచుకుంటారా?
1: సాయిరాం సార్, స్వామివారి దివ్యశ్రీచలన నమస్కరిస్తూ ముందుగా రేడియో సాయి బృందం అందరికీ కూడా సత్యసాయి సేవా సంస్థల తరఫున కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తున్నాం సార్. కారణం ఏమంటే, ఎంతో మంది భక్తుల యొక్క అనుభవాలు గాని సంస్థాగత కార్యక్రమాలను గాని ప్రపంచవ్యాప్తంగా అందించి ఒక నూతన ఒరవడిని సృష్టించి ప్రతి నిత్యము ప్రతి క్షణము ప్రతిరోజు స్వామి గురించి తలంచుకోవడమే కాకుండా దర్శించుకునే విధంగా వినే విధంగా చేస్తున్న మహత్తర కార్యక్రమం ద్వారా సత్యసాయి సందేశ వ్యాప్తికి కృషి చేస్తున్నందుకు గాను అందరి తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి మీరు ప్రారంభించినట్లుగా దర్శనం పాపనాశనం స్పర్శనం ముక్తిప్రదాయకం పత్తియాత్ర 2018 సత్యసాయి సేవా సంస్థలు విశాఖపట్నం జిల్లా, ఈ కార్యక్రమానికి స్ఫూర్తి పూర్తిగా స్వామివారి. కారణం ఏమంటే, సంస్థలో గత 25-28 సంవత్సరాలుగా ఒక సేవాభాగ్యం చేసుకునే భాగ్యాన్ని నాకు ప్రసాదించి స్వామి ఎందరో పెద్దలు, ముఖ్యంగా పాపారావు గారు, ముకుందరావు గారు ఇట్లాంటి పెద్దల ద్వారా సంస్థాగత కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి సన్నిధిలో పత్తియాత్రలు చేసి స్వామివారి ఆశీస్సులు పొందడం జరిగింది. ఆ సందర్భంలో నేను గమనించింది ఏమంటే, పత్తియాత్ర అనేటువంటిది ఇది ఏదో తీర్థయాత్ర మాదిరి కాకుండా ఒక దీక్షతో కూడినటువంటి యాత్ర. దీనికి యాత్రకు రావడానికి ముందుగా కనీసం ఒక 6 నెలలు ముందుగా మేము ఒక ప్రణాళికను సిద్దం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడతా ఉంది. 6 నెలల ముందు ఒకసారి మేము జిల్లా సమావేశం ఏర్పరచుకుని జిల్లాలో ఉన్నటువంటి అన్ని సమితులు, భజన మండళ్లు, ముఖ్యమైన కార్యకర్తలను ఆహ్వానించి వారితో దీన్ని చర్చించి ఒక ప్రణాళికను తయారు చేసుకుని దాన్ని ఒక సర్క్యులర్ రూపంలో మేము ఇష్యూ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ ప్రణాళికలో ముఖ్యంగా ఒక 3 అంశాలు మేము గమనిస్తూ ఉంటాం. స్వామివారి సన్నిధిలో వారి సమక్షంలో బాల వికాస్ పిల్లలు, యూత్ వారి ద్వారా ఒక సంగీత నృత్య రూపకం, సందేశాత్మకమైనటువంటి సంగీత నృత్య రూపకం. 2వది వేద పారాయణ, స్వామివారు వేద పురుష సప్తాహ యజ్ఞం, ఇట్లా వేద పురుషుడు స్వామి. సో మా పిల్లలు విశాఖపట్నంలోనే ఒక 2-3 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ప్రాక్టీస్ ని తీసుకుని వేదం, మహిళలు వేదం బృందం ఉన్నది, పురుష వేద బృందం ఉన్నది, యూత్ సీనియర్ డివోటీస్ కూడా ఒక వేద పారాయణ కార్యక్రమం, దాంతోపాటు నామ సంకీర్తన. దాని కూడా ఒక అద్భుతమైనటువంటి సింగర్స్ టీమ్, సెలెక్టెడ్ సింగర్స్ ఉన్నారు, వాళ్లు ప్రాక్టీస్ చేసినట్టు దాన్ని ప్రజెంట్ చేయడము. అదేవిధంగా మహానగర సంకీర్తన గ్రామ పురవీధుల్లో ఒక 2.5 గంటల పర్యాయము మహానగర సంగతి నిర్వర్తించడం,
0: ఇక్కడ
1: పుట్టపర్తి పురవీధుల్లో దాంట్లో వివిధ రకాల కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంటుంది. అదే కాకుండా స్వామివారి దివ్య సన్నిధిలో సత్యసాయి సామూహిక దివ్య వ్రతములు, సత్యనారాయణ స్వామి వ్రతము చేసుకుంటేనే జీవితం ధన్యము అంటాము, అట్లాంటిది స్వామివారి వ్రతం మహా అద్భుతం. దాన్ని వచ్చిన భక్తులందరి చేత ఈ ప్రశాంతి నిలయం పుణ్యభూమిలో, స్వామి నడిచినటువంటి పుణ్యభూమిలో, స్వామివారి పాదస్పర్శ పొందిన పుణ్యభూమిలో ఇక్కడ కూర్చుని చేసుకునే భాగ్యాన్ని భక్తులందరికి అందించి పొందాలనే ఉద్దేశంతో వ్రతాలు నిర్ణయించుకోవడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ప్రశాంతి నిలయంలో స్వామివారి దివ్య సందేశాన్ని విని తరించినటువంటి సీనియర్ భక్తులు ఉన్నారు, వారి చేత మా భక్తులందరికీ కూడా కాస్త ఉపన్యాసం ఇప్పించడం, తద్వారా వారిలో అవగాహన, సంస్థలో సేవా తత్పరత పట్ల వారిలో అనురక్తిని కలిగింపజేయడం అదొక అంశంగా మేము చేస్తూ ఉంటాం సార్. సాయిరామండి,
0: ఇవన్నీ కూడా మీరు పత్తియాత్రలో భాగంగా పుట్టపర్తిలో ఉన్నప్పుడు చేసుకున్న కార్యక్రమాలు అంతే కదా?
1: అవునండి.
0: మీరు పత్తియాత్రకు రావడానికి ముందుగా ఎటువంటి కార్యక్రమాలు చేపట్టారో మాకు కాస్త వివరిస్తారా?
1: పత్తియాత్రకు రావడానికి ముందు ప్రతి సంవత్సరం కూడా ఒక 21 రోజులు గాని 45 రోజులు గాని దీక్షా కార్యక్రమాన్ని మా విశాఖపట్నంలో ఉన్న 138 భజన మండళ్లలో అందరికీ తెలియజేసి అందులో వచ్చే వాళ్ళందరి చేత దీక్షా కార్యక్రమం చేపిస్తూ ఉంటాం. ఈ సంవత్సరం కూడా ఈ దీక్షా కార్యక్రమం 21 రోజులు మనం చేయడం జరిగింది. దాంట్లో చాలా సులువుగా సులభతరంగా అన్ని వర్గాల వాళ్లు చేయగలిగేటువంటి అవకాశం మేము ఆలోచించి నవసూత్ర ప్రవర్తన నియమాల్లో ఉన్నటువంటి కొన్ని అంశాలను తీసుకుని వాటిని మనం చేయడం జరిగిందండి. ముఖ్యంగా ప్రతిరోజు ప్రతి భక్తుడు యాత్రకు వచ్చినా రాకపోయినా ప్రతిరోజు ప్రతి భక్తుడు వారి గృహంలో కూడా ఓంకారము సుప్రభాతము తప్పక చేయాలి. వారి ప్రాంతంలో జరిగేటువంటి నగర సంకీర్తనలో పాల్గొనాలి. సాయంకాలం నామ సంకీర్తనలో పాల్గొనడం. ఒకవేళ వారికి ఉద్యోగరీత్యా నామ సంకీర్తనలో పాల్గొనలేకపోతే వారు ఉన్నటువంటి ప్రాంతంలో వారి ఇంట్లో వారి ఆఫీసులో కనీసం ఒక్క భజన వారు పాడుకుని స్వామికి శాంతి మంత్రం చెప్పుకోండి, అట్లా కనెక్ట్ అయి ఉండడం స్వామివారితో అనేటువంటిది ఒక ఫస్ట్ అంశంగా తీసుకున్నాం.
0: చాలా బాగుంది.
1: అది దీంట్లో అంతర్గతంగా ఒక భక్తిభావాన్ని పెంపొందింపజేయడం, స్వామివారిని మనం వారి యొక్క ఆశీస్సులు పొందే మార్గంగా. అదేవిధంగా ప్రతిరోజు ప్రతి ఇంటిలో ఒక గుప్పుడు బియ్యం తీసి కనీసం 3 పర్యాలు ఓం శ్రీ సాయిరాం అని దాన్ని వారి ఒక వేరే డబ్బాలో వేయమని చెప్పాం. ఒకటి సీలింగ్ అండ్ డిజైర్, రెండు ఇట్లా తీసినటువంటి మొత్తము బియ్యాన్ని తండులం తీసి 21 రోజుల తర్వాత శ్రావణ పౌర్ణమి వచ్చింది, ఆ రోజు 26 తారీఖు, ఆ రోజున ఆ బియ్యంతో ప్రసాదం తయారు చేసి నారాయణులకి ప్రసాద వితరణ కార్యక్రమం పెట్టడం జరిగింది.
0: అలా ప్రతి సమితిలో చేశారు,
1: ప్రతి సమితి ప్రతి భజన మండలిలో కూడా చేయించడం జరిగింది. దాంతోపాటు ప్రతి ఆదివారం ఈ 21 రోజుల్లో వచ్చేటువంటి ప్రతి ఆదివారం నాడు వాళ్ల ప్రాంతంలో ఉన్నటువంటి భజన మండలిలో గాని సమితిలో గాని జరిగే సేవా కార్యక్రమాల్లో తప్పక పాల్గొనాలి అని ఒక అంశం పెట్టడం జరిగింది. కారణం ఏమంటే, ఒకటి ఆధ్యాత్మికత పూజా విధానం వారి వ్యక్తిగత సాధనలు, రెండు సీలింగ్ అండ్ డిజైర్ ప్రకారం దాన్ని తీసుకోవడం, మూడవది ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనడం సమితి జిల్లా భజన మండలి కార్యక్రమం. దీంతోపాటు మనం వాళ్ళందరికీ కూడా ఒక సామూహిక కార్యక్రమంగా అందరినీ ఒక దగ్గర కూర్చుని సాయిగాయత్రి చేసి దీక్ష ధారణ జరిపించి 21 రోజుల తర్వాత దీక్షను విరమింపు చేసుకోవడం చేయడం జరిగింది. చాలా సులభ సాధ్యంగా అందరికీ వీలుగా ఉండేటువంటి దాన్ని మనం చేయడం జరిగిందండి. దీనివల్ల చాలా సత్ఫలితాలు వచ్చినాయి. కొత్తగా ఎవరైతే ఈ ప్రశాంతి యాత్రకు వస్తున్నారో వాళ్ళకి దీక్షను చెప్పగానే చాలా భజన మండళ్ళు సమితుల్లో 10 మంది నగర సంకీర్తనకు వచ్చే ప్రాంతంలో 40 మంది నగర సంకీర్తనకు వచ్చేటువంటి స్థితి ఏర్పడింది. అంటే దీనివల్ల ఫ్యూచర్ లో ఏం జరుగుతుందంటే సంస్థాగత అభివృద్ది, సంస్థా కార్యక్రమాల విస్తరణ, ఎక్కువ మంది నాన్ డివోటీస్ ని డివోటీస్ గా స్వామివారి సంస్థలోకి తీసుకురావడం, సంస్థాగత అభివృద్దికి ప్రయత్నం చేసే విధంగా దీన్ని రూపకల్పన చేయడం, స్వామివారు వారి శక్తినిచ్చి దీన్ని నడిపించారండి. ఈ పత్యాత్రలో అంతర్భాగంగా కొన్ని భజన మండలి వాళ్లు, కొన్ని సమితుల వాళ్లు ప్రత్యేకమైనటువంటి మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరిగింది.
0: అంటే ఈ 21 రోజుల్లో
1: వారు వీళ్లకి వాళ్ల ప్రాంతాల్లో మెడికల్ క్యాంప్స్ లేవు. సో మన మొబైల్ హాస్పిటల్స్ మనకి ఉండడం, శ్రీ ఆర్యనాయుడు గారు మొబైల్ కోఆర్డినేటర్ గా ఉండడం, వారి ద్వారా సపోర్ట్ తీసుకుని విశాఖ ఐ హాస్పిటల్ డెంటల్ కేర్ తీసుకుని వాళ్ల గ్రామాల్లో మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఒక పత్యాత్రలో ఒక సేవా కార్యక్రమంగా చేయడం జరిగింది. సగరం సార్,
0: సుమారు ఎంతమంది మన పత్యాత్రకు వచ్చారండి
1: ఈ సంవత్సరం? స్వామివారి అనుగ్రహ ఆశీస్సులతో ముందుగా మేము తక్కువగా అనుకున్న నెంబర్ ఒక 1500 స్వామివారి దివ్య సంకల్పం ఇప్పటికీ 2200 మంది దాటే వచ్చి ఉన్నారు సార్. 2600 వరకు కూడా వస్తారని అనుకుంటున్నాము. స్వామి చెప్పారు, చరాచర జగత్తున్నంతకాలము సత్యసాయి సంస్థలు అవిరామంగా ఉజ్వలంగా ఉంటాయి. సుమారు 900 మంది కొత్త భక్తులు ఈరోజు పుట్టపర్తికి ఈ పత్యాత్ర ద్వారా రాగలిగే అవకాశం కలిగింది. వారందరూ స్వామి ఆశీస్సులు పొందే అవకాశం కలుగుతా ఉంది సార్.
0: మొదటిసారి
1: వచ్చిన వాళ్ళు
0: చాలా సంతోషం. ఇంకా బాల వికాస్ పిల్లలు ఎంతమంది ఉంటారు సార్
1: ఈరోజు? ఈ ఇక్కడ స్వర సాగరం అనేటువంటి కృష్ణ జన్మాష్టమి సందర్భంగా మేము పత్యాత్ర చేస్తూ ఉంటాం కాబట్టి కృష్ణుడికి సంబంధించినటువంటి ఆ సందేశాత్మకంగా ఉండేటువంటి సూరదాస్ వారి యొక్క దివ్య జీవన విధానము, భక్తి ప్రపత్తులు, భగవంతుని ఎట్లా చేరుకున్నారనేటువంటి దాన్ని తెలియజేసే విధంగా స్వర సాగరం అనేటువంటి ఒక మ్యూజిక్ డాన్స్ డ్రామా జరుగుతూ ఉంది. దాంట్లో 130 మంది పిల్లలు, బాల వికాస్ పిల్లలు పాల్గొంటున్నారు. అది కాకుండా వాళ్ల యొక్క పేరెంట్స్, గురువులు, ఇతర బాల వికాస సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వచ్చి ఉన్నారు. సుమారు 400 మంది పిల్లలు, బాల వికాస పిల్లలు వచ్చి ఉన్నారు ఈరోజు. మరి ఈ శక్తిని స్వామివారే ఇచ్చారు. ఈరోజు మహిళలు, యూత్, బాల వికాస పిల్లలు, సుమారు 80 సంవత్సరాల వయసు దాటిన సీనియర్ సిటిజన్స్ కూడా ఈ పత్యాత్రలో పాల్గొంటున్నారు. వాళ్ళందరూ ఒక్కటే అంటారు, స్వామివారు చెప్పినట్లుగా పుట్టపర్తి మట్టి సోకితే పునర్జన్మ లేదు అని స్వామి చెప్పడం స్వామి స్వయంగా నడయాడినటువంటి ప్రదేశం. మా అందరి జీవితాలు, మనందరి జీవితాలు గతిని మార్చి సద్గతి వైపు నడిపిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనాలనేటువంటి తృష్ణతో అందరూ రావడం జరిగింది. దీని అంతటికీ మూలము స్వామివారే, వారి శక్తే మనల్ని నడిపిస్తుంది. మరింత చక్కటి కార్యక్రమాలు మేము చేసుకోవాలని, ఆ శక్తిని మనందరికీ స్వామి ఇవ్వాలని ప్రార్థిస్తూ సాయిరాం సార్.
0: పత్తియాత్ర యొక్క ఏర్పాట్లను, ఆ కార్యక్రమాల వివరాలను మాకెంతో చక్కగా అందించారు. మీరింకా ముందు ముందు ఇలాంటి పత్తియాత్రలు చేస్తూ స్వామి ప్రేమకు మీరు చెప్పినట్లుగా పాత్రలం కావాలని స్వామిని ప్రార్థిద్దాం.
1: సాయిరాం సార్.
0: సాయిరాం సార్. ప్రతి వ్యక్తి జీవితంలో విద్యార్థి దశ ఎంతో ముఖ్యమైనది. అటువంటి చిన్న వయసులోనే పిల్లలందరినీ సన్మార్గంలో నడిపించే దిశలో దేశవ్యాప్తంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రారంభించిన మహోన్నతమైన కార్యక్రమం విద్యాజ్యోతి. ఈరోజు మన విశాఖ జిల్లాలో ఈ విద్యాజ్యోతి కార్యక్రమం ద్వారా అనేక కార్యక్రమాలను వాళ్లు నడిపిస్తున్నారు, ముందుకు తీసుకువెళ్తున్నారు. ఆ అనుభవాలను మనతో పంచుకోవడానికి జిల్లా విద్యాజ్యోతి కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్న శ్రీ సాయి కుమార్ గారు, మానా ప్రగడ బాపిరాజు గారు, వివి శ్రీనివాస్ గారు, శ్రీ శంకర్ గారు మనతో ఉన్నారు. ఇప్పుడు వాళ్లతో మాట్లాడుతూ ఆ అనుభవాలను, కార్యక్రమాల వివరాలను మనం విందాం. సాయిరాం సాయి కుమార్ గారు.
2: సాయిరాం.
0: మన విశాఖ జిల్లాలో విద్యాజ్యోతి కార్యక్రమాల గురించి మాకు క్లుప్తంగా ఎలా ప్రారంభించారు, ఎలా ప్లాన్ చేసుకున్నారు, ఆ విషయాలు కాస్త చెప్తారా?
2: సాయిరాం, విశాఖ జిల్లాలో ఈ విద్యాజ్యోతి కార్యక్రమం అంటే ఆల్మోస్ట్ ఇది నేషనల్ ప్రాజెక్ట్. ఒక 900 స్కూల్స్ ఆల్ ఓవర్ ఇండియాలో మనం అడాప్ట్ చేసుకొని చేయడంలో ఒక 20 స్కూల్స్ మనం విశాఖ జిల్లా మొత్తం మీద అడాప్ట్ చేసుకోవడం జరిగింది. సో ఈ 20 స్కూల్స్ కూడా ఆల్మోస్ట్ ఒక అవుట్ ఆఫ్ ఒక 200-300 స్కూల్స్ లోంచి మనం స్క్రూట్నీ చేసి స్కూల్స్ మనం అంటే సంథింగ్ లైక్ అన్ని ప్రతి స్కూల్స్ అడాప్ట్ చేసుకున్న ప్రతిదీ అది బహుశా స్వామి సెలెక్ట్ చేసుకున్నారనే ఒక ఫీల్ క్రియేట్ అయినటువంటి స్కూల్స్ అవి కూడా.
0: ఈ 20 స్కూల్స్ ను ఎలా ఎంపిక చేసుకున్నారు, అంటే ఏ మార్గం ద్వారా?
2: అంటే ఫస్ట్ మనం ప్రయారిటీ ఇచ్చింది ఏంటంటే, ఒకటి స్కూల్ స్ట్రెంగ్త్ తీసుకున్నాం, రెండు అక్కడ ఉన్నటువంటి స్కూల్ టీచర్స్ ఎవరైనా కనుక స్వామి డివోటీస్ ఉన్నట్లయితే వాళ్ళకి ఆ స్కూల్స్ కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. అట్లీస్ట్ కాస్త సాఫ్ట్ కార్నర్ ఉండి స్వామి గురించి కాస్త పాజిటివ్ గా ఉన్న వాళ్ళని అటువంటి స్కూల్స్ ని మనం అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అందులో మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మనం ఇచ్చేటటువంటి ఇన్పుట్ ఏదైతే స్వామి గురించి లేదా హ్యూమన్ వాల్యూస్ గురించి లేదా మనం ఇచ్చేటటువంటి ఏ డెవలప్మెంట్ యాక్టివిటీనైనా వాళ్ళు ముందుకు తీసుకెళ్లడానికి ఎవరైతే పాజిటివ్ గా ఉంటారో అటువంటి స్కూల్స్ ని మాత్రమే మనం ఇందులో తీసుకున్నాం. ఫస్ట్ స్ట్రెంగ్త్ అండ్ సరౌండింగ్ దగ్గరలో ఉన్నటువంటి విత్ సమ్థింగ్ సపోర్ట్. సో ఈ 20 స్కూల్స్ లో ముఖ్యంగా స్వామి తాలూకు అనుగ్రహం అంటే స్వామి చెప్పినటువంటి ఒక చిన్న క్యాప్షన్ గుర్తొస్తుంది నాకు ఈరోజు చెప్పాలనిపిస్తుంది. ఇది స్వామి చాలా పదే పదే చెప్తా ఉంటారు, విద్యా జ్యోతి అంటే ఒక జ్యోతిని వెలిగిస్తే ఆ జ్యోతి నుంచి ఎన్ని జ్యోతులు మనం వెలిగించినా కూడా ఎలా అయితే కాంతి పెరుగుతూ ఉంటుందో ఈ విద్యా జ్యోతి, విద్య కూడా అంతే స్వామి చెప్తారు సిమిలర్. ఒక టీచర్ నుంచి స్టూడెంట్ నాలెడ్జ్ ని గెయిన్ చేయడం ద్వారా ఇంకాస్త స్టూడెంట్ కి టీచర్ కూడా నాలెడ్జ్ ఎలా అయితే పెరుగుతుందో జ్యోతికి సింబాలిక్ గా స్వామి బహుశా ఆ విద్యా జ్యోతి అందుకే పెట్టారేమో. నిజంగా దాని ప్రభావమో ఆయన అనుగ్రహమో తెలీదు. కార్యక్రమం మొదలు పెట్టి 2 సంవత్సరాలు అవుతోంది. సో అంతే ఉత్సాహంతో ఎటువంటి అంటే ఈ 20 స్కూల్స్ లో కూడా డే బై డే మనం చేసే ప్రతి కార్యక్రమం తాలూకు పురోగతి ఆ విద్యా జ్యోతి కాంతి ఎలా అయితే షైన్ అవుతుందో అలానే అవుతుంది. సో ఇందులో మనం ముఖ్యంగా విశాఖ జిల్లాలో మనం చేసింది ఏంటంటే ఒక 3 కేటగిరీస్ కింద దీన్ని బైఫర్గేట్ చేసుకోవడం జరిగింది. ఒకటి ఎడ్యుకేషన్ వింగ్, 2 అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్, 3 స్పిరిచువల్. సో ఎడ్యుకేషన్ లో మెయిన్ ఎడ్యుకేషన్ ఏంటంటే డిజిటల్ ఎడ్యుకేషన్ అనేది మనం ఒకటి ఇందులో మెయిన్లీ ఇంట్రడ్యూస్ చేశాం. 2016 ఆగస్ట్ మన ఏపీ స్టేట్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ గంటా శ్రీనివాసరావు గారు, అలానే మన ఆల్ ఇండియా ప్రెసిడెంట్ నిమీష్ పాండ్యా గారి చేతుల మీదుగా ఈ ప్రాజెక్ట్ మనం వైజాగ్ డిస్టిక్ లో ఇనాగ్రేట్ చేసి అప్పటికి అవకాశం ఉన్నటువంటి ఒక 5-6 స్కూల్స్ కి డిజిటల్ టీవీస్, అలానే ఆ టీవీస్ లో మెయిన్ ఏంటంటే పిల్లలకి ఇప్పుడు కార్పొరేట్ స్కూల్స్ అన్ని మనం చూస్తున్నాం, అన్ని కార్పొరేట్ స్కూల్స్ లో డిజిటల్ ఎడ్యుకేషన్ అనేది ప్యాషన్ గా తయారైంది. సో దాన్నే మనం పిల్లలకి చిన్నప్పటి నుంచి మంచి మంచి మోరల్ స్టోరీస్, రైమ్స్, అలాగే వొకాబులరీ, వాట్ ఎవర్ వాళ్ళకి ఏంటి ఇన్పుట్ కావాలో అన్ని కూడా ఒక స్క్రీన్ పైన విత్ ఆడియోస్ వీడియోస్ ద్వారా వాళ్ళకి చూపించడం ద్వారా ఇంకాస్త పిల్లలు అట్రాక్టివ్ గా ఉండడానికి అది మంచి యాక్టివిటీగా అయింది. ఇది ఇంప్రెస్ అయిన స్టేట్ గవర్నమెంట్, మనం ఇనాగ్రేట్ చేసిన విత్ ఇన్ ఫ్యూ మంత్స్ లో ఆల్ ఓవర్ ఏపీ మొత్తం డిజిటల్ ఎడ్యుకేషన్ ని గవర్నమెంట్ స్కూల్స్ లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ మిరాకిల్ ఆఫ్ స్వామి. ఇది వాళ్ళు కొన్ని పారామీటర్స్ ద్వారా కొన్ని అంటే అబౌవ్ స్ట్రెంగ్త్ ఉన్న స్కూల్స్ కి వాళ్ళు ఇచ్చారు. మనం తీసుకున్నటువంటి 20 స్కూల్స్ లో ఇంచుమించు ఒక 5 స్కూల్స్ వాటికి ఎలిజిబుల్ అయ్యి రిమైనింగ్ స్కూల్స్ కి మనం ఈ డిజిటల్ ఎడ్యుకేషన్ టీవీస్ మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది కాకుండా కొన్ని స్కూల్స్ లో 1st స్టాండర్డ్ నుంచి 5th స్టాండర్డ్ వరకు ఉంటుంది, కానీ ఇద్దరే టీచర్స్ ఉంటారు. సో అటువంటి చోట ఎక్కడైతే అకాడమిక్ సపోర్ట్ కి టీచర్స్ రిక్వైర్మెంట్ ఉంటుందో అక్కడ మన సత్యసాయి యువత ఎవరైతే కాస్త అవకాశం ఉన్నవాళ్ళు వెళ్లి ఫ్రీ ట్యూషన్స్ కానీ అక్కడ రెగ్యులర్ టైమింగ్స్ లో కూడా వాళ్ళకి రెగ్యులర్ గా క్లాసెస్ చెప్పడం అనేది జరుగుతా ఉంది ఇప్పుడు.
0: సో ఇందాక టీవీస్ అన్నారు కదా, అది ఎలా అరేంజ్ చేస్తారు? అంటే ప్రతి స్కూల్ కి ఒక టీవీ ఉంటుందా, లేదంటే ప్రతి క్లాస్ కి ఒక టీవీ ఉంటుంది?
2: ఒక ప్రతి స్కూల్ కి ఒక టీవీ ఇచ్చాం. సో టీవీతో పాటుగా టీవీ కన్నా మెయిన్లీ మనం అందులో ఇచ్చినటువంటి
0: కంటెంట్.
2: సో ఆ కంటెంట్ ఏంటంటే స్వామి చెప్పినటువంటి చిన్న కథల్లో వీడియోస్, అలాగే రైమ్స్, తెలుగు రైమ్స్, ఇంగ్లీష్ రైమ్స్, అలానే చాలా మనకి యూట్యూబ్ లో ఈరోజు నెంబర్ ఆఫ్ వీడియోస్ దొరుకుతా ఉన్నాయి. సో 1st స్టాండర్డ్ నుంచి 5th స్టాండర్డ్ వరకు పిల్లలకు ఉపయోగపడేటటువంటి
0: సబ్జెక్ట్
2: పరంగా ఒకటి, రెండు వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి కూడా సంథింగ్ కొన్ని రైమ్స్ కానీ మంచి మంచి మూవీస్ అలానే కొన్ని మోరల్ స్టోరీస్ అటువంటివి కూడా మన అందులో ఎవ్రీ డే ప్రతి క్లాస్ రూమ్ లో 1 అవర్ డిజిటల్ ఎడ్యుకేషన్ క్లాస్ రూమ్స్ కింద కండక్ట్ చేసి కొన్ని స్కూల్స్ వాళ్ళు ఎక్స్క్లూజివ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కూడా వాళ్ళు అరేంజ్ చేయడం సపోర్ట్ చేయడం జరిగింది.
0: ఇందాక ట్యూషన్స్ అన్నారు కదా, అవి ఎలా నిర్వహిస్తున్నారు, ఆ విషయాలు కాస్త చెప్పండి.
2: ట్యూషన్స్ దిస్ ఈస్ ద వండర్ఫుల్ మిరాకిల్ ఒక విధంగా చెప్పాలంటే, యాక్చువల్ గా స్కూల్స్ లో కాకుండా ఈ విద్యాజ్యోతిని ఇన్స్పైర్ అయ్యి చాలా భజన మండలి వాళ్ళు, సమితి వాళ్ళు కూడా రెగ్యులర్ క్లాస్ అంటే మన ట్యూషన్స్ స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఏదైతే స్కూల్స్ లో మన విద్యాజ్యోతి స్కూల్స్ లో ఉన్నాయో అకాడమిక్ సపోర్ట్ అంటే చాలా క్లాసెస్ కి ఏంటంటే ఇద్దరే టీచర్స్, ఒకరు ప్రిన్సిపల్ ఒకరు టీచర్ 5 క్లాసెస్ కి. స్కూల్ స్ట్రెంగ్త్ కూడా ఆల్మోస్ట్ అలానే సిమిలర్ గా ఉంటుంది, 30 మంది 40 మంది ఉంటే కూడా ఎక్కువ. సో అసలు చాలా గవర్నమెంట్ స్కూల్స్ లో పరిస్థితి ఎలా ఉంటుందంటే టీచర్స్ వెళ్లి పేరెంట్స్ ని బ్రతిమిలాడి పిల్లలకి నయాన భయాన చెప్పి క్లాస్ కి తప్పించుకునే పరిస్థితి కూడా ఉన్నటువంటి స్కూల్స్ ఉన్నాయి. సో అటువంటి స్కూల్స్ ఈరోజు స్వామి అడాప్ట్ చేసుకున్న తర్వాత స్ట్రెంగ్త్ డబుల్ ట్రిపుల్ అయినటువంటి సిచ్యువేషన్స్ కూడా కొన్ని స్కూల్స్ ఈరోజు అంటే బికాస్ ఆఫ్ స్వామిస్ మిరాకిల్ చాలా మంది చాలా స్కూల్స్ లో మనందరి లైఫ్స్ లో కూడా మనకు తెలుసు, వన్ స్వామి ఎంటర్ అయితే ఆ లైఫ్ ఆ సిచ్యువేషన్ సర్కమ్స్టెన్సెస్ మారుతాయి. సో అది మనకి ఎక్స్పీరియన్స్, ఇప్పుడు అది వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారు.
0: మారుతాయి అనటానికంటే కూడా తీర్చిదిద్దబడతాయి అంటే బాగుంటుంది.
2: ఖచ్చితంగా ఖచ్చితంగా దిస్ ఈస్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ గా మనం చేస్తున్నటువంటి
0: కార్యక్రమాలు. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి అన్నారు కదా, దాని గురించి.
2: సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటంటే దిస్ ఈస్ ప్యూర్లీ ఫైనాన్షియల్ ఓరియంటెడ్ యాక్టివిటీ. సో ఇక్కడ మనం ఏంటంటే పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ చేయాలన్న ఆలోచన ఎప్పుడూ లేదు. సో స్వామి ఎప్పుడు ఏం చెప్పినా కన్స్ట్రక్టివ్ గా చేయమంటారు కాబట్టి, సో కన్స్ట్రక్టివ్ వేలో ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో సో వాటన్నింటికి మనం మాక్సిమం ఫుల్ఫిల్ చేస్తున్నాం. ఒక్క స్కూల్లో క్లాస్ రూమ్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ అది కాకుండా సివిల్ వర్క్స్ ఎక్కడైతే ఫ్లోర్ అంటే రిపేర్స్ ఉన్నవి, సీలింగ్ రిపేర్స్ ఉన్నవి, ఎలక్ట్రికల్ రిపేర్స్ ఉన్నవి. చాలా గవర్నమెంట్ స్కూల్స్ లో ఫ్యాన్ ఉంటుంది కానీ పవర్ సప్లై ఉండదు ప్రాపర్ గా, ట్యూబ్ లైట్స్ ఉంటాయి పవర్ ఉండదు, లేదా ఉన్నా అవి సరిగ్గా తిరగవు. ఇలాంటి వాటికి మనం రిపేర్స్ చేయడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఒక మన సాయి యువత ఒక సమితి వారు, కేవీకే సమితి వారు ఇనిషియేట్ తీసుకుని స్కూల్స్ లో మినరల్ వాటర్ ని సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఓవర్ హెడ్ ట్యాంక్స్ పెట్టి డ్రింకింగ్ వాటర్ అలానే శానిటరీకి సంబంధించినటువంటి పైప్ లైన్స్ వేసి వాళ్ళకి ఆ ఫెసిలిటీస్ ఇవ్వడం.
0: అంటే అది ఎలా ప్లాన్ చేస్తారు సార్, వాటర్ మనం ఎక్కడి నుంచి తీసుకుంటాం?
2: అంటే జనరల్ గా ప్రతి చోట కూడా జీవీఎంసీ వాటర్ అనేది మనకి వస్తుంది సార్. సో ఆ జీవీఎంసీ వాటర్ లేకపోతే నియర్ బై మనకి మోటార్ పంప్ వాటర్ అయినా అవైలబుల్ ఉంటుంది, లేదంటే మనం బోర్ వేయాలి. సో ఏది మనకి నియర్ బై పాసిబిలిటీ ఉంటే చేస్తూ ఓవర్ హెడ్ ఒక 500 లీటర్స్ ఆర్ 1000 లీటర్స్ ట్యాంక్ పెట్టి
0: ట్యాంక్ కట్టిస్తారు.
2: ట్యాంక్ పెడతాం మనం, పీవీసీ ట్యాంక్ పెట్టి. సో దాని నుంచి మనం పవర్ ట్యాప్స్ ద్వారా మనకి శానిటరీ, బికాస్ బాత్రూమ్స్ టాయిలెట్స్ ఏంటంటే వాటర్ అనేది పర్ఫెక్ట్ గా ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి రాకపోతే, ప్లంబింగ్ ప్రాపర్ గా లేకపోతే యూజ్ చేయడం అనేది జరగదు. గవర్నమెంట్ స్కూల్స్ లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మెయింటెనెన్స్ ఉండదు. సో ఆ మెయింటెనెన్స్ కి మన సమితి వాళ్ళే దానికి మాక్సిమం సపోర్ట్ చేస్తూ మానిటర్ చేస్తున్నాం. సో కాబట్టి ఎందుకంటే ఈ 20 స్కూల్స్ కాస్త మనం ప్రెస్టీజియస్ గా స్వామి స్కూల్స్ కాబట్టి స్వామి స్కూల్స్ లో ఎలా ఉండాలి, ఆ స్టాండర్డ్స్ ఎలా ఉండాలి, స్వామికి ఎలా నచ్చుతుంది అన్నది ఆ సమితి వాళ్ళకి సీరియస్ గా తీసుకొని రెగ్యులర్ గా వెళ్తూ మనం ఏంటంటే మెయిన్ మనకు ఉన్నటువంటి మెయిన్ అడ్వాంటేజ్ బాల వికాస్. సో రెగ్యులర్ గా ఎవ్రీ వీక్ బాల వికాస్ కి వెళ్తూ ఆ స్కూల్ తో అసోసియేట్ అవుతుంది. అంటే సంథింగ్ లైక్ వీఆర్ నాట్ డొనేటింగ్ ఎనీథింగ్, సో వీఆర్ డూయింగ్ ఐ మీన్ సంథింగ్ లైక్ ఎలా చెప్పాలంటే మనమే దానికి సంబంధించిన అన్ని కూడా మనం మానిటర్ చేస్తూ సో చేయటం జరుగుతూ ఉంది. అది కాకుండా ముఖ్యంగా పిల్లలు చాలా స్కూల్స్ లో కిందే కూర్చుంటున్నారు పిల్లలు. సో కింద కూర్చున్న పిల్లలు మెయిన్ ఏంటంటే ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఫిఫ్త్ స్టాండర్డ్ పిల్లలకి ఆల్మోస్ట్ మార్నింగ్ 8 to 4 వరకు కింద కూర్చోవడం అనేది కొంచెం టఫ్ జాబ్ అది. సో వాళ్ళకి ఏం చేస్తున్నా అంటే మన సమితి వాళ్ళే యూత్ పిల్లలు ఫ్యాబ్రికేషన్ అంతా వారే చేసి దాని గురించి ఈరోజు శ్రీనివాస్ గారు కూడా మనతో ఉన్నారు. సో వాళ్ళు అసలు ఆ టీం ఎలా వర్క్ చేస్తున్నారు అనేది వాళ్ళు కూడా షేర్ చేస్తారు. వాళ్లే ఫ్యాబ్రికేషన్ చేసి ఓన్లీ మనం మెటీరియల్ మనం ఇస్తే వాళ్లే ఫ్యాబ్రికేషన్ నేర్చుకుని దానికి సంబంధించిన మిషనరీ కన్స్ట్రక్ట్ ఐ మీన్ పర్చేస్ చేసి ఆల్మోస్ట్ ఇప్పటికొక 4-5 స్కూల్స్ కి మనం సప్లై చేయడం జరిగింది. సో దిస్ ఈస్ అ వండర్ఫుల్ సపోర్ట్ ఫ్రమ్ ద యూత్ వింగ్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ లో అంటే పర్టికులర్ గా ఇది అని కాకుండా వాళ్ళకి ఏది రిక్వైర్మెంట్ ఉంటే అది మనం సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో ది థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్వామిది బాల వికాస్. సో స్కూల్స్ లో అన్ని రిలీజియస్ వాళ్ళు ఉంటారు. సో మనం డైరెక్ట్ గా స్వామి చెప్పింది అంటే రిలీజియస్ యాక్టివిటీ బేస్ కాకుండా స్వామి ఏదైతే ఎడ్యుకేర్ ఏదైతే స్వామి చెప్తారో సో దాన్ని హ్యూమన్ వాల్యూస్ ని సంబంధించినటువంటి సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస స్వామి ఏదైతే మనం టీచ్ చేశారో సో వాటిని పిల్లలకి పూర్తిగా ఒక 1 అవర్ క్లాస్ వాళ్ళకి అర్థమయ్యే రీతిలో ఎవ్రీ వీక్ ఒక 1 అవర్ క్లాస్ మనం చెప్పడం జరుగుతుంది. అలానే కల్చరల్ ప్రోగ్రామ్స్ పిల్లలతో ఎలా అయితే మన బాల వికాస్ పిల్లలు ఎలా అయితే కల్చరల్ ప్రోగ్రామ్స్ చేస్తారో వాళ్ల చేత కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్ చేపిస్తున్నాం. అలానే పేరెంట్స్ ముఖ్యంగా ఇందులో మనం చేస్తున్నటువంటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పేరెంట్స్ తాలూకా ఇన్వాల్వ్మెంట్. ఈ గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుతున్నటువంటి పిల్లలు పేరెంట్స్ మాక్సిమం డైలీ లేబర్ ఉంటారు. సో ఈ డైలీ లేబర్ ఏంటంటే మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ గానీ వాళ్ళు ఎప్పుడో ఓవర్ నైట్ ఇంటికి వస్తారు. సో పిల్లల్ని అంత మానిటర్ చేయడం అనేది చాలా టఫెస్ట్ జాబ్. సో దానికి మనం చేస్తుంది ఏంటంటే పేరెంట్స్ ని ఇన్వాల్వ్ అయ్యేలా పేరెంట్స్ ని వాళ్ళ పిల్లల్ని పట్టించుకునే విధంగా మనం కాస్త ఎడ్యుకేట్ చేస్తున్నాం. సో అందులో ఒక 50% వరకు అచీవ్ అయ్యే ఉండొచ్చు ఎందుకంటే ఇట్స్ వెరీ టఫెస్ట్ టాస్క్ అది మనకి, బట్ వీఆర్ ట్రయింగ్ విత్ స్వామీస్ గ్రేస్. సో ఇది కాకుండా ముఖ్యంగా కొన్ని మోడల్ స్కూల్స్ కింద మనం ఇందులో చేయటం జరిగింది. అందులో ఈ 20 స్కూల్స్ లో 1 టౌన్ ఏరియా అనేది అంటే విశాఖపట్నం డిస్ట్రిక్ట్ కి ఫస్ట్ ఆల్మోస్ట్ ఒక 80 ఇయర్స్ బ్యాక్ టౌన్ స్టార్ట్ అయింది. అక్కడ గ్రాడ్యువల్ గా సిటీ అంతా పెరిగింది. సిటీ ఏంటంటే అది కోస్టల్ ఏరియాలో ఉంటుంది, బీచ్ పక్కనే ఉంటుంది అది. సో సిటీ మొత్తం వైడ్ అయింది బట్ అది మాత్రం అలానే బ్యాక్వర్డ్ లో ఉండిపోయింది. సో ఆ ఏరియాలో మాక్సిమం ఫిషర్మ్యాన్స్ ఎక్కువ ఉంటారు. అలానే అంటే అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఆల్మోస్ట్ బ్యాక్వర్డ్ గా ఉంటారు ఆర్థికంగా నైతికంగా ఆల్ ఆస్పెక్ట్స్ లో వాళ్ళు బ్యాక్వర్డ్ లో ఉంటారు. అటువంటి ఏరియాస్ లో ఆల్మోస్ట్ బ్రిటిష్ టైంలో కన్స్ట్రక్ట్ చేసినటువంటి స్కూల్ అది. సో అటువంటి స్కూల్ ని మనం ఈరోజు విద్యాజ్యోతిలో అడాప్ట్ చేసుకున్నాం. సో నిజంగా అందులో చాలా మిరాకిల్స్ జరుగుతున్నాయి స్వామి దయ వల్ల. అందులో ముఖ్యంగా మా బాపిరాజ్ గారు బాల వికాస్ గురువుగా ఉంటూ సాయిరాం సార్ ఈరోజు ఆయన కూడా మనతో ఉన్నారు. సో నాకన్నా ప్రాక్టికల్ గా ఆయన అక్కడ ఎవ్రీ డే ఆ స్కూల్లో ఇన్వాల్వ్ అవుతున్నారు కాబట్టి ఆయన మాటల్లోనే అక్కడ విషయాలు వింటే మనం కాస్త
3: తప్పకుండా. సాయిరాం బాపిరాజ్ గారు,
4: సాయిరాం సార్,
3: ఆ స్కూల్ విషయాలు కాస్త మాతో పంచుకుంటారా?
4: తప్పకుండా.
3: అంటే ఇదివరకు ఆ స్కూల్ పరిస్థితి ఎలా ఉండేది, మీరు బాల వికాస్ చెప్పటం మొదలు పెట్టాక ఇప్పుడు ఎలా ఉంది?
4: విశాఖపట్నం అన్నది ఒక సముద్ర తీరం, అంటే రత్నాకరము అంటే సముద్రం.
3: అవును,
4: రత్నాకర వంశోద్భవుడు ఆ ప్రాంతంలో రత్నాలని ప్రస్తుతం ఎక్కడెక్కడున్నాయో వెతికి తీసి వాటి సానపట్టి సామాజికంగా స్పృహ కలిగించే అవకాశం స్వామిచ్చింది బాల వికాస్. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఉన్న పిల్లల్ని సుమారు ఒక 7-8 ఏళ్ల క్రిందట నేను బాల వికాస్ చెప్దామని వెళ్లాను. వృత్తిరీత్యా టీచర్గా ఉండి పదవీ విరమణ చేయబడి ప్రవృత్తి బాల వికాస గనక వెళ్తే 20 మంది విద్యార్థులు విద్యార్థులు ఇద్దరు ఉపాధ్యాయులు. ఇద్దరులో మన అదృష్టం ఏంటంటే ఒక అతను సత్యసాయి డివోటీ వెంకట సంతోష్. అలాంటి పాఠశాలలోకి వెళ్లి బాల వికాస్ స్టార్ట్ చేసి మొదలుపెట్టి అక్కడ పిల్లలు ఎలా ఉండేవారంటే వాళ్ళకి ఉచ్చారణ దోషాలు చాలా ఎక్కువగా ఉండేవి. రెండు, పాఠశాలకి రావాలంటే ఏదో ప్రభుత్వ పథకం ద్వారా ఆకర్షితమైన ప్రాంతం అది ఆ పాఠశాల. అక్కడ జరిగిన ఓ అనుభవం నేను చెప్తాను. ఓ రోజు నేను బాలకాస్త చెప్తుంటే ఒక ఆయన వచ్చారు. వచ్చి మీరు ఇక్కడ ఏదైనా చేస్తున్నారా అన్నారు. చేస్తున్నాను సార్. అంటే ఇంగ్లీష్ చెప్తారా అన్నారు. చెప్దామని అనుకున్నాను. ఏం లేదు, ఈ పాఠశాలలో నేను బాల వికాసం నేర్చుకున్నాను కనుక ఇవాళ ఈ ఊళ్ళో నేను స్పోకెన్ ఇంగ్లీష్ స్కూల్ ఇన్స్టిట్యూట్ పెట్టి నేను బాగుపడుతున్నాను. ఆ 20 మంది పిల్లల దగ్గర నుంచి మొదలు పెట్టాక మన ఆర్గనైజేషన్ ద్వారా విద్యాజ్యోతులకు ఆ స్కూల్ని తీసుకోబడింది. తీసుకోవడమే వాళ్ళకు ఒక టెలివిజన్ ఇచ్చారు. అది ప్యూర్గా స్వామి కార్యక్రమాలకు మాత్రమే వాడబడుతోంది. మనం చూస్తూ ఉంటాం. ఏంటంటే నేను అన్ని విధాలుగా పనిచేశాను, స్వాగతం చెప్పుకోను. విద్యాబోధన డిజిటల్ గా చేయాలి. అలాంటిది ఆధ్యాత్మిక విద్యని డిజిటల్ గా చేస్తే ఎలా ఉంటుందో ఒక చవి చూపించిన ఒకనొక పాఠశాల ఏదంటే ఎంవీడిఎం స్కూల్ విశాఖపట్నం. స్వామి పాటలు, స్వామి భజనలు, స్వామి సూక్తులు, బీర్బల్ కథలు, ముఖ్యంగా ప్రస్తుత కాలంలో శతకాలంటే తెలియవు మనకి. అలా మొదలుపెట్టిన స్కూల్లో విద్యాజ్యోతిలోకి వచ్చాక స్ట్రెంత్ 60 అయింది. ప్రస్తుతానికి ఒక్క 2 ఏళ్ళు అయింది విద్యాజ్యోతి స్టార్ట్ అయ్యి. అక్కడ ఈ 2 ఏళ్లలో ఆ 62 అయ్యి ఈ రోజు ఆ స్కూల్ స్ట్రెంత్ 120, ఉపాధ్యాయులు 5 గురయ్యారు. దీనికి నిజంగా ప్రేరణ ఏమిటి అంటే విద్యాజ్యోతి కార్యక్రమం మాత్రమే, దాని ద్వారా చేస్తున్న బాల వికాస్ విద్యా బోధన. ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చి ఆ తల్లిదండ్రులను చూస్తూ ఉంటాను, ఆ పిల్లల్ని చూస్తూ ఉంటాను. నిజంగా పిల్లల్ని చూస్తే నాకు ఎంత జాలి వేసిందంటే వీళ్ళు నిజంగా ఓ కార్పొరేట్ స్కూల్లో కనుక చదువు ఉంటే ఎంత బాగు, అంతకన్నా బాగా ఇప్పుడు తయారయ్యారు వాళ్ళు. ఎందుకంటే దానికి అనుగుణంగా పక్కనే ఓ హై స్కూల్ కూడా ఉంది మనకి. అది ప్రస్తుతానికి ఓ పక్కన పెడదాం. ఈ ప్రాథమిక విద్యా పాఠశాలలో పెట్టాక పిల్లల్లో మార్పు ఎంత బాగా వచ్చింది అంటే ప్రతిదినూ లేచి స్వామి చెప్పిన సూక్తి మొదటిది అంటే మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యభవ అక్షరాల ఆచరిస్తున్నారు. ఆ ఆచరణ ద్వారా వాళ్ళ అభివృద్ధిని కూడా పొందుతున్నారు. అంటే వాసి పెరిగిందని చెప్పుకోవడం కన్నా రాశిగా కూడా వాళ్ళు పెరుగుతోంది. వాళ్ళలో విద్యా ఆసక్తి ఎంత బాగా పెరిగిందంటే ప్రస్తుతం చుట్టుపక్కల ఉన్న ఆంగ్ల విద్యా బోధన పాఠశాల వాళ్ళు చాలా బాధపడుతుంది. అంటే మా దగ్గర నుంచి స్ట్రెంత్ అక్కడికి వెళ్ళిపోతున్నారు.
5: సార్, శ్రోతలందరికీ తెలియడానికి మీ వయస్సు ఎంతో చెప్తారా ఒకసారి?
4: నా వయస్సు ప్రస్తుతం 66 నిండుతోంది.
5: మీరు అక్కడ బాల వికాస్ చెప్తానంటున్నారు కదా, అది ఎలా నిర్వహిస్తారు కాస్త వివరిస్తారా? వీక్లీ వన్స్ లేదంటే ప్రతిరోజు వెళ్తారా?
4: వీక్లీ వన్స్ సాధారణంగా వెళ్లేవాడిని. మొదట్లో ఎప్పుడైతే ఇద్దరు టీచర్లు ఉన్నారో వాళ్ళకు ఒక విషయం చెప్తాను, మీకేదైనా అవసరం అయితే నన్ను వాడుకోండి అని. చింకా పని 2 రోజులకోసారి వెళ్తానంటే ఆ టీచర్లు ఇద్దరు ఎవరు సెలవు పెట్టినా నేను వెళ్లి ఆ క్లాసులు తీసుకునేవాడిని. అంటే ఆధ్యాత్మిక బోధనతో పాటు వాళ్ళకు కావాల్సిన విద్యను కూడా అందేవారు. ఆ విధంగా అక్కడ అభివృద్ధి చెందితే ఆ పాఠశాల ప్రస్తుతం 3 పువ్వులు 6 కాయల సామెతని అక్కడ రుజువు చేశాం.
5: సార్, బాల వికాస్ లో మీరు ఎలాంటి విషయాలు బోధిస్తుంటారు పిల్లలకి? అంటే మన బాల వికాస్ సిలబస్ ఫాలో అవుతారా లేదంటే వారికి వేరే ఏదైనా నేర్పిస్తారా?
4: మన బాల వికాస సిలబస్ అనేది ఉంటుంది, కానీ మన అదృష్టం అన్ని రకాల పిల్లలు, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని జాతుల పిల్లలు అక్కడ ఉంటారు గనక అందరికీ పనికొచ్చేటట్టు చెప్పాలి. ఏ ఒక్క మతాన్ని చేయలేదు, ఎక్కువ చేయకూడదు, అలానే అంతకన్నా తక్కువ
5: చేయకూడదు.
4: అలాంటి చోట ఏమిటవుతుందంటే ఇప్పుడు ఆ పిల్లలకి ఈ మధ్యన వాళ్ళు చెప్పిన ఒక డాన్స్ డ్రామా అయితే ఎంత భాగ్యమో ఎంతటి సౌభాగ్యమో భగవానుడు మన కోసం దిగి వచ్చాడు భువిని సత్య సాయిగా నిలిచాడు భువన చక్రవర్తిగా వెలిసాడు అనదొ చిన్న పిల్ల 8 ఏళ్ల పిల్ల డాన్స్ చేసిన ప్రోగ్రాం చూసిన వాళ్ళ కనులకు పండగ కలిగింది. ఆ పేరెంట్స్ యొక్క ప్రభావమే ప్రస్తుతం ఆ చుట్టుపక్కల ఉన్నాయి. మేము వెళ్లి క్లాసు వెళ్ళగానే ఓంకారం పూర్వం చేయించేవాళ్ళం. ఇప్పుడు ఏం చేస్తామంటే సైలెంట్ ప్రేయర్, కళ్ళు మూసుకుని నీ నచ్చిన ప్రాంతాన్ని నచ్చిన భగవంతుడిని ప్రార్థించుకో, అందులోంచి మన దాంట్లోకి జాగ్రత్తగా తీసుకుని వస్తాం. స్వామి చెప్పిన ఈ మధ్యన అందులో ఇంకా డెవలప్మెంట్, ఆ స్కూల్ కాస్త ఆంగ్ల ప్రాథమిక పాఠశాలగా తయారైపోయింది. ఆంధ్ర ప్రాథమిక పాఠశాలని ఆంగ్ల ప్రాథమిక పాఠశాలగా చేశారు ఆ స్కూల్ని, ఆశ్చర్యం. కనుక ఇప్పుడు ఏమిటవుతుందంటే ఇంగ్లీష్లో కూడా వాళ్ళకి చెప్పవలసి వస్తుంది. కనుక ఏబీసీ మనకి తెలుసు, ఆల్వేస్ బీ చీర్ఫుల్,
5: ఆల్వేస్ బీ కేర్ఫుల్,
4: ఆల్వేస్ బీ కేర్ఫుల్, అవాయిడ్ బ్యాడ్ కంపెనీ, ఇలాంటివి చెప్తూ ఉండడం ఒకటి. అన్నిటికన్నా ముఖ్యం నాకు కొంచెం మా కుటుంబ సాంప్రదాయంగా వచ్చిందంటే చిన్న చిన్న మంచి కథలు పిల్లలకి ఆసక్తిగా ఉండేవి. కృష్ణాష్టమి వస్తుంది, కృష్ణుడి జన్మ గురించి చెప్పడం, అలాగే ఒక క్రిస్మస్ వస్తుంటే మన క్రీస్తు గురించి తెలియజేయడం, అక్కడ ముస్లిం పండుగలు ఏవి వచ్చినా వాటికి సంబంధించిన కథలు తీసుకుని ఆ పిల్లల చేత నేను చెప్పడం కానీ ఎక్కువ వాళ్ళు నాకు చెప్పే పరిస్థితిలోకి వస్తారు. టైం వచ్చేసరికి నిజంగా ఓ విధంగా నాకు అది ఒక ఊపిరి. ఎందుకంటే మాకు మా గురువు గారిని తలుచుకోకుండా నేను ఉండలేను. బాలకృష్ణ ఉద్యానికి ఊపిరి వేసిన తాత విశ్వనాథ్ విజయ్ కుమార్ ఆయన పేరు. ఆయన ఒకటే నాకు చెప్పాడు, శ్వాస ఉన్నంత వరకు విశ్వాసముగా స్వామి సేవ చేయవలయే. ఇదే నా దృఢ సంకల్పం సాయిరాం.
5: ఈ వయసులో కూడా మీరు ఇంత చక్కని సేవలు చేస్తూ ఎంతో మంది యువతకి నిజంగా స్ఫూర్తినిస్తున్నారు. చాలా సంతోషం సాయిరాం సార్.

0: ఇందాక సాయి కుమార్ గారు మాట్లాడుతూ వివి శ్రీనివాస్ గారు వాళ్ళ స్కూల్లో చక్కని సేవలు అందించారని చెప్పారు. వాటి గురించి శ్రీనివాస్ గారు మాతో కాస్త పంచుకుంటారా?
1: సరేమండి, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ, ముఖ్యంగా స్వామికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను సర్వీసింగ్ కోఆర్డినేటర్గా ఉన్నప్పుడు, అంటే విశాఖపట్నంలో కణితి వడ్లపూడి కూర్మనపాలెం సమితి మాది, అది చాలా చిన్న సమితి, కానీ కార్యక్రమాలు మాత్రం చాలా అద్భుతంగా చేస్తారు. దానికి కారణం ముఖ్యంగా మా యూత్, అక్కడ ఉన్నటువంటి యూత్ అనమాట. నేను సర్వీసింగ్ కోఆర్డినేటర్గా అక్కడ సమితికి ఉన్నప్పుడు యూత్ లీడర్గా పి రమేష్ అనే కుర్రాడు ఉండేవాడు. అతను తయారు చేసిన టీము ఈ రోజున చాలా అద్భుతంగా అన్నటువంటి వైజాగ్ డిస్టిక్ట్కి ఎంతో పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చేటటువంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా అందులో కొంతమంది పిల్లలు మా దగ్గర బాల వికాస్ పిల్లలే, వాళ్ళు ఈ రోజున యూత్ కింద అందులో ఇప్పుడు వచ్చి ఉన్నారు. బీటెక్ స్టూడెంట్స్ 10-15 మంది ఉంటారు వాళ్ళు యూత్. వాళ్ళందరూ కూడా ఒక టీంలా ఉండి ఈ స్కూల్స్కి, ఫస్ట్ ఒక స్కూల్ సర్వేలకు వెళ్ళినప్పుడు ఒక స్కూల్లో ఇక్కడ స్కూల్కి సరైన గుమ్మాలు గాని కిటికీలు అవి లేవు. ముందు ఫస్ట్ చేసింది అయితే మేము ఉడితో చేసాం, అంటే చేయించాం కార్పెంటర్ తోటి. ఆ తర్వాత గ్రిల్స్ అవి కావాలంటే అవి పెట్టించడం కూడా జరిగింది. అలా కాదు మనమే చేయాలని వాళ్ళు కొంచెం ట్రైనింగ్ తీసుకున్నారన్నమాట. ఈ రమేష్ అన్న అతనైతే ఫ్యాబ్రికేటర్, అతనికి వర్క్ వచ్చు కాబట్టి వీళ్ళందరికీ కూడా కొంచెం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి డ్రిల్లింగ్ మిషన్, కటింగ్ మిషన్, వెల్డింగ్ మిషన్ ఇవన్నీ కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది పాకెట్ మనీతో చేసుకుని. ఇప్పుడు ఒక స్కూల్కి వాటర్ ప్రాజెక్టులు మెయిన్గా చేయడం, దాని ప్రొటెక్షన్, ఎందుకంటే ఆ ట్యాంకులు అవి ఎవరు తీసుకెళ్లిపోకుండా లేకపోతే గాలికి పోకుండా వాటికి గ్రిల్స్ లాగా చేయడం ముందు చేశారు. ఆ తర్వాత రూమ్స్ సెపరేషన్ కింద గ్రిల్స్ పెట్టి క్లాస్ రూములు పెంచడం, అంటే బయట వరండాలా ఉండ దాన్ని
0: క్లాస్ రూమ్
1: కొంచెం క్లాస్ రూముల్లా చేయడం. ఇట్లాంటివి గేట్లు, స్కూల్కి కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది, గేట్లు ఇరిగిపోయి ఉంటాయి, అవన్నీ కూడా రిపేర్ చేయడం ఓన్ గానే వీళ్ళంతా కూడా ఇవన్నీ చేయడం జరిగింది అనమాట.
0: బెంచెస్ కూడా అన్ని
1: బెంచెస్ కూడా వీళ్ళే చేస్తున్నారు, అంటే డైరెక్ట్ గా ప్లైవుడ్ వి షీట్లు కావాల్సినవి కట్ చేయించుకు వచ్చేస్తారు. మిగిలిన వెల్డింగ్ వర్క్ అంతా కూడా ఓన్లీ మెటీరియల్ కాస్టే అవుతుంది మాకు, అంటే ఒక 60,000 అయ్యే దానికి మాకు ఒక 50% లేబర్ చార్జెస్ ఇవన్నీ కూడా తగ్గిపోతుంది. దగ్గర 40-50% వరకు ఒక్కోసారి మెటీరియల్ కాస్టే ఒకటే, మిగిలిందంతా కూడా పెయింటింగ్ అంటే అంతా వీళ్ళే చేస్తారు. మొత్తం వెల్డింగ్ అన్ని బిగించడం అంతా కూడా వాళ్లే చేసి ఇస్తారు అన్నమాట. దగ్గర దగ్గర ఒక 9 స్కూల్స్ వరకు ఇప్పుడు ఇవ్వడం అయింది. ఒక స్కూల్ అయిన తర్వాత రిలాక్స్ అవుదాం అనుకునేసరికి ఇంకో స్కూల్ వాళ్ళు, గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు వచ్చి మా స్కూల్ కూడా పిల్లలకి ఇవ్వండి, చాలా ఇబ్బంది పడుతున్నారు అని అడగడం. ఓ వీళ్ళు అడిగారు ఎలా చేయాలనుకునేసరికి ఓ డోనర్ వచ్చి నేను ఇస్తాను అని. అలాగే ఒకటి అయ్యేసరికి ఒకటి ఆటోమేటిక్ గా అన్ని కూడా అన్ని అలా అరేంజ్ చేసేస్తున్నారు వాళ్ళకి. అయ్యాక వీళ్ళు ఏది వదిలిపెట్టరు, అంటే స్పోర్ట్స్ జిల్లా వైజ్లో జరిగే ప్రతి స్పోర్ట్స్ కు వెళ్తారు, ఫస్ట్ సెకండ్ తీసుకొచ్చేస్తారు. ఎందుకంటే యూనిటీకి ఎంత బలం ఉంది అనేది స్వామి దాంట్లో వీళ్ళు ఉదాహరణ చెప్పాలంటే, ఫస్ట్ సెకండ్ ఏదో ఒకటి, అంటే స్పోర్ట్స్ ఏవి పెట్టినా కూడా జిల్లా వైజ్ మన సస్య ఆర్గనైజేషన్ నుంచి పెడితే కంపల్సరీ ఏదో తీసుకొస్తారు. ఒక 20 మంది టీములు అందులో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాయి. ఒక్కొక్క మొన్న క్రికెట్ పెట్టారు, అందులో 20 టీముల దాకా పార్టిసిపేట్ చేసినాయి. అలా వాటిలో కూడా వీళ్ళు ఏదో రకంగా, అలాగే డిజాస్టర్ దాంట్లో కూడా వీళ్ళు ట్రైనింగ్ పొందున్నారు మా యూత్. వాళ్ళు చాలా చోట్ల, అలాగే మన అనంతపురం జిల్లా పోలీస్ క్యాంపస్ లో కూడా వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు మంచి నేమ్ ఉంది వీళ్ళకి. నాకు అసలు ఎప్పుడు మాట్లాడడం రాలేదు, ఎప్పుడు మాట్లాడేది అటువంటి స్వామి ఈరోజు రేడియో స్థాయిలో మాట్లాడిస్తున్నారు. సాయి కుమార్ గారు తెలుసు, నేను ఎప్పుడు సమితిలో ఎప్పుడు మాట్లాడింది లేదు అసలు మైక్ లో. ఈ డైరెక్ట్ గా స్వామి ఇక్కడ మాట్లాడించడం ఇదొక నాకు మిరకలు అనమాట.
0: స్వామి మాట్లాడించుకుంటా
1: అంతే అంతే, లేకపోతే నాకు అసలు ఎప్పుడు మాట్లాడలేదు నేను మైక్ లో. అది
0: సార్, ఇందాక 9 స్కూల్ అన్నారు.

0: సుమారు అంటే సుమారుగా ఎన్ని బెంచ్లు చేసి ఉంటారు?
1: ఒక స్కూల్ కి ఒక 20 బెంచీలు 30 బెంచీలు అట్లా అవసరం ఉంటుంది. ఒక 3 మనుషులు కూర్చునేటట్లు, పెద్ద హైట్ లో కాకుండా లో హైట్ లో పిల్లలకి సరిపోయేటట్లు వాళ్ళు తయారు చేయడం జరుగుతుంది అన్నమాట.
0: ఈ సేవలు చేస్తున్నప్పుడు మన సాయువత భావాలు ఎలా ఉన్నాయో మాతో కాస్త పంచుకుంటారా?
1: ఇప్పుడు ఆ రమేష్ అన్న అతను యాక్చువల్లీ 10th క్లాస్ వరకు చదివాడు. అతనికి ఫ్యాబ్రికేషన్ వర్క్ వచ్చు, కానీ ఈ బీటెక్ చదువుకున్న వాళ్ళందరూ కూడా అతనికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి తను వింటున్నారంటే అది స్వామి దాంట్లోనే సాధ్యం అవుతుందేమో అనిపిస్తుంది నాకు. బయట అయితే మేము చదువుకున్న వాళ్ళం, 10th క్లాస్ పాడు నీ దగ్గర చేయడం ఏంటి అనేది వస్తుంది, కానీ ఇక్కడ అది అసలు ఉండదు. అందరూ కూడా ఎంత చదువుకున్నా కొంతమంది జాబులు కూడా చేస్తున్నారు, అయినా కూడా వాళ్ళు జాబులు అయి చేసుకొచ్చి నైట్ 7 నుంచి 9 వరకు ఓ 2 అవర్స్ వర్క్ చేసుకుంటారు వాళ్ళు. ఆదివారం వచ్చిందంటే సేవలు ఉంటే సేవలు చూస్తారు, లేకపోతే ఈ ఫ్యాబ్రికేషన్ వర్క్ చేస్తూ ఉంటారు అన్నమాట. అలాగే నెక్స్ట్ జనరేషన్ కూడా తయారు చేయాలి మన తర్వాత అని చెప్పేసి ఈ ప్రీ ట్యూషన్ పిల్లలు మనకి అవుతుంది కదా, వాళ్ళని ఆ సండేస్ బాల వికాసులు పంపించడం, వాళ్ళని నెమ్మదిగా మోటివేట్ చేస్తున్నారు. ఇప్పుడు 5th నుంచి 10th క్లాస్ మధ్యలో పిల్లలు చక్కగా తయారవుతున్నారు.
0: చాలా సంతోషం
1: సార్.
2: యాక్చువల్గా ఇందులో ఒక విషయం మెన్షన్ చేయాలి, విద్యాజ్యోతి స్కూల్స్ లోనే కాకుండా ఇదైతే సర్వే చాలా 100s of schools సర్వేస్ చేసాం. సో అందులో చాలా స్కూల్స్, ఇదైతే ఇప్పుడు శ్రీనివాస్ గారు 9 స్కూల్స్ అన్నారు, విద్యాజ్యోతి స్కూల్స్ కాకుండా బయట స్కూల్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళకు కూడా ఈ వాటర్ ఫెసిలిటీ, బెంచెస్ ఇవ్వటం, ఈ మెడికల్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేయడం కూడా ఈ సమితి వాళ్ళు చేస్తున్నారు. అంటే మన ఏదో రిస్ట్రిక్షన్ కాకుండా రిక్వైర్మెంట్ బేస్ లో చేయటం అనేది నిజంగా
1: దగ్గర మేము 20-25 మధ్యలో ఈ వాటర్ ప్రాజెక్టులు అవి చేయడం కూడా జరిగింది. చాలా సింపుల్ గా చేస్తారు అన్నమాట. అంటే ఒక గవర్నమెంట్ నుంచి ఏంటంటే ఒక మున్సిపల్ ట్యాప్ వాటర్ వేసి వదిలేస్తారు, ఆ టైం వచ్చినప్పుడు వాళ్ళు ఏదో బకెట్లో పట్టుకుని అప్పుడు వాడుకోవడం, మిగిలిన టైం అంతా పోవడం లేదంటే రాకపోవడం జరుగుతుంది. ఇది బాగాలేదు ఇది అని చెప్పేసి మా యూత్ మెయిన్ ఏం చేశారంటే సింపుల్ గా ఎట్లా అవుద్దని ఆలోచించి ఒక ట్యాంక్ 500 లీటర్స్ నుంచి 1000 అక్కడ కెపాసిటీ, స్కూల్ కెపాసిటీని బట్టి పెట్టడం జరుగుతుంది. లేదంటే ఈ హ్యాండ్ ఉన్న వాటికి మోటార్లు పెట్టి అది ఇది కూడా యూజ్ అయ్యేటట్లుగా ప్లాన్ చేయడం అవుతుంది. పిల్లలు టీచర్స్ చాలా హ్యాపీ అవుతున్నారు, అందుకే దీన్ని కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు బకెట్లతో మోసుకొచ్చి పిల్లలు పెడితే గానీ అక్కడ క్లీనింగ్ అవ్వట్లేదు. అలా ప్రతిసారి వాళ్ళు పిల్లలు తీసుకురావడం చేయించడం అంటే టీచర్స్ కూడా చాలా ఇబ్బందిగానే ఉంటుంది. ఎప్పుడైతే మేము ట్యాప్లు పెట్టేస్తున్నామో చాలా ఈజీ అయిపోయి అమ్మాయి మనకి బరువు తగ్గింది అని చాలా హ్యాపీ అయిపోతున్నారు అన్నమాట. పిల్లలు పేరెంట్స్ కూడా చాలా రిలీఫ్ గా ఆనందంగా ఫీల్ అవడం బాగా గమనిస్తున్నాం మేము.
2: చాలా బాగుంది సార్. ముఖ్యంగా ఇందులో ఇంకొక విషయం ఏంటంటే సత్యసాయి విద్యావిహార్ మనకి ఎంబీపీ స్కూల్ అంటే మన ఎంబీపీ మందిర్ ఉంది. సో ముఖ్యంగా స్కూల్ వాళ్ళు కూడా ఒక స్కూల్ ని అడాప్ట్ చేసుకున్నారు ఇందులో ఈ విద్యాజ్యోతిలో. సో అసలు వాళ్ళు ఇస్తున్నటువంటి సపోర్ట్ అసలు ఆసమ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ ఏదైతే మోడల్ స్కూల్ చేశామో నేషనల్ లెవెల్లో ఫస్ట్ టాయ్ బ్యాంక్ మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ స్కూల్లో ఉన్నటువంటి ప్రతి చిల్డ్రన్, ఆల్మోస్ట్ ఒక 2500 చిల్డ్రన్స్ ఉన్నారు మన విద్యావిహార్ స్కూల్లో. ఆల్మోస్ట్ అందరు పిల్లలు వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి టాయ్స్ తెచ్చేశారు. సో తెస్తే వాటన్నింటితో కలిపి ఒక టాయ్ బ్యాంక్ ఆర్గనైజ్ చేస్తున్నాం. సో ఈ స్కూల్ ఏంటంటే అసలు టాయ్ బ్యాంక్ చూస్తే పిల్లలు అసలు ఎవరైనా అసలు ఒక కార్పొరేట్ స్కూల్లో కూడా అటువంటి కాన్సెప్ట్ లేదు,
0: ఉండదు.
2: సో అంత ఆసమ్ టాయ్ బ్యాంక్. అసలు విద్యావిహార్ వాళ్ళు అన్ని విధాలుగా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. అలాగే వాళ్ళు ఒక స్కూల్ ని అడాప్ట్ చేసుకుని 2x a week ఇద్దరు టీచర్స్ వెళ్లి వాళ్ళకి అకాడమిక్ సపోర్ట్ ఇస్తున్నారు. ఆల్మోస్ట్ ఒక 30 కిలోమీటర్స్ వాళ్ళు ఒక క్యాబ్ బుక్ చేసుకుని ఎవ్రీ అంటే వాళ్ళొక సబ్జెక్ట్ అడాప్ట్ చేసుకుని మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ అనుకుంటారు, దానిపైన వాళ్ళు పూర్తిగా ఆ పిల్లలకి, అది కూడా ఫిషర్మ్యాన్ కాలనీలో ఉన్న స్కూలే, సో భీమిలిపట్నం దగ్గరలో. సో ఆ స్కూల్ ని విద్యావిహార్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకు ముఖ్యంగా ఇందులో విద్యాజ్యోతిలో ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిందంతా కూడా ఎడ్యుకేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, బాల్య వికాస్ ఇవన్నీ, బట్ ఇవన్నీ కూడా పిల్లల్ని రిస్ట్రిక్ట్ అంటే ఇందులో డిసిప్లిన్ మేనర్ లో ఉంచే యాక్టివిటీస్. సో దీనికన్నా ఇంకాస్త స్వామి చెప్తా అంటారు పిల్లలంటే జాయ్. సో దానికి తాడిచెట్లపాలెం నుంచి మన యూత్ అబ్బాయి శంకర్, సో అండ్ శంకర్ అండ్ తాడిచెట్లపాలెం యూత్ టీమ్ అంటే డిఫరెంట్ భజన మండల్ టీమ్స్ లో ఈయన ఒక టీం అంట. సో శంకర్ గారు వీళ్ళందరూ కలిపి డే విత్ స్కూల్ చిల్డ్రన్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ మనం స్టార్ట్ చేసాం. ఎందుకంటే ఫుల్ డే అంతా కూడా పిల్లలతోనే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మార్నింగ్ స్కూల్ ప్రేయర్ తో స్టార్ట్ చేసి ఈవినింగ్ స్కూల్ ప్రేయర్ వరకు వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ లంచ్. నేను చెప్పడం కన్నా శంకర్ మాటల్లో విన్నాం, డే విత్ స్కూల్ చిల్డ్రన్ ఇస్ ఎన్ వండర్ఫుల్ యాక్టివిటీ. శంకర్ గారు మాట్లాడతారు.
0: సాయిరాం శంకర్ గారు.
3: సాయిరాం సార్, ముఖ్యంగా ఈ విద్యాజ్యోతి స్టార్ట్ అయిన తర్వాత మా భజన మండలి, ముఖ్యంగా విశాఖపట్నం తాడిచెట్ల బాలం భజన మండలిలో యూత్ మెంబర్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారండి. సో ప్రతి అంటే ఆల్మోస్ట్ 2000 నుంచి అందరం కూడా ప్రతి యాక్టివిటీ కూడా యూత్ తోటే జరుగుతుంది. అక్కడ మాకు ఎక్కువగా సపోర్ట్ ఇచ్చేది కూడా యూతే. మా యూత్ కోసం ఎక్కువగా చెప్తున్నాను కాదు, మా ఆ యూత్ అందరూ కూడా ఎలాంటి వాళ్ళంటే అందరూ ఎవరూ జాబ్స్ కాదు, అందరూ కూడా చాలా ఆటో డ్రైవర్స్, స్వయం ఉపాధి కల్పించుకుని చేసిన వాళ్ళే. ఎవరు కూడా హై క్వాలిఫైడ్ కూడా కాదు, ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా తక్కువ. సో అలాంటి వాళ్ళందరూ కూడా ఎంతో డెడికేషన్తో, స్వామి మీద ఉన్న అచంచలమైన విశ్వాసంతో ప్రతి కార్యక్రమం కూడా జరుగుతుంది. స్వామి ఉన్నారు, ఎటువంటి ఇది లేదు అన్న ధైర్యంతో ప్రతి కార్యక్రమం కూడా చేయవ జరుగుతుంది. ఈ విద్యాజ్యోతి స్టార్ట్ అయిన తర్వాత స్వామి విత్ స్వామి బ్లెస్సింగ్స్, ఇంకేం లేదు అనుకోకుండా ఒక స్కూల్ ని, ఈ 21 స్కూల్ విశాఖపట్నం ఎప్పుడైతే విద్యాజ్యోతి కింద వచ్చిందో అందులో ఒక స్కూల్ ని మనం అడాప్ట్ చేసుకుందామని ఒక తీర్మానం చేసుకున్నాం. అది తీసుకుని కొండకర్ల స్కూల్, కొండకర్ల విలేజ్ లో ఉన్న ఒక ప్రైమరీ స్కూల్ ని తీసుకుని దాన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. కేవలం తాడిచెట్ల బాలం మధ్య అందులో ఏం చేద్దాం, ఒక 1 ఇయర్ ఫస్ట్ అనుకున్నాం, 1 ఇయర్ లో ఏం చేద్దాం అంటే ఒక్కొక్క స్టేజ్ వైజ్ గా మనం ఒక్కొక్క ప్రాపర్ గా చేద్దాం, ఒక ప్లాన్ చేద్దామని అనుకుని ఫస్ట్ ఇనాగ్రేషన్ అయిన తర్వాత పిల్లలకి ముఖ్యంగా ముందు డైరెక్ట్ గా వెళ్లి ఏమి చేయకుండా వాళ్ళతో ఎక్కువగా పార్టిసిపేషన్ చేయాలి. ఏ విధంగా అవుతుంది, స్పోర్ట్స్ ద్వారా మెయిన్ పిల్లలు యాక్టివ్ గా అట్రాక్ట్ అవుతారు. సో వాళ్ళకి ముఖ్యంగా స్పోర్ట్స్ మెటీరియల్ ఇవ్వడం జరిగింది. సో దాంతోపాటు గేమ్స్ కండక్ట్ చేయడం, పిల్లలతో వాళ్ళతో అసోసియేషన్ ఎక్కువ అవ్వడం. అలాగే అది అయిన తర్వాత మెయిన్ చాలా మందికి అక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆ స్కూల్లో ఐ ప్రాబ్లం ఉంది అందరికి, చాలా మందికి మెడికల్ ప్రాబ్లం, ఐ ప్రాబ్లం. సో అక్కడ మాకు హరిపాలెం భజన మళ్ళీ సపోర్టు, మెయిన్ వాళ్ళ సపోర్ట్ తోటి మేము చేయగలుగుతున్నాం. వాళ్ళ భజన మళ్ళీ మేము అందరం కలిపి ఏం చేస్తాం, ఐ క్యాంప్ ఒకటి తయారు చేసి దాదాపు ఒక 18 నుంచి 20 మందికి పిల్లలకి ఐ గ్లాసెస్ డిస్ట్రిబ్యూషన్ కూడా జరిగింది. ఆ తర్వాత పేరెంట్స్ ను కూడా పిలవడం జరిగింది. అంటే ముఖ్యంగా మనం ఎంత చేసినా కూడా పేరెంట్స్ తరపున కూడా మనకు సపోర్ట్ ఉండాలి ఏం చేసినా కూడా. సో వాళ్ళు మనం ఎంత హైజీనిక్ చెప్పినా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయగలగాలి, పాటించగలగాలి. ఇంట్లో వాళ్ళకి ముందు మోటివేషన్ చేయాలన్న ఉద్దేశంతో పేరెంట్స్ తో కూడా మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి ఎలా ఉండాలని చెప్పడం జరిగింది. హైజీనిక్ గా, హెల్త్ అండ్ హైజీనిక్ పరంగా పిల్లల్ని ఎలా పంపించాలి, ఏ విధంగా ఉండాలి, ఇంట్లో ఎలా ఉండాలి, ఈ సైమిల్టేనియస్ గా బాల వికాస్ ఎప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది. సో మనం స్వామి చెప్పిన పద్ధతిలోనే అంతా కూడా జరుగుతుంది. దాని తర్వాత మెడికల్ క్యాంప్ ఒకటి కండక్ట్ చేయడం జరిగింది, జనరల్ మెడికల్ క్యాంప్ అని, అదితో పాటు మిగతా అన్ని కూడా. అది ఓన్లీ పిల్లలకే కాకుండా గ్రామం కూడా, గ్రామంలో ఉన్న వాళ్ళందరికి కూడా పెళ్ళడం జరిగింది, వాళ్ళకి కూడా ఐకమ్ చేసాం. ఆ తర్వాత అక్కడ మేము ఫస్ట్ ఎలాగని అబ్జర్వ్ చేసిందంటే పిల్లలందరూ కూడా కిందనే కూర్చునేవారు, స్కూల్ బెంచెస్ ఏమి లేవు. సో కంపల్సరిగా పిల్లలు ఏంటంటే వాళ్ళు ఎంత నీట్ గా వచ్చినా కూడా సాయంత్రం వెళ్లేసరికి చిరిగిపోయిన బట్టలతో వెళ్ళేవారు, మాసిపోయిన బట్టలు చిరిగిపోయి ఒకసారి కొట్టుకుంటారు చిన్న పిల్లలు కదా. సో ముందు వీళ్ళకి నీట్ గా ఉండాలంటే బెంచెస్ ఉండాలి, కిందన కూర్చుంటే డ్రెస్ పాడైపోతుంది. సో బెంచెస్ ఉండాలి కంపల్సరిగా, వాళ్ళకి ఆ బెంచెస్ ప్రొవైడ్ చేయాలని. సో ఐరన్ బెంచెస్ తోటి పెర్మనెంట్ గా ఉండేటట్టు ఒక 40 వరకు మనం ప్రొవైడ్ చేస్తాం. ఆ 40 కూడా ఓన్లీ కాంట్రిబ్యూషన్ బై యూత్ మెంబర్, ఓన్లీ తాడిచెట్లపాలెం యూత్ మెంబర్సే తన పాకెట్ మనీ తోటి చేయించింది అంతా కూడా, వాళ్ళు సంపాదించిన దాంట్లో కొంత కొంత స్వామి కోసం చేసింది. ఆ తర్వాత స్కూల్ బ్యాగ్స్ ఎవరికైనా మా యూత్ పిల్లల్లో కూడా ఎవరికైనా ఏమైనా అకేషన్స్ కానీ వాళ్ళ పిల్లలు బర్త్డేస్ కానీ ఏవైనా కూడా ఆడంబరాలు లేకుండా ఈ స్కూల్లో ఒక స్కూల్లోని అడాప్ట్ చేసుకున్నాం కాబట్టి ఆ స్కూల్కి ఏవైనా ప్రొవైడ్ చేద్దాం. సో అలాగే మాకు యూత్ మెంబర్స్ ఏం చేసి స్కూల్ బ్యాగ్స్, వాళ్ళు ఏంటంటే గోన్ సంచులని మన రైస్ బ్యాగ్స్ ఉంటాయి, రైస్ బ్యాగ్ ని దీనిలాగా వేసుకుని వచ్చేవారు, స్కూల్ బ్యాగ్స్ బుక్స్ పెట్టుకుని దానికి తాడు కట్టుకుని వచ్చేవారు. సో వాళ్ళ అలాంటి వాళ్ళందరికి కూడా మొత్తం స్కూల్ అందరికి కూడా స్కూల్ బ్యాగ్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది కంటిన్యూ అవుతూ దీంతో పాటు అడ్వాన్స్ గా ఈ సంవత్సరం ఏం చేద్దాం ఇంకా అనుకుంటూ గొంపవానిపాలెం స్కూల్ కి వెళ్ళాం. అక్కడ ఆల్రెడీ సాయి గారు చెప్పినట్టు ఒక డే విత్ చిల్డ్రన్ అని, అంటే ఈ ఎడ్యుకేషన్ పరంగా జరుగుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా జరుగుతుంది, కానీ పిల్లలతో ఇంకా అసోసియేషన్ ఏట అవ్వగలం, అసోసియేషన్ ఏ విధంగా అవ్వగలం, ఎలాగ అవ్వాలంటే ఫుల్ డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అందరం పిల్లలతో గడుపుదాం విత్ స్పిరిచువల్ పరంగానే జాయ్ఫుల్ గా వాళ్ళతో ఉండడానికి ఏం చేస్తే బాగుంటుందని ఒక ప్లాన్ చేసి మార్నింగ్ ప్రేయర్ నుంచి ఈవినింగ్ వరకు ఒక ప్లాన్ చేసాం. ప్రేయర్ అవ్వగానే ప్రేయర్ నుంచి వాళ్ళకి పిల్లలకి ఎంతో ఇష్టమైన మ్యాజిక్ షో
2: వెంట్రిలోకిజం అంటే
3: బొమ్మతో మాట్లాడించడం అదొకటి చేయటం. ప్లస్ గేమ్స్ పిల్లలు చిన్నపిల్లలకి ఏవైతే చాలా ఇష్టపడే గేమ్స్ ఇవ్వడం, వాళ్ళని మోటివేట్ చేయడం, వాళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వడం, ప్రైజెస్ ఇవ్వడం. దీనికన్నా ముఖ్యంగా వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచాలి. సో బయట ఉన్న పోటీ ప్రపంచంతో ఎలా పోటీ చేయగలగాలి అంటే వీళ్ళు పిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళ మనసులో మంచి కాన్ఫిడెన్స్ కానీ బిల్డ్ చేయగలిగితే వాళ్ళు పెద్ద అయ్యాక చాలా పోటీ పరీక్షలు కానీ పోటీతత్వాన్ని కానీ అలవాటు ఎదుర్కోగలుగుతారు. సో ఆ ఉద్దేశంతో ముఖ్యంగా శ్రీమతి లావణ్య గారు ఎంతో సహాయం చేశారు అందరూ. అంటే ఆ ప్రోగ్రామ్ అయిన తర్వాత పిల్లలు ఎవరు ఆవిడ వదలలే.
2: అంటే ఏం చేసేవారు వాళ్ళు ఆవిడ కార్యక్రమం గురించి?
3: మార్నింగ్ నుంచి వాళ్ళతో ఎక్సర్సైజెస్ గానీ వాళ్ళతో క్విజ్ యోగా గానీ.
2: యోగా అంటే షీజ్ ఆల్సో బాలికాస్ గురు. సో కాబట్టి యోగా, నెక్స్ట్ స్పిరిచువల్ గేమ్స్. అంటే షీజ్ అయిన హెచ్ఆర్ కన్సల్టెంట్ ఆల్సో, ఇస్ అ వెరీ గుడ్ స్పీకర్. సో దట్ షీ కెన్
1: చక్కగా ఇంటరాక్ట్
2: అయ్యే చాలా బాగా ఇంటరాక్ట్
3: అయ్యారు. డిజిటల్ ఎడ్యుకేషన్ లో ఉన్న డిజిటల్ స్క్రీన్ ప్రకారం ఆ స్క్రీన్స్ లోని వాళ్ళకి కొన్ని వీడియోస్ చూపించి ఎలా కాన్సన్ట్రేషన్ గా ఉండాలి, ఎలా చేయాలి అంటే అందులో చేస్తూ అందులో కొన్ని క్వశ్చన్స్ వేసేవారు. మీరు దీంట్లో ఏంటి నేర్చుకున్నారు, సో దీన్ని ఎలాగ మనం పాజిటివ్ గా తీసుకోవాలి ప్రతిది కూడా, అంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసే లెవెల్ గా వాళ్ళు తీసుకువెళ్లారు అనమాట. ఆవిడ మెయిన్ ఆ మొత్తం ఆ ప్రోగ్రామ్ అంతటికి ఆవిడ మేడం గారు ఉండడం వల్లే జరిగింది, చాలా హైలైట్ చేశారు.
2: ప్యారలల్ గా అదే రోజు మన యూత్ అందరూ కూడా శానిటేషన్ ప్రోగ్రామ్స్ ప్యారలల్ గా అంటే పిల్లలందరికీ ద బెస్ట్ బ్రేక్ఫాస్ట్, బెస్ట్ లంచ్ అండ్ బెస్ట్ స్నాక్స్ విత్ సపోర్ట్ ఆఫ్ లోకల్ గుంపవాణిపాలెం సమితి.
3: అంటే ముఖ్యంగా ఫుడ్ కూడా ఏంటంటే వాళ్ళకి ఎవ్రీడే లంచ్ పెడతారు గవర్నమెంట్ స్కూల్లో లంచ్ పెడతారు. సో దానికి భిన్నంగా మనం ఒక్కరోజు మనం స్పెండ్ చేస్తున్నాం కానీ చాలా కొంచెం బాగా
2: అంటే అలా ఏ రోజు ఎంచుకునే వాళ్ళు మీరు దానికోసం
3: వాళ్ళకి కన్వీనియంట్ గా ఏవి రోజు అయితే అండి
2: అంటే పండుగ దినాల్లో వర్కింగ్ డేస్,
3: వర్కింగ్ డేస్ ఎందుకంటే పిల్లలు ముఖ్యంగా వర్కింగ్ డేస్ లో వస్తుంది, సండే సాటర్డే అంటే ఎవరు రారు. సో మనం వర్కింగ్ డేస్ లోనే చేయగలం.
2: యాక్చువల్ గా ఇందులో ఒక చిన్న హైలైట్ థింగ్ ఏంటంటే ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ హైలైట్ అండ్ కైండ్ ఆఫ్ టఫ్ ఆల్సో. దిస్ విద్యాజ్యోతి ప్రాజెక్ట్ ఇట్ సెల్ఫ్ అయిన వర్కింగ్ డే ప్రాజెక్ట్. సో బేసికల్లీ స్కూల్స్ ఉన్నప్పుడు స్కూల్ అవర్స్ లో వర్కింగ్ డేస్ అండ్ వర్కింగ్ అవర్స్ లో చేయాల్సినటువంటి టాస్క్ ఇది. సో స్వామి ఏంటంటే వెరీ సెలెక్టివ్ పీపుల్, బహుశా ఈ యాక్టివిటీలో ఎవరైనా వర్క్ చేస్తున్నారంటే ఇట్స్ హిమ్సెల్ఫ్ సెలెక్టెడ్ బై స్వామి ఇట్ సెల్ఫ్
1: అంతే.
2: సో ఏంటంటే రెగ్యులర్ పీపుల్ జనరల్ గా మనం చేసే సర్వీస్ యాక్టివిటీస్ అన్ని కూడా ఈవినింగ్స్ భజన్స్ లేకపోతే సండే హాలిడేస్ టైమ్ లో చేస్తాం, బట్ దిస్ ప్రాజెక్ట్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఏ వర్కింగ్ డేస్ లో చేయాల్సినటువంటి ప్రాజెక్ట్.
3: ముఖ్యంగా యూత్ అక్కడ ఎంతమంది 20 మంది వెళ్ళినా 20 మంది ఏం పని చేయగాలి, ఆ స్కూల్లో ఏం చేయగలగని ఉద్దేశంతో ప్రతి కార్యం కూడా ప్రతి ఒక్క మనం పార్టిసిపేట్ చేస్తున్నామంటే 100% స్వామి సర్వీస్ చేయగలం. సో ఆ స్కూల్ మొత్తం శుభ్రం చేయడం, అక్కడ చుట్టుపక్కలంతా కూడా మొక్కలు పిచ్చి మొక్కలు అన్ని తీయడం, శుభ్రం చేయడం, ప్లస్ టాయిలెట్స్ క్లీనింగ్ మెయిన్. చాలా అధ్వానంగా ఉన్నాయి టాయిలెట్స్, దానికి మొత్తం అంతా కూడా పెయింటింగ్ వేయడం, మొత్తం కింద అంతా రిపేర్ చేయడం, క్లీనింగ్ వాటర్ క్లీన్ చేయడం, వాటర్ ప్రొవైడ్ చేయడం. ముఖ్యంగా ఈ సర్వీస్ యాక్టివిటీస్ తో పాటు ఆల్టర్నేటివ్ యూత్ అటువైపు చేస్తున్నారు, ఒకవైపు పిల్లలతో ఈ కార్యక్రమాలు జరుగుతుంది. అంటే ఫుల్లీ అనమాట పిల్లలతో ఎవరిని ఎక్కడ వదలకుండా అందరూ కూడా చేసి చాలా
2: సక్సెస్ఫుల్. ఎంత మంది యువత దీంట్లో పాల్గొంటారు?
3: ఇందులో 20 మంది అండి.
2: 20 మంది,
3: 20 నుంచి 25-30 మంది దగ్గర లోపటే ఉంటారు.
2: పిల్లలు ఎంతమంది ఉంటారు?
3: పిల్లలు 80 నుంచి 100 మంది పిల్లలు ఆ స్కూల్ పరంగా. అందులో ముఖ్యంగా ఇంకోటి ఏంటనుకున్నామంటే నెక్స్ట్ ఫ్యూచర్ లో ఇంకా అంటే ఇది ఎప్పుడైతే ఇలా సక్సెస్ అయిందో అంటే మెయిన్ ఈ మోటో ఏంటంటే పిల్లల్లో కాన్ఫిడెన్స్ పెంచాలి. అది పెంచాలి అంటే కంపల్సరిగా ఇలాంటి యాక్టివిటీ ఒకటి చేయాలి. సో వాళ్ళలో భయం పోతుంది, బయట వాళ్ళతో అసోసియేషన్ అవ్వగలరు పిల్లలు, అంటే బయట పిల్లలతో బాగా అసోసియేట్ అవ్వగలరు అన్న ఉద్దేశం. మాకు బాగా మాకు ముందు కాన్ఫిడెన్స్ వచ్చింది యూత్ కి. సో మిగతా స్కూల్లో కూడా అలాగా ప్రతి స్కూల్లో కూడా కండక్ట్ చేద్దామని ఫ్యూచర్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ లో చేద్దామని. ప్లస్ దీంతో పాటు సైమల్టేనియస్ గా మొక్కలు నాటించడం స్కూల్లో సాలన్స్ లో, చాలా కొన్ని స్కూల్లో మొక్కలు లేవు, అలాగే పిల్లలతో పాటు మొక్కలకు ప్లస్ అలాగే ఫార్మేషన్ వెజిటబుల్ మొక్కలు పెంచడం వాళ్ళకి అలవాటు చేయగలుగుతుండే. సో అదొక ప్రాజెక్ట్ కింద కూడా తయారవుతుంది, బాగుంటుంది వాళ్ళకి, దాని మీద అవగాహన కలిగించడం. సో మిగతా అన్ని స్కూల్లో ఇంత ముందు చెప్పినట్టే వాళ్ళకి అకాడమిక్ ఇయర్ కి సంబంధించి ఏవైతే మనం ప్రొవైడ్ చేయగలమో అవకాశం ఉన్నంత వరకు కూడా మనం చేయగలం చేస్తున్నాం అండి.
0: ఇలాంటి సేవలు చేస్తున్నప్పుడు ఇందులో తల్లిదండ్రుల పాత్ర కూడా ఎంతో ఉంటుంది. అంటే ఈ ఒక్కరోజు వాళ్ళు ఇక్కడ నేర్చుకుంటే సరిపోదు, దాన్ని వాళ్ళు ఆచరించగలగాలి అంటే ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ కూడా ఉండాలి. దాని గురించి మీరు ఏమైనా కార్యక్రమాలు చేపట్టారా?
2: పేరెంట్ వర్క్షాప్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది సార్. అయితే అంత సక్సెస్ఫుల్ గా జరగలేదనే చెప్పాలి ఇది ఈ పర్టికులర్ థింగ్. ఎందుకంటే కొన్ని స్కూల్స్ లైక్ బాపిరాజ్ గారు వాళ్ళు అడాప్ట్ చేసుకున్నటువంటి స్కూల్స్, అంటే ఎక్స్క్లూజివ్లీ ఏదైనా మనం సక్సెస్ అవుతున్నాము అంటే బికాస్ ఆఫ్ దట్ స్కూల్ టీచర్స్ అండ్ బాల వికాస్ గురువు తాలూకు ఇంట్రెస్ట్ మీద ఆధారపడి ఉంటుంది ఇది. అండ్ సర్కమ్స్టెన్సెస్, అక్కడ విలేజెస్ తాలూకా సర్కమ్స్టెన్సెస్. చాలా స్కూల్స్ లో మనం పేరెంట్ వర్క్షాప్స్ కండక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే స్కూల్ చిల్డ్రన్ ఇంటికి వెళ్లిన తర్వాత హోంవర్క్ కానీ స్కూల్లో ఏం చెప్పారని కానీ అడిగే పేరెంట్స్ కూడా ఉండరు ఈ గవర్నమెంట్ స్కూల్స్ లో. సో స్వామి గ్రేస్ తో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేలోపు పేరెంట్స్ లో పూర్తి అవగాహన వచ్చినట్లయితే ఆల్మోస్ట్ ఒక 50% మనం సక్సెస్ సాధించామనే అనుకోవచ్చు. సంతృప్తి అయితే ఖచ్చితంగా వస్తుంది. సో ఇందులో ముఖ్యంగా ఇందాక మనం అనుకున్న వాటిలో వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హెల్త్ అండ్ హైజీన్ విషయంలో సాయి ప్రోటీన్ అనేది ఒకటి మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. సో దిస్ ఇస్ ద వెరీ వండర్ఫుల్ యాక్టివిటీ అండ్ చాలా మంచి అవుట్పుట్ వస్తుంది బికాస్ పేరెంట్స్ పిల్లల్ని పట్టించుకోరు, గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్న దాంట్లో న్యూట్రిషన్ లేదు. సో నౌ సాయి ప్రోటీన్ అని స్వామి ఏదైతే డిజైన్ చేసి స్వామి డిఫైన్ చేసినటువంటి ఆ ప్రోటీన్ ఫుడ్ ని ఎవ్రీడే స్కూల్స్ లో మనం డిస్ట్రిబ్యూట్ చేయడం ద్వారా ఆల్మోస్ట్ ఈ లాస్ట్ 2 ఇయర్స్ లో పిల్లల్లో మంచి గ్రోత్ వచ్చింది. పిల్లల్లో మంచి అంటే పిల్లల్లో గ్రోత్ ఇన్ ద సెన్స్ పిల్లల్ని ఇంతకు ముందు మనం చూసేటప్పుడు చాలా వీక్ గా కనిపించే పిల్లలు ఈ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా కనిపిస్తున్నారు. అండ్ సండేస్ అండ్ సమ్మర్ హాలిడేస్ వచ్చేటప్పుడు పిల్లలు ఇట్ సెల్ఫ్ ఆస్కింగ్, అంటే ఈ మాకు పేరెంట్స్ ముఖ్యంగా ఈ ప్రోటీన్ ఫుడ్ మాకు ఇంటికి ఇస్తే కాస్త, కొన్ని స్కూల్స్ లో కొన్ని విలేజెస్ లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఇస్తే మేము అది చేస్తామని చెప్పడం. అఫ్ కోర్స్ అది మనం ఆ టైంకి అది చేయలేకపోయాం, బట్ ఇన్ ఫ్యూచర్ లో అది సాయి ప్రోటీన్ మాత్రం కంటిన్యూ చేయాలి, ఇంకా సక్సెస్ఫుల్ గా చేయాలనేది మన తాలూకా మెయిన్ ఇంటెన్షన్. అంటే ఇది కొన్ని స్కూల్స్ నే మనం హైలైట్ చేయడం జరిగింది, కానీ అవుట్ ఆఫ్ 20 స్కూల్స్ లో ఆల్మోస్ట్ అన్ని స్కూల్స్ లో కూడా అన్ని సమితి వాళ్ళు అంతే ఉత్సాహంతో ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నారు. సో కానీ కొన్ని చోట్ల కొన్ని హైలైట్స్ ఉంటాయి కాబట్టి అది మనం హైలైట్ చేసుకోవడం జరిగింది. సో ఈ సందర్భంగా స్వామి మనకి నిజంగా ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చారు, దీని గురించి మననం చేసుకుని మరొకసారి మనం రీయాక్టివ్ అయ్యి ఆయన అనుగ్రహాన్ని పొందే ఛాన్స్ మరొకసారి ఇచ్చారు కాబట్టి ఈ అవకాశం వచ్చినందుకు ఏదైతే ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి రిమైనింగ్ విశాఖ జిల్లాలో ఉంటే అన్ని సమితి యువత, ముఖ్యంగా చెప్పాలంటే మహిళా విభాగం వాళ్లే సాయి ప్రోటీన్ తయారు చేసి మనకు సపోర్ట్ చేస్తున్నారు. మెడికల్ టీమ్ వాళ్లే ఈ మెడికల్ క్యాంప్స్ అన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు, వాళ్ళని ఫాలోఅప్ చేస్తూ వాళ్ళని హాస్పిటల్స్ తీసుకెళ్లి, కొన్ని చోట్ల డెంటల్ ముఖ్యంగా పిల్లల్లో క్యావిటీ ఎక్కువగా ఉంటుంది, అసలు గవర్నమెంట్ స్కూల్ పిల్లలు సరిగ్గా బ్రషింగ్ ఉండదు, సో వాళ్ళ అవగాహన కలిగించడానికి డాక్టర్స్ ఇస్తున్నటువంటి సపోర్ట్ కానివ్వండి, ఎవ్రీథింగ్ నిజంగా చాలా. అంటే స్వామి ఈ రోజు మనందరినీ మరొకసారి రిఫ్రెష్ చేస్తూ మరింత ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని కలిగించాలని కోరుకుంటూ ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చినటువంటి రేడియో సాయి టీమ్ కి అలానే ముఖ్యంగా స్వామికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
0: చివరికి ఒక ప్రశ్న అండి, ఇందాక మన బాపిరాజు గారు వెళ్తున్నటువంటి స్కూళ్ల గురించి చెప్పుకుంటున్నప్పుడు అక్కడ పిల్లలు తర్వాత పెద్దవాళ్ళందరూ కూడా అన్ని రకాలుగా వెనుకబడిన వాళ్ళని చెప్పారు కదా, అలాంటి వాళ్ళకి చెప్పడం కూడా కొంచెం కష్టమైన విషయం.
2: అవును,
0: అందులో కొన్ని ఛాలెంజెస్ కూడా ఉంటాయి, అలాంటివి మీరు ఎలా ఎదుర్కొన్నారు?
2: అంటే అది నా మాటల్లో కన్నా అది ఫేస్ చేసిన బాపిరాజు గారు చెప్తే ఇంకొంచెం బాగుంటుందేమో.
4: పిల్లలు మన స్వామి చెప్పినట్టు మట్టి ముద్దలు, మనం ఏ ఆకారం తీసుకుంటే ఆ ఆకారంలోకి వాళ్ళు రాగలుగుతారు. ఒక ఉపాధ్యాయుడిగా నా పూర్వానుభవము అపూర్వానుభవం కూడా అది. అయితే ఇక్కడ ఈ స్కూల్కి వచ్చేసరికి మొదట్లో వాళ్ళకి ఉచ్చరణ దోషాలు కూడా
0: ఉండేవి.
4: డ్రెస్ ప్రభుత్వం ఇచ్చేది, ఏవో ప్రభుత్వం చాలా ఇస్తోంది, వీటన్నిటికన్నా వాళ్ళకి కావాల్సింది ఏది కావాలో అది సమయానికి కరెక్ట్గా అందిందనమాట. పేరెంటింగ్ అని చెప్పి ఒకసారి ఒక నవంబర్ 14 మామూలు ఫంక్షన్ చేశాక ఒక పేరెంటింగ్ చేస్తే ఎప్పుడు పేరెంట్స్ డే పెడితే సర్వసాధారణంగా రారు పేరెంట్స్. అలాంటిది అలా 70% పేరెంట్స్ వచ్చి మేం కాదు మేం చుట్టుపక్కల మా పిల్లలు వాళ్ళ ఇళ్లలో మేము చెప్పి చేస్తున్నాం. ఎందుకంటే మా పిల్లలు అంతకుముందు మేము ఎక్కడున్నామో చూసేవాడు కాదు, ఇప్పుడు వచ్చి ప్రతిరోజు మా కాళ్ళ దండం పెట్టి మా మూర్ధ్వాన్ని అంటే ఈ తలని తల్లి తండ్రి గాని ముట్టుకుంటే దీర్ఘాయుష్మంతుడు అవుతాడని మనకి స్మృతి. అలా చెయ్యమని వాళ్ళు మమ్మల్ని అడుగుతున్నారు. అంటే ఈ విధంగా ఒక ప్రీచింగ్ ఇట్ ఇస్ నాట్ టీచింగ్. వాళ్ళకి ఒకటే చెప్పాను నేను, మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అన్నది ఉపనిషత్ వాక్యం. ఆ ఉపనిషత్ వాక్యాన్ని మనం ఎప్పుడైతే ఆచరించగలుగుతామో మన అభివృద్ధికి అది దారి తీస్తూ ఉంటుంది. ఈ విధంగా పేరెంట్స్ అంటే తల్లిదండ్రుల యొక్క సహకారం మా స్కూల్లో నాకు చాలా ఎక్కువ ఉంది. ఒక్కొక్కప్పుడు లక్ష్మీవారిని క్లాస్ చెప్తూ ఉంటే వాళ్ళు క్యారేజీలు కొందరు అప్పుడప్పుడు పిల్లలు ఇక్కడ సహార చాలదని ఇంకా సప్లిమెంట్ చేయడం కోసం తెచ్చిన వాళ్ళు అక్కడ పక్క నుంచి కిటికీల్లోంచి వినడం కూడా నేను చూశాను. వాళ్ళు ఒకటే అంటారు, మా చిన్నప్పుడు మాకు ఇలా చెప్పుంటే మాకు బాగుండేది అని. నేను అప్పుడు ఒకటే చెప్పాను, నా చిన్నప్పుడు నేను బాలవికసలో ఉంటే ఇంకా ఎంత బాగుండేవాడి నాకే తెలియదు. ప్రస్తుతానికి ఈ అవకాశం, ఈ మంచి సువర్ణ అవకాశం, ఎందుకంటే స్వామి భాషే రిటైర్ అవడం కాదు రిటైర్ అవడం నేర్చుకో ఎప్పుడైనా, అలాంటి స్వామి ఆశీస్సులు నాకు అందించిన మా కన్వీనర్ గారికి, మా జిల్లా అధ్యక్షుల వారికి, ముఖ్యంగా ఈ విధంగా నన్ను ఒక్కసారి స్వామి తిరిగాడిన నెలలో ఒక నాలుగు మాటలు చెప్పమని మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతతో సాయిరాం.
2: సాయిరాం సార్. సాయి కుమార్ గారు, ఇంకొక ప్రశ్న. ఈ విద్యాజ్యోతి కార్యక్రమం ద్వారా స్వామి ఎంతో మంది పిల్లల జీవితాల్లో ప్రవేశించారు. అది అంతటితో ఆగదు. మీరు ముందు చెప్పినట్టుగా జ్యోతి అనేది ప్రకాశాన్ని అలా పంచుకుంటూ పెంచుకుంటూ వెళ్తూ ఉంటుంది. కానీ దీని ప్రభావం ముఖ్యంగా చూపేది వాళ్ళ కుటుంబాలలో. సో వాళ్ళ పేరెంట్స్ కూడా ఎంతో తెలుసుకుని ఉంటారు ఈ కార్యక్రమం ద్వారా. సో వాళ్ళలో కలిగిన పరివర్తన కానీ లేదంటే వాళ్ళ అనుభవాలు కానీ మీతో ఎప్పుడైనా పంచుకోవడం జరిగిందా?
5: ఖచ్చితంగా అండి. చాలా స్కూల్స్ లో ఈరోజు స్కూల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది అంటేనే దిస్ ఇస్ ద మెయిన్ రీజన్. అంటే బేసిక్ గా మా పిల్లవాడిని నేను ఒక ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తే ఇది బాగుంది అంటే మా ఫ్రెండ్స్ కి నేను రిఫర్ చేస్తాను. సో ద సేమ్ సిమిలర్ వే నౌ డే నెక్స్ట్ టూ ఈ లాస్ట్ టూ ఇయర్స్ లో గవర్నమెంట్ స్కూల్స్ లో స్ట్రెంగ్త్ పెరిగింది అంటే బహుశా నాకు చాలా సార్లు అనిపిస్తూ ఉంటుంది స్వామి గవర్నమెంట్ స్కూల్స్ అన్నింటికి మంచి గిఫ్ట్ ఇచ్చారేమో ఈ విద్యాజ్యోతి ద్వారా. టీచర్స్ ఆర్ వెరీ మచ్ హ్యాపీ నౌ. అండ్ పేరెంట్స్ ఆర్ అంటే పేరెంట్స్ ఎలా ఎందుకు ఈ విషయం చెప్తా అంటే పేరెంట్స్ కొన్నిసార్లు మనకు డైరెక్ట్ గా ఫీడ్బ్యాక్ ఇవ్వకపోయినా కూడా వాళ్ళు మనం చెప్పినది ఏదైతే యూనిఫామ్ నీట్ గా వేసుకోమని స్టూడెంట్స్ కి చెప్తాం, కానీ అది ఫాలో అప్ చేయాల్సింది పేరెంట్స్. అది చేస్తున్నారు అంటే సో దట్ దే ఆర్ యాక్సెప్టింగ్. ఫస్ట్ మనం ఇచ్చే హోంవర్క్స్ ఏదైతే ఇస్తున్నామో హోంవర్క్స్ కూడా ఇప్పుడు ఈరోజు పేరెంట్స్ పట్టించుకొని వాళ్ళు చేస్తున్నారంటే ఇట్స్ దే ఆర్ యాక్సెప్టింగ్. అండ్ మోర్ ఓవర్ పేరెంట్స్ అల్టిమేట్ గా మనం ఫస్ట్ ఇందాక కూడా నేను డిస్కస్ చెప్పినట్టుగా గ్రామస్తులు వాళ్ళలో వచ్చే అవేర్నెస్ ద్వారానే ఈ విద్యాజ్యోతి కానీ మనం ఏదైతే ఈ మారల్ వాల్యూస్ చెప్తున్నామో డెఫినెట్ గా స్వామి భవిష్యత్ తరాలకి అదే మనకి స్వామి దళకి మెసేజ్ కింద స్ప్రెడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది.
2: చాలా చాలా చక్కగా చెప్పారు. వింటున్న శ్రోతలందరికీ కూడా ఒక విషయం, ఇప్పుడు మనం ఎవరితో అయితే మాట్లాడమో వీళ్ళందరూ కూడా బాలవికాస్ స్టూడెంట్స్ లేదా బాలవికాస్ టీచర్స్. అంటే స్వామి ఆ బాలవికాస్ కు ఇచ్చిన ఇంపార్టెన్స్ ఇక్కడ మనం గుర్తించాలి. ఈరోజు వాళ్ళు యువతగా మారి ఇన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి ముందుకు నడిపిస్తున్నారంటే అదంతా స్వామి అలా చిన్నప్పుడు నాటిన విత్తనాలు. అవన్నీ కూడా ఎన్నో చక్కని విషయాలు ఈ విద్యాజ్యోతి కార్యక్రమాల్లో జరుగుతున్న విషయాలను మా అందరితో పంచుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. సాయి కుమార్ గారు, మానప్రగడ బాపిరాజు గారు, వివి శ్రీనివాస్ గారు, శ్రీ శంకర్ గారు. సాయిరాం.

0: ఈనాటి మన ప్రత్యేక కార్యక్రమంలో విశాఖ జిల్లా మహిళా విభాగం వారు యువత చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ కార్యక్రమాల వివరాలను, వారి అనుభవాలను మనతో పంచుకోవటానికి కేవీకే సమితి మహిళా విభాగం ఇన్ఛార్జి అయిన జె రమణమ్మ గారు, గాజువాక సమితి యూత్ ఇన్ఛార్జి అయిన సంతోషి గారు, విశాఖ జిల్లా డిస్టిక్ట్ యూత్ కోఆర్డినేటర్ ప్రియదర్శిని గారు మనతో ఉన్నారు. ఇప్పుడు వారితో మాట్లాడుతూ వారి అనుభవాలను, కార్యక్రమాల వివరాలను గురించి తెలుసుకుందాం.
1: సాయిరమ్మండి, నా పేరు రమణమ్మండి. నేను కేవీకే సమితి మహిళా కోఆర్డినేటర్గా చేస్తున్నానండి. మహిళా విభాగం నుండి మేము అన్ని కార్యక్రమాల్లోనూ పాల్పంచుకుంటున్నామండి. మొదట గత సంవత్సరం పాతయాత్ర నుండి ఈ సంవత్సరం పాతయాత్ర వరకు జరిగిన కొన్ని విషయాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందామండి. ఈ విషయంలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది టైలరింగ్ సెంటర్లండి. ఈ విశాఖ జిల్లా మొత్తం మీద చాలా చోట్ల ఈ టైలరింగ్ సెంటర్లు ఏర్పాటు చేయడం, చాలా మంది యువతను ఎంకరేజ్ చేసి దీనిలో భాగస్థులుగా చేయడం జరిగింది. అయితే వాళ్ళలో పేదవాళ్లకి మనం మిషన్లు కూడా కొంతమందికి ఇవ్వడం జీవనోపాధి కింద జరుగుతుందండి. ఈ విషయం మీద మన సంతోష్ గారు ఇంకా వివరంగా తెలియజేస్తారండి. తర్వాత గవర్నమెంట్ స్కూల్లో కొంతమంది పిల్లలకి బెంచీలు లేక ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళకి బెంచీలు మన సంస్థలో ఉన్న యూత్ చేత చేయించి మహిళలంతా కూడా ఆ మహిళా విభాగం ద్వారా బెంచెస్ గవర్నమెంట్ స్కూల్కి ఇవ్వడం జరుగుతుందండి. ఈ దీనిలో భాగంగా ఏంటంటే ఈ మధ్యకాలంలో మెంటల్లీ రిటార్డెడ్ స్కూలు ఒకటి మేము మా మహిళా యూత్ ఇన్ఛార్జ్ వెళ్ళి చూడడం జరిగింది. అక్కడ పిల్లలకి భోజనానికి చదువుకి వాళ్ళకి బాగా ఇబ్బందిగా ఉంది అని వాళ్ళు తెలియజేశారు. ఆ అమ్మాయి చూసొచ్చి వాళ్ళకి యూ షేప్ టేబుల్ ఇస్తే ఆ పిల్లలకి కూర్చోవడానికి ముందు ప్లేట్ పెట్టుకుని భోంచేసినా లేదంటే చదువుకోవడానిక వీలుగా ఉంటుంది కనుక అలా అరేంజ్ చేస్తే బాగుంటుందని తను కనుకుందన్నమాట. ఆ విషయం మహిళా విభాగ వారికి అందరికీ చెప్పడం, అలాగే కన్వీనర్ గారికి, డీపీ గారికి, అందరికీ తెలియపరచడం జరిగింది. మేమంతా కలిసి యూ షేప్ టేబుల్ చేయించి ఈ మెంటలీ రిటార్డెడ్ స్కూల్ పిల్లలకి ఇవ్వడం జరిగిందండి.
0: సుమారు ఎన్ని చైర్స్ ఇచ్చారండి?
1: అది ఒకటే రౌండ్ టేబుల్ సమావేశంలాగా ఉంటుందన్నమాట. యూ టేబుల్ టీచర్ ఎదురుగా కూర్చుని చెప్పేటట్టు, పిల్లలు టీచర్కి అందరూ కూడా అభిముఖంగా ఉండేటట్టు వాళ్ల ముందునే టేబుల్ వేసినట్లుగా డెస్క్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. వాళ్ళు 26 మంది పిల్లలండి అక్కడ. వాళ్ళకి టేబుల్తో పాటు స్టేషనరీ ఐటమ్స్ కూడా ఇచ్చాం, బుక్స్ కూడా ఇచ్చామండి. అలాగే కొన్ని గవర్నమెంట్ స్కూల్లో బుక్స్ పంపిణీ, బెంచెస్ వాళ్ళకి మామూలు ముగ్గురు కూర్చునేందుకు వీలుగా బెంచ్ డెస్క్ ఏర్పాటు చేయించడం జరిగిందండి. అది గొప్పతనం ఏంటంటే మా సంస్థ నుండి జెంట్స్ యూత్ పిల్లలు సహాయం తీసుకుని వాళ్లే ఓన్ గా తయారు చేసినవి మా మహిళా విభాగం ఇవ్వడం జరిగిందండి కొన్ని స్కూళ్లలో. తర్వాత ఏంటంటే ఒక స్కూల్ గవర్నమెంట్ స్కూలు ఆనంద్రహారికి సెలెక్ట్ అయింది. అంటే మన సంస్థలో విద్యావాహిని విధానం ఒకటి ఉంది కదా, అదే విధంగా ఆనంద్లహారి అనమాట, అది గవర్నమెంట్ స్కూల్లో పెడుతున్నారు. ఆ స్కూల్కి సెలెక్ట్ అయిన పిల్లలు వాళ్లు బెంచీల మీద కూర్చోకుండా కేవలం కింద మాత్రం కూర్చొని వాళ్లు రాసుకోవాలన్నమాట. అయితే వాళ్లు మాకు ఇబ్బందిగా ఉంది, కింద కూర్చొని రాసేటప్పుడు ఫ్లాంక్స్ కావాలని అడిగారు. అంతకుముందు వాళ్ళకి భోజనానికి ప్లేట్లు మేము అరేంజ్ చేయడం జరిగిందండి. అయితే గ్లాసులు కూడా కావాలి, ఫ్లాంక్స్ కావాలని అడిగారు. ఈ విషయం మీద మేము వెళ్లి ఆ స్కూల్లో ఎంక్వైరీ చేస్తే అక్కడ తెలిసింది ఏంటంటే వాళ్ళ కింద కూర్చోవాలి, కింద ఫ్లోర్ అంతా బాగా డిస్మెట్ అయిపోయిందన్నమాట, కూర్చోడానికి వీలుగా లేదు. అలాంటప్పుడు అక్కడ ఫ్లోరింగ్ చేయిస్తే బాగుంటుందని చెప్పి ఈ మహిళా విభాగం తరఫున అక్కడ ఫ్లోరింగ్ కూడా చేయించడం జరిగిందండి. దానికి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. స్వామి వచ్చి మాకు ఈ కార్యక్రమాన్ని మేము కేవలం ఫ్లాంక్స్ గ్లాసులు అడిగితే పిల్లలు కూర్చోడానికి వీలుగా కూడా, అంటే బెంచీల మీద కూర్చోవలసిన పిల్లలు కింద కూర్చున్నప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఫ్లోరింగ్ బాగుండాలి, అలాంటి ఫ్లోరింగ్ స్వామి మీ ద్వారా చేయించారని వాళ్ళు చాలా ఆనందించడం జరిగిందండి. ఈ కార్యక్రమం ఒకటి మధ్య మేము చేశామండి.
0: బాగుంది.
1: తర్వాత దువ్వాడని అక్కడ మాకు దగ్గరలో ఒక ఏరియా ఉందండి, 5-6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ మన సంస్థ నుండి ఇంతవరకు కూడా ఎటువంటి కార్యక్రమాలు జరగడం లేదు. ఎవరో వెళ్తే ఒక 3 మాసాలకోసారి వెళ్లి ఏదో కార్యక్రమం చేసి ఆగిపోయేవారు. అలా కాకుండా అక్కడ వాళ్లని మనం తయారు చేయాలనే ఉద్దేశంలో అక్కడ అమ్మవారి గుళ్ళు లేదంటే రామాలయం ఇలాంటి గుళ్ళను సెలెక్ట్ చేసుకుని ఒక 10-15 మంది లేడీస్ను సేకరించి అక్కడ కూర్చోబెట్టి వాళ్ళకి లలితా పారాయణం నేర్పించడం, భజనలు, స్వామివారి భజనలు నేర్పించడం, తాళం నేర్పించడం, ఇలాంటివి మేము చేసి అక్కడ గ్రూపులు తయారు చేసి వాళ్ళంతటి వాళ్లే భజన చేసుకునేటట్టు ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇది కూడా మహిళా విభాగంలోనూ చేపట్టిన కార్యక్రమం అండి. తర్వాత మెంటల్ హాస్పిటల్, వైజాగ్ లో మెంటల్ హాస్పిటల్ సర్వీస్, మా మహిళలంతా కూడా 19వ తేదీ నెళ్ళి అక్కడ సర్వీస్ చేస్తుంటారండి. వాళ్ళకి స్నానాలు చేయించడం, అక్కడంతా నీట్ గా తయారు చేయడం, ఫుడ్ కూడా పెట్టడం చేస్తారు. అలాగే జీవీఎంసీ ఏరియాలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ ఒక హాస్పిటల్ కి గాజువాక సమితి నుండి అక్కడున్న మా సోదరి మండలంతా వెళ్లి రోజు నిత్యనారాయణ సేవని చేస్తారండి. 45 మెంబర్స్ కి వాళ్ళు రోజు ఫుడ్ అక్కడ పట్టుకెళ్ళి ఇవ్వడం జరుగుతుందండి. ఇవి హాస్పిటల్ సర్వీస్ అనమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే మాస్ మ్యారేజెస్ అని పేదమ్మాయిలకి పెళ్లిళ్లు చేయడం కూడా ఈ మహిళా విభాగం నుండి చేయడం జరుగుతుందండి. అదేవిధంగా కొంతమంది వాళ్లు పెళ్లి చేసుకుని ఐటమ్స్ ఏమైనా ఇబ్బందిగా ఉండి సారి పెట్టడానికి ఇబ్బందిగా ఉంటే మా వాళ్ళని అడిగినప్పుడు దానికి కూడా ఏర్పాటు చేయడం, ఒక బీరువాని, మంచమని, పరుపులని ఇలాంటివి ఇవ్వడం కూడా జరుగుతుందండి.
0: మాస్ మ్యారేజెస్ లో ఏమేం చేస్తారు, కార్యక్రమాల వివరాలు చెప్తారా?
1: అమ్మాయికి పుస్తులు, మట్టెలు, చీర, మంచం, బీరువా, తనకు సూట్ కేసు, గ్యాస్ స్టవ్, వంట సామాన్లు, చీరలు కూడా కొద్దిగా ఇవ్వడం జరుగుతుందండి వేరేగా. తర్వాత ఖర్చుల నిమిత్తం వాళ్ళకి ఎంతో కొంత మనం వెయ్యాలి. రేపొద్దుట ఏ కష్ట సుఖమైనా సరే ఉండాలనే ఉద్దేశంలో కొంత అమౌంట్ కూడా కలెక్ట్ చేసి వాళ్ళ పేరును బ్యాంకులో కూడా వేసి ఇవ్వడం జరుగుతుంటుందండి. అలాగే ఈ హాస్పిటల్ సర్వీస్ కి వెళ్లేటప్పుడు అక్కడ ఉన్న పేషెంట్లకి ఫ్రూట్స్, బ్రెడ్ ఇలాంటివి ఇవ్వడం జరుగుతుందండి. తర్వాత ఇంకో విషయం ఏంటంటే అప్పుడే పుట్టిన పిల్లలకి బేబీ కిట్స్ అని కూడా మన సంస్థ నుండి మహిళా విభాగ వారు ఇవ్వడం జరుగుతుందండి.
0: బేబీ కిట్స్ అంటే అందులో ఏముంటాయి కాస్త చెప్తారా?
1: సోపు, జుబ్బా, టవలు, డెటాలు ఇలాంటివి ఉంటాయండి.
0: ఇది ప్రతి నెల చేసే యాక్టివిటీ అండి? ఎంత ఫ్రీక్వెంట్ గా చేస్తుంటారు?
1: ప్రతి నెల వెళ్తుంటారండి, వెళ్ళి చేస్తుంటాం. ప్రోటీన్ ఫుడ్ ఒకటి మేము తయారు చేసి ఇవ్వడం జరుగుతుందండి. హెచ్ఐవి పేషెంట్లకి ప్రోటీన్ ఫుడ్ బాగా అవసరం అండి. వాళ్ళైతే ముందు వాళ్ళు వెయిట్ బాగా తక్కువ ఉంటారనమాట. ఈ ప్రోటీన్ ఫుడ్ మనం ఇచ్చిన తర్వాత వాళ్ళ వెయిట్ చాలా బాగా పెరగడం మొదలు పెట్టిందండి. 5-6 కేజీలు పెరగడం తెలిసిందనమాట. అందువల్ల వాళ్ళు కంపల్సరిగా అడుగుతుంటారండి, ప్రోటీన్ ఫుడ్ మీ దగ్గర నుండి వస్తే మా పేషెంట్లు బాగుంటారని చెప్పడం జరుగుతుందండి. అందువల్ల కంపల్సరిగా ప్రతి నెల ప్రోటీన్ ఫుడ్ హెచ్ఐవి పేషెంట్లకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ కూడా మేము ప్రోటీన్ ఫుడ్, పప్పుండ్లు వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుందండి. పళ్ళు, పప్పుండ్లు ఇస్తుంటామండి. పేదవాళ్ళు వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సీమంతం మీరు స్వామి దగ్గర మాకు చేస్తే మాకు మంచి జరుగుద్ది, పిల్లలు బాగా పుడతారు, మంచిగా ఉంటారు వాళ్ళు, అందుకని స్వామి దగ్గర మీ చేతులతో మీరు చేయండి అమ్మని కొంతమంది అడుగుతుంటారండి. బాగా పేదవాళ్ళు కాకపోయినా సరే ఆచారం లేని వాళ్ళు కొంతమంది ఉంటారండి, సీమంతం ఆచారం లేని వాళ్ళు. వాళ్ళు ఏంటంటే మీ స్వామి దగ్గర జరగాలి, మీ చేతుల మీద జరగాలి అని చెప్పి అడుగుతారండి. అలాంటి వాళ్ళకి మేము మందిరంలోనే సీమంతాలు చేయడం జరుగుతుందండి. తర్వాత వాళ్ళు చెప్తారు చక్కగా, అమ్మ మీరు సీమంతం చేశారు కదా, ఆ రోజు బాబు పుట్టాడు చక్కగా ఉన్నాడు అని చెప్పి చెప్పడం కూడా జరుగుతుందండి. ఇలాంటి కార్యక్రమాలన్నీ చాలా జరుగుతున్నాయండి.
0: అమ్మ మీరు ఎన్ని సంవత్సరాలుగా స్వామి సేవలో పాల్గొంటున్నారు?
1: నేను 20 సంవత్సరాల నుండి స్వామి సేవలో ఉన్నానండి. అయితే మాది ముందు సెంటర్ గా ఉన్నప్పుడు నేను అక్కడ ఈ కార్యక్రమాలు స్టార్ట్ చేశాము. తర్వాత భజన మండలి అయింది, ఈ రోజు సమితి అయింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు 20 సంవత్సరాల నుండి స్వామి నాకు పెద్ద గిఫ్ట్ ఇచ్చారు. ఏంటంటే మహిళా కోఆర్డినేటర్ సెంటర్ స్టార్ట్ అయిన దగ్గర నుండి సమితి వరకు కూడా నాకే అప్పచెప్పారండి బాధ్యత. తర్వాతేమో సత్సంగాలు కూడా చేయడానికి, అంటే మాకు స్టడీ సర్కిల్స్ అని ఉంటాయన్నమాట, స్టడీ సర్కిల్ కోఆర్డినేటర్గా కూడా స్వామి నన్నే ఎన్నుకున్నారండి. 3 బాధ్యతలు కూడా విడివిడిగా చేస్తుంటారు అందరూ, కానీ స్వామి మాత్రం 20 సంవత్సరాల నుండి నాకు అప్పచెప్పారండి ఆ బాధ్యత.
0: చాలా సంతోషం అండి. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా మీరు ముందు ముందు చేయాలని, స్వామి ప్రేమకు పాత్రులు కావాలని స్వామిని ప్రార్థిస్తూ సాయిరాం.
1: సాయిరాం అండి.
0: అమ్మ ఇందాక మీరు మాట్లాడుతూ టైలరింగ్ విషయం గురించి సంతోష్ చెప్తానన్నారు కదా,
1: అవునండి,
0: ఆ వివరాలు కాస్త వివరిస్తారా సంతోష్ గారు?
2: అందరికీ సాయిరాం అండి. నా పేరు సంతోషి, నేను గాజువాక సమితి యూత్ ఇన్ఛార్జ్ గా చేస్తున్నానండి, మహిళా యూత్ ఇన్ఛార్జ్ గా చేస్తున్నాను. ఈ టైలరింగ్ వచ్చేసరికి మేము ఒక 45 డేస్ ప్రోగ్రామ్ చేయడం జరిగిందండి. టైలరింగ్ అనేసరికి ఏంటంటే బయట చాలా మంది చేస్తూ ఉంటారు ఈ యాక్టివిటీ, కానీ మన సత్యసాయి సంస్థ నుంచి మనం ఎలా చేసామంటే బయట వాళ్ళు కేవలం ఒక 35 మెంబర్స్ తో స్టార్ట్ చేస్తారు ఈ ప్రోగ్రామ్ ని. కానీ స్వామి గిఫ్ట్ ఏంటంటే మేము ప్రోగ్రామ్ ని కొంచెం డిఫరెంట్ గా డిజైన్ చేసామండి ప్రోగ్రామ్ ని. సో ఫస్ట్ పాంప్లెట్స్ ఒక 500 పాంప్లెట్స్ కొట్టించి స్లమ్ ఏరియాలో కొంచెం పంచడం జరిగింది. ఈ టైలరింగ్ ఒకటే కాకుండా దీంతో పాటు బ్యూటిషియన్ కూడా కోర్స్ యాడ్ చేశాము. సో ఇదేంటంటే ఇది స్లమ్ ఏరియాలో పేపర్ ద్వారాగా పెట్టివ్వడం, నెక్స్ట్ మేము కూడా వెళ్లి స్లమ్ ఏరియాలో చెప్పడం జరిగింది. అంటే బ్యూటిషియన్ టైలరింగ్ అంటే చాలా ఎక్కువ మంది వస్తారు. సో ఇది పంచడం అయిపోయిన 3 డేస్ మేము వీళ్ళకి రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరిగింది. ఈ రిజిస్ట్రేషన్ ఎలా తీసుకున్నాము అంటే 18 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ ఉన్న వాళ్ళని, అది కూడా నీడ్ పీపుల్ ని, అది ఎవరైతే నేర్చుకుంటే వాళ్ళకి ఉపాధికి ఉపయోగపడుతుందో వాళ్ళని సెలెక్ట్ చేయడం జరిగిందండి. సో ఇలాగ మాకు 155 మెంబర్స్ వచ్చారు ఈ ప్రోగ్రామ్ కి. సో ఏంటంటే మేము స్టార్టింగ్ ఇద్దరు ఫ్యాకల్టీలతోనే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగిందండి. సో ఏంటంటే ఒకటి బ్యూటిషియన్, 2 స్టిచ్చింగ్ కి ఇద్దరు ఫ్యాకల్టీస్ ని పెట్టడం జరిగింది. 155 మెంబర్స్ వచ్చేసరికి కొంచెం స్టార్టింగ్ కంగారు పడ్డాం, కష్టం అవుతుంది ఇంతమంది జనాలని ఫీల్ అయ్యాం. అయిన తర్వాత ఏం జరిగిందంటే ఈ గ్రూప్స్ ఎంతమందిని ఒకే దగ్గర సెట్ చేస్తే అసలు వాళ్ళు ఏం నేర్చుకోలేరు అనే దృక్పథంతో ఏం చేసామంటే స్టార్టింగ్ డేనే వీళ్ళని గ్రూప్స్ కింద డివైడ్ చేశామండి. 8 గ్రూప్స్ కింద డివైడ్ చేశాము. బ్యూటిషియన్ కి 2 గ్రూప్స్ కింద డివైడ్ చేశాము. స్టిచ్చింగ్ వచ్చేసరికి 6 గ్రూపుల కింద డివైడ్ చేశామండి. ఒక్కొక్క గ్రూప్ కి నేమ్ అనేది పెట్టడం జరిగింది. సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస, రామ, సీత, ఇలా 8 గ్రూపులకి 8 పేర్లు పెట్టి డివైడ్ చేశాము. ఈ 8 గ్రూపుల్ని కూడా ఎలా డివైడ్ చేశాము అంటే బ్యూటిషియన్ కి వచ్చిన వాళ్ళు అసలు వాళ్ళకి ఏమీ రాలేని వాళ్ళు, వాళ్ళని 2 గ్రూపుల కింద డివైడ్ చేశాము. ఈ స్టిచ్చింగ్ వచ్చేసరికి ఏంటి అంటే చాలా మంది ఆల్రెడీ టచ్ ఉన్న వాళ్ళు ఉంటారు, లేకుంటే కొంచెం నేర్చుకున్న వాళ్ళు ఉంటారు, అసలు ఏమీ రాలేని వాళ్ళు ఉంటారు. అలా 6 గ్రూపుల కింద డివైడ్ చేశామండి. ఫస్ట్ గ్రూప్ ఏంటి అంటే సత్య గ్రూప్ కి వాళ్ళకి ఏంటంటే సూది, దారు మెక్కించడం, అసలు మిషన్ గురించి ఏ రకమైన టచ్ లేదు, అలాంటి నీళ్ళు అనమాట ఇంకా పూర్తిగా, అలాంటి గ్రూప్ ఒక గ్రూప్ డివైడ్ చేశాము. నెక్స్ట్ వచ్చేసే గ్రూప్ ఏంటంటే వాళ్ళకి హెమ్మింగ్ వచ్చు, ఏదైనా హెమ్మింగ్ చేయగలరు కానీ కటింగ్ రాదు, మిషన్ టచ్ లేదు, అలాంటి గ్రూప్ ని వేరే గ్రూప్ కింద. ఇంకొకటి ఏంటి అంటే కొడతారు, కటింగ్ రాదు కానీ కొడతారు, అలాంటి గ్రూప్ కింద వేరే దాన్ని. అలాగా ఈ గ్రూప్స్ ని డివైడ్ చేశామండి. ఇందులో కూడా ఇలా రాలేని వాళ్ళని ఏంటి అంటే వాళ్ళకి నీడ్ అంటే డ్రెస్ కుడితే మాకు ఈ ఉపాధి దొరుకుతుంది, లేకుంటే బ్లౌజెస్ కుడితే మాకు ఈ ఉపాధి దొరుకుతుంది అనే వాళ్ళని, వాళ్ళ ఆసక్తి మేరకు ఇంట్రెస్ట్ ఏది ఉంటే అది చేయగలరు కదా, అలా అని వాళ్ళని ఏదైతే వాళ్ళు ఫస్ట్ ఇంట్రెస్ట్ గా నేర్చుకుంటారో సో దానికి వాళ్ళకి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చి డ్రెస్సులు వాళ్ళని వేరే, బ్లౌజెస్ వాళ్ళని వేరే, అలా డిఫరెంట్ డిఫరెంట్ గా డిజైన్ చేసి పెట్టడం జరిగిందండి. వీళ్ళకి కూడా స్వామి ఏంటంటే 155 మందికి ప్లేస్ అనేది చాలా ఎక్కువ కావాలండి, కానీ స్వామి మందిరం గాజువాక సమితిలో జరిగింది, అది కూడా సెంటర్ లో అండి. మాది గాజువాక సమితిలో 5 భజన మండళ్ళు ఉన్నాయండి. ఒకే భజన మండలిని కాకుండా 5 భజన మండలిని కవర్ చేసాం, 5 ఏరియాలను కవర్ చేసి 155 మందిని తీసుకున్నామండి, ఒకే ఏరియా కాకుండా. ఈ 5 ఏరియాల నుంచి కూడా ఒకే స్లాట్ ఇచ్చామన్నమాట, ఒక దగ్గర నేర్పించేలాగా. గాజువాక సమితిలో కృపా మందిర్ అండి, 2 ఫ్లోర్లు ఉంటాయి, కిందన వచ్చేసి నారాయణ సేవకు ఉపయోగించుకుంటారు వాళ్ళు, పైన వచ్చేసి పూర్తిగా స్వామి మందిరం అనమాట, భజన్స్ కి ఉపయోగించుకుంటాం అనమాట. కానీ మా కన్వీనర్స్ ఏంటంటే స్త్రీలు చేస్తున్నారు 45 డేస్, వీళ్ళకి వెన్నంటే ఉండి సపోర్ట్ చేయాలని 45 డేస్ కూడా మాకు మందిరం అప్పగించడం జరిగిందండి. కిందన పైన 2 ఫ్లోర్లు కూడా మేము యూజ్ చేసుకోవడం జరిగింది 45 డేస్. ఫస్ట్ డే ఏంటంటే వీళ్ళందరికీ స్లాట్లు ఇచ్చామండి, మీరు ఇలా రౌండ్ అప్ గా కూర్చోవాలి, ఇలా స్లాట్లు ఇస్తే ఎవ్రీడే కూడా అక్కడికి వచ్చిన వాళ్ళందరూ హిందూ ఒక మతస్థులు కాదండి, వాళ్ళులో క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, డిఫరెంట్ డిఫరెంట్ మతస్థులు ఉన్నారు. సో అందరూ కూడా వచ్చి నేర్చుకోవాలి అంటే వాళ్ళలో ఒక నమ్మకం, సత్యసాయి ట్రస్ట్ అంటే ఫుల్ ఫ్లెజ్డ్ గా నేర్పిస్తారు, నేర్చుకుంటే మనకు ఒక భవిష్యత్తు ఏర్పడుతుంది అన్న భక్తి శ్రద్ధతో వచ్చారండి వాళ్ళందరూ కూడా. సో వాళ్ళకి ఏంటంటే స్లాట్ ఇవ్వడం జరిగింది. ఎంత అంటే నిజంగా బయట జనాలు మన స్వామి డివోటీస్ అంటే నిశ్శబ్దంగా ఉంటారు, కానీ వితౌట్ డివోటీస్ కూడా అదే నిశ్శబ్దాన్ని పాటించడం అనేది చాలా గొప్ప విషయం. అది ఏంటంటే వాళ్ళందరికీ ఒక స్లాట్ ఇస్తే ఎవ్రీ డే కూడా మాకు అసలు ఇబ్బంది కలిగించకుండా అదే స్లాట్ లో వచ్చి కూర్చునేవారండి. ఈ స్లాట్ల విషయం ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫ్యాకల్టీస్కి వచ్చేసరికి బ్యూటిషియన్ అంటే మేడం ఒక క్లాస్ చెప్పేవారు, వాళ్ళు ప్రాక్టీస్ చేసుకునేవారు. సో ఓవరాల్ గా అక్కడ కవర్ అయిపోయేదండి. స్టిచ్చింగ్ వచ్చేసరికి ఏమైందంటే 6 గ్రూపులు వచ్చేసాయి, ఒకే ఫ్యాకల్టీ అయ్యారు. నిజంగా అది స్వామ్ కృపేనండి. క్రిస్టియన్ ఆమె ఒక ఆవిడ వచ్చి నేను చెప్తానమ్మా అని చెప్పడం ముందుకు రావడం జరిగింది. అలాగా ఆవిడతో ఇంకొక ఆవిడ తీసుకురావడం జరిగింది. అలా మొత్తం మీద ఒక 5 మెంబర్స్ తో మేము స్వామి చాలా బాగా జరిపించుకున్నారు యాక్టివిటీ.
0: ఒక క్లాస్ ఎంత సమయం తీసుకునేవారు?
2: క్లాస్ కండి 1 అవర్ వాళ్ళకి క్లాస్ జరిగేదండి, 1 అవర్ ప్రాక్టీస్ చేయించేవాళ్ళు స్టార్టింగ్ నుంచి. అంటే వాళ్ళకి తాళ్ళేయడం, ఉక్స్ లేయడం, హెమ్మింగ్ చేయడం, చిన్న చిన్న డ్రాయర్లు కుట్టించడం, జుబ్బాలు కుట్టించడం, స్కర్ట్లు కుట్టించడం, బేసిక్ నుంచి వాళ్ళకి ఫుల్ ఫ్లెజ్డ్ గా వచ్చే వరకు 45 డేస్ కూడా చాలా చక్కగా జరిగిందండి ప్రోగ్రామ్. వాళ్ళు ఏంటంటే ఈ 20 డేస్ కే వాళ్ళు కటింగ్ నేర్చేసుకున్నారండి. నెక్స్ట్ వచ్చిన మిగతా డేస్ ఏంటంటే వాళ్ళు సొంతంగా పక్క వాళ్ళని అడిగి తీసుకురావడం బట్టలు. వాళ్ళు చెప్పేవారు అనుభూతులు, 45 డేస్ అంటే మేము ఏం కుట్టలేమండి, ఏం నేర్చుకోలేము అని చెప్తున్నారు. మీరు 45 డేస్ పెడుతున్నారు, మాకు ఇంకా ఎక్కువ టైం పెడితే బాగుంటుందేమో అనేవారు. కానీ ఆ 45 డేస్ లో వాళ్ళు నిజంగా వాళ్ళు బయటికి వెళ్లి అమౌంట్ పెట్టి నేర్చుకున్నా సరే అంత తక్కువ సమయంలో నేర్చుకోలేరండి. అది స్వామి బ్లెస్సింగ్స్ అనుకోవాలి వాళ్ళకి. ఎంత చక్కగా అంటే ఒక్కొక్కరు ఒక 15 వేసి వాళ్ళు ఓన్గా డ్రెస్సులు కుట్టుకోవడం, వాళ్ళు ఓన్గా బ్లౌజెస్ కుట్టడం చాలా చక్కగా చేశారు. ఇంతే కాకుండా ఈ 55 మెంబర్స్ లో స్వామి నిజంగా వాళ్ళకి ఎంత అద్భుతంగా బ్లెస్సింగ్స్ ఇచ్చారంటే, మేము వీక్లీ వన్స్ వీళ్ళకి, అంటే ఇప్పుడు లేడీస్ లో చాలా ఎక్కువ మందికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి, చాలా ఎక్కువగా. ఏంటంటే వాళ్ళకి ఏం తెలియదు, అంటే తినడం ఇలా తప్ప ఆరోగ్యం కోసం పట్టించుకునేది చాలా తక్కువ. సో ఎవ్రీ సాటర్డే ఏం చేసేవాళ్ళు అంటే సూర్య నమస్కారాలు అనేవి ప్రతి ఒక్కరూ మర్చిపోయారు. నిజంగా చెప్పాలంటే అది ఓన్లీ భక్తికే కాదండి, ఆరోగ్యానికి కూడా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. సో అందరినీ ఈ 55 మెంబర్స్ ని వాళ్ళ వాళ్ళ స్లాట్లలో కూర్చోపెట్టి ఎవ్రీ సాటర్డే వాళ్ళకి సూర్య నమస్కారాలు చేయించేవాళ్ళమండి. వాళ్ళు ప్రతిరోజు కూడా వాళ్ళ ఇంటి దగ్గర చేసి అందులో వచ్చే హెల్త్ ఇంప్రూవ్మెంట్ కావచ్చు, వాళ్ళలో భక్తి శ్రద్ధలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవారు చెప్పి. వాళ్ళు చెప్పే ఇది చూస్తే మాకు ఇంకా ఉత్సాహం వచ్చేది, ఇంకా ఇలాంటి యాక్టివిటీస్ చేయాలి, ఇలా చేస్తే ఇలా రిజల్ట్ ఉంటుందని హ్యాపీనెస్ చాలా ఎక్కువ కల్పించిందండి. ఇంతే కాకుండా ఈ యాక్టివిటీ అయిపోయిన వెంటనే సాటర్డే ఒక 10 మినిట్స్ కూర్చోబెట్టి, అంటే అక్కడికి వచ్చిన వాళ్ళలో చాలా ఎక్కువ మంది మ్యారేజెస్ అయిపోయి పిల్లలున్న వాళ్ళే, కానీ ఇక్కడ మన దగ్గర బాలవి క్లాస్ జరుగుతుందనే విషయం వాళ్ళెవరికి తెలియదండి. సో ఈ బాలవి క్లాస్ గురించి మేము వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు పిల్లల్లో చాలా ఎక్కువ మంది చూస్తున్నాం, బాలవి క్లాస్ పిల్లలకి వితౌట్ బాలవి క్లాస్ పిల్లలకి చాలా వేరియేషన్ ఉంటుందండి,
0: వాళ్ళ ప్రవర్తనలో
2: చాలా మార్పు ఉంటుంది. సో ఇవన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. జరిగితే నెక్స్ట్ డే అదే మందిరానికి 30 మంది పిల్లలు బాలీవుడ్ క్లాస్ కి రావడం జరిగిందండి. అంటే మేము ఒకందుకు మేము యాక్టివిటీ చేశాము, స్వామి ఏంటంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తుకి ఒక బంగారు బాట చూపించారు. నిజంగా అది స్వామి గ్రేస్ అన్నమాట. అక్కడికి వచ్చిన ప్రతి వాళ్ళు కూడా లాస్ట్ డే ఏంటంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఏంటంటే మా పిల్లలు ముందు బిహేవియర్ కి ఇప్పుడు ప్రవర్తనకి చాలా తేడా ఉందండి, మేము కూడా ఇక్కడ, అంటే అక్కడ మాకు ఫ్రీ ట్యూషన్స్ కూడా జరుగుతున్నాయి, మేము కూడా చాలా ఎక్కువ చదువుకుని ఉన్నాం, మేము కూడా ఏమైనా సబ్జెక్ట్ చెప్పమంటే మేము వచ్చి చెప్తామండి, మాకు కూడా అవకాశం ఇవ్వండి అని చెప్పడం వాళ్ళ పేరెంట్స్ లో చాలా ఎక్కువ మార్పు వచ్చింది. అంటే పిల్లలతో పాటు మేము కూడా వెళ్ళాలి, పిల్లలు ఇలా నేర్చుకుంటున్నారు, పిల్లలు వెళ్లి ప్రతిరోజు వాళ్ళకి పాదాలకి నమస్కారం చేయడం, నెక్స్ట్ ఏంటంటే ఉదయాన్నే లేచి మనం చెప్తా ఉంటాం కరాగ్రే వసతే లక్ష్మి, ఇవన్నీ వాళ్ళు చేయడం, అవి చూసి, అంటే మనకి తెలుస్తుంది కానీ వాళ్ళకి తెలియదు కదా ఉదయాన్నే లేచి ఇలా చేయాలి, వీళ్ళు చేయడం చేసి పేరెంట్స్ కూడా నేర్చుకోవడం జరిగింది అక్కడకొచ్చి. వాళ్ళు కూడా పిల్లల్ని దిగబెట్టి అక్కడే కూర్చోవడం, వినడం, అలాంటివి భజనకి రావడం జరుగుతుందండి. ఇంతే కాకుండా ఈ ప్రోగ్రామ్ 45 డేస్ సక్సెస్ అయింది. లాస్ట్ లో ఏంటంటే స్వామి గ్రేస్ అసలు మేము అంటే ఫ్రీ మెటీరియల్ ఇచ్చామండి బ్యూటిషియన్ వాళ్ళకి. వాళ్ళని మెటీరియల్ కూడా వాళ్ళని తీసుకురమ్మలేదు బ్యూటిషియన్ వరకు వచ్చేసరికి. వాళ్ళు ఏంటంటే బయట బ్యూటిషియన్ కి చెప్తారు కానీ వాళ్ళు ఫ్రీ అంటారు కానీ మెటీరియల్ కే చాలా ఎక్కువ ఛార్జెస్ చేసేస్తారు. సో దాని వల్ల వాళ్ళు నేర్చుకోలేరు, ఇబ్బంది పడతా ఉంటారు. మనం వాళ్ళకి ఏంటంటే నేర్పిస్తే వాళ్ళకి మనీ లేకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అంటే మనం ఫుల్ ఫ్లెజ్డ్ గా అన్ని విధాలా సహకరిస్తే ఫస్ట్ వాళ్ళంతటా వాళ్ళు చేయగలరు అనే దృక్పథంతో ఏంటంటే మెటీరియల్ కూడా మనం ఫ్రీగా తీసుకుని వాళ్ళకి నేర్పించడం జరిగిందండి బ్యూటిషియన్ కి వచ్చేసరికి. బ్యూటిషియన్ కూడా ఏంటంటే ఎక్కడైనా హాఫ్ అండ్ హాఫ్ నేర్పుతారు తప్ప ఎంత డబ్బులు కట్టుకున్నా ఫుల్ ఫ్లెజ్డ్ గా నేర్పరండి. కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ప్రొఫెషనల్ గా చాలా చక్కగా నేర్చుకోవడం జరిగిందండి. ఇంతే కాకుండా ఈ ప్రోగ్రామ్ అంతా అయిపోయేసరికి అక్కడికి వచ్చిన వాళ్ళలో ఒక్కొక్కరిలో ఒక్కొక్క ప్రాబ్లం అండి. అంటే మనం నీడ్ పీపుల్ ని ఫస్టే ఎంచుకోవడం జరిగింది, వాళ్ళకి ఉపాధికి ఉపయోగపడేలా నేర్పించాలి అనేది దీంతో. ఏంటంటే అందులో స్వామి ఒక 5 గురికి చాలా నిరుపేదలు అనమాట, వాళ్ళకి ఉపాధి కల్పించే విధంగా మనం మిషన్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. అలా ఇవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళంతటి వాళ్ళు కుట్టుకుని వాళ్ళకి ఒక ఉపాధి కల్పిస్తుందనే దీంతో ఒక దాత ముందుకు రావడంతో మన ఒక 5 మిషన్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల వాళ్ళలోనే కాకుండా మాలో కూడా చాలా ఉత్సాహం వచ్చింది. ఇంతమందికి మనం కార్యక్రమం, చాలా భయపించారు స్టార్టింగ్, 35 మెంబర్స్ కి చేస్తారు మీరేంటి 155 మెంబర్స్ కి సెలెక్ట్ చేసేసారు అని. నిజంగా స్వామి ఎంత అంటే అసలు ఎక్కడ కూడా మాకు సమస్య అనేది రాకుండా, చిన్న డిస్టర్బెన్స్ రాకుండా చాలా చక్కగా నిశ్శబ్దంగా 45 డేస్ కూడా ప్రోగ్రామ్ జరిగిందండి.
0: మన సాయుత ఎంతమంది పాల్గొన్నారు ఈ కార్యక్రమం?
2: సుమారు అండి. ఎలా అంటే అందరూ కూడా వర్కింగ్ స్టూడెంట్స్ అండి. మేమేంటంటే ఒక్కొక్క 5 డేస్ ఇలా మేము మారే వాళ్ళం అండి సర్వీస్ కి. ఒక్కొక్క మందిరానికి 1 వీక్ సర్వీస్ ఇవ్వడం జరిగింది. అక్కడ క్లీనింగ్ చేయడానికి, మొత్తం ఈ మిషన్స్ ఎక్కడ తీసి పెట్టడానికి, వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టడానికి, మహిళలకి 1 వీక్ ప్రతి భజన మండలికి 1 వీక్ సర్వీస్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు యూత్ కూడా 5 మెంబర్స్ వరకు డైలీ ఈ యాక్టివిటీ పాల్గొనడం జరిగిందండి.
0: ఇన్ని కార్యక్రమాలు జరిగినప్పుడు, ఇంతమంది బెనిఫిషియర్స్ వచ్చినప్పుడు వాళ్ళ అనుభవాలు మీతో పంచుకోవడం జరిగింది?
2: చాలా పంచుకోవడం జరిగిందండి.
0: అవి కొన్ని మాతో పంచుకుంటారా?
2: ఇప్పుడు మాకు స్టిచ్చింగ్ వచ్చేసరికి ఒక అంటే వాళ్ళ హస్బెండ్ కి ముందు నుంచే బాగోలేదంటండి. అక్కడికి వచ్చేసరికి ఏంటంటే చెప్పారు ఇలా హాస్పిటల్ కి తిప్పిస్తున్నామండి, మా హస్బెండ్ కి ఇలా క్యాన్సర్ అని చెప్పారు అని ఆమె వచ్చి మాకు చెప్పడం జరిగిందండి. చెప్తే చాలా బాధేసింది. 2 పిల్లలు ఆమెకి, ఒక పాప ఒక బాబు. అంటే పాప 5th క్లాస్ చదువుతుంది, బాబు 3rd క్లాస్ చదువుతున్నాడు. ఆవిడ అలా వచ్చి మాకు చెప్పగానే మా కన్వీనర్స్ కి, మిగతా భజన మండలి కన్వీనర్స్ అందరికీ చెప్పడం జరిగింది. అయితే ఏంటంటే ఆయనకి ఆపరేషన్ చేసినా యూజ్ ఉండదు అని చెప్పారంట. అంటే చాలా ఎక్కువ అయిపోయింది. సో ఏం చేసామంటే ఆవిడకి అమృత కలశాలు మేము రాసామండి. ఎవ్రీ మంత్ వచ్చి భజన మండలి నుంచి తీసుకువెళ్లే విధంగా అమృత కలశాలు రాయడం జరిగింది. అంతేకాకుండా పిల్లలకి ఏంటంటే వాళ్ళు చదివించుకోలేని స్థితిలో ఉన్నారు, సొంత ఇల్లు కూడా లేదు, రెంటెడ్ హౌస్ లో ఉంటున్నారు. అయితే ఆవిడ చెప్పిందనమాట, మా పిల్లలకి ఏమైనా కొంచెం ఏమైనా హెల్ప్ చేయండి అని చెప్తే మనం ఏంటంటే విద్యాజ్యోతి కింద మన స్కూల్ అడాప్ట్ చేసుకోవడం జరిగింది. సో వాళ్ళకి ఏంటంటే స్కూల్లో జాయిన్ చేయించడం, బుక్స్ బట్టలు ఇలా ఇవ్వడం కూడా జరిగిందండి. వాళ్ళని బాలవ క్లాస్ కు పంపించడం, ఇంకా ఏవైనా హెల్ప్ అయితే మేము సపోర్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. అంటే వాళ్ళ ఫ్యామిలీ తరపు నుంచి చాలా మంది ఉన్నారండి, ఎవరు కూడా ముందుకొచ్చి వాళ్ళ పిల్లలకి కానీ వాళ్ళకి కానీ చేస్తామని రాకపోవడంతో ఆవిడకి ఇక్కడికి రావడం, స్వామి నన్ను ఈ పరిస్థితిలో ఇక్కడికి నన్ను పంపించారండి, నాకు ఒక ధైర్యాన్ని ఇచ్చారు మీరందరూ అని చాలా ఆవిడ ఆనందించారు. ఇంకా ఏంటంటే క్రిస్టియన్ నుంచి ఒక టీచర్ అనుభవాలు చెప్తానండి నేను. ఆ క్రిస్టియన్ ఆవిడ స్టార్టింగ్ ఏంటంటే చెప్పాలి అని ఆతృతతో వచ్చారు. ఏంటంటే ఆవిడ ఆల్రెడీ ప్రొఫెషనల్ అనమాట, షాప్ ఉంది ఆవిడకి. డైలీ ఏంటంటే 1 o'clock క్లోజ్ చేసేసుకొని వచ్చేసేవారు ఇక్కడికి. స్టార్టింగ్ 2 రోజులు కూడా చాలా ఇబ్బంది పడ్డారు, రెండు కూడా జరిగాయి. అయితే ఆవిడకి ఏమైందంటే సడన్ గా వాళ్ళ మామయ్య గారికి హార్ట్ ప్రాబ్లం వచ్చింది. సో ఏంటంటే ఈవిడ రోజు క్యారియర్ పట్టుకెళ్ళడానికి 1 o'clock వెళ్ళాలి హాస్పిటల్ కి, ఇక్కడికి రావాలి. చాలా 2 రోజులు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. అయితే 3rd day వచ్చేసరికి సర్జరీలో వాళ్ళేదో ప్రాబ్లం ఉంది అన్నారట. స్వామి బ్లెస్సింగ్స్ ఏంటంటే 1 week ఉంచితే సరిపోతుందండి, ప్రాబ్లం లేదు తీసుకెళ్లిపోవచ్చు అన్నారట. అయిన తర్వాత నెక్స్ట్ డే ఏంటంటే, లేదు సంతోషి నేను ఎవ్రీడే 1 o'clock వచ్చేస్తాను, నాకు అక్కడ ప్రాబ్లం ఏం లేదు, మా అత్తయ్య గారే చేసుకుంటాను అంటున్నారు, నన్ను వెళ్ళమన్నారు. ఫస్ట్ అయితే వెళ్ళొద్దని ఇబ్బంది పెట్టారు, కానీ ఇప్పుడు అలా ఏం ఇబ్బంది పెట్టట్లేదు, ఎందుకంటే మా స్టూడెంట్స్ నా కోసం ఎదురు చూస్తారు, వెళ్ళాలి అంటే. స్వామి వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఇచ్చేసారండి, చాలా బాండ్ అయిపోయారు వాళ్ళు. అలా రావడం జరిగింది. దాంతో ఏంటంటే ఆవిడ క్రిస్టియన్, నేను ఆవిడ స్టార్టింగ్ ఆ వ్యతిరేకత ఉండేది, కానీ మందిరంలో అడుగు పెట్టాక ఆవిడలో అది పోయింది, ఆ ఫీలింగ్ లేదు. సో అందరూ దైవాలు ఒకటే, నాకు ఇక్కడ ఒకటి నచ్చింది, అన్ని మతస్థుల్ని మీరు చాలా రెస్పెక్టివ్గా గౌరవిస్తున్నారు, అందరినీ ఒకే విధంగా ప్రేమిస్తున్నారు, పలకరిస్తున్నారు అని చాలా ఆనందించారండి. ముస్లింస్ అయితే వాళ్ళు ఒకటి చెప్పారండి, అంటే వాళ్ళలో ఒకటి ఉంటుందంట, వాళ్ళలో ఆడపిల్ల లేకపోతే మ్యారేజ్ చేస్తారట, ప్రతి ఫ్యామిలీ నుంచి ఒక ఆడపిల్లకి మ్యారేజ్ చేస్తారట. వాళ్ళ దగ్గర ఆడపిల్ల లేకపోతే వేరే వాళ్ళ దగ్గర ఆడపిల్లని దత్తు తెచ్చుకుని వాళ్ళు మ్యారేజ్ చేస్తారట. సో మాలో ఇది కంపల్సరీ. కానీ సత్యసాయి ట్రస్ట్ లో ఏంటంటే అన్ని సేవలని, తమ సేవ, అన్ని బాధల్ని, అంటే తమ ఎదుటి వాళ్ళ బాధల్ని మాది ఈ ప్రాబ్లం అని మీరు చేయడం నిజంగా చాలా అద్భుతం అండి. భగవంతుడు మీకు ఆ అవకాశాన్ని ఇచ్చారు, మీరు చాలా అదృష్టవంతులు. మాకు కూడా ఈ అవకాశాన్ని ఇవ్వండి, మేము కూడా సేవ చేయడానికి వస్తాము అని చెప్పడం. అక్కడ ప్రతి ఆదివారం నారాయణ సేవ జరుగుతుందండి, నిత్యనారాయణ సేవ కాకుండా. అలాగే ఆ ప్రతి ఆదివారం ఆ నారాయణ సేవకి వాళ్ళు రావడం జరుగుతుందండి.
0: చాలా చాలా సంతోషం అండి. యాక్చువల్గా స్టార్టింగ్ లో మీరు టైలరింగ్ ట్రైనింగ్ గురించి చెప్తున్నారు అనుకుంటే ఏదో యాక్టివిటీ అనుకున్నా, కానీ దాని ద్వారా స్వామి ఎంతో మందికి ఎన్నో రకాలుగా ఈ కార్యక్రమాల ద్వారా వారికి ఆదుకుంటున్నారు స్వామి. ఆ విషయాలన్నీ మాతో పంచుకున్నందుకు చాలా ధన్యవాదాలు సాయిరాం.
2: సాయిరాం.

ఇంతవరకు మీరు ఈనాటి మన ప్రత్యేక కార్యక్రమంలో విశాఖ జిల్లా పత్తియాత్ర సందర్భంగా రూపొందించిన కార్యక్రమంలో జిల్లాలోని పదాధికారులు సేవాదళ సభ్యులతో జరిగిన సంభాషణలోని మొదటి భాగాన్ని విన్నారు. రేపటి దినం తరువాయి భాగాన్ని వింటారు.

రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి జీవితమే నాటకరంగం కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు మీరు వినబోయే నాటకం రామభక్తి సామ్రాజ్యం. ఇక ఆలస్యం చేయకుండా నాటకంలోకి వెళ్దామా?

ఓం శ్రీ సాయిరాం. మన ప్రియతమ భగవాన్ దివ్యశ్రీ చరణాలకు అనంతకోటి ప్రణామాలు. భగవద్ విశ్వాసము కల భక్తుడు ఏమి కోరుకుంటాడు? దైవానుగ్రహాన్ని, దైవ సాక్షాత్కారాన్ని కోరుకుంటాడు. ఆ కోరిక సిద్ధించాలంటే భగవాన్ దివ్య సందేశాన్ని వినాలి, ఆచరించాలి. స్వామి బోధన ఏమిటంటే, భగవంతుడు భక్త పరాధీనుడు, దైవం భక్తులను ఎన్నడూ విడిచిపెట్టడు. నిర్మల ప్రేమ కలిగిన భక్తుణ్ణి చూసి దైవం జ్ఞానామృతాన్ని అందిస్తాడు. నిరంతర దైవచింతన తప్ప పరమభక్తులకు ఇతర చింతలు ఉండకూడదు. భక్తుని దృష్టి నిరంతరం భగవంతుని వైపు ప్రసరిస్తేనే అది నిజమైన భక్తి, మోక్షానికి సులభమైన మార్గం. భక్తి చేత మానవుడు భగవంతుణ్ణి పొందగలడు, జననమరణ చక్రం నుండి బయటపడగలడు, భవరోగ నివారణ చేసుకోగలడు. పరమాత్మ భక్తిచేతనే అవగాహన కాగలడు. అలాంటి భక్తి మార్గాన్ని అనుసరించిన భక్త త్రిమూర్తులు కంచర్ల గోపరాజు, బమ్మెర పోతరాజు, కాకర్ల త్యాగరాజు. ఈ భక్తత్రయం రామచంద్ర ప్రభువుని సాక్షాత్కరింపజేసుకున్నారు, రామభక్తి సామ్రాజ్యాన్ని స్థాపించారు. అందులో కర్ణాటక సంగీత పితామహుడు శ్రీ కాకర్ల త్యాగరాజు భక్తి ప్రస్థానం, భక్తి సంగీత రసప్రవాహం తిలకించండి.

0: అమ్మా, సీతమ్మా, ఎవరమ్మా వీరంతా ఇంత భక్తితో నృత్యం చేశారు?
1: రామునికి వానరులు వారధి కట్టినట్టు నీ రామారాధనికి సొగసు కూర్చే చిన్నారి పువ్వులు వీళ్ళంతా నా స్నేహితులు చిన్నాన్నా.
0: ఎంత బాగా చెప్పావమ్మా. పసితనంలో అంకురించిన భక్తి మీకు రామానుగ్రహం ప్రసాదిస్తుందమ్మా. ఆయుష్మాన్ భవ. వెళ్ళండి గణపతి, ఉంచవూర్తికి వెళదాం. పదనాయన.

0: ஞானமே ராமா பரந்தாமா பாஹிமா பாஹிமா.
1: ஜபேசங்காரு ஜபேசங்காரு.
2: தனபால சிரேஷ்டி காரா நமஸ்காரம். దయచేయండి.
1: నాకెందుకయ్యా ఆహ్వానాలు మర్యాదలును? ఎవరొచ్చారో చూడండి, వారిని ఆహ్వానించండి.
2: ఓ, మార్తాండ భాగవతార్ గారా, మహానుభావులు దయచేశారు, మా గృహం పవనమైంది, దయచేయండి.
3: మీ తమ్ముడు త్యాగయ్య లేడా?
2: ఇప్పుడే నగర సంకీర్తనకు వెళ్లాడు.
3: భిక్షకన్నమాట, భజన పాటలు పాడుకునేవాడికి ఇంకేం చేతనవుతుందిలేండి. నా శిష్యురాలు చపలాక్షిని శరభోజి మహారాజు గారు ఆస్థాన నర్తకిగా నియమించారు, తెలుసా?
2: అది ఆమె అదృష్టం, తమ ఆశీస్సు.
1: మీ తమ్ముని కూడా మార్తాండ భాగవతారు గారిని ఆశ్రయించమనండి, రాజాశ్రయం లభిస్తుంది.
3: నా శిష్యరికం చేయాలంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి.
1: అంత మాట అనకండి, జపేశం ఎలాగో నచ్చచెప్పు పంపుతాడు. త్యాగయ్యకు కాస్త సంగీతంలో మెలకువలు చెప్పండి.
3: సరే, మీరు ప్రాధాయపడితే తప్పుతుందా? అలాగే పంపవయ్యా జపేశం.
2: తమదయ్యా, అలాగే
3: వస్తాను.

0: వచ్చావాచాగు. మార్తాండ భాగవతారు గారి శిష్యురాలు చపలాక్షికి రాజాశ్రయం, ధనకనక వస్తువాహనాలు లభించాయట. సంగీతంలో మెలకువలు ఆయన నీకు చెబుతానన్నారు, వెళ్లరాదు?
1: సద్గురువులు సంగీత సరస్వతి పుత్రులు సొంఠి వెంకటరమణయ్య గారు నాకన్నీ బోధించారన్నయ్యా.
0: పోని మీ గురువుగారికి నీ సంగీతాన్ని వినిపించి వారి అనుగ్రహం అయినా పొందవచ్చుగా తమ్ముడు.
1: గురువుగారి ఆశీర్వచనం తప్పక అందుకుంటానన్నయ్యా.
2: గణపతి, 4 రోజుల్లో ఉగాది కదా, తోరణాలు అలంకరించండి. నన్ను ప్రశాంతంగా ప్రార్థన చేసుకోనివ్వండి అన్నయ్యా.
0: సరే, అలాగే.

0: రామచంద్ర, కరుణరసార్ద్రమూర్తివే, నాపై దయలేదా స్వామి. ఒక్కొక్క కీర్తన వ్రాస్తూ ఉంటే అనంత కళ్యాణ గుణధాముడవైన నీ అవతార వైభవాన్ని ఈ జన్మలో కీర్తించగలనా? నీవు నాదస్వరూపుడు, నీ నుండే సంగీతం ఆవిర్భవిస్తుందని విజ్ఞులంటారే. నీ అవతార ప్రాభవాన్ని, నీ దివ్యలీలల్ని, నీ దివ్య సుందర రూప లావణ్యాన్ని మనసారా కీర్తించడానికి తగిన సంగీత జ్ఞానాన్ని, కవితాశక్తిని ప్రసాదించగల గురు సన్నిధిని ప్రసాదించు. రామచంద్ర, నువ్వు భక్త సులభుడు అంటారే, ఈ దీనుణ్ణి కరుణించవా?
1: యాగయ్యా,
0: రండి. పెద్దలు, గురుతుల్యులు, మీకు వందనాలు.
1: ఆయుష్మాన్ భవ.
0: ధన్యోస్మి. ఈ ఆసనంపై ఆసీనుడు కండి స్వామి.
1: సంతోషం. ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు.
2: తమరు,
1: నారాయణ నామం పాడుకుంటూ ఉంటాను. మా అమ్మ వీణ చాలా బాగా వాయిస్తుంది. అవును, నువ్వు మృదుమధురంగా పాడతావని, మంచి కీర్తనలు రచిస్తావని విని ఒక్క మారు పలకరించిపోదామని వచ్చాను.
0: సహృదయులు కాబట్టి నా మీద అభిమానంతో నా గానాన్ని మెచ్చుకుంటున్నారు తప్ప నా వంటి దురదృష్టవంతులు ఉండడు స్వామి. రామానుగ్రహానికి నోచుకొని ఈ జీవితం వ్యర్థం కదా. అనంత కరుణాసాగరుడైన నా ప్రభు దివ్య అవతార వైభవాన్ని కీర్తనలుగా రచించి గానం చేసే సంగీత జ్ఞానము, కవితాశక్తి నాకెక్కడున్నాయి? అందుకే తన కరుణావృష్టి నాపై కురిపించమని ప్రార్థిస్తున్నాను. నిస్సహాయుణ్ణి, అంతకన్నా ఏం చేయగలను?
1: నిరాశ పడకు త్యాగయ్యా, రామచంద్ర ప్రభు కరుణాసముద్రుడని నీవే అంటున్నావు కదా. నీ ఆర్తి, భక్తి రామానుగ్రహాన్ని తప్పక కురిపిస్తాయి, నా మాట నమ్ము.
0: రామానుగ్రహం కలగాలని నన్ను ఆశీర్వదించండి స్వామి.
1: శ్రీరామచంద్ర కృపా కటాక్ష ప్రాప్తిరస్తు. త్యాగయ్యా, ఈ గ్రంథం మా పెద్దలు నాకిచ్చినది, ఇది నీకు పనికొస్తుందేమో చూడ్నాయనా.
0: స్వరార్ణవము, నారద ప్రణీతమైన సంగీత గ్రంథము. మహానుభవ, ఆ రామచంద్ర ప్రభువే నన్ను కటాక్షించి ఈ గ్రంథాన్ని నాకు అనుగ్రహించాడనుకుంటాను. మీ అభిమానానికి పేదవాణ్ణి ఏమిచ్చి రుణం తీర్చుకోగలను? మీకు శతకోటి వందనాలు స్వామి. భోజనానికి వేళయింది, మడికట్టుకోండి.
1: నారాయణ నామస్మరణే నా జీవం, నా ప్రాణం. నాకు భోజనం ఎందుకయ్యా? మరొకప్పుడు వస్తాన్లే.
0: మహాప్రసాదం. అలాగే స్వామి. కమలా, గణపతి, రండి రండి. ఇదిగో నారత ప్రణీతమైన స్వరార్ణవము, ఒక మహనీయుడు నాకు అనుగ్రహించాడు.
3: ఎవరండి ఆ మహనీయుడు?
0: అయ్యో వై, అయ్యో, కనీసం వారి పేరైనా అడగలేదే. నారాయణ నామం పాడుతూ ఉంటాను, మా అమ్మ వీణ వాయిస్తుంది అన్నారు. అంటే అంటే కమలా, సాక్షాత్తు ఆ నారద గురుమూర్తే ఈ స్వరార్ణవాన్ని నాకు అందజేశాడు. సాక్షాత్తు ఆ మహాభక్తుడే వచ్చి అనుగ్రహిస్తే గ్రహించలేకపోయాను. ఎంత అజ్ఞానో చూశావా కమల.
3: విచారించకండి, మీ జీవితంలో ఏం జరిగినా అది రామానుగ్రహమే అనుకోండి.
0: అవును కమల, ఇక వేరే తలుపులు మాని శ్రీరామ వైభవాన్ని రచించి కీర్తిస్తాను. నారద గురుమూర్తి నమో నమః.

భగవంతుని పట్ల తపన, ఆర్తి ఎలా ఉంటాయో చూడండి. భక్తి అనే చక్రవర్తి వెంట వివేకము, వైరాగ్యము అంగరక్షకుల్లా వెంటనే ఉంటాయి. భక్తికి మించిన ఆనందం దేనిలోనూ కనపడదు. భక్తునికి చలించని మనస్సు, భ్రమించని దృష్టి ఉండాలంటారు బాబా. తన వివేక వైరాగ్యాల్ని త్యాగయ్య ఎలా ఆచరణలో పెట్టాడో చూడండి.

0: చాలు. తంజావూరు వెళ్లి నీ పాటను గురువుగారికి వినిపించమని, ప్రభువుల ఆశ్రయం సంపాదించుకోమని చెప్పాను. ఏం చేశావురా?
1: అన్నయ్య, సర్వజగద్రక్షకుడైన శ్రీరామచంద్రుని అనుగ్రహం కంటే గొప్పదా ఈ ప్రభువుల ఆశ్రయం? అయినా నీ మాట ప్రకారం తంజావూరు వెళ్లాను. గురువుగారి సమక్షంలో పండిత సభలో గానం చేశాను. గురువుగారు, వారి సహపండితులు విని ఆనందపడ్డారు.
0: గురువుగారు ఆనందపడ్డారా? అయితే రాజాశ్రయం కల్పించమని అర్థించకపోయావా?
1: గురువుగారు నాకు సంగీత విద్యాదానం చేసినందుకు కృతజ్ఞతగా గురుదక్షిణగా నా గానాన్ని సమర్పించుకున్నాను తప్ప మరో కోరిక నాకు లేదన్నయ్యా.
0: మరి గురువుగారు ఏమన్నారు?
1: 2 రోజులుంటే తంజావూరు సంస్థానంలో శరభోజీ మహారాజుల సన్నిధిలో నా గానసభ ఏర్పాటు చేస్తామన్నారు.
0: అన్నారు అంటారని నాకు తెలుసు, మరి ఉండకపోయావా?
1: ఉగాది పండుగ పర్వదినాన ఆ రాముని సేవకు దూరమవ్వకూడదని వచ్చేశానన్నయ్యా.
0: రామసేవ ఎప్పుడూ ఉండేదే కదా. రాజాశ్రయం సంపాదించుకోమన్నాను గాని రామాశ్రయం దూరం చేసుకోమన్నానా?
1: నా రాముణ్ణి, ఆనందరాముణ్ణి, అవ్యాజ ప్రేమమూర్తిని వదిలిపెట్టి ఒక్కరోజు కూడా నేను ఉండలేనన్నయ్యా.
0: అఘోరించు.
2: త్యాగయ్య గారు.
0: ఎవరు బాబు తమరు? రాజసేవకుల్లా ఉన్నారు.
2: అవును, తంజావూరు సంస్థాన దీశులు, శరభోజీ మహారాజు గారి సేవకులం. త్యాగరాజు గారి ఇల్లిదేనా?
0: ఇదే. త్యాగయ్య మా తమ్ముడే. వాడితో ఏం పని?
2: త్యాగయ్య గంధర్వగానం గురించి వెంకటరమణయ్య గారు చెప్పగా విని వారిని తగిన రీతి సత్కరించి రాజసభకు తీసుకురమ్మని ప్రభువులు ఆజ్ఞాపించారు. ఈ బహుమతులు మహారాజు గారు పంపినవే, అక్కడ పెట్టండి.
3: ఇవి సువర్ణాభరణాలు, బంగారు మాడలు,
4: జమీందారులు ధనవంతులు ధరించే చీనీ చీనాంబరాలు.
0: జాగు జాగు, నీకోసం రాజాస్థానం నుంచి పెద్దలొచ్చారు.
1: నాకోసమా?
2: సద్గురువులు శ్రీ సుంటి వెంకటరమణయ్య గారు, ఈ జాబు, ప్రభువుల తరపున ఈ బహుమానాలు పంపేరు మీకు.
1: చిరంజీవి త్యాగరాజును ఆశీర్వదించి వ్రాయినది. తంజావూరు సంస్థానాధీశులు శ్రీ శరభోజీ మహారాజులు నీ గానం వినాలని కుతూహలపడి ఈ బహుమానాలు పంపారు. వీటిని స్వీకరించి ప్రభువుల సన్నిధికి తంజావూరు వచ్చి రాజసభలో నీ గానాన్ని వినిపించి ప్రభువులను ఆనందింపజేసి వారి మన్ననను అందుకొమ్మని కోరుతున్నాను. ఆశీస్సులతో ఇట్లు సొంఠి వెంకటరమణయ్య.
0: చూసావా అదృష్టం ఎలా వెతుక్కుంటూ వచ్చిందో? తన భక్తుడు ఆకలితో అలమటిస్తుంటే రామచంద్ర ప్రభువు చూస్తూ ఊరుకుంటాడా? చూడు ఎన్ని బహుమతులు పంపాడు. ఈ రోజుతో మన కష్టాలు గట్టెక్కాయి. ఎందరో విద్వాంసులు ఎదురు చూసే భాగ్యం మనకి అనుకోకుండా వచ్చింది. వస్తారని చెప్పి వాళ్లను పంపించు నాయన. ఏమిట్రా ఆ తాత్సారం? వాళ్లు కాసుకూచున్నారు.

0: పరమ భాగవతం స్మరామి.
1: అదే సరే, నువ్వు అంగీకరించినట్టేనా? అదైనా చెప్పు.
0: నేను అంగీకరించలేనన్నయ్యా. త్యాగయ్య జీవితము సంగీతం శ్రీరాముని సేవకే అంకితం. ప్రభువుల వారి అభిమానానికి అభినందనని చెప్పండి. ఈ ధనభారాన్ని నేను భరించలేనని చెప్పండి. ఈ బహుమానాలు తీసుకువెళ్ళండి నాయనా.

0: అన్నయ్య, ఇవి బహుమానాలు కావు, స్వర్ణబంధాలు. ఈ బంధాలు దూరం చేసుకుంటేనే రాముడు దగ్గరవుతాడు.
1: లక్షల విలువైన సువర్ణాభరణాలు సైతం వద్దనుకున్నారు ఈ త్యాగయ్య గారు, ఎంత గొప్ప భక్తులో.
2: అవును, సంపన్నులు ధరించే చీనీ చీనాంబరాలు కాదన్నారంటే త్యాగయ్య గారి భక్తి వైరాగ్యాలు ఎంత గొప్పవో.
3: అయిందా శృంగభంగం, నే చెబితే వినిపించుకున్నారా? ఇప్పుడు ముఖం మీద కొట్టి మరీ చెప్పాడు, చాలు ఇక బయలుదేరండి. మీరు మీ తమ్ముడును భవతి భిక్షాన్ దేహి అని.
4: వదినా,
5: నీ పంతం నెగ్గించుకున్నావు అన్నమాట, తృప్తిగా ఉందా నీకు? నువ్వేదో కుటుంబాన్ని ఉద్ధరిస్తావనుకున్నాను, చేసిన మర్యాదలు చాలు. ఏనుంచి మీరు వేరు, మేం వేరు.
0: వద్దన్నయ్యా, అలా అనకండి. అన్నైనా తండ్రి అయినా మీరే అనుకుంటున్నానే. ఈ ధనపిశాశానికి లోబడి మనం విడిపోవద్దన్నయ్యా. ధనం లేకుండా ఇన్నాళ్లు మనం సుఖంగా జీవించలేదా? ధనవంతులందరూ సుఖంగా ఉన్నారా? నా మాట వినండన్నయ్యా, జానుడు పొట్టకు చారుడు నూకలు చాలు, పుట్టించినవాడు పోషించకపోడు.
5: ఈ మెట్ట వేదాంతం కట్టిపెట్టు. పెద్దవాణ్ణి నన్నే కాదు, దేశాన్నేలే ప్రభువును కూడా అవమానించావు. ఈనాటితో నీకు నాకు ఏ సంబంధమూ లేదు.
3: ఆ దేవుని ఇలా ఇవ్వండి.
6: అక్కయ్య, రాముణ్ణి మాత్రం మాకుండనివ్వండి.
3: ఆహా, దేవునితో పాటు నగలు కూడా ఉండిపోతాయనా నీ ఆలోచన? ఆ నగలిలా ఇవ్వండి.
0: సుగుణ భూషణుడైన రామునికి ఈ భూషణాలెందుకు కమల? ఆ నగలిచ్చేయి.
6: నేను తీయలేను, మీరే తీసుకోండి అక్కయ్యా.
0: ప్రభు, సీతాపతి, నిన్నెందరో మహానుభావులు ఎన్నో రీతుల సేవించి ధన్యులయ్యారు. భగవతి పార్వతీదేవి ఈ జగతికి నీ తారక మంత్రం ఉపదేశించింది. కబీరు, రామదాసు మొదలైన మహాభక్తులు నీ నామజపం చేసి చరితార్థులయ్యారు. 96 కోట్ల నీ దివ్యనామం జపించే భాగ్యం అనుగ్రహించావు. ఆదయతోనే ఈ కీర్తనను స్వీకరించు స్వామి. రండి నాయన, అందరూ ఆశీనులు కండి.

0: త్యాగయ్యా, నీ గానం అపూర్వం, భక్తిభావన పరిపూర్ణం, భగవంతుణ్ణి మెప్పించగల కవిత్వం, పర్వసింపజేయగల మధురగానం శ్రీరాముడు నీకిచ్చిన వరాలు. ఇదిగో చూశావా, సాక్షాత్తు తంజావూరు ప్రభువులు, శరభోజీ మహారాజులే మీ ఇంటికి దయచేశారు నీ గానం వినడానికి.
1: దేశాన్నిలే ప్రభువులు తమరే రామసన్నిధికి దయచేశారు. ప్రభు, శ్రీరామానుగ్రహానికి ఇంతకంటే దృష్టాంతమేముంటుంది? ప్రభువులకు నా కృతజ్ఞతాంజలు సమర్పించుకుంటున్నాను. ప్రభువులకు సదా శ్రీరామానుగ్రహం ఉండాలని మా ప్రార్థన.
2: త్యాగయ్యా, భక్తిరస ప్రపూర్ణమైన మీ గానంతో శ్రీరామచంద్ర ప్రభువునే సంతోషపెట్టగలిగారు. మీరు మీకే కాక యావత్తు తంజావూరు సంస్థానానికే కీర్తి ప్రతిష్టలు ఆర్జించారు. మీకు శ్రీరామ కృపాకటాక్షాలు ఉండాలని మా ఆకాంక్ష. మీకు మా వందనాలు.
0: పండిత పామరులను ఆనందింపజేసిన త్యాగరాజు గారి గానం నభూతో నభవిష్యతి. వారి జన్మ ధన్యం. వారి గానామృతాన్ని వినడం మన అదృష్టం.
3: త్యాగయ్య ఇంటికి స్వయంగా ప్రభువులే విచ్చేసి వారి గానం వినడం ప్రభువుల కళాపోషణకు నిదర్శనం.
4: ప్రభువుల రాకతో త్యాగయ్య గారి భక్తి ప్రపత్తులు, సంగీత వైద్యుష్యం దేశ దేశాల్లో వ్యాప్తి చెందుతాయి.

భక్తునికి జీవితమే ఒక పరీక్ష. ఆ పరీక్షకు తట్టుకోగలిగిన వాడే భగవత్ సాక్షాత్కారాన్ని పొందగలడు. తామస రజసాలకు దూరంగా ఉంటేనే భక్తి సాధ్యమవుతుంది. శ్రద్ధాభక్తులు కలిగిన త్యాగయ్య అచంచల విశ్వాసంతో రామానుగ్రహాన్ని పొందగలిగాడు. మహాభక్తుల భక్తి విశ్వాసాలు మనలోని విశ్వాసాన్ని దృఢపరిచి భగవత్ సాక్షాత్కారం వైపు నడిపిస్తాయి. త్యాగరాజు ఎటువంటి అగ్ని పరీక్షకు గురయ్యాడో ఆ పరీక్షలో భగవంతుడు ఆయన చేయి పట్టుకుని ఎలా నడిపించాడో చూడండి.

0: ఇదిగో చూడండి, ఈ విగ్రహాలున్నంత కాలం ఈ వ్యవహారం ఇలాగే ఉంటుంది. మన బ్రతుకులు గాడిన పడి నాలుగు రాళ్లు వెనకేసుకోకపోతే ఉన్న ఒక్క పిల్ల పెళ్లి కూడా చేయలేం. ఆలోచించుకోండి. అందుచేత ఆ విగ్రహాల్ని ఎలాగైనా వాళ్ళకి దూరం చెయ్యండి.
1: ఈ అసాధ్యం కూడా? అవి సీతారాముల విగ్రహాలే.
0: అవి విగ్రహాలే కదా, నిజంగా దేవుడు కాదు కదా. మీ మాట తిరస్కరించాడే, పౌరుషం లేదు, పిల్ల పెళ్లి ఎలా చేద్దామనుకుంటున్నారు? ఉన్నదంతా వాళ్ళకే ఊడ్చిపెట్టారు.
2: ఇక ఇది కూడా మీరు చెయ్యకపోతే ఏనుయ్యో గొయ్యో చూసుకుంటాను. అంతే, హాయిగా ఉండండి.
1: అంత మాటలకే ఏదో ఒకటి చేస్తాన్లే.

0: కమలా, కమలా, పూజాపీఠంలో సీతారాముల విగ్రహాలు మాయమయ్యాయి. రాత్రి సేవ చేసి వారి పాద సన్నిధిని ఆదమరిచి నిద్రపోయాను. ఇంతలోనే ఎంత ఘోరం జరిగిందో చూశావా? నా రాముడు నన్ను వదిలి వెళ్లిపోయాడు కమల. రాముడు లేని ఇంట్లో ఒక్క క్షణమైనా నేను ఉండలేను. నా రాముణ్ణి వెతికి తెచ్చుకుంటాను. అందాక పసుపుతో సీతారాముల్ని చేసి ఆరాధించు.
1: ఎక్కడికి వెళతారు, ఎక్కడని వెతుకుతారు? సీతారాములతో పాటు మీరు కూడా లేని ఇంట్లో నేనెలా ఉండగలను?
0: కమల, ఇది మనకు అగ్ని పరీక్ష. రాముడు నా భక్తిని పరీక్షించటానికే అదృశ్యమై ఉంటాడు. నిద్రాహారాలు మాని నా రాముడు కోసం వెతుకుతాను, కన్నీరు కారుస్తాను. రాముడు దయామయుడు కమల, తప్పక కనిపిస్తాడు.

0: బాబూ, ఆ మహనీయులెవరు? అలా విషాదవదనంతో కూర్చున్నారు?
1: వారు మా గురువుగారు శ్రీ త్యాగరాజస్వామి.
0: అమర గాయకులు, అపర సంగీత సరస్వతి శ్రీ త్యాగరాజస్వామి వారు. వీరేనా? త్యాగయ్య గారు, నీకు శతకోటి వందనాలు.
2: ఎవరి వందనాలు అందుకునే స్థితిలో లేను నాయనా.
0: అంత బాధపడుతున్నారే, వారికొచ్చిన కష్టమేమిటి?
1: వారు ప్రాణాధికంగా ప్రేమించి పూజాపీఠంలో పెట్టి నిత్యం పూజించే సీతారాముల అదృశ్యమయ్యారు. అప్పటి నుండి వారికి నిద్రాహారాలు లేవు.
0: త్యాగయ్య గారు, మీకు చెప్పగలిగిన వాణ్ణి కాను. తీర్థయాత్రలు చేసి భగవంతుని దివ్య వైభవాన్ని దర్శనం చేసుకుంటే భగవంతుడు తప్పక కరుణిస్తాడు. నా మాట విని నాతో తిరుమల రండి, మనసారా ప్రార్థించండి, తప్పక మంచి జరుగుతుంది.
2: నా రాముడే నన్ను రమ్మని పిలుస్తున్నాడేమో. గణపతి పదనాయనా.

0: అయ్యా, స్వామి దర్శనం చేసుకుంటాను, తెర తీయరా?
1: ఆలయ మర్యాదల ప్రకారం ఇప్పుడు తెర తీయడానికి వీలు కాదు, దయచేసి వేచి ఉండండి.
0: అయ్యా, స్వామిని కీర్తించుకోవచ్చా?
1: నిరభ్యంతరంగా కీర్తించుకోండి.

0: వెంకటేశ్వర గోవింద గోవింద.
1: ఏం అద్భుతం, ఇన్నాళ్ళు త్యాగరాజస్వామి వారి భక్తి ప్రపత్తులు వినడమే కాని చూడలేదు. త్యాగయ్య గారు నిశ్చింతగా ఉండండి, శ్రీనివాసుని దర్శనమే మీకు నిదర్శనం, పదండి.
2: అలాగే
3: గురువుగారు, ఈ అద్భుతం చూసిన తర్వాత మరొక అద్భుతం గురించి చెప్పాలనిపించింది.
2: చెప్పు నాయన.
3: నిన్న తిరుమలగిరికి మెట్లెక్కుతుంటే తమరు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో నలుగురు దొంగలు మమ్మల్ని బంధించి సొమ్ముకా చేద్దామనుకున్నారు.
2: మన దగ్గర సొమ్మెక్కడిది నాయన.
1: సీతారామ కళ్యాణం కోసం నేనే ఇచ్చాను స్వామి.
3: ఆ దొంగల అనుభవం మీరే వినండి గురువుగారు. ఇలా రండయ్యా, ఏం జరిగిందో చెప్పండి.
1: క్షమించండి స్వామి, నిన్న రాత్రి ఈ చిన్న స్వామిని బంధించి సొమ్ము కాజేద్దాం అనుకున్నామండి. అంతలోనే ఇద్దరు రాజకుమారులు బాణాలు పట్టుకుని అమ్ముడు వదిలితే అవి మాకు బండరాళ్ల తగిలేయండి.
2: వాళ్ళెలా ఉన్నారు నాయన?
1: ఒక ఆయన నీలంగా మెరిసిపోతున్నాడండి, మరొక ఆయన బంగారు బొమ్మలా ఉన్నాడండి, బంగారు కిరీటాలతో తగతగా మెరిసిపోతున్నారండి.
4: ఎంత అదృష్టవంతులు నాయన, రామలక్ష్మణుల దర్శనం చేసుకున్నారు. నేనే నిర్భాగ్యుణ్ణి, రామదర్శనం చేసుకోలేకపోయాను.
1: త్యాగయ్య గారు, తిరుపతిలోనూ ఇక్కడా జరిగిన అద్భుతాలు తలుచుకుంటే రామలక్ష్మణులు మీ ఇంట వెంట ఉన్నారని అనిపించడం లేదా మీకు? రాముడు ఎప్పుడూ మీకు తోడుగా ఉంటాడు. పదండి, ఇంటికి వెళదాం.
2: నువ్వు చెప్పింది నిజం నాయన, నా ఇంట వెంట రాముడుండి కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటే రాముడి కోసం ప్రపంచమంతా వెతుకుతున్న వెర్రివాణ్ణి. పదా.

అమ్మగారు అందరూ రండి. గురువుగారు వరదై పొంగుతున్న కావేరీ నదిలోకి ప్రవేశించి రామతారక మంత్రాన్ని జపించుకుంటూ దాడుతూ ఉంటే నీటిలో తేలియాడుతూ శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతంగా అయ్యగారికి దర్శనమిచ్చాడు. మన రాముడు గురువుగారి ఒడిలో వాలేడు. రండి హారతులు పట్టండి.

0: అన్నయ్య, రాముడెంత దయామయుడో చూశావా? కావేరి గర్భంలో దాక్కుని నాతో ఆటలాడుకున్నాడు. నా ఇంటా వెంటా ఉండి నన్ను కన్నతండ్రిలా కాపాడిన రామచంద్ర ప్రభు తనకు తానుగా నా ఒడిలో వాలాడు. ఇదంతా నీ ఆశీస్సు అన్నయ్య.
1: చాగు, నీ భక్తి ప్రపత్తుల్ని అర్థం చేసుకోలేకపోయాన్రా. నన్ను మన్నించు నాయన, నేను నీలాగే రామపాదాలు ఆశ్రయిస్తాను, నీ కీర్తనలే గానం చేస్తాను.
0: ఇక ఈ పూజాపీఠంలో సీతారాముల్ని ఆరాధించే బాధ్యత నీదే అన్నయ్యా.

రామచంద్ర, కరుణారస సాంద్ర, ఇంకా ఎన్నాళ్ళీ భవసాగర మీదనన్నావు. స్వామి, రామదాసుకు అభయమిచ్చి ఆదరించావే, కబీరుని కరుణించావే, పోతన్నకు సతీసమేతంగా సాక్షాత్కరించావే, నన్ను అనుగ్రహించవా స్వామి, నాపై దయ చూపించి నీ దర్శనమియ్యవా.

0: స్వామి, ఆర్తితో కన్నీటితో త్యాగయ్య ప్రార్థిస్తున్నాడే. కరుణా సముద్రులేని మీ హృదయం కరగలేదా స్వామి?
1: త్యాగయ్య, నీ భక్తి నిరుపమానం. నీ కవితాశక్తి, సంగీత జ్ఞానము అపూర్వం, అజరామరం. నా అవతార వైభవం నీ కీర్తనల ద్వారా ఆచంద్ర తారార్కంగా నిలిచిపోతుంది. నీ కీర్తనల గానంతో విశాల విశ్వమంతా రామనామం ప్రతిధ్వనిస్తుంది. వచ్చే పుష్య బహుళ పంచమి నాడు నీకు మోక్షం ప్రసాదిస్తాను. అంతవరకు ఆపత్ సన్యాసాన్ని స్వీకరించి రామతారక మంత్రం జపించు.
2: శ్రీరామచంద్ర, అనంత కళ్యాణ గుణధాముడు, లోక కళ్యాణకారిణి మా అమ్మ సీతమ్మ చెంతనుండగా మీ దివ్య సుందర రూపాల్ని దర్శించే మహాభాగ్యం ప్రసాదించావా తండ్రి. రామ పరంధామ, నా జీవితాన్ని చరితార్థం చేశావు. నీ దివ్య పాదారవిందాలకు శతకోటి వందనాలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.

ఇంతవరకు మీరు జీవితమే నాటకరంగం కార్యక్రమంలో భాగంగా రామభక్తి సామ్రాజ్యం నాటకాన్ని విన్నారు. వచ్చేవారం మరొక చక్కని నాటకంతో మళ్లీ మిమ్మల్ని కలుసుకుంటాం. అంతవరకు సెలవు. సాయిరాం.

0: ఓం శ్రీ సాయిరాం. శ్రీ సత్యసాయివాణి శ్రోతలందరికీ స్వాగతం. ఇప్పుడు మీరు పశ్చిమ గోదావరి జిల్లాలో సత్యసాయి సంస్థల వారు నిర్వహించిన సేవా కార్యక్రమాలపై ఒక డాక్యుమెంటరీ వింటారు.
1: ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలకు స్వాగతం. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా సత్యసాయి సంస్థల సేవాదళ సభ్యులు దిగ్విజయంగా చేపట్టిన రెండు ప్రత్యేకమైన సేవా కార్యక్రమాలపై రూపొందించిన కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నాం. ముందుగా వికలాంగుల సేవయే విశ్వవిరాట్ శ్రీ సత్యసాయీశ్వరుని సేవ అనే కార్యక్రమ వివరాలను వింటారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో స్థాపించిన సాయి చైతన్య కృత్రిమ కాళ్ల తయారీ సంస్థ అధ్యక్షులైన సదాశివమూర్తి గారి సహకారంతో సత్యసాయి సేవా సంస్థలు దురదృష్టవశాత్తు కాళ్లు లేని వారికి కృత్రిమ కాళ్లను అందించే సేవా కార్యక్రమాలను చేపట్టాలని సంకల్పించారు. సత్సంకల్పానికి సాయునాథుని అనుగ్రహం అపరిమితంగా ఉంటుంది అనడానికి ఒక ఉదాహరణగా జిల్లా అధ్యక్షులు డాక్టర్ భాస్కర్రావు గారు ప్రశాంతి నిలయంలో స్వామివారికి కృత్రిమ కాళ్లను అందించే కార్యక్రమం గురించి తెలుపగా స్వామి ఆనందపరవశులై ఇది ఎంతో ఉత్తమమైన సేవ అని వెంటనే చేపట్టమని అభయమిచ్చారు. స్వామి అందించిన ప్రోత్సాహంతో డాక్టర్ భాస్కర్రావు గారు కృత్రిమ కాళ్లను తయారు చేయడంలో నిష్ణాతులైన శ్రీ సదాశివమూర్తి గారు మరియు జిల్లా సేవాదళ సభ్యులు అందరూ కలిసి జిల్లా మొత్తంలోకి కృత్రిమ కాళ్లను అమర్చగలిగే అవకాశం ఉన్న 47 మంది వికలాంగ పురుషులను 7 మంది మహిళలను ఎంపిక చేసి వారికి కృత్రిమ కాళ్ల తయారీని మొదలుపెట్టారు. తదుపరి డాక్టర్ భాస్కర్రావు గారు ప్రశాంతి నిలయంలో స్వామికి ఈ ప్రత్యేక సేవా కార్యక్రమంలో సాధించిన పురోభివృద్ధిని వివరించగా స్వామి ఎంతో ప్రేమతో వికలాంగులను వినాయక చవితి పర్వదిన సమయంలో ప్రశాంతి నిలయానికి తీసుకుని రమ్మని ఆశీర్వదించారు. జిల్లా సేవాదళ సభ్యులు ఎంతో సేవాస్ఫూర్తితో 54 మంది వికలాంగులను తీసుకుని వారి యొక్క ప్రతి అవసరానికి వారి వెన్నంటేయుండి వారికి అపూర్వమైన సేవ చేసుకుంటూ జిల్లా నుండి మొత్తం 250 మంది దాకా బయలుదేరి ప్రశాంతి నిలయానికి సెప్టెంబర్ 13 చేరుకున్నారు. స్వామి ఈ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 16 తేదీ ఉదయం అందరికీ ఆహ్లాదాన్ని అందించే రీతిలో జరపాలని నిర్ణయించారు. ఆ రోజు కార్యక్రమంలో వికలాంగులు కూర్చోవడానికి ఏ విధంగా కుర్చీలు అమర్చాలో వారికి స్వామి దర్శన స్పర్శన సంభాషణ భాగ్యాన్ని ప్రసాదించే వీలుగా అక్కడ అన్నీ ఎలా ఉండాలో స్వామే స్వయంగా ఆదేశించారు. సెప్టెంబర్ 16 తేదీ ఉదయం స్వామి వేంచేసి వికలాంగులను ఎంతో ప్రేమతో వాత్సల్యంతో పలుకరిస్తూ వారి మధ్యలో కలియతిరుగుతూ వారికి వస్త్రాలను బహుకరించి అందరికీ అనిర్వచనీయమైన ఆనందాన్ని అందించారు. కృత్రిమ కాళ్లను తయారు చేసిన సదాశివమూర్తి గారికి ఒక బంగారు ఉంగరమును సృష్టించి బహుకరించారు. తదుపరి వారందరితో స్వామి మాట్లాడుతూ ప్రశాంతి నిలయం అందరికీ ఇల్లు వంటిదని, తాను అందరివాడినని, ఎవరు ఎప్పుడు కావాలన్నా ఇక్కడికి వచ్చి ఆనందాన్ని పొంది వెళ్లవచ్చని అన్నారు. భుజబలం, విద్యాబలం, బుద్ధిబలం, ధనబలం లాంటివి ఎన్ని ఉన్నా దైవబలం ఒక్కటి లేకపోతే అన్నీ నిరర్ధకమని, వికలాంగులు జీవితంలో నిరాశపడనవసరం లేదని, స్వామి వారి వెన్నంటే ఉండి అన్నీ స్వామే చూసుకుంటారని వారికి అభయమిచ్చారు. తరువాత స్వామి ప్రొఫెసర్ అనిల్ కుమార్ గారిని ప్రసంగించమని ఆదేశించారు. తదుపరి పశ్చిమ గోదావరి జిల్లా భజన గాయకులు ఎంతో హృద్యంగా ఆలపించిన భజనలతో ఆనాటి కార్యక్రమం ముగిసింది. ఇప్పుడు ప్రొఫెసర్ అనిల్ కుమార్ గారి ప్రసంగం ఇప్పుడు వింటారు.
2: భగవాన్ బాబావారి దివ్య చరణారవిందములకు ఇక్కడ చేరినటువంటి సత్సంగమునకు హృత్పూర్వక ప్రణామాలు. ఈనాడు ఇక్కడ చేరినటువంటి వెస్ట్ గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా కార్యకర్తలందరికీ కూడా మనఃపూర్వకమైనటువంటి శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఒక పరమ సత్యం ఇక్కడ చెప్పాలి, బాబావారు నన్ను క్షమించమని ప్రార్థిస్తున్నాను. శ్రీ సత్యసాయి సేవా సంస్థలలో అత్యుత్తమ స్థాయిలో సేవా కార్యక్రమములు జరుపుకునేటువంటి ఘనత పశ్చిమ గోదావరి జిల్లా అన్న సంస్థ. భగవాన్ అవతార ఉద్యమంలో కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి కార్యదీక్షా దక్షులు ఎందరో ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నారు. భగవాన్ దివ్య సన్నిధిలో ప్రశాంతి నిలయంలో నిర్వహింపబడినటువంటి దేశస్థాయి, అంతర్జాతీయ స్థాయి, ప్రపంచ మహాసమ్మేళనలలో ప్రముఖంగా వసతి భోజన కార్యక్రమాలు నిర్విరామంగా, నిరంతరంగా, అజేయంగా, అద్భుతంగా నిర్వహించిన గోదావరి జిల్లా కార్యకర్తలు స్వామికి అత్యంత ప్రీతిపాత్రులు అని మీకు తెలియజేస్తున్నాను. భగవాన్ పశ్చిమ గోదావరి జిల్లా పర్యటించారు. 1984 భగవాన్ విజయవాడ, గుంటూరు, ఏలూరు, కొవ్వలి, తణుకు, రాజమండ్రి వైపు అటువైపు స్వామి వెళ్లారు. కొవ్వూరు, సింగన్న, ముప్పవరం ఆ ప్రాంతాల స్వామి సందర్శించారు 1984. ఎంత స్వామి పర్యటన ఎంత దివ్యంగా ఉందో, ముక్కోటి దేవతలు కూడా చూడవలసినటువంటి పర్యటన భగవాన్ బాబావారి గోదావరి జిల్లా పర్యటన. అప్పుడే అది వెన్నెల రాత్రి. ఆ వెన్నెల రాత్రి సమయంలో గోదావరి బ్రిడ్జి మీద భగవాన్ బాబావారు కారులో పర్యటిస్తుండగా స్వామి కారు ముందు 2-3 కార్లున్నాయి, వెనక వందలాది కార్లున్నవి. ఈ కార్లకు ముందుగా గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి కార్యకర్తలు, సేవాదళ్ వారు మోటార్ సైకిల్స్ పైన ప్రశాంతి పతాకలు ధరించి శరవేగంగా దూసుకుపోతున్నటువంటి ఆ మోటారు వాహనాలు గోదావరి ప్రాంతంలో ఆ బ్రిడ్జి మీద ఒక చక్కని విల్లంబులాగా వంపుతో, సొంపుతో అందంగా ముందుకు సాగుతున్న భగవాన్ బాబావారి పరమాద్భుత జగన్నాథ రథ చక్రాల యొక్క ఆ ప్రయాణము మా యొక్క మనసులలో చిరన్ముద్ర వేసిందని స్వామి తెలియజేసుకుంటున్నాను. సింగన్న ముప్పవరం, ఎస్ ముప్పవరం, వెస్ట్ గోదావరి భగవాన్ దర్శించి అక్కడ చేరినటువంటి వేలాది మంది ఉన్నారు. ఎక్కడ చీమ చిటుకుమన్నా సరే వినపడుతుంది. అంత ప్రశాంతమైనటువంటి ఆ సమయంలో నిశ్శబ్దం తాండవించినటువంటి ఆ మంగళ ఘడియలలో భగవాన్ 7:30 సమయంలో సాయంకాలం సింగన్న ముప్పవరంలో, వెస్ట్ గోదావరిలో భగవాన్ ఉపన్యాసం చేస్తూ ఒక మాట అన్నారు. బా స్వామి, మీరనాలంటే ఇంకెవరు అనలేదు, అది భగవాన్కే సాధ్యమైనటువంటి విషయం. ఒక మాట అన్నారు, వివాహానికి పూర్వం అమ్మాయి ఎవరు, అబ్బాయి ఎవరు, ఎవరికి ఎవరికి సంబంధం లేదు. వివాహమైన మరుక్షణమే ఎప్పుడైతే వరుడు వధువుపైన మంగళసూత్రాన్ని ధరింపజేస్తాడో, ఈ వధువుకి వరుపైన, వరుని యొక్క ఆస్తిపైన సంపూర్ణ అధికారం ఉంటుంది. అదే రీతిగా నీవెప్పుడైతే భక్తుడు అయినావో, నామము అనే మంగళసూత్రం ధరించావో, ప్రభువైన భగవాన్ బాబా వారి యొక్క అనుగ్రహం పైన సర్వ హక్కులు అన్నటువంటి మాట స్వామి యొక్క మాట. ఎంత చక్కగా భగవాన్ తెలియజేశారో నిజంగా పశ్చిమ గోదావరి జిల్లాలో గోదావరి ప్రాంతాలలో జరిపినటువంటి సేవా కార్యక్రమాలు, పశువులు దిగడానికి వీలుగా, భక్తులందరూ స్నానాలు చేయడానికి వీలుగా ఆ స్నానఘట్టాలు నిర్మించిన వైఖరి సర్వులకు విహితమే. ఆనాడు దేచెర్ల, గోపినాథపట్నం, కోరుమిల్లి వంటి ప్రాంతాలలో, సుదూర ప్రాంతాలలో సేవాదానం చేసినటువంటి సేవలు పరమాద్భుతం. ఇటీవల చేపట్టినటువంటి పశ్చిమ గోదావరి జిల్లా చేపట్టినటువంటి సేవా కార్యక్రమము అందరూ కూడా గుర్తుంచుకుని యావత్ ప్రపంచం కూడా అనుసరించినటువంటి రీతిలో సాధ్యమైంది. బాబు, ఇక్కడ చేరిన వాళ్లకి సవినయంగా మనవి చేస్తున్నాను, ఎలాంటి ప్రచారం లేకుండా, ఎలాంటి ఆర్భాటం లేకుండా, ఎలాంటి గుర్తింపు లేకుండా పరమేశ్వరుడైన భగవాన్ బాబా వారు ఒక్కరే ఈ సేవా కార్యక్రమాలు యావత్ ప్రపంచం కూడా నిర్వహిస్తున్నారు. ఎవరికి కూడా తెలిసిన విషయం కాదు, అది స్వామి మాత్రమే చేయగలరు. పశ్చిమ గోదావరి జిల్లాలో తానిగూడెం అనేటువంటి ప్రాంతంలో భూమట్టానికి దాదాపు 100 ఎత్తుగా ఉన్నటువంటి ప్రాంతం తానిగూడెం ఉన్నది. ఎర్రగొండపాలెం తాలూకాలో సమీపంగా ఉన్నటువంటిది, మోతుగూడెంకి దగ్గరగా ఉన్నటువంటి ఆ తానిగూడెం గ్రామం కొండలపైన ఉన్నది. దాదాపు పరిమితమైన కుటుంబములు మాత్రమే ఉన్నవి. దాని గురించి వింటూ ఉంటే మిత్రులు, సోదరులు డాక్టర్ కుమారెడ్డి భాస్కర్రావు గారు చెప్తూ ఉంటే, ఇది నిజమా ఇది నిజమా అనిపిస్తుంది. కానిగూడెంలో ఉన్నటువంటి మనుషులు ఎక్కడో సుదూరంగా ఉన్నారు, ఎలాంటి భాష లేక ఎలాంటి అన్నపానాదులు లేక నాగరిక ప్రపంచానికి దూరంగా విద్యుత్తు సరఫరా లేక రోడ్లు లేక వైద్యం లేక మారుమూలంగా ఆటవిక పైశాచిక గిరిజన ప్రాంతాలలో దూరంగా ఉన్నటువంటి వారికి ఎక్కడ సంకల్పం బాబా సంకల్పించారో, ఇక్కడ ఉన్న బాబా అక్కడ సేవా కార్యక్రమాలు జరిపించారంటే అదే దివ్యత్వము. అక్కడికి వెళ్లారు పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళు, అక్కడికి వెళ్లి చూశారు, ఆ తానిగూడెంలో ఉన్నటువంటి మనుషులను చూచారు, వాళ్లను చూచి పారిపోయారు, గుడిసెల్లోకి పారిపోయారు. ఇప్పుడు పూర్వం మనుషులు చూచినటువంటి వారు కారు, ఇదేమిట్రా వీళ్ళు ఎక్కడికి వచ్చారు అని. అప్పుడు పరిచయం చేసుకుని సవినయంగా స్వామి నామంతో స్వామిని తలుచుకుంటూ వారందరికీ దగ్గరై వారికి వైద్యుల సేవలు అందించి దుస్తులు ధరింపజేసి ఆహారాన్ని అందించి దాదాపు 20-30 కిలోమీటర్లు కొండపైన దారిని రహదారిని నిర్మించిన ఖ్యాతి పశ్చిమ గోదావరి జిల్లా కార్యకర్తలు భగవాన్ బాబా వారి యొక్క దయ వల్ల మాత్రమే సాధ్యమైంది. ఈ రహదారి నిర్మిస్తే దాని గుండా వైద్య బృందం వెళ్లింది. ఈనాడు వారు కూడా చక్కగా ఉంటున్నారు. ఒక మనిషికి పూర్తిగా విషపురుగులు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో మాంసం అంతా తినేసింది. వేరొక వ్యక్తి అగ్ని బాధితుడైనాడు, ఎముకలు కనపడుతున్నాయి, చూచేవారు లేరు. ఆ సమయంలో దీననాథుడు అనాథనాథుడు సత్యసాయినాథుడు పశ్చిమ గోదావరి జిల్లా వైద్యుల్ని ఆ ప్రాంతానికి పంపించి ఆ మనిషిని మామూలు మనిషిగా చేశారు అంటే అది స్వామి కృప, స్వామి సంకల్పము, స్వామి దయ. పశ్చిమ గోదావరి జిల్లాలో ఏ రీతిగా కార్యక్రమాలు జరుగుతాయో తమకు తెలియజేస్తున్నాను. ఎక్కడ సేవా కార్యక్రమం జరిగినా అక్కడ క్యాంపు నిర్వహిస్తారు. వారు దాదాపు 15 రోజులు ఒక్కొక్క బ్యాచ్ ఉంటుంది. వాళ్ళకు కావాల్సిన కార్యక్రమాలు అన్ని చేస్తారు. సాయినాథుని యొక్క విశ్వస్వరూపం పశ్చిమ గోదావరి జిల్లా సేవా కక్షేత్రంలో మనకు స్పష్టంగా కనపడుతుందని తెలియజేస్తున్నాను. బాబా భగవాన్ ఎంత చక్కని సందేశం ఇచ్చావు స్వామి, ఎంత చక్కని మాట అన్నారో స్వామి చెప్పండి. నేను చూసుకుంటాను, ఈనాడు నాకెంతో ఆనందంగా ఉంది, మిమ్మల్ని చూసుకుంటాను, మీరు సంతోషంగా ఉండండి, మీ యొక్క అంగములు సద్వినియోగం చేసుకోండి, మీ జీవితాలు చరితార్థం చేసుకోండి, నామస్మరణ చేయండి అన్న సాయి మాట మన జీవితాలలో బాటగా కావాలని తెలియజేసుకుంటున్నాను. మనకి నిరాశ అక్కర్లేదు. ఎలా నిరాశ, ఎలా నిరాశ సాయీశుడు ఉండగా, ఎలా నిరాశ పరతీశుడుండగా, స్వామి మన పక్కనే ఉన్నాడు. ప్రేమించు నీ సాయి ప్రక్కన నిలబడి నీకు అండగా ఉండగా ఎలా నిరాశ, ఎలా నిరాశ. మనకు అండగా ఉన్నటువంటి స్వామి మన ప్రక్కనే ఉన్నారు. దీవించు నీ సాయి దిక్కయి ఉండగా దీన చింతలకేలా వ్యధ చెందదవు మనసా. దీన చింతలు ఎందుకయ్యా మనకి, స్వామి మన ప్రక్కనే ఉన్నాడు. తల్లి బిడ్డలు వెళ్లందు కూడి సాయినాథుని భజనలు సల్పుతుండగా మన కుటుంబాలలో బిడ్డలు పెద్దలు చేరి స్వామి యొక్క భజనలు చేస్తూ ఉంటే ప్రేమించు సాయి పాలించు సాయి నీ ప్రక్కగా ఉండగా పశ్చాత్తము లేలవో మనసా అని స్వామి చెప్పినట్టుగా, బాబా నువ్వు మా ప్రక్కనుండగా స్వామి, మా హృదయాల్లో ఉండగా మాకేమి, మాకేం తక్కువ, మాకేం తక్కువ. కొన్ని సంవత్సరాల క్రితం అనంతపురం కళాశాల మహిళలు నిర్వహించిన కార్యక్రమంలో ఇదే వేదిక పైన స్వామి చెప్పారు, ఎవరు కూడా వికలాంగులని బాధపడద్దు, అంగవిహీనులని బాధపడద్దు. ఎందువల్ల అంటారేమో, అన్ని అంగములు సరిగా ఉన్నటువంటి వారు వారే సరిగ్గా ఉండటం లేదు సుమా. నిజంగా భగవన్ నామాన్ని తలుచుకోవడానికి భగవంతుడు మీకు ఇచ్చిన అవకాశం అని చెప్పి స్వామి ఆనాడు చెప్పారు. కనుక మనకేది కూడా లోపం లేదు సుమా, స్వామే మన ప్రక్కనున్నాడు. ఇది ఎలా ఉంటే ఏమీ అనే సంగతి తెలుసుకోవాలి, ఇంకా ముందు రావాలి. సాయిని మించినట్టు ఆదర్శం లేదు. ఎక్కడ దీనులు ఉన్నారో, ఎక్కడ దుఃఖితులున్నారో, ఎక్కడ అన్నార్థులున్నారో, ఎక్కడ రోగులున్నారో, అక్కడే సాయి ప్రత్యక్షమై అక్కడికక్కడే వారికి ఆనందాన్ని వర్షించేటువంటి సౌభాగ్యదాయి శాంతిదాయి శ్రీ సత్య సాయి మనకు జగన్నాథులై భగవంతుడై ఉన్నాడు. స్వామిని చూచి మనం నేర్చుకోవాలి. స్వామి ఆదర్శం అంతకు మించింది లేదు సుమా. దానము దానము దయ లేక, దాన ధర్మము లేక, దయలు లేక, ఏది లేక, మానసమున మంచి నీతి లేక, చెడుగుణముల తోట చెలగాడుచున్నట్టి హీనుడు ఇలను చెడును పరము చెడును. చెడుగుణాలు ఉన్నట్టు ఎక్కడ బాగుపడతాడు రా. దానం ఉండాలి, దయ ఉండాలి, ధర్మం ఉండాలి, మనసులో నీతి ఉండాలి అని చెప్పేటువంటి స్వామి యొక్క ఆ సందేశాన్ని ఎప్పుడు మనం మనసులో జ్ఞాపకం పెట్టుకుంటూ, బాబా ఈ ఇచ్చిన ఇంద్రియాలన్నీ కూడా సద్వినియోగం చేసుకోవాలి స్వామి. కన్నుల్లో ఇచ్చింది ఎందుకో తెలుసా, కళ్ళెందుకు ఇచ్చారు మనకి, కాసేపు టీవీ ప్రోగ్రాములు సినిమాలు చూడటానికి ఆ సుమా, కన్నుల నుంచి ఎందుకో తెలుసా, కళ్ళు దేనికున్నాయి, కైలాసవాసుని చూచేటందుకురా, కైలాసవాసులైన స్వామిని చూడటానికయ్యా. పాదములు ఇచ్చినది ఎందుకో తెలుసా, పాదాలు ఇచ్చింది ఎందుకు, సందులు గొంతులు తిరుగుటగా కాదయ్యా, నందివాహనుని మందిరము చుట్టుటకు. అర్థమైందా, చేతులను తెచ్చేందుకో తెలుసా, మూతికి ముద్దందించుటగా కాదయ్యా, చేతులారంగా శివుని పూజలు చేసేటందుకు. చెవులనిచ్చింది ఎందుకో తెలుసా, అన్ని వినేటందుక, ఆర్తావునుడవు దేవదేవుని కీర్తనలు వినేటందుకురా. నాలుకనిచ్చింది ఎందుకో తెలుసా, అన్ని పలికేటందుక, భగవన్నామము చేసేటందుకురా అన్నట్టుగా స్వామి ఈ ఇంద్రియములన్నీ కూడా నీకేసుమా, మా ఇంద్రియముల ద్వారా నీ దర్శనం చేస్తాం, నీ కథలు ఆలకిస్తాం, చేతులారా నీ సేవ చేసుకుంటాం. ఈ రీతిగా పశ్చిమ గోదావరి జిల్లా వారు జరిపిన కార్యక్రమం ఈనాడు మీరందరూ ఇక్కడున్నారు, నీ స్వామి యొక్క ఆశీస్సులు పొందారంటే కొన్ని జన్మ జన్మాల సుకృతం అని మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లకు, డాక్టర్లందరూ కూడా స్వామి యొక్క ఆశీస్సులు పొందారు. అనేక వైద్యశాలు ఎంతో చేయవచ్చు, ముఖ్యంగా ఆ సదాశివమూర్తి గారు వారి గురించి కూడా స్వామి చెప్పారు, ఆయన ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పారు. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని ఇతరులకు కూడా వారి సహకారములు ప్రోత్సాహములు అందించి సాయినాథుని దివ్య అవతార సేవాద్యమంలో ఒక దివ్యోపకరణంగా పశ్చిమ గోదావరి జిల్లా కార్యకర్తలందరినీ కూడా ఆశీర్వదించవలసిందిగా భగవాన్ బాబా వారిని, జిల్లా వారి తరఫున అందరినీ కూడా స్వామి ప్రార్థిస్తూ ఇక్కడ చేరిన మహిళలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు, ఎన్నో కార్యక్రమాలు జరిపారు. ఆ స్వామి యొక్క కృప వల్ల ఆయురారోగ్య అష్టైశ్వర్యములతో తొలతొగవలసిందిగా కోరుకుంటూ స్వామికి ధన్యవాదములు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సాయిరాం.
1: ఇప్పటి వరకు పశ్చిమ గోదావరి జిల్లా సేవాదళ్ వారి వికలాంగుల సేవ కార్యక్రమంపై రూపొందించిన కార్యక్రమాన్ని విని ఆనందించారు కదా. ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా సేవాదళ సభ్యులు చేపట్టిన మరొక ప్రత్యేక సేవా కార్యక్రమం తానిగూడెంలో గృహ నిర్మాణ పథకం అనే కార్యక్రమాన్ని వింటారు.
3: ఓం శ్రీ సాయిరాం. నేను డాక్టర్ కొమ్మారెడ్డి భాస్కర్ రావుని, పశ్చిమ గోదావరి జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షుణ్ణి. భగవాన్ శ్రీ సత్యసాయి ప్రభువుల అనుగ్రహంతో పశ్చిమ గోదావరి జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలకు సుమారు 50 మంది జనాభా గల తానిగూడెం అను మారుమూల గిరిజనపల్లెకు సేవాభాగ్య అవకాశం లభించినది. ఈ ప్రదేశము దారీ తెన్నులేని జనావాసములకు 25 కిలోమీటర్ల దూరంలో 1000 మీటర్ల ఎత్తులో గల కొండపైన ఒక చిన్న పల్లె. బాహ్య ప్రపంచము నుండి పూర్తిగా సంబంధము లేని కొండ్రెడ్లు అనే జాతి వారు నివసిస్తున్నారు. 2004 సంవత్సరంలో వార్తాపత్రికల ద్వారా ఆ ప్రాంతంలో విషజ్వరాల విపరీతంగా వ్యాప్తి చెందుతున్నట్లు, తగిన వైద్య సదుపాయం లేక అనేక బాధలకు గురవుతున్నట్లు తెలుసుకుని స్థానిక సత్యసాయి సేవా సంస్థల సభ్యులు సేవా దృక్పథంతో కాలినడకన ఆ పల్లెకు కొండలు, గుట్టలు, వాగులు దాటుకుని వారి జీవన పరిస్థితులు తెలుసుకున్నట్టు జరిగినది. సంస్థల వారు 9 కుటుంబముల వారికి పక్కా గృహములు, మంచినీటి సదుపాయములు, సోలార్ వీధి దీపములు, ప్రతి ఇంటికి సోలార్ లైట్లు స్వామి దయతో అమర్చబడినవి. నిత్య గృహావసరములు, బట్టలు, పాత్ర సామాగ్రి అందజేయబడినవి. ఈ సేవలు ఫోటో ఆల్బమ్ ద్వారా భగవాన్ అనుగ్రహ దృష్టికి తీసుకువెళ్లబడినది. స్వామివారు చాలా ఆనందించి ఇది తానిగూడెం కాదు తనగూడెం అని సంతోషం వెలిబుచ్చినారు. ఇప్పుడు మీరు భగవాన్ యొక్క అద్భుత మహిమాన్విత దయాప్రేమలతో కూడిన సేవలను వినండి. అక్కడ సేవల్లో పాల్గొన్న సేవాదళ సభ్యుల ద్వారా వివరాలు వింటారు. సాయిరాం.
1: ఓం శ్రీ సాయిరాం. మీరు వినబోయే ఈ కార్యక్రమం పశ్చిమ గోదావరి జిల్లా సత్యసాయి సేవా సంస్థల సేవాదళ సభ్యులు మారుమూల అటవీ ప్రాంతంలో ఉన్న తానిగూడెం అనే గ్రామంలో నిర్వహించిన సేవలపై రూపొందించబడింది. సత్యసాయి సేవా సంస్థలు స్వామివారి ఆదేశాలను అనుసరించటంలో కష్టసాధ్యమైన కార్యక్రమాల్ని
4: ఎన్ని అడ్డంకుల్నైనా అధిగమించి సేవలను నిర్వహిస్తారు అన్న దానికి ఈ కార్యక్రమం ఒక ప్రతీక. ఈ రేడియో కార్యక్రమం పూర్తిగా ప్రత్యక్షంగా అటవీ ప్రాంతంలోనే రూపొందించబడింది. ఇందులో జిల్లా సత్యసాయి సేవా సంస్థల అధ్యకులు డాక్టర్ భాస్కర్ రావు గారు, జిల్లా సేవాదళ సభ్యులు, గిరిజన సంక్షేమ అధికారి మరియు తానిగూడెం గ్రామస్తుల మనోభావాలు, వారి అనుభవాలు వారి మాటల్లోనే వింటారు. ఇంకెందుకు ఆలస్యం? అదిగో సేవాదళ వారు అప్పుడే సాయినామస్మరణతో సేవ ప్రారంభించినట్టున్నారు. అదే మనం కూడా వెళ్దామా? గ్రామ సేవే రామసేవ, పల్లె సేవయే పరమాత్మ సేవ అన్న స్వామి ప్రబోధాన్ని అనుసరిస్తూ ఆంధ్రదేశమంతటా ఎన్నో గ్రామ సేవా కార్యక్రమాలు నిర్వహించబడుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. గ్రామ సేవలు నిర్వహించే సమయంలో అత్యంత ముఖ్య విషయాన్ని స్వామి ఎల్లప్పుడూ ప్రబోధిస్తారు. పల్లెల్లోని అమాయకపు ప్రజలకు దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న అవసరాలను, సమస్యలను పరిష్కరించే కార్యక్రమాలను చేపట్టాలని, అలాంటి అవసరాలున్న గ్రామాలను గుర్తించి అక్కడ సేవ చేయాలని స్వామి చెప్పిన ఈ ముఖ్య విషయాన్ని ఆకళింపు చేసుకుని ఆచరించడం మన అందరి కర్తవ్యం. సరిగ్గా ఇట్లాంటి సేవాభాగ్యము స్వామి అనుగ్రహం వల్ల మాకు కలిగింది.
5: ఈ పల్లె పేరు ఏంటండి?
6: బుట్టాయిగూడు మండలం తానిగూడెం అండి. ఇది కొండరెడ్డి గ్రామం. ఇది ప్రభుత్వం లెక్కలో గిరిజన పురాతన తండా కింద లెక్క వస్తుంది. వీళ్ళని పీటీజీ అంటారండి. వీళ్ళు ప్రింటెడ్ ట్రైబల్ గ్రూప్స్ మాట. వీళ్ళు అంటే పురాతన తండలు. ఇందులో గిరిజనలోని 36 తెగలు ఉన్నాయండి. అందులోని వీళ్ళు బాగా వెనకబడిన వాళ్ళ కింద ప్రభుత్వం లెక్క. అందుకు పురాతన గిరిజన తండాల కింద లెక్క అండి.
7: ఈ రిమోట్ ట్రైబల్ విలేజ్ లో వీళ్ళకి ఇళ్లు లేవని చెప్పి తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇదివరకు గవర్నమెంట్ కానీ, ఏ గవర్నమెంట్ కానీ, ఏ స్వచ్ఛంద సేవా సంస్థ కానీ దీనికి అసలు వీళ్ళ గురించి పట్టించుకోవాలి. చివరికి భగవాన్ బాబా వారి దయ వల్ల ఒక స్ఫూర్తి. స్వామి ఎన్నిసార్లు చెప్తున్నారు శాశ్వతమైనటువంటి పనులు చేయండి అని చెప్పి చెప్తున్నారు గ్రామాల్లోకి వెళ్ళి. ఎంతకన్నా ఇంకా ఆదర్శమైనటువంటి పని ఉంటుందని చెప్పి ఒకసారి 3 ఏళ్ల క్రితం అంతా కూడా అసలు ఏమిటి గ్రామం ఉందని చెప్తున్నారు, ఇక్కడికి ఏమి ఇళ్ళు లేవంటున్నారు అని చెప్పి అసలు అంతా కూడా పరిశీలిద్దామని పైకి వస్తే నిజంగా కూడా వీళ్ళది చాలా హృదయవిదారకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అప్పుడు వాళ్ళకి ఏదో విధంగా తప్పకుండా వీటికి ఇళ్ళు వీళ్ళకి కట్టి స్వామి దయ వల్ల స్వామి అనుగ్రహానికి వీరు పాత్రలయ్యేలాగా చూసుకోవటానికి మనం ఇళ్ళు కట్టాలని నిర్ణయం చేసుకున్నాం.
8: ఇక్కడ చాలా ఏళ్లుగా వీళ్ళు ఈ పరిస్థితిలో ఉండగా ఈ మిగతా సంస్థలు కానీ ప్రభుత్వం కానీ చాలా ముందుకొచ్చి ఏవో చేసుండాలి, అవన్నీ జరిగాయంటారా? లేకపోతే
6: ప్రభుత్వ పరంగా వీళ్ళకి గిరిజనులకు మరి ముఖ్యంగా మనకి పశ్చిమగోదావరి జిల్లా కేఆర్పురం అని పుట్టగడ మండలం ఐటీడీఏ ఉంటుందండి. అంటే సమీకృత గిరిజన అభివృద్ది సంస్థ అని. ఈ గిరిజన తండాలను అంతా వాళ్ళు అభివృద్ది చేయవలసిన పూర్తి బాధ్యత వాళ్ళకుంది. అయితే మరీ మారుమూల ఉన్న గ్రామాల మీద వాళ్ళు ఒక రకంగా ఈ ట్రాన్స్పోర్టేషన్ రాకపోవడం కానీ ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు సేవాభావం లేకపోవడం వల్ల కూడా కొంత వీళ్ళని అభివృద్ది పథంలో తీసుకురాలేకపోతున్నారండి. ఒక విధంగా మనలాంటి సేవా సంస్థల వాళ్ళకి వీళ్ళు కొద్దిగా నాకు తెలిసిన వారు వీలుస్తున్నారండి. ఎందుకంటే మనం వాళ్ళతో ఉన్నంత చనువుగా వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళతో కేటాయించలేకపోతున్నారు. వాళ్ళ యొక్క రిలేషన్ కూడా కలుపుకోలేకపోతున్నారండి. దాని మీద వాళ్ళ ప్రభుత్వం మీద కూడా వాళ్ళకి విశ్వాసం లేదు. మన సాయి సేవా సంస్థ తరఫున కూడా 3 సంవత్సరాల క్రితం బాగా డ్రింకింగ్ వాటర్ కూడా లేని పరిస్థితులు వస్తే అత్యవసర పరిస్థితిలో ఒక నీళ్ళు కూడా తాగడం జరిగిందండి. తర్వాత వాళ్ళు 3 నెలలు సరిపడే ప్రతి కుటుంబానికి గ్రాసం వంట పాత్రలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. దాంతో మన సేవా కార్యక్రమం చేసే వాళ్ళు ఎవరు ముందుకు వచ్చినా కూడా వాళ్ళు మనల్ని ఆప్యాయతగా చూసుకోవడం, మన వెంట ఒక విశ్వాసం అనేది కూడా గిరిజనులు ఏర్పడిందండి.
4: గ్రామ ప్రజలకు అత్యంత అవశ్యమైన అవసరాలను తీర్చే సేవా కార్యక్రమాలను చేపట్టడం వల్ల సేవ పొందేవారికి, సేవ చేసేవారికి కలిగే ఆనందం, తృప్తి అసమానం, అనిర్వచనీయం. ఆంధ్రప్రదేశ్కు అన్నపూర్ణ వంటిదైన పశ్చిమ గోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెం బుట్టాయిగూడెం పరిసరాల్లోని అటవీ ప్రాంతం. పశ్చిమ గోదావరి జిల్లాలోని సేవాదళ్ ఆ అటవీ ప్రాంతంలోని మోతుగూడెం అనే ప్రదేశంలో మెగా మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్న రోజది. ఎందరో అటవీ ప్రాంత వాసులు ఆ మెడికల్ క్యాంపులో పాల్గొని వారి వారి వైద్య అవసరాలను తీర్చుకుంటున్నారు. క్యాంపులో పాల్గొన్న ఆ గ్రామ ప్రజలను ఆ ప్రాంతం గురించి అడగగా వారు చెప్పిన విషయాలు అందరినీ సంభ్రమాశ్చర్యాలకు లోను చేశాయి.
9: ఫస్ట్ మేము ఎప్పుడైతే బియ్యం పట్టుకెళ్ళి ఇచ్చామో వాళ్ళు బియ్యం మొక్కలు చూడలేదు. ఇప్పుడు
10: బియ్యం చూడలేదు
9: చూడలేదు మేము బియ్యం ఎలా ఇస్తే వాళ్ళు వండుకుంటూ చేత కాదు బియ్యం నవ్వలేసి మింగేశారంటే
10: ఉడుకోబెట్టకుండా
9: ఏమన్నా డోంట్ నో హౌ టు కుక్ దట్ వాస్ ది సిచ్యుయేషన్ ఆఫ్ దోస్ పీపుల్. ఆ సందర్భంగా వాళ్ళకి ఏం చేశాం అంటే కందిపప్పు బియ్యము తర్వాత నూనె మీరు ఇక్కడ ఏమో కిరసనాలు దీపాలు సబ్బళ్ళలు మామూలుగా వాళ్ళకి కావాల్సినటువంటి రోజు డైలీ నీడ్స్ ఎలా ఉంటాయి వాళ్ళందరికీ కొన్ని బట్టలు ఇచ్చి కోసితో ఉంటారు. అలా కదరా బాబు ఈ విధంగా
10: కోసిలే
9: కోసిది బియ్యం. సో ఆ విధంగా జరిగింది.
10: అంటే ఇదంతా ఈ ఏరియా అంతా డెవలప్ ఏరియా కదండి.
9: అప్పుడే అనిపించింది ఎంత డెవలప్ అయిందంటున్నారు కదా రాజ్యం, అయినా ఇంకా ఇటువంటి మనుషులు ఉన్నారా, ఈ విధంగా ఉందా అనిపించింది.
4: ఇది ఎంతో ఆశ్చర్యకరమైన విషయం. ఆంధ్రదేశానికి ధాన్యాగారమైన పచ్చని పశ్చిమ గోదావరి జిల్లాలో ఇంకా ఇలాంటి ప్రదేశాలున్నాయా అని అనిపించింది. అక్కడ ప్రజలు చెప్పిన విషయం ఏమిటంటే క్యాంపు నిర్వహిస్తున్న మోతుగూడెం ప్రాంతం నుంచి 20 కిలోమీటర్లు అడవి లోపలికి వెళ్లినట్టయితే అక్కడ బాహ్య ప్రపంచంతో ఎటువంటి సంబంధం లేకుండా నాగరికత అంటే నామమాత్రంగా కూడా తెలియకుండా తానిగూడెం అనే గూడెం ఉందని అక్కడ నివసించే 10 కుటుంబాల ప్రజలు ఎంత అభివృద్ది చెందిన 21వ శతాబ్దంలో కూడా ఆదిమవాసులుగా జీవనం సాగిస్తున్నారని తెలిసి నిశ్చేష్టులమయ్యాం.
10: టీవీ ఉందా ఇక్కడ?
11: ఏం లేదండి.
10: టీవీ ఉండదా? మరి కరెంట్ ఉందా ఇక్కడ?
11: కరెంట్ కూడా లేదండి.
10: కరెంట్ కూడా లేదు. మరి నీళ్లు కావాలంటే నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి? కాలులో వస్తుంది. కరెంట్ లేదు, రేడియో లేదు. మరి చదువుకుంటారా ఇక్కడ పిల్లలు?
11: ఏం లేదండి.
10: అవును, మీరు ఇంత దూరం ఎందుకున్నారు? నువ్వు నీ వయసు ఎంత తెలుసా? నీ ఎంత వయసు? తెలీదా? తెలీదు.
12: అదేమో ఆకురాలే కారం. మొట్టమొదటి 3 రోజుల క్రితం నడిచినప్పుడైతే అసలు ఎక్కడున్నా మనం అనిపించేది. చెట్లు బాగా దట్టంగానే ఉంటాయి కానీ ఆకులంటే రాలిపోయింది డైరెక్ట్ సన్. చెట్లు అంటే కొంచెం చల్లగా ఉంటాయి. అది పాట పెట్టామా ఎక్కడ సమస్య లేదు. అసలు ఎక్కువ మనం వెళ్ళామతం అనిపించింది మధ్యాహ్నం 11 ఆ ప్రాంతానికి.
13: అంటే వెహికల్ వెళ్ళిపోద్దా పైదాకా?
12: ఇప్పుడు
13: ముందు
12: అంతకుముందు మోతుకుంటుంది దాకానే. దట్ ఈజ్ అబౌట్ గ్రౌండ్ లెవెల్ నుంచి 5-6 కిలోమీటర్స్ దూరంలో అంతవరకే.
13: తర్వాత
12: అది కూడా రోడ్డు కాదు, ఏదో మనం అనుకుని వెళ్ళిపోవడమే కాదు మోతుగూడెం దాకా. అక్కడి నుంచి మోటార్ సైకిల్స్ అది కూడా మోటార్ సైకిల్ కూడా రోడ్ లేదు. ఏదో వాళ్ళు కాలినడకన పైనుంచి కిందకి దిగుతారు కదా, ఆ ఫుట్ స్టెప్స్ ఇన్నాళ్ళ నుంచి కొంచెం కాలినడ ఫుట్ స్టెప్స్ ఉంటాయి కదా, దాన్ని బట్టి మోటార్ సైకిల్ వేసుకుని వెళ్తే అక్కడి నుంచి 3-4 కిలోమీటర్స్
4: అసలే మనమందరం పుట్టినప్పటి నుంచి సుఖాలకు అలవాటు పడ్డ నాగరిక ప్రపంచంలో పెరిగామేమో. అడవిలో కాలినడకన 20 కిలోమీటర్లు ప్రయాణించగలమా అని అనుకుని, అయినా సర్వజగద్రక్షకుడు సర్వాంతర్యామి భక్త పారిజాతుడు అయిన ఆ సత్యసాయినాథుడు ఎటువంటి సువాసన లేని అడవి పువ్వుల వంటి గుడెం వాసులను సాకి వారిని పారిజాత కుసుమాలుగా మార్చాలని సంకల్పించి ఉంటారు. దానికి మనల్ని పనిముట్లుగా వాడుకోబోతున్నారు అని అనుకుని స్వామిని ప్రార్థించి గిరిజన సంక్షేమ శాఖ వారి సహాయంతో వారి కార్యనిర్వాహకునితో కలిసి తానిగూడెంకు బయలుదేరాం.
12: తానిగూడెం వెళ్లేదు, కాలినడకని వెళ్లేదు. అక్కడ మామూలుగా రూట్ ఉండదు. ఆ ఫారెస్ట్ టైంలోనే ఎదురది నరికే టైంలోనే వాళ్ళు టెంపరీగా ఒక మార్గాన్ని ఏర్పరచుకుని వాళ్ళు ఆ ఫారెస్ట్ లో ఉన్న ఎదురది తోలికెళ్ళడం జరుగుతుంది. అది కూడా ఆ సమ్మర్ లో 2-3 నెలల తర్వాత వెళ్ళరు ఎవరన్నా. కాలిపాట తప్ప 2 రోజులు ఉండదు. అది లోయలు ఎక్కువనే రాళ్లు. ఆ విధంగా సరే నడుచుకుని వెళ్ళారు వాళ్ళు.
4: ఆ కాలినడక ప్రయాణం అత్యంత సాహసవంతమైనదిగా చెప్పవచ్చు. ఆ దారి సరిగా లేదు సరికదా. దారి నిండా గుట్టలు, నీటి కొలనలు, చెట్లు, బండరాళ్లు, ముళ్ళు, తుప్పలు. స్వామిని స్మరించుకుంటూ ఈ అవరోధాలను దాటుకుంటూ సాగింది మా ప్రయాణం. దారిలో దాహమేస్తే నీళ్లు కూడా దొరకవు. పైగా ఆ గూడెంకు వెలుతురు ఉండగానే చేరుకోవాలి, వెలుతురు ఉండగానే మరల తిరిగి రావాలి. అసలు ఇంత మారుమూల అటవీ ప్రాంతంలో ఆ ప్రజలు ఎలా జీవిస్తున్నారా అని మాకనిపించింది.
14: ఎందుకంటే షెల్టర్ లాగా రెండు ఆకులు ఇలా వేస్తారు గుడుసుకుంటారు, అందులో ఉంటున్నారు. అందులో అటువంటి 10 గుడిసెలు ఉన్నాయి. 10 గుడిసెల్లోనూ 45 మంది నివాసం ఉంటున్నారు. మీరు
15: 10 గుడిసెలు
14: 45 మంది పిల్ల పీసు మూడు పిల్ల గదులనే ఉండవు. సమ్ ప్రొటెక్షన్.
4: 4 గంటలు పైగా నడిచి నడిచి ఆ తానిగూడెంకు చేరుకున్నాము.
16: ఇప్పుడు మనం తానిగూడెం అనే గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ప్రజల్ని కొండరెడ్లు అనే తెగకు సంబంధించిన వాళ్ళు. వీళ్ళు ముఖ్యంగా ఈ అడవిలో తిరుగుతూ ఇలాంటి బ్యాంబూస్ ని ఏర్కొని దీన్ని బద్దల కింద తీరుస్తారండి. బద్దల కింద తీర్చిన తర్వాత దీన్ని ఇలాగ తడికిన కింద తయారు చేసి వాళ్ళు తీసుకెళ్లి అమ్ముకునే దాన్ని జీవనోపాధి చేసుకుని దాంతో వచ్చే డబ్బుతో వాళ్ళు జీవనయానం సాగిస్తూ ఉంటారు.
17: ఇక్కడ ముందర వ్యాపారం చేసేటోళ్ళ ఎట్లా ఇక్కడ
18: ఇదే వ్యాపారం చేట పుట్టినోళ్ళతోనే అప్పుడెప్పుడు మా ముత్తాతల కానుకున్నవారండి.
4: అక్కడ దయనీయమైన ప్రజల దీనస్థితి మాకు దర్శనమిచ్చింది. ఆ గూడెంలో మొత్తం 10 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. అక్కడి పిల్లలు పెద్దలు కూడా మమ్మల్ని చూసి తలుపుల చాటుకి తడికల చాటుకి వెళ్లిపోయి భయం భయంగా చూస్తున్నారు. వారెవరూ కొత్త వారితో మాట్లాడరట. ఇప్పటికీ విల్లు బాణాలను ధరించి ఆదివాసుల్లా తిరుగాడుతూ ఉంటారు. ఇంతలో మాతో వచ్చిన గిరిజన సంక్షేమ శాఖ కార్యనిర్వాహకునకు వారితో కొంత పరిచయం ఉండటంతో అతను వారిని పిలిచి, వీరంతా మీకు సహాయం అందివ్వడానికి వచ్చిన వారిని వారికి నచ్చజెప్పి వారిలో ఆ గూడెం పెద్దని మా వద్దకు తీసుకుని వచ్చాడు.
19: నేను సాంఘిక సేవా కేంద్రంలో కోఆర్డినేటర్ కింద పనిచేస్తున్నానండి. దాని మీద ఏంటంటే వీళ్ళకి నాకు కొద్దిగా ఈ బంధుత్వం అనేది ఉందండి వాళ్ళకి.
17: ఇందాక మనం మాట్లాడడానికి ట్రై చేశామండి, కానీ కొంచెం మొమ్మాట పడుతున్నారు. మీరు మాకు పరిచయం చేస్తారా, వీళ్ళ జీవనోపాధి ఎలా ఉంటుంది, వీళ్ళ సంస్కృతి ఎలాంటిది, పూర్వీకులు ఎలా ఉండేవారు? ఇందాక చూస్తున్నాం కొంచెం బట్ట వేసే తీరు కూడా కొంచెం వేరుగా ఉన్నట్టుంది. దీని గురించి కొంచెం పరిచయం చేస్తారా మాకు? మీరు ఊరికి పెద్దనా? ఆహా, మామూలుగా దీని ముందరే ఎక్కడ ఈ గుడిసెల్లో ఉండేవారా?
4: అప్పుడు వారి వివరాలు అడగగా వారు కొండరెడ్డి జాతికి చెందిన వారిని, తరతరాలుగా అదే ప్రాంతంలో వారు జీవిస్తున్నారని తెలిసింది.
17: ఎంతమంది ఉంటారు ఇక్కడ?
20: 42
17: ఉంటారా? ఎన్ని ఎన్ని గుడిసెలు ఉన్నాయి? 10 గుడిసెల్లో 42 మంది ఉన్నారు. ఎంతమంది ఉంటారు ఈ గుడిసెలో?
20: 9 మంది
17: ఉంటారా?
19: అంటే ఈ 9 కుటుంబాలకి మన సత్యసాయి సేవా సంస్థలు తరపున వీళ్ళకి కనీసం ఇప్పుడు ఉన్న ఇళ్ళు వాళ్ళు ఉండడానికి ఎటువంటి సౌకర్యంగా లేవండి. అది ఆ అసౌకర్యంలోనే వాళ్ళు పిల్లలు వాళ్ళ వంట పాత్రలు వాళ్ళ వస్తువులు అవి దాచుకోవడం, వీళ్ళు కనీసం వాళ్ళకున్న గుడిసెలైనా శుభ్రంగా ఏర్పాటు చేసుకున్నామంటే ఇక్కడ దగ్గరలో తాటాకూడదు లేదు. ఆ జీవన విధానం చూసి మన సత్యసాయి సేవా సంస్థల వాళ్ళు స్పందించి వీళ్ళకి ఇతర గృహాలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమం గత నెల రోజుల నుంచి సేవా కార్యక్రమం జరుగుతున్నా.
17: అంటే ఇక్కడ ఉన్నవి 9 గుడిసెలు, ఆ గుడిసెలు
19: పక్క నిర్మాణం జరుగుతుందండి, గృహ నిర్మాణం. జీవన విధానం ఏంటంటే సహజంగా ఈ అడవిలో దొరికే సహజ వనరుల మీదే వీళ్ళు ఆధారపడి ఉంటారండి. ఎక్కువగా ఆదాయం అనేది కొద్దిగా దళారీ వ్యవస్థ వల్ల వీళ్ళకి కష్టానికి తగ్గ ఫలితం మాత్రం దక్కదండి.
4: వారికి ఆవాస యోగ్యమైన ఇళ్లు లేవు, అన్ని పొడి గుడిసెలు. గుడిసెలో ఉండే సూర్యచంద్రుల దర్శనం చేసుకోవచ్చు. కరెంటు లేదు, శుభ్రమైన నీటికి కూడా నోచుకోరు. అడవిలో దొరికే ఎప్ప పువ్వులను తిని ఆకలి తెచ్చుకుంటూ ఉంటారు. కట్టుకోవడానికి సరియైన బట్టలు కూడా లేవు. దుస్తులను ఇస్తే సరిగ్గా ధరించడం కూడా వాళ్ళకి తెలియదు.
7: చెప్తారు అది వరకు ఆకులట చుట్టూ తట్టుకుంది
4: అందరికీ బాధ కలిగించే విషయం ఏమిటంటే అక్కడి వారు ముఖ్యంగా అడవిలోని విష పురుగులు కీటకాలు కుట్టడం వల్ల చనిపోతారట. ఎందుకంటే వారికి సరియైన గూడు లేకపోవడమే దీనికి ఒక ముఖ్య కారణం.
19: చలమలు ఉంటాయి, ఈ ఏర్లు ఉంటాయి చూసారు, ఏర్లు డ్రై అప్ అయిపోయినా సరే అక్కడ తగ్గితే కొంత జలం వస్తుంది, నీరు ఊరుతారు. ఆ నివాసాలు కూడా చలమల పక్కనే పెట్టుకుంటారు వీళ్ళు.
15: కొండల్లోంచి నీరు వస్తా ఉంటాను బాబు, సంవత్సరం పొడి కోసం ఒకసారి నెలలుగా వస్తానే ఉంటాను. ఆ మొట్టమొదట్లో ఆ నీళ్లు దాయితే అది అంత విషజ్వరాలు వచ్చినాయి అనమాట. అవి పేపర్ లో పడి ఫ్యాన్ గొడవ గొడవ అయితే అప్పుడు మనం సచివాలయంలో అప్పుడు మనం ఎంటర్ అయ్యి అక్కడ ముందు మెడికల్ క్యాంప్ పెట్టి వాళ్ళందరూ సరిపడి మందులు అవి ఇచ్చి ఇక అక్కడి నుంచి ఆ ఊరు సంగతి తెలుసుకున్న తర్వాత అందరూ కూడా వెళ్తే మేము ఇల్లు కట్టాలి అన్నమాట.
4: ఒకవేళ ఏదైనా రోగం వచ్చినట్టయితే కనీస ప్రాథమిక వైద్యం కూడా అందుబాటులో లేదు. పోనీ వారే దగ్గరలోని వైద్యుని దగ్గరకు వెళ్లాలన్న ఆలోచన కూడా వారికి లేదు. వైద్య సదుపాయం లేక అక్కడి వారు పడే బాధల్ని, వారు అనుభవిస్తున్న ప్రత్యక్ష నరకాన్ని ప్రతిబింబించే సన్నివేశం మా కంటపడింది.
10: ఆయన కాలుకి ఏమైంది?
18: కాలిపోయిందండి. కాలిపోయిందంట.
10: కాలిపోయిందంట.
18: ఏదో గుణం లేదు, నెచ్చి కాలిపోయింది.
4: అక్కడికి వెళ్లినప్పటి నుంచి ఒక భరించరాని దుర్గంధం ముక్కు పుటాలకు తగులుతోంది. ఆ దుర్గంధం ఏమిటి అని అడగగా వారు ఏమీ సమాధానం చెప్పలేదు. ఆ దుర్గంధం వచ్చే గుడిసె వైపుగా వెళ్లి పరీక్షించగా ఒక హృదయ విదారకమైన ఒళ్ళు గగుర్పాటు పొడిచే దృశ్యం మా కంటపడింది. ఆ గుడిసెలో నిస్సహాయంగా కూర్చున్న ఒక యువకుడు. అతనికి జరిగిన ఒక ప్రమాదంలో అతని రెండు కాళ్లు మంటలో కాలిపోయాయి.
10: ఏం జరుగుతుంది ఇక్కడ?
7: ఎపిలెప్సీ అండి. మంటలో పడిపోయాడు, రెండు కాళ్ళు కుళ్ళిపోయాయి అని చెప్పేసి డాక్టర్
10: అంటున్నారండి.
7: మాకు వచ్చిన సేవ చేద్దాం అన్న ఉద్దేశం ఏంటంటే డ్రెస్సింగ్ అది చేస్తాను, రోజు వస్తున్నానండి.
10: రోజు వస్తున్నారా?
7: డైలీ వస్తున్నాను.
10: బా, మీరంతా మీరే వస్తున్నారు అన్నమాట.
7: అలాగే నేను వస్తాను.
4: ఇది జరిగి అప్పటికి చాలా రోజులైనట్టుంది. ఆ కాళ్లు వాచిపోయి ఎముకలు బయటికి కనబడుతూ నాలుగైదు చోట్ల గ్యాంగ్రీన్ ఏర్పడి వాటిలో వందల పురుగులు ఆ కాలి మీద చర్మాన్ని తినివేస్తున్నాయి.
7: మీకు వైద్యం నేను వైద్యం చేయడానికి వచ్చేటప్పుడు ఇంచుమించు రోజు నిన్న పురుగులు తీసుకోండి 200-250 అలాగ 200-250 పురుగులు చేస్తా ఉండేవాడిని. ఇప్పుడు అసలు కంప్లీట్ ఆ పురుగుల ప్రాబ్లం ఏం లేదు, కంప్లీట్ తగ్గినాయి పురుగులు, తగ్గినాయి. యాంటీబయోటిక్ ఇంజెక్షన్స్ అవి డ్రెస్సింగ్ మీద అలాగే ఇంప్రూవ్మెంట్ ఇంజెక్షన్స్ రెండు కూడా చాలా బాగా
4: చేస్తాయి. ఇంతకన్నా దారుణమైన పరిస్థితి ప్రత్యక్ష నరకం వేరొకటి ఉంటుందా అని అనిపించింది. ఆ పరిస్థితి చూస్తే అనిపిస్తుంది భగవంతుడు మన అందరికీ ఎన్ని సదుపాయాలు ఉన్న సుఖాలలో తేలియాడే జీవితాన్ని ప్రసాదించాడో కదా అని. అయినా మనం ఇంకా మన అనంతమైన కోరికల్ని తీర్చమని భగవంతుణ్ణి వేడుకుంటూనే ఉంటాం. వెంటనే మన సేవాదళ్ వారు రంగంలోకి దిగి ఇవి మనకి స్వామి పెట్టిన పరీక్షగా భావించి ఆ యువకుని వద్దకు వెళ్లి ఆ కాలులోంచి పురుగులను తొలగించి ఆ కాళ్లను వీలైనంత శుభ్రపరిచారు.
10: ఇప్పుడు మీరు రాకపోతే గత ఏంటండి ఆయన కండిషన్?
7: ఇక్కడికంటే అసలు యాక్చువల్ గా అయితే ఆంప్రేషన్ చేసి బోత్లెక్స్ తీసేయాలని చెప్పేసి అంటున్నారండి డాక్టర్ గారే చెప్పారు డైరెక్ట్. సరే సార్, మరి నా ప్రయత్నం నేను చేస్తాను, నా వల్ల నేనైతే దేవుణ్ణి అయితే మాత్రం కాదు, నా వల్ల నా సర్వీస్ నేను చేస్తాను, తర్వాత మరి ఇంకెంత బలవంతుడి భారం అని చెప్పేసి నేను చేస్తున్నాను.
10: సో ఈ ఆంప్రేషన్ కాకుండా మీరు యూఆర్ టేకింగ్ ప్రివెంటివ్ యాక్షన్ ఇఫ్ పాసిబుల్
7: అని అనుకుంటున్నాను సార్. హెంటేషన్ లేకుండా చేసేటప్పుడు తను హెంటేషన్ అంటే ఈజీ, హెంటేషన్ చేస్తే మనిషి ఇంకా అసలు తన పని తాను చేసుకునేది కదా అని. అదే నన్ను గురించి ఏంటంటే
10: మీరు హౌ లాంగ్ యూ బీన్ డూయింగ్ దిస్?
7: 10 డేస్ అవుతుంది సార్.
10: ఎనీ ఇంప్రూవ్మెంట్?
7: 50% ఇంప్రూవ్మెంట్.
10: బా, 50%
7: 50% సార్. ఎలా ఉంది రెడ్డి చెప్పు, సార్ అడుగుతున్నా చెప్పు, చెప్పు అటు తిరిగి చెప్పు.
10: నీకేమైంది?
20: ఇక్కడ పిచ్చిలాగా మరపడిపోయాను, ఇప్పుడే నేను
10: ఇంట్లో పడిపోయా
20: కాలిపోయాను. కాలిపోయింది?
10: కాలిపోయిందా? అప్పుడు ఏమైంది, ఎన్ని రోజులు అలా ఊరుకో ఎలా పడినా?
20: నెల రోజులు చెప్పాలి.
10: అప్పుడు వీళ్ళు వచ్చి ఏమైనా చేశారా?
20: సరే,
10: ఏం చేశారు, ఏం చేశారమ్మా?
20: క్లీన్ చేశారు పడింది పక్క ఇచ్చి పెట్టేది.
10: ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఇప్పుడు బానే ఉందా? చేశారా? మందులు ఇచ్చారా? అక్కడ పురుగులు ఉంటాయని తీసారా?
20: తీసారు.
10: అంతా తుడిచారా?
20: అంతా తుడిచారు, మందు పెట్టి.
10: ఇప్పుడు ఎలా ఉంది?
20: బాగుంది. బాగుంది.
10: ఇప్పుడు ఇందాక ఒక పేషెంట్ ని చూసాము, అలాగే ఎవరికైనా నొప్పి గానీ లేకపోతే కాన్పూర్ గానీ ఇలాంటి వస్తే వీళ్ళు ఎలా ఎక్కడికి వెళ్తారు, ఎలా చేస్తారు మెడికల్?
19: నిజంగా వీళ్ళు కాన్పూర్ లాంటి వస్తే ఊర్లోనే కొంత అనుభవం ఉన్న మంత్రసాయం లాగా ఒక ఆవిడ ఉంటదండి, వీళ్ళందరూ కలిసి ఒకరికొకరు సహకరించుకొని చేసుకుంటారు. కొద్దిగా వైద్యానికి దూరంగానే ఉంటారండి. మన కొద్ది సత్యసాయి సేవా సంస్థలో ప్రవేశించిన తర్వాత కొద్దిగా వీళ్ళు ఒక రకమైన చైతన్యం తీసుకురావడం జరిగింది. దాని మీద మనం కూడా గత 3 సంవత్సరాల క్రితం ఈ ఊర్లోని కొన్ని ఇన్ఫెంట్ డెత్స్ జరిగినాయండి, దాని మీద మనం మోటివేషన్ చేసి కొద్దిగా వైద్యానికి అలవాటు చేయడం జరిగిందండి.
1: ఇంతటి దయనీయ పరిస్థితిలో ఉన్న ఆ గూడెంకు ఏమి చేయాలా అని ఆలోచించగా, ముందు వారికి విష పురుగులు కీటకాల బారి నుంచి రక్షించాలంటే వారికి ఆవాస యోగ్యమైన పక్కా ఇళ్లు ఉండాలని భావించాం. అక్కడి వారందరికీ ఇళ్లు కట్టించి ఇచ్చే శక్తినివ్వమని స్వామిని ప్రార్థించాం.
10: ఎన్ని ఇళ్ళు అండి? 10 ఇళ్ళు అండి. కొంచెం వివరిస్తారా ఏంటి, వాట్ ఇస్ ద నేచర్ ఆఫ్ ద హౌస్?
7: హౌస్ ఒక్కొక్క ఇంటికి 2 గదులు ఉంటాయండి. తర్వాత ఏమో ముందేమో చిన్న వరండా ఉంటుంది, పైన ఏమో రేకులతో గోథిక్ టైప్ లో ఆ విధంగా సీలింగ్ వస్తుంది. వాళ్ళకు ముందు చూపించాం, వాళ్ళకి చాలా నచ్చింది, ఈ విధంగా ఉంటే సరిపోతుందని అన్నారు. ఆ విధంగానే ఇప్పుడు ఇళ్లు కట్టడం ప్రారంభించాం. 9 ఇళ్లకు కూడా ఫౌండేషన్ అయిపోయింది. ఒక ప్రత్యేకంగా ఒక ఇల్లు మాత్రం వేరే ప్రత్యేకంగా ముందు కట్టేసేస్తున్నాం. దాంట్లో కొంత సిమెంట్ మెటీరియల్ తక్కిన ఇటుకలు అన్ని కూడా స్టార్ట్ చేసుకోవడానికి.
1: ప్రశాంతి నిలయంలో స్వామి వారికి తానిగూడెం చిత్రాలను చూపించి అక్కడ పరిస్థితి వివరించగా, ప్రేమామృతమూర్తి అయిన స్వామివారి స్పందన మరింత ఉత్సాహాన్నిచ్చింది. స్వామి ఆ చిత్రాలను చూసి, ఇది ఎక్కడి అడవి అని అడిగారు. ఇలా పశ్చిమ గోదావరి జిల్లాలోది స్వామి అని చెప్పి, మీ దయతో వారికి ఇళ్లు కట్టించి ఇవ్వాలనుకుంటున్నాం స్వామి అని అంటే, స్వామి నాకు అవకాశం ఇవ్వండిరా, ఆ ఇళ్లు నేను కట్టిస్తాను, దానికి నేను ధనాన్ని ఇస్తాను అని స్వామి ఎంతో ఉత్సాహంగా ముందుకు రావడం చూస్తే, ఆహా, విశ్వ మానవాళి చేత సేవా మాధుర్యాన్ని ఆస్వాదింపచేసి ప్రభుత్వాల వల్ల కూడా కాని సేవా కార్యక్రమాలను ప్రజలకు అందించే స్వామి, సేవ అనగానే చూపించే ఉత్సాహం, ఉల్లాసం, ఆ తపన, ఆ సంసిద్ధత మనందరికీ ఒక సందేశం వంటిదనిపించింది. పైగా ఈ విషయం గురించి తర్వాతి దర్శనాల్లో కూడా స్వామి మరీ మరీ అడిగారు. ఇక తానిగూడెం తనగూడెం అని చెప్పకనే చెప్పారు. స్వామివారి ఆశీస్సులు తీసుకుని తానిగూడెంలో ఇళ్లు నిర్మించే కార్యక్రమం ప్రారంభించాలని సిద్దమవుతూ ఉండగా మరికొన్ని అడ్డంకులు ఎదురయ్యాయి. అసలు ఇళ్లు కట్టాలంటే కావలసిన ఇటుకలు, రేకులు, సిమెంటు, ఇసుక మొదలైన వాటన్నిటినీ ఆ తానిగూడెంకు లారీల్లో తీసుకుని వెళ్లాలంటే సరైన దారే లేదు. కాలినడకనే కష్టసాధ్యమైన ఆ దారిలో ఇంకా లారీలు ఏ విధంగా వస్తాయి అనుకుని ఆ గూడెం ప్రజల వద్దకు వెళ్లి వారిని అంతటి మారుమూల ప్రాంతాన్ని వదిలి బుట్టాయిగూడెంకు దగ్గరలో గల కొండకు దిగువన ఉన్న మోతుగూడెం ప్రాంతంలో నివసించడానికి సిద్దమైతే అక్కడ ఇళ్లు కట్టిస్తామని వారికి సవినీయంగా విన్నవించగా, వారు అన్న మాటలు, జన్మభూమితో వారికున్న అనుబంధం మాకు ఎంతో మనోవికాసాన్ని కలిగించాయి. వారు, తరతరాలుగా మేమంతా ఇక్కడే జీవిస్తున్నాం, ఈ భూమి మాకు తల్లి వంటిది, మాకు జన్మనిచ్చిన ఈ పవిత్రమైన భూమిని వదిలి మేము ఎక్కడికి రాము, మీరు ఇళ్లు కట్టిస్తే ఇక్కడే కట్టివ్వండి, లేకపోతే లేదు అని ఆవాస యోగ్యమైన ఇళ్లను తృణప్రాయంగా త్యజించడానికి సిద్దపడి ఆ నేల తల్లిని చుంబించిన దృశ్యం మేము ఎన్నటికీ మరవలేము.
19: కానీ వీళ్ళు ఉన్న ప్రదేశంలోనే డెవలప్ చేసి వాళ్ళ సంస్కృతిని, వాళ్ళ మనవుల్ని కాపాడితే బాగుంటుంది అనేది మేము కూడా వాళ్ళకే, మేము వాళ్ళ మాటకే మేము ఏకీభవించవలసిన పరిస్థితులు కూడా ఎదురవుతున్నాయండి. ఇవాళ పరిస్థితులు బయట మైదాన ప్రాంతం దృష్టిలో పెట్టుకుని
1: ఆ అమాయక గూడెం ప్రజల మనోభావాలు, ధనం కోసం, సుఖాల కోసం మెరుగైన జీవనోపాధి లభిస్తుందన్న ఆశతో జన్మభూమి, కర్మభూమి, పుణ్యభూమి అయిన భారతావనిని వదిలి వెళ్తున్న భారతదేశ యువతకు, వారిని ప్రోత్సహిస్తున్న పెద్దలకు మార్గదర్శకం ఆదర్శప్రాయం. నవనాగరికత వల్ల కలిగిన జ్ఞానం కన్నా అనాగరికత వల్ల కలిగిన అజ్ఞానమే మిన్నా అని ఆ అమాయక గ్రామ ప్రజలు నిరూపించారా అని అనిపించింది.
0: అక్కడ మొట్టమొదటి వాడి కోఆపరేషన్ లేదు, వాడేమో డైరీ పాపం వాడి వేసేసుకోవాలి అందుకని చెప్పి ఇంటికి 150 కేజీ చొప్పున ముందు రైస్ ఇచ్చేసి 10 ఏళ్లకి అంటే ఇంకా వాళ్ళు పర్వాలి, ఇక వాళ్ళు దేని ఇంటినెట్ గోటు తీసింది. అప్పుడు ఇటు డైవర్ట్ చేయాలి, ఈ పనిలో వాళ్ళు కూడా రావటం మొదలెట్టారు. అప్పుడు రిలీజ్ అయ్యారు, ఓహో ఇది మంచిది పంచవేశారు, వెరీ మచ్ రిలీజ్ అండ్ కన్విన్స్ బాగా చాలా మంచి పని ఇది మన కోసం చేస్తున్నారని.
1: సరే, వారి భావాలను గౌరవించి ఆ తానిగూడెంలోనే ఇళ్లు కట్టివ్వాలని నిర్ణయించుకుని ముందు ఆ గూడెంకు సరియైన దారి ఏర్పరచాలని 20 కిలోమీటర్లు సేవాదళం సభ్యులు సాయినామం జపిస్తూ లారీలు జీపులు వెళ్లగలిగే రోడ్డును స్వామి అనుగ్రహంతో నిర్మించగలిగారు.
0: అసలు రూట్ ఫార్మేషన్ లేదు కదా, ముందు రూట్ ఫార్మ్ చేయడానికే చాలా కష్టమైంది. కొంచెం అక్కడ వర్షాలు ఎక్కువ, అట్టా రావటం మళ్ళీ తగ్గిపోవటం, ఆ వర్షం వచ్చి మళ్ళీ రోడ్ కొట్టుకుపోయింది, మళ్ళీ దాన్ని రీఫార్మ్ చేయాలి, మళ్ళీ తొందర ఇక్కడ మధ్యలో కొంత రోడ్ వేసేసరికి వర్షం వచ్చింది, ఆ మళ్ళీ చల్ల చెదరైంది, మళ్ళీ దాన్ని సరిదిద్ది దానంతా కూడా 3 డేస్ లో రోడ్ ఫార్మేషన్ అయిపోయింది. ఇది అబౌట్ 15 కిలోమీటర్స్
21: లెంత్ రోడ్
0: గ్రౌండ్ లెవెల్ టు
1: 3 డేస్. ఆ తర్వాత బావి వరలను కూడా అక్కడే తయారు చేసి ఒక బావిని తవ్వించి గూడెంలో ఒక నీటి మోటారును ఏర్పరిచి తాగునీటి బావిని నిర్మించడమైనది. అటు పిమ్మట ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసి నిర్మాణపు పనులు మొదలు పెట్టగలిగాం.
19: మన సంస్కృతిని వాళ్ళ మనుగోని డిస్టర్బ్ చేయకూడదనే ఉద్దేశంతోనే సేవా సంస్థ వాళ్ళని కూడా అందరూ ఆలోచించి ఇక్కడ చాలా రిస్క్ తో కూడుకొని అంటే రవాణా ఖర్చులు కానీ లేకపోతే అధిక వ్యయం అవుతున్నా కూడా
17: అంటే ఇక్కడ ఇంటి ఖర్చు అంత ఉండదు కదండి.
19: అడవిలోని ప్రతి వస్తువు తీసుకురావడానికి సరైన ట్రాన్స్పోర్ట్ విధానం లేకపోవడం, రోడ్డు ఫెసిలిటీ లేకపోవడం, తర్వాత ఇప్పుడు మైదాన ప్రాంతం నుంచి లేబర్ వచ్చి ఇక్కడికి తాపీ పని వాళ్ళు కానీ వడ్డన పని వాళ్ళు చేయాలంటే అతి కష్టం కనుక వాళ్ళ గురించైనా ఇది ఖర్చులు పెరుగుతుందండి. అందుకు
1: ఇందులో గమనించవలసిన విషయం ఏమిటంటే ఒక్క ఇటుక ఖరీదు 6 రూపాయలైతే దానిని ఆ తానిగూడెంకు రవాణా చేయడానికి అయ్యే ఖర్చు 8 రూపాయలు. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు తానిగూడెం ఎంత మారుమూల ప్రాంతము. నిర్మాణపు పనులు జరుగుతున్న రోజుల్లో సాయి సేవాదళ సభ్యులు ప్రతిరోజు ఆ అడవిలో ప్రయాణించి గూడెంలోని పనులను నిర్వహించడం సేవ పట్ల వారి తపనకు ఆసక్తికి నిదర్శనం.
17: ఎంతమంది అండి పనిచేస్తున్నారు మన సేవదళ?
22: సుమారుగా ఒక యావరేజ్ ఒక రోజుకి 25 మంది సేవదులు పనిచేస్తారు. వీళ్ళకేమో రోజు కూడా కిందకెళ్ళిపోతారు, ఆ కింద పందిరి మౌళ్ళు ఉంటారు, వచ్చేసేసి పైకి వచ్చేసి ఆహారం అన్ని కూడా తెచ్చుకుంటారు, మళ్ళీ రాత్రి పని అయిన తర్వాత కిందకెళ్ళిపోతారు.
17: మన సేవదలు
22: మళ్ళీ కిందకెళ్ళిపోతారు, మళ్ళీ పొద్దున్నే వచ్చేస్తారు. ముఖ్యంగా ఆ జిల్లాలో అన్ని పక్కల సంస్థల నుంచి కూడా ఆ విధంగా మేము అరేంజ్మెంట్ చేసాం సేవాదారు షిఫ్ట్ సిస్టమ్ లో పనిచేయడానికి. ఎక్కువగా ఈ చుట్టుపక్కల ఉంటాం, జంగారెడ్డిగూడెం, ఈ పోలవరం, ఈ ప్రాంతాల నుంచి ఎక్కువ సేవాదారు వాళ్ళంతా దగ్గర కాబట్టి ఎక్కువ వస్తున్నారు.
1: స్వామి అసమాన ప్రేమామృత అనుగ్రహం వల్ల దిగ్విజయంగా ఇళ్ల నిర్మాణం పూర్తయినది. నూతన గృహప్రవేశం మే చివరి వారంలో కారించబడినది. తానిగూడెంను తనగూడెంగా మలుచుకుని అక్కడ వారికి పక్కా ఇళ్లు నిర్మించే సేవాయజ్ఞంలో తన చేతిలో పనిముట్లుగా మమ్మల్ని ఉపయోగించుకున్న స్వామివారికి వేల వేల కృతజ్ఞతలు, అనంత కోటి ప్రణామాలు. ఇంతటి బృహత్ కార్యాన్ని స్వామి మన చేత సాధింపచేశారు. కాని సేవ చేస్తున్నప్పుడు మనకు కలిగిన భావనలు మనలో పరివర్తన కలిగించాయా? అసలు స్వామి మనతో ఇంత మారుమూల గ్రామంలో ఇంతటి కార్యక్రమాన్ని ఎందుకు చేయించారు? దీని అంతరార్థం ఏమిటి? గూడెం వాసులకు ఇళ్లు కట్టించి రక్షణ కల్పించడమా, లేక ఆ అమాయకపు ప్రజలలో మార్పు తీసుకురావడమా, లేక ఏదో గూడెం వాసులకు ఇళ్లు కట్టించి వారిని ఉద్ధరించాం అని అనుకుంటున్న మనలో పరివర్తన కలిగించడానిక అని ఆత్మపరిశోధన చేసుకుంటుండగా ఎన్నో మంచి భావనలు మా మదిలో మెదిలాయి. ఈ గూడెం ప్రజలు తరతరాలుగా ఇక్కడే ఉంటున్నారు.
4: వీరిని ఎన్నాళ్లుగా రక్షిస్తున్నది భగవంతుడే కదా, ఇప్పుడు మనం వచ్చి చేసిందేమిటి? పైగా ఆ గూడెంలోని ప్రజలను వారి జీవనశైలిని చూశాక మానవుడు జీవనం సాగించడానికి నిత్యం మనం ఉపయోగించే అత్యాధునిక పరికరాలు, వస్తువులు, వాహనాలు మొదలైనవి అవసరం లేదని అనిపించింది. వీటి వల్ల వచ్చేవి కూడా తాత్కాలిక సుఖసంతోషాలే. ఒక విధంగా చెప్పాలంటే సౌకర్యాలు పెరిగే కొద్దీ ఎన్నో రకాల ఇబ్బందులు కూడా పెరుగుతాయి. దీనినే స్వామి సింపుల్ లివింగ్, హై థింకింగ్ అని అంటారేమో. కానీ ఈరోజు మన పరిస్థితి చూస్తే వాహనం లేకపోతే కాలు బయట పెట్టలేం, ఫ్యానో ఏసీయో కూలరో లేకపోతే మన శరీరం తట్టుకోలేదు, మన బుద్ధి అస్సలు పనిచేయదు, మెత్తటి పరుపు లేకపోతే నిద్ర సంగతి సరే సరే కనీసం ఆవలింత కూడా రాని పరిస్థితి. ఇలాంటి అశాశ్వతమైన సుఖాలలో తేలియాడి మనలో కొండలా పేరుకుపోయిన సోమరితనపు జాడ్యాన్ని వదిలించడానికి అడవి మధ్యలో కొండపైన స్వామే తానిగూడెంను అక్కడ సృష్టించి మనలో మార్పు తీసుకురావడానికి ఇంత పని చేయించారా అని అనిపించింది. ఇంతేకాదు, కనీస ప్రాథమిక వైద్యం అందక నిస్సహాయంగా పడి ఉన్న ఆ గూడెంలోని యువకుని తలుచుకుంటే స్వామి మరికొన్ని విషయాలు మనకి బోధపరుస్తున్నారా అని అనిపించింది. స్వామి ఆ యువకుని బాధను నివృత్తి చేయడానికి మనల్ని పనిముట్టుగా వాడుకున్నారా, లేక మనకి క్షణభంగురమైన మన శరీరంపై ఉన్న వ్యామోహాన్ని తగ్గించడానికి ఆ యువకుణ్ణి పనిముట్టుగా వాడుకున్నారా అని అనిపించింది. అతనికి మనం సేవ చేశామా, లేక మనలో ఇలాంటి భావనలు కలగడానికి ఇన్నాళ్లుగా అంతటి నరకాన్ని భరిస్తూ మనలో పరివర్తన కలిగించటంలో అతను మాకు సహాయపడ్డా? మరొక విషయం ఏమిటంటే ఇన్ని భావనలు నడుమ మన సేవలను అంత మారుమూల గ్రామంలో అందివ్వాలన్న తపన ఆకాంక్షతో సేవాదళ సభ్యులు ఒకరినొకరు ఉత్సాహపరుచుకుంటూ తోడ్పాటునందించుకుంటూ అందరం ఐకమత్యంతో ఒకే లక్ష్యంతో సేవ చేయడం స్వామి మనకి నేర్పిన గొప్ప పాఠం. ఈ భావనలను మన హృదయంలో పదిలంగా ఉంచుకుంటే ఈ చేస్తున్న సేవలకు పరమార్థం కనిపిస్తుంది. ఇలాంటి పవిత్ర భావాలకు బీజం వేసేవే సాయి సంస్థల సేవా కార్యక్రమాలు. రండి, కదలండి, చేయి చేయి కలపండి. మన సమయాన్ని, వనరులను, శక్తిని, యుక్తిని సేవల్లో పెట్టి సాయినాథుని దివ్యానుగ్రహాన్ని పొందుదాం.
2: ఇప్పటిదాకా మీరు పశ్చిమ గోదావరి జిల్లాలో సత్యసాయి సంస్థల వారు నిర్వహించిన సేవా కార్యక్రమాలపై ఒక డాక్యుమెంటరీ విన్నారు.
4: ఈ భావనలను మన హృదయంలో పదిలంగా ఉంచుకుంటే ఈ చేస్తున్న సేవలకు పరమార్థం కనిపిస్తుంది. ఇలాంటి పవిత్ర భావాలకు బీజం వేసేవే సాయి సంస్థ.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 2019 సంక్రాంతి పర్వదిన సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసార పునఃప్రసారాన్ని ఇప్పుడు మీకు అందిస్తున్నాం.

0: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మాలకి ప్రణమిల్లుతూ, ప్రపంచవ్యాప్తంగా వింటున్నటువంటి రేడియో సాయి శ్రోతలందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఈనాటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారానికి హార్దికంగా అందరినీ స్వాగతిస్తున్నాం. ఈరోజు మనం ఈ సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు మీ అందరితో పంచుకుంటూ, స్వామి ఎంతో ప్రేమగా ప్రతి సంక్రాంతికి ఒక అందమైనటువంటి పద్యంతో తమ ఉపన్యాసాన్ని ప్రారంభించేవారు. ఆ సంక్రాంతి పండుగలోని అందాలను ఎంతో చక్కగా వివరిస్తూ, ప్రకృతిని వర్ణిస్తూ మన పురుషుడు ఎంత చక్కగా మనందరికీ ఒక అందమైనటువంటి ఆ ప్రకృతిలోని కళను మనకి కళ్లకు కట్టినట్టుగా వివరిస్తూ ఉంటే, మనసులోని ఆ ఆహ్లాదం చెప్పటానికే కుదరదు. కాని ఒక చిరు ప్రయత్నంగా స్వామి చెప్పినటువంటి ఆ పద్యాన్ని ఆధారంగా తీసుకుని తిరిగి మనం స్వామి గురించే ఆ పద్యంలో ఉన్నటువంటి ఆ పదాలను ఇమిడిస్తూ స్వామి గురించి, స్వామి భక్తుల అనుభవాల గురించి మనం ఈనాడు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఈనాటి ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రారంభించడానికి మనతో పాటు శ్రీ రంగనాథరాజు, శ్రీమతి సాయి స్వప్న గారు మనతో పాటున్నారు. సాయిరాం రాజు, సాయిరాం స్వప్నక,
1: సాయిరాం,
2: సాయిరాం గణేష్. స్వామి ఎంతో చక్కగా ఈరోజు రొద్దున కుళ్ళం సభా మంటపంలో దివ్యోపన్యాసంలో చెబుతూ వచ్చారు. సంక్రాంతి పండగ అంటే దినకరుడు, సూర్యుడు ఉత్తర దిశగా పయనించడం ప్రారంభిస్తాడంట, అందుకనే ఉత్తరాయణం. ఎంతో పుణ్యకాలం స్వామి దానిలో ఉన్నటువంటి ఆ నిగూఢ తత్వాన్ని తెలుపుతూ స్వామి చెప్తారు, సూర్యుడు ఉత్తర దిశగా పయనించడం అంటే పైకి వెళ్లడం, అంటే ఊర్ధ్వ దిశగా పయనించడం, అంటే మనసు కూడా భగవంతుని వైపు ఈనాటి నుంచి పైన మొదలు కావాలి. అది నిజమైన సంక్రాంతి, అది సమ్యక్రాంతి. ఏనాడైతే మనసు భగవంతుని వైపు పయనిస్తుందో ఆనాడు నిజమైన సంక్రాంతి.

0: జీవితంలో జరిగినట్టు. అలాంటి సంక్రాంతి పర్వదినాన్ని స్వామి సమక్షంలో మనం జరుపుకోవడము మన అదృష్టం.
1: మరి ఇలా సంక్రాంతి పర్వదినం అంటున్నాం కదా, ఈరోజు పొద్దున్నే ప్రతిరోజు మనందరికీ సాయి ఇన్స్పైర్స్ మెసేజ్ లో ఆ మెసేజ్ తో పాటు ఒక అందమైనటువంటి స్వామి పిక్చర్ కూడా వస్తుంది. ఈరోజు పొద్దున్నే ఆ మెసేజ్ ఓపెన్ చేసిన తర్వాత ఆ సూర్య భగవానుడు వెనకాతలు పెట్టుకుని ఆ స్వర్ణరథంపై స్వామి కూర్చున్నటువంటి ఆ అందమైనటువంటి ఆ ఫోటో చూస్తే మనసులో పొద్దున్నే ఆహ్లాదం ప్రారంభమైంది. ఈ సమ్యక్ క్రాంతి ఒక్కసారి మనసులో గంటలు మోగి అంటారు కదా, అట్లాంటి భావనతో ఈ రోజు ప్రారంభమైంది. చెట్టియార్ గారు ఎప్పుడైతే ఆ స్వర్ణరథాన్ని స్వామికి ఇచ్చారో, స్వామి మొట్టమొదటిగా విద్యార్థులందరినీ పిలిచి, ఎస్పెషల్లీ మెయింటెనెన్స్ బాయ్స్, సీనియర్ బాయ్స్ ని పిలిచి ముందర చెక్ చేయమన్నారంట దాన్ని. ఒక సీనియర్ స్టూడెంట్, ఆయన ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైట్ ఫీల్డ్ లో పనిచేస్తున్నారు, ఆయన పంచుకున్నటువంటి అనుభవం ఏంటంటే మా మెయింటెనెన్స్ బాయ్స్ కి ఫస్ట్ టైం స్వామి వాడబోయే ఆ స్వర్ణరథం దర్శనమైంది, మాకు చాలా ఆహ్లాదం కలిగింది. వాళ్ళు టెస్ట్ చేస్తున్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఆ బ్యూటీ ఏంటంటే మందిరం చుట్టూ, సాయి కుల్వంత్ సభామండపం చుట్టూ, స్వామి రెసిడెన్స్ చుట్టూ ఒక రౌండ్ కొట్టి రావాలన్నమాట స్వామి. రోడ్డు ఎగుడు దిగుళ్ళుంటాయి. స్వామి పైన సింహాసనంలో కూర్చున్నప్పుడు ఒక రెయిలింగ్ లేదు, ఒక సపోర్ట్ లేదు. స్వామి దాని మీద నించుంటారు, కూర్చుంటారు. దానికి అనుగుణంగా ఏమాత్రం జర్క్స్ రాకుండా విద్యార్థులందరూ చాలా స్మూత్ గా దాన్ని ఆ మొత్తం ఆ ఫుల్ రౌండ్ తీయాలి అని స్వామి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ పంపించారనమాట. సో ఆయన చెప్తున్నది వింటుంటే మెయింటెనెన్స్ బాయ్స్ అందరూ ఆ సూర్య స్వామి అక్కడ కూర్చుంటే ఆ సూర్య భగవానుడు వెనకాతల ఆ తేజస్సుతో వెలిగిపోతూ ఉంటే ఆ ఎండలో అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని పంచుకున్నారు. వెనకాల వీళ్ళంతా మెయింటెనెన్స్ బాయ్స్ పట్టుకుని స్వామి ఈ రథానికి ఏమాత్రం జరక రాకుండా ఎంతో స్మూత్ గా ఆ రౌండ్ ని ఫినిష్ చేశారన్న సన్నివేశం గుర్తొచ్చింది.
0: ఈ డిస్క్రిప్షన్ గణేష్ నువ్వు చెప్తుంటే నాకు ఒక ఆలోచన స్ఫురిస్తుంది. ముందు భగవానుడు, స్వామి, వెనక దినకరుడు. స్వామి రోజు ప్రొద్దున చెప్పినట్టు హిమాచలం, హిమగిరులు ముందు, వెనక సూర్య భగవానుడు. హిమగిరులు అవి అచలం, హిమము హిమ ప్లస్ అచలం, హిమాచలం. ఆ ఎన్నడూ చెల్లించినటువంటి భగవంతుడు కరిగేది కేవలం భక్తి అనేటువంటి వేడికి మాత్రమే. అదే ఆ దినకరుడే భక్తుని హృదయము, ఆ హిమాచలుడే భగవంతుడు.
2: మరి రాజు, మీరు ఇలాగా భగవంతుడిని కరిగించేటువంటి భక్తి ఉండాలి అని ఇందాక అనుకున్నట్టు మనసు ఎప్పుడైతే భగవంతుడి వైపు మళ్ళుతుందో, సమ్యక్ క్రాంతే సంక్రాంతి అని స్వామి చెప్పారు కదా, ఇలాగా గణేష్ కూడా మొదలు పెడుతూ చెప్పాడు ఆ ప్రకృతిని పురుషుడు చెప్పిన దాన్ని మనం ఇవాళ చెప్పుకుంటామని. అంటే మన మనసు భగవంతుడి మీద లగ్నం అవ్వాలంటే మనసు మన ప్రకృతిలోనే లయం అయిపోయి భగవంతుని చేరుకోలేకపోతున్నాను మనం బాధపడుతున్నాం, కానీ స్వామి దాన్నే మనకి ఉల్టాగా ఇది చేశారు. అదే ప్రకృతిని చూస్తూ పురుషుడిని ఎలా తలుచుకోవాలో ఓ చక్కటి పద్యంలో చెప్పారు. అక్కడంతా ప్రకృతినే వర్ణిస్తూ ఉంటారు. ఈ రోజు మనం ఆ పద్యాన్ని అసలు పురుషుడితో లింక్ చేసి అదే ప్రకృతిని చూసి మనం మైమర్చిపోతూ భగవంతుడు ఎలా లీనం అవ్వచ్చో ఒకసారి చూద్దాం. అది స్వామి మాటల్లోనే ఆ ప్రకృతిని వర్ణిస్తూ సంక్రాంతి పండుగ గురించి స్వామి చెప్పిన దాన్ని అందరం ఒకసారి విందాం.
1: తప్పకుండా తప్పకుండా.

చురుకువేచ్చే పొలములను రేడి గ్రుడ్డి వెన్నెలలోన కుప్పలను ఊడ్చు కాపులు గొంతు ఎత్తి పదములను పాడతొడగుదురు. జనపచేలకు ముత్యాల సరులు కూర్చి మెరప పండ్లకు కుంకుమ మెరుపు దాల్చి బంతి పూల మొహము అలలంత విప్పి మన గృహంబుల ధాన్య సంపదల నిలిపి

0: స్వామి చెప్పినటువంటి అందమైన పద్యంలో మొట్టమొదటి లైన్, దినకరుడు శాంతుడై తోచే దినములింక. మరి దినకరుడు శాంతుడై తోచే, ఆ సూర్య భగవానుడు ఉదయిస్తున్నాడు. ఒక్కసారి మనం స్వామితో ఈ కంపారిజన్ చేసినట్లయితే, ఇందాక రాజు మనం గుర్తు తెచ్చుకుంటున్నాం కదా, వెనకాతల ఈ గోల్డెన్ చారియట్ లో వెనకాతల సూర్య భగవానుడు, ముందు సాయి భగవానుడు. 1969 రామకృష్ణారెడ్డి గారిని మొట్టమొదటి బ్యాచ్ స్టూడెంట్ బృందావనంలో చదివారు. స్వామి ఓల్డ్ బంగ్లాలో జరిగినటువంటి ఒక అందమైన సన్నివేశాన్ని ఆయన వివరిస్తారు. స్వామి పారాపెట్ వాల్ మీద కూర్చుని చక్కగా సనాతన సారథి రాసుకుంటున్నప్పుడు జరిగినటువంటి అందమైన సన్నివేశం ఇది. వింటే తప్పకుండా మనం కళ్ళు మూసుకుని ఈ ఇన్సిడెంట్ ని వింటే, సూర్య భగవానుడు సాయి భగవానుడు ఎలాగా కలిసి ముచ్చట్లాడుతున్నారో మన మనసుతో అనేది మనకొక్కసారి తెలుస్తుంది.
1: బృందావనంలో స్వామి ఉదయాన్నే అప్స్టైర్స్ ఆ డోర్ బయటకు వచ్చి చిన్న పారాపెట్ వాళ్ళు ఉండేది, అది మీద కూర్చొని ఒక గంట సేపు సనాతన సారథి రాసేవారు. ఆ దర్శనం కోసం మేము ఉదయాన్నే స్నానం చేసి అక్కడికి వెళ్లి ఆ సైడ్ ఒక సైడ్ కనమాట డోర్ ఉండేది, అక్కడికి వెళ్లి నుంచునేవాళ్ళం. మరి ఆ దృశ్యం వివరంగా చెప్పాలంటే ఎవరికి సాధ్యం కాదు. ఉదయం 7 వెనకాల నుంచి సూర్యోదయం జరుగుతుంటే ఇక్కడ స్వామి అంత మనోహరంగా కూర్చొని ఆ సనాతన సారథి పుస్తకంలో రాస్తూ అప్పుడప్పుడు మనం చూస్తుంటే ఆ సూర్యోదయం, ఆ సూర్యబింబం, ఆ స్వామి ఆ తలకట్టు, ఆ ప్రకాశం, ఒకళ్ళతో ఒకళ్ళు పోటీ పడుతున్నారా అన్నట్టుండేది. ఒక ఆయన పాటలో కూడా రాశారు, ఆ స్వామిని స్మరించగానే విచిత్ర సమాధి భావనలని ఒక పాటలో ఉంది. మరి స్మరించగానే విచిత్ర సమాధి భావనలు అయితే ఆయన చూస్తుంటే ఎంత ఆనందంగా ఉండేది, ఏమో తెలియని ఆనందం.
2: గణేష్, రామకృష్ణారెడ్డి గారు చెప్పినట్టు ఆ సమాధి భావన ఆయన అటు వెనకాతల సూర్యభగవానుడు ఉదయిస్తూ ఇటు స్వామిని బింబ ప్రతిబింబాల్లాగా వాళ్ళిద్దరిని చూసి వాళ్ళు ఎంతో ఆనందించారని వింటూ ఉంటేనే మనకెంత ఆనందంగా ఉన్నది. మనం స్వామి చెప్పిన పద్యంలో నెక్స్ట్ చూసుకుంటే దినములు ఇంకా కురచనయ్యే అని, అంటే దినం డే టైం తగ్గిపోతుంది అని చెప్తున్నా అనమాట. అంటే ఇప్పుడు ఈ పద్యంలో ప్రతిదీ కూడా ప్రతి పదం పట్టుకున్నా చాలు మనం స్వామితోని లింక్ చేసుకుని స్వామి భావనలోని మనం ఐక్యం అయిపోవచ్చేమో అనిపిస్తుంది. మరి ఈ బృందావన్ మొట్టమొదటిసారి పెట్టినప్పుడు అప్పుడు విద్యార్థులు ఉదయం లేచిన దగ్గర నుంచి, అంటే స్వామి కూడా ఒక్కసారి బ్రష్ చేస్తూ కూడా కిటికీ దగ్గర కర్టెన్ తీసి దర్శనమిస్తూ ఉండేవట, అలాంటి సందర్భం నుంచి రాత్రి పడుకున్నంత వరకు ఎన్నో గంటలు రాజు వాళ్ళు ఎక్స్పీరియన్సెస్ చెప్తూ ఉంటే ఇంత అదృష్టమా స్వామిని, అంటే స్వామి గురించి తలుచుకుంటేనే మనకి ఇంత ఆనందంగా ఉంది. అలా తెల్లవారి మొదలైందేంచి ఈ పారాపెట్ వాళ్ళ మీద స్వామి కూర్చొని దర్శనాలు ఇచ్చింది. ఇంకా వీళ్ళు 7 తర్వాత బ్రేక్ఫాస్ట్ వెళ్ళాలి అంటే స్వామి అమ్మ నేను ఇక్కడ కూర్చుంటే వీళ్ళు వెళ్ళరని స్వామి గదిలోకి వెళ్తే అప్పుడు వీళ్ళు బ్రేక్ఫాస్ట్కి పరిగెట్టి వెళ్ళి ఏదో ఒకటి ఏం కంచన పెట్టి తినేసి వచ్చేవాళ్ళు. మళ్ళా స్వామి కిందకి వచ్చినప్పుడు చూడొచ్చు, ఇంటర్వ్యూలు పిలిచినప్పుడు చూడొచ్చు, కాలేజీ టైం అయినంత వరకు కూడా అలా స్వామిని చూస్తుండేవారు. అప్పుడు విద్యార్థుల కిట్ట అసలు అంటే ఇక్కడ వెళ్ళకూడదు ఇక్కడ చూడకూడదు లేదు, వాళ్ళ ఇష్టం ఎంతసేపైనా స్వామిని చూస్తూ ఉండొచ్చు. దర్శనం ఇచ్చి వచ్చిన తర్వాత అలాగే సేఫ్ రూమ్ లోని అక్కడ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు కూడా స్టూడెంట్స్ ఆర్ అలౌడ్, వాళ్ళు లోపలికి వెళ్ళొచ్చు అక్కడ కూర్చోవచ్చు. స్వామి భక్తులకు గాని ఎవరికైనా ఏదైనా ఇవ్వాలి అని చెప్పి పక్కనున్న రూమ్ లో ఏదైనా తేడానికి వెళ్తే ఆ 2 కూడా స్వామిని విడిచిపెట్టి వాళ్ళు ఉండలేకపోయేవారట. వెంటనే ఆ రూమ్ లోకి వెళ్ళి ఏం చేస్తారంటే ఏం ఉండదు, అలా స్వామిని చూస్తూ ఉంటారు. మళ్ళీ స్వామి వస్తారు ఇక్కడ కూర్చుంటారు. ఆ భక్తులకు ఇవ్వడానికి వెళ్తే ఇవ్వడానికి వెళ్ళొచ్చిన టైం కూడా వాళ్ళు స్వామిని చూడకుండా ఉండలేరనమాట. మళ్ళీ భక్తులకు ఇచ్చిన ద్వారం దగ్గరికి వెళ్ళి ఇచ్చారు, మళ్ళీ స్వామితో పాటు వచ్చేవారు అనమాట. మళ్ళీ కాలేజ్ అయిపోయిన తర్వాత అలా ఉదయం నుంచి రాత్రి వరకు చూస్తే ఎన్నో గంటలు, మోర్ దెన్ 8-10 ఆ స్వామిని చూస్తూ ఉండడంలోనే వాళ్ళు ఎంతో ఆనందం అనుభవించేవట. ఓసారి స్వామి అడిగేట, ఎందుకు నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నారు, అలా ఎందుకు చూస్తున్నారని. ఎందుకు చూస్తున్నారంటే సమాధానం ఏముంటుంది చెప్పండి స్వామి అంటే, మళ్ళీ గుచ్చిగుచ్చి అడుగుతున్నారు అనమాట. అలా చెప్పండి, ఉదయం 2 చూశారు, కాలేజీకి వెళ్లే ముందు 2 చూశారు, ఇంకా నేను ఏ గదిలోకి వెళ్తే ఆ గదిలోకి వచ్చేసి ఇన్నిసార్లు ఎందుకు నన్ను చూస్తున్నారు అంటే, చూస్తున్నావు గాని మనకు అది ప్రస్ఫుటంగా మనం దాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశంతో స్వామి అన్నిసార్లు అడిగారనమాట. అయితే వాళ్ళకి అర్థం ఒక అబ్బాయి అన్నట్టు, స్వామి ఎందుకు చూస్తాను స్వామి, మిమ్మల్ని చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది స్వామి అని. ఇంకా చూడాలని, గంటలు గంటలు తరబడి చూడాలని ఎవరిని చూడాలనిపిస్తుందిరా అని అడిగారు స్వామి. మనం ఎవరినైనా చూస్తే, చూసిన మొహం చూసాం కదా అని పక్కకు తప్పుకుని వెళ్ళిపోతాం, ఇంకేదైనా వెరైటీ డ్రెస్ వేసుకుంటే ఇంకొక 2 నిమిషాలు చూస్తామేమో. అంతేగాని ఒక మనిషిని ఒక రోజులో అన్ని గంటలు చూస్తూ అలాగే ఎన్నో నెలలు సంవత్సరాలు చూస్తుంటే మీకు ఇంకా చూడాలనిపిస్తున్నదంటే అలా అనిపించేది ఒక్క భగవంతుణ్ణి మాత్రమే. అంటే చూడండి, నేను భగవంతుణ్ణి మీ ముందు మీకు ఇంత అవకాశం వస్తుందని చెప్పగానే చెప్పినట్టు అలా చూడాలనిపించేది భగవంతుణ్ణేరా అలాంటప్పుడు ఎన్ని గంటలు దినాలు కూడా కూర్చోయిపోతాయి కదా. అలాగా ఆ విద్యార్థుల అనుభవాలు వింటున్న మనకి భాగ్యమే భాగ్యమేమో అనిపిస్తున్నది.
0: రాజు, మనం స్వామితో కూర్చున్నప్పుడు కూడా స్వామి అలా మాట్లాడుతూ ఉంటే, స్వామి కళ్ళు మూసుకుని మనం స్వామిని చూస్తూ ఉంటే సమయం అలా గడిచిపోతుంది. అంటే భగవంతుడి మీద మన ధ్యాస అలా ఉన్నప్పుడు సమయంతో మనకి పని లేదు.
3: నిజం. ఒకరోజు ఈ రంజాన్ ప్రోగ్రామ్ కొరకనే స్వామి ముందు ప్రిపేర్ అయ్యాం. స్వామి భజన హాల్లోకి వచ్చి కూర్చున్నారు 3 గంటల ప్రాంతంలో. ప్రిపేర్ అయిన బాయ్స్ అందరితో మాట్లాడడం మొదలు పెట్టారు. మాట్లాడుతున్నారు అందరితో మాట్లాడుతున్నారు. 5, 10, 15 నిమిషాలు అనేది అనిపించింది. స్వామి సరిగ్గా అట్లా చూసి భజన్స్ కి టైం అవుతుంది అన్నారు. స్వామి అంటున్న మాట నా చెవిలో విని నేను నమ్మలేకపోయా. 15 నిమిషాలే గడిచినట్టుంది స్వామి అని. ఆ భజన హాల్ ముందు డోర్ లోంచి చూస్తే అక్కడ మన క్లాక్ కనబడుతుంది. తలదిప్పి చూస్తే సమయం 5:30 అయింది. 2.5 గంటలు ఏ విధంగా గడిచిపోయాయో అసలు ఈ రోజు కూడా అర్థం కాదు. ఇంకొకసారి 4 మన విద్యార్థులు, అందులో నేను ఒకరిని 3 విద్యార్థులు 4 కలిసి రాత్రి 9:30 స్వామి గురించి మాట్లాడడం మొదలు పెట్టాం. మొదలు మాట్లాడుతూ ఒకరు వాళ్ళ అనుభవం చెప్తున్నారు, ఇంకొకరు చెప్తున్నారు. ఒక గంటన్నర మాట్లాడుకున్నట్టు అనిపించింది. ఒక్కసారిగా నా వెనక టంగని గంట కొట్టారు. ఇంత రాత్రి ఎవరు కొడుతున్నారా అని తిరిగి చూస్తే కొడుతున్నారు 21 గంటలు. అది మార్నింగ్ 5 గంటలకు సుప్రభాతం కొడుతున్నారు. అప్పుడు తెలిసింది రాత్రి 9:30 నుంచి 5:15 వరకు స్వామి గురించి మాట్లాడుతున్నామో, ఏ విధంగా సమయం గడిచిపోయిందో అసలు తెలియలేదు. స్వామి చెప్తుంటే ఆ దినములు ఇంకా కూర్చొని అంటే ఆ భగవంతుని ఆలోచనలో కరిగిపోతాయి దినాలు సమయం.
0: మరి ఆ తరువాతి లైన్ లో ఎంతో చక్కగా స్వామి వివరిస్తున్నారు, చలిగాలి చురుకు హెచ్చే. ఈ చలిగాలి గురించి మనం మాట్లాడుకుంటే మొట్టమొదట నా మైండ్ కి తోచేది కొడైకెనాల్లో జరిగినటువంటి ఒక అద్భుతమైన ఇన్సిడెంట్. ఇప్పుడు కళ్ళు మూసుకొని ఒక్కసారి ఆ సన్నివేశాన్ని గుర్తు తెచ్చుకుంటేనే ఆ చలిగాలి ఒక్కసారి నా బుగ్గను అలా టచ్ చేసినట్టు నాకు ఆ ఫీలింగ్ వస్తుంది. స్వామి 2007 ఒక సాయంకాలం స్వామి మెయిన్ హాల్లో కూర్చున్నారు. తలుపులు మెయిన్ డోర్ కొంచెం కొడైకెనాల్లో కొంచెం తెరిచి ఉందన్నమాట. స్వామి సెంటర్ హాల్ అంటే డోర్ చాలా దూరంగా ఉన్నారు స్వామి. ఇలా తిరిగి కొంతమంది విద్యార్థుల్ని భజన్ స్టార్ట్ చేయమన్నారు స్వామి. భజన్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక్కసారి స్వామి మనకి చలి వేసినప్పుడు ఎలాగా అంటామో అలాంటి ఒక చిన్న ఎక్స్ప్రెషన్ ఇచ్చారు స్వామి. ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఒక్కసారి ఆ తలుపు వైపు అలా ఒక గ్లాన్స్ ఇచ్చారు. ఆ గ్లాన్స్ ఇవ్వగానే చలి వేస్తుంది, ఆ తలుపు మూయండి అని చెప్పి ఒక ఇండికేషన్ అన్నమాట. ఆ ఇండికేషన్ ను పట్టుకుని బాయ్స్ ఆ తలుపు వేశారు. ఆ తర్వాత ఇంకా కంటిన్యూస్ గా భజన్స్ స్వామి ఆపకుండా విద్యార్థులందరి చేత అక్కడ పాడించారు. ఆ చలిగాలి చురుకు హెచ్చే అంటే ఆ వార్మ్త్ ని అందించడానికి స్వామి రెడీగా ఉన్నారు. సో ఆ ప్రేమ వెచ్చదనాన్ని మనం ఆస్వాదించామన్నట్టు నాకు అనిపించింది.
2: నిజంగా గణేష్ చెప్తూ ఉంటే ఈ ప్రకృతిని ఇదంతటిని ఏర్పాటు చేసిందే స్వామి. దానికి తిరిగి తను రెస్పాండ్ అవుతూ ఆ చూసే భాగ్యం మీకు కలిగినందుకు అసలు మీరు చెప్తుంటే వినడానికి కూడా ఎంత బాగుందంటే భగవంతుడు ప్రకృతి అన్నవి ఆయనే ఆ ప్రకృతిని ఆనందిస్తూ ఆస్వాదిస్తున్నారు, దానితో స్పందిస్తున్నారు. చాలా బాగుంది. ఈ చలిగాలి అంటే మన అనిల్ కుమార్ సార్ ఇన్సిడెంట్ కూడా గుర్తొస్తున్నది రాజు. అదేంటంటే ఒకసారి నందనవనం ఊటీలోని స్వామి అక్కడ వెళ్ళినప్పుడు అనిల్ కుమార్ గారిని కూడా ఆసారి పట్టుకెళ్ళారు అనమాట. పట్టుకెళ్తే అక్కడ చాలా చల్లగా ఉంటుంది. బేసికల్ గా సార్ గుంటూరు నుంచి కాబట్టి ఇక్కడ చాలా వేడి ప్రాంతం నుంచి వెళ్లారు కాబట్టి ఇంకా రాత్రి అయినప్పటికీ స్వామి ఏమోని ఒక బ్లాంకెట్ ఇచ్చి అనిల్ కుమార్ గారిని పంపించారనమాట. ఆ రూమ్ కూడా చెప్పారు, ఇది నీ రూమ్ అని, స్వామి రూమ్ పక్కనే ఆ రూమ్, పడుకో అనిల్ కుమార్ అని చెప్పేసి పంపించారు. పంపించిన తర్వాత ఒక 5-10 నిమిషాలకు స్వామి అనిల్ కుమార్ గారు రూమ్కి వెళ్ళారట. వెళ్ళి, నీకు చలి పెడుతున్నది కదా, ఈ బ్లాంకెట్ సరిపోవటం లేదు, ఉండు నీకు ఒక రగ్గు తెచ్చిస్తానన్నది. స్వామి వెళ్ళి మళ్ళా స్వామి ఒక రగ్గు తెచ్చి అనిల్ కుమార్ గారు స్వామి కప్పారు, కప్పి వెళ్ళారు ఇప్పుడు పడుకో అని. వెళ్ళారు మళ్ళా ఒక 5-10 నిమిషాలకి మళ్ళా స్వామి వచ్చారు. ఎందుకంటే ఈ రగ్గు ఆ బ్లాంకెట్ సరిపోవటం లేదు ఆ ఊటీ చలిలోని, సరిపోకపోతే వచ్చి ఇంక ఇంకా చలిస్తున్నది కదా, అవును అక్కడ గుంటూరు వాడి నువ్వు, ఈ చలి వాతావరణం నువ్వు తట్టుకోలేవు, ఉండి వస్తానని చెప్పి మళ్ళా స్వామి వెళ్ళి తన రూమ్ నుంచి, ఇదిగోటి ఇది నా షాల్ అని చెప్పి స్వామి పర్సనల్ షాల్ అనమాట అది. అది ఇది ఫెదర్స్ తో చేశారు, సాఫ్ట్ గా ఉంటుంది ఇది, వెచ్చగా ఉంటుంది అని చెప్పి దాని మీద మంచి తీగలు లేడీ ఈ డిజైన్ అంతా ఉందన్నమాట. అనిల్ కుమార్ గారు పడుకునే ఉన్నారు, స్వామి ఒక్కొక్కటి తెచ్చి కప్పుతున్నారనమాట ఆయనకి. ఆ షాల్ కప్పి స్వామి కప్పి, చూడు ఇది వెచ్చగా ఉంటుంది మెత్తగా ఉంటుంది, నీకు ఇంకా చలివేయదు హాయిగా పడుకోవచ్చు అని కప్పి అప్పుడు స్వామి వెళ్ళి పడుకున్నారనమాట.
3: బ్యూటిఫుల్.
2: అసలు నాకు చల్లగాలి, నాకు ఎప్పుడు చలికాలం ఒంటిగా చల్లగాలి తగలగానే ఆ స్వామి ప్రేమే గుర్తొస్తుంది.
3: అక్క మీరు అనిల్ కుమార్ సార్ గారికి స్వామివారి విధంగా దుప్పట్లు కప్పడం చెప్తుంటే నాకు ఇంకొక చక్కని సన్నివేశం గుర్తుకొస్తుంది. కస్తూరి గారు మన సీనియర్ బ్రదర్స్ చాలా ఆతృతో షేర్ చేసుకున్నటువంటి విషయం. స్వామి కస్తూరి గారు ఇంకొద్దరు కొంతమంది భక్తులు సేలం ధర్మపురి ఆ ప్రాంతం రోడ్లో పయనిస్తున్నారు. వారు ఒక స్వామి ఒక గ్రామానికి వెళ్లాల్సినటువంటి సన్నివేశం అది. కానీ కొన్ని కారణాల వల్ల స్వామి ఆ గ్రామానికి వెళ్లరాదని చివరి క్షణంలో నిర్ణయించుకున్నారు. ఆ గ్రామంలో ఆగాల్సిన గ్రామంలో ఆగకుండా స్వామి ఇంకా ముందు వెళ్లిపోయారు. రాత్రి అవుతుంది, అది చాలా చలి ప్రాంతం. అయితే అక్కడ ఎక్కడైతే స్వామి ఆగాలనుకున్నారో అక్కడ అన్ని స్వామి కోసం అన్ని ప్రిపరేషన్ చేశారు. కానీ స్వామి ఆగకపోవడంతో ముందుకు వెళ్లిపోవడంతో వాళ్ళ భక్తులకు ఏం చేయాలో అర్థం కాలేదు. స్వామి అట్లా రోడ్లో ముందుకు వెళ్లిపోయారు. సాగుతున్న ప్రయాణం చేస్తున్నటువంటి స్వామి కారులో కొంచెం ఇబ్బంది రావడంతో అనుకో ఊహించినటువంటి ఒక గ్రామంలో ఆగాల్సి వచ్చింది. స్వామి ఆగిపోయారు, స్వామితో పాటు కస్తూరి గారు ఆగారు, వెనక కొంతమంది భక్తులు. అప్పటికప్పుడు వచ్చినటువంటి స్వామికి స్వామి స్థాయికి సరిపడేటువంటి పాపం
0: అరేంజ్మెంట్స్
3: అన్ని ఆ భక్తులు చేయలేకపోయారు. అయితే ఆ బాహ్యంగా తోడున్నటువంటి భక్తులకు కొంచెం ఇబ్బంది కలిగింది. స్వామితో పాటు కస్తూరి గారికి స్వామి గదిలో పడుకున్నారు, పక్కన కింద కస్తూరి గారు పడుకున్నారు కింద. అది చాలా చలి ప్రాంతం, రాత్రి చాలా చలి పెడుతుంది కస్తూరి గారికి. మనసులో అనుకున్నారు అయ్యో స్వామి చలిగా ఉంది స్వామి అని, కానీ దుప్పట్లు అడిగారు. ఎందుకంటే ఆ భక్తులకు వాళ్ల స్థాయికి సరిపడేటువంటి అరేంజ్మెంట్స్ వాళ్ళు చేయగలిగారు. దానికి మించి భక్తులు ఇబ్బంది పెట్టొద్దని మనసులో బాధపడదు ఆయన ఊహించుకుంటున్నారు. అట్లా చలి పెడుతున్నా అని అనుకుంటూ నిద్రలు జారుకున్నారు. రాత్రి 12:30 ప్రాంతంలో చాలా వెచ్చగా అనిపించింది. ఇంత వెచ్చగా ఎలా ఉంది అని ఒకసారి కళ్ళు తెరిచి చూస్తే మీద ఒక ఆరెంజ్ ధోతి కనబడింది. అరే ఇది ధోతి, స్వామి లాంటి ధోతి ఏంటి అని చెప్పి లైట్ ఆన్ చేసి చూస్తే స్వామి ధోతి ఈయన మీద పరిచింది. అప్పుడు స్వామికి తిరిగి, స్వామి ఇంకా ఆయనే చూస్తున్నారు, స్వామికి తిరిగి చూస్తారు. చూస్తే స్వామి ఉన్నారు, నువ్వు రాత్రి చలిచలని బాధపడుతున్నావు కదా, నాతో నువ్వు ప్రయాణం చేస్తున్నావు కదా, నీకు ఇబ్బంది అవుతుందని చెప్పి నా ధోతి తీసి నేను నీ కప్పాను అని చెప్పారు. ఆయన కల్లో నీళ్ళు నింపుకుని, స్వామి ఎంత దయస్వామి మీకు, తను చల్లో ఉన్నా పర్వాలేదు స్వామికి, కానీ తన భక్తులు మాత్రం ఇబ్బంది పడితే స్వామి తట్టుకోలేరు. ఇలాంటి దయమైనటువంటి స్వామి గురించి తలుచుకోవడం మన అదృష్టం.
0: రాజు మీరు ఇది చెప్తుంటే రుచిర దేశాయ్ సార్ మన బృందావన్ లెక్చరర్ ప్రతిసారి స్వామి కొడైకనాల్ ఎప్పుడు వెళ్ళినా ముందరే ఈయన్ని అక్కడికి పంపించి అరేంజ్మెంట్స్ అన్ని చేసి ఉంచమని పంపించేవారు. ఈయన ఒకసారి ఒక స్పీచ్ లో ఆయనకి జరిగినటువంటి అనుభవం అక్కడ కొడైకనాల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరికీ జరిగిన అనుభవాన్ని చెప్పారు. స్వామి ఒకసారి కొడైకనాల్లో ఉన్నటువంటి బీదవాళ్ళందరికీ రగ్గులు పంచాలన్న ఆలోచన వచ్చింది స్వామికి. ఉన్న వాళ్ళందరినీ కలెక్ట్ చేసి సాయి శృతి ప్రాంగణంలో ఆశీనులు కమ్మన్నారు. స్వామి ఎంతో ఆనందంగా ఆ రోజు మార్నింగ్ డిస్ట్రిబ్యూషన్ చూశారు. డిస్ట్రిబ్యూషన్ అంతా అయిపోయింది, చాలా మంది జనం వచ్చారు, రగ్గులు అందరికీ పంచారు. పంచిపెట్టిన తర్వాత స్టూడెంట్స్ యాజ్ యూజువల్ సాయి శృతిలోకి లోపల కూర్చుని స్వామి లోపలికి వచ్చారు. కానీ స్వామి చాలా అసంతృప్తిగా ఉన్నారు. లోపలికి వచ్చి స్వామి నాకు దప్పి వేస్తుందన్నారు, దాహం వేస్తుందన్నారంట. అంటే వీళ్ళంతా సాధారణంగా దాహం వేస్తుంది అంటే మంచినీళ్లు తీసుకుని అంటూ స్వామి మంచినీళ్ళ గ్లాస్ ఒకటి తీసుకుని వస్తే స్వామి దాన్ని నిరాకరించి అలా దీర్ఘంగా ఎక్కడో ఆలోచిస్తున్నట్టు చూస్తున్నారన్నమాట. మళ్ళీ ఇదే ఒక 2-3 times నాకు దాహం వేస్తుంది దాహం వేస్తుంది అన్నారట. ఎవరికి ఏమీ అర్థం అవటలేదు, మేమేమైనా తప్పు చేశామా లేకపోతే ఈ డిస్ట్రిబ్యూషన్ ఏదైనా ఇబ్బంది కలిగిందా. స్వామి అడిగారట అందరికీ వచ్చిందా అని. అప్పుడు ఇంకా వాళ్ళకేమీ ఏం జరిగింది అసలు విషయం తెలియలేదు. సో ఉన్నట్టుండి స్వామి ఒకసారి లేచి కారు తీసుకుని రమ్మని చెప్పి కారులో కూర్చుని ఎక్కడికో వెళ్ళిపోయారు. 15 minutes అయింది, 30 minutes అయింది, 1 hour అయింది. వీళ్ళందరూ చాలా బెంగపడుతున్నారు. స్వామి ఇలాగన్నారు, సడన్ గా వెళ్ళిపోయారు, ఏం జరిగింది ఏం జరిగింది అని ఆలోచిస్తుంటే సడన్ గా స్వామి కారు అలా పోర్టుకోలోకి వచ్చి ఆగింది. రుచిర్ సార్ కి ఎప్పుడు డోర్ తీసే అవకాశం దొరికేదనమాట స్వామి కొడైలో దిగగానే. సో సార్ వెళ్లి ఇలా డోర్ తీగానే ఆయన చాలా భయపడ్డారు, స్వామి ఏమైనా దెబ్బలాడతారేమో అని. తీగానే స్వామి ఇలా బయటికి అడుగు పెట్టగానే స్వామిలో ఉన్నటువంటి ఆ సాటిస్ఫాక్షన్, ఆ జాయ్ మొహం మీద చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. దిగగానే స్వామి ఆయనతో అన్నారు, దాహం తీరింది అన్నారంట. ఎందుకు అంటే అప్పుడు స్వామి లోపలికి వచ్చి చెప్పారు, చూడండి మీకు తోచిన వారందరినీ పిలిచారు కానీ ఎవరైతే చలి ఫీల్ అవుతున్నారో వాళ్ళకి అందించడానికి నేను వెళ్లాను. స్వామి కారులో కొన్ని రగ్గులు పెట్టుకుని మారుమూల ప్రాంతాల్లో ఎవరైతే రాలేరో సాయిశృతి దాకా వాళ్ల దగ్గరికి వెళ్లి స్వామి ఆ రగ్గులు వాళ్ళకి అందించి తిరిగి వచ్చారంట. అప్పటికి గాని స్వామి దాహం తీరలేదు. అంటే ఎవరి ఒంట్లో ఏ మార్పు జరుగుతుంది, ఎవరు చలి ఫీల్ అవుతున్నారు, ఎవరు వెచ్చగా ఫీల్ అవుతున్నారనే ప్రతి మార్పు కూడా కేవలం వాళ్లలో ఉన్నటువంటి ఆ సర్వాంతర్యామి, ఆ భగవంతుడికే తెలుస్తుందన్న విషయం ఆనాడు మొత్తం అందరికీ స్వామి క్లారిఫై చేశారు.
3: బ్యూటిఫుల్,
2: చాలా బాగుంది గణేష్. ఇలా రగ్గులు చలికాలం పంచడం అంటే మన విశాఖపట్నం సేవాదల్ చేసిన ఒక యాక్టివిటీ అప్పుడు జరిగిన సంఘటన మీతో పంచుకోవాలని ఉంది రాజు. అంటే స్వామి చేస్తున్నాను, స్వామి ఒక్కలే చేయటం లేదు, మన అందరి చేత చేయిస్తున్నారు. సో స్వామి చేస్తున్న చూసి మనం ఎంతో మారుతున్నాం మనం అనుకుంటున్నాం రాజు. ఈ సంఘటన వినండి. ఇలాగే ప్రతి సంవత్సరం నవంబర్ రాగానే చలి స్టార్ట్ అవగానే అక్కడ విశాఖపట్నం వాళ్ళు ఇలా దుప్పట్లు అన్ని పంచుతూ, ఎవరెవరికైతే రోడ్డు మీద ఉంటారో నైట్ టైం వాళ్ళు కప్పుకోవడానికి ఏమి ఉండదు కాబట్టి వాళ్ళు పంచుతూ ఉంటారు. జస్ట్ వాళ్ళు కప్పి వీళ్ళు వచ్చేస్తారు, వాళ్ళు నేపడం ఏం చేయరన్నమాట. అలాగే కప్పి వెళ్ళిపోతుంటే ఆ సారి కప్పితే ఆ ఒక అతను లేచి చేపట్టుకుంటే ఎవరైతే మన సేవదల్ యూత్ అబ్బాయినట్టు భయపడ్డాడు. అంటే ఎందుకు ఇలా పట్టుకున్నాడని భయపడుతుంటే అప్పుడు అన్నమాట, మీరు నాకు కప్పారు కదా, మీరు సాయిబాబా వాళ్ళు కదా అని. అవును అంటే చూపించట, ఆల్రెడీ అతను కప్పుకున్న దుప్పటి ఉంది చూపించి, లాస్ట్ ఇయర్ మీరు నాకు ఇది ఇచ్చారు, ఇప్పుడు నాకు ఇది అక్కర్లేదు, ఇదే సందు చివర ఇంకోళ్ళు ఉన్నారు, ఈ దుప్పటి నాకున్న దుప్పటి కూడా వాళ్ళకి లేదు కాబట్టి ఈ దుప్పటి నాకొద్దు, వాళ్ళకి పట్టుకెళ్ళి ఇవ్వండి అన్న. అంటే చూడండి స్వామి చేస్తున్న సేవ, ఆ భావం అతన్ని కూడా మార్చింది. ఏముంది ఇంత చల్లలోని పాత దుప్పటి మీద కొత్త దుప్పటి పట్టుకుని ఇంకొంచెం ఆయనకే వెచ్చగా ఉంటుంది కానీ నాకు కనీసం ఇదైనా ఉంది, ఆ సందు చివర ఉన్నవాడికి అది కూడా లేదు. అంటే స్వామి చూడండి ఎంత ఆ ట్రాన్స్ఫర్మేషన్, ఆ మిరాకిల్ స్వామి చెప్పింది ఇదే. స్వామి చేసి చూపించడం వల్లే కదా ఇంత ఎక్కడో స్వామి ఉన్నారు, అది చేసిన భక్తులు చేసిన యాక్టివిటీ వల్ల పొందిన ఆ బిచ్చగాడిలో వచ్చిన మార్పు.
3: ఈ ఈ విషయం మీరు చెప్తుంటే ఇంకొక ఆలోచన నాకు ఇంకొక సన్నివేశం గుర్తుకొస్తుంది. మేము డ్రామా ప్రాక్టీస్ చేసాం, ప్రాక్టీస్ చేసి రాత్రి ప్రాక్టీస్ చేసి మేము ఇన్స్టిట్యూట్ నుంచి తిరిగి వస్తున్నాం. నా క్లాస్మేట్, నేను చెప్పాను చాలా చలిగా ఉంది ఈ స్పోర్ట్స్ మీట్ అప్పుడు, కొన్ని చపాతి వేడి చపాతీలు రెడీగా పెట్టారు ఎందుకంటే చాలా చలిగా ఉంది. అయితే అతను 2-3 చపాతీలు రోల్ చేసి రెడీగా పెట్టారండి. పెట్టిన తర్వాత మేము ఆ చలిగా ఉందని చెప్పి ఇక్కడ మన మందిరం ముందు ఏమైనా వేడి టీ ఉంటుందేమో అని చెప్పి రాత్రి ప్రాక్టీస్ కాబట్టి తీసుకుని వెళ్దామని వచ్చాం. అతను ఆ ఇంకో చేతిలో ఆ చపాతీలు కూడా పట్టుకున్నాడు. చాలా వేడిగా అక్కడ మా డ్రామా ప్రాక్టీస్ చేసేటువంటి పిల్లలందరికీ పంచుకున్నటువంటి ఆశ అందది. అయితే మందిరానికి ముందే ఒక భిక్షగాడు కూర్చున్నాడు. ఆ చలి పాపం ఆయన ముఖం చూస్తే ఏం తినలేదు అన్నటువంటి భావన నాకు వచ్చింది. సరే అని చెప్పి టీ కొనిద్దాం అనుకున్నాం. ఆయన టీ తాగడేమో అని అన్నట్టు అట్లా చెయ్యి ఊపాడు. మా దగ్గర ఉన్నటువంటి టీ కాకపోతే ఎట్లీస్ట్ ఈ రొట్టెలని ఇద్దామని చెప్పి ఆయన వాళ్ళు టీ చేస్తున్నారు. మేము వెళ్ళి నేను మా క్లాస్మేట్ రొట్టెలని చేతిలో పెట్టాను, అబ్బా నీకబ్బా. అంటే ఆ భిక్షగాడికి ఏమీ లేదు, చిరిగినటువంటి బట్టలు, ఆ చల్లు కొంచెం వణుకుతున్నాడు, ఎవరో ఒక రగ్గిచ్చారు కప్పుకున్నాడు, కానీ ఆయన చాలా దీనస్థితిలో ఉన్నాడు. రొట్టెలు తీసుకున్నాడు. తీసుకుని మన చిత్రావతి రోడ్ లో లేచి నడవడం స్టార్ట్ చేశారు. ఒక కట్ర కుంటున్నాడు. నడుస్తుంటే నాకు నా ఉన్నటువంటి ఇమ్మెచ్యూరిటీ నాకు కోపం వచ్చింది. వీడు తీసుకెళ్లి దీన్ని అమ్ముకుంటాడు, దాచిపెట్టుకుని అమ్ముకుంటాడు అనేటువంటి భావంతో వీడు ఏం చేస్తాడు, ఆ టీ రెడీ అయిన లోపల ఏం చేస్తాడు చూద్దామని ఆయన వెంట నడుస్తూ నేను వెళ్ళిపోయాను. ఆయన ముందు వెళ్తున్నాను, నేను వెనక నడుస్తున్నాను. ఒక 4-5 అడుగులు వేసి వెనక ఎవరు లేరు అని ఆయన నిర్ధారం చేసుకుని నేను ఉన్నట్టు ఆయన గమనించలేప ముసలతను. అక్కడ ఇద్దరు ముగ్గురు పడుకున్నారు, ఇద్దరు భిక్షగల వాళ్ళని లేపాడు. లేపి 3 చపాతీలు ఒక్కొక్కటి ఒక్కొక్క ఇచ్చాడు. ఈయనకేం లేవు, 3 ఒక్కొక్కటి ఒక్కొక్కరికి ఇచ్చాడు. ఇచ్చి వెనక్కి తిరిగేటప్పుడు నేను ఉన్నాను. నేను నా కళ్ళలో నీళ్ళు వచ్చాయి. తాత మా నీకెట్లా తాత అని అంటే అని అంటారు, బాబు నేను స్వామి ఆ రాయలసీమ యాసలో చెప్తున్నాడు, నేను స్వామి గేట్ ముందు కూర్చున్నాను, ఆ స్వామిని చూస్తుంటే ఆకలి ఎక్కడ అవద్దబ్బా నాకు, స్వామి ఎంత ఇచ్చారు ఈ చపాతీలు నాకు, నేను తిన్నాను పొద్దున, వీళ్ళు పొద్దున కూడా తినలేదు వీళ్ళకుండని అని వీళ్ళకి ఇచ్చాను అబ్బా. ఆ సంఘటన విన్న తర్వాత స్వామి ఒక భిక్షగానంలో తెచ్చినటువంటి మార్పు ఎలాంటి మార్పు, అది కేవలం భగవంతుడు మాత్రమే తేగలుగుతారు.
2: ఇలా మనం ప్రతి పదం ఒక ప్రతి మాటతో కూడా మనం స్వామితోటి రిలేట్ అవ్వచ్చు, మనం కనెక్ట్ అవ్వచ్చు. మరి పద్యంలో ముందు చూసుకుంటే, పొలములన్ రేయి గుడ్డి వెన్నెలలోన కుప్పలన్ నూర్పు కాపులు గొంతులెత్తి పదములు పాడదొడగిరి. ఇక్కడ వెన్నెల అనగానే మళ్ళా కూడా మన చంద్రవదనుడు సాయి భగవానుడే గుర్తొస్తాడు. పాత భక్తులు ఎంతో అదృష్టవంతులు, ఎందుకంటే అటువంటి చక్కటి స్వామితో వాళ్ళు ఎంతో చక్కటి సమయాన్ని గడిపే అవకాశం వాళ్ళకి స్వామి అనుగ్రహించారండి. వెన్నెల అనగానే నాకు ఎప్పుడు వెన్నెల భోజనాలు గుర్తొస్తాయి. మూన్ లైట్ డిన్నర్లు, క్యాండిల్ లైట్ డిన్నర్లు మనం ఇప్పుడు అనుకుంటున్నాము, అందులో ఏమీ లేదు. ఎందుకంటే ఒక పక్క భగవంతుడు, ఒక పక్క పూర్ణ చంద్రుడిలో వెన్నెల్లోని స్వామితో కూర్చుని వెన్నెల భోజనాలు చేసిన పాత భక్తుల అదృష్టం ఆలోచిస్తే ఈ క్యాండిల్ లైట్ డిన్నర్లు, మూన్ లైట్ డిన్నర్లు మనం అనుభవించింది ఏం కాదనిపిస్తుంది. మరి మన కస్తూరి గారి కుమార్తె పద్మా కస్తూరి గారు 2 ఆమెకి స్వామితో పాటు వెన్నెల భోజనాలలో పాల్గొనే అవకాశం స్వామి కల్పించారు.
3: 1950s
2: అనుకుంటాం వాటిలో స్వామి, అది ఆవిడ మాటల్లోనే విందాం. అసలు వెన్నెల భోజనాలు అంటే ఏంటి, స్వామి ఏంటేం చేసేవారు, అలా అందులో భక్తులకు ఎలాంటి అనుగ్రహాన్ని ఆశీర్వాదం ఇచ్చారో ఆవిడ మాటల్లోనే విందాం. గణేష్
3: తప్పకుండా
2: స్వామితోటి వెన్నెల్లో భోజనం చేసే అవకాశాలు మీకు?
4: అది ఏంటండి, 2-3 ఏమో నాకు దొరికింది. వెన్నెల భోజనం అంటే స్వామికి చాలా ఇష్టం. పౌర్ణమి వస్తే ఆ వెన్నెల అంటే భోజనం చేస్తామని అందరికి చెప్పేవారు. రాత్రి అందరూ రండి వెన్నెల టెరస్ మీద.
2: అంటే ప్రతి పౌర్ణమికినా?
4: ప్రతి కాదు, ఎప్పుడైనా ప్రతి పౌర్ణమికి కాదు చెప్పారు. అంటే వాళ్ళు ఇంటి వంట తీసుకొని పోయేది. కొన్ని మాత్రం స్వామి ఎక్స్ట్రా కొన్ని ఇంటి వాళ్ళకి చెప్పేవారు, వడలు బజ్జీలు లేకపోతే ఏదైనా స్వీట్ చేసుకుని రండి. మా అమ్మకి ఎప్పుడు వడలు బజ్జీలు అది చెప్పేవారు. కొంతమంది వాళ్ళు స్వామి ఏర్కొన్నారు, వాళ్ళకి చెప్తే వాళ్ళు తెస్తారని అది ఎక్స్ట్రా అది తెచ్చి తీసుకొని పోవాలి. వాళ్ళ ఇంటి వాళ్ళు వాళ్ళ గ్రూప్ గా అప్పుడేంటే ఒక 25-30 ఫ్యామిలీస్ ఉంటేమో ఏమో అంతే కూర్చున్నాము. మధ్యలో స్వామికి పీఠం వేసి స్టూల్ వేసి ఒక చిన్న పీఠం మీదే స్వామి ప్లేట్ పెట్టుకునేవారు, కిందనే కాదు చిన్న పలక మీద మధ్యలో స్వామి. స్వామి ఆ ఎక్స్ట్రా చేసింది అందరికి తానే వడ్డించేవారు. అందరికి వడ్డించిన తర్వాత ఆ స్వామి తన ప్లేట్ తీసుకుని అందరి దగ్గర వచ్చారు. వాళ్ళు ఏం చేశారో అది దాంట్లో కొంచెం స్వామికి పెడితే స్వామి మధ్యలో కూర్చొని అది ఓ ఇప్పుడు ఆనంద అందరింటి భోజనం వచ్చింది నాకు అని స్వామి కొంచెం అందరూ భోజనం అప్పుడు అదే ఈ గ్రామ్ఫోన్ రికార్డే, అప్పుడు టేప్ రికార్డ్ లేదు. దాంట్లో ఏదో ఈ పాతకాలం ఈ ఉంటుంది కదా మైథాలజికల్ సినిమా పాటలు అవన్నీ పెట్టేవారు. మేమేం స్పీచ్ గీచి ఏం లేదు, ఇదే పాటలు.
2: ఎంతమంది ఇందులో ఉండి పాల్గొనేవారు?
4: ఒక 25 ఫ్యామిలీ అంతే, అంటే ఒక 50-70 మంది అంతే, ఎక్కువ ఏం లేదు. వాళ్ళు గ్రూప్ చుట్టూ కూర్చొనేది, మధ్య స్వామి కూర్చొని స్వామి భోజనం చేసేది. తర్వాత ఒకసారి ఏమో అన్ని అయిన తర్వాత ఒక ప్లేట్ తెమ్మన్నారు, వెండి ప్లేట్. వెండినే స్వామి దగ్గర ఉండింది, ఎవరో తెచ్చిచ్చారు. తట్టే అడుగులు ఇట్లా టప్పని తట్టారు, తట్టితే ఆ ప్లేట్ నిండా విభూతి వచ్చింది. వాళ్ళందరికీ స్వామినే విభూతి అంటే స్వామి అప్పుడు తనే నొసట్లో పెట్టేవారు తెచ్చుకుని కొంచెం నోట్లో వేసుకుంటే కదా. ఊరుకు పోయే ముందు ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత కూడా స్వామి విభూతి తీస్తే కొంచెం చేతిలో పెట్టేసి తానే బాగా నోట్లో నొసట్లో పెట్టేవారు గట్టిగా. అట్లా
0: అసలు వాళ్ళు ఎటువంటి అదృష్టానికి నోచుకున్నారో అని తలుచుకుంటుంటేనే మనకి ఆ ఇంకా మాటలు లేవు. దాన్ని
2: కనీసం వినే భాగ్యాన్ని మనకు కల్పించారు, అందుకు మనం ఆనందించాలి గణేష్.
0: ఆ తరువాత మనం ఇందాక వెన్నెలలోన కుప్పలన్ ఊర్పు కాపుల గొంతులెత్తి, రాజు నీకు గుర్తుందో లేదో మనం స్టూడెంట్స్ గా ఉన్నప్పుడు ఊటీ నుంచి ఒక గ్రూప్ ఆఫ్ డివోటీస్ బడగాసు ప్రతి సంవత్సరం మార్చి లో వచ్చేవాళ్ళు వాళ్ళు, ఒక పెద్ద గ్రూప్ అనమాట. అంటే ఒక్కసారి మనం స్టూడెంట్స్ గా వెనక్కి తిరిగి చూస్తే ఆ వైట్ టర్బన్స్ కట్టుకుని ఆ లాంగ్ డ్రెస్ వేసుకుని మొత్తం ఇటు లేడీస్ ఇటు జెంట్స్ కూడా స్వామి రాగానే ఊన అందరూ కలిసి ఒకేసారి అరిచేవారు అనమాట. అది వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరిచే సాంప్రదాయం అనమాట. స్వామి కూడా ఎంతో ఆనందపడిపోయేవారు. వాళ్ల సాంప్రదాయం ఏంటంటే వాళ్ళు మొట్టమొదటి కాపు హార్వెస్ట్ ఫస్ట్ హార్వెస్ట్ ఎప్పుడైతే వస్తుందో క్యారెట్స్ అక్కడ హిల్ స్టేషన్ లో చాలా ఫేమస్ అయిన వెజిటబుల్స్ అంతా టీ ఇవన్నీ తీసుకుని స్వామి దగ్గరికి ఆఫరింగ్ గా వచ్చేవారు. అక్కడతో ఆగకుండా స్వామి వాళ్ళకి ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చేవారు. వాళ్ళంతా వాళ్ళ ట్రెడిషన్ ఏంటంటే వాళ్ళ హార్వెస్ట్ మధ్యలో పెట్టి చుట్టూ అందరూ గ్రూప్ గా నించుని కలిసి కట్టుగా యూనిటీతో దాని చుట్టూ డాన్స్ వేస్తూ వాళ్ళ ట్రెడిషనల్ డాన్స్ భగవంతుడు వాళ్ళకి ఇచ్చినటువంటి హార్వెస్ట్ కి కృతజ్ఞతగా వాళ్ళు ప్రార్థిస్తున్నారనమాట. అదే ప్రార్థన వాళ్ళు ఊటీ నుంచి ఇక్కడి దాకా వచ్చి సాయి భగవానుడి సమక్షంలో స్వామికి అక్కడ చక్కగా అందంగా ఇవన్నీ పేర్చి స్వామి చుట్టూ అలా డాన్స్ వేసినప్పుడు ఎంత వర్ణనాతీతం రాజు.
3: అసలు గణేష్ ఇది ఈ పంట హార్వెస్ట్ అని చెప్తుంటే ఆదిలాబాద్ భక్తుల ఒక ఎక్స్పీరియన్స్ నాకు గుర్తుకొస్తుంది. ఇది ఆదిలాబాద్ చాలా వెనుకబడినటువంటి జిల్లాగా పరిగణించేవారు కొద్ది సంవత్సరాల క్రితం వరకు. అక్కడ ఎండలు ఎక్కువనే అదే విధంగా పంట పొలాలు కూడా ఒక విధమైనటువంటి జబ్బులకు లోనేవి. సో ఒక 3-4 సంవత్సరాల పాటు వరుసగా కరువు రావడంతో రైతులు చాలా కష్టపడ్డారు. ఈ ఆదిలాబాద్ భక్తులకు ఉన్నటువంటి విశేషం ఏంటంటే వారు గత 13 సంవత్సరాలుగా ఈ ఒక్క సంవత్సరం ఆపకుండా 2,000 నుంచి 3,000 మంది మధ్య సంవత్సరం పర్తియాత్రకు తరలిస్తారు ఫిబ్రవరి నెలలో. ఇట్లా అప్పుడు 3వ పర్తియాత్ర ప్రాంతం కరువు కాటకాల్లో చాలా ఇబ్బందిగా ఉంది జిల్లా. ఆ ఒక భక్తుడు ఆయన ఒక రైతు ఇట్లా వెళ్తున్నారని చెప్పి ఆయన విన్నారు. ఆయన పంట మొత్తం పోయింది ఈ కరువులో. ఇంకా చేసేది లేక ఆయన నిజంగా భగవంతుడు అంటున్నారు, సాయిబాబా అయ్యా నువ్వు దేవుని అయితే నేనికేమి ఇవ్వలేను. అక్కడ ఉన్నటువంటి రైతుల ట్రెడిషన్ ఏంటంటే ఒక గొప్ప వ్యక్తి దగ్గర వెళ్లేటప్పుడు తను ఉట్టి చేతులతో వెళ్లరు, ఏదో ఒకటి తీసుకుని వెళ్ళాలి. అయ్యా నాకు నా పంట మొత్తం పోయింది, నా ప్రార్థనగా నాకు తోచిందల్లో ఈ నేను ఏ విత్తనాలు అయితే ఈ పంటలు నాటాలనుకున్నా ఆ విత్తనాలు నేను తీసుకొస్తున్నా ప్రభు. ఆయన ప్రభు అని అనుకోలేదు, నువ్వు ఒక గొప్ప వ్యక్తి అయితే నేను తీసుకొస్తున్నాను, నువ్వు గొప్ప వ్యక్తి అయితే ఆశీర్వదించి పంపించు అన్న ఆలోచనతో ఈ పర్తియాత్రలో ఆయన బాగా వచ్చాడు. వచ్చి కులవంతాల్లోకి తీసుకొచ్చారు. ఆయన లోపలికి అనుమతించడానికి కూడా కొంచెం ఇబ్బంది అయింది, మన వాళ్ళు లోపలికి అనుమతి లేదని. ఆయన నా జీవితంలో చాలా కష్టం ఉందండి, నన్ను చాలా ప్రార్థించి వేడుకొని లోపలికి వచ్చాడు. స్వామి దర్శనానికి వచ్చారు, అంత డ్రామా చూసారు, చాలా సంతోషించారు, అందరిని ఆశీర్వించారు. వెళ్తూ భక్తుని చూసి వెళ్లిపోయారు. ఈయన తిరిగి ఆ పంట విత్తనాన్ని వెళ్లి తన పంటలో నాటాడు. మీరు నమ్ముతారో నమ్మరో గాని ఆదిలాబాద్ జిల్లాలో గ్రామాలు కరువులు ఉన్నాయి, ఈ గ్రామం కూడా కరువులో ఉంది, కానీ ఈయన ఒక్క పంట మాత్రం అనూహ్యంగా పంట. ఒకరు ఇద్దరు 10 మంది 100 మంది వచ్చి అడిగేవారు, ఎట్లా నీకు ఇంత పంట వచ్చింది, ఏమవుతుంది అని. ఈయనొక్కరి మాత్రమే తెలుసు. ఆ చూపులో స్వామి అందించినటువంటి అమృతం ఈయన చెప్పాడు. చెప్పిన తర్వాత ఆ సంవత్సరం నుంచి ఈ రోజు వరకు ఆదిలాబాద్ పర్తియాత్రలో అదొక సంప్రదాయంగా మారిపోయింది. అక్కడ ఉన్నటువంటి రైతులు అక్కడ ఉన్నటువంటి భక్తులు వారి వారి పంట ధాన్యాలు తీసుకుని వచ్చి పుట్టపర్తిలో స్వామి మందిరం చుట్టూ ప్రదక్షిణ చేసుకుని వెళ్లి సాయి నామంతో వాటిని పవిత్రం చేసి వాటిని వెళ్లి పంటలు నాటుతారు. ఈ రోజు ఆదిలాబాద్ ఒక సస్యశ్యామలమైనటువంటి జిల్లాగా మారిపోయింది, ఎందుకంటే కేవలం ఆ సాయి నామం సాయి దర్శనం వల్ల.
2: రాజు ఇది స్వామి దృష్టి పడడం వల్ల ఇలాగా పంటలు ఇంత చక్కగా పండి అని మొన్న మేము ఖమ్మం జిల్లా పాత భక్తులు ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక భక్తుడు, ఆయన అసలు స్వామి భగవంతుడు అని నమ్మకం ఎలా కలిగింది, స్వామి దగ్గరికి ఎలా వచ్చారని అడిగినప్పుడు ఆయన ఏం చెప్పారంటే, ఆయన ఇప్పుడు 60s లో ఉంటారు, అంటే 70s దగ్గర దగ్గర, ఆయన నిక్కరు వేసుకున్న టైంలో అంత చిన్నప్పుడు, అంటే ఒక 60 వెనక్కి వెళ్ళండి, ఆయన ఒక 5-6 పిల్లాడు, 7 పిల్లాడు ఉన్నప్పుడు అనమాట. ఎవరో సాయిబాబాని వినడమే తప్ప స్వామి గురించి తెలియదు, ఎప్పుడు చూడలేదు. ఇదే సేమ్ ఈ సంక్రాంతి టైంలోనే మొత్తం పంట అంతా చేతికొచ్చింది వాళ్ళకి, వాళ్ళకి తెలిసిన వాళ్ళ అలా తను నిక్కర వేసుకుని ఊర్లో వెళ్తున్నాడు అనమాట. చాలా పెద్ద కుప్ప, ఇప్పుడు అనుకున్నట్టు ఆ నూర్పులు చేసి ఆ పంట అంతా పొలం మధ్యలో పోగు పోస్తారు, చాలా పెద్ద పోగది. పోస్తే ఎక్కడి నుంచి ఎలా వచ్చిందో తెలియదు పాపం ఆ ధాన్యానికి నిప్పు అంటుకుంది. ఈ అబ్బాయి ఆ పక్కనే ఉన్నాడు, ఆ కుప్ప పోసిన కుప్పకి నిప్పు అంటుకుంది. వెంటనే అక్కడ ఉన్న ఆవిడ ఎవరిదైతే ఆ పంటో ఆవిడ పక్కనే చిన్న ఒక చిన్న బకెట్ తోటి నీళ్లున్నాయన్నమాట, ఇలా చేతితోటి సాయిరామ్ సాయిరామ్ అని పోస్తున్నది అనమాట. అంత పెద్ద కుప్ప, ఇంత చేతులతోటి దోశలతో సాయిరామ్ సాయిరామ్, 4-5 దోశలతో నీళ్లు ఆ నిప్పు మీద పోసింది ఆవిడంతే. అంత మంట ఆగిపోయింది, అసలు అది కాలేదు. ఈ పిల్లడు అలా ఉండిపెట్ట, అదేంటి చేతితోటి దోశలు నీళ్లతోటి 4-5 సాయిరామ్, అంటే ఇంత పెద్ద కుప్ప మీద మంట ఎలా ఆగిపోతుంది, ఎన్ని బకెట్లు తెచ్చినా ఆగని మంటది. అంటే ఈవిడ ఏదో సాయిరామ్ సాయిరామ్ అన్నారు, అంటే ఈయనెవరో నిజంగా దేవుడై ఉండాలి అని ఆవిడ భక్తితో సాయిరామ్ అన్న మాటకి ఆ మంట ఆగిపోయింది కాబట్టి ఈయన భగవంతుడు అని నమ్మి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు స్వామి సేవలో ఆయన తరిస్తున్నారు. అంటే పంట పొలము ఇవన్నీ అంటుంటే ఒక స్వామి చూపు కూడా పడ్డం కాదు, భక్తుల నోట్లోంచి నన్ను కాపాడండి అని ఆర్తితో అన్న సాయిరామ్ విని ఈ అబ్బాయికి స్వామి మీద భక్తి కలిగింది.
0: బ్యూటిఫుల్, చాలా బాగుంది.
2: కాబట్టి ఇలా పంటలు ఇవన్నీ వీళ్ళు చక్కగా చేతికి అందిన ఈ సంక్రాంతిని అందరం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. స్వామి చెప్తున్నారు అనమాట, వచ్చిన దాన్ని ఏంటంటే అదే భగవంతుడిగా ఈ రైతులందరూ కాదు మనందరం కూడా భావించాలి. ఎందుకంటే సంవత్సరం పొడవునా మనం తిని మన జీవితం గడుపుకోవాలంటే ఈ పంటే ఆధారం మనకి. కాబట్టి ఈ పంటను వాళ్ళు ఏం చేస్తారట, పచ్చపూలు జనపచేలకు ముత్యాల సరళ గూర్చి, అంటే మనం భగవంతుడిని అలంకరించినట్టు వాళ్ళు ఈ పంటను కూడా అలంకరించి పూజ చేసి భగవంతుడు మాకు ఇంత తిండినిచ్చామని కృతజ్ఞత భావంతో ఈ పండుగని జరుపుకుంటారని స్వామి ఎంత చక్కగానో వర్ణించారు. ఇక్కడ మళ్ళా మనం ముత్యాలు అనగానే మళ్ళా మనం స్వామితోనే కనెక్ట్ అయిపోతాం. అసలు ఆలోచించు గణేష్, మనకు ముచ్చు ఎలా ఏర్పడుతుంది,
0: నీటి బిందువులు,
2: అంటే ప్రతిదీ స్వాతి చిన్నుకు అంటాం, అంటే అదే వర్షం ఆ నీటి బిందు మామూలుగా వర్షం భూమి మీద పడితే ఇంకిపోతుంది, ఆ నీరు అన్నది కూడా దాని ఇది కూడా ఎగ్జిస్టెన్స్ కూడా ఉండదు. అదే ఓ నదిలోనో నీటి తొట్టిలోనో పడితే అది నీరుగా మారుతుంది, వాడుకోవడానికో తాగడానికి ఉపయోగపడుతుంది. అదే నీటి బిందు సముద్రంలో ఉన్న ఆల్చిప్పలో పడితే ముత్యమవుతుంది. అలాగే మనకు వచ్చే ప్రతి థాట్ కూడా మనం ముందే అనుకున్నాం, మన మనసుని భగవంతుడి వైపు మలుచుకోవడానికి సంక్రాంతి పండుగ సమ్యక్ క్రాంతి ఆ రివల్యూషనరీ ఇది రావాలి. మనం భగవంతుడి వైపు నడవాలి అంటే ఆలోచన రావాలి. మన ప్రతి ఆలోచన వేస్ట్ గా భౌతికంగా వెళ్ళిపోతే భూమిలో పడినట్టు, ఆ ఎనర్జీ గాని దానికి ఉన్న పవర్ గాని పోయినట్టే. అదే ప్రతి ఆలోచన ఆ భగవంతుడు అన్న ఆలచిప్పులో పడిందనుకోండి, ఏదట గాని ఆ భగవంత్ రిలేటెడ్ గా భగవంతుడితో ఉంటే అది ముచ్చంలా తయారైపోయి మనని ఉద్ధరిస్తుంది అనడానికి. దీనికి మన చెన్నై వాసులైన సతీష్ గారు స్వామి చెప్పిన విషయం ఒకటి చెప్పారు. స్వామి ముచ్చు అంటే నాకు ఎప్పుడు అదే గుర్తుంటుంది అనమాట. స్వామి వాళ్ళకి ఇంటర్వ్యూ లో పిలిచి చెప్పినప్పుడు చెప్పారట, ఒరే స్వామి మీకు ఎలా దొరికారో తెలుసా, నువ్వు సముద్రంలోని ముచ్చును తీసుకోవడానికి సముద్రంలోకి దూకావు, దూకి కిందకి వెళ్లి వెళ్లి వెళ్లి వెళ్లి వెతికి వెతికి వెతికితే అక్కడ నీకు ముచ్చును దొరికింది, ముచ్చును దొరికితే నువ్వు అది పట్టుకుని పైకి వస్తున్నావు. ఎంతో ఎన్నో జన్మలు బట్టి ఆ ముత్యం అంటే భగవంతుడి కోసం నువ్వు ప్రయత్నించగా ఏడవగా సాధన చేయగా చేయగా నీకు ఇప్పుడు మానవ జన్మ వచ్చింది. నువ్వు అంటే భగవంతుడు అవతరించినప్పుడు నీకు సమకాలీనంగా ఉండే అవకాశం వచ్చింది, అంటే నీకు ముత్యం చేతికి దొరికింది, నీకు స్వామి ముందు కూర్చున్నావు అంటూ నువ్వు ఇప్పుడు ఆ ముత్యాన్ని తీసుకుని పైకి వస్తున్నావు. ఇంత కష్టపడి ముత్యాన్ని తీసుకొస్తున్నావు, ఆ ముత్యం నీ చేయి జారిపోయింది అనుకో, నీ కష్టం నీ సాధన నీ సముద్రంలో దూకే మళ్ళా నువ్వు వెళ్ళగలవో లేదో, ఈ సముద్రం ఎదుకుంటే ముచ్చును దొరుకుతుందో లేదో, మళ్ళీ ఇందులో నుంచి బయటికి రాగలవో లేదో నీకు తెలియదు, కానీ అట్ ప్రజెంట్ అంటే నీ స్వామిని చూపిస్తే నీ ముందు నేనున్నానంటే నీ చేతిలో ముచ్చు ఉంది, విడిచిపెట్టకు, జాగ్రత్తగా పట్టుకో, పైకొచ్చేసాయి, ఈ సముద్రాన్ని దాటి, అంటే నువ్వే దేనికోసం వచ్చావు దాని నుంచి తరించబడి
3: వక్కలేక చక్క చేసుకోవడం
2: అని ఇంత ముత్యం అనగానే నాకు అదే గుర్తొస్తుంది అనమాట. కాబట్టి నువ్వు మనందరం కూడా మన చేతిలో నీ చిక్కేరు స్వామి, ఆ ముత్యంలో మనం ఎంతో విలువైందని పట్టుకున్నాం కాబట్టి జాగ్రత్తగా మీరు పట్టుకొని ఉండిచాలని నేను నిన్ను పైకి తెచ్చేస్తానన్నారు స్వామి.
3: ద గ్రేటెస్ట్ కంపెనీ వన్ కెన్ కీప్ ఇస్ ద కంపెనీ ఆఫ్ హిస్ థాట్స్. స్వామి చెప్తారు భరతుడు రాముని గురించి తప్పించి తప్పించి తప్పించి ఆ ఆలోచనల స్నేహం పొంది భరతుడు రాముడిగా మారిపోయాడట.
2: మరి ఇది ఈ దీంట్లోనే ఈ ముత్యాలు చెప్పుకున్న తర్వాత ఈ పూలతో అలంకరిస్తారని మనం ఏమనుకుంటామంటే స్వామికి ఏది అర్పించాలన్నా కూడా ఏదైనా ఆలోచించండి, స్వామికి ఒక పండు పెట్టాలంటే అది భగవాన్ సృష్టిలోంచి ప్రకృతిలోంచి వచ్చింది, స్వామే సృష్టించారు, మనం తిరిగి స్వామికి అర్పిస్తున్నాం. పువ్వులు కూడా ఇన్ని పువ్వులు దండలు కడతాం, అబ్బా మంచి పువ్వు చూడగానే స్వామి పాదాల దగ్గర పెట్టాలనుకుంటాం. కానీ ఇందాక మనం చెప్పుకున్నట్టు పువ్వు గాని ప్రసాదం గాని పండు గాని మళ్ళా వెనక్కి వద్దాం, ఆలోచన స్వామి అంటారు నువ్వు ఆలోచన ద్వారానే నీ భావం ద్వారా స్వామికి ఏదైనా సమర్పించవచ్చు అంటూ ఒక విద్యార్థికి అంటే అంత చిన్న వయసులోని ఇంత చక్కటి భావాన్ని ఎలా పెంపొందించుకోవాలో ఒక ఒక సన్నివేశం ఒక కొన్నాళ్లు ఒక 5-6 రోజుల పాటు స్వామి ఎలా టీచ్ చేశారు ఆయన మాటల్లో విందాం గణేష్.
3: తప్పకుండా
1: స్వామి చూశారు మనల్ని, సుదర్శనం చేసుకున్నాం కదా, ఇంకా మన పని అయిపోయింది వెళ్ళిపోతాం అన్నాడు అనమాట. వెళ్ళిపోయిన తర్వాత వెనక్కి వెళ్ళిపోయాం, నాకు అనుకుంటుందన్నమాట అరే స్వామి చూశారు ఆయన తలుపు తీసి మన దగ్గర రావాలంటే ఏం చేయాలి, అప్పుడు ఉత్తరాలు ఇచ్చేవాళ్ళం కాదు, బయట ఒక ముసలమ్మ చిన్న బుట్టలో రోజు సమ్ముతుంది, నేను అనుకున్నాను 2 రోజెస్ కొని పట్టుకెళ్తే ఆ రోజు చూసి రోజు కోసం తల తీసి వస్తారు అని సరే వెళ్ళానమాట. ఆ ముసలమ్మ దగ్గరికి వెళ్ళాను, అమ్మాయి ఎంత ఎస్టు అని కన్నులలో 10 పైసలు అని చెప్పింది అనమాట. 10 పైసలకి 2 రోజులు సరే తీసుకున్నాను. వెళ్ళి స్వామి అలాగే 2 రోజు 7.5కి అలా షేడ్ అలాగ వస్తుంది, అవ్వ జాగ్రత్తగా ఉండాలి, రోజు ముందు నాకంటే ముందు రోజు కనిపించాలని అలా పెట్టుకుని కిటికీ తీశారు, చూశారు, చూసి నవ్వుకున్నారు. నాకు తెలుసు ఇంకా ఒకసారి నవ్వి చూశారంటే వస్తారని. అక్కడ లోన్లాక ఆయన ఎవరు మన రాజారెడ్డి గారు ఎవరో తలుపు తీశారు, ఆ మెయిన్ డోర్ తీశారు, వచ్చారు. ఎక్కడ వేయను కొనుక్కున్నాను, కొన్నాను స్వామి. ఎంత ఇచ్చావు? 10 పైసలు స్వామి. నీకు బుద్ధి లేదు, బేరం ఆడాలి. ఇచ్చిన ఆడి 10 పైసలు అంటే ఇచ్చేయడమేనే, 3 అడుగు అలాగే స్వామి.
5: 10 పైసలకు 3 అడుగు,
1: 10 పైసలకు 3 అడుగు రేపటి నుంచి అలాగే స్వామి అడుగుతాను. సరే నమస్కారం చేసుకోండి. అప్పుడు నమస్కారం ఏం తెలియదు, ముట్టుకోవడం అంటే స్వామి దేవుడు ముట్టుకోవటమే ఇలాగనుకుని అంతే. ఆ రోజే తీసుకున్నారు, నవ్వుకున్నారు. నవ్వుకుని లోనకెళ్ళి కాసుకుంటే పిలిచేవారు లోనకి, అరే బాబు అయిపోయింది మనం వచ్చిన పని వెళ్ళిపోదాం అనమాట. నెక్స్ట్ డే వెళ్ళి చుట్టాలకి 2 రోజులు ఇచ్చింది. నేను ఇంకొక అబ్బాయిని ఇలాకి లేపాను, లేపే బాబు మనకి స్వామి దర్శనమిస్తారు రమ్మన్నారు, 3 రోజులు తీసుకెళ్లారు, నేను ఇంక 3 రోజులకి నువ్వులన్నా రారా నాయన, రారా నాయన అని తీసుకెళ్లి అసలుకి ఆ 2 రోజులు చేతిలో పెట్టిపోయింది. నేను తీసుకోను
5: 3 కావాలి.
1: ఆడ ఆశ్చర్యంగా చూసింది అనమాట, ఎవరు పాఠం చెప్తున్నారో వీడిగా వేసి 3 ఇస్తారే తీసుకోమని ఇచ్చాను. 3 నుంచి అన్నామన్నమాట. ఎంత ఇచ్చావు? మళ్ళా అదే ప్రశ్న. ఎంత స్వామి? బేరం ఆడి 10 పైసలు ఇచ్చాను స్వామి. మంచిది స్వామి, చిన్నపిల్లలు బాధపడతారు వద్దంటే ఎందుకు రోజెస్ అంటే బాధపడతారని నెమ్మదిగా బాధ కలగకుండా చేశారు. అలాగే 2 రోజులు తీసుకెళ్లాం. 3-4 రోజు అరే ఎందుకు 10 పైసలు వేస్ట్ చేస్తారు? అప్పుడు మొదటి బిల్డింగ్ స్వామి ఆ బృందంలో చివరికి రతన్లాల్ గారి, మిసెస్ రతన్లాల్ గారి బిల్డింగ్, ఆవిడకి రోజెస్ అంటే బాగా ఇష్టం, చిన్న రోజు గార్డెన్ వేసుకుంది. అరే చూడరా పక్కకి స్వామి, చూడు ఎంత బాగున్నాయి రోజెస్, క్వైట్ గా వెళ్ళి రేపు 3 రోజులు తీసుకుని నాకు మీకు తెచ్చుకుని నాకు ఇచ్చేయండి, మీకు ఎందుకు 10 పైసలు వేస్ట్ అన్నారు. మంచి మంచి ఐడియా, మంచి ప్లాన్ ఇచ్చారని 10 పైసలు సేవ్ చేసుకోవచ్చు అని. అసలు నెక్స్ట్ డే వచ్చి నమ్మక చూస్తున్నారు, బాబు ఆయన ఆవిడ నాకు బాగా తెలుసు, చూసిందంటే బాగుండదు, మీరు కొత్త వాళ్ళు తెలీదని చెప్పొచ్చు, మీరు ఆ పక్క నుంచి వెళ్ళి 3 రోజులు కట్ చేసుకొచ్చేసేయండి, నేను ఇక్కడ నుంచి ఉంటానని చెప్పాను. సరే అని వాళ్ళు వెళ్ళి 3 కట్ చేసుకొచ్చారు. కట్ చేసుకొచ్చి నుంచి ఉన్నాడు ఫ్రెష్ రోజెస్, 3-4, ఎందుకంటే పెరుగుతారు కదా వస్తున్నారంటే, 3-5 ఉన్నాయి మొత్తానికి, ఎంత గుర్తులేదు. వచ్చారు మార్పించాలని, అది మాకు బాధ కలగకుండా. ఎక్కడివి రా? ఎక్కడి స్వామి? అక్కడ నుంచి తెచ్చాను స్వామి. చాలా బాగున్నాయి చూడు, ఎంత బాగున్నాయి చూడు రామకృష్ణ, చూడు ఎంత బాగున్నాయి రోజెస్. అవును స్వామి. అమ్మాయి అంటున్నాను, ఒక 1/2 గంటలో వాడిపోతాయిరా, కోసేసావు, ఆ చెట్నే ఉంటే రేపటి వరకు ఉంటాయి కదా, రేపు నుంచి ఒక పని చేయండి, ఇక్కడ రండి పొద్దున్న దర్శనానికి, నా వంక చూడండి, ఆ రోజస్ వంక చూడండి, ఇలాగనండి, నేను చూసి సంతోషిస్తాను, చెట్టు మీద ఎప్పుడు ఉంటాయి, నేను రోజు చూసి నేను ఆనందిస్తాను, మీకు సంతోషం కలుగుతుంది, కొయ్యకండి. అలాగా సరిగ్గా నవ్వుకునే వాళ్ళకి బాగుండదు, రోజెస్ కోసి ఇవ్వడం బాగుండదు, జనం పెరుగుతారనుకోని.
0: సో ఈ విధంగా అసలు స్వామి ఇప్పుడు చెప్తారు కదా, కొలనకి కమలమే అందం అంటారు, హస్తస్య భూషణం దానం, అదే దేని దేనికి ఏమేమి అందమో స్వామి చెప్తూ ప్రకృతిలో ఉన్నటువంటివి అన్నిటినీ యథావిధిగా యథాస్థానం మనం అలా ఉంచితే దాంట్లో అందం ఇంకా పెరుగుతుంది. కానీ దాన్ని మనం ఆనందం ఎలా సంపాదించవచ్చు అంటే దాన్ని చూసి ఆనందించారని చెప్తారు స్వామి. అది మనకి కావాలి అని కోరుకున్నప్పుడు అత్యాశకి మనం లోనైనప్పుడు ఆ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అలాంటి సన్నివేశం ఒకటి చెప్తాను. అంటే ఇది మంచి ఉద్దేశంతో చేసిందే, కానీ స్వామి దాని నుంచి ఎలా ఒక మంచి లెసన్ నేర్పించారనేది మీకు చెప్తా. ఇది 2005 కొడైకెనాల్ లో జరిగింది. స్వామి ప్రతి బ్యాచ్ ని బోటింగ్ కి పంపిస్తారు. అందరికీ తెలిసినట్టు స్వామి సాయి శృతి ముందరే ఒక పెద్ద కొలను ఉంటుంది, లేక్. ఆ లేక్ లో మాకు బోటింగ్, ఎంతో బ్యూటిఫుల్ వైలెట్ లోటసెస్ ఉంటాయన్నమాట దాంట్లో. మేము ఇలా బోటింగ్ కి వెళ్తూ, బోట్ లో వెళ్తూ వెళ్తూ ఒక థాట్ వచ్చింది, అలా వాటర్ లో ఇలా చేయి పెడుతుంటే 4-5 కమలాలు తగిలాయి. స్వామికి ఎలాగో ప్రతిరోజు మనం ఫ్లవర్స్ ఇస్తాం కదా, మార్నింగ్ భజన్స్ తర్వాత, ఈవినింగ్ భజన్స్ తర్వాత, ఇది కూడా ఒక ఆఫరింగ్ లాగా స్వామి ఆనందిస్తారు, ఫ్లవర్స్ ఇస్తే బాగుంటుందని 4-5 లోటసెస్ ఇలాగ నీటిలోంచి ఇలా లాగి గట్టిగా చేత్తో పట్టుకుని, సరే ఇది ఈరోజు స్వామికి ఆఫరింగ్. స్వామి ఈరోజు తలుపు తీగానే ఫస్ట్ టాప్ స్వామి రూమ్ పక్కనే బాయ్స్ అంతా వెయిట్ చేసేవారు. ఫస్ట్ దర్శన్ కి స్వామికి ఈ లోటసెస్ కనిపించాలి అని ఒక కుతూహలంతో అది ప్లగ్ చేసుకుని సాయి శృతికి తీసుకువెళ్ళాం. అయిన తర్వాత ఒక చిన్న డబ్బా పట్టుకుని దాంట్లో వాటర్ వేసి ఆ వాటర్ లో ఈ కమలాలన్నీ పెట్టి ఆ స్టాక్స్ తో సహా స్వామి డోర్ ముందు ఆ రోజు అర్లీగా కూర్చుని ఎగ్జాక్ట్ గా స్వామి గుమ్మం దగ్గర పెట్టాను. స్వామి వెయిట్ చేస్తున్నాం, ఎంతో ఆతృతగా స్వామి చూసి చాలా ఆనందిస్తారని మనసు వీళ్ళొరుతుంది. కానీ స్వామి ఒక లెసన్ చెప్పాలి నేర్పించాలి అనిపిస్తే ఏం చేయడానికన్నా స్వామి రెడీగా ఉంటారు. స్వామి ఇలా తలుపు తీగానే యూజువల్ గా బాయ్స్ ని చూస్తారు. ఆ రోజు స్వామి కళ్ళు డైరెక్ట్ గా ఆ పువ్వుల మీద పడ్డాయి. ఎవరు తెచ్చారా అని అడిగారు స్వామి సీరియస్ గా. ఇంకేం చేయలేక నేను ఇలా నీల్ డౌన్ చేసి స్వామి నేనే తెచ్చాను, ఎంత పాపం రా నీకు అన్నారు. మంచి మంచి భావంతో తెచ్చాను స్వామి, ఎందుకు ఇలాగ అంటున్నారన్న రెండవ భావం మొదలైంది లోపల. అసలు లెసన్ ఏం చెప్పాలనుకుంటున్నారనేది తెలియలేదు. అంటే స్వామి అన్నారు, చూడు అవి ఇంకా విచ్చుకోలేదు, ఇంకా మొగ్గలుగా ఉన్నాయి, అదే ఆ కొలంలో ఉంటే చక్కగా ఆ సూర్యరశ్మి వాటిపై పడి అందంగా విచ్చుకొని అందరికీ ఆనందాన్ని ఇస్తాయి, అలా ఎప్పుడు చేయకన్నారు స్వామి. అంటే ఆ కొలనికి ఆ కమలమే అందం అన్న విషయం చెప్తూ స్వామి చక్కగా ఇది బ్యూటిఫుల్ లెసన్ అందరికీ, సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి, సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి. ఆ లోటస్ కి కలిగిన పెయిన్ స్వామికి తగిలింది కాబట్టే మనకు అది చెప్పగలిగారు. నేను అక్కడుంటే బాగున్ను, నన్ను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చారు అని ఆ పువ్వు ఆలోచించుంటుందేమో కావచ్చు. బ్యూటిఫుల్,
2: చాలా బాగుంది గణేష్. ఇలాగా పువ్వు, సూర్యుడు గాని పువ్వు గాని పొలం గాని ధాన్యం, ఏం మనం విన్నా ఏం తలుచుకున్నా మనకి స్వామి గుర్తొస్తారు. అన్నింటి నుంచి కూడా మనకి ఎంతో చక్కటి విషయాల్ని స్వామి నేర్పిస్తారు. మరి తర్వాత చూస్తే మిరప పండ్లకు కుంకుమ మెరుపు దాల్చి, అంటే అప్పుడే మంచి బాగా పండిపోయిన మిరప ఎంతటి చక్కటి ఎరుపుగా ఉంటుందో, అంటే ఇంకా పక్వానికి వచ్చింది, వాడుకోవచ్చు, చేతికి వచ్చిందన్నమాట. అసలు మిరప పండు లేకపోతే కారం అనగానే కూడా మనకి అసలు మళ్ళా ఏం భోజనం గుర్తొస్తుంది, భోజనం అంటే స్వామి ఇవే గుర్తొస్తాయి. అనిల్ కుమార్ గారికి జరిగిన సంఘటన మనం గుర్తెచ్చుకోవాలి. రాజు
3: క్యాపిటల్ ఆఫ్ ఇండియా నుంచి ఆయన గుంటూరు నుంచి,
2: ఆయన అక్కడి నుంచి క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఢిల్లీకి వెళ్లారు అసలు స్వామి తోట.
3: క్యాపిటల్ నుంచి ఇండియన్ క్యాపిటల్,
2: ఇండియన్ క్యాపిటల్ అక్కడికి వెళ్తే ఇలాగే అక్కడ ప్రోగ్రామ్ అంతా అయ్యాక చక్కగా ఎన్నో ఐటమ్స్ తోటి వాళ్ళు భోజనం అంతా గ్రాండ్ గా ఏర్పాటు చేశారు. స్వామి స్వామితో పాటు కూర్చున్న వాళ్ళకంటే అన్ని పెట్టారనమాట, అన్ని తింటున్నారు. అందరూ తింటుంటే అందరికి తెలిసిన విషయమే, స్వామి గబగబా తన భోజనం ఒక్క నిమిషంలో ముగించుకుని అందరి దగ్గరికి వస్తారు. అలాగే అనిల్ కుమార్ గారి దగ్గరకు వచ్చి పక్కన నించొని ఎలా ఉన్నదిరా భోజనం అనేది స్వామి అడిగారు అన్నమాట. అంటే స్వామి ఐటమ్స్ ఆర్ మెనీ బట్ టేస్ట్ ఈజ్ వన్ అన్నట్టు. అంటే ఈయనకి ఎక్కడ కారం ఏం తగలట్లేదు, అంతా మైల్డ్ గా చప్పగా చప్పగా ఉంది అన్నమాట అనేసి అంటే వెంటనే అక్కడ ఉన్న ఎవరైతే ఇది హోస్ట్ చేస్తున్నారు వాళ్ళు పిలిచి చూడండి పాపం గుంటూరు నుంచి వచ్చాడు ఇలా ఏం టేస్ట్ లేదు అన్ని సరిగ్గా చేసి పెట్టాలని చెప్తే వాళ్ళు సరే సరే స్వామి అని. నెక్స్ట్ టైం స్వామి బ్రేక్ఫాస్ట్ భోజనం టైంకి వచ్చినప్పటికీ స్వామి పక్కని గుంటూరు నుంచి పచ్చళ్ళు తెప్పి స్వామి చేద్ది పక్కన పెట్టారనమాట. అంటే వాడి వడ్డించండి అన్నారు, అన్ని వడ్డిస్తున్న స్వామి అన్ని వాడికే కాదు నాకు కూడా కొంచెం వేయండి అన్నారు. ఈవెన్ స్వామి కూడా కొంచెం కారాలు తినేవాళ్ళు అనమాట రాయలసీమలోని. అయిపోతే అప్పుడు స్వామి చెప్పట, చూడు అనిల్ కుమార్ ఇండియన్ ఎయిర్లైన్స్ లో నీకోసం ఎగురుకుంటూ వచ్చే ఆవకాయలు
3: స్వామి ఆయన కోసం తెప్పించారు.
2: ఆయన కోసం అంటే ఆ కారం అది తగలకపోతే అనిల్ కుమార్ భోజనం అంటే ఆయన భోజన ప్రియుడు అనమాట. అంటే స్వామి ప్రతిదీ మనకి ఏది ఇష్టం అంటే తినే పదార్థంలో ఏది ఎక్కువ తక్కువ ఉంటే మనకు నచ్చుతాయో అలాగే అందిస్తారు. ఆ ప్రేమ స్వామి ప్రేమ ఆయన చెప్పడంతో మళ్ళీ తెప్పించడం ఆయన కోసం స్పెషల్ గా దగ్గరుండి వడ్డించడం ఇప్పుడు ఓకేనా ఆ స్వామి బాగుంది స్వామి అంటే.
3: స్వామి చెప్తుంటే నాకు ఇంకొక హాస్టల్లో సన్నివేశం గుర్తుకొస్తుంది. మా సీనియర్ ఆయన హాస్టల్లో జాయిన్ అయ్యారు. ఆయన తమిళనాడులో పుట్టారు కానీ పెరగడం అంతా నార్త్ ఇండియాలో పెరిగారు. ఢిల్లీ పెరిగిన తర్వాత ఆ వారికి మీరు అన్నట్టు కొంచెం కారం తక్కువ తింటారు వాళ్ళు. అయితే హాస్టల్లో వచ్చారు, హాస్టల్లో జాయిన్ అయినప్పుడు వాళ్ళ అమ్మ చెప్పారు, నానా ఈ రోజు నుంచి నీకు అమ్మ నాన్న అన్ని స్వామి ఉంటారు, నువ్వు ఏమి బాధపడద్దు, నీకే మనసులో ఏం భావం కలిగినా కూడా దేంట్లో ఇబ్బంది అయినా తిండిలో ఇబ్బంది అయినా దేంట్లో ఇబ్బంది అయినా స్వామి తలుచుకో అని చెప్పారు. పాపం నార్త్ ఇండియా నుంచి వచ్చారు ఆయన, ఆయన స్వామి ముందే ఈ ఇన్సిడెంట్ చెప్పారు. సో వచ్చి బ్రేక్ఫాస్ట్ పొద్దున మొదటి బ్రేక్ఫాస్ట్ తింటున్నారు. తింటుంటే ఆ రోజు ఈ గ్రౌండ్ నట్ చట్నీతో పాటు కొంచెం పుట్నాల చట్నీ కొంచెం కారంగా చేశారు. పిల్లలు ఫస్ట్ టైం వస్తున్నారు కదా అని చెప్పి ఫస్ట్ వెంకటచలం గారు ఇడ్లీ తర్వాత ఆ కారం చట్నీ ఫస్ట్ ఆ ముక్క ఇడ్లీ ముక్క తీసి నాలుగు తాకింది ఆ కారం తట్టుకోలేక అన్నారు మూడు సార్లు అట్లా ఆ కారం తట్టుకోవడంతో అందరు పక్కన వాళ్ళు చూసి నవ్వారు. నవ్వి ఈయన పక్కన తిరిగి ఆయన ఫ్రెండ్ తో చెప్తున్నా, ఆయన సమితిలో చదువుకున్నాడు ఇంకొక అతను, ఇద్దరు జాయిన్ అయ్యారు. ఫ్రెండ్ ఇడ్లీ అన్నాడు, అందరూ చూసి నవ్వుకున్నారు. అయిపోయింది, దర్శనకు వచ్చారు. దర్శనకు వచ్చేసి పిల్లవాడు 1.1 లో కూర్చుంటూ మనసులో ఒక ఆలోచన వచ్చింది, అరే మా అమ్మ చెప్పింది దేంట్లో ఇబ్బంది స్వామి తీసుకుంటారని. హాస్టల్లో ఫస్ట్ డే నేను బ్రేక్ఫాస్ట్ నోట్లో పెట్టుకుంటే ఇదా కారం ఇంత కారం ఏంటి అని చెప్పారు. ఆయన అనుకున్నాడు, దర్శనం మొదలైన స్వామి వచ్చారు. వచ్చి సరాసరి ఈ పిల్లవాని దగ్గరకు వచ్చి ముందు నిలబడ్డారు. నిలబడి పక్కన ఈ పిల్లవాని పక్కన ఇంకో పిల్లవాడుకు అవన్నీ చూసి స్వామి అడుగుతారు, ఈరోజు ఏం బ్రేక్ఫాస్ట్ హాస్టల్లో అన్నారు. అంటే మొదటి దర్శనం ఆ పిల్లవాడు లేచి, ఆయన ఇక్కడ చదువుకున్నటువంటి వ్యక్తి, పిల్లవాడు లేచి స్వామి ఇడ్లీ స్వామి అన్నారు. అనగా వెంటనే దిక్కు తిరిగి ఈ పిల్లవాని దిక్కు తిరిగి ముఖంలో ఇట్లా చూస్తూ స్వామి ఇడ్లీయా అన్నారు. స్వామి ఆయన కళ్ళు నీళ్లు తిరిగిపోయాయి. స్వామి అని చెప్పి కాళ్ళు పట్టు ఆయన అప్పుడు పాదాలు పట్టుకుంటే స్వామి ఉన్నారు, హాస్టల్ వార్డెన్ పిలిచి కారం పిల్లవాని కొంచెం తక్కువగా పెట్టు చాలా ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పి తల నిమూర్తి స్వామి ఉన్నారు. స్వామి ఇస్ యువర్ మదర్, హి నోస్ ఎవ్రీ థాట్ అని చెప్పి ఆస్వాదించి నడుచుకుంటూ వెళ్ళిపోయారు.
0: మీరు ఇది చెప్తుంటే స్వామి 60th బర్త్డేకి ఒక అంతకన్నా వైభవపేతమైనటువంటి ఫెస్టివల్ ఎక్కడ ఇప్పుడు జరగలేదని అందరూ మన డివోటీస్ స్టూడెంట్స్ కూడా చెప్తూ ఉంటారు. 15 రోజుల పాటు లక్షలాది మంది స్వామి పెట్టినటువంటి ప్రసాదాన్ని స్వీకరించి వెళ్లారని అందరూ చెప్తూ ఉంటారు. మొట్టమొదటిసారి ఫస్ట్ సెషన్ కి స్వామి ప్రసాదం అందరికి ఇస్తారు కదా, స్వామి తీసుకుని రమ్మన్నారు. ఏవైతే ఐటమ్స్ వితరణకి వెళ్తున్నాయో అవి తీసుకురమ్మంటే స్వామి దగ్గరికి తెచ్చారు వాళ్ళు. స్వామి ఆ ఫ్రైడ్ రైస్ ఏదైతే పలావ్ ఏదైతే ఉందో అది టేస్ట్ చేసి దీంట్లో కారం సరిపోలేదు ఇంకా కారం వేయండి, ఎందుకంటే చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎంతో మంది ప్రజలు వస్తారు, ఆ భక్తులందరూ కారం ఎక్కువగా అలవాటు పడిన వాళ్ళు, వాళ్ళకి కొంచెం రుచికరంగా చేస్తే కారం ఎక్కువ వేస్తే వాళ్ళు ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా తింటారు అది అని చెప్పి స్వామి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి పంపించారు. అంటే
3: బ్యూటిఫుల్,
0: ఏ భక్తుడు ఏ రుచిని ఎరిగి తను భోజనం చేస్తాడు తను పడుకుంటాడు తను తిరుగుతాడు అనేది స్వామికి ఎరుక, ఎందుకంటే అందరిలోని ఉన్నటువంటి పరమాత్ముడు తనే కాబట్టి ఇది
2: అసలు ఎంతో చక్కగా ఇవన్నీ ఆలోచిస్తుంటే మనకన్నా కూడా మన గురించి స్వామికి ఎక్కువ తెలుసేమో అనిపిస్తుంది.
0: ఈ ఒక చిన్న బ్రేక్ తీసుకుని ఒక పాట విని తిరిగి మళ్ళీ మనం ఈ పద్యాన్ని కంటిన్యూ చేద్దాం.

ఎంతో చక్కగా స్వామిని మేల్కొలుపుతున్న ఈ పాట, అంటే భౌతికంగా బయట స్వామిని మేల్కొల్పడం కాదు అంటూ అందులో చెప్పినట్టు, మనలో ఉన్న భగవంతుడు స్వామి మనలో ఉండి మనకు జ్ఞానాన్ని ఇచ్చి మనని ఆ అనుభవాన్ని ఇవ్వాలని మేల్కోవాలని మనందరం ప్రార్థించాలి. మనలో ఉంటున్న స్వామి మన ఎంత చక్కగా కరెక్ట్ చేస్తారో, మన ఎలా నడిపిస్తారో. అంటే గణేష్, ఇక్కడ నెక్స్ట్ చూస్తే బంతి పువ్వులు అన్న మాట ఉంది, తర్వాత ఏముందో కూడా ఇంకా చూడకుండా బంతి పువ్వు అనగానే మనకు గుర్తొచ్చేది ఒక చాలా మంచి ఇన్సిడెంట్ అనమాట. స్వామి ప్రతి క్షణం క్షణం మనలో ఉండి మనతో, ప్రతి ఒక్కరి ద్వారా ఎవరికిచ్చిన అనుభవం అయినా సరే అందరికీ అనుభవమే. అది మనకి 2006 సంవత్సరంలో అతిరుద్ర మహాయజ్ఞం అయినప్పుడు వినయ్ కుమార్ గారు తోటి స్వామి అన్ని ఏర్పాట్లన్నీ చూస్తున్నారనమాట. రాజు అప్పుడు చూస్తున్నప్పుడు స్వామి ఏమని ఇలా చేపెట్టి చూపిస్తున్నారు, అక్కడ 11 హోమగుండాలు అన్ని 11 రోజులు జరగాల్సిన వాటి అన్నింటికి సిద్ధం చేస్తున్నారు. ఆయన అన్ని దగ్గరుండి చూసుకుంటున్నారు కాబట్టి స్వామి చెప్తుంటే అక్కడ వేలు పెట్టి చూపిస్తున్నారు. అంటే అక్కడ ఏమైనా సరిపోలేదో, దానికి ఇంకేమైనా అరేంజ్మెంట్ తక్కువైందని దగ్గరికి వెళ్ళి చూశారు. ఏవైతే ఐటమ్స్ ఆ హోమగుండం చుట్టూ ఉండాలో అన్ని కరెక్ట్ గా ఉన్నాయి, ఏర్పాటు

0: ఇట్లు సరిపోయి అన్ని సరిపోయింది. వెనక్కి వచ్చి స్వామి అంతా బానే ఉంది అని మళ్ళా అక్కడే చూపించారు. అంటే ఇంకేదో సరిలేదు అని మళ్ళా వెళ్లారు ఆయన. మళ్ళా వెళ్లి మళ్ళా అంతా సెట్ చేసుకుని వచ్చారు. అంటే అక్కడ చూసారు, ఇక్కడ ఏమి ఆయనకి తప్పు గాని లేకపోతే సెర్చ్ చేయాల్సింది ఏం కనిపించడం లేదు. మళ్ళా వెనక్కి వచ్చారు, లేదు లేదని మళ్ళా స్వామి అట్టే చూపిస్తున్నారు అనమాట. మళ్ళా వెళ్లి చెక్ చేశారు, అక్కడ ఏమి ఆయనకి తప్పుగా గాని ఏం అనిపించడం లేదనమాట. అప్పుడు వస్తే అప్పుడు చెప్పారు స్వామి, స్వామి అంతా బానే ఉంది స్వామి అంటే, లేదు హోమగుండం చుట్టూ కిందని బంతిపూలు మాల పెట్టారనమాట అలంకారం దీనికోసం. అది ఇలా చుట్టూ పెట్టారు. అక్కడ స్వామి చూపించి వేలు చూపెట్టి చూపించిన దగ్గర ఏంటంటే ఆ రెండు బంతిపూల మధ్యలో కొంచెం దూరం పెరిగి దారం కనిపిస్తున్నది. అది కొంచెం జరపమని చెప్పారట. చూసిన అది ఎవరు ఎన్నిసార్లు ఆ రెండు బంతిపూల మధ్య దారం కనిపిస్తే బాగుండదు అంటే, ఆ పెట్టిన మాల కరెక్ట్ గా ఉండాలి అంటే దారం కనిపించకుండా పువ్వులు చక్కగా అలంకరించాలి అంటే ప్రతి అంత పెర్ఫెక్ట్ గా ఉండాలి అంటే, బయట బాహ్యంగా ఉన్న ఒక పువ్వులో మధ్యలో దారం కనిపిస్తేనే స్వామిలా ఉంటే, మరి మన మనసులో వచ్చే ఆలోచనలు ఎన్ని రకాల ఆలోచనలు వస్తుంటాయి, మనం వాటిని ఎలా సరిచేసుకోవాలని ఆలోచించుకుంటే, అంటే బంతి పువ్వు చూడగానే అదే గుర్తొచ్చింది.
1: అక్కడ ఇది లైన్ లో బంతి పువ్వులు ముఖములు అల్లంత విచ్చి, ఈ అల్లంత విచ్చి అంటే ఆ బంతి పువ్వులు అల్లంత విచ్చి దానికి ఒక సన్నివేశం నాకు గుర్తుకొస్తుంది. ఒక మన ప్రొఫెసర్ గారు ఆయన ఒకసారి స్వామి ముందు స్పీచ్ ఇచ్చారు. ఆయన గొప్ప ఇంగ్లీష్ వక్త, గొప్పగా ఆయన స్పీచ్ చెప్తూ చెప్తూ వర్డ్స్వర్త్ యొక్క గోల్డెన్ డాఫోడిల్స్ చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి పోయని ఆయన చెప్పారు. ఆ దాన్ని ఆధారంగా చేసుకుని ఒక రెండు మూడు సార్లు ఆ స్పీచ్ లో కొన్ని కొన్ని సన్నివేశాలను కోట్ చేస్తూ వచ్చారు. స్పీచ్ ముగి స్వామి పక్కనే కూర్చున్నారు. స్వామి ఆయన స్పీచ్ చాలా తీక్షణంగా విన్నారు. స్పీచ్ అయిపోయిన తర్వాత పాద నమస్కారం చేసుకోవడానికి దగ్గరకు వచ్చారు. ఆ పోయెం ఆయన రెండు మూడు సార్లు గోల్డెన్ డాఫోడిల్స్ వాడుతూ ఆయన చెప్పారు. చెప్తూ స్వామి పాద నమస్కారం చేసుకునే ఆయన ముఖాలు ఇట్లా వంచి పాద నమస్కారం చేసుకునేటప్పుడు అప్పుడు స్వామి ముఖం ఆయన స్వామి యొక్క ముఖం ఆయన ఆయన ముఖం కొంచెం దగ్గరగా ఉన్నాయి. స్వామితో నవ్వుతూ స్వామి ఉన్నారు, గోల్డెన్ డాఫోడిల్స్ అది చెప్తూ డాఫోడిల్స్ అని చెప్పి ఈయన చూస్తున్నారు. అటువైపు స్వామికి ఎడమవైపు మొత్తం ప్రైమరీ స్కూల్ పిల్లలందరూ స్వామి ఈయనతో ఏదో మాట్లాడుతున్నారని చెప్పి ప్రైమరీ స్కూల్ చిన్న చిన్న పిల్లలు అందరూ తల్లెత్తి చూస్తున్నారు స్వామిని. అందరు నమస్కారం చేసుకుంటూ స్వామి ఇట్లా చూస్తూ ఇట్లా అందరిని చూపించి గోల్డెన్ డాఫోడిల్స్ అని చెప్పి ఆ వేలు చూపించి ఆ పిల్లలందరినీ చూపించారు. అప్పుడు ఆయన చెప్తారు, ఇక్కడ సూర్య భగవానుడు, అక్కడ డాఫోడిల్స్, ఆ భక్తుల హృదయాలు కనబడి కళ్ళు చెమ్మర్చి స్వామి అని చెప్పి పాద నమస్కారం చేసుకున్నారు. అది దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ స్వామి.
2: రాజు మీ ఇద్దరిని చెప్తుంటే బంతి పువ్వు అనగానే మనకి మొట్టమొదటి గుర్తొచ్చేది హారాలు. అంటే స్వామికి ఏ ఫెస్టివల్ అయినా సరే గార్లెండ్స్ తో అలంకరించడం అనేది స్వామికి చాలా ప్రీతికరమైనటువంటి ఒక విషయం. స్వామికి ఆర్టిఫిషియల్ గా పెట్టిన ఫ్లవర్స్ అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. స్వయంగా భక్తులందరూ కూర్చుని అందరూ కలిసికట్టుగా స్వామి నామాన్ని స్మరిస్తూ కట్టినటువంటి ఆ గార్లెండ్స్ ని చూస్తే స్వామి ముఖంలో ఆ ఆనందం వెల్లివిరుస్తుంది అనమాట. సో ఇది 1970s జరిగినటువంటి విషయము. ఒక కాన్ఫరెన్స్ కోసం స్వామి రాజమండ్రిలో గురుకులానికి వెళ్లారనమాట. వెళ్లవలసిన సన్నివేశం ఇది. కొంతమంది భక్తులు ఒక పర్టికులర్ ఫ్యామిలీ దండలు గుచ్చడానికి ప్రత్యేకంగా స్వామి వాళ్ళని నియమించారు. ఎన్నో ఏళ్లుగా అది జరుగుతుంది. ఈ ఫంక్షన్ కూడా స్వామి వాళ్ళకి ఒక 40 గంపలు బంతి పువ్వులు వాళ్ళకి పంపించి నెక్స్ట్ 3-4 అవర్స్ లో, అంటే ఒక మార్నింగ్ స్వామిది పంపించారు, ఈవినింగ్ ఫంక్షన్, ఆ ఫంక్షన్ కల్లా 90 మాలలు రెడీగా ఉండాలని చెప్పారంట స్వామికి గార్లెండ్ చేయడానికి. అంటే ఇంతమంది 90 మాలలు 40 గంపలు ఓన్లీ ఒక 5-6 అవర్స్ లో కుట్టడం అనేది చాలా కష్టమైనటువంటి విషయం. సో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళకి మనసులో ఒక ఆలోచన కలిగింది, అది స్వామి కలిగించుంటారు వాళ్ళకి ఒక లెసన్ నేర్పించడానికి. మరి వాళ్ళకే ఎప్పుడు ఛాన్స్ వస్తుంది, మాకు కూడా ఛాన్స్ రావాలి, మేము వెళ్లి అడుగుతాం, మేము కూడా గుచ్చుతాం పూలు దండలు అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్తే వీళ్ళు పాపం ఎంతో వినయంగా, సరే మేము 40 దండలు మేము కుడతాము, 50 దండలు మీరు కుట్టండి అని చెప్పి ఆ 50 దండలకి సరిపడా పువ్వులు ఈ సెకండ్ గ్రూప్ కి అందించారు. వీళ్ళు 40 దండలు కుట్టవలసిన పువ్వులు వీళ్ళ దగ్గర ఉంచుకుని వీళ్ళ పని యథావిధిగా కొనసాగించారు. రెండు గ్రూపుల వాళ్ళు దండలు కుట్టడం పూర్తయింది. స్వామి ఇంకొక 2 అవర్స్ లో వస్తున్నారు అనగా ఒక డ్రై రన్ నడుస్తుంది, అంటే ప్రాక్టీస్ అనమాట. స్వామి ఇలా వచ్చినప్పుడు ఎవరు గార్లెండ్ వేయాలి, ఎలా వేయాలి అనేటటువంటి ఒక ప్రాక్టీస్ స్టార్ట్ అయింది. వీళ్ళకి పాపం మనసులో ఏముంది, లేదు ఎప్పుడు వాళ్ళు ఇచ్చిన గార్లెండే స్వామి వేసుకుంటారు కదా, ఈసారి మేము ఇచ్చిన గార్లెండ్ తో స్టార్ట్ చేస్తామని చెప్పి ప్రాక్టీస్ సెషన్ వీళ్ళు చేసిన ఆ 50 గార్లెండ్స్ లో ఒకదాన్ని తీసుకుని దాంతో ప్రాక్టీస్ ప్రారంభించారు. వాళ్ళు ఒక ఫస్ట్ దాన్ని తీసుకున్నారు, అంటే మేం చేసాము అన్న భావన వాళ్ళలో వచ్చింది కదా, ఇలా ప్రాక్టీస్ చేయడానికి ఇలా దండ వేయబోతున్నారు, తెగిపోయింది గార్లెండ్. అలాగా ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, నాలుగు కాదు, వాళ్ళు చేసిన 50 గార్లెండ్స్ తెగిపోయాయి. అంటే నేను చేశాను అన్న భావన వాళ్ళలో కలిగింది కాబట్టి ఒక్క దండ కూడా మిగలలేదు. చివరికి ఆ ప్రాక్టీస్ అయ్యే టైంకి స్వామి వస్తున్నారు. వచ్చినప్పుడు ఇంకేం మిగిలాయి, ఈ గ్రూప్ ప్రేమతో స్వామితో వినయంతో కట్టినటువంటి ఆ దండలు, ఆ 40 దండలు మాత్రమే మిగిలేయి. స్వామి ఎవరిచేతైతే వేయించుకోవాలో, ఏ దండ అయితే వేయించుకోవాలో ఆ దండలే స్వామికి వేయించుకున్నారనమాట.
1: బ్యూటిఫుల్. ఆ లోపల అహం తెగేంత వరకు
2: స్వామి ఆ హృదయ పుష్పాన్ని సమర్పించమంటారు. కానీ బయట ఉండేటువంటి, ఇందాక మనం రామకృష్ణారెడ్డి సార్ కూడా, బయట ఉండేటువంటి రోజెస్ నాకు అక్కర్లేదు, మీ మనసులో ఉండేటటువంటి ఆ హృదయ పుష్పం నాకు కావాలని స్వామి ఇప్పుడు చెప్తారు. సో ఈ సన్నివేశం విన్న తర్వాత మనం ఆ ఆఫరింగ్ అనేది ఎంత ప్యూర్ ఇంటెన్షన్ తో చేయాలి అని మనకి స్వామి ఇక్కడ నేర్పిస్తున్నారు.
0: చాలా బాగుంది గణేష్. మరి ఇంత చక్కగా స్వామి పద్యంలో ప్రకృతిని అంతా వివరిస్తూ వచ్చారు. తర్వాత లైన్ లో చెప్తున్నారు, మన గృహంబుల ధాన్య సంపదలు నిలిపి, అంటే సంక్రాంతి వచ్చింది ఏం చేస్తుంది అంటే మన గృహాల్లోని ధాన్య సంపదలు నింపుతుంది. అంటే దేనికి, కృష్ణుడు గీతలో చెప్తాడు యోగక్షేమం వహామ్యహం అనన్యా చింతయంతో అని చెప్తూ, నన్నే మీరు తలుచుకోండి, నన్నే పూర్తిగా శరణాగతం అవ్వండి. యోగము అంటే లేనిది కావాలి, క్షేమం అంటే ఉన్నది ఉండాలి. మనకి జీవితంలో ఏం చూసుకున్నా అంతే కదా, ఈ రెండు దాటించి ఇంకేది లేదు మనం జీవితంలో ఆశించేది. ఏదైనా లేదు అంటే అది కావాలి, ఉన్నది అంటే అమ్మ పోకుండా నాకు ఎప్పటికీ ఇది ఉండాలి. సుఖం గాని, వస్తువులు గాని, ఆస్తి గాని, ఐశ్వర్యం గాని, అందం గాని, ఏదైనా ఆనందం గాని, ఆ యోగాన్ని క్షేమాన్ని నేను చూసుకుంటానన్నారు. మరి స్వామి భక్తులు ఇంత మనసులో స్వామినే పెట్టుకుని నువ్వు తప్ప మాకెవరు లేరు అంటే ఎనీథింగ్ ఏదైనా స్వామి ఇస్తారు అనడానికి, అసలు మా కుటుంబం ఒక ఎగ్జాంపుల్ రాజు. మేము 93-94 అప్పుడు స్వామి దర్శనం చేసుకుని వెళ్ళాము, 92 వచ్చాము. వెళ్తే అప్పట్లోని శ్రీకాకుళంలో ఇళ్లలో భజన్స్ అయ్యేవి అనమాట, అంటే ఒక్కొక్క వారం ఒక్కొక్కలింట్లో, సోమవారం ఒకళ్ళింట్లో, మంగళవారం ఒకళ్ళింట్లో చేసుకునేవాళ్ళం. అలా మాకేమోని శుక్రవారం ఇచ్చారనమాట, శుక్రవారం ప్రతి శుక్రవారం మా ఇంట్లో భజన అయ్యేది. సో భజనకి అంతా ఆల్టర్ అరేంజ్మెంట్స్ అంతా నేను చేసుకునేదాన్ని. మా అమ్మగారు టీచర్ గా పనిచేసేవారు, లోవర్ మిడిల్ క్లాస్ అనుకోవాలన్నమాట. టీచర్ గా చేస్తూ ఆ రోజు జీతం వచ్చిందనమాట. మా అమ్మగారు వస్తూనే స్వామి పాదాల దగ్గర అక్కడ పెట్టి, అందరూ వస్తారు కదా బాగుంటుందని ఈ లక్ష్మీదేవి ఫోటో ఒకటి నేను శుభ్రంగా తుడిచి అన్ని ఫొటోస్ కి బొట్టు పెట్టడం, పువ్వులు దండ కట్టి వేయడం, అదంతా నా డ్యూటీ అనమాట. మా అమ్మగారు తెచ్చి లక్ష్మీదేవి ఫోటో వెనకాతలు పెట్టి ఇంక భజన స్టార్ట్ అయిపోతుంది. నేను ఆ ఫోటో ముందే నేను కూర్చున్నాను కాబట్టి నేనే క్లీన్ చేశాను, ఫోటో ముందు భజన సేపు నేనే కూర్చున్నాను. కూర్చున్న తర్వాత భజన అయిపోయింది, అందరికీ ప్రసాదం ఇచ్చిన తర్వాత ఇంకా మా అమ్మగారు ఆ డబ్బులు తీసి లోపల పెట్టియమ్మా అంటే, ఆ ఫోటో దగ్గరికి వెళ్ళినప్పటికీ ఫోటో అసలు లక్ష్మీదేవి కనిపించడం లేదు. మొత్తం అంటే ఫోటోను పడుకోబెట్టి విభూతి జల్లితే అది కూడా ఒక్కొక్కటి పిరమిడ్ లాగనమాట, అలా 3D వచ్చినట్టు. పడుకోబెట్టి జల్లితే ఎలా ఉంటుందో, నించోబెడితే అలా ఉంది, మొత్తం చుక్క చుక్క చుక్క చుక్క. అసలు ఎంత ప్రాక్టీస్ చేశాను విభూతి తీసుకుని దీని మీద వేసి, అంటే ఎవరైనా జల్లినా కొన్ని పైనుంచి పడినా అలా పడుతుందేమో అని, అది మన వల్ల అయ్యేది కాదనమాట. అంటే మాకు అర్థం కాలేదు, ఓకే స్వామి మనని అనుగ్రహించారు ఈరోజు అనుకున్నాం. అది ఎలా అయిందంటే, లక్ష్మీ భగవంతుడే, స్వామి లక్ష్మీదేవి కదా, మనకు అదే నమ్మకం, స్వామి చూసుకుంటాను. ఆ రోజు నుంచి ఆ రెండు గదుల ఇళ్ళలోంచి ఇప్పుడు మా అమ్మగారు వాళ్ళు అంటే అందరం 6 ఇంట్లోని, అంటే ఏ కోటీశ్వర్లు ఉన్నంత ఆనందంగా ఉన్నాం. ఏదైనా కావాలి, పుట్టపర్తి వెళ్ళాలి అంటే డబ్బులు లేవు అన్న మాట లేదు. ఎవరెవరు తెచ్చి, టీజు గారు మీరు అప్పుడు మాకు ఇచ్చారండి మర్చిపోయారు ఇదిగోటి, ఆ టైంకి అందిస్తారు. ఏదైనా కొనుక్కోవాలి, మన తాహత ఏంటి, 40-50 పెట్టి మనం కొనుక్కోగలమా అన్న థాట్ కూడా స్వామి ఇవ్వరు. కొనుక్కోవాలి అంటే విత్ఇన్ ఆ రోజులోనే స్వామి డబ్బులు అరేంజ్ చేస్తారు. ఆ నమ్మకం, ఆ మనసులో స్వామి నువ్వు తప్ప ఇంకేది లేదని మనం నమ్ముకుంటే ఏదైనా చేస్తారంటే నాకు అనిపిస్తుంది అన్నమాట. ఇలాగ మన గృహంలో ధాన్య సంపదలు నిలిపి అంటే అసలు అణువణువున ప్రతిదీ స్వామి చూసుకుంటూ ఆ ఆనందాన్ని ఇచ్చారు సంపదలు వీటన్నింటితో పాటు అల్టిమేట్ గా ఆనందం కోసమే కదా. కాబట్టి ఇలా ప్రతి వాళ్ళ జీవితంలో కూడా స్వామి అన్ని నింపి మనకు ఎంతో ఇస్తున్నారు.
2: ఇది మాట్లాడినప్పుడు అంటే స్వామి ఒక్కసారి మన జీవితంలోకి అడుగు పెడితే ఆ రుచి ఎలా ఉంటుందో అనేది స్వామి 1969లో వడ్లమూరు గ్రామం వెళ్లారు, ఈస్ట్ గోదావరి జిల్లా. వెళ్లినప్పుడు ఇప్పటికీ 50 సంవత్సరాలు అయింది. ఈ జనవరిలో వాళ్ళు గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ చేసుకోబోతున్నారు. సాయి విహార్ అని స్వామి స్వయంగా శంకుస్థాపన చేసి ఓపెనింగ్ చేసినటువంటి ఆ మందిరం 50 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుంది. అక్కడ స్పిరిచువల్ కోఆర్డినేటర్ తో మనం మాట్లాడినప్పుడు, రేడియో సాయి బృందం మాట్లాడినప్పుడు, ఎలాంటి అభివృద్ధి జరిగింది మీ ఊర్లో అని అడిగిన ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానం మనం వింటే, అసలు స్వామి వన్స్ హీ స్టెప్స్ ఇన్ టు యువర్ లైఫ్ అది యూ టర్న్ ఎలా తీసుకుంటుందో మనకి ఆయన మాటల్లో తెలుస్తుంది. తూర్పు గోదావరి జిల్లాలో వడ్లమూరు గ్రామం స్వామి దివ్య పాదస్పర్శకు నోచుకున్న పవిత్ర భూమి. స్వామి అడుగు పెట్టిన తర్వాత, ఈ మందిరం వెలసిన తర్వాత ఈ ఊర్లో కలిగినటువంటి ఆర్థికంగా కానివ్వండి, ఆధ్యాత్మికంగా కానివ్వండి, అభివృద్ధి ఏ విధంగా ఉంది, వచ్చిన మార్పులేంటి?
3: మొట్టమొదట నేను ఆర్థికంగా జరిగిన అభివృద్ధి చెప్తాను, ఆ తర్వాత ఆధ్యాత్మిక పురోగతి చెప్పుకుందాం. అంతకుముందు 1969కి ముందు ఒక సంవత్సరం వరి పంట పండితే మళ్లీ సంవత్సరం జొన్న చేలు జల్లివరటండి. ఇక్కడ వరి పంట లేక జొన్న పండిదండి, దాంతో కాలం వెళ్లబుచ్చేవారు. మధ్య మధ్యలో ఒక సంవత్సరం జొన్న, ఒక్కో సంవత్సరం వరి, ఇలాగే కాలం వెళ్లబుచ్చే పరిస్థితుల్లో 1968లో కూడా జొన్న చేలు జల్లిరటండి ఇక్కడ. ఆ తర్వాత మళ్లీ ఇక్కడ స్వామి అడుగు పెట్టిన తర్వాత మళ్లీ జొన్న చేలు అన్న ప్రసక్తి లేకుండా ఈవేళ వరకు కూడా పంటలు పండుతానే ఉన్నాయి. గత 25 సంవత్సరాల నుంచి రెండో పంట కూడా వరి,
4: రెండో పంట
3: పుష్కలంగా రెండో పంట కూడా వరి పండుతా ఉంది. అప్పటికై ఆ సమయంలోకి ఇంచుమించి అందరూ ఊళ్ళో ఉన్న రైతాంగం అంతా కూడా చిన్న చిన్న కమతాలుగానే ఉన్నాయి. ఈవేళ ఆర్థికంగా కూడా భగవంతుడి దయవల్ల, స్వామి దయవల్ల ఈవేళ ఎవ్వరికి ఏ లోటు లేకుండా పుష్కలంగా రెండు పంటలు పండుతా వరి పంట, మూడో పంట కూడా చెరుకు పండుతుంది, మధ్యలో పల్సస్ వేస్తా ఉన్నారు. ఆ రకంగా ఒక్క ఎకరం కూడా పండలేదు అన్న ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా పుష్కలమైన పంటతోటి ఈవేళ వరకు కూడా ఈ గ్రామం నడుస్తూ ఉంది. ఆ పంట పండితేనే కదా ఆర్థికంగా కూడా రైతులకు డబ్బులు వచ్చేది. ఇది ప్రధానంగా వ్యవసాయ ఆధారిత గ్రామం అయినందువల్ల అందరికీ కూడా ఆర్థికంగా పురోగతి కలిగింది. ఎంతో కొంత పొలాలు కొనుక్కున్నారు, ఆర్థికంగా అందరూ కూడా పురోగతి సాధించారు. ఎవరికి ఏ లోటు లేకుండానే ఉండండి ఇప్పటి వరకు. ఇక రెండోది ఆధ్యాత్మిక పురోగతి. అప్పటి వరకు అచ్చన అంటే కూడా తెలియదు, షోడశోపచారాలంటే తెలియదు. తెలియని పరిస్థితుల్లో ఉన్న వాళ్లందరినీ కూడా ఈవేళ అచ్చన అంటే తెలియని వాళ్లు కూడా వేద పారాయణ చేసి, వేదంలో అత్యంత మహిమాన్వితమైన రుద్రం కూడా పారాయణ చేసి స్థాయికి, అందులోని ప్రధానంగా బ్రాహ్మణేతరులు స్త్రీలు కూడా ఈ రుద్రపారాయణ చేసి గత 14 సంవత్సరాలుగా స్వామి మందిరంలో ప్రతినిత్యం నిత్యార్చన చేస్తా, రుద్రపారాయణ చేస్తా, ఏకాదశి రుద్రాలు మొన్నే గత నవంబర్ నెలలో కూడా మహారుద్రం కూడా చేసాం ఇదే ప్రదేశంలో. ఇంత పురోగతి సాధించాము అంటే స్వామి ఇక్కడ అడుగుపెట్టిన వేళా విశేషం వల్ల కాదండి, స్వామి అనుగ్రహం పుష్కలంగా ఉన్నందువల్ల ఈ ఆధ్యాత్మిక పురోగతి కూడా.
1: ఈ ధాన్య సంపదలు అంటే సంపద అనేటువంటి ఆ మాట అంటే మన మాకన్నా చాలా సీనియర్ బృందావనంలో చాలా కొన్ని సంవత్సరాలకు, చాలా 40 సంవత్సరాల క్రితం చదువుకున్నటువంటి మా సీనియర్ బ్రదర్ మల్లికేశ్వరన్ గారు, వారికి జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి సంఘటన గుర్తుకొస్తుంది. అది వారి మాటలోనే వింటే దానిలో ఉన్నటువంటి ఆనందం మనకు అంతుంది.
0: తప్పకుండా
5: గోదావరి
2: సిరిసీమ
5: అదే ఫుల్ ఇది అన్ని పోయింది, అన్ని టోటల్ పోయింది. నాకు తెలిసి నేను ఉన్న 11 ఇయర్స్ ఫిజికల్ గా స్వామి దగ్గర ఉన్న సమయంలో స్వామి ఎప్పుడు ఎవరిని డబ్బు ఒక్క పైసా అడగలేదు. కానీ ఆ బర్త్డేకి స్వామి నాకు గార్లాన్ కూడా వద్దు, డబ్బు ఏంటి, ఎందుకంటే అక్కడ అన్ని నాస్తి అయిపోయింది, వాళ్ళకి మనం
2: పంపించాలి
5: అని ఫస్ట్ అండ్ లాస్ట్ టైం నాకు తెలిసి. అదే ఈయన ఎప్పుడు ఇస్తే ఉంటారు కదా, కానీ డబ్బు భక్తులు ఇచ్చిన స్వామి పుచ్చారు. నేను ఆఫ్టర్ ఆల్ ఐఎమ్ ఎ బెగ్గర్, నా ఇది భోజనం అన్ని నా డివోటీస్ పెట్టడమే స్వామి చాలా తూరి చెప్పారు. అన్ని అందరికి ఇచ్చి దాంట్లో ఒక ఫ్రాక్షన్ కూడా మనం వెనక్కి ఇవ్వట్లేదు, కానీ హ్యూమనిటీ టు ద కోర్ దేవుడు ఎప్పుడు. సో అప్పుడు దీంట్లో ఒక బ్రాహ్మణుడు, వన్ వెరీ పయస్ బ్రాహ్మణ్, ఆయనకు ఒకనే ఒక అబ్బాయి, ఆ అబ్బాయికి ఉపనయనం చేయాలని ఆయనకి ఇది, కానీ అన్ని పోయింది. రాజమండ్రి నుంచి వచ్చిన అన్ని టోటల్ అన్ని పోయింది. కానీ ఆయన దృఢ సంకల్పం ఏమంటే స్వామి దగ్గరనే డబ్బు తీసుకుని చేయాలని.
2: ఓకే,
5: పరబ్రహ్మ స్వరూపుడు ఆయన దగ్గర నుంచి తీసుకోవాలి, మనం ఎందుకు ఇంకొకటి దగ్గర నుంచి తీసుకోవాలి. బృందావనంకి వచ్చారు డాక్టర్ లక్ష్మీ నరసింహమని, నాకు ఆయన తల్లి సమానం. ఎందుకంటే నేను ఈ రోజు స్వామి పైన ప్రేమ, అఫ్కోర్స్ పరమకృప స్వామిదే, ఆయన దయ వల్లనే ఆయన ప్రేమిస్తున్నాం మనము. కానీ ఆయన నన్ను షేప్ చేశారు డాక్టర్ లక్ష్మీసింహ గారు, నన్ను గ్రూవ్ చేసింది డాక్టర్ లక్ష్మీసింహ గారు. స్వామి అంటే ఏమని అప్పుడప్పుడు, అది అఫ్కోర్స్ ఇది ఎలిఫెంట్ బ్లైండ్ మ్యాన్ అదే వాళ్ళు స్వామి తెలుసుకుందే మనకి, కానీ అది ఏమో చెప్పింది కూడా మనకు స్వామి ఇట్లా ఉంటుందిరా అని కొంచెం ఏదాది మనకి తెలుసు. అంటే ఏం తెలియదు దేవుడు బట్టి మనకి, కానీ దేవుడుని తెలుసు కదా అది దానికి ఆయన ఇది ఇది బ్లైండ్లీ బిలీవింగ్ దేవుడు యాజ్ దేవుడు అట్లా. అది మాకు చెప్పింది ఆయన, చాలా నేర్పించింది డాక్టర్ లక్ష్మీసింహ గారు నాకు గురువు. ఇన్ఫాక్ట్ నేను తల్లి అనే పిలుస్తాను ఆయన, ఎందుకంటే మదర్రే బయట ప్రపంచం నేట్లో చూపిస్తుందో అట్లా నాకు స్వామి పైన విశ్వాసం చూపించింది ఆయన. స్వామి దయ పరమ దయ, కానీ ఆయన ఇన్స్ట్రుమెంట్. ఈ బ్రాహ్మణుడు లక్ష్మీసింహ దగ్గర వెళ్ళి సార్ ఇట్లా అన్ని ఆయనది, నాకు ఒక 2000 రూపీస్ కావాలి నా అబ్బాయి ఉపనయనం చేయ, అప్పుడు 2000 చాలా ఎక్కువ. మాకు అప్పుడు స్వామి 100 రూపీస్ ఇస్తారు ఒక్కొక్క ఫంక్షన్ కి బట్టలు కుట్టించుకోరని. మేము బట్టలు కుట్టించి టైలర్ ఛార్జ్ ఇచ్చిన తర్వాత 20 రూపాయలు మిగులుతుంది టైం. దీనికోసం చెప్తాను, ఇప్పుడు ఒక బట్టలు కుట్టాలంటే 500 రూపీస్ దానికి చెప్తాను. లక్ష్మీసింహ గారు ఏం చెప్పారంటే, సార్ స్వామికి రికమెండేషన్ అంటే
2: నచ్చడం
5: ఉండదు, మీరు ప్రే చేసుకోండి, మీకోసం నేను ఒకటే ఒకటి చేయడానికి వీలవుతుంది, స్వామి ముందర వెళ్ళినప్పుడు నేను మీకోసం లోపల ప్రే చేసుకుంటాను అన్నారు. సరే ఆయన వెళ్ళిపోయాడు. లక్ష్మీసింహ గారు ఎప్పుడు కాబట్టి పైకి పోవచ్చు స్వామి రూమ్ దగ్గర, ఆయన వెళ్లారు. స్వామి గారు లోపల ప్రే చేసుకున్నారు, ఫిజికల్ గా స్వామితో ఏం చెప్పలేదు. మళ్ళీ మై లైఫ్ ఇస్ మై మెసేజ్ లో ఇంకొక అంటే స్వామి ఒక్క రాయి 10 పండ్లు స్వామితో ఒక్కనే ఒక్క ఇన్సిడెంట్ లో చాలా మనకి నేర్పిస్తారు. మీరందరూ చూసి ఉండవచ్చు స్వామి దర్శనంలో వచ్చినప్పుడు టక్కన ఒక కవర్ ఒక డ్యూటీ పైన వేసేసిపోతారు, ఆ కవర్ పోయింది కూడా ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, అంత ఎక్కువ మంది చూడరు, ఒక దగ్గర ఉన్న వాళ్ళు చూస్తారు తప్ప. అది యాక్చువల్ గా మామూలుగా డబ్బు ఉంటుంది దాంట్లో. ఇప్పుడు నేను ఎవరికైనా ఒక 10 రూపాయలు ఇవ్వాలని అనుకుంటే దానం ఇస్తానంటే ఎట్లా చూస్తాను, అట్లా 10 రూపాయలు ఇస్తా పెడితే 10 రూపాయలు ఇచ్చాము. ఈ తమిళనాడు టెంపుల్స్ అన్ని పోయింటే మీరు చూసి ఉండవచ్చు ఒక ట్యూబ్ లైట్ డొనేట్ చేసింటారు, డొనేటెడ్ బై వరదరాజ బుదలియార్ అని ఫుల్ బల్బ్ లో ఉంటుంది అంతే. అక్కడ టోటల్ గా మనకి లైటే కనిపించదు బికాస్ అంత బెయింట్ ఉంటుంది. కానీ ఇక్కడ స్వామి మై లైఫ్ ఇస్ మెసేజ్ ఇచ్చింది
2: తెలియదు
5: ఎవరికి తెలియదు, ఎందుకంటే డబ్బు ఇచ్చినప్పుడు ఎవరు తీసుకుంటారో వాళ్ళు కొంచెం బాధపడతారు. ఎప్పుడు కావాలంటే దేవుడి దగ్గర నుంచి తీసుకుంటే కూడా నా ఈ స్థితిలో ఉన్నానని ఒక బాధ వస్తుంది. అది కూడా తెలియకుండా బ్యూటిఫుల్ గా కవర్లు పెట్టి దర్శనం నుంచి వచ్చినప్పుడే స్వామి కవర్ తీసుకొస్తారు. ఎక్కువ మంది చూసింటారు, ఆల్మోస్ట్ డైలీ ఇది జరుగుతుంది. ఎక్కువ మందికి తెలియదు ఎందుకంటే వాళ్ళు అంటే మధురాధిపతి మధురం మధురం మొహం చూస్తే అది మధురం వేరే ఎవరు
2: చేస్తారు
5: అన్ని మర్చిపోతారు. ఇది ఏమో ఆయన మనకి చెప్పి ఇట్లా ఉండాలా అని ఎవరెవరికి అది నేర్పించాలో
2: వాడికి తెలుసు,
5: వాడికి తెలుస్తుంది, వాడికి తెలుస్తుంది, దాని తప్ప వేరెవరికి తెలియదు కదా. అది అట్లా వేసిపోతారు. సో స్వామి దర్శన్ ఆయన లక్ష్మీసింహ గారు స్వామితో ఏం చెప్పలేదు, స్వామి దర్శనకు పోయారు. కరెక్ట్ గా బ్రాహ్మణుడి దగ్గర వెళ్ళి అప్పుడు 500 రూపీ నోట్ 1000 రూపీ నోట్ అన్ని లేదు, ఓన్లీ 100 రూపీసే పెద్ద డినామినేషన్. 20 100 రూపీ నోట్ పెట్టి మంచిగా సీల్ చేసి ఆ బ్రాహ్మణుడి దగ్గర వేసేసి లోపల వచ్చారు. ఎవరికి తెలియదు స్వామి ఇట్లా 2000 రూపీస్ ఇచ్చారు అని. స్వామి మళ్ళీ ఇక్కడ కూర్చున్నారు సేఫ్ రూమ్,
2: సేఫ్ రూమ్ లో
5: లెటర్ ఇట్లా ఇట్లా చేసి అప్పుడు సుందర్రావు ఉన్నారు అక్కడ. సుందర్రావు నీళ్లు ఒకే చోట్ల ఉంటే ఏమవుతుంది సుందర్రావు అన్నారు. స్వామి పురుగులు పడుతుంది, డర్టీగా అయిపోతుంది, బ్యాక్టీరియా వస్తుంది, అదే మామూలుగా ఆయన డాక్టర్ ఇంకా ఏమేమో చెప్తారు. సరే ఆ నీళ్లే ఒక్క చోట్ల నుంచి అట్లనే ఫ్లో అవుతే ఆ పర్టికులర్ స్పాట్ లో నీళ్ళు ఎట్లా ఉంటుంది స్వామి? ఎప్పుడు ఫ్రెష్ గా ఉంటుంది స్వామి, చాలా బాగుంటుంది స్వామి. అట్లనే డబ్బు బంగారు ఊరికే అక్యుములేట్ చేసుకుని పట్టుకుని ఉంటే అది రోగం తప్ప వేరు ఏమి లేదు అని ఒక కవర్ తీశారు. సుందరరావు లోపల ఏమి ఉంది చూడు, 20 100 రూపీ నోట్స్. ఆ కవర్ భక్తులు ఎవరో స్వామికి ఆయన ఏం ప్రార్థనో అది పెట్టాడు. అప్పుడు లక్ష్మీసింహం గారు ఉన్నారు. లక్ష్మీసింహం ఈరోజు పొద్దున ఏమి జరిగింది స్వామి? ఏమి అడుగుతున్నారు మనకు తెలియదు కదా స్వామి. లేదు ఆ రాజమండ్రి బ్రాహ్మణుడు స్వామి అది స్వామి ఇట్లా వచ్చి నాతో అడిగాడు స్వామి 2000 రూపీస్ కావాలని, స్వామితో చెప్పమని చెప్పారు. నేను చెప్పాను స్వామికి రికమెండేషన్ అంటే నచ్చదు, సో మేము కావాలంటే ప్రార్థన చేసుకుంటాను, మీరు ప్రార్థన చేసుకోండి, ఆయన దేవుడు ఏం కావాలంటే చేస్తారు అని చెప్పాను స్వామి. గుడ్ బాయ్ కరెక్ట్ గా చెప్పారు స్వామికి రికమెండేషన్, ఎందుకంటే ఎందుకు నాకు నా భక్తులకు మధ్యలో ఒక ఇంటర్ఫేస్, ఇప్పుడు ఇప్పుడు ఉన్న వాళ్ళు అర్థం చేసుకోవాలి, మేబీ ఈ ఇన్సిడెంట్ తెలుసుకున్న వాళ్ళకి అది తెలుస్తుందో ఏమో, అది స్వామి దయానే, అన్ని స్వామి మాయ, అంతే వేరేమీ లేదు. సో అట్లా చేసినప్పుడు నేను ఆయనకి 20 100 రూపాయల నోట్ ఇచ్చాను. నేను ఇచ్చినప్పుడు నేను ఇది ఇస్తాను నాకు ఎక్కువ డబ్బు వస్తుందని ఆశ లేదు, నేను ఇచ్చింది ఇయ్యటానికోసం ఇచ్చాను, నేను నా భక్తులకు ఫుల్ ప్రేమతో ఇచ్చాను. అట్లా ఫుల్ ప్రేమతో ఈ ప్రతిఫలం అని చెప్తారు కదా, అది ఏమి నాకు కావాలని అనుకుంటా ఫుల్ ప్రేమతో ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ గా నాకు అదే డబ్బు వచ్చేసింది. చూడండి, మీరు అట్లనే ఉండాలి, ఇది లెసన్. ఆయన లక్ష్మీసింహ నాతో చెప్పలేదు, నాకు ఆయనకు ఆయన ప్రే చేసుకున్నాడు, ఆయన ప్రాప్తం, మంచి బ్రాహ్మణుడు, స్వామికి అంటే వేద ఇదన్నీ చేసిన వాళ్ళందరూ ఫిజికల్ గా కూడా చాలా నచ్చుతుంది మీకు తెలుసు, మంచి కార్యం ఉపనయనం చేయాలని మంచి డిసైర్ మంచి ఇంటెన్షన్ అదన్నీ ఉంది, నాతో భక్తి ఉంది, అందుకోసం ఆయనకి ఇచ్చాను. నేను ఇచ్చినప్పుడు నేను ఇస్తున్నాను 2000 రూపీస్ ట్యూబ్లైట్, అట్లనే ఏం లేదు, 2000 రూపీస్ ఇచ్చాను, అక్కడ ఇస్తే నాకు చూడండి సేమ్ ఇది వచ్చేసింది. అట్లనే డబ్బు మీరు ప్రేమతో ఎవరికి కావాలో ఎవరికి అవసరపడుతుందో ఊరికే లేదు ఎవరికి చాలా యూస్ఫుల్గా ఉంటుందో వాళ్ళకి ఫుల్ ప్రేమతో ఇస్తే తప్పక మీకు వెనక్కి వస్తుంది, దాంట్లో ఏం సందేహం లేదు. అటువంటి డబ్బు ఎప్పుడు వచ్చినప్పుడు ఫ్రెష్గా ఫ్రెష్ నీళ్లు ఉన్నప్పుడు ఎట్లా ఎంత బాగుంటుందో అట్లే ఈ డబ్బు అన్ని వచ్చినప్పుడు కూడా మీకు చాలా బాగుంటుంది, చాలా మంచి భవిష్యత్తు, మీరు చాలా బాగా అది ఎంజాయ్ చేస్తారు, ఇది అర్థం చేసుకోండి అని. మేము ఒక 20 మంది ఉన్నాము, దేవుడి దగ్గర డబ్బు ఉండదు, ఐ థింక్ జ్యోతిష్య శాస్త్ర రేఖ ప్రకారం ఇక్కడ అన్ని హోల్స్ ఉంటే వాళ్ళు ఏం డబ్బు వస్తే పోతుంది స్వామికి అట్లనే. ఆ 20 ఇది అందరికి ఒక 100 రూపాయలు అందరికి ఇచ్చేసేసి అంతే అయిపోయింది కదా.
2: మరి ఇంత మంచి అనుభవం విన్న తర్వాత దీనికి ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు, మన భావం ఎంత ప్యూర్ గా ఉండాలి ఎవరికన్నా ఇచ్చేటప్పుడు అనేది స్వామి తాను చేసి చూపించారు. ఇంతకన్నా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ లెసన్ మనకి ఇంకోటి తెలియదు.
0: అంతేగాని స్వామి చెప్తున్నారు కదా, ధాన్య సంపదలు మీకు ఇస్తాను అంటే దాన్ని ఏం చెయ్యాలో కూడా చెప్తున్నారు.
2: మరి ఒక ఫ్యామిలీకి వెంకట సాయిరాం అని ఒక సేవాదళ మెంబరు, వృత్తిరీత్యా వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారు. ఆయన ఒకసారి పుట్టపర్తి వచ్చినప్పుడు వాళ్ల ఊర్లో జరిగినటువంటి అనుభవం, వాళ్ల ఫ్యామిలీతో జరిగిన సన్నివేశాన్ని, అంటే స్వామి పనిని మనం సక్రమంగా చాలా శ్రద్ధతో మనం చేసినప్పుడు మనల్ని కంటికి రెప్పలాగా స్వామి ఎలా కాపాడుతారు, వీళ్ళ వ్యవసాయంలో స్వామి ఎట్లాగ చేయూతను అందించారు వీళ్ళకి, మన అవసరాలు ప్రతి ఒక్కటి స్వామికి తెలుసు అన్న సన్నివేశం ఈయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆయన వర్డ్స్ లో. అది వర్ణనాతీతం. అది
4: మరి మీ పొలాలు మీ
6: అదే విధంగా
4: మీ వ్యవసాయంలో స్వామి ఏదైనా మీకు సాయం చేశారా?
6: చేశారు స్వామి, చాలా పెద్ద మీద చాలా పెద్ద సాయం చేశారు.
4: చెప్పండి.
6: 2010వ సంవత్సరంలో ప్రతి సంవత్సరం కూడా వరి మినుము వేసేవాళ్ళం మా పొలాల్లో. 1992వ సంవత్సరంలో వరి పంట అయిపోయింది, మిను వేసాము, మినుము నూర్పిడి చేసే టైంలో మబ్బులు పట్టుకొచ్చేసి, మబ్బులు పట్టుకొచ్చేస్తే ఆ మినువులు తడిస్తే ఇక పాడైపోతాయి, ఇక పంట అంతా పోయిందని చెప్పని మా తాతయ్య గారు ఎంతో బాధపడతా ఇంతగా కష్టపడి చేస్తే ఇట్లా వచ్చిందని చెప్పని కన్నీళ్లు పెట్టుకుంటూ, స్వామి మీరు 1978వ సంవత్సరం నుంచి మిమ్మల్ని నమ్మాము, మేము ఎన్నో మహిమలు చూయించారు, నా ఏ మహిమ మీరు చూయించలేదు, మీరు నిజమైన భగవంతుడు, ఆ రాముడే ఈ సాయి, ఆ కృష్ణుడే ఈ సాయి, ఆ షిరిడియే ఈ సాయి అని చెప్పని అందరం అంటున్నారు. మా అబ్బాయి వాళ్ళు అందరూ కూడా మీరు అదే ఆ రాముడు, ఆ సాయి, ఆ కృష్ణుడు, ఆ సాయి అయితే, మీ నిజమైన భగవంతుడు అయితే వర్షం పడకుండా ఆపండి స్వామి అని చెప్పని స్వామిని గట్టిగా పొలంలోనే అనడం జరిగింది. చుట్టుపక్కల మొత్తం వర్షం పడింది, మా పొలం ఆ పొలం వరకు వర్షం పడలేదు సాయిరాం, ఆ పొలం వరకు వర్షం పడలా, చుట్టుపక్కల మొత్తం పడింది. ఇక తాతయ్య గారు ఆయన భగవంతుడేను, అమ్మో స్వామి భగవంతుడేను భగవంతుడేను పుట్టుకో, ఆయన సహజంగా నమ్మడు, నాస్తికుడు, నమ్మడు,
4: మీ తాతగారు
6: నమ్మడు, నేను ఇన్ని చేస్తున్నా కూడా వాళ్ళు చేసుకున్నారు ఆ నమ్మకం వాళ్ళది అంటాడు తప్ప రాడు. అటువంటిది ఆ మహిమతో పుట్టబర్త్ వచ్చేసాడు. వచ్చేసి స్వామి పాదనమస్కారం కూడా ఇచ్చారు. ఇచ్చి అప్పుడు ఆ విధంగా స్వామి ఆ పొలంలో కాపాడటం జరిగింది. తర్వాత 2010 వరి పంట అయిపోయిన తర్వాత కుప్పేశాము. మేము కూడా మా నాన్నగారు ప్రతి సంవత్సరం కూడా నారుమడి పోసినప్పుడు ఇత్తనాల్లో గాని స్వామి వీభూతి చల్లుతాము. వీభూతి లేనిదే మేము అసలు ఏ పంట గాని ఏది కూడా చేయము. స్వామి వీభూతి వేసుకుని స్వామి మందిరంలో ఇచ్చే ఆ కట్ట కూడా స్వామి పాదాల ముందు పెట్టి, స్వామి ఇవాళ నారుమడి విత్తనాలు చల్లుతున్నాం స్వామి మన పొలంలో, మా పొలం కాదు మన పొలంలో విత్తనాలు చల్లుతాం స్వామి అని చెప్పి స్వామికి చెప్పుకొని స్వామి విభూతి పెట్టుకుని స్వామి మందిరంలోంచి కూడా అది తీసుకుని వెళ్లి చల్లిన తర్వాత నారు వచ్చి నీళ్లు పెట్టి పిండి కూడా స్వామి విభూతి వేసి పిండి చల్లుతాము. ఆ పంట అయిపోయిన తర్వాత కుప్పేశాము. కుప్పేసిన తర్వాత నాన్నగారు కుప్పకి గజం చుట్టూ ప్రతి సంవత్సరం విభూతి చల్లుతాం. ఒక ఆ రోజుల్లో లక్ష్మణుడు సీతాదేవికి లక్ష్మణ రేఖ గీశారు అట్ట మన కుప్పకి నాన్నగారు అట్ట లక్ష్మణ రేఖ లాగా
2: చుట్టూ
6: స్వామి విభూతి చల్లుతారు ప్రతి సంవత్సరం కూడా. అదే సంవత్సరం 2010 కూడా అట్లాగే చల్లడం జరిగింది. మొగజన్ వచ్చేసింది, మొగజన్ గుచ్చం, మొగజన్ అయిపోయింది, పంట అయిపోయింది, ఈ కుప్పలు కొట్టుకోవాలి. అయితే ఎవరో సంథింగ్ తెలియదు బీడియో సిగరెట్ దిగి తాగి అది ఎట్లాగో
2: పొరపాటున
6: అది పడిపోయింది. ఆ నిప్పు సుమారుగా 300 ఎకరం శ్మశానమైనట్టు అయిపోయింది.
2: అంతా మండిపోయింది.
6: మండిపోయి నల్లగా అసలు రోడ్డు మీద చూస్తుంటే మొత్తం శ్మశానమే నల్లగా ఉంది. మా నాన్నగారు గజిన్ లెక్క ఎంత అయితే విభూతి చల్లారు అక్కడ దాకా రావటం, అగ్ని వెనక్కి వెళ్ళిపోవటం, మళ్ళీ ఇంకో సైడ్ నుంచి రావటం, స్వామి విభూతి ఎంత లెక్క ఉందో
2: అంతవరకు రావడం,
6: వెనక్కి వెళ్ళిపోవటం, మళ్ళీ ఈ సైడ్ కుప్ప చుట్టూ సుమారుగా 5-4 మూలలో తిరుగుతా వచ్చింది. విభూతి ఎంత లెక్క అయితే నాన్నగారు చల్లారు అంత లెక్క అగ్ని రావటం, వెనక్కి వెళ్ళిపోవటం, ఇక జనం మొత్తం వచ్చి కర్రలతో కొట్టిన వాళ్ళు ఆ సెగ కుండలేక వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. నేను లేను, మా నాన్నగారు లేరు, మా అమ్మగారు మా మిసెస్ గారే ఉన్నారు. సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం అంటూ సాయి గాయత్రి చదువుకుంటూ స్వామినే ప్రార్థన చేసుకుంటున్నారు తప్ప ఇక విజయలేదు. ఈ జరిగే వారానికి ముందు నాన్నగారి కల్లో వచ్చారు స్వామి. 33,000 రూపాయలు చేతిలో పెట్టారు నాన్నగారికి. స్వామి వద్దు స్వామి నా డబ్బులు అన్నారు నాన్నగారు. అంటే కాదు స్వామి బంగారు నేను ఇస్తున్నా కదా పట్టుకొని బలవంతంగా చేయి చాపి చేతిలో పెట్టారు.
2: 33,000 పెట్టారు.
6: పెడితే తెల్లారి ఉదయాన్నే కలొచ్చింది అని చెప్పని మా అమ్మకి నాకు మా నాయనమ్మ గారికి అందరికి చెప్పారు. చెప్తే స్వామి మరి కల దేనికి వచ్చారేంటి మనకేం తెలుసయ్యా స్వామిలేలా మరి ఏందో తెలియదు అన్నారు. కరెక్ట్ వారానికి జరిగింది. ఇక కుప్ప చుట్టూ తగలాడిపోయింది కదా, కుప్ప వరకు తెల్ల కనబడుతుంది అందే. జనం అందరూ కూడా ఆ కుప్ప ఎవరిదని చెప్పని అనుకుంటుంటే నాన్నగారి పేరు వెంకటేశ్వరరావు. అయితే వెంకటేశ్వరరావు అంటే ఎవరికి తెలియదు, సాయిరాం అంటారు. సాయిరాం గారు అంటేనే తెలిసిద్ది. సాయిరాం గారు అనేసరికి సాయిరాం గారు అయితే కుప్ప ఏమవదు, స్వామి ఆయన పుట్టపర్తి బాబా గారు పూజ చేస్తుంటారు, ఆయన అక్కడికి వెళ్తుంటారు కాబట్టి వాళ్ళ కుటుంబం మొత్తం స్వామి వచ్చి అక్కడ కూర్చుంటారు కుప్ప మీద కూర్చుంటారు, అందుకే ఆ కుప్పకి ఏం అవ్వలేదు అని చెప్పిన యావత్తు నందివెలుగులో 9,000 మంది జనం ఉంటే
2: గ్రామస్తులు
6: సుమారుగా 5,000 మంది పొలానే ఉన్నారు, 5,000 మంది 6,000 మంది పొలానే ఉన్నారు. 6,000 మంది నోట కూడా అదే నోట వచ్చింది, అక్కడ బాబా గారు కూర్చుంటారు ఆ కుప్పకి ఏమవదు అని చెప్పని తర్వాత రోజు ఆ కుప్పని నూర్పిడి చేశాము. చూస్తే కరెక్ట్ గా 33,000 రూపాయలకి రూపాయి తగ్గల రూపాయి పెరగల.
2: 33,000 అమ్ముడిపోయింది.
6: దాని వాళ్ళు కూడా ఇంటికి తీసుకొచ్చిస్తారు ఎవరైనా ధాన్యం, డబ్బులు అమ్మారు వాళ్ళు, మనం అమ్మాము, వాళ్ళు కొనుక్కెళ్లారు. కొనుక్కెళ్ళినప్పుడు ఇంటికి తీసుకొచ్చే వాళ్ళుగా వాళ్ళు మందిరం దగ్గర ఉండి మనిషిని పంపించి మా ఇంటికి, అంటే కొంచెం డిస్టెన్స్ వాక్ డిస్టెన్స్ మందిరానికి మన ఇంటికి,
2: మందిరానికి పిలిపించి ఇప్పించారు అన్నమాట.
6: మందిరానికి సారం ఒడ్డు కొన్న వాళ్ళు డబ్బులు తీసుకుని వచ్చారు, మిమ్మల్ని పిలుస్తున్నారని చెప్పని, అంటే నానా నేను వచ్చాము, మందిరంలో స్థలాలు తీసి కుర్చీలు వేసి మందిరంలో కూర్చోబెట్టి మందిరంలో ఇచ్చారు వాళ్ళు. అంటే స్వామి బాధ్యత చూడండి ఎంత చేశారు. మనం ఎప్పుడైతే స్వామి కార్యక్రమాల్లో పాల్గొని స్వామి సేవ చేసుకుంటామో, ప్రతి సంవత్సరం పుట్టుబడి వచ్చే స్వామి సేవ, అదే విధంగా జిల్లాల్లో గాని సమితిలో గాని భజన మండలిలో గాని పనులు చేయమని సేవా కార్యక్రమాలు పాల్గొంటే మనం ఎంత బాధ్యతగా స్వామి పనులు చేస్తే స్వామి చూడండి ఎంత బాధ్యతగా మాకు 33,000 రూపాయలు కళ్ళలో చెప్పిన మాట స్వామి చూపించి బాధ్యతగా ఇంటికి కాకుండా ఆయన మందిరం ఆయన సమక్షంలో ఆయన ఇచ్చారు మాకు డబ్బులు.
1: ఈ విధంగా స్వామి చెప్పినటువంటి ఈ అందమైన పద్యంలో చివరి లైన్లు, సరసురాలైన పుష్య మాసమునందు పరగు నొప్పుచు సంక్రాంతి పండగొచ్చే. ఈ విధంగా సంక్రాంతి పండగ తన అందచందాలతో ప్రతి గృహంలోకి ప్రవేశిస్తుందంట. వర్ణనాతీతమైనటువంటి ఆ భగవంతుని ఆ అందము ఈ మాటల ద్వారా మనం అందరం కొంచెం అనుభవించగలిగాం. ఇలాంటి బంగారు తండ్రి మన ప్రతి గృహంలోకి, ప్రతి హృదయంలోకి ఈ సంక్రాంతి పండగ రూపంలో ప్రతి గడపలో స్వామి ప్రతిధ్వనించాలని, ప్రతి హృదయంలో స్వామి నాట్యమాడాలని, ప్రతి ఆలోచనలో ఈ సంక్రాంతి సంబరాల రూపంలో తనంతా నింపుకోవాలని ప్రార్థిస్తూ, ఈ బంగారు అవకాశాన్ని ఇచ్చినటువంటి ఆ బంగారు తండ్రికి ఈ మకర సంక్రాంతి రోజు, ఈ ఉత్తరాయణ ఆరంభ రోజు హృదయపూర్వకంగా ప్రణవిల్లుతూ మనల్ని మనం అర్పించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇక ముగిద్దాం.
0: సాయిరాం.
1: సాయి.
0: ఇంతవరకు మీరు 2019 సంక్రాంతి పర్వదిన సందర్భంగా రేడియోసాయి తెలుగు బృందం అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసార పునఃప్రసారాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన అభిప్రాయాలు, సలహాలు listener@radiosai.org కి తప్పక రాసి పంపమని కోరుతున్నాం. సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ స్వరతరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి, మరికొన్ని సుమధుర గీతాలను, సుస్వర నాదాలను విందాం.

నెక్స్ట్ సాంగ్ ఇస్ బండూరి టికోలు హంసనాదం.

Mm-hmm.

ಸದಾಶಿವ ಚಂದ್ರಶೇಖರ ನೀಲಕಂಠ ಶೂಲಧಾರಿ ಸಾಯಿ ಶಂಕರ